రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు నిర్మలత్వం కలవాడే, కాని జన్మల వాసనల వలన కొన్ని దుర్గుణములు మానవునిలో ఆవిర్భవించాయి. మానవునిలో ఉండినటువంటి దుర్గుణములు రాగద్వేషములను, చంచలత్వమును, వీటిని యజ్ఞములో బలి చేయాలని భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు ఉద్బోధించారు. 1993 అక్టోబర్19 ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలలో స్వామివారు భక్తులకు యజ్ఞాలు ఎందుకు చేయాలి, వాటి ప్రాముఖ్యతను తెలిపారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాము, విని ఆనందించండి.

చవచ్చు దా చదువవచ్చు యజ్ఞయాగ తపములు

అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగ

దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి, కాని దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి

దివ్యాత్మ స్వరూపుల అనాది కాలము నుండి భారతీయులు ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో అన్ని దేశములకును శాంతి భద్రతలను చేకూర్చుచూ వస్తున్నది. నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క నైజము. కృతయుగ తేతాయుగ యాగములందు దివ్యమైనటువంటి మనస్తత్వాన్ని, పవిత్రమైన హృదయభావాన్ని, నిర్మలమైనటువంటి వాక్శుద్ధిని అందించుచూ అనుభవించుచూ లోకానికి యోగక్షేమాన్ని చేకూర్చుచూ వచ్చారు పూర్వపురుషుడు. ప్రాచీన కాలము మానవులందరూ ఒక్కటే అని ఎట్టి భేదములు లేక, ఎట్టి తారతమ్యములు చూడక సమత్వమును భావించి జీవించుతూ వచ్చారు. కాని కాల మార్పు చేత మానవుడు లోక ప్రభావములకు లొంగి తన స్వభావమును మర్చిపోతూ వచ్చాడు వ్యక్తిత్వ నిమిత్తమై. ప్రభావమే ప్రధానంగా విశ్వసిస్తున్నారే కాని నేటి మానవులు మానవ స్వభావాన్ని ఏమాత్రం కూడాను గుర్తించటం లేదు. మానవత్వము ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, నిష్ఠలత్వమును, నిర్మలత్వమును ఒక్కతూరి విచారించిన మానవుడు దీనిని గుర్తించగలడు. మానవుడు ఇది కేవలము ఒక లౌకికమైన భౌతికమైన జీవితంగా భావిస్తున్నాడు. నరజన్మము కణజన్మం అనేటువంటి సత్యాన్ని గుర్తించటం లేదు. పుట్టుకతోనే మానవుడుగా పుట్టటం లేదు. మానవులకు పూర్వము అనేక విధములైనటువంటి జన్మలను అనుభవించి జన్మించి వాటి యొక్క స్వభావమును సంస్కారములుగా రూపొందింపచేసుకుని వస్తున్నాడు మానవుడు. కడజన్మమైన నరజన్మము నిర్మల జన్మమే, నిస్వార్థ జన్మమే. కాని దీనికి కొన్ని ఉదాహరణములు. మానవ జన్మ వ్యక్తి కూడాను మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఈ మూర్ఖత్వములకు ఒక హద్దు పద్దు లేదు. కానీ ఈ మూర్ఖత్వము మానవుని యొక్క స్వభావమా? కాదు. దీనికి పూర్వము తాను ఈ మూర్ఖత్వం కలిగినటువంటి యొక్క జన్మము ధరించి ఉంటాడు. ఆ మూర్ఖత్వమే గొర్రె యొక్క జన్మం. పూర్వం ఒకనొకన సమయమున తాను గొర్రెగా జీవించి, గొర్రెగా ప్రవర్తించి, గొర్రెగా జీవితమును గడపటం చేతనే దాని యొక్క స్వభావములు సంస్కారములుగా మారి మానవుని యందు అప్పుడప్పుడు ఇవి జ్ఞప్తికి తెప్పించుకుంటుంటారు. ఇంకా కొంతమందికి మానవుడు ఒక విధమైనటువంటి ఒక మదముతో కూడి ఉంటుంటాడు. ఈ మదం అనేటువంటి దానికి కూడా ఒక హద్దు పద్దు లేకుండా మీరిపోతుండాలి కలియుగములు. మద గజములకైనా ఒక పరిమితం ఉన్నది కాని ఈ మదం పట్టినటువంటి మానవులకు ఒక పరిమితమే లేదు. అయితే ఈ మదము మానవుని యొక్క స్వభావమా? కాదు. ఈ పూర్వము ఏనాడో తన జన్మములకు పూర్వము దున్నపోతుగా పుట్టి ఉంటుంటాడు. ఆ దున్నపోతు యొక్క స్వభావమే
సంస్కారముగా మారి మానవుల్లో ప్రవేశించి ఉండాలి ఆ శేషం. మరికొంతమందికి నిరంతరము కూడాను దోచుకునే బుద్ధులు, దొంగతనము ఇలాంటి గుణములు అనేకంగా ప్రకటిస్తూ ఉంటుంటాయి. కాని దోచుకునే గుణము ఈ మానవులకు స్వభావము కాదు. దొంగిలించుకుంటా ఈ మానవులకు సరైనటువంటి లక్షణము కాదు. పూర్వం ఏదో ఒకనాడు తాను పిల్లిగా పుట్టి దాని స్వభావమునంతా సంస్కారంగా మార్చుకొని అతనిలో శేషించి ఉంటున్నది. మరికొంతమంది కారణము లేకుండా కూడాను ఇతరుల పైన పడి అనేక విధములైనటువంటి ఒక హింసలను చేస్తుంటారు. నిష్కారణంగా కూడాను ఇతరుల పైన అనేక విధములైనటువంటి ఒక ద్వేషముతోనో లేక రౌద్రంతోనో పడి వారిని హింసిస్తుంటారు. ఇది మానవుని యొక్క లక్షణము కాదు. ఇది మానవత్వమునకే అగౌరవం పరిచేటువంటి లక్షణం. ఇది అవలక్షణమనే చెప్పవచ్చు. కానీ ఒకనొక సమయంలో తాను దీనికి పూర్వము కుక్కగా పుట్టి ఉంటుంటాడు. ఇంకా మరొకటి చాలా సహజమైనటువంటిది, ప్రతి మానవుడు కూడా నిరంతరము చంచలంగా ఉంటూ ఉంటాడు. ఇష్టమనేటువంటిదే ఉండదు, ఒక్క క్షణమైనా నిలకడగా ఉంటుండదు వారి మనసు. కానీ మానవుడు నిశ్చల గౌరవం పరిచేటువంటి లక్షణం. దీనికి అవలక్షణమనే చెప్పవచ్చు. కానీ ఒకనొక సమయంలో తాను

ఒక్క క్షణమైన నిలకడగా ఉంటుండదు వారి మనస్సు. కానీ మానవుడు నిశ్చలుడు, నిర్మలుడు అయినటువంటి ఈ మానవులకు ఈ చంచలత్వము, ఈ చపలత్వము ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావము కాదు, మానవత్వానికి పూర్వము కోతి లక్షణాలు ఇవన్నీ, కోతిగా పుట్టినటువంటి వాడు. ఆ కోతి స్వభావములన్నీ కూడాను తనలో శేషించటం చేత అవి క్రమక్రమేణ నిత్య జీవితం లోపల ఎప్పుడంటే అప్పుడు కూడా అవి బయలుదేరుతుంటాయి. అంతటి వాడు చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటిది ఎలాంటిది? ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ మానవత్వానికి పూర్వమే వచ్చినటువంటి కనుక ఇంకా దాని వాసనలు అధికంగా ఉంటున్నాయి, ఇంకా చెల్లిపోలేదు. కనుకనే మానవత్వంలో ఆవిర్భవించినటువంటి యొక్క ఈ దుర్గుణమును హతమార్చి మానవత్వాన్ని పోషించి మానవత్వాన్ని అభివృద్ధి గావించి మానవ లోకానికి శాంతి భద్రతలు చేకూర్చాలనే ఉద్దేశంతోనే యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభమైనాయి. యజ్ఞములు రెండు విధములు, ఒకటి అంతర్యజ్ఞము, రెండవది బహిర్యజ్ఞము. అయితే ప్రతి మానవుని ఎందు కూడాను ఒక సిద్ధాశ్రమమున్నది. అనగా ఇది ఎక్కడ ఉన్నది? మానవుని ఎందు నా అనే తలంపు ఎక్కడ ప్రారంభమైనదో అది సర్వసిద్ధులకు ఆశ్రమం, అది సిద్ధాశ్రమం. నా అనేటువంటి యొక్క ప్రజ్ఞ హృదయం నుండి ప్రారంభమైంది. ప్రతి ఒక్కరి హృదయము సిద్ధాశ్రమమే. ఈ సిద్ధాశ్రమంలో భగవత్ప్రీత్యార్థమే గావించేటువంటి సమస్త కర్మలు యజ్ఞస్వరూపాన్ని ధరిస్తాయి. నానాటి యజ్ఞములు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, భగవత్ప్రీత్యార్థం గావించేటువంటి వారు, సిద్ధికై చేసేటువంటి వారు కాదు. ఇది శ్రేయోమార్గమే కాని ప్రేయోమార్గము కాదు. కనుకనే ఆ యజ్ఞమునకు అనేక విధములైనటువంటి అభ్యంతరములు అడ్డు రావటం చేత విశ్వామిత్రుడు రామును తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు రాముడు ఎవరు? దశరథ మహారాజు కుమారుడా? కాదు, కాదు. ప్రతి సూర్యకిరణముల నుంచి కూడాను మానవుడు ఆవిర్భవిస్తున్నాడు. సూర్యకిరణముల చేతనే మానవ జన్మం లభిస్తుంటుండాలి కనుక సూర్యాంశము ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటున్నది కనుక అందరూ కూడా సూర్యవంశీకులే. ఈ సూర్యవంశీకులు అనేటువంటి యొక్క దీనిని దృష్టిని మరల్ప చేసినటువంటి యొక్క గురువే విశ్వామిత్రుడు. అనగా సూర్యాంశమును దిగి వచ్చేటట్టుగా చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. కనుక ప్రతి ఒక్కరి హృదయములందు కూడా రామాయణము జరుగుతూనే ఉంటుండాలి. ఈ సిద్ధాశ్రమమునకు అనేక విధమైనటువంటి అభ్యంతరములు జరుగుతూనే వస్తున్నాయి. కనుకనే నేను ఆత్మారాముడను అనేటువంటి యొక్క సత్సంకల్పము ఎవరు అభివృద్ధి గావించుకుందరు? వారే మన హృదయములో సర్వ యజ్ఞములకు భంగం కలిగించేటువంటి యొక్క తాటకి శూర్పణకలు, ఈ ఇరువురిని హతమార్చేటువంటి వారు. కనుక మనము దేన్ని మనము హింసించాలి? ఈ అంతర్యజ్ఞమనగా మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి నిరంతరము మనం చింతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ స్మరిస్తూ కాలం గడపాలి. ప్రతి కర్మకులు యజ్ఞమయమే. ఆ యజ్ఞములో మనసే యజ్ఞవేదిక. ఈ మనస్సు అనేటువంటి యజ్ఞవేదిక నందు పూర్వం అనుకున్నటువంటి ఈ మదము, దొంగతనము, చంచలత్వము

ఈ క్రోధము ఇలాంటి పశువులను బలి చేయాలి. బాహ్య జంతువులను కాదు, మనలో ఉన్నటువంటి దుర్గుణములు అనేటువంటి జంతువులను బలి చేయాలి. అప్పుడే ఇది అంతర్యజ్ఞములకు సరైనటువంటి ఆదర్శము. ఈ అంతర్యజ్ఞములకు సరైనటువంటి ఆదర్శము రామాయణమే. ఋగ్వేద యజుర్వేద సామవేదముల యొక్క తత్వాన్ని ఎంత చక్కనిగా మానవ స్వరూపాలుగా బోధిస్తూ వచ్చింది. ఋగ్వేదం ప్రతి మానవుడు కూడా దేవుడే నిర్ణయం చేసింది. ప్రతి మానవుని ఎందుకు కూడాను దివ్యత్వమైనటువంటి దైవత్వము ప్రకటితమవుతున్నదని బోధించింది. సాక్షాత్ ధర్మమును ధర్మ మార్గమునందు నడిపి ఆచరించి ఆనందించి లోకానికి అందించినటువంటి రాముడు యజుర్వేదము. రామా విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మమే తన యొక్క స్వరూపము. కనుక సమస్త ధర్మములు కూడా జగత్తునకు బోధించి ప్రచార ప్రబోధలు కలిపినటువంటిది యజుర్వేదము. ఈ యజుర్వేదం అంతా కూడా దాన ధర్మములతోనే నిండి ఉంటున్నది. కనుకనే అట్టి దాన ధర్మములతో కూడినటువంటి ఒక స్వరూపము రాముడు. కనుక రాముడే యజుర్వేదము. రాముని మాట, రాముని యొక్క ఆజ్ఞ మంత్రముగా భావించి నిరంతరం కూడాను వల్లె వేస్తూ వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు. కనుక రామ మాటను నిరంతరం కూడాను రామ ఆజ్ఞను శిరసావహించి నిరంతరం కూడాను వల్లె వేసినటువంటి లక్ష్మణుడు ఋగ్వేదము. రామ వియోగమును భరించుకునలేక, రాజ్యమును ఆశించక, పేరు ప్రతిష్టలు ఏమాత్రము ప్రాపులాడక, సర్వమును రామార్పితమైనటువంటి భావముతో ప్రాప్తింపగలు రామనామమునే గానము చేసినటువంటి ఒక భరతుడు సామవేదము. రామ రామ రామ అని నిరంతరము కూడాను గానము చేస్తూ వచ్చాడు భరతుడు. ఆ భరతుడే సామవేదము. ఈ మూడు అన్నదమ్ముల యొక్క ఆజ్ఞలను శిరసావహించి అంతర్శత్రువులను హతమార్చి బాహ్యమైనటువంటి ఆనందమును అభివృద్ధి గావించి కళ్యాణ నిమిత్తమై సీతారామును చేర్చి కేవలే తన యొక్క ప్రధానమైన ప్రాణముగా భావించినటువంటి శత్రుఘ్నుడే ఈ అధర్వణ వేదము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ నలుగురు కూడాను యజుర్వేద ఋగ్వేద సామవేద అధర్వణ వేద స్వరూపులై దశరథుని ఇంటిలో పిల్లల వలె ఆడుకుంటూ ఉన్నారు. ఎవరు ఈ దశరథుడు? ఏ అయోధ్య చక్రవర్తి ఆ దశరథుడు? అవును, అయోధ్య చక్రవర్తి. ఎక్కడ ఉన్నది ఆ అయోధ్య? ఏదో ప్రయాణకు దగ్గరగా ఉంటుండాలి, ఉత్తరప్రదేశ్ లో అనుకుంటున్నాం. నిజముగా ఉత్తరప్రదేశమే. ఉత్తరప్రదేశం అంటే ఏమిటది? హిమవత్ పర్వతములకు సమీపంగా ఉండేటువంటిది. హిమం అంటే ఏమిటి? చల్లగా తెల్లగా ఉండేటువంటిది. చల్లగా ఉంటుంటాది, తెల్లగా ఉంటుంటాది. చల్లదనం ప్రశాంతికి గుర్తు, చల్లదనం నిర్మలత్వానికి గుర్తు. నిర్మల ప్రశాంత హృదయమే హిమాచలము. దానికి సమీపము లోపల ఏ యొక్క దేశకుడను, ఏ యొక్క సైన్యము కాని, ఏ యొక్క హంతకుడు కాని ప్రవేశించడానికి వీలు కానటువంటి స్థానమే హృదయము. అదే అయోధ్య. యోగుడు యొక్క ప్రదేశం అయోధ్య. దానిని పాలించేటువంటి వాడు దశరథ చక్రవర్తి. దశరథుడు, దశరథుడనగా ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియముల యొక్క రథము ఈ దేహమే. ఇతనే దశరథుడు. ఈ దశరథునకు ముగ్గురు భార్యలు, వారే కౌసల్య సుమిత్ర కైకేయి. వారు ముగ్గురే సత్వ రజో తమో గుణములనేటువంట ముగ్గురు కూడాను ఈ దేహము వరించింది, ఈ దేహము ధరించింది. కనుక ఈ విధముగా మనం ఈ యొక్క యజ్ఞ ప్రతిష్టల యొక్క విషయాన్ని
పవిత్రమైనటువంటి యజ్ఞ సారాన్ని మనము గుర్తించి విచారించినప్పుడు సర్వము మనలోనే ఉంటున్నవి. దీనిని పురస్కరించుకుని ఏ వేదము అంతర్బహిర్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత. అయితే ప్రాకృతమైన ఈ జగత్తునందు, లౌకికమైన ఈ జగత్తునందు, మారేటువంటి ఈ ప్రకృతి యందు తమ యొక్క తత్వము నిశ్చలత్వంగా భావించుకోవాలన్నా ఈ విధమైనటువంటి యొక్క క్రతువును చేసి దాని అంతరాత్మలను చక్కగా హృదయానికి హత్తుకునేలాగన మనం చూసుకోవటానికే ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇక్కడ అగ్నికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చాడు. సమిధను తెచ్చి అనేక విధములుగా దీనిని అర్పితం చేస్తుంటారు. అగ్నిని సృష్టించడానికి క్రింద ఒక వుడ్ కర్ర, పైన ఒక కర్ర పెట్టి దానిని మదనం చేస్తారు. హరిణి అన్నారు, ఇది క్రింద ఉండినటువంటిది ఈ అగ్నికి తల్లి, పైన ఉన్నటువంటిది తండ్రి. ఈ తల్లిదండ్రులు ఇద్దరిని చేర్చి మదనం చేసినప్పుడు కుమారుడు అనే అగ్ని ఆవిర్భవిస్తున్నాడు. ఈ కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? పుట్టిన దక్షణమే అమ్మను నాన్నను మింగివేస్తాడు. కనుకనే ఇలాంటి అగ్నిమయమైనటువంటి ఒక తత్వము గృహస్థులు కూడా చాలా అవసరమే. ఇతనే ఈ యజ్ఞమునకు దక్షుడు, ఇతనే ఈ యజ్ఞమునకు ఒక విధమైనటువంటి బ్రహ్మ, ఇతనే ఈ యజ్ఞమునకు పురోహితుడు. ఇతను చేసే పని ఏమిటి? ఈ మంత్రద్రష్టలంతా కూడాను మంత్రంతో చేసిన ఆహుతి అంతా కూడాను దేవతలకు అందిస్తూ ఉంటాడు. ఈ ఆహారమును దేవతలకు అందించేటువంటి వాడు ఇతనే. అని కూడా పిలుస్తూ వచ్చారు. ఇలాంటి పవిత్రమైనటువంటి అంతరాత్మలతో కూడినటువంటివే మన యజ్ఞములు. కానీ ఇంతటి పవిత్రమైనటువంటి అర్థాన్ని గుర్తించుకుని లేనటువంటి మూర్ఖులు ఎక్కడ యజ్ఞం చేస్తున్నారంటే, ఓ వాళ్ళకి ఇప్పుడు డబ్బు కావాల్సి వచ్చింది, ఈ చందాలు వేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు అని ఇంత హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు. కేవలం చేయటమే యజ్ఞము కాదు, హోమము చేయటమే యజ్ఞము కాదు. ప్రాచీన మహర్షులు అంతర్భావమును ఎంతయో నింపుకొని దేశ కళ్యాణమునకు, దేశక్షేమమునకు శ్రేయస్సును కోరి ఆచరించుతూ వచ్చినటువంటి సత్కర్మలు ఇవన్నీ. అలాంటి పవిత్రమైనటువంటి యొక్క శ్రేయస్ సంబంధమైనటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము విస్మరించి, శ్రేయో సంబంధమైనటువంటి కార్యములను మనము ప్రేమించి, కట్టగడపడకు మన నిజత్వాన్ని మనం మర్చిపోతున్నాం. ఈనాడు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకులను స్వభావం అనేది పోయింది, ఒట్టి ప్రభావాన్ని మాత్రమే పట్టుకున్నారు. ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చినవి? ఇవన్నీ గాలిమేడలు. కదిలిపోయేటువంటి ఈ ప్రభావాలు, ఈనాడు ఒక ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్నాడంటే తన ప్రభావాన్ని చూపిస్తాడు, రేపటి దినం తన గద్దె దిగినాడంటే ప్రభావము లేదు స్వభావము లేదు రెండూ చేరినటువంటి వాడు, తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతికి పోదక్కర్లేదన్నాడు. ఈ రకమైన స్థితికి వస్తున్నాం మనం. ఇప్పుడు స్వభావాన్ని నమ్మినటువంటి వాడే నిజమైన మానవుడు, అతనే నిజమైన నరుడు. అనగా ఆత్మ అని అర్థము. ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే పంచభూతములు, ఆకాశ, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవన్నీ కూడాను ఆ నరము నుంచి వచ్చినటువంటివి. కనుకనే వీటికి నారములు అని కూడాను పేరు. నారములనగా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి. ఆ నారము నుంచి వచ్చినటువంటి వాడే నారాయణుడు. కనుక నరానగా కేవలము చేతుడు కాళ్ళు రూపము చూచి ఇతను నరుడని భావించకూడదు. నరుడనగా ఆకార నరుడు కాదు, ఆచార నరుడు కావాలి. కనుకనే మన యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను ఎంతనో అంతరాత్మతో కూడినటువంటివి. పుట్టిన తక్షణమే మనం ఎవరు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. తనను తాను ఎరుగుటకై వచ్చినటువంటిదే తన యొక్క జీవిత తత్వం. తానెవరో తెలియకున్న
ఉన్నా తత్వజ్ఞానం ఎటు కుదురును? పువ్వు ఉంటుండాలి, వాసన లేదు, ప్రయోజనం ఏమిటి? వాసన లేని పువ్వు వలే, రసము లేని ఫలము వలే, పాలివ్వని గోవు వలే, గుణము లేని మనిషిగా తయారైపోతున్నాం. కనుక మనము గుణము కలిగినటువంటి మానవుడుగా తయారు కావాలి. ఈ మానవుని గుణములు ఎట్టివి అని అనేక ఉపనిషత్తులన్నీ కూడా శోధించి సాధించి బోధిస్తూ వచ్చాయి. మొట్టమొదట తనెవరు తను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అనగా తన యొక్క శరీరమా, మనసా, బుద్ధ, చిత్తమా, ఇంద్రియమా, అంతఃకరణ ఇవి కాదు అనేటువంటి ఒక సత్యానికి మనం రావాలి. కాని ఈనాడు కల్పితమైనటువంటి యొక్క గుణములు మనలో ఆవిర్భవించుకుంటున్నాము. మనము దుర్గుణాలంతా కూడా ప్రవేశపెట్టుకుంటున్నాము. ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది? ఇక్కడ ప్రపంచంలో ధర్మము నిలచడానికి వీలే లేదు. దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా, దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా, పొంచి చూచి కనులున్నా పంచల విను చెవులున్నా, వంచిత గుణ చిత్తమున్నా వంచే మనసున్నా, ఈ వికృతులు చూడగానే ధర్మము ఇక నిలువదన్నా. వికృత భావమునే ఉంటున్నాయి మన ఎందు, సుకృతమైనటువంటివి ఏమాత్రమూ కనిపించడం లేదు. ఎట్లా మనకు పవిత్రత ఏర్పడుతుంది? కనుకనే యజ్ఞములు అనేటువంటివి ఎంతో అంతరాత్మని బోధించి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వంలో ప్రవేశింపచేయడానికి ఏర్పడినటువంటి రాజబాటగా మనం విశ్వసించాలి. ఎంతో శక్తివంతుడు, అతని శక్తికి ఇంత అంత అని హద్దే లేదు. కాని ఆ శక్తిని గుర్తించుకోలేనటువంటి ఒక నరులు చేసేటువంటి అల్ప సాధనలకు, అల్ప ప్రార్థనలకు, అల్ప విధమైనటువంటి యొక్క క్రియలకు తామే గొప్పగా భావించుకుంటున్నారు. స్వార్థము ఇందులో ప్రవేశించింది. స్వార్థపరులు కావటం చేతనే తనకు తానే గొప్పగా భావించుకుంటాడు, ఎదుటిన్న గొప్పలు ఏమాత్రం కూడా గుర్తించడు. ఎంత గొప్ప ఉండినప్పటికీ ఎదుటి వ్యక్తిని తాను ఏమాత్రము లక్ష్యం చేయడు. ఈ విధమైనటువంటి ఆడంబరాలకు కొంతవరకు ఒక ప్రయత్నంగా పూర్వకంగా తాను ప్రవేశిస్తున్నాడు. ఆడంబరాలకు అలవాటైపోయాడు మానవుడు. మీకందరికీ తెలుసు త్యాగరాజు పరమభక్తుడు, రామభక్తుడు, నిరంతరము కూడాను రామనామాన్ని స్మరించేటువంటి వాడు, 96 కోట్ల రామనామాన్ని లిఖించినటువంటి వాడు, ఆహార నిద్రను మాని లోక సంబంధమైనటువంటి గౌరవ ప్రతిష్టలకంతా కూడా త్యజించి రామ సన్నిధి తన పెన్నిధిగా భావించినటువంటి వాడు. అలాంటి వాణికి కూడాను ఒక్కొక్క సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావము మాయగా ప్రవేశించి మనసును మారుస్తుంది. కానీ మార్చిన తక్షణమే మనం దానికి లొంగకూడదు, దానిని విచారణ సల్పాలి. ఇది సత్యమా కాదా, ఇది రైటా ఇది రాంగా, ఇది నిజమా అసత్యమా అని తనలో తాను పరీక్ష చేసుకోవాలి. మనసుగా మనం కూడా పరిగెత్తకూడదు. మనసు జారిపోయేది, మనసు పారిపోయేది, మనసు ఊడిపోయేది, ఊడిపోయేది మనసు. ఇలాంటి దానిని మనం ఆధారం చేసుకుని దాని వెంట పరిగెత్తకూడదు. కోపం వచ్చింది ఒకనొక సమయంలో త్యాగరాజు కూడా బాగా పూజ రూమ్లో కూర్చున్నాడు, కన్నులు ఎర్ర చేశాడు. రామ, ఇంతకాలము నిన్ను పూజించి ఆరాధించి నిన్నెన్నో విధములుగా నేను ప్రార్థించాను, ఇది ఆ నాకు ఈ ఫలితము. నిజముగా నీలో శక్తి లేదా లేక నాలో భక్తి లేదా? మానవుడు ఎంతైనా మానవత్వానికి పొందినటువంటి వాడు తనను తానే సమర్థించుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. నా భక్తే గొప్పది కాని నీ శక్తి గొప్పది కాదు. కారణమేమనగా అనుభవించేవాణ్ణి నేను, తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఆరాధించేవాణ్ణి నేను. నీవు ఆరాధిస్తున్నావో లేదో అది నీకే తెలుసు. తెలుసును కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను.
యొక్క నీలో శక్తి లేదు, నాలో శక్తి ఉన్నది, నా భక్తి గొప్పది, నీ యొక్క శక్తి చిన్నది అన్నాడు అని తరువాత బాధపడ్డాడు.

లక్ష్మీదేవి ఏలాంటిది? జగత్తుకంతా కూడా నువ్వు పిచ్చం తెచ్చేటువంటి ఒక లక్ష్మీదేవి. ఆమె నిన్ను కొలుస్తుందా? నిన్ను వరిస్తుందా? ఆదిశేషుడు, సర్వసమగ్రుడు, ప్రపంచాన్నంతా మోసేటువంటి వాడు లక్ష్మణుడు నిన్ను కొలచగలడా? లక్ష్మీదేవి వల్లచున్నా లక్ష్మణుండు కొలచున్నా సూక్ష్మ బుద్ధి.

എന്നാണ്. നീ ചാലാ ഗൊപ്പമാണ് സ്വാമി എന്നാണ്. ചൂസാര വിചാരണ സലിപ്പിനപ്പടേ സത്യം കുറ്റം താനിക്ക് നീലവുത്തുന്നു. വിചാരണ ചെയ്യക്ക താൻ സമർത്ഥിച്ചുകൊണ്ടേ ഡിസ്ക്രിമിനേഷൻ സെൽഫിഷ് ഡിസ്ക്രിമിനേഷൻ ചെയ്തു നേനേ ഗൊപ്പ നേനേ ഗൊപ്പ താനു തക്കുവ അനേട്ടുവ ഭാവാനിക്ക് വസ്തി ഇന്തകണ്ടേ മൂർഖത്വം മരൊക്കട ലേദു. ഈ മൂർഖത്വാന്നേ ഗൊറി എന്ന് ചെപ്പുതു വച്ചാരു. కనుక చాలా మంది ఇందులో గొర్రెలంతా ఉంటుంటారు. ఆ గొర్రె లక్షణాన్ని ఈ యజ్ఞం లోపల పూర్తి దాన్ని రూపుమాపండి, యజ్ఞానికి బలి ఇవ్వండి. ఇంకా మనలో ఉండేటువంటి చంచలత్వము హనుమంతుడు కూడా చెప్పాడు, ఒరే విభీషణ నీవేదో గొప్పవాడని నీవు భావిస్తున్నావు. రామునికి గొప్ప చిన్న అనేటువంటి భేదములు లేవు. రాముడు సర్వుణ్ణి కూడా ప్రేమిస్తాడు. నేను ఎలాంటి వాడిని తెలిసినా చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు నాది. చంచలత్వము ఒక్క క్షణమైనా నా చేతులు కాళ్ళు ఇందేములు ఊరిక ఉండవు. తనం తానైనా గోకుంటాడు, ఇతరులైనా గోకుతాడు. ఇలాంటి చంచలత్వంతో కూడినటువంటి నన్ను రాముడు దగ్గర చేర్చుకున్నాడంటే ఎంత గొప్పవాడు రాముడు. అయితే ఎందుకు దగ్గర చేర్చుకున్నాడు? నేను అతనికి శరణునిచ్చాను, అతను దాసుడైపోయినాడు, కనుక నేను నన్ను దగ్గర చేర్చాడు. అతని సేవ మాత్రమే కాదు, అతని ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. కేవలం రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణ చేస్తుండంత మాత్రం చాలదు, రామ సేవను కూడా పాల్గొనాలి, ఆజ్ఞను శిరసావహించాలి. కనుకనే రాముడు నన్ను ఇంత సమీపుడిగా తీసుకున్నాడు. ఆ చంచలత్వం అనేటువంటి దానిని ఆ పరమాత్మనికి అంకితం చేశాడు. కనుక మానవత్వంలో ఉండేటువంటి ఈ చంచలత్వాన్ని కూడా ఈ యజ్ఞంలో బలి చేయాలి. క్రూర గుణములు ఉంటుంటుంటాయి, రాగద్వేషములంతా ఉంటుంటాయి. ఈ పశువులను ఈ యొక్క జంతువులను ఈ యొక్క యజ్ఞములకు బలి చేయాలి. ఇది యజ్ఞములో మనం చేయవలసినటువంటి యొక్క త్యాగములు. త్యాగినీకి అమృతత్వ మానసు, అప్పుడే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కనుక మన యొక్క నరజన్మం లోపల దీనికి పూర్వమెత్తినటువంటి జన్మముల యొక్క దుర్గుణాలు దుర్బుద్ధులు మనలో శేషంగా మిగిలి ఉంటుంటాయి. శేషము లేకుండా చూసుకోవాలి. కనుక మనలో ఈ దుర్గుణాలను భగవత్ అర్పితం గావించి ఈ యజ్ఞంలో ఆహుతి చేయాలి. దీనికి పూర్వమే చెప్పాను, అగ్నిదేవుడు దీన్నంతటి కూడా ఏమి ఆహుతి చేసినా అవన్నీ దేవతలకంతా అందిస్తుంటాడు. దేవతల చేతిలో పడేటప్పటికీ అది అమృతంగా మారిపోతుంటాయి. కనుక మన దుర్గుణములు కూడా అమృతంగా మారిపోతాయి. దీనిని పురస్కరించుకునే మూడు ప్రార్థనలు చెప్పాయి ఉపనిషత్తులు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ శరీర సంబంధమైన యొక్క భావములన్నీ మారిపోయి అమృతత్వం అనేటువంటి యొక్క నిరంతరము స్థిరముగా ఉండేటువంటి యొక్క అమరత్వాన్ని పొందిపోతాయి. కనుక యజ్ఞయాగాది క్రతువులు అనగా ఏదో ప్రొద్దుబోక కాలం జరగక ఏదో ఆచరించేటువంటి యొక్క ఆచారములు కాదు. మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తము. ఈ పవిత్రమైనటువంటి మంత్రముల యొక్క సారమంతా కూడా విద్యుత్ శక్తి అనేటువంటి తరంగంలో చేరి జగత్తంతా వ్యాపించి పరిశుద్ధమైనటువంటి వాతావరణంగా తీర్చిదిద్దుతుంది. మంది మూర్ఖులంతా ఉంటారు, ఏమిటి ఈ యజ్ఞం యజ్ఞమని నెయ్యి 100 రూపాయలు కిలో అయిపోతుంటుంటే ఇంత నెయ్యి కొండ పోయి ఆ అగ్నిలో పడేస్తున్నారే, ఎంత వ్యర్థం చేస్తున్నారు అని అనుకుంటారు మూర్ఖులు. ఇంకా అన్నాన్ని కూడా తీసుకుని పోయి దాంట్లో వేస్తుంటారు. అన్నము లేక అలమటించేటువంటి యొక్క జీవులను విడిచిపెట్టి అగ్నిలో పడేసి కాల్చేస్తున్నారంటారు. ఎవరికి తెలుసునో వారికే తెలుసును. అది ఒక పాట పాడాడు తిరుపతి అతను, ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నేను అన్నాడు. ఎవరు ఏ విధంగా తలుచుకుంటారో వారికి అంతే మాత్రమే ఉంటుంటాడు. ఒక రైతు ఉంటాడు, రైతు బాగా భూములంతా దున్ని చక్కగా మెత్తపరిచి దుక్కు చేసి ఎరువులు వేసి సిద్ధం చేస్తాడు. 2-3 ఒడ్లు కొట్టబోయి ఆ బురదలో అంతా చల్లుతాడు. కానీ రైతు కానటువంటి వాడు ఆధునిక చదువుడైనటువంటి వాడు ఆశ్చర్యపడతాడు, ఏమిటి అన్నం లేక అలమటిస్తుంటుంటే 2-3 ఒడ్లు కొండపోయి ఈ బురదలో చల్లి వీడంతా భూమి పాలు చేస్తున్నాడు అని తిడతాడు.
ఈనాడు రెండు మూటల వడ్లు ఈ భూమిలో వేస్తే కదా తిరిగి ఒక నాలుగు నెలలకు 40 మూటలు వడ్లు ఇంటికి తీసుకోగలుగుతాడు. ఈనాడు రెండు మూటల వడ్లు అందులో చల్లకపోతే 40 మూటల వడ్లు ఇంటికి ఎట్ట తెచ్చుకోగలడు. అదే విధంగానే ఈనాడు సుగంధ ద్రవ్యాలు నెయ్యి ఇంకా విలువైనటువంటి అన్నము ఇవన్నీ అగ్నిలో వేసినప్పుడే ఈ వాతావరణం నుంచి ప్రపంచము లోపల ఎంతో పవిత్రమైనటువంటి యొక్క కాంతులు వెలిమి అందులో పవిత్రమైనటువంటి యొక్క ఉపకారం కూడా జరుగుతూ ఉంటుంటాయి. లోక శ్రేయస్సును కోరి చేసేటువంటివి కాని యజ్ఞములు స్వార్థం కోసం చేసేటువంటివి కాదు. అయితే ఏది చేసినా కానీ ప్రేమపూర్వకంగా చేయాలి. అయ్యో ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఈ మైజర్ భావం రాకూడదు, పిశ్నాశ భావం. త్యాగభావంతోనే త్యాగం చేయాలి. ఆ త్యాగము పోవాలనుకుంటే చేయాలనుకుంటే ప్రేమ మనలో ప్రవేశించాలి.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు 1993 అక్టోబర్ 19 దసరా ఉత్సవాలలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. మానవ జన్మము వచ్చినది తనను తాను తెలుసుకునే నిమిత్తమే. మానవునికి గుణమే ప్రధానం. మానవునిలో ఉండే దివ్యత్వాన్ని గుర్తింపచేసే నిమిత్తం ఏర్పడినటువంటివే యజ్ఞములు అని స్వామివారు హితవు పలికారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

చెడ్డ అనగా ఏమిటి? కేవలం మన కాన్షియన్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించటమే చెడ్డ. ఈ కాన్షియన్స్ కి విరుద్ధముగా మనం నడుచుకున్నప్పుడు ఇందులో అన్నీ కూడా మనకు చెడుపులే జరుగుతాయి. కనుక ఈ కాన్షియన్స్ మనలోనున్న దైవస్వరూపము. ఏ పని చేసినా ఇది సరికాదు, ఇది సరి అని నిర్ణయం చేస్తుంది. అయితే ఈ కాన్షియన్స్ విచారణ చేయడానికి కొంతకాలం తీసుకోవాలి. ఇందులో తొందరపాటు పనికిరాదు. ఏదైనా ఒక మాట అనాలని అనుకున్నప్పుడు కొంత యోచించి, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని విచారణ చేసి ఆ మాట ప్రవేశపెట్టాలి. ఏదైనా ఒక విషయాన్ని వినాలనుకున్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా, ఇది నాకు సరైనదా కాదా అనే విచారణ చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఈ పంచభూతములతో అనుభవించేది మాత్రమే కాకుండా భుజించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అతిగా భుజించడం కూడా హింసగా ఉంటుంది. కనుక మితంగా భుజించినప్పుడే మనకు హాయిని చేకూరుస్తుంది. కనుక మనకు సుఖము ఇచ్చేదే అహింస, తనను బాధించునది హింస.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్యోపన్యాసాల ముందు ఆశువుగా భావగర్భితమైన చక్కని తేట తెలుగు పద్యాలను పాడతారు. అవి భక్తుల హృదయాలకు ఎంతగానో హత్తుకుంటాయి. స్వామికి కవిత్వం అంటే ఎంతో మక్కువ. 14/12/2004 తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి దివ్య సన్నిధిలో తెలుగు కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో ప్రసిద్ధులైన కవులు పాల్గొన్నారు. స్వామి దివ్య సన్నిధిలో పొందిన ఆనందాన్ని, అనుభవాల్ని వారి కవితలలో వ్యక్తపరిచారు. ఆ కవి సమ్మేళనంలో వారు స్వామికి సమర్పించిన పద్య కుసుమాలను మీరు వినండి. ఆ ఆనందాన్ని అనుభవించండి.
1: భగవాన్ సత్యసాయిబాబా గారి చరణ పంకజాలకు వందనం సమర్పిస్తూ, సత్యసాయిబాబా గారి గురించి ఇంతకు ముందు చాలా చోట్ల చాలా పద్యాలు రాశాను. ఇప్పుడు వారి సమక్షానికి వచ్చి వారి పాద పద్మాలకు నమస్కరించి నా నివేదనను తెలుపుకుంటున్నాను. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యం, నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యం ఆధ్యాత్మికోద్వేగం బొప్పగ చెరుకొంటి భగవద్ విశ్వాస సంపత్తి నిన్ను పురోగుని చేసుకొనంగా. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యము ఆధ్యాత్మికోద్వేగం బొప్పగ చేరుకుంటి భగవద్ విశ్వాస సంపత్తి నిన్ ప్రోగుం చేసుకొనంగా. అప్పొగడ పువ్వుల్వోలే నీ పాదుకా సౌగంధ్యముల నేరుకుందు భవదాజ్ఞం సత్యసాయి ప్రభో. మళ్ళా ఒకసారి చిత్రించండి పద్యాన్ని. నీ గోపాయిత పాద పద్మయుగ సాన్నిధ్యము ఆధ్యాత్మికోద్వేగం బొప్పగ చేరుకుంటి భగవద్ విశ్వాస సంపత్తి నిన్ ప్రోగుం చేసుకొనంగా. అప్పొగడ పువ్వుల్వోలే నీ పాదుగా సౌగంధ్యముల ఏరుకొందు భవదాజ్ఞం సత్యసాయి ప్రభు. ఇది నా నివేదన. ఏ యజ్ఞయ్యా నాకు శుభం కలిగినా, మరి ఏది కలిగినా, లాభం కలిగినా, ఏ యది అయిన నీదు దయయేయని, ఏ యది అయిన నీదు దయయేయని తొల్తటి నీ అనుగ్రహ ఛాయల విశ్రమించి, తొల్తటి నీ అనుగ్రహ ఛాయల విశ్రమించి కడు చల్లని నీ చరితామృతము క్రోలే మద్రచిత యానము ఇమ్మరుభూమిని ప్రభో హాయిగా సాగే నీదగు నిరాపదమైన కృపాపథమున. మళ్ళా ఒకసారి చిత్రించండి. ఏ యది అయిన నీదు దయయేయని తొల్తటి నీ అనుగ్రహ ఛాయల విశ్రమించి కడు చల్లని నీ చరితామృతము క్రోలి మద్రచిత యానము నా కృత ప్రయాణము, నా జీవన యానము మద్రచిత యానము.

0: నిను వినుతించినంతటనా, నిను వినుతించినంతటన నిర్మలమౌను మనస్సు, నీ నుడుల్ విని మన నంబునర్పగ పవిత్రతనుందెడు, నిన్ను గూర్చి మే మనమై అనయము చేయు సాధన మహాప్ర నిన్ను గూర్చి మే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు. మిమ్మల్ని గురించి మేము చేసేటటువంటి సాధన అద్భుతమైనది. ఎట్లాగంటే, మళ్ళా వినండి, నిన్ను వినుతించినంతటన నిర్మలమౌను మనస్సు, నీ నుడుల్ విని మన నంబునర్పగ పవిత్రతనుందెడు, నిన్ను గూర్చిమే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు. సత్యశాయి జీవనమున మాకు సత్యము శివమును సుందరముల్పొనర్చెడు. ఆయన గురించి మేము సాధన చేస్తూ ఉంటే మాకు సత్యము శివము సుందరము కలుగుతుందండి. స్వామి నిరున్నరాకృతిగా భావన చేసిన వారికే, నిన్ను నరుడని భావన చేసిన వాళ్ళకు కూడా, స్వామి నిన్నున్నరాకృతిగా భావన చేసిన వారికే నీయు క్షేమము గుర్తు, ఇష్టఫల సిద్ధుల గుర్తువు. ఎట్లటన్నా చింతామణి ఇంటి దివ్యగా మనంబున నెంచిన వారికి, చింతామణి ఇంటి దివ్యగా మనంబున నెంచిన అద్ది దివ్య చింతామణి అయి తనచ్చి నిరతంబు శుభంబుల గుర్పదే ప్రభు. చింతామణిని ఇంటిలో ఒక దీపంగా భావించి కొలిచేటటువంటి వాళ్లకు కూడా సమస్త అభిష్టాలు నెరవేరుతాయి. బ్రతుకు దూరెల్ల కాలము భవత్కృపచేసి, బ్రతుకు దూరెల్ల కాలము భవత్కృపచేసి సమస్త సౌఖ్య సంతతులు నిరాయురు చిరాయురున్నత పదంబులుగాంచి, నీ దయవల్ల సమస్త సౌఖ్య సంతతులు చిరాయురున్నత పదంబులుగాంచుతుంటూ ఉంటారు భక్తులు. బ్రతుకుదురెల్ల కాలము భవత్కృపజేసి సమస్త సౌఖ్య సంతతులు చిరాయురున్నత పదంబులుగాంచి జనంబులు, దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున, దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున వర్ష సహస్ర సువ్యవస్థితుడకు నికటే ప్రభు. అశీతికి వర్షములో ఒక్క లెక్కయా, దేవతాయతనము నీ ప్రశాంతి నిలయంబున వర్ష సహస్ర సువ్యవస్థితుడకు నికటే ప్రభు. అశీతిక వర్షములొక్క లెక్కయా. ఇక నా స్వవిషయం ఏమిటంటే, నేను నిత్యము చేసే పని తెలివిగా సత్యశాయి జయతే అని నిర్భరమైన గుండెతో వీరు పలికేగునప్పుడును. మా ఇంట్లో సత్యసాయి ఆశీర్పుడు నన్ను ఆశీర్వదించారే అట్లాంటి పటం ఉన్నది. ఆ సత్యసాయికి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్తారు, బయటికి వెళ్తారు. తెలివిగా సత్యశాయి జయతే అని నిర్భరమైన గుండెతో వెలుపలికేగునప్పుడును, వెల్పల నుండి ఇంటికి ముదంబలరగా చేరునప్పుడు, అభయహస్తు హసన్ముఖ సద్విధాయికి తొలుదొలుతల్ ఘటింతు ప్రణతుల్ శుభదాయికి సత్యశాయికి. ఇది బహుశా సత్యశాయికి తెలుసునో తెలియదు, కానీ నేను చెప్తున్నాను, నీకు తెలియకుండా నీ కృపదోచిన ఇంటి దొంగ నేను ఈశ్వరుడవు. నీకు తెలియకుండా నీ కృప దోచిన ఇంటి దొంగ నేను ఈశ్వరుడవు, పట్టుకొనుము నన్ను బంధించుము నీ పదాంబుజముల ప్రాపునందు. ఇంకొక పద్యమే, చింతిల నేల నాకెందుకు విచారం, చింతిల నేల నిన్ను దర్శించితి నీకును నాకు జన్మ జన్మాంతర బంధమున్నది. మహాప్రభు ఎప్పుడనను కృతార్థుగా వింతువులే యటంసు కను పెట్టుకయుండి సత్యసాయి జాగింతయునైనా అంతకు పదింతలు గుర్తువులే దయానిధి. నమస్కారం.
1: అమ్మకు మొక్కెదన్ పలుకులమ్మకు మొక్కెద అమ్మకు మొక్కెదన్.

వైకుంఠం నుండి విష్ణువు దిగి పుట్టపర్తిలో జన్మిస్తే ఆయన తోబాటుగా పుట్టేవి కొన్ని ఉంటాయి. సత్యసాయికి పుట్టినరోజు పండుగ నెల రోజులుగా జరుపుకుంటున్నాం. ఆయనకి పుట్టినరోజంటేనే నాకు ఆశ్చర్యం. పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికి, పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికి, పుట్టెను ప్రేమ బోధనలు పుట్టెను వేకువజాము కీర్తనలు. ఈ స్వామి పుట్టకపోయి ఉంటే మనం ఎవరం 7 గంటల వరకు నిద్రలేచేవాళ్లం కాదు. 4 గంటలకు లేచి నగర సంకీర్తనం చేస్తున్నాము అంటే ఇవాళ ప్రపంచమంతటా అది సత్యసాయి కృప. పుట్టినరోజు పండుగట పుట్టుకలేని అనాది యోగికి, పుట్టెను ప్రేమ బోధనలు పుట్టెను వేకువజాము కీర్తనలు. పుట్టె ప్రశాంతి సౌధములు, పుట్టె ప్రశాంతి సౌధములు పుట్టెను కోటి మహత్తులు. భువిన్ పుట్టనివేవి, భువిన్ పుట్టనివేవి సాయినిధి పుట్టిన వేళల పుట్టపర్తిలో. స్వామి ఆయన ఆకారాన్ని చూడండి, జన్నము పురుషాకారము. ఒక హోమప్రభ ఆ కాషాయపు రంగులో వెలుగుతున్న హోమప్రభ భూమికి దిగి వస్తే అది సత్యసాయి. జన్నము పురుషాకారము కన్నుల నవనీత శోభ, జన్నము పురుషాకార

ఉన్నట్టి కలుషమెల్లను సున్నము చేయంగ వచ్చే చూడు సాయం. అత్యవసరమై వేడెడు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగా కురియుం. స్వామి, మాకిది కావాలి అని ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఏ గుడిసెలో ఏ భక్తురాలు వేడినా అక్కడ సత్యసాయి పటం నుంచి విభూతి రావడం మన కళ్ల ముందు ప్రత్యక్ష నిదర్శనం. అత్యవసరమై వేడెడు భృత్యులు భృత్యుల ఇండ్లను

యము కోరకుండగనే ఆయువు పోయు. ఉచితమైన వైద్య సేవ కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచి నీళ్లుగా ఆయము కోరకుండగనే ఆయువు పోయు. తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు జ్ఞానులకాయన భోగయోగి. శిరిడీశాయి అవతారంలో సర్వము పరిత్యజించి ఉండగలిగిన త్యాగయోగి, సత్యసాయి అవతారంలో అన్ని భోగాలు చుట్టూ ఉన్నా దీనిమీదకి మనస్సు మళ్ళని భోగయోగి, జ్ఞానుల

0: స్వామి సాధించిన మహావిజయం. ఇంతవరకు ఆధ్యాత్మిక సభలు అంటే పెద్దవాళ్లు వృద్ధులు మాత్రమే కనపడేవారు. ఇక్కడ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులు వేదం చదవడం, వేదిక మీద చదవడం మనని పులకింపజేసింది. వృత్తులు చేసికోదగిన బామ్మలు వృత్తులు మాను వృద్ధులు నెత్తిన తెల్ల వెంట్రుకల నీల్గులు దేవుడు దెయ్యమంచెదో ఒత్తురు నిద్రపో బుద్ధురు వారలు ముఖ్యము కాదు సాయి సత్కృపన్ కొత్త తరము మేల్కొనెను గుండెలనే గుడులన్ బొనర్పగన్. ఈ విజయానికి ఆయనకి మనం ఏమిచ్చినా చెల్లదు. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు. స్వామి ఎన్ని కోరికలైనా మాకు కనిపిస్తూనే ఉన్నాయి. అడుగుటకై కోరికలవి మడుగులు మడుగులుగా కలవు మానగనగున వడిబ్రాసల పద్యములను వాంఛలు దృంచన్ కడిగదమి పాదములు. అసలు కోరికలే లేకుండా ఉండగా మీ పాదాలను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను.
1: భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయీశ్వర పదారవిందములకు సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్వామి నరనారాయణులందు నేను నరుడం నారాయణుండీవా నరనారాయణులందు నేను నరుడం నారాయణుండీవా సుస్థిర సంపూర్ణత సర్వశేషి విగదా శేషాంశమయ్యొప్పుచు వరమై అబ్బిన మానవత్వమును అన్వర్థంబుగా వింతు ఓ పరమాత్మా భవదీయ భక్తి జలధి వర్తించి సాయీశ్వరా జగతి నిండిన ఆత్మ.

నిండిన ఆత్మతత్వమిదిగో సాయి స్వరూపంబుతో సగుణాకారత పుట్టపర్తి నగరిం సాక్షాత్కరించు. ప్రజాధిగతి నిర్గుణ రూపమై ఎడదల దీపించు తత్వం విదే భగవద్రూపకులు ఆదిశంకరులు అహం బ్రహ్మాస్మి నా చాటడే. అయ్యా, దీనులను ఉద్ధరించుటకు దీక్ష వహించును దైవమంచు ప్రజ్ఞానిధులు గడించెదరు. భగవంతుడు ఎందుకు పుట్టాలి? దీనులను ఉద్ధరించడానికి పుట్టాలి. మనం పుట్టకపోతే వారు పుట్టి ప్రయోజనం లేదు, వారికి హాని కదా. అందుకోసం నేను పుట్టాను. దీనులను ఉద్ధరించుటకు దీక్ష వహించును దైవమంచు ప్రజ్ఞానిధులు గడించెదరు. కావున దీనులు లేకయున్నచో హాని గదా భవస్థితికి అందులకే జనించి తిన్ ప్రభు, అందులకే జనించి తిన్ ప్రభు. నీవును నేను ఉండనుట నిక్కము తత్వమసితి వాక్యత. ప్రచ్చను గర్భమందున విరాజులు నీ మహనీయ రూపమే నిత్యము చేతనత్వమును నింపుచునున్నది ఈ ధరిత్రి. ఆ సత్య విశిష్ట దర్శనత సాధకుడందును ముక్తి భుక్తికై ప్రత్యగమున్ భజుతురు అనురక్తులు భక్తులు సాయి రాఘవా. స్వామి, ఈనాడు ఏమిటి లోకం? ఎవరి వసలు నీవు? స్వామీ, శ్రీ మహిళా మనోహరుడవో. ఎవరివి నీవు? మహావిష్ణువా? శంభుండవో? శక్తివో? రామస్వామివో? క్రీస్తు దైవతమవో? ప్రాబుల్కు శబ్దంబవో? వేదం చెప్పేటటువంటి ఓంకార స్వరూపుడవా నీవు? ఆ మాయావతి పట్టివో బుద్ధుడవా? జినుడవో? అల్లావో? నీ రూపమీకేమో?

0: ఇది వైకుంఠమే. చిత్రావతి నదియే ఆ విరజాస్రవంతి. చిత్రావతి నది విరజా నది. మేము సందర్శింపయేతంచు నిర్మదులో భక్తులు నిత్యసూరులు. జగద్రక్షాబ్జనాభుండవర్ధి దయాబ్ధి ఇత పూర్ణచంద్ర సదమే తిర్మామణి కర్మ్యమౌ. దాహార్తిబడు అనంతపురమునకు మీ దయారసము జలమై ఆర్తిమాపే. రోగార్తి అల్లాడు రోగులకును మీ కృపారసము అగు చికిత్సాలయంబు. విద్యార్జనాకృష్ణ వెలయువారికి మీ దయతనరి విశ్వవిద్యాలయముగా. ఆధ్యాత్మిక జ్ఞానమాసింప మీ కృపాచర్యయ్య వేదాంత సార విద్య. పుణ్యయాత్రికులకు నెల్ల పుట్టపత్తి చేతనరాజ్యమయ్యే ఇది చెన్మయుండు అఖిల లోకైక గురుడు విశ్వాంతరాత్మ ప్రాత్ముడైన సాయీశ పరమాత్మకు ఆలయంబు. స్వామి, ఈ ఒక్క పద్యం ఈ పాద కంజాతమే కాదే, ఈ పాద కంజాతమే కాదే అల అహల్యాశాపమోచనం వాచరించే. ఈ చరణంబుజంబే కాదే, ఈ చరణంబుజము కాదే కలుష విధ్వంసిని గంగకు ప్రభవ భూమి. ఈ పద పంకజంబే కాదే, ఈ పద పంకజంబే కాదే బలి శిరోరత్న విభూషయై ప్రభలు చిందే. ఈ అంఘ్రి జలజాతమే కాదే, ఈ అంఘ్రి జలజాతమే కాదే అతి విశాల బ్రహ్మండలం వెల్ల ఆక్రమించే. ఈ పదారవిందము కాదే ప్రాపుగూర్చు పుట్టపత్తికి వైకుంఠ పుణ్యకీర్తి. ఈ పవిత్రంఘ్రి ధూళి కాదే ప్రజాళిని ఉత్తరింపజాలడు దివ్య సిద్ధశక్తి. ఈ పాద కంజాతమే కాదే అల అహల్యాశాపమోచనంబు ఆచరించే.
1: ఓం సాయిరాం. నేను పద్యం పాడను, చదువుతాను, సహకరించండి. ఈశ్వరునికి అమ్మ ఈశ్వరమ్మకు జనించినాడు ఎనిమిదేండ్ల నాడు. ఈశ్వరునికి అమ్మ ఈశ్వరమ్మకు జనించినాడు ఎనిమిదేండ్ల నాడు. పుట్టపత్తిలోన భువనేశ్వరుండైన సత్యసాయి విశ్వశాంతిదాయి. తనవలే ప్రవక్త నొక్కని దైవంపునని భావి తరములకని యేసు పలుకువేళ.

అంపురని భావి తరముల కరి యేసు పలుకువేళ పలికినవి గొర్రెలచట బాబా ఎటంచు అటుల బాబావతారంబు అవతరించి. యేసుక్రీస్తు తన ఎదురుగా ఉన్నటువంటి తన భక్తులను చూచి వాళ్ళు షీపడ్డారు. నేను మీకు మరల అవతరిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు అవన్నీ కూడా బా బా అన్నవి. అందువలనే బాబా అవతారం అవతరించానని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది. రేపల్లెలో నాడు గోపాలుడట్టు పుట్టపత్తిలో పెరిగిన బాలుడతడు, గురువు లేకుండానే పరమ సుజ్ఞానంబు గ్రహించినట్టు జిజ్ఞాసు అతడు, తన సూక్తి సుధలతో ధరణీ జనుల నెల మైమరపించిన మాంజుడతడు, కరమెత్తితే చాలు వర హిరణ్మయ రత్నహారములు కురియు మందారమతడు, జాతి మతము భాష సర్వంబు మరచి ప్రపంచ జనులు తనకు ప్రణతులిడగా పుట్టపత్తి విషయ పుణ్యతీర్థంబుగా మార్చినాడు శుభము కూర్చినాడు. తల యూపెనో లేదో మొలకెత్తును ప్రశాంత సౌకర్య గురుగ సహస్రంబులచట పలుకు పల్కెనలేదో వెలసెను విజ్ఞానమూలంబు విశ్వవిద్యాలయంబు హస్తమూపెనో లేదో ఆవిర్భవించను అత్యాధునిక విమానాశ్రయంబు కనువిప్పెనో లేదో కనిపించ ఆరోగ్యధామంబు నవ్య వైద్యాలయంబు మారుమూలను గల పల్లెటూరు పుట్టపత్తి అగుపించే భూగోళ పటమనందు అతడు భగవంతుడే అనే అమిత భక్తి ఐదు ఖండాల ప్రజలు ప్రోగైరీచట. పిల్లికి బిచ్చము బెట్టని లోభులు కురుమరించిన వేల కోట్ల ధనము అధికార మద దురహంకార నేతలు దాసులై పడని పాదాల ముందు నిఖిల శాస్త్ర రహస్య నిధులు బుధులు నమస్కారములిడిని శీర్షములు వంచి భక్తులు ఆవాల గోపాలంబు భజనలు సల్పిరి పారవశ్యమును మునిగి సాయిబాబా కరంబున జాలువారు బూదికెగబడిరందరు భేదముడిగి హేతువాదానికందని ఇట్టి వింత శాస్త్రమయ్యది వివరింపదాలదింత. దాహమనెను లేదో తన జన్మసీమ ఇన్నూరు కోట్లు మంచినీరు ఓలె ధారవోసి మంచినీరు కల్పించను ఇంతకంటే సేవ ఏమి కలదు. తనదు నామమే సత్యమై తనరువాడు శివమే తన దివ్యపదమై చెలగువాడు సుందరత తన రూపులో చూపువాడు సత్య శివసుందర స్థాయి సత్యసాయి సత్య ధర్మ ప్రేమ శాంతి సందేశ దివ్యౌషధములు అసంగి అంతరంగ జాడ్యములను బాపు సచ్చిదానంద భిషగ్వరుండు సుమ్ము సత్యసాయి అర్ధకామములకు అంకితంబయి నరకమున పడిన నరుల కనులు తెరచి ధర్మమోక్షములను దర్శింపజేసెడు నిత్యబోధకుండు సత్యసాయి ఎల్ల జీవులకును హితముగూర్చడు ధర్మ నిరతి జీవనమున నిరపవలయు ధర్మ మార్గమును అర్ధంబు సంపాదించి సద్వినియోగంబు సలుపవలయు ధర్మార్థ నియమ బద్ధతతోడ కామోపభోగ సుఖంబుల పొందవలయు ధర్మార్థ కామ సాధనముతో పాటుగా భవబంధ మోక్షములు బడయవలయు నాలుగు పురుషార్థములను సన్మతిని మనుషులు ఆచరించిన ఎప్పుడే అవనిలోన శాంతి సమకూరునను సత్యసాయి మాట విశ్వ కళ్యాణ సిద్ధికి వెలుగుబాట. శిల్పంబు చెక్కిన చెప్పులు కుట్టిన కర్మ కౌశలమే యోగం బటన్సు మల్లెపూలు విసరినా బల్లెంబు గుర్చిన పల్కకుండుట స్థితప్రజ్ఞ ఎనుచు యంత్రమైన వేదమంత్రమైన జ్ఞానవాహినికి ఉభయ పార్శ్వంబులనుచు అతి పాపినైనా పుణ్యాత్మునైనను సమభావాన కనుటే దైవత్వమనుచు స్వామి అందించు బోధల సారమెరిగి సర్వభూత సమత్వ విశాల దృష్టి అలవరుచుకొందురేని అవనిజనులు సాధ్యమగుగాదే సమసమాజంబునేడు. పైరు మీద జల్ల పంటనిచ్చు ఎరువు కుళ్ళి కంపుగొట్టు కుప్పబోయ ధనము ఎరువు వంటిదని అనిన బాబా మాట ధనుకులెరిగి నడువదగిన బాట. పైరు మీద జల్ల పంటనిచ్చు ఎరువు కుళ్ళి కంపుగొట్టు కుప్పబోయ ధనము ఎరువు వంటిదనిన బాబా మాట ధనుకులెరిగి నడువదగిన బాట. పుట్టుదురెగాని గిట్టరు పుణ్యపురుషులన్న నానుడి వాస్తవంబగు విధాన అఖిలోక కళ్యాణమే ఆశయముగా సాగిపోవును యుగయుగాల్ సత్యసాయి. నమస్తే.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్య సాయివాణి శ్రోతలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఈనాటి శ్రీ సత్య సాయివాణి కార్యక్రమాల్లో భాగంగా నాగర్ కర్నూల్ వాస్తవ్యులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం వింటారు. ఈ కార్యక్రమం యొక్క మొదటి భాగాన్ని నిన్నటి రోజున ప్రసారం చేయడమైనది. ఈ కార్యక్రమం యొక్క మొదటి భాగంలో శ్రీ జంగారెడ్డి గారు మొట్టమొదట స్వామిని ఎప్పుడు దర్శించారు, స్వామి ప్రేమ వలన వారిలో కలిగిన మార్పు ఏమిటి అన్న విషయాలను మనతో పంచుకున్నారు. అంతేకాకుండా వారు కొన్ని భజనలను శ్రావ్యంగా పాడటం కూడా జరిగింది. అయితే ఈ భాగంలో వారు మరిన్ని విశేషాలు, మరిన్ని అనుభవాలను మనతో పంచుకుంటారు. ఈ కార్యక్రమం యొక్క మూడో భాగం రేపు ప్రసారం చేయబడుతుంది.

ఆ తర్వాత సిరిటీతో పుట్టపరిధి పుస్తకం చదువుతూ వచ్చాను. అందులో తాను హైదరాబాద్ లో స్వామి శివం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సాయిబాబా భక్తులు తెలిసిన వాళ్ళు ఈయన పరిచయస్తులు, రండి మీరెక్కడ ప్రారంభోత్సవానికి అని చెప్పారట. సరే నేను ఎక్కడొద్దును ఏం కదండి, రండి మీరు తప్పకుండా రండి అని అంటే, ఏమో ఆ సిరిడి బాబా ఈయన ఒకటే అని చెప్తున్నారు వీళ్ళు, గాని ఇదేట సాధ్యమని ఆయన వచ్చి ఒక చోట బయట నిలబడి, నీవు నా సిరిడి బాబా అయితే నా దగ్గర మాల ఉన్నది, నేను ఎక్కడ ఉన్నా నా దగ్గరకు వచ్చి వేసుకోవాలి, ఈ మాల ధరించాలి అని కోరుకున్నారట. అది నేను చదువుతూ వచ్చాను ఇక్కడ కూర్చొని. చదువుతూ ఉన్నప్పుడు స్వామి వెతుకుంటూ వచ్చినట్టు వచ్చి మాల స్వీకరించారట. అలాగా సిరిడి బాబానే ఈయన అనే భావంతో ఆయన ఉన్నారు, వేదిక పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టారట. స్వామి ప్రారంభోత్సవానికి టెంకాయ కొట్టినప్పుడు ఆ ఒక ముక్క వచ్చి ఆయన ఒడిలో పడిందంట. పక్కన ఉన్న మహానుభావులైన భక్తులందరూ కూడా, అబ్బా ఎంత అదృష్టవంతులు డాక్టర్ గారు మీరు, చాలా అదృష్టవంతులు అన్నారట. సరే యాదృష్టికం కావచ్చు కూడా అని ఆయన అనుకున్నాడంట. మరుసటి రోజే, ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే నేను లైన్ లో కూర్చొని ఉన్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు, స్వామి ఆ రోజుల్లో బర్త్డే కోసం కొంతమంది చాక్లెట్ పట్టుకుని ఉండడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు లోపలికి, ఆ చాక్లెట్లు అందరికి స్వామి చల్లేవారు. ఆ రోజు మా ముందర మా పక్కన ఉన్న ఒక అబ్బాయి దగ్గర నుంచి చాక్లెట్ చల్లారు. స్పీడ్ గా ఒక రెండు చాక్లెట్ నా పైపు ఇచ్చినట్టు వచ్చినాయి. రెండు చేతులు పెట్టుకున్నాను, ఎందుకంటే అందరు వెతుకుతూ ఉంటారు, వాళ్ళందరూ కొంచెం కామ్ అయిన తర్వాత నా చాక్లెట్ నేను తీసుకోవచ్చు, నా చేతుల కిందనే ఉంది కదా అని ఊరుకున్నాను. స్వామి అటు వెళ్లిన తర్వాత రెండు చేతులు తీసుకొస్తే చేతుల కింద లేవు చాక్లెట్లు. అరే వచ్చినాయి కదా నేరుగా, పర్ఫెక్ట్ గా వచ్చినాయి చాక్లెట్, ఇక్కడ మరి ఎక్కడున్నాయి, డౌట్ వచ్చింది నాకు, నా జేబులో అయితే లేవు కదా అని. సరిగ్గా నా జేబులో ఉందో చాక్లెట్, ఇది యాదృచ్ఛికం కావచ్చు కదా అనేది ఆ సంఘటనతో ఇది కూడా అనుకున్నాను. ఇలాగ ఇక్కడ ఉంటూ ఉంటూ వచ్చినప్పుడు ఆ తర్వాత మెల్లిగా ఈ సిరిడి సాయి పారాయణం పూర్తయ్యే వరకు నా మనసులో ఈయన పరమాత్ముడు అనే ఒక విశ్వాసం ఇంకా ఎన్నో సంఘటనల ద్వారా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇక నేను దేవుడవని నమ్ముతూ ఉన్నా. అంతకు తొలి ఇక్కడ జరిగిన విశేషం అంటే, స్వామి మందిరంలో భజన కోసము క్యూలు పెడతారు కదా, ఉదయం 8 గంటల నుంచి క్యూలో టోకన్స్ ఇచ్చి లోపలికి టోకన్స్ వచ్చిన వాళ్ళని పంపిస్తారు. వరుసగా 5 రోజులు స్వామి ముందర కూర్చొని భజన చేసే అవకాశం వచ్చింది. స్వామి దేవుడని నమ్మిన రోజు కూడా నాకు లోపల ప్రవేశం దొరికింది. ఆయన ఆ పక్కనే తిరుగుతుంటాడు, నేను సాధ్యంత వరకు ఆ స్వామి నడిచే దారి వైపు కూర్చోవడానికి ప్రయత్నించాను. ఒకటో వాళ్ళని కూర్చోబెట్టారు, పెద్దవాళ్ళని కూర్చోబెడతారు, సెకండ్ లో కూర్చున్నాను. స్వామి ఇడంగా వస్తారు మొక్కేస్తా, పరమాత్ముడు ఆయన పాదాలు దుక్తి ఇంతకన్నా ఘనమేముంది అనుకున్నాను. విచిత్రంగా స్వామి వెనక నుంచి రాలే, ముందు నుంచి వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద, అటువైపు రాలేదు. ఆ రోజు గణేష్ దగ్గరికి వచ్చి ఏడ్చాను. ఆ కన్నీళ్ల తర్వాత అదే రోజు సిరిడి సాయి పారాయణం అయిపోయింది. మధ్యాహ్నం పూట స్వామికి నివేదన వేసి మధ్యాహ్నం వచ్చి కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు. స్వామి వచ్చి ముందర నిలబడ్డారు. నిలబడక ముందు జరిగింది ఏమిటంటే, నేను సెకండ్ లైన్ లో ఉన్న ముందర లైన్ ఉన్న ఒక వ్యక్తిని స్వామి వస్తే గనక నేను పాదనమస్కారం చేసుకోవడానికి అవకాశం అంటే, ఓ మాకు ఈ నమస్కారాలు చాలా అవుతుంటాయి, స్వామి ఇస్తూ ఉంటారు మాకు, నేను పక్క జరుగుతాను మీరు చేసుకోండి అన్నారు. సరిగ్గా అదే జరిగింది. స్వామి ఇచ్చాడు, నిలబడ్డారు, ఆయన పక్క జరిగినాడు, పూర్తిగా నేను ఆయన పాదాల మీద పడ్డాను. 18వ ఏట నుంచి భగవంతుని కోసం ఎదుగుతుంటే నా 36వ ఏట నాకు భగవంతుడు లభించుడని ఒక గొప్ప విశ్వాసం ఆనందం ఆ పూట 2 పాదాల మీద శిరస్సు పెట్టి నమస్కారం చేసుకున్నప్పుడు కలిగింది. ఆ తర్వాత తల ఎత్తి స్వామి ఆరోగ్యము అన్నాను. స్వామి వినిపించుకోలే, ఓహో లిటల్ రవిని తీసుకుంటూ బహుశా వినపడనట్టుంది, వినపడకపోతే భౌతికమైన చెవులకు వినపడకపోవచ్చు, మీరు భగవంతుడని నమ్మానే మరి మీకు నా మాట ఎందుకు వినపడలేదు. సరే మంచిది, కూర్చున్నాను, కొంచెం విచారపడ్డాను. స్వామి నా నుంచి లైన్లో కిందికి వెళ్లారు, తూర్పు గేట్ ఉన్నది కదా అటువైపు లాస్ట్ వైపు వెళ్లారు, అప్పుడు అన్ని ఆర్చీలు అవన్నీ ఉంటుండేది. ఆ చివరికి వెళ్లి మళ్లీ ఇక్కడ మా దగ్గరికి ఎలా వచ్చినాడో ఆ గుంపులు అక్కడ కూడా దగ్గరికి వెళ్లి కొంతమంది దగ్గర ఉత్తరాలు పాదనమస్కారం ఇస్తూ చేశారు. చేసి వెనక్కి మళ్ళారు, వెనక్కి లైన్ కోసం అంటే అవతల లైన్ వైపు. ఆ రోజుల్లో అక్కడ వికలాంగులు కూర్చునేవాళ్లు. అటువైపు మళ్ళీ అయినప్పుడు ఇక్కడ వైపు దర్శనం అయిపోయింది కనుక మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది ప్రశాంతం లేవంతా కూడా. అప్పుడు నేను మోకాలంగా లేచి స్వామి ఆరోగ్యం అని కేకేశాను. స్వామి విన్నారు, వెనక్కి మళ్ళారు. ఇప్పుడు వినపడదా స్వామి మీకు? చక్కగా నా వద్దకు అంత దూరం నుంచి మళ్ళీ నడిచి వచ్చారు వెనక్కి. వచ్చి నేను చేతులు ఇలా పెట్టుకుని పైకున్నప్పుడు చేతులు పట్టుకుని ఇలా ఊపి తాను నేరుగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఇది ప్రథమంగా స్వామి నాకు ఆరోగ్యం కలిగించిన ఆశ్వాసనతోటి విశ్వాసంతో. అక్కడ నుంచి ఒక 10 సంవత్సరాలు ఏమైనా అనుకోండి లోకమంతా కానీ పిచ్చి పట్టినట్టు అయిపోయింది నాకు. స్వామి పిచ్చి పట్టింది. రేయింపవలు నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, ఆ సత్యసాయి సంస్థ అక్కడ ఉన్నది, సిరిడి సాయి మందిరం ఉన్నది, అక్కడ భజన భజన భజన భజన భజన అని అక్కడి నుంచి నగర సంకీర్తన భజన కార్యక్రమాలను చేస్తూ ఒక 3 సంవత్సరాలలో ఉన్న 10 మందిని దాదాపు 500 మంది అయ్యేంత వరకు శ్రమింపజేశారు నన్ను స్వామి. మధ్యాహ్నం పూట పడుకుంటే లేవు, ఇంకా పడుకున్నావు, పలానా కార్యక్రమం పొదగాలనుకున్నావు కదా, లేవని. 3 గంటలకు వచ్చే నగర సంకీర్తన వారానికి ఒకరోజు జరిగేది, 464 మందితో నగర సంకీర్తన జరిగింది.
4-4 వరుసల్లో 8 మంది పాటలు చెప్పి ఆడవాళ్లు, 8 మంది పాటలు చెప్పి మగవాళ్ళు తర్ఫీదిచ్చి వాళ్ళందరితో భజన క్రొవ్వొత్తులు పట్టుకుని స్వామి వచ్చి విగ్రహప్రతిష్ట చేసిన రోజున జరిపి అలాగా మందిరం నిండా పట్టకుండా ఎన్నో ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతూ వచ్చిన తర్వాత అక్కడ ఆ సమితి అభివృద్ది అయిన తర్వాత మళ్లీ వివిధ కారణాల ద్వారా పక్కనున్న కల్వకుర్తి సమితి ఉన్నది అక్కడికి వెళ్లటం, అక్కడ కూడా దాదాపు 3 సంవత్సరాలు ఊరూర కార్యక్రమాలు జరిగే విధంగా అభివృద్దికి ఇండైరెక్ట్ గా తోడ్పడే అవకాశం నాకు ప్రసాదించడం అలా జరుగుతూ వచ్చింది. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఎలాగ మీరు స్వామిని దేవుడు అని నమ్మారంటే అయిపోయింది, కానీ స్వామి ఈ కార్యక్రమాలను చేయించడానికి ఎట్లా మీకు స్ఫూర్తినిచ్చారు అని అంటే ఆయన మాటలు ఉపన్యాసాలు ఎన్నో విన్నాం, ఆయనలో ఉన్నది నా యొక్క మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు కదా. అలా అనేటప్పుడు ప్రతిదీ కూడా ఆయన పరార్థం కోసమే చేస్తున్నారు తప్ప నిజంగా ఆయన తింటున్నది రాగి సంకటి కాస్త నీళ్ళని తానే ఒకసారి ఇంటర్వ్యూ గదిలో చెప్పారు. కనుక పరోపకారార్థం ఇదం శరీరం అనే పదాన్ని పూర్తిగా విశ్వాసంలోకి వచ్చేసింది. మానవుడు జన్మించింది పరులకు ఉపకారం చేయడం కోసం, చేసేదెందుకు తరించడం కోసం, మళ్లీ జన్మ రాకుండా ఉండడం కోసం అనే విషయాన్ని అర్థమయ్యేటట్టుగా ఆయన సాహిత్యం ద్వారా ఆయన ఉపన్యాసాల ద్వారా నేను తెలుసుకుని అలా కదులుతూ వచ్చాను. ఆ తర్వాత అక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడ కూడా కలవకుర్తి సమితి కూడా బాగా డెవలప్ అయిన తర్వాత ఇక స్వామి మెల్లెగా గ్రామ సేవల కోసం తన సంకల్పం ఉన్నదేమో హైదరాబాద్ బాయ్స్ ఉదయభాస్కర్ రెడ్డి టీం ఇక్కడికి వచ్చింది. మేము బర్త్డే సేవా కార్యక్రమాలకు ఇక్కడికి వచ్చాం కలవకుర్తి సమితి వాళ్ళ. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కలవకుర్తి సమితి కన్వీనర్ ఆ ఉదయభాస్కర్ రెడ్డి టీం వాళ్ళ నాకు పరిచయం చేశాడు. అతను చాలా ఉత్సుకత కలిగిన వ్యక్తి కల్వకుర్తి కన్వీనర్ ఈశ్వరయ్య. చాలా ఉత్సాహం స్వామి కార్యం చేయాలంటే, నాతో చాలా ఇన్స్పైర్ అయినాడు, తనకు సహజంగా అలాంటిది ఉన్నది. వాళ్లతో పరిచయం అయిన తర్వాత ఒక గ్రామ సేవ మీరు పెట్టండి, మేము మీ దగ్గరికి వస్తామన్నారు హైదరాబాద్ యూత్ వాళ్ళు. ఓ తప్పకుండా, ఆల్రెడీ గ్రామం సెలెక్ట్ అయిందండి అన్నాను. పరిచయం చేసి కార్యక్రమం జరపాలనుకున్న కల్వకుర్తి కన్వీనర్ ఏ ఊరు అన్నారు. అది విచిత్రంగా స్పాట్ లో జరిగింది, అది నేను నమ్ముతున్నా, నా స్వార్థం కాదది, స్వామి ఏర్పాటేది, మా సొంత ఊరే పంజుగులు, ఆ కల్వకుర్తి పక్కనే ఉంటుంది అది అన్నాను. ఆ తర్వాత వెళ్లాం, మరి సేవలు ఏం చేయాలి ఏం కదన్న దానికి ఆ ఊర్లో ఒక రామాలయం ఉన్నది. ఆ రామాలయానికి పడమట పెద్ద బావి ఉన్నది, ఏళ్ల సంది దాని ఉపయోగిస్తూ వచ్చారు, నీళ్లు పెద్దగా ఉండటం లేదు, లోతు చేస్తూ వెళ్లారు. అది పడమట గొయ్యి అన్నది వాస్తు విరుద్ధం, ఆలయం ఏమాత్రం ఉపయోగంలో లేకుండా ఉండింది. అది పూర్తి చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. పెద్ద కార్యక్రమం, ఎన్నో 1000 ట్రాక్టర్లు పట్టింది దాంట్లో మట్టి. అలాంటి కార్యక్రమం పెట్టుకోవడం, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వచ్చినప్పుడు మా గ్రామంలో ఎంటర్ అయినప్పుడు వారు నోటుకుంటే నేను విన్న పాట రాజాధిరాజా, అది నన్ను ఇంకా ఆనంద పెట్టింది. ఎంత బాగుంది ఈ ట్యూనింగ్, వీళ్ళు ఎంత బాగా పడుతున్నారు అని. ఆ ఇన్స్పిరేషన్తో వాళ్ళెంబడి మా ఊర్లో కార్యక్రమం చేయటం, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవటం. ఆ తర్వాత వాళ్ళేంటంటే గ్రామ సేవలు చేస్తూ ఊర్లలో చేస్తూ స్వామి దగ్గరికి రావాలి. వాళ్ళ ప్రోగ్రామ్ రెగ్యులర్ అది, మోటార్ సైకిళ్ల మీద వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ వెనక ఒక వ్యాన్ ఉంటుంది, దాంట్లో అంత సామాగ్రి ఉంటుంది, అన్ని మరిచి కుటుంబాలను వదిలేసి వాళ్ళు వస్తుంటారు యూత్. నిజంగా ఎంత త్యాగమైన విషయమో, స్వామి వాళ్ళను ఎంత ఉత్తేజపరిస్తే వచ్చారు. ఇక మా ఊరి కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఆగదామనుకుంటే ఆల్రెడీ నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఇబ్బంది పెడుతూనే ఉన్నది, కానీ బయటకు ఎవరికి తెలియదు నాకు ఇబ్బంది అవుతున్నదని. నాకు హీరో హోండా మోటార్ సైకిల్ ఇప్పించారు స్వామి, ఇప్పుడు మేము నాగర్ కర్నూల్లో ఆ హీరో హోండా సైకిల్ తిరగని ఇల్లు అంటూ లేదు, పట్టణాలు ఊరు కాదు, తిరగని ఇల్లు అంటూ లేదు, అందరికీ తెలుసు హీరో హోండా జంగారెడ్డి సార్ సాయిరాం. అంతగా స్వామి ఊరిని కదిలించారు. అది ఆయన సంకల్పం తప్ప నా గొప్పతనం కాదని నాకు తెలుసు, కాకపోతే నన్ను వినియోగించుకున్నందుకు సంతోషపడుతూ ఉంటాను. ఈశ్వర్ అనేట ఆయన మనం కూడా వెళ్దామన్నాడు. మనం ఎలా వెళ్తాం వాళ్ళు వెళ్లే కార్యక్రమానికి నేనన్నాను. ఈయన మెల్లిగా ఉదయ భాస్కర్ రెడ్డితో చెప్పించారు, జంగారెడ్డి గారు కర్నూలు దాకా రారాదుండా అక్కడ గ్రామ సేవలు చేసినాక మేము అక్కడి నుంచి వెళ్లిపోతాం, మీరు రిటర్న్ వద్దురు. ఉపాయంగా నన్ను ఆయన నా మోటార్ సైకిల్ అయినా వాళ్ళతో పాటు బయలుదేరదీశాం. కర్నూలుకి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత జంగారెడ్డి గారు ఇంకా దగ్గరే కదా పుట్టపర్తి రారాదుండే అన్నారు. ఆ రాకడ వాళ్లతో పాటు ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లే అవకాశం అదృష్టం స్వామి నాకు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ గదిలో స్వామి వాళ్లతో మాట్లాడటం, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, స్వామి వాళ్ళకి జవాబు చెప్పడం, ఆ ఇంటర్వ్యూ గదిలో వాళ్ళు ఒక భజన పాట పాడటము, అవన్నీ కూడా చాలా మంచిగా స్వామికి ఎంత సన్నిహితులు వీళ్ళు అని సంతోషపడడం. ఆ తర్వాత ఈ కన్వీనర్ ఈశ్వరయ్య గారు తాను కూడా ఒక గ్రామసేవ కార్యక్రమం మన సమితి నుంచి ఎందుకు చేయకూడదు అన్నారు. సరే, ఆ సమితి నుంచి ఏర్పాటైన గ్రామ సేవకుడి మరి నాకు రాక తప్పలేదు, నేను వస్తూ వచ్చాను. కార్యక్రమాన్ని అంతా నేను మెయింటైన్ చేస్తున్నాను ఆయన లీడర్షిప్ లో. అలా వస్తూ ఉన్నప్పుడు నాకనిపించింది లోపాలు ఉన్నాయి, తర్వాత మంచి ఉన్నది, ఈ మంచిని కంటిన్యూ చేసుకుంటూ లోపాలను సరిచేసుకుంటూ ఇలాంటి టీము మనం ఎందుకు తయారు చేయకూడదు అని నాకు ఆలోచన వచ్చింది.
ఆయనతో పాటుగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి ఇమ్మీడియట్ గా లైన్ లోకి వచ్చేసి, మీరు ఎంతమంది వచ్చారు అన్నారు. ఎంతమంది వస్తున్నారన్నారు స్వామి. ఇంకో 50 మంది వస్తారు స్వామి. అలాగా సంతోషం అన్నారు. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాం. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లేటప్పుడు ఈయన లీడర్ గా ఉండి నాకు ఒక ఉత్తరం చేరికిచ్చాడు, ఇది పట్టుకోమని. లీడర్ మాట శిరసాహించాలి. అది పట్టుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్లిన తర్వాత స్వామి ఒక ఇది కన్యకా పరమేశ్వరి ముక్కు పుడకలోని వజ్రపు వజ్రాన్ని సృష్టించి మాకు చూయించి, ఇదేమిటో తెలుసా, కన్యాకుమారి ముక్కు పుడకలోని వజ్రం, చూడండి చూడండి అని మాకు అందరికి చూపించారు. వజ్రము చూసిన కళ్ళు అవే అప్పుడే మాకు. వజ్రాన్ని మేమెక్కడ చూసింటాం, చూయించి. అందులో ఒక అబ్బాయి పట్టుకోవడానికి వస్తే, హే తీసుకునేవు, అక్కడ ఇంకాసేపు అయితే దొంగలు పడ్డారనుకోగలరు అని చెప్పి దాన్ని మళ్లీ యథావిధిగా పంపించేశారు స్వామి. అలా చేస్తూ చేస్తూ ఉండి నేను ఒక లెటర్ పట్టుకుని మూలన నిలబడ్డాను. కూర్చోవడం కష్టం కనుక స్పైనల్ కార్డ్ ప్రాబ్లం. 15-20 నిమిషాలు గడిచిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇటు అని వంగారు నా స్వామి నా వైపు. నేను వెయిట్ చేస్తున్నాను స్వామి ఎప్పుడు చూస్తారని. అది ఇచ్చాను. ఇచ్చి, స్వామి జిల్లా నుంచి ఇంకో టీం తీసుకురావాలనుకుంటున్నాము అన్నాను. ఒకటేమిటి, ఎన్ని టీములైనా తీసుకురండి, టీ పార్టీ ఇచ్చి పంపుతాను అన్నారు. ఇంకా అది అయిపోయింది. స్వామి ఇచ్చిన ఆశ్వాసనతోటి ఇంకా ఊర్లోకి వెళ్లిన తర్వాత కనపడ్డ ప్రతి వాళ్లకి మోటార్ సైకిల్ ఉందా, ఇతన్ని పిలిస్తే వస్తాడా. ఈ ప్రయత్నంలో ఒక 50-60 మందిని జమ చేసి వాళ్లందరితోటి కార్యక్రమం కోసం ఇన్స్పైర్ చేసుకుని వాళ్లందరినీ ఎంట పెట్టుకుని హైదరాబాద్ టీం వాళ్ళు ఎలాగైతే వచ్చారో ఆ రకంగా అందరినీ తీసుకుని అనంతపురం దాకా వచ్చాం. ఇది వేసవి సెలవులు అయిపోయే ముందర పాఠశాలలు ఓపెన్ చేసే సమయంలో. అయితే అప్పటికి స్వామి బెంగళూరులో ఉన్నారు, పుట్టపరికి రాలేదు. మేము వెళ్లే వరకు రారా అని వచ్చాము. 6వ తారీఖు బయలుదేరాము, అప్పటి వరకు రారా అనుకున్నాము. ఎందుకంటే సెలవులు అయిపోయే మూమెంట్ లో వస్తారు స్వామి ఇక్కడికి. అనంతపురకు వచ్చాం. మా గ్రామ సేవలు 5 ఊర్లలో అయిపోయినాయి. ఊర్లలో కూడా ఏ రకంగా అహంకారంతో చెప్పే మాట కాదు ఇది. స్వామి ప్రభంజనం ఎలా సాగిందంటే 24 గంటలు 22 గంటలు పనిచేసే అవసరం లీడర్స్ కు పడితే 18 గంటలు పనిచేసి అస్సలు అంత నీరు గారేటట్టుగా పడుకుని అడ్డం పడి అన్నం తిననంటే కూడా పాపం తినలేని పరిస్థితులు అలసిపోయి పడుకున్నారు సార్. సేవాదళ మెంబర్స్ అందరు కూడా, ఆ యూత్ అంతా కూడా అలాగా సేవలు చేసుకుంటూ చేసుకుంటే అనంతపురం వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి కనుకుంటే స్వామి ఇంకా రాలేదు, బెంగళూరులో ఉన్నారు. మేము కేవలం పుట్టపర్తి కోసమే తయారొచ్చాం. సాధన సామాగ్రి ఎంతో అవసరం. అప్పుడు ఒకసారి మరి బెంగళూరు వెళ్లాలంటే ఏంటంటే ఆ వెహికల్ కు పర్మిషన్ తీసుకోవాలి మా ఎంబడున్న లారీకి, మా మోటార్ సైకిల్ సంగతి దేవుడెరుగు అని అంటే, నేను ఒకసారి స్వామి వైపు మళ్లీ మనసులో దలుచుకుని, స్వామి మీరు మీ దర్శనం చేసుకుందామని వచ్చాము, మీరు ఇక్కడ పుట్టపర్తిలో లేరు, బెంగళూరులో ఉన్నారు, మేము రాక తప్పదు, మాకు పర్మిషన్ మీరే, ఇంకంతా మీరే, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒక్కసారి మొక్కేసుకుని బెంగళూరు ప్రయాణమై చేశాం. ఇంకా ఎంతో కష్టాలు పడుతూ చేస్తూ బెంగళూరు వచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి, నెల్లూరు నుంచి ఒక 3 అబ్బాయిలు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మీ గురించి స్వామి చెప్పారట, కాళ్ళు ఒత్తించుకున్నారంట. ఎందుకు అని అనుకుంటే, వాళ్ళు చాలా కష్టపడుతున్నారా, వాళ్ళ కాళ్ళంతా నొప్పులు పెడుతున్నాయి, నేను తీసుకున్నానా అని చెప్పారట అని చెప్పారు. వాళ్ళకి మా సేవల గురించి ఏం తెలియదు సార్. సరే స్వామి, సంతోషం, మీరు చేయించిన సేవలు అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి మొదటి దర్శనంలోనే దగ్గరికి వచ్చారు. స్వామి పిలవండి అని అడిగాం. మాకు కూలి అది. ఆ రంగంగా పిలవండి అని అంటే స్వామి తల మీద చేయిబెట్టి అలా వెళ్ళిపోయారు. ఏం జవాబు చెప్పలేదు. మరుసటి రోజే మేము అక్కడ మందిరం ముందర పెద్ద కాలువ ఉంది కదా, మురుగు కాలువ. ఆ మురుగు కాలువనంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ గా క్లీన్ చేశాం. ఎంత పెరిగిపోయిందంటే స్వామి మా కోసమే కేటాయించారేమో అనుకుంటాం. అదంతా క్లీన్ చేస్తే పిలిచి స్వామి మామిడిపళ్ళు ఇచ్చారట. సేవాదళ వాళ్ళు మమ్మల్ని పిలిచి మాకు మామిడిపళ్ళు ఇచ్చారు. ఇక అలాగా 2-3 రోజులు గడిచిపోయినాయి. 5 రోజులు ఏమి ఉన్నాము. 5వ రోజు ఇంకా మేము వెళ్ళాలి. ఈ రోజు స్వామి పర్మిషన్ ఇస్తే సరే, లేకపోతే లేదు, ఇంకా తప్పదు అని అందరం అలా ఆగాము. ఉదయం పూట మాకు స్పెషల్ గా స్వామి వచ్చే దారిలో కూర్చోబెట్టారు. బెంగళూరు మందిరంలోకి వచ్చే దారిలో కూర్చోబెట్టినప్పుడు జంపకాలు వేసి పరిచి కూర్చోబెట్టారు. స్వామి మా దగ్గరికి ఫస్ట్ వచ్చారు. స్వామి పిలవండి అన్నాం. అంటే టైం లేదు, వీలు కాదు అన్నారు. స్వామి ప్లీజ్ పిలవండి స్వామి అన్నాను. చెప్పానుగా టైం లేదు, వీలు కాదు, ప్రసాదం పంపిస్తాను, తీసుకుని వెళ్ళండి అని చెప్పి స్వామి లోపలికి దర్శనానికి వచ్చారు. ఇంకా ఇంతకుమించి మనం చేయగలిగిన లోపలికి వచ్చి అంత దర్శనం ఇచ్చారు. స్వామి మళ్లీ వెళ్ళిపోయారు. సేవదల వాళ్ళు వచ్చారు, ప్రసాదం పంచారు, ఇంకా లేవండి అన్నారు. ఇక నిరాశగా లేస్తూ ఉన్నాము. జంపకాలను వాళ్ళు జుట్టేసుకున్నారు, మేము లేచి నిలబడ్డాము. ఈ మాకు సమాచారం అందించిన నెల్లూరు పిల్లలు అక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గరికి వెళ్ళామన్నారు స్వామి మమ్మల్ని అని. అక్కడ వెళ్ళండి, మీరు కలవండి అని చెప్పారని మళ్ళీ మాకు ఆశ చిగురింపజేసింది. ఇదేమిటి అని అలాగే నిలబడ్డాం, నిరాశతో నిలబడ్డాం. అందరు నిలబడండి అప్పుడే పోవద్దని చెప్తే అందరూ నిలబడ్డారు. ఏమి లేదు, అన్ని చుట్టేసుకుని వెళ్ళిపోయినారు, ఇక్కడ అక్కడ వెళ్ళిపోతున్నారు, ఉట్టిగా నిలబడి ఉన్నాం మేము. ఏంది స్వామి ఇది, ఏమి అర్థమైతే లేదు అనుకోండి. కాసేపట్లో స్వామి లోపల నుంచి వస్తూ పిలిచారు.
పిలిచి లోపలికి కళ్యాణ మంటపాన్ని అప్పటిదప్పుడు ఊడిపించి జమకానులు అర్పించి మమ్మల్ని కూర్చోబెట్టి పిలవండి పిలవండి అంటారు. లోపలికి పోతుంటే అన్నారు, స్వామి మేము పోయి కూర్చున్న తర్వాత లోపలికి వచ్చారు, స్వామి 2 నిమిషాలు మాట్లాడండి అన్నాను. లేదు టైం లేదు వీలు కాదన్నారు. ప్లీజ్ స్వామి 2 నిమిషాలు మాట్లాడండి, 1 నిమిషం మాట్లాడండి. 1 నిమిషం అయిపోయింది. ప్లీజ్ స్వామి మాట్లాడండి స్వామి. అయితే నేను వెళ్ళిపోతాను. వద్దు స్వామి ఇంకా రండి అని పాద నమస్కారం చేసుకుంటే ఇంకా అందరిలో తిరుగుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఒకరిద్దరికి బుద్ధి సృష్టించి ఇచ్చి మాకు ఫోటోలన్నీ కూడా ఇది తీసుకునే అవకాశం ఇచ్చి స్వామి ఆశీర్వదించి పంపారు. ఇక అక్కడి నుంచి గ్రామ సేవలు టోటల్ గా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి ప్రకారం 50 గ్రామాలలో గ్రామ సేవలు చేశాము. ఆ 50 గ్రామాలు కూడా నిజంగా ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న మనసారా పాలు పంచుకున్న ఏ వ్యక్తి తన జీవితాంతం మరవలేని కార్యక్రమంగా స్వామి మా చేత చేయించారు. తర్వాత విద్యార్థులతోటి స్వామి గ్రామ సేవల కోసం పంపుతూ ఉన్నప్పుడు మమ్మల్ని మొదటి విద్యార్థులుగా స్వీకరించారు కదా స్వామి. మమ్మల్ని గ్రామాలల్లా పంచడం కాదు, మమ్మల్ని అంతా ఉంచి పనిచేయించారు కదా, ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చారని చాలా సంతోషపడ్డాం. టోటల్ గా స్వామి ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏమిటంటే తను వచ్చింది సమాజ సేవ కోసం, సమాజ సేవ చేసి తరించాలి తప్ప గాని నీ సొంతం కోసం కాదు అనే ఒక భావనతోటి అలా మూవ్ అవుతున్నాం. ఆ తర్వాత మళ్లీ మాకు ప్రేరణ ఏమిటి అని అంటే మేడిపూర్ అనే ఒక గ్రామం ఉంది నాగరికనుడికి దగ్గరలో. ఆ మేడిపూర్ అనే గ్రామంలో ఒక కండక్టర్ రాజేందర్ గౌడ్ అని, సార్ మేడిపూర్లో ప్రారంభం చేసుకుందాం భజన అని, ఇక్కడ నా ఎంబడి చాలా మంచిగా చక్కగా ఫాలో చేసేవాడు. ఆ ఎక్కడైనా చేద్దాం ఇంకేంది కాని అన్నాను. తన పిల్లలతోటి పక్క పిల్లలతోటి ఆయన భజన స్టార్ట్ చేశాడు. ఆ భజన స్టార్ట్ చేయడమే కాకుండా ఒకరోజు శివరాత్రి రోజు ఒక పెద్ద కార్యక్రమం ఆ పల్లెటూరులందరినీ జమ చేసి జాగరణ కార్యక్రమం చేశాం. ఆ సందర్భంగా అక్కడ కార్యక్రమం జరిగిన ప్రదేశంలో ఈశాన్యం కట్ అవుతూ ఉన్నదని చెప్పి కొంత ప్రదేశం మిగిలిచ్చాం. ఎవరో సందర్భంగా మాట్లాడుతూ ఈ స్థలం ఎవరిది అంటే ఈ ఓనర్ది, ఇచ్చుంటే మందిరంగా కట్టుకుందాం కదా అన్నాడంట. ఇస్తా అని ఆయన అన్నాడంట. అది నా దాకా వచ్చింది. ఆయన తమ్ముడు ఈ సూచన చేసిన ఆయన తమ్ముడు అక్కడ ఆర్ఎంపీ డాక్టర్, నేను ఇటుక పెళ్ళ ఇస్తాను బట్టి పెట్టినాను ఇటుక పెళ్ళ ఇస్తానాడు. ఈయన భూమి ఇస్తానడంట, ఆయన ఇటుక పెళ్ళి ఇస్తానంట, చిన్న మందిరం కట్టుకుందాం అనుకున్నట్టని నాకు మరుసటి రోజు మార్నింగ్ చెప్పారు. శివరాత్రి నైట్ సమయంలో జరిగిందని. అరే శివరాత్రి సందర్భం దైవ కార్యక్రమంలో ఇదేందో సూచన వచ్చిందంటే మనం ఏదో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ పిలిచి మధ్యాహ్నం పూట మీటింగ్ పెడితే ఇటుక పేల ఈయన ఇస్తాడు, పక్క విలేజ్ ఉన్నది రాయిదీసే విలేజ్, రాళ్ళు తీసే విలేజ్, అతను కూడా వచ్చాడట పెద్ద మనిషి. ఆయన కూడా అయ్యా ఇక్కడ చిన్న మందిరం కట్టుకుని రాయిస్తావంటే ఇంకెన్నిటికో ఇచ్చినవయ్యా, మరి బలహాలు నేనైతే ముసలివాడిని అయ్యాను, ప్రయత్నం చేద్దాం అన్నాడట. ఈ విషయాలన్నీ అక్కడ కూర్చోబెడితే అందరు చెప్పారు. ఇది స్వామి ప్రేరణ అవునా కాదా? శివరాత్రి రోజున జరిగిన ఈ సంఘటన ఆయన ప్రేరణ ఏమన్నా అది నేనక ఉట్టిగా వదలకూడదని చెప్పి రాయిస్తానన్నాడు కదా, సరే పోయి రాపోండి అడిగి రాపోండి అని చెప్పిన. మళ్లీ రాత్రి మాటనే ఆయన రిటర్న్ చేసిన పక్కనే ఉన్న 2 కిలోమీటర్ల దూరంలో పోయి అడిగి వచ్చారు అప్పటిదప్పుడు. సరే చేద్దాం అన్నాడని. సరేనయ్యా ఇటుక పిల్ల ఈయన ఇస్తాడు, భూమి ఈయన ఇస్తాడు, ఇటుక పిల్ల ఈయన ఇస్తాడు, రాయి వాళ్ళు ఇస్తారు, మరి సిమెంట్ ఎవరు ఇస్తారని. అక్కడ భజన ప్రారంభం చేసిన కండక్టర్ చాలా బీదపడే 10,000 నేను ఇస్తానన్నాడు. అని సార్ నేను సిమెంట్ ఇస్తాను. మరి సీకి సార్ అన్నాడు. మరి చెప్పండి అది మీరే అన్నారు. సరే పట్ట మీతో పాటు నేను అన్నాను. ఇదంతా మా దగ్గర ఉన్నది ఏం లేదు, 100 రూపాయలు సమర్పించుకోవాలంటే కష్టపడే వేళలోనే ఇదంతా మాతో చేయించారు. ఆ తర్వాత ఇంకా ఇటుక పిల్ల బట్టి ఇస్తాను అనేది బట్టి ఫెయిల్ అయింది. ఇటుక పిల్ల లేదు లేదన్నాడు కానీ ఆయన ఏమన్నాడు, సార్ ఇటుక పిల్ల బట్టి ఫెయిల్ కావచ్చు కానీ నేను తప్పకుండా ఇటుక పిల్ల తయారు చేపిస్తా అన్నాడు. ఎలా తయారు చేపిస్తావు? నేను చేపిస్తా సార్, నేను చేస్తా. ఇదంతా ఏ పని కాదయ్యా, వదులుకో అన్నాను. మొదటిసారి ఖండించాను, రెండోసారి ఖండించాను, మూడోసారి ఇదెందుకు జరుగుతున్నా కానీ అన్నాను. దూరంలో దాదాపు 700-800 మీటర్ల దూరం నుంచి ఒక బావి దగ్గర నుంచి చిన్నపిల్లల పట్టుకుని కాలువ తీసుకుని వచ్చి ఒక చోట ఆ ప్రదేశంలో మొత్తం నీళ్లు పెట్టి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు 20-25 మంది పగలు పాఠశాలకు వెళ్లి రాత్రి పూట వచ్చి అక్కడ ఇటుక పిల్లలు తయారు చేసే కార్యక్రమం ప్రారంభం చేశారు. 100 ఇటుక పిల్లలు ఏమైన తర్వాత నాకు సమాచారం ఇచ్చారు, రండి సార్ చూద్దురని. నేను ఆ రాత్రి వెళ్లి చూస్తే రాత్రి 2 గంటల సమయంలో ఒక అమ్మాయి, 4వ తరగతి అమ్మాయి, అంకుల్ నేను 4 ఇటుక పిల్లలు తయారు చేశానని చెప్పింది. ఇది స్వామి తప్ప వేరు కాదు ఇక్కడ అని చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా దాని వెనుక నేను ప్రవేశమయ్యాను. 15,000 ఇటుక పిల్లలు తయారైనాయి. మళ్లీ ఇంకోసారి గ్రామ సేవ పెట్టినప్పుడు ఆ బట్టి కాల్చడం, వేరే వారిని ఎవరిని తీసుకొచ్చి బట్టి కాల్చడం అయింది. ప్లాన్ తీసుకుని వచ్చాం, మళ్ళీ గ్రామ సేవ అప్పుడు పుట్టపడితే వచ్చాం. పుట్టపడితే వచ్చినప్పుడు ఇక్కడ స్వామి మళ్ళీ మందిరం లోపలికి కాకుండా బయటికి పిలిచారు. ఆ బయట ఇప్పుడు స్వామి పెద్ద ఫోటో పెట్టారు కదా, ఆ చోట కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు, అక్కడ కూర్చోబెట్టారు. స్వామి వచ్చారు, స్వామి పిలవండి స్వామి అని. పిలవలేదుగా మామూలు, మొదటిసారి బయటనే మాట్లాడినారనేది, లోపలికి అంతగా కాదు మాట్లాడాలని. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాలంటే వద్దు ఇక్కడే బాగుంది కదా అన్నారు.
లే స్వామి లోపలికి పిలవండి. లేదు బంగారు, అక్కడ ఇరుకు, ఇక్కడ బాగుందిగా అన్నాడు. ప్లీజ్ స్వామి అని అంటే చేయగాలి రేపు బుద్ధిపోశారు చేతులు మాట్లాడకుండా. సరే స్వామి, మీకు ఇష్టం లేదు, నోరు మొప్పిస్తున్నారని ఊరుకున్నాను. నేను ఈ ప్లాన్ అనేది ఆ ఊర్లో భజన ప్రారంభం చేసిన ఆ రాజేంద్ర గౌడ్కి ఇచ్చాను. నీవు అయ్యా మీ ఊరు మీ ఊరు కదా అని. స్వామి ఏం బ్లెస్ చేయలేదు. రెండో లైన్లో తిరిగి వచ్చారు, రెండు లైన్లుగా కూర్చోబెట్టారు, ఆపోజిట్ లో తిరిగి వస్తున్నారు. ఈ లోపల ఇతను ఏం చేశాడు సార్, ఈ బ్లెస్సింగ్ చేయలేదని నాకు ఇచ్చారు, మీరే చూడండి అని. మళ్ళీ నేను ఆపోజిట్ లో తిరిగినప్పుడు రెండో లైన్లు కూడా దగ్గరలో ఉంటాను. ఇంకా నేను టీం లీడర్ గనక ఎవరు పాపం నాకు అవకాశం ఇచ్చారు. స్వామి అలా ఒక 5 అడుగుల దూరంలో ఉండగా అది చూయిస్తూ ప్లాన్ చూయిస్తూ, స్వామి మేడిపూర్లో ఒక చిన్న మందిరం కట్టుకుందాం అనుకుంటున్నాను స్వామి అని. చూడండి బంగారు, మందిరాలొద్దు, ఇగో ఇవన్నీ ఉన్నాయి, ప్రశాంతి మందిరాన్ని చూపిస్తూ, వీటి వల్ల చాలా సమస్యలు వస్తాయి, మీరు మరోలా అనుకోకుంటే నాకు మీ హృదయ మందిరం కావాలి అని. స్వామి విషయం అది కాదు, అదొక చిన్న పల్లెటూరు, భజన చేసుకోవడానికి సెంటర్ లేదు, పిల్లలు చాలా కష్టపడి ఇటుకలు తయారు చేసుకున్నారు స్వామి అన్నాను. ఆ లోపల దగ్గరికి వచ్చారు, స్వామి ప్లాన్ చూశారు. సరే స్వామి మెటలైజ్ చేసి రింగు తొడిగారు. ఓహో అలాగా అయితే కట్టుకోండి అని చెప్పారు. ఈ కట్టుకోండి అన్న పర్మిషన్తో అక్కడికి వెళ్ళాం, కానీ పునాదులు తీసాం కానీ రాయి లేదు. ఇటుక పిల్ల అంటే తయారైంది, రాయి కోసం మేము బండ ఎక్కాము, ఒక బండ చూశాము. పక్క ఊర్లో ఎవరైతే ఇస్తామన్నారో అక్కడికి వెళ్తేనో ఆ రాళ్ళు తీస్తున్న వాళ్ళు అన్నారు మీరు ట్రాక్టర్ పెట్టండి. రాలేదు, మేము తీస్తుంటాం మీరు వేసుకోండి, అక్కడ ట్రాక్టర్ పెట్టి మేము తీసేది వేసుకోండి అన్నారు. ఒక్కడే ట్రాక్టర్ అక్కడ గుత్త ఉంటాడు మాకు తెలియదు, అతన్ని అడిగాం, అతను తెలిసిన వాడు. సరే సార్ మీరు రాళ్ళు జమ చేయండి, నేను ట్రాక్టర్ పెట్టి తీసుకొచ్చేస్తాను. ఆడ తయారవుతున్నాయి, ట్రాక్టర్లు పడుతున్నాయి, ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఈ రాళ్ళు తీసి జమ చేసే అవకాశం లేదు, ఆ ట్రాక్టర్లు వేసుకొచ్చి తెచ్చుకునే అవకాశం లేదు. వాళ్ళు తప్పుకుంటున్నారు మీరు ట్రాక్టర్ పెట్టండి అని, ఇతను తప్పుకుంటున్నాడు నువ్వు రాళ్ళు జమ చేయని, వాళ్ళు రాళ్ళు తీస్తున్నాడు ఇతను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. 2 రోజులు వెళ్లారు పిల్లలు ఈ రాజేంద్ర గౌడ్ అనేట ఆయన నాయకత్వంలో వెళ్లి పాపం ఆకలిగా వచ్చారు. నేను అక్కడ ఉండి చాలా బాధపడ్డాను, స్వామి ఏంటి నీ సైన్యాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావని. ఇదేదో ఉన్నది ఇంక అక్కడ మనకు రాదు. మరుసటి రోజు ఒక పెద్ద మనిషి ఏదో సూచన ఇస్తే ఊర్లోనే ఆ దగ్గరలోనే మేడిపూర్ అంటారు ఆ ఊరును, దానికి దుందుబీ నది ఉన్నది, దాని అంచునే డిండి రివర్ దాని పేరు, డిండి ప్రాజెక్టుకు ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ బండ ఉంది చూద్దాం పా అని అక్కడ వెళ్ళాము. ఆ బండ మీద ఎవరైతే రాళ్ళు తీస్తాడో అతను కూడా భక్తుడు, సత్యసాయిబాబా భక్తుడు కాదు కానీ దైవ భక్తుడు. అతను మమ్మల్ని చూసి రండి రండి ఇదంతా మన కోసమే, ఇదంతా మన కోసమే, మనదే, మీరు తీసుకోవచ్చు రాళ్ళు అన్నాడు. తీసుకోవచ్చు రాళ్ళు అంటే తీసిస్తాడు అనుకున్నాం. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక అర్ధరాత్రి ఆ బండ తనంతట తానే పేలిందంట. సాధారణంగా ఆ బండ మీద కాలిస్తే ఎక్కడెక్కడ కాలిస్తే పగిలితే రాళ్ళు తీస్తారు, కానీ పెద్ద పెద్ద లేయరు ఒక అర్ధరాత్రి పూట పగిలిందట దానంతట అదే. అప్పుడు అతను అనుకున్నాడు, తర్వాత చెప్పాడు మాకు, ఇది నేను కాల్సిన బండ కాదు, అది పేలింది సార్, నా కోసం ఎందుకైతే తీసుకోండి అని. కానీ కొట్టడానికి వచ్చే పరిస్థితి లేదు, మహాభక్తుడే అతను, కానీ పాపం టైం ఇవ్వలేదు. ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లా అని కష్టపడుతూ వీళ్లను వాళ్లను జమ చేసి ఒక 2-3 రాళ్ళు తీసే మనిషిని చూసి మేము అనుకున్నాం ఇంకా మనం తీయాలని. రాళ్లకు తీయటం కోసము సుత్తేలు, గడ్డపారలు, పారలు, నక్కులు ఇవన్నీ తయారు చేసుకుని ప్రతి ఆదివారం నాడు నాగరకర్ణ నుంచి 15 నుంచి 30 మంది దాకా సేవదల వాళ్లము ఆ బండ మీదకి వెళ్లి రాళ్లు తీశాము. ఆడవాళ్లు కంకర కొట్టారు, దాదాపు ఆ బేస్మెంట్ కావలసిన రాళ్ళన్నీ మేము తీశాము. తర్వాత కావలసిన కంకర అంతా ఆడవాళ్ళు కొట్టారు. 1.5 లోళ్లు దొడ్డు కంకర, 4.5 లోళ్లు చన్న కంకర అంతా కూడా తయారైపోయిన తర్వాత ఆ మందిర నిర్మాణానికి బేస్మెంట్ తయారు చేయడానికి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఒక మేస్త్రి గ్రూప్ నాగరకర్ణ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎవరు, వాళ్ళు వచ్చి బేస్మెంట్ చేసి వెళ్లారు. ఆమనగల దగ్గర ఉంటుంది ఒక 20 కిలోమీటర్ల దూరంలో, అక్కడ 33 కిలోమీటర్ల దూరంలో ఆమనగల నుంచి ఒక డివోటీస్ గ్రూప్ లింటల్ లెవెల్ వచ్చి కట్టిపోయారు. తర్వాత ఒక గ్రూప్ బిజినపిల్లి అని, దానికి ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అక్కడ నుంచి ఒక గ్రూప్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రూఫ్ లెవెల్ వేశారు. ఇదంతా కూడా సైజ్ 24x36x14 ఎత్తు, ఆ ఎత్తులో ఇదంతా అయిపోయింది. దీనికంతా కూడా ఏ ఒక్క లేబర్ ను మేము వాడలే, ఇసుక కాని, రాయి కాని, సిమెంట్ కలపడం కాని, ఎవ్రీథింగ్ సేవాదాలతో జరిగింది అది. ఆ తర్వాత కప్పేసే కార్యక్రమం కోసం మళ్లీ ఒక 19 మేస్త్రి నాగరకర్ణ నుంచి తీసుకుని వచ్చి చాలా కష్టపడి వివరించడానికి టైం సరిపోదు. ఇది అంతా తయారు చేసి వేసేటప్పుడు మేస్త్రుల గ్రూప్ ఏమంటారు సార్ రేపు ఎంతమందిని కూలీలో పెడతారు అని ఆ స్టీల్ కట్టుకుంటూ అడుగుతున్నారు. సరే పర్వాలేదు మీరైతే కట్టండి, మేము కూడా కడుతూనే ఉన్నాం వాళ్లతో పాటు, అంతవరకు అవన్నీ మేము చేసాం, చదివే చూద్దాం లే మాట్లాడదాంలే, కనీసం ఒక 50 మందిని పిలవాలి సార్ అన్నాడు ఆ గ్రూప్ మేస్త్రి. పర్వాలేదు చూద్దాంలే అన్నాను. పక్కన ఒక అతను ఎందుకు కూలీలు ఎందుకు అన్నాడు. అక్కడ ఆ పక్కనే ఉన్న ఒక రెడ్డి
మాతో అనుభవం పొందినాడు అతను. అంటే రేపు కప్పేయడానికి ఎందుకు, మేమేమా, మీకేం వస్తుందయ్యా అన్నాడు మేస్త్రి. అంతేనా, ఈ లింటర్లు ఏమైనా ఎవరేశారనుకున్నావు, అన్ని మేమే వేసినాం అంతే అనుకుంటున్నావా అని ఛాలెంజింగ్ గా మాట్లాడితే ఇది బాగుండదు అని చెప్పి దాన్ని, ఏం లేదు మేస్త్రి, సరే చూద్దాంలే చూద్దాంలే అన్నాం. మరుసటి రోజు ఉదయం 9 గంటల వేళ ఆ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు, స్వామి మాకు 200 మంది కావాలి, 50 మందితో కార్యక్రమం ప్రారంభం చేశాం, ఇది మీరు స్వామి చేయాల్సింది మేం కాదని. 50 మందితో కార్యక్రమం ప్రారంభమైంది. 1.5 గంటల తర్వాత మేస్త్రి వచ్చి, సార్ ప్లీజ్ 50 మందిని నిలవండి, ఇది కాదు ఇవాళ, ఏం సార్ అన్నాడు. మిక్సర్ కలిపేది అయితే ఉందో, సిమెంట్ మిక్సర్ కలిపేది మిషన్ తీసుకొచ్చాము, పవర్ మిల్లర్ తీసుకొచ్చాము, దాని దగ్గర తన మేస్త్రిని పెట్టాలంటాడు. ఎందుకు అన్నాను. సరే సార్ మరి మీకేం వచ్చానడు. లేదయ్యా మా వాళ్ళు చేస్తారు. లే సార్ ప్లీజ్ మీరు నా మాట వినండి అంటే వాళ్ళు పెట్టినారు. 1.25 గంట తర్వాత వాళ్ళ మేస్త్రులు లేరు అక్కడ, మా వాళ్ళే ఉన్నారు, మా పిల్లలే ఉన్నారు. వాళ్ళని అడిగితే అంటున్నారట మేస్త్రి దగ్గర పోయి, మాకేం రాదు, వాళ్ళకి చాలా బాగొచ్చు అని చెప్తున్నారట. ఈ పిల్లలు ఇప్పుడు తరిఫీద్ అయింది ఆ స్వామికే తెలుసు. అలాగే కార్యక్రమం జరుగుతుంటే 1.5 గంటల తర్వాత 1 బీమ్ అయింది, 2 బీములు, 5.5 ఇంచుల ఎత్తు స్లాబ్, తర్వాత 24x36 సైజు మొదలు చెప్పుకున్నాం కదా, 1 బీమ్ అయింది. మళ్ళీ వచ్చి, సార్ 50 మందిని పిలవండి సార్, ప్లీజ్ సార్ టైం అయిపోతుంది అని అంటే, ఏం లేదు మేస్త్రి, జరుగుతుందిపా నడుస్తుందిపా అన్నాం. ఇంకా ఈ లోపల రెండోసారి ఆయన ఏమన్నాడు అంటే, సార్ ఇవాళ అయిపోదు, రేపు ఉండదు. అంటే వాళ్ళకి ఒక రోజు ఎంతో ఖర్చుతో కూడుకున్న పద్ధతి, వాళ్ళ దగ్గర ఉన్న మేస్త్రులందరికీ వీళ్ళు డబ్బులు కట్టాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చిన 2 గంటలకు చాలా ఖర్చు ఖరీదైతుంది, బహుశా పాపం అతను అలా బాధపడుతున్నాడు. మా విశ్వాసం మాకు ఇది అయిపోతుందని 50 మందితో ప్రారంభమైన కార్యక్రమం 200 మంది వచ్చినారు. మధ్యాహ్నం 2.5 గంటలప్పుడు ఆ స్లాబ్ అంతా పూర్తి అయిపోయి భోజనం చేయడం కోసం క్యూలో నిలబడ్డాం ప్లేట్లు పట్టుకుని. మేస్త్రి ఆ రోజు అన్నాడు కదా, సార్ ఇంతవరకు సాయిబాబా దేవుడు అంటే నమ్మలేదు, ఈ రోజు నుంచి తప్పకుండా నేను నమ్ముతున్నాను సార్ అని చెప్పి తర్వాత పెట్టుకున్న మీటింగ్ కార్యక్రమంలో చెప్పాడు. ఇలాగ నిర్మాణమైన ఆ కార్యక్రమాన్ని ఆ స్వామి దగ్గరికి వచ్చి స్వామిలా పూర్తి చేసుకున్నామంటే స్వామి ముఖం దగ్గర ముఖం పెట్టి సంతోషం అన్నారు. ఆ సంతోషం అన్నప్పటికీ ఫినిషింగ్ వర్క్ కాలేదు, నేను సరిగ్గా చెప్పలేదేమో అబద్దం చెప్పాను అనుకుని స్వామి కప్పు వరకు పూర్తి చేసుకున్నామంటే ఉత్తరాలు అవన్నీ తీసుకునే కార్యక్రమం అప్పుడు సంపూర్ణంగా రద్దు చేసి ఇంకా దగ్గర సంతోషం ఇలా అన్నారు స్వామి. ఇలా స్వీకరించిన ఈ కార్యక్రమం అక్కడ ఏం జరుగుతున్నది ఇప్పుడు అంటే, సత్యసాయి సంస్థకు ఇది హ్యాండ్ ఓవర్ చేయండి, గ్రామీణ సామాజిక సేవా కేంద్రం ఒకటి రూరల్ సెంటర్ పెట్టాలని, జిల్లా నుంచి ఒకటి పెట్టాలని ప్రపోజల్ వచ్చింది, మీరేమంటారు అంటే, నేనేమంటాను, నేనెవరిని, స్వామి నాకు కూలిస్తే నేను అక్కడ పనిచేశాను, అది నాదే స్వామిది అనుకున్నాం. అదే దగ్గరికి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇలాగ సంస్థ వాళ్ళు దాన్ని టేకప్ చేసి అక్కడ ఒక హాస్పిటల్ లాంటిది చేయాలనుకుంటారంటే, సంతోషం చేయండి అన్నారు. ఒక దినాన విచిత్రంగా ఎవరి కోసం, ఒక పేషెంట్ కోసం నేను ఇక్కడికి వచ్చాను, నాకు ముందర స్థలంలో ముందరి లైన్లో సీట్ ఇచ్చి స్వామి కూర్చోబెట్టి దగ్గరికి వచ్చారు. స్వామి ఎందుకు కూర్చోబెట్టారు, నేనేం కోరికతో రాలేదు, అంటే ఇంకా నా ముందర ఉన్నది ఏమిటి, మేడిపూర్ మందిరే ఉన్నది, దాని గురించి అడుగుదాం ప్రారంభం చేద్దాం అని చెప్పి స్వామి దగ్గరికి వస్తే, స్వామి ప్రారంభం చేయాలనుకుంటున్నాం మేడిపూర్ మందిరాన్ని అని అంటే, ఆ చెయ్యండి, నేను అడగదలుచుకున్నది డేట్, అంటే స్వామి డేట్ చెప్తే చాలా గొప్పగా దాన్ని ఫీల్ అవుదాం అనుకుని డేట్ రాదాం అనుకున్న లోపలనే, ఆ చెయ్యండి, ఒక మంచి రోజు చూసి ప్రారంభం చేయండి అన్నారు. స్వామి డేట్ అందామంటే, నేను మీరు నా అన్యదా భావించదు కానీ నాకెందుకో బాధ అనిపించి డేట్ చెప్పండి అన్నాను. రఫ్గా అన్నాను, చాలా బాధపడుతున్నాను ఇప్పటికి కూడా స్వామి విషయంలో అట్లా ఎందుకు అనిపించారో, చనువుతూ అన్నాను కావచ్చు, డేట్ చెప్పండి అన్నాను. డేట్ ఏమున్నది, మంచి పని చేయడానికి ఏ డేట్ అయినా పర్వాలేదు, తదేవ లగ్నం సుధినం అని అంటూ తలపై చేయబెట్టి ఆశీర్వదించి వెళ్లారు పాద నమస్కారం ఇచ్చి. అలాగా తాను ఆ పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నేను అనారోగ్యం బాగా ఎక్కువైపోయింది, అనారోగ్యంతో ఇంకా నేనేం చేయలేని పరిస్థితికి వచ్చినది. అప్పుడు సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది, సంస్థకు సంబంధించిన ముఖ్యులందరూ వచ్చారు. ఆ తర్వాత దీనికంతా ఫినిషింగ్ వర్క్ జరగాలని చెప్పి సిమెంట్ అంతా పంపించారు, వాటిని అంతా ఫినిషింగ్ చేయించాం. చేయించిన తర్వాత ఇంకా సుస్థి ఎక్కువైపోయినది, సుస్థి ఎక్కువైపోయి అక్కడ కార్యక్రమాల గురించి దాని గురించి పట్టించుకున్నప్పుడు ఇక్కడ జరగదంట ఇంకెక్కడో జరుగుతా అన్నారు. ఎక్కడన్నా గర్పించుకొని నాయన కట్టమంటే కట్టింది కానీ నేనేవన్నీ కట్టడానికి నిమిత్తం మాత్రం నాదే ఇదేమన్నా, అది ఆయనదనుకుంటే ఆయన ఏమన్నా చేసుకుని, నా కోసమైతే కట్టింది కాదు, నేను కట్టుకోవాలని కట్టింది కాదు, నేను నింపాదిగా ఉన్నాను అనారోగ్యంతో బాధపడుతూ. అప్పుడు ఆ సమయంలో ఇక్కడి నుంచే పుట్టపడి నుంచే ఫోన్ వచ్చింది, కల్వకుర్తి సమితి కన్వీనర్గా ఉన్న ఈశ్వరే జిల్లా ఇన్ఛార్జిగా ఎదిగినాడు. ఆయన ఇక్కడ పుట్టపడి నుంచి మరి నన్ను బాబా అంటుంటాడు, జంగారెడ్డి బాబు గారు ఇట్లా ప్రారంభోత్సవం చేద్దామని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు మన దగ్గరికి వస్తున్నారు, మరి మేడిపూర్ను కూడా దాంట్లో పెడదాము అని అంటే అంతకన్నా కావాల్సిన సంతోషం అన్నాను. కానీ అక్కడ ఏం కార్యక్రమాలు అంటే కిటికీలు లేవు, తలుపులు లేవు, జస్ట్ సిమెంట్ వరకు ఫినిషింగ్ అయింది, అంతవరకే ఉంది. 11 రోజులు 10 రోజులు ఉందనంగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా అక్కడికి వచ్చారు,
కార్యక్రమం ఓకే అయిపోయింది. అక్కడ ఒక బస్ షెల్టర్ కూడా కట్టాము. ఇలాగే అర్ధరాత్రిలో వెళ్లి అక్కడ జనవరి 1st నాడు, సంవత్సరం గుర్తులేదు నాకు, బహుశా 2000 సంవత్సరం కావచ్చు, 2000 సంవత్సరంలో జనవరి 1st నాడు అర్ధరాత్రి అక్కడ ఉండి అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడ కార్యక్రమం ప్రారంభం చేసి రూఫ్ అంతా వేసి వచ్చాం. పునాదులు కట్టడం మేస్త్రి గ్రూప్ తో అంతా మేమే ఉండి చేశాం. అదొకటి ప్రారంభం. దాన్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇది ప్రారంభం. ఈ రెండింటి కోసం కార్యక్రమం ఫిక్స్ అయిపోయింది. 11 రోజులలో ఏమేం కార్యక్రమాలు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రారంభం చేయాల్సినంత ఉన్నత స్థాయిలో ఏమేమి ఉన్నాయని చూడటానికి స్టేట్ ప్రెసిడెంట్ గారు అంజనయ్య గారు వచ్చి చూశారు. నారకరణ మేడిపూర్ మందిరంలోకి వచ్చారు. ఈశ్వరయ్య గారు ఇమ్మడి ఫాలో అయ్యారు. నేను అక్కడే ఉన్నాను ఆ రోజున, బాగా సుస్థిగా ఉండున్నది. వీళ్ళు వచ్చి చూసి ఈశ్వరయ్య గారితో అంటున్నారు అంజనయ్య గారు, ఈశ్వరయ్య గారు ఇది ప్రారంభోత్సవం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో ప్రారంభం చేయించాల్సిన పరిస్థితులు లేవు కదా, కిటికీలు లేవు, తలుపులు లేవు, బండలు లేవు, ఏమి లేవు, ఎట్లా ఈశ్వరయ్య గారు మీరు ఎట్లా ప్రపోజ్ చేసినని సరిగ్గా ఆ సమయంలో నేను లోపలికి ఎంటర్ అయ్యాను. అంజనేయ గారు ఇమీడియట్ గా దాన్ని పనిచేసి ఈశ్వరయ్య గారు చెప్పినారు, ఇదో ఈయననే ఇక్కడ బాధ్యత వహించి చేసినాసంటే నేను డిసప్పాయింట్ అవుతానని చెప్పి తన వర్షన్ మార్చేశారు అంజనయ్య గారు. సరే ఎట్లా చేస్తారండి చెప్పండి అని, మీరు చెప్పండి సార్ ఏం చేయమంటే అది చేస్తాం, ఎలా చేస్తారు, సరే సార్ మేము ప్రయత్నిస్తాం స్వామిదయ కృషి చేస్తాం, సరే మంచిది ఇవి చేయండి ఇవి చేయండి ఇవి చేయండి అని అని చెప్పారు. చెప్పిన తర్వాత దానికి 15 కిలోమీటర్ల దూరంలో నాగరకన్నుల స్వామి వచ్చిన ప్రదేశం, అక్కడనే నా నివాసం, వారికాల్లోనే నేను నాగరకన్నులకు వచ్చేంత లోపల అది ఎలా జరిగిందని నేను చెప్పాను. అంజనేయ గారు సమ్మతించారు, ఇది బాగానే ఉందనుకున్నారు. అక్కడ నాగరకన్నుల టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామి ఇక్కడి నుంచే ఈ మధ్య కాలంలోనే మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో కలువకుర్తి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన సేవాదళాల అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో స్వామి ఒక వినాయక విగ్రహాన్ని ఇచ్చారు. ఆ విగ్రహ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఆ మందిరానికి నేను అనారోగ్యంతో వెళ్లలేదు. ఆ పూట అక్కడికి వెళ్తే హారతి ఇచ్చినప్పుడు ప్రసాదం తీర్థం తీసుకొస్తే మొదలు జంగారెడ్డి గారికి ఇవ్వండి అన్నారు అంజనయ్య గారు. సరే స్వామి, అంజనయ్య గారు గుర్తించారు మేడ్పూర్ గురించి అని సంతోషపడ్డాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న చెలం గారు అప్పుడు సేవాదళ కోఆర్డినేటర్ గా ఉన్నారు. మళ్లీ ఒక 4 రోజుల 5 రోజుల ముందర వారిని కూడా పంపించారు. ఎంతవరకు జరుగుతుంది చూసిరామని వారు వచ్చారు. ఆ మందిరంలో ఒక చోట నిలబడి చాలా సంతోషపడి, రెడ్డి గారు ఇక్కడ ఎవరు జరుపుతున్నారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని, చాలా సంతోషంగా ఉన్నది నాకు అని వారు సంతోషాన్ని వ్యక్తపరిచెళ్లారు. తర్వాత రానే వచ్చింది ప్రారంభోత్సవ దినము తెల్లవారుజామున 7:15. అది ఆగస్టు 23 అనుకుంటాను నేను. ఆ 23 ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి, చాలా గడ్డ మీద ఉంది బస్ షెల్టర్, స్వామి ఏర్పాట్లు చాలా చక్కగా నిర్మాణం చేయించారు. అంజనయ్య గారు వాళ్ళందరూ వచ్చి అక్కడ ప్రారంభం చేసి ఇక్కడికి మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చే వాళ్ళు మేము అక్కడ భజన చేస్తూ ఉన్నాం. లోపలికి వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి స్టేట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఉపన్యాసం చెప్తూ వచ్చారు. వారి సరసన నన్ను కూర్చోబెట్టుకునే అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించినాడు. వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంత చిన్న పల్లెటూరులో ఇంత మంచి మందిరము, ఇంత ప్రశాంత వాతావరణము, ఇంత చక్కటి భజన ఇవన్నీ ఉంటాయని నేను మాత్రం ఊహించలేదు, ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి హిందీలో ప్రసంగిస్తున్నారు. నేను ఒక మైక్ తీసుకుని ప్రెసిడెంట్ గారికి అంజనయ్య గారికి ఇచ్చాను, మీరు తెలియనివాదం చేయండి అని. మీరే చేయండి అని చెప్పారు వారు నాకు. సరే స్వామి ప్రసాదం అనుకుని ఆ మాటలు నేను చెప్తూ వచ్చాను. అలా మాట్లాడుతూ శ్రీనివాసన్ గారు వారేమన్నారంటే హిందీలోనే, నేను స్వామి దర్శనానికి వరండాలో కూర్చున్నప్పుడు స్వామి వస్తే ఒకటి అడగాలనుకుంటున్నాను స్వామి, మీరు మేడిపూర్ రండి అని. ఎందుకు తెలుసా, నేను మరొక్కసారి వారెంబడి మేడిపూర్కు రావచ్చు అని ఇలాగ చెప్పి ఆనందపరిచి అది ప్రారంభోత్సవం చేసి వచ్చారు. అక్కడ ప్రతి శనివారం ఫ్రీ మెడికల్ క్యాంపు, చుట్టుపక్కల డాక్టర్లను సెలెక్ట్ చేసుకుని ప్రతి శనివారం ఒకరికి, నెలలో 4 డాక్టర్లు రావాలి, శనివారం అంటూ ఫ్రీ మెడికల్ క్యాంపు జరపడం, తర్వాత అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3 పూటల భోజనము, తర్వాత వాళ్ళకి 2 సార్లు బట్టలు ఇవ్వటం ఆ కార్యక్రమం, తర్వాత సంస్థకు సంబంధించిన ప్రతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనారోగ్య కారణం చేత కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి కదా స్వామి అనుకున్న వేళ మెల్లిగా నెక్స్ట్ తరం వాళ్ళు రంగం మీదకి వచ్చిన కార్యక్రమాలు ఈ మధ్యన 2-3 కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. మొన్నటి కార్యక్రమము పుట్టినరోజు కార్యక్రమం అప్పుడు యంగ్స్టర్స్ అంతా ముందుకొచ్చేసి అక్కడ ప్రొజెక్టర్ తీసుకుని వచ్చి స్వామి యొక్క స్వామి మీద డాక్యుమెంటరీ కార్యక్రమాన్ని చూపిస్తూ, తర్వాత స్వామి సమాధిని అక్కడ చూపిస్తూ ఆ కార్యక్రమాన్ని జరగడంతో పక్క ఊర్ల గ్రామస్తులందరూ కూడా, చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇన్స్పైర్ అయ్యారు. అక్కడ వాళ్ళందరికీ మేడిపూర్లో ఒక మందిరం ఉన్నది అని వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం కలిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో డివోటీస్ అయినా కాకుండా కూడా ఎంత సదభిప్రాయం అంటే, మేడిపూరా
అని ప్రతి పుట్టినరోజు పండుగ నాడు వాళ్ళ ఇంటింటికి 14 ఊర్లలో లడ్డూ ప్రసాదం పోతుంది ఉదయం పూట. ఓహో ఈరోజు సత్యసాయిబాబా గారి పుట్టినరోజు అని. తర్వాత ఇండైరెక్ట్ గా ఎవరికి పేర్లు తెలియవు, ఎవరికి తెలియకుండా ఏ పూటనో మధ్యాహ్నం పూట వెళ్లి ఆ చుట్టుపుట్టు గ్రామాలల్లో బీదగా ఎవరున్నారు, రగ్గి ఎవరికి కావాలి, చీర ఎవరికి కావాలి, పంచి ఎవరికి కావాలని వాళ్ళకి తెలియకుండానే నేమ్స్ తీసుకుని వచ్చి ఈ పుట్టినరోజు పండుగ నాడు 50-60 మంది దాకా వస్త్రదాన కార్యక్రమం జరగటము. తర్వాత అక్కడ ఆ రోజునాడు స్వామి పేరిట అందరూ స్వామి ప్రసాదాన్ని భోజనం చేయడం కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరూ వచ్చి భోంచేసి వెళ్లాలి. ఎవరు వచ్చినారు, ఎవరు ఎన్నిసార్లు తిన్నారు, ఎవరు తినకుండా పోయినారు అనేది అవసరం లేదు. ఎవరైనా రాని, ఎన్నిసార్లైనా రాని, దాదాపు 1-2 క్వింటాల దాకా కూడా అక్కడ భోజన ప్రసాదం కోసం వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక అనారోగ్యం కారణం చేత విరివిగా కార్యక్రమాలు చేయలేకపోతున్న బాధలో ఉన్నప్పుడు యంగ్స్టర్స్ ముందుకొచ్చారు, వాళ్ళ అనుభవాలు మీరు కనుకుంటే ఇంకా అర్థమైపోతుంది. అంతా ఆ ప్రాంతంలో అందరికీ కూడా సత్యసాయిబాబా అంటే దేవుడు కాదని కాదు, దేవుడు కాకపోతే ఇంత ఎలా జరుగుతుంది, మనకు ఉచిత వైద్యం ఎలా జరుగుతుంది, వీళ్ళు ఇంతకాలం నుంచి ఎలా చేయగలుగుతారు అనే భావంతో చాలా మటుకు అక్కడ ఒక మంచి ప్రభావం, మంచి వాతావరణం, ముఖ్యంగా మొట్టమొదలు నన్ను ఆశీర్వదించి పంపిన నాగరకర్ణుల సమితిలో, తర్వాత కల్వకుర్తి సమితిలో, ఇప్పుడు మేడిపూర్ సెంటర్లో, ముఖ్యంగా ఈ 3 ఏరియాలలో భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. గర్వంతో చెప్పే మాట ఎంత మాత్రం కాదు ఇది, వినయంతో చెబుతున్నాను, స్వామి ఇచ్చిన నాకు ఒక అదృష్టంగా భావించి చెప్తున్నాను. అక్కడంతటా కూడా 1-5 మంది లేని చోట ఎంతో మందిని ప్రోగు చేసే అదృష్టాన్ని స్వామి నాకు ఇచ్చారని. స్వామి ఇచ్చిన ఈ స్ఫూర్తితో సమితులలో చేసిన విశేషమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామూహిక సత్యసాయి వ్రతాలు. ఈ పేరిట వేలాది మంది మహిళలు స్వామి ఫోటోలోకి వచ్చారని నేను నిండుగా నమ్ముతున్నాను. ప్రతి ఇంట ఫోటోలు, భజనలు, కార్యక్రమాల కోసం వాళ్ళు చాలా ఆసక్తి కనపరిచారు. అది నాకు ఆనందాన్నిచ్చిన అంశం. అలాగే గ్రామ సేవల ద్వారా గ్రామాలలో ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. అలాగా మెల్లిగా ఒక మేము 50-60 మందితో ప్రారంభమైన గ్రామసేవ కార్యక్రమము ఒక గ్రామంలో 1200 మంది కార్యకర్తల సేవాదారులతోటి కార్యక్రమం జరిగింది. గ్రామసేవ కార్యక్రమం, గ్రామసేవలంటే పొద్దున్నే వెళ్లటము, అక్కడ నగర సంకీర్తన, గ్రామ సంకీర్తన జరపడం, ఆ తర్వాత మెడికల్ పశువుల వెటర్నరీ క్యాంపు, తర్వాత మెడికల్ క్యాంపు, తర్వాత గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం. రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, బోరింగ్ల దగ్గర అపరిశుద్ధం ఉంటే కావచ్చు, లేకపోతే రోడ్డు అసలు లేకుండా ఉండడంవచ్చు, వీటన్నిటిని కూడా ఏదో ఇట్లా టచ్ చేసి వచ్చే కార్యక్రమం మాత్రం స్వామి మా చేత చేయించలేదు అని గర్వంగా చెప్పగలుగుతాను. నేను చేసిన కార్యక్రమాలలో ఏ ఊర్లలో జరిగినవో చిన్న మేము టచ్ చేసి వచ్చిన కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడు చాలా పారిశుద్ధ్యంగా రోడ్లు అయిపోవడం, వంతెనలు అయిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. స్వామి అంటే ఇలాగ ఉంటుందా అనే విషయం స్వామి తెలియజేశారని నేను సంతోషపడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పుకుని ముగిస్తున్నాను. సాయిరాం సార్.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయివాణి కార్యక్రమాల్లో భాగంగా నాగర్ కర్నూల్ వాస్తవ్యులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క మూడో భాగం రేపు ప్రసారం చేయబడుతుంది.

స్వామి, మీ పాద పద్మములకు నన్ను నేను సమర్పించుకుంటూ 20 సంవత్సరాలుగా మీ సమక్షానికి ఆదిలాబాద్ భక్తులను పిలిపించుకుంటున్నారు. మీ ప్రేమాశీర్వాదాలను అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞత ఎలా చెప్పగలం స్వామి? మా భావాలను స్వరార్ణవమను గేయకుసుమాలుగా మలచి మీ పాదాన నిలుపుతున్నాము. మాలోని ప్రతి గుణము ఒక గణమని మీరు తెలిపారు. ఆ గణాల నాయకుడగు గణపతి రూపంలో మిమ్ములను ప్రార్థిస్తున్నాము స్వామీ.

భగవంతుడంటేనే మాధుర్యం, ఇక మా స్వామి అంటే అతి మాధుర్యం. ఎంతమంది వచ్చారు బంగారు అంటూ మీరు పలికిన పలుకులు, 3000 మందికి పాద నమస్కారాలు, మీ ప్రేమపూర్వక ఆశీర్వాదాలు అన్నీ మధురమే స్వామి. మీ ప్రతి కదలిక, చూపు, మాట, నవ్వు, పలుకు, పలకరింపు అంతా మాధుర్యమే. ఈ మాధుర్యమే మా ప్రతి ఆలోచన, వాక్కు చేతలో నిలవాలని ప్రార్థిస్తూ ఈ పాట మీ పాదాల చెంత నిలుపుతున్నాము స్వామీ.

సాయి నామమే మాకు ప్రతిపన్న భాగ్యంబు, జీవనాధారంబు జీవితంబు. సాయిరాముడే ప్రాకట దైవంభు, భజయింప సేవింప శ్రీకరంభు. సాయి కృష్ణుడే మాకు రక్షక రాజంభు, సంసారక్షితినార్ప సత్పథంభు. సాయి శివుడే మాకు సర్వబంధు బలగంభు, సకల భోగ ఫలంబు సమ్మతంబు. సాయి నామమే మాకింక సుధీమతంబు, సాయి భజనయే మాకింక సుజన విభ్రాజితంబు.

స్వామి, మీరు ఒకసారి ఒక ప్రొఫెసర్ గారితో మాట్లాడుతూ ఈ పాట నేనే వ్రాశాను, సాయి యొక్క మహిమను తెలుసుకునుట ఎవరి తరబూ కాదు, కేవలం సాయి అనుగ్రహంతో మాత్రమే దీనిని సాధించవచ్చు అని అన్నారట. ఆ అనుగ్రహాన్ని కోరుకుంటూ మీ మహిమను మీ పదాలలోనే పాడుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము స్వామీ.

ఉన్నదల్లా ఒక్కటే భాష, అదే హృదయ భాష అని మీరు చెప్పారు. అందుకే ఒంటరితనంలోనూ కష్టంలోనూ ప్రతీక్షణం మీ సాంగత్యం కోరుకుంటూ మాకు ఉన్నదల్లా మీరే అంటూ ఒక హిందీ పాట రూపంలో ఈ ప్రార్థన స్వామీ.

మనస్సు నీ పాదపీఠిక, ప్రతి జీవి సేవ నీ సేవ, ఆత్మదర్శన పథంలో వేసే ప్రతి అడుగు నీ పథంలో వేసే మెట్టు. అటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు స్వామీ.

నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోడ నెయ్యము, నితాంతాపార భూతదయయును, తాపసమందారా మాకు దయసేయగదే అంటూ అలనాడు ఒక భక్తాగ్రగణ్యుడు మిమ్ములను వేడుకున్నాడు స్వామి. భక్తి శ్రద్ధ అనే రెండు రెక్కలు, ఆత్మజ్ఞానమనే శిరస్సుతో కోరికలనే విషసర్పాలను చెండాడే గరుడ అనే బుద్ధిపై పయనించే ఓ గరుడగమన, మా ఈ ప్రార్థనను విను తండ్రీ.

അവനി സുഖം ബുലകല്ലാടെടുമിക്കു അവൻ കിമിതിനേ അടിയേ.

కాని మంచి మాటలు నేర్చిన మహిమేమి. సూటిగా పెద్దల బాటలో నడిచిన

పలు బొమ్మలకి పడి పడి నొక్కిన పలు బొమ్మలకి పడి పడి నొక్కిన భక్తి

ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ಶ್ರೀ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం.
1: స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యకులు శ్రీ ఎస్జి చలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
2: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యకులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
3: భగవాన్ బాబా దివ్య పాదపద్మాల పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
2: చలం గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన, వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
3: సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరిని కూడా, ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో, ఆ అవతార లక్ష్యంలో ఒక చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకు కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు ఎస్ఎస్విఐపి కార్యక్రమము 116 గ్రామాల్లో 2007లో మొదలుపెట్టి 2011లో సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ ఎస్ఎస్విఐపి ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్ గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసిన ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012లో చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీస్ తో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మన సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడుగు పెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్ గా ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసిన ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2000 గ్రామాల్లో మెడికల్ సర్వీస్ తో పాటు

0: వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమి దిక్కు లేని వారికి చక్కగా రెండు పూటలా శ్రీకాకుళము ఆదిలాబాద్ జిల్లాలో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి, సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు, ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందని చోట కొండలపై ప్రవహించే నీరుని వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు, స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము, జిల్లాలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా దీన్ని మనకి చక్కటి బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. గురువుల ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగా అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాస్ చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతీయ కార్యక్రమాలకు చేసుకుంటే నవసూత్ర జాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్ని మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. స్వాస్తికా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవా యోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచే ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యములో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సాయిరాం.
1: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
2: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో జరగడం వెనకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు. ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
3: తప్పకుండా అండి. 1976 స్వామి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదళ సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది ఒక 1,00,000 రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ 500 బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే, హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్స్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి.

0: ఒకే రోజు ఉదయం ఒక 300 మందికి, రాత్రి ఒక 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదల మెంబర్స్ 2 పూట్లు కూడా ఉదయం వెళ్తారండి హాస్పిటల్కి, సాయంత్రం కూడా వెళ్తారండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ ఇస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోడానికి తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. మన సేవాదల మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారండి. జిల్లా నుంచి అందరు సేవాదల సభ్యులు కూడా ట్రైనర్ పైలట్ గా రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
1: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేది చేశారని చెప్పి మాకు తెలిసింది, ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
0: ఈ సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడానికి వచ్చే పిల్లలకి అందరికి చల్లని మజ్జిగ వంచనీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
1: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకి మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి, ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
0: ఈ జన సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్ స్టాండ్స్ లో అదేవిధంగా సెంటర్స్ లో రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేంద్రాలు. ఆ చలివేంద్రాల్లో మధ్యగా ఆ పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోగజీవులు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ లో వాటర్ ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వాడి పెట్టుకోమని చెప్పామండి. అదేవిధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. వీధుల్లో స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్ ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్డు దగ్గర ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి, అందరికి అందాలి. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో ఇది పెట్టడం జరిగిందండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యకులు శ్రీ ఎస్జీ శలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారంస్వామి. రాష్ట వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు సేవాదల్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారే. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని, అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
3: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యుర్విపైన ఖ్యాతిగన్నట్టి భరత భూమాత కీర్తి సాయి ధర్మాల చేతను సానబెట్టే వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా సాయి ధర్మాల చేతను సానబెట్టే

0: అన్నబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకోనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటాది. మనమనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి. అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షల యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఇట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింప చేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనము ఇట్టి ఆశయాలను లక్ష్యమునందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను అనుభవించటకు అర్హుడవుతాడు. మన సేవాదళము యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. ఈ రెండు మాత్రమే కాదు, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకముగా వించుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణం సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మలయందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తుంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయము చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితమునకు ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి, అనుష్ఠించి, ఆచరించి, అభిలషించి, ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము అభిమాన మమకారమును త్యజించి అహంకారము నిర్మూలము గావించి స్వార్థమును మంటబెట్టి మనము ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములన్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ చెట్టును ఎవరు పెంచుదురో వారికి కూడాను తన ముళ్ళుతో పుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుని నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధనే అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండవ వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. రెండవ వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండవ వానికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వానికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారం చేతనే ఏర్పడుచున్నది కాని మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవాదళములు యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ ధన కనక వస్తు వాహనాదు అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణములోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంటా ఉండి కంటిడెప్పవలే కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సల్పుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనం పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితులు యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించటం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరము. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ, కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేక్ వేయక తప్పదు. నా కారుకు దాన్ని నేను ఎందుకు బ్రేక్ వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది. ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి. ఈ కడుపు, ఈ కారు పెట్రోల్ ట్యాంక్. ఈ నోరు ఈ కారు యొక్క హార్న్. మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్. మన యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాను. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహము కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తొండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని. స్వామి, నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సలపటము, జీవులను ఆనందింపజేయటము, చిత్తశుద్ధితో మనము జీవారాధన సల్పాలి. చేతులతో చేసేటువంటి పని కానీ, లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కానీ, ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కానీ, ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మలు చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో, ప్రేమతో, సానముతో, అహంకార నిర్మూలము గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ, పాములను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ, మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి. సుజన జీవులుగా తయారు కావాలి. సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు ఎందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు, పొడవు, లావు ఇవి కాదు అర్హతలు. మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు, పొడవు, లావునకు విలువ ఇస్తుంటాం. చెరకు గడకు తన రసానికి మనం విలువిస్తుంటాం. చెరకు, వెదురు, కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నములు చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాడనేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో, ప్రేమ పలుకుతో, ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలిడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుండాలి. దీనిని మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాం. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడాను మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమునందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవలు ఇవ్వకునేందుకు కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని, పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రంగా కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం. రెండవది సత్యసాయి మహిళా విభాగము. మూడవది సేవా దళము. నాలుగవది భజన సంస్థ. ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థ అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనము నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికి అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు, దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణ, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండినటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది, కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్ళు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానములు చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటుండాయి, కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కూర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడాను కన్నుకు ఉంటుండాలి. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ, ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను అన్ని అంగములు కూడాను కొంతవరకును దుఃఖిస్తాయి, ఏ అంగమునకు ప్రమాదం తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు, ఇది హస్తము, ఇది ఐదు వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ ఐదు వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వేలు, ఇది ఒక సంస్థ సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వ్రేలు ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకును రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వ్రేలు. ఈ మూడు సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూత లూగింపజేసేటువంటిది భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బాలబాలికల స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది ఈ బాల వికాస్. ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును, ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వ్రేలు మొదలు పోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు, ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ ఐదు సంస్థలు కూడాను ఏకమైనప్పుడే ఒక్క కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క భజన మండలం, ఒక బాల వికాస్ కానీ, ఒక భజన మండలం కానీ, ఒక సేవాదళము కానీ, ఒక్క మహిళా విభాగం కానీ, ఒక సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఐదుగురు కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి, సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ ఐదు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఐదింటి యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ ఐదు సంస్థల యందు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇది ఒక పుష్పం, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా కూడాను సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభిష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవాదళం కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: here in regarding that you are the children of one mother, there is room for a possibility of some difference.
0: ఏకోహం బహుశ్యాం ఒక ఆత్మ స్వరూపులుగానే ఉంటుంది అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్విప్రా భౌదా వదంతి ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీన్ని వాటర్ అంటారు. ఇందులో ఉన్న పదార్థాన్ని ఉత్తరప్రదేశ్ వారు దీనిని పానీ అంటున్నారు. మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు. సంస్కృతం వారు వారి అంటున్నారు. తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్పుతున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్పుతూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడాను అవకాశం లేకుండా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడా వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనం సేవాదళం వారు కొంతవరకును ముందంజ వెయ్యాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో లేక ఒకరిపైన ఒకరు అసూయనో లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్టు అవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మనం నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థలలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది, పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు. రాబోయేటువంటిది మనది కాదు, ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము. గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలము చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకుటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా దోషములే కనిపించవు. ఇంత దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడా దోషాన్ని వెతికే అధికారం లేదు. నేను దోషుణ్ణి అనుకుంటే కూడా దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనం చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదళం వారు ఇందులో సమావేశమైనారంటే ఇంకా రానటువంటి వారు రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసినంత పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము, ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికే ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా మార్పు కావాలి. ఈ టమ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము, ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టమ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి, ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం గావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూరులో ఉండినటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను ఆ దుర్భావములను ఆ దుశ్చేష్టలను కొంతవరకు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో నీరు సప్లై చేయటమో కక్కద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీనివల్ల కుటుంబాలు ఎన్ని నాశనమైపోతున్నాయి కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడము మానిపించి జూదాలు మానిపించి ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతనకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం నా భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికి కానీ అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు ఇవన్నీ కూడా తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనటువంటిగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనటువంటిగా ఉంటుండాలి. ఈ సేవాదళం యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనటువంటిగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రము సేవాదళం వారు ఏమాత్రం కూడాను ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిల్చాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు, సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు, స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన యావత్ మానవాళినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరుణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగరాజ్ రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరాం, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుతు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్థ వికండుడు, దీక్ష లోకాధారుడు, తీర్థపాదుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్ మీరిక్కడుండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరాం
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీకు కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరామ్ రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కవర్ వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఈ
1: 2001లో
2: దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
2: అది స్వామి బర్త్డే టైంకి. స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైక్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్ నుంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా, ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
2: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ కానీ మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్ళడం
1: టెక్నాలజీగా మారింది
2: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలమైపోతుందేమో, ఈసారికి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంత స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయి వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను
1: ఎప్పుడు
2: ఎలా జరగాలి అన్నది అంతా తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ రోజు ఈ విధంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాన్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
1: బ్రదర్, ఇది స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుండే నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు. 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేషన్ దగ్గరికి వెళ్ళాను. బాగా కోపగించుకున్నాను, అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు, బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుడు తవరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు అని గణేష్ ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో మీకు గణేష్ ప్రార్థనకు రేడియో సాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాడిని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. అసలు మీరు రేడియో సాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో సాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
2: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో అంటే వెయిట్ చేసి స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను, స్వామి దోబోచులాడి మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు. అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి అప్పుడు సహాయంగా ఉండడము లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట ఇద్దరు పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంకా పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్ గా దర్శనంలో చూడడం అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్గా నా దగ్గర 1,000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంకా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
1: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, ఎంబీఏలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
2: పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ గేట్ దగ్గర ఉన్న గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి, ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాసం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరినీ పిలిచి తలుపు మూసి మళ్లీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే, ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా లేదు మీరు ఈ అబ్బాయిని నువ్వు రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు. చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి ఇంకా అంజలీదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
1: రాత్రి జరిపిన ప్రార్థనకి
2: డైరెక్ట్ స్వామి నాతో, అంటే అది బయటకు వచ్చిన తర్వాత ఏమిటిది ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషైన విషయం ఏంటంటే నా దగ్గర ఉన్న 1,000 రూపాయలు ఖర్చు అయిపోయిన రోజే నాకు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి ఆ 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టానో ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగానూ కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది, నీడ నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే, నీడ నీళ్ళే. నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు, నిజమైన నీళ్లు దొరుకుతాయి. అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు. అదే భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో స్థాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
1: యోగక్షేమ మహామిహం అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో స్థాయిలో సేవలు అందించిన తరుణంలో, అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో సాయి పుడుతున్నటువంటి సమయం అది. అది జన్మ నందుతో ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి, ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో సాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు.
2: తప్పకుండా.
1: అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి, తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి. వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
2: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలా సార్లు ఏం జరుగుతున్నది, ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి. ముఖ్యంగా రేడియో సాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు. యాక్చువల్ గా అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము. ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ EHV బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణను వీళ్ళందరూ కూడాను, గోపాల్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్, మైకులు, రికార్డింగ్ ఫెసిలిటీస్, కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామే దగ్గరుండి గోపాల్ శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేమందరం వెళ్ళి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనం అయిన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన శ్రోతలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్. వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరికి కంటే కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ప్రతి మైక్ను ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు. ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతో మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ అని. నిజంగా చూస్తే అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్బి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్బి బిల్డింగ్ అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనాల ద్వారా అందిస్తున్నారు.
1: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు. అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేకంగా ఏ విధంగా చెప్పారు?
2: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లిలాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి, బాగా జరుగుతున్నది అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని అంటే కనిపించట్లేదు స్వామి. మరి అది ఎట్లా వినాలి అంటే స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అనే ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన్ని వినిపిస్తుందా అంటే లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీకు కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని నీ మైండ్ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవతత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా, చాలా అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి

0: చాలా సులువుగా, చాలా అర్థమయ్యే రీతిలో, అందరికీ అర్థమయ్యే రీతిలో సర్వవ్యాపకత్వాన్ని, వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండేవాళ్ళం, కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని, ఇవాళ నువ్వు ఇది మాట్లాడినావే, అట్లా ఎందుకు మాట్లాడినావు అని. స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకున్నారు, పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట, ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి. అంత చొరవ తీసుకుని, అంత ఇంట్రెస్ట్ తీసుకుని, సో మాకు కూడా ఏమనిపించేదంటే, అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా, ఆనందంగా, మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సైలో పనిచేయడం జరిగిందన్నమాట.
1: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జున్ వచ్చి, అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే, ఆయన ఈయన వైపు ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్దంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశాన్ని నాకు గుర్తుకొస్తుంది, స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యమే రేడియో సాయి కావచ్చు. చివరగా, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు?
0: తప్పకుండా, ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే, స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6 నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్లి స్వామి కోసం వేచి ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్ లో, స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా, ఏం చేస్తున్నావురా, చిక్కిపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు, కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్లాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను, కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. స్వామి అంతా బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేమి చేస్తారు నేను చెప్పాను, ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాను, ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్ లో. అక్కడ ఏమేమి చేస్తారు స్వామి, ఇది గులాబ్ జాము లేకపోతే ఇది లేకపోతే రోటి లేకపోతే ఇది నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగే ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగా ఏ కారణం లేకుండా ఏం తింటున్నావు అని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే, నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను, నేను నీ హృదయ వాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో, ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి, నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను

0: విష్ణు మహామంత్రం. నువ్వు దానిని పఠించు రోజు, కానీ నువ్వు ఎవ్వరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారు గురువుగారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే, ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయని మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాడు కూడా ఓం నమో నారాయణాయ అంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నువ్వు నేను నీకు చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు అందరికీ చెప్పేశావు అంటే, రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
1: బ్రదర్ మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా రమ్యంగా మధురంగా రచించినటువంటి గేయం కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిలమిల మెరిసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో ఏనాటి పుణ్యఫలమో ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి తమదైన శైలిలో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికీ కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మనందరం అన్నదమ్ముల మధ్యన తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరము మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తలవంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
0: సాయిరాం
1: సాయిరాం.
2: తీపి జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్, పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియో సాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం, స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శుకంతుల గారు,
4: సాయిరాం అండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు,
5: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు,
4: సాయిరాం అండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు,
6: సాయిరాం అండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్టంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు, క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కానీ ఈనాడు ఎన్నో సౌకర్యాలు, వసతులు వచ్చినా కొంత వ్యయప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది, కకలావికలం చేసింది, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చెయ్యాలి? తీర్థస్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చెయ్యాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణిగారు, సాయిరాం.
7: ముందుగా రేడియో సాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో సాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
3: చాలా ధన్యవాదాలు పాణిగారు. పాణిగారు, అసలు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు, వ్యయప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
7: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తోంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చేయ అవసరం లేదా అంటే తప్పక ఆచరించాలి, ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి, దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మను ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తటమే ఒక విశేషం.
8: పశు పక్ష మృగాదులకు లేనట్టు విచక్షణ జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి, సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు, మహాత్ములు వారు ఆచరించి, అనుభవించి, ఆనందించి, తరించి మనకు తెలియజేశారు, మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పౌరులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్య కర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలను నిర్దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మతః వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు, పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారాను, నదీ స్నానాల వల్లను శాప విమోచకులవటం, దృష్టిలేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనదీ స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ద తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు కాని దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ధ, భావశుద్ది అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు, తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం, ఇది కాదు చేయాల్సింది. తలపై ఉన్న నల్లని వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలంటారు. అట్టి తలనీలాలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళన గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి, తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదార్జ్యం కాదు, గుణదార్జ్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవరుచుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము, అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొలుచు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
3: చాలా బాగుంది పండి గారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సరపాలనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
4: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణి గారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, సాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కానీ ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగునపడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
3: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థస్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ పుష్కరాలు పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్యస్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికీ వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
5: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌగన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థస్నానం విశేషించి మనల్ని అంటే మనలో ఉన్న మూడు శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో మూడుసార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరం చెనేనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞీరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను, పుణ్యతీర్థాలను దర్శించినా, స్పృశించినా, వాటిలో స్నానం చేసినా, వాటిని కీర్తించినా, కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయః, స్పర్శనం స్నానమేవచ కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు నాలుగు విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. ఒకటి ధర్మరతి ప్రదాలు, ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. రెండవది జ్ఞానప్రదాలు, ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మూడవది భక్తి వైరాగ్య ప్రదాలు, ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. నాలుగవి ముక్తి ప్రదాలు, ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థస్నానాల్లో, తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని, తేజస్సును, ఓజస్సును కలిగిస్తుందని, ఆయుర్వర్ధకమని కూడా ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం నాలుగు విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం భస్మసాస్నానం అవగాహ్యంతు వారుణం ఆపోహిష్టేతి బ్రాహ్మం వాయువ్యం గోరజస్మృతం. ఒకటి భస్మస్నానం అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. రెండవది నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. మూడవది ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. నాలుగవది గోధూళి అని గోరజ స్నానం. ఈ విధంగా తీర్థస్నానం మూడు విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో, ఉషక్కాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానం అని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి, వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా, అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభాత సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన, నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషక్కాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు, తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజశక్తి ఆవిరవుతుంది, కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో విశేషించి పౌర్ణమి నాడు సూర్య చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి, కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని, శ్రేష్టమని మన శాస్త్రాలు, ఋషులు పేర్కొన్నారు.
3: బాగుంది గోపాలకృష్ణమూర్తి గారు. చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కాని నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విపత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణిస్తారా?
5: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం. అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేక సార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతా రుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు. తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరిగా కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హృతయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుణతాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జలచరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథి బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది. సర్వప్రాణుల హితం కోరింది. సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది. విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి, నాణ్యపంధ అయనాయ విద్యతే.
3: చాలా బాగుంది గోపాలకృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
6: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సినున్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. 1 రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన. ప్రవర్తనకి గుణమే కారణం. గుణములేని సుతుడు, గురులేని విద్యలు, నీతిలేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాల్లో పొల్యూషన్. పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు. నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేసిన్ లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావలసినంత వాడుకోవాలి. స్వామికి నీటికేం కొరవా? గంగమ్మనే నెత్తిన ధరించిన ఐశ్వరునికి నీటికి కొరత లేదు. కాని ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి, విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంత పెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది, జనం విపరీతంగా చేరతారు, అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు, పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ళ ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జనమంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందన్నమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం ప్రకృతిని ఆదరించాలి, ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం. శబ్దం బ్రహ్మస్వరూపం. ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్ నామాన్ని స్మరించాలి. సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ది చేసుకోవాలి. అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి. పవిత్రమైన భగవన్ నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మముహూర్తంలో మనకి నగర సంకీర్తన ద్వారా, ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని, ప్రతి ప్రశాంతి నిలయంలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావ కాలుష్యం నుంచి స్వామి చెప్తూ, భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు. ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు, అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు, మంచిని చెప్పు. ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు. చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో ఆధ్యాత్మిక సత్సంగాలను ఏర్పాటు చేశారు స్వామి. సేవా కార్యక్రమాల్లో మనుషులు దగ్గరగా మాధవుని చేరి దృక్పథంతో అనేక అనేక సాధనలు మనకి తెలియజేశారు.
9: చాలా సంతోషం శకుంతల గారు. స్వామి ఏదైతే ఆచరించి చిన్ననాటి నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులకి కాని భక్తులకు కాని అనేక అనేక విషయాలను స్వామి ఆచరించి తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రకృతిని శాసించకుండా, కబళించకుండా ప్రకృతిని ఆరాధిస్తూ, సంరక్షిస్తూ, వాటి ఫలితాలను ఆస్వాదిస్తూ రాబోయే తరాలకు చక్కని ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని అందించడానికి మనవంతు బాధ్యత ఏమిటి? సాయి భక్తులుగా మన జీవితమే సాయి సందేశంగా ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ స్వామి అనుగ్రహ వాక్యాలను సుస్థిరం చేయడానికి పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి వివరిస్తారా దేవసేన గారు?
6: తప్పకుండా అండి. పర్యావరణ కాలుష్యంలో భాగంగా మానవుని ప్రవృత్తిలో పరివర్తన చెందవలసిన ముఖ్యమైన విషయం కోరికలపై అదుపు. అవసరమును మించి ఏది ఉపయోగించినా ప్రకృతిని కబళించిన వారమే అవుతాం. ఈ విషయంలో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గాలి సమంగా వీచినప్పుడు మాత్రమే కదా మనకు అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈదురు గాలి వీస్తే మనకు సుఖంగా ఉంటుందా? అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా, నాడి కొట్టుకోవడంలో తేడా వచ్చినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఒక లిమిటెడ్ కంపెనీ కనుక మన శరీరానికి ఏది ఎంత అవసరమో పరమాత్మ స్వరూపమైన పంచభూతాల ద్వారా పరమాత్మ మనకు అందించాడు. అవసరాన్ని మించి వినియోగించుకునే హక్కు మనకు లేదు. ముఖ్యంగా పరమాత్మ స్వరూపమైన ఆహారాన్ని అసలు వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వివాహాది శుభకార్యాలలో, పుట్టినరోజు పర్వదినాలలో ఆహారాన్ని ఎంతో వృధా చేస్తాము. ఆ వృధా చేసిన అన్నం ఇంకొకరి ఆకలి తీరుస్తుంది కదా. మన శరీరానికి, మనస్సుకి, శరీరానికి కూడా ఆహారమే ముఖ్యం. ఇంకా ధనం. ధనం దైవస్వరూపం. ధనాన్ని వృధా చేయటం చెడ్డ పని మాత్రమే కాదు, పాపం కూడా. ధనమును వృధా చేయటం ద్వారా చెడు గుణములకు, చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసలమవుతామంటారు స్వామి. ముఖ్యంగా ఇంకా మన శక్తిని అసలు వృధా చేయరాదు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఎంత మాత్రమూ ఎన్నడూ దుర్వినియోగం చేయరాదంటారు స్వామి. చెడు దృష్టితో చూస్తే కన్నుల నుండి సూర్యుడు దూరమవుతాడు, తద్వారా దృష్టిని కోల్పోతాడంటారు. కనుక శక్తిని దుర్వినియోగం చేయటం వలన వ్యక్తి బలహీనమై తొందరగా కోపం రావడము, ద్వేషం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి దైవం ప్రసాదించినటువంటి వరం. విద్యుచ్క్తి కాని, నీరు కాని, ఇవన్నీ కూడా దైవం ప్రసాదించినటువంటి వరాలే. కనుక వీటిని కూడా వృధా చేయకూడదంటారు మన స్వామి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాలం. కాలస్వరూపాయన మహాకాలాయన మహాన్ స్వామి చెప్తారు, కాలమును వ్యర్థం చేతన చేసిన జీవితమే వ్యర్థమోనంటారు కదా. కనుక అటువంటి కాలాన్ని తన ఆధ్యాత్మిక పరిశీలన కొరకు, ఆత్మ పరిశీలన కొరకు నిరంతరం జాగరూకతతో పరిశీలించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలే కాని ప్రాపంచిక సుఖాల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయరాదంటారు స్వామి. కనుక సాయి భక్తులుగా మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకుని పరమాత్మ స్వరూపాలైన పంచభూతాలను దుర్వినియోగం చేయక ప్రకృతిని ఆరాధిస్తూ పవిత్రంగా ఉండటమే మన యొక్క కర్తవ్యమండి.
9: చాలా సంతోషం దేవసేన గారు. ఈరోజు మరి వక్తలందరూ కూడా మన స్టూడియోకి విచ్చేసి తమ తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు మన వక్తలు సూచించిన విధంగా నడుచుకుంటూ ప్రకృతిని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని రాబోయే తరాలకు కూడా ఆ ఫలాలను అందించడానికి మనమంతా కార్యోన్ముఖులం కావాలి. ఈరోజు జరిగిన ఈ చర్చాగోష్ఠిలో వక్తలు తమ తమ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఏదైతే మనం సృష్టించలేమో, ఏదైతే భగవంతుడు అన్ని ప్రాణుల నిమిత్తం ఏర్పాటు చేశాడో వాటిని వృధాపరచకుండా మనం అనుభవిస్తూ రాబోయే తరాలకు అందించాలి. సాయి భక్తులుగా ఇది మన కర్తవ్యం. మనం ఈ కర్తవ్యాన్ని భావించి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక ధర్మాలను ఆచరిస్తూ మన జీవితం సాయి సందేశంగా మరల్చుకోవాలి. అలాగే ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ ప్రకృతి విభత్సానికి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు స్పందించి విశేషమైన సేవలు అందించాయి. అందరూ వారిని ఎంతగానో కొనియాడారు. శ్రీ పాణిగారు, గోపాలకృష్ణమూర్తి గారు, ఆచార్య శకుంతల గారు, శ్రీమతి దేవసేన గారు మరియు వేమూరి వరప్రసాద్ గారు మన కేంద్రానికి విచ్చేసి తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ చర్చను ముందుకు కొనసాగించినందుకు మీ అందరికీ రేడియో సాయి తిరుపతి కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. విన్నారుగా, ఇదండి మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలు కారణం అనే అంశంపై జరిగిన చర్చ. మీరు ఈ కార్యక్రమంపై సూచనలు, సలహాలను మాకు తప్పక తెలియజేయగలరు. మరికొద్ది క్షణాల్లో మరో చక్కని కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
10: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013వ సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్ల చే నిర్వహింపబడిన చర్చా గోష్ఠి వింటారు. చర్చాంశం డయేరియా.
1: ఓం శ్రీ సాయిరాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేక మానవుడు ఏ పని కూడా చేయలేడు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అనేది ఆర్యోక్తి. మనం ఏ ధర్మాన్ని నిర్వర్తించాలన్నా శరీరమే ముఖ్య సాధనమని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్తుంటారు. అందుకనే దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ అంశాన్ని ప్రధానంగా భావించి మానవులలో సాధారణంగా వచ్చే రోగాలు, వాటి నివారణ, జాగ్రత్తలు మొదలైనవి తెలియజేయడానికి రేడియో సాయి ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సాయి ఆరోగ్యవాణి అనే ఈ శీర్షికతో మీ ముందుకి వస్తోంది. ఇందులో నిపుణులైన డాక్టర్లు ఈ సామాన్య రోగముల గురించి మనకు అవగాహన కలిగిస్తారు. ఈరోజు మన చర్చాంశం అతిసారం లేదా డయేరియా. దీని గురించి మనకి అవగాహన కలిగించడానికి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో ఫిజీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ రామేశ్వరయ్య గారు, అలాగే పీడియాట్రిషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ గోపీకృష్ణ గారు మనతో ఉన్నారు. నేటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది శ్రీ శ్రీధరమూర్తి గారు. వీరు యూనియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్ గా రిటైర్ అయి గత 18 సంవత్సరాలుగా స్వామి సేవలో ఉన్నవారు. డాక్టర్ రామేశ్వరయ్య గారు, రేడియో సాయి స్టూడియోకి మీకు స్వాగతం.
2: సాయిరామ్.
1: డాక్టర్ గోపీకృష్ణ గారు, మిమ్మల్ని కూడా రేడియో సాయి స్వాగతిస్తోంది.
3: సాయిరామ్.
1: అలాగే శ్రీధరమూర్తి గారు, మీకు కూడా మా హార్దిక స్వాగతం.
2: సాయిరామ్.
1: ఇక శ్రీధరమూర్తి గారు, కార్యక్రమాన్ని ఆరంభిద్దామా?
2: అలాగేనండి. ముందుగా భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రోతలందరికీ సాయిరాం తెలుపుకుంటున్నాను. ఈనాటి చర్చాంశం అతిసారం లేక డయేరియా. దీనినే విరేచనాలని, భేదులని కూడా వివిధ ప్రాంతాల్లో పిలుస్తుంటారు. కొన్నిసార్లు ఈ విరేచనాలతో పాటుగా వాంతులు కూడా జతగా ఉంటాయి. అయితే మన చర్చ ప్రారంభించే ముందుగా డాక్టర్ గోపీకృష్ణ, అసలు ఈ అతిసారం గురించి ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ప్రజల ఆరోగ్యం మీద, దేశ ప్రయోజనాల మీద ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎంతవరకు ఉందంటారు?
3: మొట్టమొదట స్వామి పాదపద్మాలకి నమస్కరిస్తూ, ఈరోజు మనము అతిసార వ్యాధి గురించి చర్చించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాము. దీని యొక్క ఇంపార్టెన్స్, అంటే మనం ఎందుకు ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఎస్పెషల్లీ పిల్లల్లో తీసుకుంటే అతిసార అనేది చాలా సాధారణమైందండి. అంటే చాలా మంది పిల్లల్లో ఇది గమనిస్తుంటాం, పెద్దవాళ్లలో కూడా ఉంటుంది. కానీ పిల్లల్లో ఇది ఎందుకు, దీని గురించి ఇంత మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా, అంటే ప్రమాదకరమైన స్థితికి తీసుకుపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకు అని అంటే, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వీళ్ళకి శరీరంలో సరిపడేంత నీళ్లు కానీ, ద్రవాలు లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. సో వేదులు వచ్చినప్పుడు శరీరంలోంచి నీళ్లు అనేవి వెళ్లిపోవడం వల్ల వీరికి ఆ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. ఇదే కాకుండా వీళ్ళకి బాడీ సర్ఫేస్ ఏరియా, అంటే శరీరం చిన్నగా ఉండడం వల్ల ఈ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఇదే కాకుండా వీళ్ళకి నీళ్ల కోసం ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడతారు. అంటే బిడ్డకి కనుక దాహం కానీ ఏదన్నా బేదులైతే వాళ్ళంతట వాళ్ళు తాగలేరు. వారికి తల్లిదండ్రుల మీద ఆధారపడడం వల్ల, సపోజ్ వారికి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారికి డీహైడ్రేషన్, ఈ డ్యామేజ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం, అవగాహన అంటే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉండదు తల్లిదండ్రులకు కానీ, కొన్ని విషయాలలో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వీళ్ళకు కూడా ఉండకపోవడం వల్ల బిడ్డకి అతి త్వరగా ప్రమాదకరమైన స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సో అందుకోసము ఇది ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఇక ఇది మనం స్టాటిస్టిక్స్ ఇక్కడ గణాంకాలు తీసుకుంటే, మన ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కేవలం అతిసార వ్యాధితోని 150,000 మంది పిల్లలు చనిపోతున్నారు అన్నమాట. ఇక మనము సంవత్సరం లోపల పిల్లల్ని తీసుకుంటే దాదాపు 10% మంది చావులకి ఇది కారణమవుతుంది. అలాగే 4 సంవత్సరాల లోపల పిల్లల్ని తీసుకుంటే 14% వరకు వాళ్ళలో జరుగుతున్న మరణాలకి ఈ అతిసార అనేది ఇంపార్టెంట్ కాజ్ అన్నట్టు. సో ఇది ఇంత ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ ఇంకో గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ మరణాలు మనం నివారించవచ్చు చిన్న నాలెడ్జ్ తోని, చిన్న ఇంటర్వెన్షన్ తోని మనం ఇవన్నీ నివారించవచ్చు. ఏం పెద్ద ఖర్చు కూడా కాదు. సో దానికోసమని పిల్లల్లో ఏంటిది కష్టము, ఎలా దీన్ని మనం తట్టుకోవాలి, ఎలా దీన్ని మనము ట్యాకిల్ చేయాలి అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
2: మీరు చెప్పిన గణాంకాలను బట్టి చూస్తే ఈ అతిసార వ్యాధి మేము ఊహించిన దానికన్నా తీవ్ర స్థాయిలో ఉన్నట్లే అర్థమవుతోంది. డాక్టర్ రామేశ్వరయ్య గారు, మీరు ఫిజీషియన్ గా పెద్దవారికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు కదా, మీరు చూసిన వాటిలో అవుట్ పేషెంట్ విభాగంలో గాని ఇన్ పేషెంట్ లో గాని ఈ డయేరియా కేసులు ఎంత తరచుగా చూస్తుంటారు?
4: పెద్దవారిలో అతిసార వ్యాధి గురించి మాట్లాడే ముందు జీర్ణకోశ వ్యాధుల నిపుణులంటే అతిసార వ్యాధి అంటే ఏమి అని నిర్వచించిన విషయాన్ని తెలుపుతానండి. రోజుకు 200 గ్రాముల కంటే ఎక్కువ పరిమాణంలో మల విసర్జన జరిగిన దానికి డయేరియా అనే పదం వాడాలని జీర్ణకోశ వ్యాధుల నిపుణుల నిర్వచనం అండి. అందుకొరకే ఈ వాల్యూమాక్తి మల విసర్జన గురించి కూడా కొలిసి దానివల్ల చికిత్సలో కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా వారి అభిప్రాయం అండి. ఈరోజు మనం మాట్లాడేది ప్రత్యేకించి అక్యూట్ డయేరియా గురించేనండి. అయితే పెద్దల్లో క్రానిక్ డయేరియాతో వచ్చేవారు కూడా ఎక్కువేనండి. అయితే వాటికి వివిధ రోగాల్లో వివిధ కారణాలు ఉండొచ్చు, కానీ క్రానిక్ డయేరియా గురించి ఈరోజు ఏం మాట్లాడటం లేదు. ఓన్లీ అక్యూట్ డయేరియా గురించే ఈరోజు వివరంగా మాట్లాడతామండి. ఇంకా మా జనరల్ హాస్పిటల్ సత్యసాయి జనరల్ హాస్పిటల్ పుట్టపర్తిలో ఉండే ఇన్ పేషెంట్స్ లో యూజువల్ గా సీజనల్ మార్పు చెందినప్పుడు మధ్య మధ్య వచ్చే రోగుల సంఖ్య చూస్తే ఈ డయేరియాతో వచ్చి ట్రీట్మెంట్ పొందేవారు సుమారు 10% కంటే ఎక్కువగానే ఉంటారని మా దృష్టికొచ్చిందండి.
2: బాగుందండి. ఇందాక డాక్టర్ గోపీకృష్ణ ఈ డయేరియా ప్రభావం గురించి చెప్పారు. డాక్టర్ రామేశ్వర గారు, మరి ఇంత ప్రభావాన్ని చూపిస్తున్న ఈ వ్యాధి సంక్రమించే కారణాలేమిటో కూడా కాస్త వివరిస్తారా?
4: అతిసారకు గల కారణాలు ఏమిటి అని వివరాల్లోకి పోయినప్పుడు ప్రధానంగా అతిసార వ్యాధి శీఘ్రంగా వచ్చే విరోచనాలను అతిసార వ్యాధి అంటామండి, అక్యూట్ డయేరియా అంటాము. ఇది ఎక్కువగా సూక్ష్మజీవులతో నిండిన మల విసర్జనతో కలుషితమైన ఆహారం లేక నీరు సేవించటం ద్వారా సంక్రమిస్తుందండి. సూక్ష్మజీవులలో ఎక్కువగా వైరసెస్ ద్వారా వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. బ్యాక్టీరియా, ప్రోటోజువా లాంటి వేరే సూక్ష్మజీవుల ద్వారా కూడా అతిసారం వస్తుంది. అయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి బ్యాక్టీరియా ద్వారా వచ్చే కలరా మరియు ప్రోటోజువా ద్వారా వచ్చే అమీబియాసిస్ అండి. అయితే దీంట్లో చాలా అపాయకర స్థితితో ఎక్కువగా వ్యాపించేది కలరా వ్యాధి అండి. ఇది అప్పుడప్పుడు ఎపిడెమిక్ లేదా పాండమిక్ రూపంలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ ప్రదేశాల్లో వ్యాప్తి చెంది చాలా అపాయ స్థితి కూడా కలిగే అవకాశం ఉంటుందండి కలరా వ్యాధి. దీన్ని మామూలుగా గ్రామాల్లో గత్తెర అని కొన్ని చోట్ల, మారెమ్మ అని కొన్ని చోట్ల కూడా వాడటం విశేషమండి. ఇది చాలా వరకు ఆరోగ్య సంబంధమైన డాక్టర్లకు కానీ హెల్త్ సెంటర్స్ లో పనిచేసే వారికి కూడా తెలిసిన విషయమేనండి. సూక్ష్మజీవుల వల్ల వచ్చే అతిసార సాధారణంగా 10 రోజుల్లోపే తగ్గుముఖం పడుతుంది. 10 రోజుల కంటే ఎక్కువ రోజులు అతిసార ఉంది అంటే వేరే కారణాలు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ లేకపోతే నొప్పులు తగ్గడానికి వాడే బిల్లలు లేకపోతే వేరే వివిధ రకాలైన బిల్లల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ డయేరియా 10 రోజుల కంటే ఎక్కువ బాధపడే వాళ్లలో ఇది కారణం కావచ్చండి. ఇంకా మనం కారణాల్లోకి వెళ్ళినప్పుడు పెద్దల్లో ప్రత్యేకించి అతిసార రావడానికి వ్యాపించడానికి కొన్ని ముఖ్య కారణాలు వివరిస్తానండి. మామూలుగా సీజనల్ మార్పు వచ్చినప్పుడు ఎర్లీ సమ్మర్ ఇలాంటి సమయాల్లో ప్రత్యేకించి తాగునీటి కొరత ఏర్పడినప్పుడు, కలుషిత ఆహారం భుజించినప్పుడు, కలుషిత పానీయాలు కూల్ డ్రింక్స్ లాంటివి తాగినప్పుడు, తర్వాత శరీరానికి ఒంటనటువంటి ఫుడ్ ఇంటాలరెన్స్ వల్ల వచ్చే ఆహారం భుజించినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయ బజ్జీలు, పానీపూరి, గప్ చిప్, మసాలా అధికంగా ఉండే భోజన పదార్థాలు, కొన్ని రెడీమేడ్ ఆహార పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ సరిగా చేయని నూడిల్స్, అలాగే నిల్వ ఉంచిన లేక పాచిపోయిన ఆహారాన్ని భుజించట వగైరా కారణాలండి.
2: బాగుంది సార్, చాలా ముఖ్య విషయాలు తెలుసున్నాం. డాక్టర్ గోపి, ఈ పిల్లల విషయంలో ఈ వ్యాధికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయంటారా?
3: దీనికి సపరేట్ కారణాలంటూ ఇందాక సార్ వివరించినట్టు చాలా వరకు అవే, కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి పిల్లల విషయంలో. ఇక్కడ మొట్టమొదట చెప్పదలుచుకుంది ఏంటంటే, తల్లిపాలు అనేవి చాలా ముఖ్యం బిడ్డకి, ఎస్పెషల్లీ 6 నెలల లోపల పిల్లలకి, 2 సంవత్సరాల లోపల పిల్లలకి తల్లిపాలు తాగించాలని మనము అడ్వైస్ చేస్తుంటాం. ఏ బిడ్డలకైతే తల్లిపాలు తాగుతున్నారో వారికి బీదులయ్యే ఛాన్సెస్ దాదాపు లేనట్టే. తల్లిపాలు తాగించకపోవడం అనేది ఇంపార్టెంట్ కాజ్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, 2 సంవత్సరాల లోపల పిల్లలు, 6 నెలల లోపల పిల్లలకి. ఇంకా అది కాకుండా తల్లిపాలు బదులు పాల బుడ్డీలు పెడుతుంటారు, బాటిల్ ఫీడింగ్ అనేది, అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యాక్చువల్గా మనము పాల బుడ్డీలు అనేది ఎంకరేజ్ చేయటం లేదు, చాలా మంది తెలియక ఇస్తుంటారు, అదొకటి ఇంపార్టెంట్ కాజ్. ఇందాక సార్ చెప్పినట్టు కలుషితమైన చేతులు కానీ, అంటే తినటం వల్ల నీళ్లు కానీ పాలు కానీ మనకు మలమూత్రంతో కంటామినేషన్ అయినటువంటి ఈ పదార్థాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా పిల్లల్లో పెక్యులర్ ఏమిటంటే, ఈ 6 నుంచి 8 నెలల వయసులో పిల్లలు పాకటం మొదలు పెడతారు, అప్పుడు ప్రతి వస్తువు నోట్లో పెట్టుకోవటం అనేది వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ వస్తువు పెట్టుకోవడం వల్ల బేదులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చేతులు కడుక్కోలేకపోవడం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ప్రతిదీ ఆహారం తీసుకోవటం కానీ, చేతులు కడగటం కానీ, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రం పరచుకోవటం కానీ, ప్రతిదీ వాళ్ళు తల్లి మీద ఆధారపడతారు. కనుక ఇక్కడ తల్లికి కనుక అవగాహన లేకపోవటము, శ్రద్ధ లేకపోవటం వల్ల పిల్లలకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా ఇదే కాకుండా సార్ చెప్పినట్టు ఎండాకాలం పూట విపరీతమైన వేడి వల్ల వారికి ఏమైతుంది, పిల్లలకి దాహం వేసి ఏ నీరు పడితే ఆ నీరు తాగేస్తారు, ఏది ఉంటే అది. సో దానివల్ల కూడా ఇంపార్టెంట్ కాజ్ అది బేదులు అతిసార రావడానికి. ఇంకా టీకాలు సరైన సమయంలో ఈ మీజిల్స్ అనేవి వేయించకపోవటం కూడా కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కారణాలు తీసుకుంటే మనము మోస్ట్ కామన్ కాజ్ బేదులకి వైరస్ ఏనండి పిల్లలు, దాదాపుగా బ్యాక్టీరియల్ అంటే సూక్ష్మ క్రిములు ఇవి, బ్యాక్టీరియాలు వేరేవి అన్ని కొంచెం రేర్ కండిషన్.
2: చాలా చక్కని విషయం చెప్పారు. ఈ అతిసారం లేదా విరేచనాలు అనేవి నిజానికి ఇంటింటి సమస్య. సాధారణంగా వ్యాధి వచ్చిన తర్వాత 1-2 రోజులు ఇంటి వైద్యం ప్రయత్నించడం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంటుంది. అసలు ఈ వ్యాధి వచ్చిన వారిలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రత్యేకించి ఎటువంటి లక్షణాలు కనబడితే ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెంటనే సంప్రదించాలి అన్న విషయాలపై అవగాహన కల్పించండి డాక్టర్ గోపీకృష్ణ.
3: తప్పకుండా అండి. మొట్టమొదట లక్షణాలు తెలుసుకునే ముందు అతిసారాలో ఇందాక మనకి ఏమేమి రావచ్చు అంటే, బిడ్డకి విరోచనాలే కాకుండా అంటే బేదులే కాకుండా వాళ్ళకి వాంతులు, దాంతోపాటు జ్వరము లేదా కడుపు నొప్పి కూడా రావచ్చు అన్నమాట. ఇంకా మనము ఈ బేదులు లేదా విరోచనాలు అనేవి తీసుకుంటే వయసు బట్టి దీని నిర్వచనం మారిపోతుంటుంది. ఎందుకంటే 6 నెలల లోపల ఉన్న పిల్లలు, తల్లిపాలు తాగుతున్న పిల్లలకి 10 నుంచి 20 సార్ల బేదులైనా కూడా అది నార్మల్ అయినట్టు, అది డిసీజ్ కాదన్నమాట. ఇంకా యూజువల్గా 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల పిల్లలకి చాలా సార్ల బేదులయ్యే అవకాశం ఉంది. మనము ఎలా దీన్ని డెఫినేషన్ చేసుకోవచ్చు అంటే, రోజు పోయేదానికంటే ఎక్కువగా నీళ్లుగా బేదులు పోతే దాన్ని మనము అంటే విరోచనాలు అయితే దాన్ని మనము సిగ్నిఫికెంట్ గా ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు అన్నమాట. లేదా కొన్నిసార్ల రోజుకి 3 సార్ల కంటే ఎక్కువ, 24 గంటల్లో 3 సార్ల కంటే ఎక్కువ సార్లు వెళ్లినా కూడా అది డెఫినేషన్ ప్రకారము బేదులని అంటాము. కానీ అబ్సల్యూట్ నెంబర్ ఒకటి ఇక్కడ లెక్కలు ముఖ్యం కాదు, 2 సార్ల, 10 సార్ల, 20 సార్లు అనేది కాదు, ఓవరాల్ బిడ్డని క్లినికల్ పిక్చర్ ముఖ్యం అన్నట్టు. ఇంకా యాక్చువల్గా ఏమైతుంది మనకి అతిసారాలో అంటే, మనకి శరీరంలో ఉండే నీరు అంటే రక్తంలో ఉండే నీరంతా బేదుల రూపంలో బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దానివల్ల శరీరంలో నీళ్లు తక్కువ కావడం వల్ల డీహైడ్రేషన్ అనే కండిషన్ వస్తుంది అన్నట్టు. ఈ డీహైడ్రేషన్ అనేది చాలా డేంజరస్, ఇమీడియట్ గా బిడ్డ చనిపోవడానికి కారణం డీహైడ్రేషనే. అలాగే కాకుండా ఈ బేదుల వల్ల శరీరంలో ఉండే ఇంపార్టెంట్ లవణాలు అంటే సోడియం కానీ పొటాషియం కానీ బైకార్బోనేట్స్ కానీ కొన్ని విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా వెళ్లిపోతాయి అన్నట్టు శరీరం నుంచి. ఇది ఒక పెద్ద సునామీ లాగా అన్నట్టు, తుడిచిపెట్టుకుపోయినట్టు శరీరంలో ఉన్న ముడి పదార్థాలన్నీ వెళ్లిపోతాయి బయటికి. దానివల్ల పౌష్టికాహార లోపంకి పోయే ప్రమాదం ఉంది, అంటే మాల్ న్యూట్రిషన్ అంట. ఇవి రెండు, డీహైడ్రేషన్ మాల్ న్యూట్రిషన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ డేంజర్ ఫీచర్స్. ఇంకా మనకి లక్షణాలు తీసుకుంటే పిల్లలకి అతిసార వల్ల కళ్ళు గుంటలుగా ఉండటము, కళ్ళు ఇంకిపోయి ఉంటాయి, డల్గా ఉండటము, బిడ్డ చిరాకుగా పరిసరాలను గమనించకుండా మత్తుగా పడుకోనుండటము, లేదా నీరిస్తే ఆపగా నీళ్లు తాగేస్తారు ఎందుకంటే దాహంగా ఉంటుంది కనుక బాగా దాహంగా ఉండటము, ఇంకా ముఖ్యంగా మూత్రం పోయకపోవడం, శరీరంలో నీళ్లు లేవు కనుక మూత్రం అనేది పోయేవాళ్ళు, అది తక్కువ కావచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు, ఇంకా వారి నోరు నాలిక ఇవన్నీ లోపల ఎండిపోవటము, మనము చర్మం మీద వారి పొట్ట మీద ఇట్లా గిచ్చి చూస్తే మర్తపడి ఉంటుంది. యూజువల్ గా పిల్లలకి అది నార్మల్ అయిపోతుంది సెకండ్స్ లో, కానీ శరీరంలో నీళ్లు తక్కువ ఉన్న పిల్లలకి ఇది మెల్లిగా వెళ్తుంది అన్నట్టు, మడత చాలాసేపు ఉంటుంది. ఇవి లక్షణాలు. ఇవే కాకుండా వాంతుల వల్ల మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బాగా నీరు శరీరం నుంచి వెళ్లిపోతుంది పైనుంచి నోటి ద్వారా, దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ కూడా మనకి కోల్పోతాం అన్నట్టు. ఇదే కాకుండా నోటి ద్వారా ఏ ఆహారం తీసుకోవడం కూడా వీలు పడదన్నట్టు. ఇది కాకుండా జ్వరం వస్తుంది సాధారణంగా చాలా మంది పిల్లలకి, అతిసారాలు జ్వరం కూడా ఉండొచ్చు. దీనివల్ల బిడ్డకి ఏమి తినాలని అనిపించదు, శక్తి అంతా ఖర్చు అవుతుంది అంటే కెటబాలిజం అంటాం, శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా అయిపోవటం జరుగుతుంది. సో వాళ్ళకి ఆకలిగా లేకపోవటము, తినకపోవటము, తిన్నది పొట్టులోంచి లోపలికి వెళ్ళకపోవటము, పైగా శరీరంలో ఉన్నదంతా బయటకు వెళ్ళిపోవటం. సో ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు అక్యూట్ డీహైడ్రేషన్ కి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకి ఇవన్నీ అతిసారాలు, కొన్నిసార్లు సపోజ్ రక్తం పడింది అనుకోండి, దాన్ని మనం డీసెంట్రీ అంటాం, అంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. ఇవి రకరకాల లక్షణాలు. ఇంకా సపోజ్ ఇలాగే ఈ సీరియస్ గా అయితే బిడ్డ కోమాకు పోవచ్చు, లేకపోతే భారంగా ఊపిరి తీయచ్చు, ఇంకా పుట్ట బాగా ఉబ్బి ఉండటం, ఈ లక్షణాలు ఉన్నాయి అంటే చాలా డేంజర్ గా ఉన్నట్టు. ఇంకా ప్రమాదకర సంకేతాలు, ఇందాక మీరు అడిగినట్టు ప్రమాదకర సంకేతాలు అంటే డేంజర్ సైన్స్, ఈ లక్షణాలు రాగానే అతి త్వరగా మనము హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న డాక్టర్ కి చూపించాలన్నట్టు. ఏమేమి అంటే కంటిన్యూస్ గా బేదులు కావటం విపరీతంగా, ఇంకా గంటకి 3 సార్లు కంటే ఎక్కువ వాంతులైనా, లేదా జ్వరం చాలా తీవ్రంగా రావటం అంటే డల్గా ఉండటం బిడ్డ, లేదా బేదుల్లో రక్తం వచ్చినా అసలు నోటి ద్వారా ఏమీ తీసుకోకుండా ఉండటం, అదే కాకుండా రోజంతా మూత్రం పోయకపోయినా, లేకపోతే మూర్ఛ కాని వాయ కాని రావటం జరిగితే ఈ లక్షణాలు బిడ్డలో గమనిస్తే అతి త్వరగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి.
2: మీరు చెప్పిన చాలా విలువైన విషయాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డాక్టర్ గోపి, మన దేశంలో నమ్మకాలు ఎంత ఎక్కువ ఉన్నాయో మూఢనమ్మకాలు కూడా అంతే ఉంటుంటాయి కదా. మరి ఈ డయేరియా విషయంలో ప్రజల్లో మూఢనమ్మకాలు ఏమైనా మీరు గమనించారా?
3: మీరు అన్నట్టు నమ్మకంతో పాటు మూఢనమ్మకం కూడా ప్రతి చోట మనం ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటాము. ఇక్కడ మన దగ్గర కూడా అవి చాలా గమనిస్తుంటామండి. మన హాస్పిటల్లో ఓపీడీకి వస్తుంటా తల్లులు బిడ్డల్ని పట్టుకుని, మన మూఢనమ్మకాలే కాకుండా అపోహలు అంటే విషయం పరిజ్ఞానం లేకపోవటం వల్ల వస్తుంటారు. దీని గురించి కొంచెం మనం తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు యూజువల్ గా మనం చెప్పుకున్నట్టు బిడ్డకి 10 సార్ల 20 సార్ల బేదులయ్యాయని తల్లులు చాలా మంది కంగారు పడి వస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నెంబర్ ఒకటే ముఖ్యం కాదు, బిడ్డ ఎలా ఉన్నాడు, మూత్రం పోస్తూ రోజుకి చూస్తూ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి, పరిసరాలు గమనిస్తున్నాడు, నోటి ద్వారా తీసుకుంటున్నాడు అని అనిపిస్తే మనకి 20 సార్లు పోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, అది పెద్ద భయం కలిగించేది కాదు. ఇంకొకటి చాలా కామన్ గా మనం చూస్తుంటాం, ఇక్కడ తల్లులు అంటుంటారు అన్నం తినంగానే బేదులైపోతున్నాయి అని, తిన్నది తిన్నట్టు బయటకు వస్తుంది కదా కనుక మందులు ఇవ్వండి అంటారు. ఇక్కడ ఒకటి విషయం ఏమంటే చిన్నపిల్లల్లో ఇది చాలా నార్మల్ కండిషన్, దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. అంటే తినంగానే ఇప్పుడు యూజువల్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టు బిడ్డకి 10 సార్ల 20 సార్ల బేదులయ్యాయని తల్లులు చాలా మంది కంగారు పడి వస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నెంబర్ ఒకటే ముఖ్యం కాదు, బిడ్డ ఎలా ఉన్నాడు.

0: ఇక్కడ ఒకటి విషయం ఏమంటే, చిన్నపిల్లల్లో ఇది చాలా నార్మల్ కండిషన్. దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. అంటే తినంగానే పొట్ట కొంచెము వదులైపోయి బేదుల్లాగా వచ్చేస్తాయి, అది కూడా నార్మల్. ఇంకొంతమంది అంటే పాకే పిల్లలు, 1-2 ఇయర్స్ పిల్లలు పట్టుకొచ్చి తిన్నది అరగకుండా వస్తుంది, ఆ పదార్థాలు అలాగే వస్తున్నాయి అంటారు. ఇది కూడా టాడ్లర్స్ డయేరియా అంటాం. దీనికి కూడా అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా కామన్ గా వచ్చేది బేదుల్లో చీము వస్తుంది అంటారు. చిన్నపిల్లల్లో మనము కంగారు పడేది కేవలం రక్తానికే. చీము అనేది నార్మల్, అది మ్యూకస్ సెక్రెషన్, అంటే పేగుల్లో ఉండే ద్రవం అదొక సెక్రెషన్స్. అది కనుక చీము చూసి భయపడాల్సిన పని లేదు. ఇంకా బేదుల రంగు చూసి కూడా భయపడుతుంటారు తల్లులు. అంటే ఒకసారి ఎల్లోగా వచ్చింది, ఆకుపచ్చగా వచ్చింది, పచ్చగా వచ్చింది, రకరకాల రంగుల్లో రావచ్చు, గ్రీన్ కలర్ లో కూడా రావచ్చు, అది కూడా నార్మలే అన్నమాట. ఇంకొకటి ఇక్కడ మనము చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ తల్లులో. వాళ్ళు ఏమంటారు, బేదులు ఎత్తున్నాయి సార్, బాగా దప్పికగా ఉంది, నీళ్లు నీళ్లు అడు అని అడుగుతున్నాడు అని అంటారు. ఇది చాలా తెలియకపోవడం వల్ల చేస్తున్నది. ఎందుకంటే దాహం అయితే నీళ్లు ఇవ్వాలి, దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏముంది, నార్మల్ అది. కానీ అలా నీళ్లు ఇస్తే ఆ బిడ్డకి ఏమైతుందో అని భయం అన్నట్టు. ఇది కూడా ఒక అపోహ, అనవసరమైన భయం. ఎంత నీళ్లు తాగినా బిడ్డకి ఏమీ కాదు, కొంచెం వాంతి చేసుకున్నా ఏం భయపడాల్సిన పని లేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే, మనం వింటుంటాం లంకణం పరమోషధం అని. అలాగే బేదులైనప్పుడు ఏమి పెట్టకుండా కడుపు మారిస్తే బేదులు వాటింతట అవే ఆగిపోతాయి అని ఒక కామన్ గా అనుకుంటుంటారు. ఇది చాలా తప్పండి. మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటాం తర్వాత. ఆహారం అనేది ఇవ్వకపోవటం తప్పు, కంపల్సరీ ఇవ్వాలి, అన్నం ఇవ్వాలి. ఎంత త్వరగా వాడు తింటే అంత త్వరగా, అది మంచిది. అతను ఇంకొకటి కామన్ గా చూస్తాం ఇక్కడ, అన్నం తింటే జ్వరం వస్తుంది అని తల్లులు అనుకుంటారు. ఇది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకంటే కోట్ల మంది అన్నం తింటారు, అన్నం తిన్న వాళ్ళందరికీ జ్వరం వస్తే అందరికీ రావాలి, కానీ అలా ఎవరికి రాదు. అంటే అన్నం తినటం వల్ల జ్వరం రాదు, జ్వరం వచ్చినప్పుడు కొంచెం తినడం తక్కువవుతుంది, దాన్ని వాళ్ళు అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కనుక అన్నం తినిపించచ్చు, అన్నం తినటం వల్ల జ్వరం రాదు. ఇంకొకటి వీళ్ళేమనుకుంటారు, బాలింతరాల్ని ముట్టుకుంటే, బిడ్డ బాలింతరాల్ని ముట్టుకుంటే బేదులైతాయనే మూఢాచారం కూడా ఉంది, బిడ్డని దూరంగా పెట్టడము అలా. అది కూడా అర్థం లేదండి. ఇందాక సార్ చెప్పినట్టు అది దానికి ఏం సంబంధం లేదు. ఇంకా ప్రతి బేదికి మందు వాడాలి, అంటే గ్లూకోజ్ బాటిల్, సెలైన్ బాటిల్స్ ఎక్కించాలి, యాంటీబయాటిక్స్ వాడాలి అనే కామన్ ఆలోచన ప్రజలలో అందరి దగ్గర ఉంది. ఇది కూడా చాలా అవసరం లేనటువంటిది. ఎందుకంటే దాదాపు 90-95% వరకు బేదులు బిడ్డలకి గ్లూకోజ్ అనేది సంబంధం లేకుండా నార్మల్ గా నోటి ద్వారా ఆహారం ఇవ్వడం ద్వారానే తగ్గే అవకాశం ఉంది. ఇంకొకటి బేదులు వెనువెంటనే తగ్గిపోవాలనుకుంటారు. అంటే పొద్దున వస్తారు, మళ్ళీ మధ్యాహ్నం వస్తారు, ఇంకా తగ్గలేదు కదా అనుకుంటారు. బేదులు తగ్గడానికి టైం పడుతుంది. అంటే ఒక 2-3 రోజులు ఆ కడుపులో జరిగిన ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేచురల్ ప్రాసెస్ అది. 2-3 రోజులు తగ్గే టైం మనం ఇవ్వాలన్నమాట.
1: చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇక డాక్టర్ రామేశ్వరయ్య గారు, మహమ్మారిగా చెప్పుకోదగిన ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఏమిటో చెప్తారా?
2: డాక్టర్ గోపీకృష్ణ గారు ప్రస్తుతం చెప్పినట్టుగా రోగ లక్షణాలు, అపాయం ఎప్పుడుంటుంది, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు రావాలనే లక్షణాల గురించి వివరంగా విశదీకరించారు. అలాంటి లక్షణాలే పెద్దవాళ్లలో కూడా కలగొచ్చు, డిహైడ్రేషన్ స్పెషలీ. అలాంటి టైంలో తప్పనిసరిగా చికిత్స అవసరం పడుతుంది. కనుక చికిత్స గురించి పెద్దల్లోకి వెళ్లేక ముందు, అతిసార వ్యాధికి ప్రధాన చికిత్స ఏమంటే, ఎంత పరిమాణంలో శరీరం నుండి నీరు, లవణాలు, ఇతరత్ర పోషక పదార్థాలు వృధాగా మల విసర్జనలో నష్టపోయావో వాటిని తిరిగి శరీరంలోకి సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. దీని కొరకై WHO వారు ORS పాకెట్స్ ను సేవించవలసినదిగా సూచించారు. WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ORS పాకెట్స్ ను విధిగా సేవించవలసినదిగా సూచించారు. ORS అనగా ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ, ఓరల్ రీహైడ్రేషన్ సల్యూషన్. ఎందుకొరకంటే ఇక్కడ డీహైడ్రేషన్ అవుతుంది కనుక రీహైడ్రేషన్ ఇది. ప్రమాద లక్షణాలు అనగా సివియర్ డీహైడ్రేషన్, అలిగోరియా అంటే మూత్రం తక్కువగా పోయడం ఇట్లాంటివి ఉన్నట్లయితే హాస్పిటల్లో చేర్పించి అవసరమైన IV ఫ్లూయిడ్స్ మరియు మందులు వాడచ్చు. కొన్ని చాలా అరుదైన కేసుల్లో మాత్రమే అవసరమైతే స్టూల్ కల్చర్ చేసి మందులు వాడతామండి.
1: ఈ ORS తయారు చేసే సరైన పద్ధతి ఏంటో కూడా

0: చెప్తారా?
1: ఓఆర్ఎస్ పాకెట్స్ మామూలుగా 1 లీటర్ నీటిలో కలపవలసిన పాకెట్లు లేదా 200 మిల్లీలీటర్లో కలపవలసిన ప్యాకెట్స్ 2 సైజుల్లో లభిస్తావండి. వీటిని ఈ ఓఆర్ఎస్ పాకెట్స్ ను బాగా కాగబెట్టి చల్లార్చిన నీళ్లలో మొత్తం పాకెట్ ను ఒకేసారి కలపాలండి. 1 లీటర్ పాకెట్ ను 1 లీటర్ నీళ్లలో కలపాలి. 200 ml కలపాల్సిన చిన్న పాకెట్ అయితే 200 ml నీళ్లలో పరిశుభ్రమైన పాత్రల్లో మాత్రమే కలపాలండి. ఈ కలిపిన నీటిని 24 గంటల్లోపే వాడేయాలి. ఈ ద్రావకాన్ని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి త్రాగాలి.
0: ఇక్కడ నాకు ఒక సందేహం వస్తుంది. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ మనకి మార్కెట్ లో దొరుకుతుంటాయి కదా, మీరు చెప్పినట్లు ఈ ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్ మొత్తం 1 లీటర్ నీటిలో కలపవలసిన అవసరం ఉందంటారా? లేదా మనం సాధారణంగా కొన్ని ఇళ్లలో చూస్తుంటాం, అవసరాన్ని బట్టి ఓ గ్లాసు నీళ్లలో ఒక చెంచాడు పౌడర్ కలిపి తాగుతుంటారు, దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందంటారా?
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇది మామూలుగా గ్రామాల్లో తెలియక ఓఆర్ఎస్ పాకెట్ ను మళ్లీ వాడుకోవచ్చులే అనే అపోహతో ఒక్కొక్క చెంచా కలుపుకొని వాడుకుందాంలే అనుకుంటారు. కానీ దీనివల్ల చాలా చాలా తప్పు విధానం ఇది. ఓఆర్ఎస్ పాకెట్ ను సంపూర్ణంగా దానిపైన సూచించినంత పరిమాణం మొత్తం పాకెట్ ను ఎంత పరిమాణం నీళ్లలో కలపాలో తప్పనిసరిగా విధిగా ఒకటేసారి కలపాలండి. ఎందుకొరకంటే లేకపోతే ఆస్మోలారిటీ డిఫరెన్స్ వచ్చి మనకు తీసుకున్న ద్రావం కూడా సరిగా వంటకు పట్టడానికి అవకాశం ఏర్పడదండి. ఇది చాలా ప్రధాన విషయము, చాలా ప్రధాన ప్రశ్న. ఇది కంపల్సరిగా ఒకేసారి కలపడం మాత్రం విధిగా చేసుకోవాలండి.
0: ఇప్పుడు ఆస్మోలారిటీ అనే పదం ఉపయోగించారు, దీనివల్ల సరిగ్గా మనం ఉపయోగించబడే ఏం తేడా వస్తుంది?
1: ఈ ఆస్మోలారిటీ అంటే మనము ఎప్పుడైతే విరోచనాలు అతిగా పోతావో రక్తము లోపల సాంద్రత ఎక్కువవుతుందండి. రక్త సాంద్రత ఎక్కువైనప్పుడు డెన్సిటీ అంటాం. రక్త సాంద్రత ఎక్కువైనప్పుడు ఎప్పుడైతే మళ్లీ ఎక్కువ సాంద్రత తీసుకున్న పానీయం తీసుకుంటే అది అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉండదండి కరెక్ట్ గా. అందుకొరకు సాధ్యమైనంత వరకు తక్కువ ఆస్మోలారిటీ ఉన్న తీసుకుంటే అబ్జార్ప్షన్ ఎక్కువగా జరిగి రీహైడ్రేషన్ జరిగే అవకాశం ఉంటుంది. కనుక మొత్తం పాకెట్ ఒకటేసారి కలపాలండి.
0: ఇక ఈ ఓఆర్ఎస్ విషయంలో ఎంత పరిమాణంలో తీసుకోవాలి అన్న విషయంపై కూడా కాస్త అవగాహన కల్పించండి.
1: ఈ ఓఆర్ఎస్ ఎంత పరిమాణంలో త్రాగాలి అనే విషయాన్ని వచ్చినప్పుడు దీనికి పరిమితి అంటూ లేదండి. ఈ ఓఆర్ఎస్ ద్రావకము దాహం తీరేదాకా, విరోచనాలు లేదా అతిసార తక్కువయ్యే వరకు, మరియు మూత్ర విసర్జన మామూలుగా జరిగే వరకు, నీరసం తగ్గే వరకు తప్పనిసరిగా విధిగా త్రాగుతూ రావాలి. ఎక్కువసార్లు తాగినా పర్వాలేదు, నష్టం జరిగేది ఏమి ఉండదు.
0: మంచి విషయం చెప్పారండి డాక్టర్ గోపి. మరి పిల్లల విషయంలో ఈ ఓఆర్ఎస్ ఎంతెంత పరిమాణంలో ఏ విధంగా ఇవ్వవచ్చో వివరిస్తారా?
2: తప్పకుండా సార్. ఇక్కడ మనము ఒక చిన్న స్వామి చెప్పింది గుర్తు తెచ్చుకోవచ్చు. స్వామి అంటుంటారు, స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ అని. సో ఇక్కడ మనకి ఈ సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట. ఇది మనము బేదులు మొదలు కాగానే అంటే పిల్లలలో ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, బేదులు రావటం మొదలు కాగానే తల్లి తన బిడ్డకి ఓఆర్ఎస్ తాగించడం మొదలు పెట్టాలి. సో అందుకోసము ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కంపల్సరీగా నిత్యావసర మందుల దాంట్లో డబ్బాలో ఈ ఓఆర్ఎస్ అనే పుట్లం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ WHO వారి ఓఆర్ఎస్ గురించి, మన గడిచిన శతాబ్దంలో రకరకాల మందులు మెడికల్ ఫీల్డ్ లో కనుగొనబడ్డాయి, కానీ వాటన్నిటికంటే ఈ ఓఆర్ఎస్ అనేది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ సెంచరీ అని అన్నారు. ఎందుకంటే దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి అన్నట్టు. ఒక చిన్న ఉప్పు నీరు చక్కెర కలిసినటువంటి ఈ ద్రవం వల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి.
0: అంటే మనం చూస్తాం చూడండి, పెన్సిలిన్ వీటన్నిటికంటే కూడా ఇది ప్రయోజనకరం అంటారా?
2: అవునండి, గడిచిన శతాబ్దంలో పెన్సిలిన్, రకరకాల యాంటీబయాటిక్స్, డ్రగ్స్ కనుక్కున్నారు. కానీ వాటన్నిటికంటే ఈ ఓఆర్ఎస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడబడ్డాయి అనేది ల్యాన్సెట్ అనే ఒక పత్రికలో మనకి ఈ ఆర్టికల్ కూడా వచ్చిందన్నమాట. ఇంకా ఇది మనము ఎంత మోతాదులో తాగొచ్చు, ఎంత ఎలా ఇవ్వాలి పిల్లల్లో అనేది కొంచెం తెలుసుకోవడము ముఖ్యమన్నమాట. ఇక్కడ మనకి ఖచ్చితమైన కొలత అంటూ ఏం లేదండి, బిడ్డకి ఎంత కావాలో అంత. ఇక్కడ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తల్లికి కొంచెం ఓపిక ఉన్న సహనం ఎక్కువగా కావాలి, ఎస్పెషల్లీ బిడ్డకి బేదులైనప్పుడు. చాలా మందికి బేదులైతుంటే ఇమీడియట్ గా తగ్గిపోవాలనే ఆలోచనలో ఉంటారు, ఎందుకంటే అలా నిరంతరం బేదులైతుంటే అది మేనేజ్ చేయడం తల్లికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనం కొంచెం సహనము ఓపిక వహిస్తే దీన్ని మనము అత్యంత సులువుగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక బిడ్డకి కనుక ఒక బేదు అయితే, ఒకసారి బేదు అయితే ఎంత ఓఆర్ఎస్ తాగించవచ్చు అంటే దాదాపు సగం గ్లాస్ నుంచి ఒక గ్లాస్ వరకు బిడ్డకి తాగించవచ్చు అన్నట్టు. బేదైన ప్రతిసారి అంటే గ్లాస్ అంటే 200 ml అన్నమాట, మామూలుగా అంటే చిన్న టీ గ్లాస్ కాదు, మామూలు పెద్ద గ్లాస్ 200 ml గ్లాస్, గ్లాస్ అది మందము ఓఆర్ఎస్, బేదైన ప్రతిసారి తాగించాలన్నమాట. ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితమైన కొలతలు అంటూ ఏమీ లేవు, వాళ్ళకి ఎంత కావాలంటే అంత తాగొచ్చు, వాళ్ళకి గిన్నెలో పోసి గ్లాస్ లో పోసి వాళ్ళకి ఇస్తూ ఉండటం. ఇంకా ఎంతసేపు తాగించాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టు వారికి మూత్రం మళ్లీ నార్మల్ గా వచ్చేంత వరకు, వారి విపరీతమైన దాహం తగ్గి నార్మల్ గా నీళ్లు తీసుకునేంత వరకు, మళ్లీ బిడ్డ చుట్టుపక్కల అటు ఇటు చూడటము, పరిసరాలు గమనించటము, మళ్లీ నవ్వటము అలా చేస్తున్నంత వరకు అంటే డీహైడ్రేషన్ ఫీచర్స్ అన్ని పోయేంత వరకు మనం ఇవ్వచ్చు. దాని తర్వాత కూడా ఇవ్వచ్చండి, బేదులు ఆగిపోయిన తర్వాత కూడా మనం ఓఆర్ఎస్ కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే డీహైడ్రేషన్ ని ప్రివెంట్ చేస్తుంది, ట్రీట్మెంటే కాకుండా ప్రివెన్షన్ కూడా పనికొస్తుంది అన్నమాట.
3: ఇప్పటి వరకు మీరు డయేరియాపై పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు జరిపిన చర్చా గోష్ఠి మొదటి భాగం విన్నారు. రేపు ఇదే సమయానికి ఈ చర్చా గోష్ఠి రెండో భాగం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు సాయితత్వంపై శ్రీ వి భానోజీరావు గారు అందించిన ప్రసంగం మొదటి భాగాన్ని వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారములు. సాయిరాం, నా పేరు భానుజీరావు. నేను ఈ కార్యక్రమంలో శ్రోతలందరితోటి రెండు ముక్కలు పంచుకుందుకి అవకాశమిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరితోటి నా 40 ఏళ్ల స్వామి ప్రసాదించిన జ్ఞానమనండి, అనుభవాలనండి మీ అందరితోటి పంచుకోవాలని చాలా ఆనందంతో మీ ముందుకొస్తున్నాను. నా గురించి కొంచెం చెప్పాలి కనుక, ఓ డాక్టరేట్ ఎకనామిక్స్లో చేసుకుని 27 సంవత్సరాలు సింగపూర్లోను యూనివర్సిటీలో, 7 సంవత్సరాలు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అంటారు అక్కడ పనిచేసి, శ్రీవారు నిర్ణయించిన ప్రకారం 2001 సంవత్సరంలో స్వదేశానికి వచ్చేశాం. నాకు నా భార్యకు 3 పిల్లలు, వాళ్లందరికీ స్వామి ఎంతో దగ్గర. స్వామివారి ఆశీస్సులతో వాళ్లందరూ 5 దేశాల్లోనే ఉన్నారు. ఈ 40 ఏళ్ల బాంధవ్యం ఉందే స్వామితోటి. 40 ఏళ్ల బాంధవ్యం చెప్పుకోవాలంటే 40 ఏళ్లు పడుతుంది. కాని కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితోటి పంచుకుందామని ఆసక్తితో ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మొట్టమొదట మీరు స్వామి దగ్గరికి ఎట్లా వచ్చారు? అసలు స్వామి గురించి చదివి వచ్చారా? ఎవరన్నా తీసుకొచ్చారా? లేకపోతే కుటుంబంలో ఎవరైనా తీసుకొచ్చారా అంటుంటారు. నిజంగా చెప్పాలంటే, భగవంతుణ్ణి నమ్ముకోవాలి, భగవంతుడి మీద భారం వెయ్యాలి, భగవంతుడితో సన్నిహిత సంబంధం పెట్టుకోవాలి అని మా కుటుంబంలో మా అమ్మ, తాతగారు, మేనమామలు అందరూ చెప్పింది నిజమే గాని, మా కుటుంబం వారందరికీ స్వామి తెలిసింది నాకు స్వామి తెలిసాక. 1966 సంవత్సరంలో మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు మా నాన్నగారు పై ఊర్లు 4 తిరిగి వస్తానని వెళ్ళి, సరి అయిన టైంకి రాక చాలా ఆందోళన పరిస్థితి తెచ్చారు మాకు. ఒక పక్కన పాప పుట్టిందన్న ఆనందం లేకుండా, ఈ 65-70 ఏళ్ల తండ్రి గారు ఎక్కడికో వెళ్ళొస్తానని ఇంకా రాలేదే అన్న బెంగ పట్టుకుంది. అలాంటి క్లిష్ట పరిస్థితి 2వ రోజు వచ్చేసరికి ఒక మహనీయుడు సత్యం శివం సుందరం మొదటి భాగాన్ని తీసుకొచ్చి, మీకు టైం ఉన్నప్పుడు చదువుకోండి అని పెట్టి వెళ్ళిపోయాడు. అమ్మని చూసి నాయనమ్మని చూసి ఏం మాట్లాడాలో తెలియక, పోనీ ఈ పుస్తకం చదువుకుందామని సాయంత్రం కూర్చున్నాను. సగం పుస్తకం చదివేసరికి నాకు తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నేను. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపుడైన స్వామివారు దేవతాతీర్థ స్వరూపుడు గాని వేరు కాదు అనిపిస్తూ ఆ కళ్ళంట నీళ్లు వచ్చేస్తున్నాయన్నమాట. సగం పుస్తకంకొచ్చాక నేనొక మొరపెట్టుకున్నాను, స్వామి ఇప్పుడు 10 గంటలవుతోంది రాత్రి, 12 అయినా సరే పుస్తకం చదవడం పూర్తి చేస్తాను. పుస్తకం పూర్తి అయ్యేసరికి మా నాన్నగారిని ఎలాగైనా తెప్పించరా స్వామి అని మొరపెట్టుకుని పుస్తకం ఆఖరి పేజీకొచ్చింది. డోర్ బెల్ రింగ్ అయింది, మా నాన్నగారు వచ్చారు. ఆ రోజు నుంచి నా ఇష్టదైవం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారు 66లో మా ఇంటికి, మా జీవితాలకి మలుపు తిప్పడానికి వచ్చిన నా స్వామి 1970లో మొట్టమొదట చూశాం. ఆ రోజుల్లో కాస్త కాఫీ, సిగరెట్లు ఇలాంటి వాటి మీద వ్యామోహం ఉన్న రోజులు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో నివాసం కూడా కష్టంగా ఉండేది. పొద్దున్నీ సాయంత్రం లోపల వెళ్ళిపోదామని నేననుకుంటాను. నా భార్య మాత్రం ఒక్కమారు శ్రీవారు మనని పిలవకుండా వెళ్ళిపోతే ప్రపంచమంతా అడుగుతారు, స్వామి పిలిచారా, స్వామి మాట్లాడారా అని అడుగుతారు. చాలా బాధగా ఉంటుంది. రాత్రిన వెళ్ళిపోదాం, ఈ సాయంత్రం ఉండండి అని పాప మొరపెట్టుకుంది. నాకు చాలా చికాగ్గా ఉంది. అసలు ఉండాలని లేదు, ఎందుకంటే కాఫీ కావాలంటే బోల్డంత దూరం వెళ్లాలి, సిగరెట్ కాల్చుకోవాలంటే ఆశ్రమం దాటి వెళ్ళిపోవాలట. ఈ నిబంధనలన్నీ చూసి నేను బాధపడుతున్నా మెల్లిగా ఓర్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం శ్రీవారు మమ్మల్ని పిలిచారు. పిలిచి నాకు చెప్పారు, బంగారు అన్నీ నాకు తెలుసు, నీ కోపం తగ్గించుకో, అంత కోపం మంచిది కాదు అని చెప్పి ఇక తను నాకు ఇవ్వబోయేవన్నీ ముందుగా చెప్పేసి ఎంతో ఆనందాన్ని పంచి మమ్మల్ని పునీతులను చేసి మళ్లీ మళ్లీ రావాలని ఆశీర్వదించి పంపించారు. సరే, 1974లో నా డాక్టరేట్ అయిపోయింది. ఇండియా వచ్చేదామని నేను నా భార్య అంతా రెడీ అయిపోయాం. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. మళ్లీ నా భార్య గారు అన్నారు, ఈ 4 ఏళ్ల తర్వాత సింగపూర్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్లి లైన్లో కూర్చుని, స్వామి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఆశీర్వదించండి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్లి అపాయింట్మెంట్ లెటరు తీసేసుకోండి అని నా భార్య చెప్పింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉండి సింగపూర్లో విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉండగానే ఒక పిడుగులాటి వార్త ఏమిటంటే, స్వామి బృందావనంలో ఉండకపోవచ్చు, ఢిల్లీ వెళ్లవచ్చు. విమానంలో కూర్చుని కూడా నా కళ్ళ నీళ్లు ఆగడం లేదు. స్వామి నేను వస్తున్నాను, నాకెవరూ దిక్కు లేరు నువ్వు తప్ప, నువ్వెక్కడికో వెళ్ళిపోతే నిన్ను ఎలా పట్టుకుంటాను స్వామి అని కళ్ళ నీళ్లు పట్టుకుంటే పక్క ప్యాసింజర్లు అడిగేవారు, ఏమండి ఏమన్నా ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, మీరెందుకు కళ్ళ నీళ్లు పట్టుకుంటున్నారు అంటే, ఏమి చెప్పేవాణ్ణి కాను, ఏం లేదండి కళ్ళల్లో కొంచెం ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసేవాణ్ణి. కాని బాధగా ఉంది, అయ్యో బృందావన్ వెళ్తే నా స్వామి కనిపించకుండా వెళ్ళిపోతాడా. ఎంతో కష్టపడుతూ వచ్చేసరికి బెంగళూరు దిగ్గానే ఇవాళ స్వామి ఉన్నారు, రేపు ఉదయం సంగతి తెలియదు అని చెప్పారు. మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకూడదు, డీటెయిల్స్ అన్ని వివరాలన్నీ చెప్పి. ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ఆ రోజు నా బంగారు స్వామి నాతో మాట్లాడి చెప్పి నచ్చ చెప్పి, నేను వచ్చే అన్నప్పుడు వద్దు గాని ఇప్పుడు రావద్దు, నీకేమీ తెలీదు, నువ్వు అమాయకుడివి, నేను చెప్పినట్టుగా చెయ్యని చెప్పి నన్ను మళ్లీ వెనక్కి వెళ్లమన్నారు. మీ అందరితోటి ఒక్క విషయం మనవి చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోదామనుకున్న మనసుతో వచ్చిన వాడికి అది వద్దు అనగానే చాలా బాధ అనిపించింది. ఎంతో వాదించాను స్వామితోటి, ఆఖరికి తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారంటే నువ్వెవరు చూసుకుందుకి, స్వామి చూసుకోవాలి, అది కూడా డిమాలిష్ చేసేశారు, అది కూడా పోగొట్టేశారు. చాలా విచిత్రమైన వ్యధ ఓ పక్కన, ఇంకో పక్కన నాతో ఇంత టైము గడిపాడు ఆ బంగారు తండ్రి, ఆ దేవదేవుడు అని ఆనందం. ఈ రెండిటి మధ్యన అసలు నాకు అర్థం కాలేదు, ఎందుకు పై దేశం వెళ్లమన్నారు, ఎందుకు మళ్లీ అక్కడే ఉండమన్నారని. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మీదకు వెళ్తూ స్వామివారికి దగ్గరవుతూ ఉంటే అప్పుడు తెలిసింది, స్వామి మీ సంకల్పం ప్రకారం జరగాలి తప్ప మాకు సంకల్పం ఉంది అనుకోవడం కూడా పొరపాటు స్వామి. ఆ 1975 నుంచి పూర్తిగా ఈ జీవితం అనేటటువంటి నావకి తనే సారథి, తనే చుక్కాని, తనే నడిపించే స్వామిగా మా జీవితాన్ని అలరించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, 1984లో ఆ రోజుల్లో మేము ఇండోనేషియాలో ఉండేవాళ్ళమి, ప్రపంచ బ్యాంకుకి పనిచేస్తూ. స్వామివారి దర్శనానికి వస్తుంటే ఒక 3 రోజుల నుంచి ఎవరో చెవిలో చెప్పినట్టు, స్వామి పరబ్రహ్మస్వరూపుడు, స్వామి పరబ్రహ్మస్వరూపుడు, ఎవరో చెప్పినట్టుగా అనిపించేది. నేను పెద్దవాళ్ళని ఎవరినో అడిగాను, ఏమండి పరబ్రహ్మ స్వరూపుడు అంటే అర్థం ఏంటని. ఎవరెవరో ఏమిటంటో చెప్పారు, అది చెప్పిన వాళ్ళకి అర్థమైనా లేకపోయినా నాకు మాత్రం అర్థం కాలేదు. కాని మనసుకి ఎంతో అనిపిస్తుంది నా స్వామి పరబ్రహ్మ స్వరూపుడు, అర్థం మాత్రం తెలియదు. సరే పుట్టపర్తి వచ్చాం, దర్శనంలో కూర్చున్నాను, మనసులో అనిపిస్తోంది స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు అంటే అర్థమేంటి, నాకెందుకీ మాట వినపడుతోంది అని కూర్చున్నాం. సాయంత్రం 4 గంటలైంది. ఆ రోజు దర్శనానికి స్వామి తలుపు తీసుకుని బయటకొస్తారు అని వెయిట్ చేస్తున్నాము అందరం కూడాను. స్వామికి బదులు విపరీతమైన వర్షం వచ్చింది. ఆ వర్షం ఒక్క క్షణం పడగానే అందరం తడిసిపోయాం. నేను ఇటు అటు చూస్తున్నాను, ఎవరన్నా కొంచెం లేచి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోదామని, కాని ఎవరూ లేవలేదు. నేను 1వ వరుసలోనో 2వ వరుసలోనో కూర్చున్నాను, నేను ముందుగా లేస్తే బాగుండదు, తడిసిపోతున్నాను ఒక పక్క నుంచి, లేవాలని ఉంది కాని ఎవరూ లేవడం లేదు, స్వామేమో దర్శనానికి ఇంకా రాలేదు. అలా అనుకునే సందర్భంలో స్వామి తలుపు తీసుకుని వరండా మీదకొచ్చి అందరి వైపు చూసి యు గో అన్నారు. నేను ఇటు అటు చూసుకుంటున్నాను, యు గో అన్నారు కదా స్వామి, ఎవరన్నా లేస్తే లేచిపోదామని. ఆడవాళ్లు ముక్త కంఠంతో నో స్వామి అన్నారు. స్వామి మళ్లీ కేకేశారు, యు గో అన్నారు. వీళ్లు మళ్లీ కేకేశారు నో స్వామి అని. స్వామి ఒక పాదం వరండా కిందకి పెడుతున్నారు అని అనిపించేసరికి ఒక్కసారి వర్షం ఆగిపోయింది. శ్రోతలందరూ అర్థం చేసుకోవాలి, వర్షం అలా ఆగదు, పెద్ద వర్షం ఆగడానికి కూడా టైం పడుతుంది. ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి తండ్రి, బ్రహ్మ సృష్టికి బ్రహ్మవైన పరబ్రహ్మవి తండ్రి, నాకు అర్థమైంది తండ్రి, ఈ ఉండేటటువంటి దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అన్ని గ్రహాలు వర్షదేవుడు అందరూ నీ అధీనంలో ఉన్నారు స్వామి, నీ కాలు కిందన పెడితే ఎక్కడ తడుస్తుందో అని వర్షదేవుడు వెంటనే ఆగక తప్పలేదు స్వామి అనుకుని ఆనందిస్తున్నాను. ఆ రోజు దర్శనం బ్రహ్మాండం తడిసిపోయిన ఉత్తరాలన్నీ తీసుకున్నాడు నా బంగారు తండ్రి, ఒక్క ఉత్తరం ఆపకుండా అన్నీ తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆ వరండా మీదికి మళ్లీ తన కాలు పెట్టి 2వ కాలు జోడించేసరికి ఎక్కడుందో ఆగిన వర్షం మళ్ళీ పడిపోయింది, ఒక్కసారి పడిపోయింది. ఇది ఒక వ్యక్తికిచ్చిన అనుభవం కాదు, నా స్వామి ఆ రోజు కూర్చున్న భక్తులందరికీ ఇచ్చిన అనుభవం. ఇలాంటిది ఒక్కొక్కసారి ఆ స్వామివారు ఎందుకు చేస్తారంటే, వారి నిజతత్వం మనందరం అర్థం చేసుకోవాలని, మనందరం ఆకట్టుకుని మనసు నిండా నింపుకుని స్వామి మాతో మాట్లాడినంత మాత్రాన, మాతో హాస్యాలాడినంత మాత్రాన నువ్వు మామూలు కాదు స్వామి, ఆ అంగీ పట్టుకుని నడిచే స్వామివే గాని పరబ్రహ్మ స్వరూపుడి స్వామి, రూప నామ రహిత పరబ్రహ్మ స్వరూపాన్ని స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఆ బ్రహ్మాండమైన అనుభవం ప్రసాదించారు నా బంగారు తండ్రి నా స్వామి. ఇంకొక అనుభవం చెప్పాలి, 40 ఏళ్ల అనుభవాలంటే 40 ఏళ్లు పడుతుంది చెప్పుకుందుకి, కాని ఇంకొక విషయం చెప్పాలి. చాలా మంది మనతో చెప్తూ ఉంటారు, నేనేమో ఈ సేవ చేశాను స్వామికి, ఆ సేవ చేశాను, నేను స్వామికి ఇది ఇచ్చాను, నేను స్వామికి అది ఇచ్చాను, నేను ఈ డొనేషన్ ఇచ్చాను అంటూ ఉంటారు. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, స్వామివారు మనకి ఇచ్చిన ప్రసాదంలో ఓ అణువంత మనం ఇస్తాం స్వామివారికి. ఎవ్వరు స్వామి తనకి ఇచ్చింది అంతా ఇచ్చాడు. దీనికి ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒకసారి నేను జకార్తా నుంచి స్వామిని చూడ్డానికి రావడం కోసం ప్రయత్నం చేసే సంబంధంలో, ఆ సందర్భంలో ఏదన్నా ఒక చిన్న వస్తువు కొనాలి స్వామికి, తను తీసుకోవడం చాలా కష్టం కాని ప్రయత్నించాలి అనుకుని ఓ షాప్కెళ్ళాను. నేను జేబులో పెట్టుకుని నేను పెట్టుకున్న నిబంధన, ఒక 100 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను. తీరా షాప్కెళ్ళాక 300 డాలర్ల వస్తువు ఒక్కటే ఉంది ఆ షాప్లో. అది నా స్వామికి అన్న దాని మీద రాసినట్టుగా ఉంది. ఇది స్వామికి చాలా సంతోషిస్తారనిపించింది. కానీ నేను పెట్టుకున్న నిబంధన ప్రకారం 300 ఖర్చు పెట్టకూడదు, 100 ఖర్చు పెట్టాలి. ఆ 100కి 200కి వచ్చేవి ఏమీ బావులేవు, భగవంతుడికి ఇచ్చేటటువంటి వస్తువుల్లా కనిపించలేదు. చాలా నిరాశతో బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీసుకి వెళ్లగానే మా కార్యదర్శి గారు, సార్ వాషింగ్టన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పారు. ఆ ఉత్తరం ఏంటంటే, ఎలవెన్స్ $300 ఈ నెల 1వ తారీఖు నుంచి పెరిగింది అని వార్త. కలవలవల కళ్ళంటూ నీళ్లు పెట్టుకుని, స్వామి నువ్వు నాకిస్తున్నావు గాని నేను నీకేమిస్తాను స్వామి అనుకుని అర్థం చేసుకుని వెంటనే వెళ్లి ఆ ప్రెజెంట్ తెచ్చి, ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎవరికిస్తున్నారో అర్థం చేసుకోవాలి శ్రోతలు. అన్నం పెడుతున్న అమ్మకి ఓ మెతుకు పిల్లలు పెడతారు కదా, అదే విధంగా మనకి స్వామిచ్చిన దాంట్లో ఎక్కడో 1000వంతో 1 కోటవంతో 1 లక్షవంతో మనం ఇస్తాం గాని, ఏదో భగవంతుడికి మనం ఇచ్చాము భగవంతుడికి మనమే చేశాము అనుకుంటే చాలా పొరపాటని నాకు ప్రత్యక్షంగా స్వామి ఈ పాఠం ద్వారా చెప్పారు. ఇచ్చేది నేను బంగారు, నువ్వు నాకిచ్చింది ఎందుకంటే నీ ఆనందం కోసం అని చెప్పారు. ఈ అనుభవంలో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి 41 సంవత్సరాలు అంటున్నారు, ఎంతో అనుభవాలంటున్నారు, అసలు స్వామి తత్వాన్ని మీరు ఏం అర్థం చేసుకున్నారండి, మీకేం తెలిసింది ఈ ప్రత్యక్ష అనుభవాల్లో? పుస్తకాల్లో ఉన్నది కాదు, మస్తకంలో ఉన్నది స్వామి అంటుంటారు కదా. చదువు పుస్తకాల్లో ఉంటే కాదు, మస్తకంలో ఉండాలంటారు. మీరు ఏం ఆకట్టుకున్నారండి స్వామి గురించి? సరే పరబ్రహ్మ స్వరూపుడన్నారు, అందరికీ అన్నీ ఇచ్చే భగవంతుడన్నారు, బాగుంది, ఇంకా ఏం నేర్చుకున్నారు? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, స్వామి ప్రతి భక్తుడితోటి ఒక విచిత్రమైన బంధం పెట్టుకుంటారు. నా ప్రార్థన ఏంటంటే శ్రోతలకి, ఆయనకి అదైంది నాకు అవలేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, అలా వాడికి అలా అయింది కనుక నాకు ఇలా చేస్తారేమో అని అనుకోవద్దు. మీ బంధాన్ని డైరెక్ట్గా నిశ్చితంగా స్వామివారితో పెట్టుకోండి. ప్రతి వారికి స్వామివారితో ఒక వినూత్నమైన ఏకైక బంధం తప్ప ఇది ఏదో ఓ సంఘంలోనూ సమాజంలోనూ ఉండేటటువంటి బంధం కాదు. అందుకే నేను నేర్చుకున్నది ఏంటంటే, స్వామివారు ఇంటర్వ్యూ రూములో ప్రేమస్వరూపుడు, ఉపన్యాసాలిచ్చేటప్పుడు ధర్మస్వరూపుడు. మీరు వెళ్ళి, స్వామి నేనిది వదలలేకపోతున్నాను అని ఇంటర్వ్యూ రూమ్లో అన్నారనుకోండి, పర్వాలేదులే నేను చూసుకుంటానన్నారనుకోండి, ప్రపంచం అంతటికీ మీరెవ్వరూ ఇది వదలక్కర్లేదు అని చెప్పకూడదు. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు కాఫీ తాగడం మానేయలేకపోతున్నారు, డాక్టర్లు చెప్పారు కాఫీ తాగకు అని, కానీ కాఫీ మానేయలేకపోతున్నారు. ఇంటర్వ్యూ రూమ్లో చెప్పొచ్చు, స్వామి నేను కాఫీ తాగడం మానలేకపోతున్నాను స్వామి అంటే పర్వాలేదులే అన్నారనుకోండి, మీరందరూ ఇంకెక్కడికి వెళ్లి ఉపన్యాసాల్లో నాతో స్వామి చెప్పారు కాఫీలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ రూమ్లో శ్రీవారు ప్రేమస్వరూపులు, అది మీకోసం, ఆ ప్రేమంతా మీకోసం. మీరు మరొకరికి ఇది చెప్పుకుని ఇంకక్కడి నుంచి సిద్ధాంతాలు నిరూపించడానికి మాత్రం కాదు. అందుకే ఉపన్యాసాల్లో శ్రీవారు చెప్పింది ప్రపంచ ధర్మ సంస్థాపన కోసం చేస్తున్నది, ప్రపంచం కోసం చెబుతున్నది. అది ముఖ్యంగా అందరి కోసం పంచుకోవలసింది. స్వామి రాసింది, స్వామి ఉపన్యాసాల్లో చెప్పింది, ఇంటర్వ్యూ రోల్లో చెప్పింది, కేవలం మన బంధుత్వం మన కోసం చెప్పింది. అది ఒకటి నేర్చుకున్నాను. రెండోది ఏం నేర్చుకున్నానంటే, మేము ఆర్థిక శాస్త్రంలో చెప్తాము, ఎంతో కష్టపడి ఎన్ని ప్రణాళికలు చేసినా ఎక్కడో లోపాలు వస్తుంటాయి. కారణం ఏంటంటే, ఒక 50 మంది ఆఫీసర్లు, ఒక 60 మంది నాయకులు, వీళ్ళందరినీ కట్టుకట్టుగా పెట్టడం కష్టమవుతుంది. దాన్ని మేము ఇంగ్లీష్లో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అంటాం. భగవంతుడి సృష్టిలో, స్వామివారి సంకల్ప సృష్టిలో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. మీ అందరి అనుభవాలు చూసుకోండి. కావస్తే ఎవరినో కలవాలనుకుంటారు, స్వామి వాణ్ణి కలవాలి స్వామి అనుకుంటారు, వాడు ప్రత్యక్షం అవుతాడు. స్వామి ఈ పుస్తకం నాకు లేదని స్వామి అనుకుంటారు, ఆ పుస్తకం వస్తుంది. కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అన్నది లేనిది నా స్వామివారి సృష్టి. ఎంచేతంటే, ఈ జగన్నాటకానికి సూత్రధారి, పాత్రధారి, రచయిత ఆ బంగారు తండ్రి కనుక. స్వామి కిందటి స్నాతకోత్సవంలో, ఇండోర్ స్టేడియంలో స్నాతకోత్సవంలో ఒక్క మాట డైరెక్ట్గా అన్నారు, మీరందరూ నా అంశ అన్నారు. అంతకంటే నిర్దుష్టంగా చెప్పే భగవంతుడు ఎక్కడా లేడు. మీరందరూ నేనే, మన స్వామి ఒక్కరే. ఐ అండ్ యు ఆర్ వన్ అంటారు. ఐ అండ్ యు ఆర్ వన్. అంతేగాని నీకు నాకు తేడాలున్నాయి, నువ్వు భగవంతుడివి కాదు, నేను భక్తుడిని కాదు అని ఏం చెప్పలేదు. అయితే మనం అందరం ఆలోచించుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే, యావత్ సృష్టిలోనూ నా స్వామే ఉన్నారు కనుక నా స్వామి దగ్గర నేను ఎలా నడుచుకుంటానో సృష్టిలో ఉన్న జీవరాశుని అన్నిటి దగ్గర అలా నడుచుకోవాలి. ఆ నడుచుకునేటట్టుగా నాకు శక్తిని యుక్తిని ఈ స్వామి అని దండం పెట్టుకోవాలి. ఉన్నమాట చెప్తున్నాను, ఇది నాకు తెలుసు. ప్రతి వ్యక్తిలోనూ స్వామిని చూడాలని, ఎలా చూడాలి, ఎలా నడుచుకోవాలి అన్నది ఇంకా మెల్లిమెల్లిగా నేర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాను. నాకింకా పూర్తిగా సాధ్యం కాలేదు. కాని మనందరం నేర్చుకోవలసిందల్లా అదొక్కటే పాఠం. ప్రతి వారిలోనూ ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి అంశ మాత్రమే ఉంది. ఎందుకంటే తనే చెప్పారు, తనకు ఆ స్నాతకోత్సవంలో తనెంతో ముద్దుగా చెప్పారు, మీరందరూ నా అంశ, మీరందరూ నా అంశలే అన్నారు. అది నేను ఎంతో ఆనందించాను. స్వామి ఇంత డైరెక్ట్ గా చెప్పావు స్వామి. ఎందుకంటే మేము మామూలుగా అనుకుంటాం, పాత్రధారి, సూత్రధారి, ఆ జగన్నాటకం రాసింది నా స్వామి అని అనుకోవచ్చు. కాని వారు చెప్పితే ఇంకా ఆనందం. ఇప్పుడు మనందరం సాధన చేయాల్సిందల్లా అందరిలోనూ స్వామిని ఎలా కొలుచుకోవాలి. ఎందుకంటే ఇంట్లో నాన్నగారిలో స్వామి ఉన్నారని చెప్పి ఓం జై జగదీశ హరే అని హారతిస్తే నాన్నగారు గాబరా పడిపోయి వీడికేదో పిచ్చి పెట్టింది అనుకుంటారు. అలా కాకుండా ఆ నివాళి మనసులో ఇచ్చుకోవాలి. నా తల్లిలో, నా తండ్రిలో ఉన్న దేవుడికి నేను హారతి ఇచ్చుకుంటున్నాను అని మనసులో అనుకోవడం తప్పులేదు. కాని కర్పూరహారాలు రోజు ఇచ్చిస్తుంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. మనమందరం జాగ్రత్తగా నేర్చుకోవలసింది ఆ స్వామిని, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనసులో ఎంతో జాగ్రత్తగా కొలుచుకోవాలి. దానికి కూడా నా స్వామి చెప్పేశారు, లవాల్ సర్వాల్. అదే స్వామిని కొలుచుకోవడం అంటే, ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం సాయం చేయగలిగినా ఎదుటివారికి సాయం చేయడం, సాయం చేయలేకపోయినా కష్టపెట్టకుండా ఉండడం. లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంతకంటే భగవంతుడు చెప్పేది గాని చేసేది గాని లేదనిపిస్తుంది. ఎందుకంటే సత్యసాయి సమాజాల్లో, సత్యసాయి సంఘాల్లో, సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో ముఖ్యంగా కావలసింది ఆ ఐక్యత. అందరి దేవుళ్ళు ఒక్కరే, అన్ని మతాలు ఒక్క మతమే అనే మన స్వామి దగ్గర ఆర్గనైజేషన్లోనే విభేదాలు భేదాలు ఉండకూడదు. అందరూ ఐకమత్యంగా ఉండి, మా స్వామి ఏం చెప్పారు అందరిలోనూ నన్ను చూడు అన్నారు, మా స్వామి ఏం చెప్పారు అందరినీ ప్రేమించు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు? అందరినీ సేవించు అన్నారు. ఈ మూడు చెప్పడం కాదు, ఈ మూడు మనసులో హత్తుకునేటట్టుగా ప్రతి ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు అది ఆకలింపు చేసుకుని అలా నడుచుకున్నాడు. స్వామి ఎంతో ఆనందిస్తారు. ఎవరైనా ఆనందిస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు. ముగించే ముందు ఒక్క విషయం చెప్పుకుంటాను మీతోటి. మన్నించండి, క్షమించండి, కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం కలిసి ఉంటే స్వామికి సంతోషం. మనం ఎవ్వరం కూడా అనవసరంగా బాధపడితే స్వామి సంతోషించరు. మనలో మనం అపార్థాలు చేసుకోకుండా మనలో మనం అందరం కలిసికట్టుగా ఉండి స్వామివారి కార్యం, ఆ రామేశ్వరం బ్రిడ్జి కట్టారు చూడండి భక్తులందరూ, అలాగ మనందరం కలిసి ఉంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. ఒక్క మనవి ఆఖరిన చెప్పుకుని ముగిస్తాను. ఆ మనవి ఏంటంటే, స్వామి నాకు తెలిసినంత మట్టుకు ఎంత దైవత్వం ఉందో అంత దైవీ మాయ కూడా ఉంది. ఆ మాయలో పడకుండా కాపాడు తండ్రి అని ఆ స్వామికే నమస్కారం పెట్టుకోవాలి. మానవ మాత్రుడు ఆ మాయ నుంచి బయటపడలేడు. ఆ మాయ మరో మాటగా చెప్పుకోవాలంటే అహంకారం. నాకు నేనన్నదున్నది, నీ అంశ బానే ఉంది గాని స్వామి, కాని మరి నేను కూడా చేయాలి కదా, అదే మాయ. ఈ నేనన్నది మాయ, శ్రీవారే అన్నది దైవం. ఈ తేడాని మనసులో పెట్టుకొని మదనపడ్డం అక్కర్లేదు. అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూసుకోవడం నేర్చుకుంటే ఆ మాయ ఆటోమేటిక్ గా పక్కకి తప్పుకుంటుంది. ఎందుకంటే నేను చేసేది అన్నది లేదు స్వామి, చేసేది నువ్వు. నాకు అన్నది లేదు స్వామి, అంతా నువ్వు. ఇంకా మరి మాయ ఎక్కడి నుంచి వస్తుంది? మాయకి ఆస్కారమే లేదు. అయినా మనుషులం కనుక, ఈ జీవితం సాధిస్తున్నాం కనుక, తెల్లవారి న్యూస్ పేపర్లు అవి చూస్తాం కనుక మాయలో పడిపోతూనే ఉంటాం. కాని వారికే నమస్కారం పెట్టుకుని, స్వామి ఈ మాయ తప్పించు, మాయలో నన్ను పెట్టకు అని వారికి నమస్కారం పెట్టుకుంటే ఆ మాయ కూడా పోగొట్టేసి అంత స్వామిమయం అనేటటువంటి సత్యాన్ని మనకెప్పుడూ చూపెడుతూనే ఉంటారు స్వామి. ఆ బంగారు తండ్రికి, మీలో ఉన్న నా స్వామికి అనేక నమస్కారాలు చెప్పుకుంటూ, సాయిరాం చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకునే భానుజీరావు. సాయిరాం.
1: ఇంతవరకు మీరు సాయితత్వం పై శ్రీ భానోజీరావు గారు అందించిన ప్రసంగం మొదటి భాగాన్ని విన్నారు. రేపటి రోజు ఈ ప్రసంగం యొక్క రెండో భాగాన్ని మీరు వింటారు. అంతవరకు సెలవు.

0: ఈశ్వరమ్మ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సత్యసాయినాథుని దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మగారు ప్రేమకు సానుభూతికి మారుపేరు. పిల్లలపై వారి ప్రేమ అవ్యాజం. స్వామి చిన్ని సత్యగా ఉన్నప్పటి నుండే ఈశ్వరమ్మగారు ఊరిలోని పిల్లలను చేరదీసి వారికి మంచి బుద్ధులు నేర్పేవారు. పిల్లల కోసం ఆమె నిస్వార్థ కోరికే ఈనాడు సత్యసాయి విశ్వవిద్యాలయానికి పునాదై ప్రపంచానికి విలువలతో కూడిన ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని అందిస్తున్నది. అలాగే చిన్నతనంలోనే పిల్లల్లో నీతి నియమాలను, మానవతా విలువలను పోషించడానికి స్వామి ప్రారంభించిన మహత్తరమైన ఉద్యమం బాలవికాస్. బాలవికాస్ పిల్లలు, తల్లిదండ్రులు, గురువులు ఈశ్వరమ్మగారి వర్ధంతిని బాలవికాస్ దినోత్సవంగా, పిల్లల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం శ్రీ సత్యసాయి బాలవికాస్ వెలిగించిన ప్రేమ జ్యోతి గురువులతో చర్చ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులు శ్రీమతి శశిబాల గారు, శ్రీమతి పద్మలత గారు, నిర్వహణకర్త సాయిలక్ష్మి గారు. వినండి ప్రేమ జ్యోతి చర్చా కార్యక్రమం.
1: ఈనాటి పరిచయ కార్యక్రమానికి స్వాగతం. స్వామి స్వయంగా స్థాపించిన బాల్యవికాస్ అనే ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని తీర్చిదిద్ది పిల్లలనే కాక నేర్పించే గురువులు, పిల్లల తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజంలో ఒక చక్కని మార్పును తీసుకుని వస్తుంది. మరి అలాంటి బాల్యవికాస్ ప్రాముఖ్యత గురించి తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇద్దరు అనుభవజ్ఞులైన గురువులు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో సంభాషించి ఈ విషయాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీమతి శశిబాల గారు, శ్రీమతి పద్మలత గారు, మీ ఇద్దరికీ సాదరమైన స్వాగతం.
2: సాయిరాం,
1: మీ పరిచయాన్ని మా శ్రోతలకు అందిస్తారా? ముందుగా శ్రీ శశిబాల గారు.
2: సాయిరాం.
1: సాయిరాం అండి.
2: సత్యసాయి సంస్థలో నాకు స్వామి అందించిన వరం వల్ల ఒక బాలవికాస్ విద్యార్థిగా నా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఒక బాలవికాస్ గురువుగా, గుంటూరు జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్గా, తర్వాత ఆంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్గా చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో స్వామి నన్ను జాతీయ స్థాయిలో నేషనల్ బాలవికాస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. స్వామి అనుగ్రహంతో నాకు అప్పజెప్పిన పనిని స్వామికి నచ్చేలా, స్వామి మెచ్చేలా చేయడానికి ప్రయత్నం చేయాలనే ఒక దీక్ష, దీంతోనే నేను జీవితాన్ని గడుపుతున్నాను. వ్యక్తిగతంగా నేను 1987లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ సెలక్షన్ ద్వారా లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. ప్రిన్సిపల్గా ఒక 6 ఇయర్స్ సర్వ్ చేశాను. ఒక 28 ఇయర్స్ యాజ్ లెక్చరర్గా వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ నేను రిటైర్ అవ్వడం జరిగింది నా ప్రొఫెషన్ నుంచి. ఈ బాలవికాస్ అనేటువంటి శిక్షణ నాకు మొదటి నుంచి ఇంట్లో అమ్మ అందించినటువంటి బాలవికాస్ శిక్షణ అయితేనేమి, స్వామి అందించిన సూచనలు అయితేనేమి, గైడెన్స్ అయితేనేమి, అది నా వృత్తిపరంగా కూడా నాకు ఎంతో సహాయం చేసింది. కాబట్టి నేను నా ఈ బాలవికాస్ని మర్చిపోలేను, దీన్ని అందించినటువంటి ఆ పరబ్రహ్మ స్వామిని కూడా నేను మర్చిపోలేను. సాయిరాం.
1: సాయిరాం, చాలా సంతోషం అండి. పద్మలత గారు, మీ గురించి కొంచెం పరిచయం చేసుకోరా?
3: సాయిరాం అండి. సత్యసాయి సంస్థలో నా పయనం మొట్టమొదట స్వామి ఆశీర్వచనాల వల్ల 1993లో బాల్వికాస్ గురువుగా ప్రవేశించాను. ఆ తర్వాత అక్కడ భువనేశ్వర్ సమితికి ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్గా నియమింపబడ్డాను. తర్వాత అక్కడ ఉన్న సత్యసాయి స్కూల్లో టీచర్గా పనిచేశాను, సైన్స్ టీచర్గా. ఆ తర్వాత నాకు స్టేట్ తరఫుని జాయింట్ సర్వీస్ కోఆర్డినేటర్గా ఎన్నుకున్నారు. అలాగే ప్రశాంతికి వచ్చి సేవలు అవి చేయడానికి దానికి స్వామి అనుగ్రహించారు. ఆ తర్వాత ఇప్పుడు స్వామి దయ వల్ల నేషనల్ మహిళా కౌన్సిల్ మెంబర్గా ఉన్నానండి. సాయిరామ్.
1: చాలా సంతోషం అండి. మీ ఇద్దరిని ఇక్కడ చూస్తుంటే మా శ్రోతలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
1: 1969లో బాల విహార్లా బాలవికాస్ మొదలైంది కదండి. మీరు అప్పటి నుంచి చిన్న చిన్న కథలతో చిన్ని చిన్ని హృదయాలను దోచుకుని వాళ్ళని శిల్పాల్లాగా చెక్కి తీర్చిదిద్దారు కదండి. అంతకన్నా ముందు అసలు బాల్య వికాసం ఇంత స్థాయికి రావడానికి స్వామి ఏం చేశారో చెప్తారా శశిబాల గారు?
2: స్వామి 1968 మహిళలందరినీ పిలిచి ఒక మహిళా విభాగం అనేటువంటిది ప్రారంభం చేశారు. ఆ తర్వాత 69 నవంబర్ స్వామి మహిళలందరితో మాట్లాడుతూ రన్ బాల్ విహార్స్ అని చెప్పి ఒక ఆర్డర్ లాగా ఇచ్చారు. మీరంతా కూడా బాల విహార్ ని ప్రారంభించండి, చిన్న చిన్న పిల్లలందరినీ మీరు చెప్పినట్లుగానే ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు తీసుకుని. ఎందుకు మహిళలకే ఇచ్చారు స్వామి అదృష్టం అంటే, సహజంగా ప్రేమ హృదయం కలిగి ఉంటారు, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుందన్న ఉద్దేశంతో మహిళలకే స్వామి అవకాశం ఇచ్చి బాల విహార్ ని ప్రారంభం చేయండి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు మన ప్రవర్తన నడవడిక అన్ని మన సంస్కృతిలో ఎలా ఉంటాయో మంచి మంచి కథల ద్వారా మంచి మంచి క్యారెక్టర్స్ మనకి పురాణాల్లో ఉండేటువంటి వ్యక్తుల గురించి చెప్తూ పిల్లల్ని తీర్చిదిద్దండి అని స్వామి ఒక ఇది అందించారు అప్పుడు మహిళలకి. దాన్నే స్వామి తిరిగి 1970 బాల వికాస్ అని చెప్పి మార్చారు. నిజానికి బాల వికాస్ అనే పదం సంస్కృతంలో అర్థం ఏంటంటే బ్లోజమింగ్ ఆఫ్ ది చైల్డ్ అని అర్థం. అంటే ఒక బహుముఖ పరిణతి విద్యార్థిలో రావాలి అంటే, ఇప్పుడు పుష్పం వికసిస్తే ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఒక పరిణతి పరిపూర్ణంగా రావాలి విద్యార్థికి అంటే దానికి ఒక స్పాన్ ఆఫ్ టైం పెట్టారు స్వామి. 9 ఇయర్స్ కోర్సు లాగా పెట్టి దాన్ని 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా, అంటే 6వ సంవత్సరం మనం బాల వికాస్ ప్రారంభిస్తాము, 15 సంవత్సరాలు వచ్చేదాకా ఈ 9 ఇయర్స్ పూర్తి పరిణతి చెందేటట్టుగా విద్యార్థికి మంచి సిలబస్ ని అన్ని కూడా స్వామి అందిస్తూ వచ్చారు. సో 70 బాల వికాస్ ప్రారంభమైంది. అక్కడి నుంచి అసలు బాల వికాస్ తీసుకోవడం మహిళలు తీసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత భారతదేశంలో వెనుకడుగు అనేది బాల వికాస్ లో జరగలేదు. ఎందుకంటే అంచెలంచెలుగా అది పెరుగుతూ ఒక మహావృక్షం, చిన్న బీజంతో ప్రారంభమైంది, ఇవాళ అది ఒక వటవృక్షంగా తయారై ఇప్పుడు మనం ఈ 2020 బాల వికాస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ స్వామి అనుగ్రహంతో చేసుకోవడం. అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బాల వికాస్ అనేటువంటిది. అది స్వామి స్థాపించినటువంటి ఇది కాబట్టి దానికి అంత ఒక మహోన్నతమైనటువంటి ఇది లభించింది దానికి.
1: అసలుకి బాల వికాస్ మొదలైనప్పటికి నేను పుట్టను కూడా లేదండి. పద్మలత గారు, శశిబాల గారు బాల వికాస్ తో వారి ప్రయాణం ఎలా మొదలైందో చెప్పారు, మరి మీ జర్నీ బాల వికాస్ తో ఎలా స్టార్ట్ అయిందో చెప్తారా?
3: మా ఇంట్లో నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మా అమ్మగారు సేవాదళ మెంబర్ గా ఉండేవారు సత్యసాయి సంస్థలో. ఆవిడ వెళ్లి సేవ చేసుకుని రావడం అదంతా తెలుసు. ప్రతి గురువారం లక్ష్మీవారం రోజు భజనలు చేయడం ఇంట్లో, అలా స్వామే మాకు ఆరాధ్య దైవం. స్వామి దయవల్ల నేను అత్తవారింటికి వెళ్ళాక అక్కడ కూడా స్వామి చెప్పిన ప్రిన్సిపల్ని పాటించడం అంతా చేసేవారు వాళ్ళంతా కూడా. అయితే మా అత్తగారు నాకు చెప్పారేంటంటే, అమ్మా తను మా వారు అప్పుడు బరంపురం సమితి కన్వీనర్ గా ఉండేవారు, తను ఎలాగో సమితికి వెళ్ళిపోతున్నాడు కదా, నువ్వు కూడా వెళ్తే పిల్లలు నెగ్లెక్ట్ అవుతారు, అందువల్ల నువ్వు ఇంట్లోనే ఉండి స్వామిని ఆరాధించుకోగాని సమితికి వెళ్ళకపోతే మంచిది అన్నారు. సో నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అయితే 1993 మా వారికి భువనేశ్వర్ ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు పిల్లల్ని తీసుకుని భువనేశ్వర్ వెళ్లడం అయింది. అక్కడ బాబు ఏ స్కూల్లో అయితే చదివేవారో ఆ స్కూల్ టీచరు మా బాబు చేతికున్న స్వామి ఉంగరం చూసి, మీరు స్వామి డివోటీసా అని అడిగి, ఆవిడ ఎప్పుడైతే మా బాబు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాడో, అరే నువ్వు జగన్నాథ్ భాయి కొడుకువా, అయితే ఈవినింగ్ ఎలాగైనా సరే మీ అమ్మని తీసుకుని భజనకి రా అని చెప్పారు. స్వామి అలాగా నా జీవితంలో నేను సమితిలో జాయిన్ అవ్వడానికి తోడ్పడ్డారు. ఆ భజనకు వెళ్ళాక నాకు తెలిసింది అక్కడ వాళ్ళు బాల వికాస్ అది చేస్తున్నారని. వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి నువ్వు బాల వికాస్ గురువు అయి తీరాలి అన్నారు. మా బాబు చాలా భయంగా, అమ్మా నువ్వు వెళ్ళకపోతే నాకు ఫెయిల్ చేసేస్తారు మా టీచర్ గారు అని చెప్పి బాబు ఫోర్స్ చేసి కూడా నాకు పంపించేవాడు. అలా ప్రారంభమై తర్వాత మా ఇంట్లోనే బాల వికాస్ తీసుకునేవాళ్ళం అన్నమాట. గ్రూప్ 1 నేను తీసుకునేదాన్ని, గ్రూప్ 2 మా వారు తీసుకునేవారు, తర్వాత మెల్లిగా గ్రూప్ 3 కూడా స్టార్ట్ చేసి అలా బాల వికాస్ ప్రారంభమైంది. బాల వికాస్ లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఏమిటంటే, బాల వికాస్ కోర్సులో మనం ఏది చెప్తామో దాన్ని మనం దైనందిన జీవితంలో అభ్యసించాలి. నా బాబు అప్పుడు 5వ క్లాస్ చదివేవాడు. వాడు చాలా కీన్ గా చూసేవాడు అనమాట. అమ్మ ఎక్కడికైనా వెళ్లినా సరే, ఫంక్షన్స్ కి వెళ్లినా సరే బ్రహ్మార్పణం చేస్తోందా లేదా, తను వాళ్ల పెద్దవాళ్లకి అంటే అమ్మ నాన్నగారికి అత్తగారి మామగారికి దండం పెడుతోందా లేదా అవి చూసి వాళ్ళు చేస్తున్నారు గనక మనం చెయ్యాలి. మేము సుప్రభాతం అది చేయడం వల్ల వాళ్ళు కూడా లేచి సుప్రభాతం ఓంకారం అవి చేసేవారు అనమాట. ఇలా నా బాల వికాస్ జీవితం ప్రారంభమైంది.
1: చాలా సంతోషం అండి. స్వామి అనేవారు కదండి, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్ అని చెప్పేవారు. అలా స్వామి బాల వికాస్ బోధనా పద్ధతి గురించి మాకు వివరించండి శశిబాల గారు.
2: తప్పకుండా అమ్మా. మనందరికీ తెలుసు, కాలేజ్ మనం స్కూల్స్ లో కానీ కాలేజెస్ కానీ వెళ్తే అక్కడ ఓన్లీ లైఫ్ స్కిల్స్ మాత్రమే పిల్లలు నేర్చుకుంటారు. అందుకని స్వామి ఏమన్నారంటే బాల వికాస్కి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి కూడా లివింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు. అక్కడ ఇక్కడ బాల వికాస్కి వచ్చే ప్రతి విద్యార్థి కూడా జీవించడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్ అని స్వామి చెప్తారు, మనందరికీ తెలుసు. అదే ఒక సందర్భంలో స్వామి మాట్లాడుతూ, చదువులన్నీ చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదవవలి అన్నారు. చావు లేని చదువు ఏమిటంటే ఇట్ ఈస్ నాలెడ్జ్, అంటే భగవంతుడి గురించినటువంటి తెలుసుకోగలిగిన జ్ఞానమే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశాన్ని స్వామి అక్కడ చాలా చక్కగా చెప్తూ, ఆ సందర్భంలో ప్రహ్లాదుడి గురించి కూడా చెప్తూ, తండ్రి అడిగినప్పుడు హిరణ్యకశిపుడు ఏం నేర్చుకున్నావు గురువుల దగ్గర అంటే, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని అంటాడు. అండ్ వాట్ ఈస్ దట్ మర్మం అంటే ఎస్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్.

0: లెసన్స్ ఏమిటి అంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడం. అట్లా మీరు పిల్లలకి ఇలాంటి విషయాలు వాళ్ళకి బోధిస్తూ ఉండండి. బాల వికాస్ ఈజ్ మై రైట్ హ్యాండ్ అన్నారు స్వామి, చాలా సార్లు చెప్తూ ఇట్ ఈస్ మై రైట్ హ్యాండ్ అని చెప్తూ వచ్చారు స్వామి. అలాగే ప్రతి మదర్, ఎవ్రీ మదర్ కెన్ బి అ బాల వికాస్ గురు అని కూడా స్వామి ఆదేశిస్తూ వచ్చారు. మరి విద్యా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి బాల వికాస్ కోర్స్ ఊరికే ప్రారంభించండి అని స్వామి చెప్పి వదిలేయలేరమ్మ. మనకేం చెప్పారు, ఈ 9 సంవత్సరాల కోర్సులో మొదటి 3 సంవత్సరాలు ఎలాంటివి చెప్పాలి, తర్వాత 3 సంవత్సరాలు ఏం చెప్పాలి, తర్వాత ఎందుకంటే పరిణతి అనేటువంటిది 6 నుంచి 9 సంవత్సరాల దాకా పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. 9 నుంచి 12 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి క్యూరియాసిటీ పెరుగుతుంది, అన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనేది. అలాగే 12 నుంచి 15 దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళ వయసుకు తగ్గట్లుగా ఆ సిలబస్ ను కూడా ఫ్రేమ్ చేసి, మేబీ ఫస్ట్ ఇయర్ లో గ్రూప్ 1 లో మనకి ప్రార్థనా శ్లోకాలు ఉండొచ్చు, అవే ప్రార్థనా శ్లోకాలని గ్రూప్ 3కి వచ్చేటప్పటికి వాళ్ళు విశ్లేషించి దానిలో ఉన్న అంతరార్థం కూడా తెలుసుకునే స్థాయికి ఎదిగేటట్టుగా ఉండాలి. అందుకే స్వామి సంస్థకి అందించిన నవవిధ సూత్రాల్లో కూడా బాల వికాస్ కి మీ కుటుంబ సభ్యుల్లో మీ పిల్లల్ని కూడా బాల వికాస్ కి పంపించాలి అనేటువంటిది కూడా ఒక ఆదేశ సూత్రంగా మనకి అందించడం జరిగింది. ఎందుకంటే ఆ విద్య నేర్చుకు మనకి, అందుకే ఒకసారి ప్రొఫెసర్ కస్తూరి గారు మాట్లాడుతూ చెప్పారు, ఇట్ ఈస్ ద పెనేషియా ఫర్ ఆల్ ఇల్నెసెస్ ఆఫ్ ద సొసైటీ అన్నారు. బాల వికాస్ అనేటువంటి ఇట్స్ ఓన్లీ పెనేషియా. ఇవాళ సొసైటీలో, సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చికాకులకు కానీ సమస్యలకు కానీ బాల వికాస్ ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్, వచ్చే జనరేషన్ అంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ తోటి, ఈ విద్యా విధానంలో కనుక వాళ్ళు వస్తే ఏంటి లక్ష్యాలు, ఏంటి స్వామి ఏం లక్ష్యాలు పెట్టారు బాల వికాస్ కంటే, మొట్టమొదటి పిల్లలకి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించడం. ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటుగా డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పిస్తారు ఇక్కడ. అలాగే డిస్క్రిమినేషన్, విచక్షణ, మంచి చెడు తెలుసుకునేటువంటి విచక్షణ, ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి తెలుసుకోవాల్సినది, ఇవన్నీ కూడా ఆ అందించేటువంటి విద్యా విధానంలోనే మిళితం చేసి చెప్పడం. అంతేగాని ఇది వేరు అది వేరు కాదు. ఎందుకంటే ఇవాళ రోజున ఆధ్యాత్మిక విద్య విడిగా కూర్చోబెట్టి చెప్తామంటే ఎవరు రారు మన దగ్గరికి. అందుకని స్వామి మన సంస్థలు, విద్యా సంస్థలు, సత్సాయి విద్యా సంస్థలు ఎలాగైతే రెండు మిళితం చేసి మీరు చెప్తూ ఉంటారో, బాల వికాస్ లో కూడా పూర్తిగా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అని ఉండదు. ఆ గురువులు దానికి తగ్గట్టుగా శిక్షణ పొంది చక్కటి అంశాలని పిల్లలకి ఆనందం కలిగించేటట్టుగా, జీవితంలో వాడు గ్రూప్ 1లో డే 1లో నేర్చుకున్నది చివరికి వాడి జీవితాంతం గుర్తుపట్టుకునేటట్లుగా ఉండేటట్టుగా ఆ శిక్షణ అందించడానికి కూడా స్వామి గురువులకి మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ గురువుల ద్వారా అందుకునేటువంటి ఈ పిల్లలు కూడా నేర్చుకుంటారు. అదే ఒక సందర్భంలో స్వామి మహబూబ్ నగర్ నుంచి బాల వికాస్ గురువులు అందరూ వస్తే స్వామి చెప్పారు, వాళ్ళు అప్పుడు ఒక బుక్ ప్రింట్ చేశారు, ఆ బుక్ టైటిల్ బాల వికాస్ బోధిని గ్రూప్ 1, 2 అని పెట్టారు. అప్పుడు మనకి రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఒకటిగానే ఉండేవి. ఉన్నప్పుడు అక్కడ ఉండే లక్ష్మీనారాయణ గారిని ఇన్ఛార్జి, ఆయన నాకు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా బోధిని 1 and 2 పెట్టండి, నేను కూడా చూశాను చాలా బాగా కష్టపడ్డారు బాగా వచ్చింది, సరే ఏదైనా కొటేషన్ ఒకటి పెడితే బాగుంటుందమ్మంటే, ఎందుకో స్వామి స్ఫురణిచ్చారు, పసి మనస్సులను పసిడి మనసులుగా మార్చే విద్యే బాల వికాస్ అని. నాకు ఎందుకు వచ్చింది, నేను ఐఎమ్ నాట్ ఎ పోయట్, నాకే అంత కవి హృదయం లేదు ఏమీ లేదు, ఆ మాట వచ్చింది పంపించాను. అది ఆ బుక్ మీద వాళ్ళు పైన బాల వికాస్ బోధిని అని పెట్టి కింద పసి మనసులను పసిడి మనసులుగా మార్చే విద్య అని పెట్టారు. స్వామి అది చూసి చాలా ఆనందపడిపోయి, నిజం బాల వికాస్, అందుకే నేను అందరినీ బంగారు బంగారు బంగారు అంటాను, ఆ పసిడి ఎలా ఉంటుందో ఎంత విలువైనటువంటిదో అలాంటి విలువైన రత్నాల్లాగా ఆ బిడ్డల్ని తయారు చేయండి, ఇది మామూలు సేవ కాదు మీకు ఇచ్చింది. అందరూ మీరు అనుకుంటే బాల వికాస్ గురువులు అవలేదు, స్వామి ఒక సందర్భంలో చెప్పారు, మీరు అనుకుంటే ఏదో మా కన్వీనర్ పిలిచారు, లేకపోతే సాయిలక్ష్మి గారు అడిగారు, లేకపోతే ఇంకోటి అడిగారు కాబట్టి నేను బాల వికాస్ గురువు అని పొరపాటును కూడా అనుకోకండి. మీరు నా చేయి ఎన్నుకోబడ్డారు. ఇది ఒక నిశ్శబ్దంగా జరిగేటువంటి విప్లవం లాంటిది, ఇది దీనికి నేను సహకరిస్తూ ఉంటాను, నేను నిర్ణయిస్తాను ఎవరు బాల వికాస్ గురువులు ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి. అందుకే గురువుల వెంట జంట కంటా ఉండి నేను కాపాడుతానని స్వామి ధైర్యం ఇవ్వబట్టే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 50 సంవత్సరాల ప్రహసనలో బాల వికాస్ దిగ్విజయంగా ముందుకు వెళ్తోందని అందరం కూడా చెప్పగలం అమ్మది.
1: అందుకేనే మా స్వామి అంటారు కదా, ఎంత గుంపులో అయినా కూడాను సత్యసాయి విద్యార్థిని వెంటనే గుర్తించగలమండి.
0: ఖచ్చితంగా,
1: ఎందుకంటే ఈ బాల వికాస్ బోధనా విధానం వారిని పరిపూర్ణమైనటువంటి పిల్లలుగా తీర్చిదిద్దుతుంది. అందులో మీలాంటి అనుభవం ఉన్న గురువుల దగ్గర వారు నేర్చుకోవడం జరుగుతుంది. మనం ఒక ఆట ఆడాలంటే ఏదో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవునా అండి? మరి బాల వికాస్ అనేది ఇంత సంస్థ ఇంత నడుస్తోంది అంటే దానికి కూడా స్వామికి తప్పకుండా టెక్నిక్స్ ఇచ్చుంటారు, దాని గురించి మీరు చెప్పగలరా శశిబాల గారు?
0: బాల వికాస్ సక్సెస్ఫుల్ గా నడవాలి ఇదేనప్పుడు స్వామి 5 బోధనా పద్ధతులు, 5 టీచింగ్ టెక్నిక్స్ అందించారమ్మా. బాలవికాస్ శిక్షణలోనే ప్రతి గురువుకి కూడా ఈ ఐదు బోధనాంశాలు నేర్పించడం జరుగుతుంది. ఐదు బోధనాంశాలు ఏంటంటే మనకి ప్రేయర్స్, మెడిటేషన్, స్టోరీ టెల్లింగ్, గ్రూప్ సింగింగ్ అండ్ గ్రూప్ యాక్టివిటీస్. ఈ ఐదు టెక్నిక్స్ ద్వారా మనం బాలవికాస్ గురువులు ముందు శిక్షణ పొందుతారు, తర్వాత పిల్లలకి క్లాస్కు వచ్చినప్పుడు ఈ ఏదో ఒక టెక్నిక్, అదే నేను చెప్తా గురువులు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా ఆ రోజు పిల్లల మూడ్ బట్టి వాళ్ళు ఏది కావాలంటే స్టోరీ కావాలంటే స్టోరీ. జనరల్ గా పిల్లలు ఎక్కువ స్టోరీస్, గేమ్స్, గ్రూప్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టపడతారు. కొంతమంది పిల్లలు గ్రూప్ సింగింగ్ అంటే చాలా ఇష్టపడతారు. గ్రూప్ సింగింగ్ లో కూడా మనం చూపించుకోవచ్చు. ఇప్పుడు వాల్యూ సాంగ్స్ బోల్డ్ ఉంటాయి మనకి, అలాగే పేట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి, పల్లెలకు వెళ్ళినప్పుడు కొన్ని పల్లె పాటలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళని ముందు మీకేమొచ్చు పాడన్నానంటే పల్లె పాట శిక్షణలోనే ప్రతి గురువుకి కూడా ఈ ఐదు బోధనాంశాలు నేర్పించడం జరుగుతుంది. ఐదు బోధనాంశాలు ఏంటంటే మనకి ప్రేయర్స్, మెడిటేషన్, స్టోరీ టెల్లింగ్, గ్రూప్ సింగింగ్ అండ్ గ్రూప్ యాక్టివిటీస్. ఈ ఐదు టెక్నిక్

సాంగ్స్ బోల్డ్ ఉంటాయి మనకి, అలాగే పేట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి, పల్లెలకు వెళ్ళినప్పుడు కొన్ని పల్లె పాటలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా వాడిన ముందు మీకేమొచ్చు పాడాను అనంటే పల్లె పాటలు బోల్డ్ పాడుతూ ఉంటారు పిల్లలు. అలాగే మనం ఈ దేశభక్తి గీతాలు ఇలాంటివి నేర్పిస్తూ గ్రూప్ సింగింగ్ అవి నేర్పించవచ్చు. స్టోరీ టెల్లింగ్ కూడా రకరకాల టెక్నిక్స్ తోటి టీచర్ గురుముఖత వింటిప్పుడు వాళ్ళు బోల్డ్ చదువుతారు. ఇప్పుడు వీడియో యూట్యూబ్ లో బోల్డ్ వస్తున్నాయి స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ చాలా చూస్తుంటారు. కానీ ఒక గురువు చెప్పేటప్పుడు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వాళ్ళు వినేటప్పుడు గురువు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ గానీ, తర్వాత మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ చేంజెస్, కళ్ళు పెద్ద పెద్దవి చేసి అట్లా చెప్తూ ఉంటే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది అనమాట. సో ఈ టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి బాల వికాస్ లో ఉన్న సిలబస్, ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ప్రార్థనా శ్లోకమే తీసుకుంటే దానికి సంబంధించిన ఆ శ్లోకానికి సంబంధించిన కథ, శ్లోకానికి సంబంధించిన భజన, దానికి సంబంధించిన మెడిటేషన్ కూడా కూర్చోబెట్టి మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. మొత్తం ఒకసారి టూరిజం లాగా చేయిస్తాం వాళ్ళ చేత మనం, మెడికల్ ఇది మన ప్రేయర్ మెడిటేషన్ టూరిజం లాగా, గైడెడ్ టూర్ లాగా అనమాట. మీరు వినాయకుడు ప్రశాంత్ రేణి వెళ్లారు, వాకిట్లో వినాయకుడు కనపడ్డాడు, వినాయకుడికి ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనం వాళ్ళకి ఆ గైడెడ్ ఇది లాగా చేయించి అంటే టెక్నిక్స్ అన్ని కూడా మనం ఒక యాక్టివ్ ఒక ప్రేయర్ తోనో ఒక స్టోరీ టెల్లింగ్ తోనో ఒక దీనితోనో చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా మనం ఈ టెక్నిక్స్ అనేవి బాల వికాస్ కి చాలా ప్రధానం. ప్రతి గురువు కూడా తూచా తప్పకుండా ఈ టెక్నిక్స్ అన్నింటినీ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు వాళ్ళకున్న స్కిల్ ను ఉపయోగించి రకరకాల మోడల్స్ తయారు చేసుకుంటారు, ఎయిడ్స్ తయారు చేసుకుంటారు, వాటి ద్వారా పిల్లలకి అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది పిల్లలు మనం చెప్పిన విషయాన్ని ఎట్లా గమనిస్తారు, దానికి నేను కాలేజీలో వర్క్ చేసి మొన్న లాస్ట్ ఇయర్ రిటైర్ అయిన తర్వాత గుంటూరులోనే సీతారామ పాఠశాల, దానికి ఇప్పుడు 100th year ఆ స్కూల్ పెట్టి, యాక్చువల్ గా మున్సిపల్ స్కూల్ అది, చిన్న ఎలిమెంటరీ స్కూల్, 125 మంది విద్యార్థులు ఉంటారు. రామరామ క్షేత్రం అని గుంటూరులో చాలా ఫేమస్, దానికి అటాచ్డ్ గా ఉంటుంది ఇది. సో దాన్ని రామరాంబడి అంటారు. సీతారాం పాఠశాల అంటే ఎవరికి తెలియదు, రామరాంబడి అండ్ మనం లోపలికి ఎంటర్ అవగానే పిల్లలు కూడా రామ్ రామ్ సీతారాం, జై సీతారాం జై సీతారాం అని చెప్తారు. మనం సాయిరాం ఎలాగంటాం వాళ్ళు అంటారు. హనుమంతుడి బొమ్మలు అన్ని మహానికి మాస్కులు పెట్టుకుని ఎవరైనా గెస్టులు వస్తుంటే వాళ్ళు అలా ఇన్వైట్ చేస్తారు. సో నేను ఆ స్కూల్ కి బాల వికాస్ చెప్పడానికి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్లాను. ప్రతి శనివారం నాకు మార్నింగ్ 11 to 12:30 బాల వికాస్ ఇచ్చారు. సరే వెళ్లేదాన్ని పిల్లలకు చక్కగా స్టోరీ టెల్లింగ్ అన్ని చెప్పి ఒక మామూలుగా నేను ధోరణిలో తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. అందులో 95% ఆర్ఫన్స్ అమ్మ వాళ్ళు. ఆర్ఫన్స్ అనేదానికైనా వాళ్ళు ఒక రకంగా థ్రోన్ అవే చిల్డ్రన్ అనమాట. ఎక్కడెక్కడో దొరికితే ఎవరో తీసుకెళ్లి పర్మిషన్లు తీసుకుని పెంచుకుంటూ అట్లా ఉన్న పిల్లలు. నేను చక్కగా లేవగానే తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి ఇదని చెప్తే దివ్య అని ఒక పిల్ల ఉంది, చిన్న పిల్ల, అది 2nd class అవుతుంది. కానీ చాలా షార్ప్ ష్రూడ్ గా కూడా ఉంటుంది అది. అంటే మరి బ్యాక్గ్రౌండ్ అలాంటిదే మరి ఆ లక్షణాలు తెలియదు. గట్టిగా ఇప్పుడు అందరూ ఒక్కరిదిన్న మహాకాయ అని నార్మల్ పేస్ లో శ్లోకం చెప్పింది, అది కావాలని హై పిచ్ లో చెప్పేది. దివ్య నాన్న అట్లా చెప్పకూడదు అంటే తలకాయ ఊపుతుంది మళ్ళీ అలాగే, అంటే ఒక రకమైన నాటి ఇది కూడా ఉంది. సరే నేను మెల్లిగా చెప్పి మెల్లిగా దాన్ని దివ్య చాలా బాగా చెప్తుంది అది అని అనగానే నలుగురిలో చెప్పడానికి సిగ్గుపడేది. నేను ఇలా తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి అని చెప్తూ అందరు చేసుకోవాలి నాన్న, అది నా ధోరణిలో నేను చెప్పుకుంటాను. అది సడన్ గా లేచి నుంచి అమ్మ నన్ను లేకపోతే ఏం చేయాలి అంది. అంటే వాళ్ళంతా స్లమ్ చిల్డ్రన్, అసలు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళకి. అమ్మ నాన్న లేకపోతే ఎవరికి పెట్టాలి అంది. నేను వెంటనే నాకు చెంప మీద కొట్టినట్టుంది, అయ్యో నేనేంటి ఇలా చెప్తున్నాను, నాకు తెలుసు వీళ్ళంతా 95% ఆర్ఫన్స్ అని తెలిసి కూడా అది మర్చిపోయి నేను ఇలా చెప్పానేంటని. సరే వెంటనే స్వామి పొరపాటైంది క్షమించు స్వామి అనుకుని వెంటనే అడిగాను, నాన్న ఫోటో కూడా చిన్న ఫోటో పెట్టినా దాన్ని, స్వామి ఫోటో, రాములు వారి ఫోటోలు అవన్నీ చాలా ఉండేవి అని. వెంటనే నాన్న మరి నువ్వు ఎవరి దగ్గర ఉన్నానంటే అమ్మమ్మ కాడా అంది. మరి అమ్మమ్మ దగ్గర ఉన్నావు కదరా, అమ్మమ్మకి నమస్కారం చేయాలి కదా నాన్న. అమ్మమ్మ అంటే నేను జయ్యా, పొద్దుకులు కొడుతుంది నన్ను, విసుక్కుంటుంది తిడుతుంది నన్ను అని. తప్పు నాన్న, అమ్మమ్మ దగ్గర నువ్వు ఉన్నప్పుడు పెద్దది కదా అమ్మమ్మ, జామకాయలు అమ్ముకుని అవి అమ్ముకుని పాపం నిన్ను ఇచ్చేస్తుంది కదా, నీకు అన్ని కొనిపెడుతుంది కదా, నా కొంటుంది అని. ఇవాళ క్లిప్పులు భలే బాగున్నాయి, ఎవరికంటే అమ్మమ్మకు ఉంది అని. మరి ఇవన్నీ అమ్మమ్మ నీకు కొనిస్తున్నప్పుడు మరి అమ్మమ్మే కదా నిన్ను పెంచుతుంది, నువ్వు అమ్మమ్మ గనక రేపటి నుంచి చక్కగా దండం పెట్టావంటే నీకు చక్కగా అన్ని వచ్చేటట్టు చేస్తాడు దేవుడు, రాకపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు శశిబాలాంటి నువ్వు అబద్దం చెప్పావని నన్ను అన్న. అదేదో చాలా బోల్డ్ గా గట్టిగా ఛాలెంజ్ లాగా అన్నాను. అంటే పెడతానులే అంది. మొన్న మళ్ళా శనివారం క్లాస్కి వెళ్ళినప్పుడు పిలిచి అడిగేంది అంటే పెడుతున్నాగా నువ్వు చెప్పావు కదా పెడుతున్నాను నేను, నాకు అన్ని బోర్డులు వస్తున్నాయి, పక్కింటి ఎవరో ఒక ఆంటీ ఉందిట, ఆమె నాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారని చెప్పి ఓ క్లిప్పులు అవన్నీ కొనుక్కొచ్చి దీనికి నా అదృష్టం అనుకున్నాను నేను, స్వామి నన్ను కాపాడాడు ముందు అంటే మనం మాట అనేసాం ఛాలెంజింగ్ దానిలో మార్పు తేవడం కోసం ఛాలెంజింగ్ అన్నాను నేను, నువ్వు చక్కర ఎప్పటి అమ్మమ్మ దండం పెట్టి నీకు 8 గంటలు వస్తుంటాయి అన్నాను. ఆ నెక్స్ట్ వారం వచ్చేటప్పటికే దానికి క్లిప్పులు

0: తీసుకొచ్చి చెవులకి బ్లూ కలర్ ఇట్లా హ్యాంగింగ్స్ ఉన్నాయి. భలే ఉన్నారో దివ్య ఇది అంటే, పక్కింటి ఆంటీ ఉంది, ఆ పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే చదువుతున్నారు. వాళ్ళని చూపించి వాళ్ళ అమ్మ నాకు పిలిచి కొనిచ్చింది, ఇవి ఆంటీ కొనిచ్చింది అని. మరి ఆంటీ కూడా దండం పెట్టావా అన్న, ఇలా పెట్టుకుంది వెళ్ళి పెట్టలా అంది. మరి పెట్టు వెళ్ళి ఆంటీ కూడా పెట్టు, మరి నీకు అన్ని కొనిచ్చారు కదా ఆంటీ అన్న. అప్పటి నుంచి నేను క్లాస్కి వెళ్ళేటప్పటికి అందరినీ సైలెంట్, ఇది రెండో క్లాస్ పిల్ల, ఐదో క్లాస్ వాళ్ళని కూడా అందరినీ లైన్ లో కూర్చోపెట్టాం. ఆంటీ వస్తుంది గాల్ చేయకూడదు, ఏ అరవా కరిచా అంటే ఆంటీకి చెప్తానంటాం. అంటే ఆ క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి దానిలో. అలా ఇచ్చేసారు. ఈ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మామూలుగా కథ అందరికీ చెప్తా, గేమ్స్ ఆడించినా కూడా అందరికీ ఆడిస్తాను. అక్కడ నా గ్రూప్ వన్ గ్రూప్ టూ అని పెట్టుకోలేదు, అంతా గ్రూప్ వన్ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. ఈ ఆట చెప్తూ నేను కథ చెప్పానమాట, భగవంతుడు సర్వాంతర్యామి, దేవుడికి తెలియకుండా మనం ఏం చేయలేము నాన్న అని చెప్పి ఓ గురువు గారు అరటి పండిచ్చి తిని రమ్మంటాం, ఎవ్వరు చూడని ప్రదేశంలో తిని రమ్మంటాం. కథ మామూలుగా కథ చెప్పాను. నెక్స్ట్ శనివారం నేను వచ్చేటప్పటికి మూడో క్లాస్ మగపిల్లలు, ఆడపిల్లలు వద్దు నాన్న, మూడో క్లాస్ మగపిల్లలు ఎంతమంది అంటే ఏడుగురు ఉన్నామన్నారు. సరే మీరు ఇందులో నాలుగు క్యారెక్టర్లు, గురువు గారు, ఐదుగురు నాన్న, మీ ఐదుగురు మీలో ఎవరుంటారో ఆలోచించుకుని నాకు నెక్స్ట్ వీక్ వచ్చేటికి రోల్ ప్లే చేసి చూపించాలరా అన్న. వాళ్ళు హుషారుగా చాలా ఆనందపడిపోయారు. నెక్స్ట్ శనివారం నేను వెళ్ళేటికి రెడీగా ఉన్నారు అందరూ, తక్కిన పిల్లలు కూడా చూడటం నాటకం చూడాలి కదా ఉత్సాహంగా ఉన్నారు. సరే వీళ్ళందరూ ఏడుగురు వచ్చి ఉంచున్నారు, నాకు అర్థం కాలేదు ఏడుగురు ఏంటారు, నాలుగు క్యారెక్టర్లే కదా అందులో గురువు గారు ఉంటే. మరి అండి మా క్లాస్లో ఏడుగురం కదండి, వాళ్ళని వెయ్యకపోతే వాళ్ళు బాధపడతారు కదండి అంటే నాకు ఆ మాట చాలా నచ్చింది. వాళ్ళని కలుపుకోకపోతే బాధపడతారు అని ఒకడికి గురువు గారి భార్య క్యారెక్టర్ ఇచ్చారు. అసలు గురువు గారి భార్య లేదు అందులో కథలో, మనం చెప్పిన కథలో లేదు అది. వాళ్ళు ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఈ నలుగురు ఫ్రెండ్స్తో పాటు ఇంకొకరిని క్రియేట్ చేశారు. ఈ ఐదుగురు వెళ్ళినట్టు ఐదో వాళ్ళు ఏంటంటే సాక్షి పూతుడు, ఊరికే పక్క వాళ్ళు లుంచోడు అనమాట. వాళ్ళు అరటిపండు తెలియలేదండి, వాళ్ళు చెప్పాడండి దేవుడు చూడకుండా ఎలా తినాలని చెప్పాడండి, వాడు నేను కూడా చూశానండి అని వీడు సాక్షి అని చెప్పాడట అనమాట. అసలు వాళ్ళ ఇమాజినేషన్ నేను నిజంగా దండం పెట్టాను ఆ రోజు. పిల్లల వైపు తిరిగి దండం పెట్టి, ఆ లీలా సుందరి హెడ్ మిస్ట్రెస్ అనమాట, తను చక్కగా కూర్చుంటుంది క్లాస్ లో కూర్చుని, ఈ మళ్ళా శనివారం నేను వచ్చేటప్పటికి ఇవాళ నేను నేర్పించిన ప్రార్థనా శ్లోకము భజన పాట నెక్స్ట్ వీక్ వచ్చేటట్టు వాళ్ళకి బాగా వచ్చేటట్టు తను వారం ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇవ్వకుండా రోజుకొకటి వాళ్ళు శనివారం వస్తే ఆ రోజు చాలీసా చదవాలి, హనుమాన్ చాలీసా చదవాలి, సోమవారం వస్తే లింగాసనం, అట్లా అమ్మాయి అన్ని నేర్పిస్తుంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి. కానీ నాకు ఈ రెండు లెసన్స్, నువ్వు తెలియకుండా ఎలా ఇది మాట్లాడావు, ఇంకొకటేమో కలిసిమెలిసి వాళ్ళందరూ కలిసిమెలిసి తిరుగుదాం కలిసిమెలిసి పెరుగుదాం అని పాట ఓ పక్కన నేర్పిస్తూ, వాళ్ళు ఏడుగురుంటే వాళ్ళకంతటి వాళ్ళది ప్లాన్ చేసుకుని ఎవరిని నిరుత్సాహపరచకూడదు, మేము అందరం కలిసి చేస్తామని చెప్పడం అనేది నాకు నిజంగా ఐ ఓపెనర్ అనిపించింది. అవి రెండు మాత్రం రామ్ రామ్ బడి తర్వాత నాకు ఈ నేషనల్ కోఆర్డినేటర్ అయ్యి టూర్స్ ఎక్కువయ్యేటప్పటికీ మిస్ అవుతున్నాను భయంతో గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్తో మాట్లాడి, ఇప్పుడు అక్కడ ఇద్దరు టీచర్ని, బాల వికాస్ గురువుల్ని ఇద్దరు రెగ్యులర్గా వెళ్లి వాళ్ళు తీసుకోవడం మొదలెట్ట, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా అదొకటి.
1: పద్మలత గారు, బాల వికాస్ గురువుగా మీరు నేర్చుకున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏదో చెప్తారా?
2: నేను నా జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే, నేను ఒక తల్లిని, ఒక స్కూల్లో టీచర్గా కూడా పనిచేసేదాన్ని, ఇటు పిల్లలకి టీచర్గాను అటు తల్లిగా కూడా మనస్తత్వం రెండు విధాలా మనకి బ్యాలెన్స్ చేసుకుని ఉండవలసి వచ్చేది. అయితే నేను ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ని పరోక్షంగానైనా సరే అక్కడ క్లాసుల్లో నేను వాడుకునేదాన్ని. స్వామి ఎప్పుడు చెప్పేవారు కదా, టీచర్ టీచింగ్ ఈజ్ ఏ ఆర్డినరీ టీచర్ విల్ డూ, ఏ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఏ బెటర్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, బట్ ద బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్ గైడ్స్ అని. అయితే ఎప్పుడు నాకు అనుకునేదాన్ని, స్వామిలాగా మనం జగద్గురువు అవ్వకపోయినా మనం ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి సాయం చేసి వాళ్ళని మనం వాళ్ళ విద్యా విధానంలో మార్పు తేగలిగితే అది చాలా మనకి సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది అని అని స్కూల్లో నేను చాలా పరిశ్రమ చేసి ఆ పిల్లలందరికీ పైకి తేవడానికి ట్రై చేసేదాన్ని. ఇంటికి రాగానే నాకు శక్తి అంతా డ్రైన్ అయిపోయేది అనమాట. అయితే నేను నా పిల్లలకి చదువు చెప్పేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని ఏమిటంటే వాళ్ళకి అన్ని వెంటనే వచ్చేయాలి అని. అప్పుడు నేను ఎక్కువగా కొంచెం విసుగు అది చూపిస్తే పాపం మా బాబు అనేవాడు అనమాట, అమ్మ అక్కడంతా నవ్వుతూ ఉండి ఎంతో ఇదిగా ఉండి ఇక్కడ ఎందుకమ్మా చిరాకు పడుతున్నావు అని. ఏదైనా ఒక్కసారి ఆన్సర్ చెప్పలేకపోతే కేకలేసేదాన్ని అనమాట, యు ఆర్ ది డల్లెస్ట్ అని అలా అనేదాన్ని. అయితే ఒకసారి పుట్టపర్తి వచ్చినప్పుడు చంటి బాబుకి ఫ్రాక్చర్ అయింది రైట్ హ్యాండ్కి అనమాట, ప్లాస్టర్తోనే వచ్చాడు. అయితే ఆ సిక్స్త్ ఇయర్ పడికప్పుడు అంటే మనకి కేజీ ఎల్కేజీ యూకేజీ అయ్యి క్లాస్ 1కి వచ్చాడనమాట. అయినా సరే పర్వాలేదు, పలక పట్టుకుని పద స్వామి ఏమైనా రాస్తే నీ జీవితం బాగుపడుతుంది అని నేను. పాపం వాడు ఎలాగో స్వామి అప్పుడు ఇసుకే ఉండేది కదా, వాడు సేవాదళ్ళు ఉన్నా కూడా ఎలాగో వెళ్ళిపోయాడు మాట. స్వామి నడుస్తున్నారు, స్వామి వెనకాల వెళ్ళిపోయాడు స్వామి స్వామి అని. ఆ పలకతో వాడు పడిపోయాడు ఇసుకలో అనమాట. ఇసుకలో పెద్దగా శబ్దం కూడా అవ్వదు, కానీ స్వామి అంత కరుణామయుడు కదా, వెనక్కి తిరిగి చూసి అయ్యో పాపం అని వెనక్కి వచ్చి బాబుని లేపి ఆ పలక తీసి ఇసుకంతా తుడిచి దాని మీద ఓం నమ శివాయ రాశారనమాట. రాసి వాడికి తల మీద ఇలాగా నిమిరి వెరీ గుడ్ బాయ్ అని అన్నారు. తను పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి నా కళ్ళు తెరిపించి నా హృదయానికి చాలా అది స్పర్శించింది. అన్నాడు ఏంటంటే, అమ్మ ఎప్పుడు నువ్వు నాకేమో డల్లేస్టన్ అంట చూసావా, స్వామి నాకు గుడ్ బాయ్ అన్నారు అని. ఆ తర్వాత నేను స్టేట్ తరఫుని నేను నయన్తార్ గారు మే ఇద్దరం ఇక్కడ బాల్వికాస్ ట్రైనింగ్కి వచ్చామన్నమాట. ఝుంసాయి గారు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు ఆయన ఎలా ఉండాలి, బాల్వికాస్ తీసుకునే తల్లులు కానీ గురువులు కానీ ఎలా ఉండాలి అవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించి నేను అలాగా చేయలేకపోయానని చాలా గిల్టీ ఫీల్ అయితే ఆయన పర్వాలేదేమీను ఇప్పుడైనా సవరించుకోవచ్చు అని అన్నారన్నమాట. అందువల్ల నేను ఎవరికైనా సరే అదే చెప్పేదాన్ని ఏంటంటే, మనలో పేషెన్స్ ఉండాలి, మనం ఎప్పుడు నీ వల్ల అవ్వదు అని నెగిటివ్గా చెప్పకూడదు. ఒక గ్లాసులో నీళ్లు సగంకి ఉన్నాయని చెప్దాం కానీ సగం ఖాళీగా ఉందని చెప్పొద్దు అన్న పాజిటివ్నెస్ ని నేను యాజ్ ఏ మదర్ బాల్వికాసులకు వెళ్ళాక నేర్చుకున్నానమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్. రెండవది ఏంటంటే, స్కూల్లో నేను పనిచేసినప్పుడు కూడా స్టాఫ్ రూమ్కి వచ్చి నా రెండో బాబు చిన్నబాబు చూసేవాడు అనమాట, అమ్మ ఆ స్టాఫ్ రూమ్లో చేస్తుందా లేదా బ్రహ్మార్పణం టిఫిన్ అది తిన్నప్పుడు. అనుకరించే అవస్థలో వాళ్ళు మనని చూస్తారు మనం చేస్తున్నామా లేదా అన్నదన్నమాట.
1: శశిబాల గారు, మీ అనుభవంలో స్వయంగా స్వామి గురువులకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ సూచనలు మాతో పంచుకోండి. ఎందుకంటే ప్రస్తుతం వచ్చే కొత్త బాలవికాస్ గురువులకి ఇది ఒక చక్కని మార్గాన్ని చూపుతుంది.
0: స్వామి అనేక సందర్భాల్లో గురువులకి చాలా సూచనలు ప్రత్యక్షంగా కూడా ఇచ్చేవారమ్మా. నాకు ఒక చక్కటి ఉదంతం గుర్తుకొస్తుంది. 1989లో ఒకసారి బాలవికాస్ శిక్షణ తరగతులు ఇక్కడ పెట్టుకున్నాం ప్రశాంతి నిలయంలో. పెట్టుకున్నప్పుడు రెండు రోజులు కోర్సు అయిపోయింది. నాకు అప్పుడు భజనలు అనే టాపిక్ ఇచ్చారు రిసోర్స్ పర్సన్ గా. సరే ఫస్ట్ టైం నేను మాట్లాడటం యాజ్ రిసోర్స్ పర్సన్ మరి స్టేట్ లెవెల్ దాంట్లో అయిపోయింది. ఆ మన్నాడు స్వామి అందరం కూర్చుంటే ఎవరెవరు మాట్లాడారు స్పీకర్స్ అన్నారు. మేము ఒక 11 మందివి లేచి నిలబడి, మీరు పదండి మాట్లాడతానన్నారు స్వామి లోపలికి. ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు, వెళ్లి కూర్చున్నాం. ముందు స్వామి విభూతి సృష్టించి మా అందరికీ చేతిలో ముందు కూర్చున్న ముగ్గురు నలుగురికి ఇచ్చిన తర్వాత కుర్చీలో కూర్చుని బాలవికాస్ ఎవరికి అన్నారు. అనగానే అందరం స్వామి వైపు, ఇదేంటి స్వామి ఇలా అడుగుతున్నారు అని. కొంచెం మనం తెలియక అతి తెలివిగా, స్వామి బాల్వికాస్ మీరు పిల్లల కోసం పెట్టారుగా స్వామి అని ఉంటే, అవునా మంచిది అని ఉండేవారేమో స్వామి, మా ఎలా ఉండేదో మన గతి కూడా మనకి తెలియదు. కానీ చాలా ఇదిగా మాతో పాటు సీతాలక్ష్మి ఆంటీ కూడా ఉన్నారు. వెంటనే ఆంటీ, స్వామి బాల్వికాస్ మాకే స్వామి మాకే కదా అన్నారు. అవును, ముందు మీకు బాల్వికాస్ స్వామి. పెద్ద కళ్ళు చేసుకుని మా అందరినీ చూస్తూ, ముందు మీకు బాల్వికాస్ తర్వాత పిల్లలకి అని బీ డూ టెల్, మీరు ఆచరించండి, ఏం చెప్తున్నారో దాన్ని ఆచరించి వాళ్ళకి చూపించండి అని చాలా విషయాలు. ఒక 1.5 అవర్స్ ఇంటర్వ్యూలో ఒక బాలవికాస్ తరగతిని ఎలా నిర్వహించాలి, గురువులు ఎలా ఉండాలి, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలనేది ఎంత చక్కగా స్వామి ఆ రోజు చెప్పి, అలాగే పల్లెటూరు వెళ్లినప్పుడు గ్రామాలకు వెళ్లినప్పుడు బాలవికాస్ ఎలా నిర్వహించాలో కూడా ఆ సందర్భంగా స్వామి చెప్తూ వచ్చారు. అప్పుడు మాలో ఉన్న ఒక గురువు, స్వామి ఎన్ని చెప్పినా పిల్లలు కొన్ని విషయాల్లో అలవాట్లు మార్చుకోవట్లేదు స్వామి అంటే ఏమి అన్నారు స్వామి. ఏముంది స్వామి, ఇప్పుడు టీవీల ప్రభావం ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, అప్పుడు ఇంకా చాలా తక్కువ, అయినా కూడా కొత్తగా టీవీలు అనేది వచ్చాయి, పిల్లలు మా మాట వినట్లేదు, ఇది చూడొద్దు నాన్న అది తప్పు టెలివిజన్ అన్నారు స్వామి అని ఎన్ని ఉదంతాలు చెప్పినా క్లాసులో వింటారు స్వామి. ఇంటికి వెళ్లంగానే వాళ్ళు మామూలు అవుతున్నారు, తల్లిదండ్రులు కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు, మాన్పించలేకపోతున్నాం స్వామి ఎట్లా చేయాలి అంటే, వద్దు నువ్వు కట్టడి చేస్తే వాడు నీ ఇంట్లో చూడ్డు పక్క ఇంటికి వెళ్లి చూస్తాడు అని. స్వామి అది ఎలా చేయాలో మాకు తెలియట్లేదు స్వామి అని ఆ గురువు అడిగాడు. స్వామి వెంటనే లేచి చైర్లోంచి సడన్ గా కుర్చీలోంచి స్వామి లేచారు. మాకు అర్థం కాలే ఏంటి స్వామి కూర్చున్న కోపం వచ్చిందా అని రకరకాలు మనకు వస్తాయి. లేచి వెళ్లి ఫ్యాన్ స్విచ్ తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ ఆపేసి అక్కడే నిలబడి ఉన్నారు. మాకు అర్థం కాదు ఇదేంటి స్వామి లే. ఇప్పుడు ఎవరికైనా చెప్పదు స్వామి ఆ చివరి రోహిణి అంటీ కూర్చున్నారు చివరి గోడ దగ్గర. రోహిణి అంటీని పలకరించారు. ఏం రోహిణి బాగున్నావా, మీ చెల్లెలు దుబాయ్లో బాగుంది అని కూడా అడిగారు స్వామి. ఆంటీకి చెప్తే లేచి తల మీదే ఉంది ఫ్యాన్ స్విచ్ అనుకున్నాం. కానీ స్వామి వెళ్లి స్వయంగా ఆపేసి అక్కడి నుంచి ఫ్యాన్ వైపు అలా చూస్తూ నిలబడి ఒక రెండు నిమిషాలు అయ్యాక ఫ్యాన్ ఆగిపోయిన తర్వాత, బంగారు ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆపంగానే ఫ్యాన్ ఒక్కసారి ఆగిపోయిందా, ఎలా ఆగిపోయింది అన్నారు. స్వామి ఫ్యాన్ తిరిగి తిరిగి ఆగిపోయింది స్వామి అని. అలాగే ఏ చెడ్డ విషయము మీరు తొలగించాలనుకున్నా నెమ్మదిగా చెప్తూ చెప్తూ చెప్తూ ఉంటే పిల్లలకి మార్పు వస్తుంది. ఆ ఓర్పు ఆ సహనం అనేది గురువుల్లో ప్రధానంగా ఉండాలి అని చెప్పి మళ్ళా ఫ్యాన్ స్విచ్ వేసి స్వామి వచ్చి సినిమా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూర్చుని స్వామి చెప్పచ్చు, మాకది ఫ్యాన్ చూపించి మాకు చెప్పచ్చు. కానీ ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాక్టికల్ గా స్వామి వెళ్లి చేసి దాన్ని చూపించి ఇలా మీరు చేయండి, ఏ విషయం చెప్పాలన్నా గ్రాడ్యువల్ గా దాన్ని మార్చాలి తప్ప మీరు ముందు ప్రేమ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, పంక్చువాలిటీ కలిగి ఉండండి. స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాలవికాస్ గురువులకి. 9 గంటలకి క్లాసు అని నువ్వు చెప్పినప్పుడు పిల్లలు నీ ఇంటికి 9 గంటలకి పరిగెట్టుకొస్తే నాకు ఇంకా వంట అవ్వలేదు లేకపోతే ఇంకో పని అవ్వలేదు, ఒక్క అరగంట కూర్చోండి అన్న, 1/4 గంట కూర్చోండి అన్న అని మనం చెప్పకూడదు. టైం అంటే టైమే, కాలం అనేటువంటిది భగవ స్వరూపం, స్వామి ఆ రోజు చెప్పినవి. సో 9 to 10:15 బాలవికాస్ క్లాస్ అంటే ఐదర్ నీ పనులు ముందన్నా ముగించుకో లేదా అయిన తర్వాత అన్నా చేసుకో. నీ ఇంటి వాతావరణానికి దాన్ని తగ్గట్టుగా నువ్వు తీర్చిదిద్దుకో. నువ్వు పెద్ద పెద్ద పూలమాలలు వేసి స్వామికి అలంకరణ చేయలేకపోవచ్చు, కానీ పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. ఒక ప్రశాంతత రాగానే పిల్లలకి ఒక ఆనందాన్ని కలిగించేటువంటి ఎన్వైర్న్మెంట్ నువ్వు ఆ బాలవికాస్ తరగతిలో కలిగించాలని స్వామి చెప్పారు. అదొక ఎగ్జాంపుల్. తర్వాత పల్లెలకు వెళ్తారు, మీరు గ్రామాలకు వెళ్తారు కదా బాలవికాస్ ఎట్లా చేస్తారు అన్నారు స్వామి. స్వామి గ్రామాలకు వెళ్తాము అక్కడ చదువుకున్న పిల్లలకి బాలవికాస్ ట్రైనింగ్ వేస్తుంటే అట్లా కాదు అట్లా కాదు అన్నారు స్వామి. ఆగాం, స్వామి ఏం చెప్తే అది మనకి వినడం. ఎట్లా అంటే స్వామి చెప్పారు, మీరు పల్లెలకు వెళ్ళినప్పుడు చక్కగా ఒక దేవాలయం చూసుకోండి, ఆ దేవాలయంలో కూర్చుని భజన మొదలెట్టండి. మొట్టమొదటి మీరు భజన మొదలెట్టంగానే మీ దగ్గరికి పరిగెట్టుకొచ్చేది ఎవరు, పిల్లలు వస్తారు. వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక 4 పాటలు పాడండి. పాడిన తర్వాత అప్పుడు పిల్లల్ని భజన బాగా సంతోషమైందా అని అడగండి. సంతోషం వాళ్ళు తప్పకుండా తల ఊపుతారు. అప్పుడు ఇప్పుడు మంచి కథ చెప్తాను మీకు అని కథ చెప్పండి వాళ్ళకి. కథ చెప్పిన తర్వాత నేను మళ్ళా వచ్చే వారం కూడా వస్తానన్న, చక్కగా మనం భజనలు కథలు ఆటలు పద్యాలు అన్ని నేర్చుకుందామని వాళ్ళకి ఒక సూచనలాగా ఇచ్చి మీరు వచ్చేయండి. మళ్ళా వెళ్ళినప్పుడు 1-2 భజనలు ఒక ఆట ఆడించండి వాళ్ళకి. ఎందుకంటే మనలాగా పట్టణంలో ఉన్న వాళ్ళలాగా అంత చదువులు ఉండవు వాళ్ళకి, అందుకని అమాయకంగా వస్తారు, వీటికి ఆకర్షింపబడతారు. కాబట్టి గురువులు దానికి తగ్గట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి అని. ఎంత చక్కటి డైరెక్షన్ అంటే అది స్వామి, మాకు శిక్షణలో ఇలా ఇచ్చారు కాబట్టి మేము బాలవికాస్ తరగతి ఇలాగే నిర్వహిస్తామని అనుకోకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండి ఆ వాతావరణానికి తగ్గట్టుగా మనం చెప్పాలి అనేది ఆ ఇంటర్వ్యూలో స్వామి మాకు 89 జూన్ లో ఇచ్చారు స్వామి ఆ ఇంటర్వ్యూ. చాలా చక్కగా చెప్పారు.
1: బాలవికాస్ గురువు కన్నా ముందుగా ఒక తల్లిగా ఇంట్లో మీ పిల్లలకి ఏ పనైనా ఆచరించి మీరు ఎలా చూపిస్తున్నారు ఆ విషయం చెప్తారా పద్మలత గారు?
2: పిల్లలకి బాలవికాస్ పిల్లలకి మనం టీవీ చూడొద్దు అని చెప్తే చాలా మంది పేరెంట్స్ చెప్పేవారు ఏంటంటే వాళ్ళు టీవీ చూస్తున్నారండి అని. అయితే అప్పుడు నేను యాజ్ ఏ ఫ్యామిలీ అంటే తల్లిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అప్పుడు నేను అన్నానమాట, కాదమ్మా మనం చూసి పిల్లలకి నేను కనుక్కునేదాన్ని. వాళ్ళు ఏమనేవారంటే పాపం మాకేమో రూమ్ లో పెట్టి తలిపేసేసి చదువుకోమని చెప్పి వాళ్ళేమో సీరియల్స్ చూసుకుంటే ఎలాగా అంటే మేము మాకు కూడా చూడాలని ఉంటుంది కదా అని. అయితే స్వామి ఎప్పుడు ఏమనేవారంటే మనం ఏది కూడా బలవంతం చేసి ఆపాలి అనుకుంటే ఇంకా చెయ్యాలన్న పట్టుదల వస్తుంది. కానీ వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి బోధపరిచి మంచి ఏమిటి చెడేమిటి అని చెప్పి వాళ్ళని ఇప్పుడు ఫ్యాన్ గురించి ఎలా చెప్పారో అలా నిమ్మళంగా క్రమంగా వాళ్ళని ప్రేమతోనే ప్రేమే అస్త్రం అని చెప్పేవారు బాలవికాస్ గురువులకి. అందుకు నేను ఇంట్లో కూడా ఏం చేసేవాళ్ళం అంటే మేము మంచి బోర్న్విటా క్విజ్ అని అవి వచ్చేవి, అవి మేము అందరం కూర్చొని చూసేవాళ్ళం. అలాగే పిల్లలకి క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళకి. అది చూడనివ్వకుండా చదవమంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు చదువు మీద. అందువల్ల వాళ్ల కోసమని నేను నాకు క్రికెట్ లో ఏమి నాలెడ్జ్ లేకపోయినా కూడా అంతా తెలుసుకుని వాళ్లతో పాటు నేను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఒక బాల్ అంటే బౌలర్ వేస్తే అది సిక్సర్ అయితే చప్పట్లు కొట్టడం అలా చేసి వాళ్లతో పాటు నేను ఎంజాయ్ చేసినట్టుంటే పిల్లలు చాలా సరదా పడేవారు. తర్వాత మా ఆయన కూర్చోబెట్టి వాళ్ళని అడిగేవారు, ఎవరు బాగా ఆడారు, ఎందుకు కుంబ్లే అంటే నీకు ఇష్టం, ఎందుకు టెండూల్కర్ అంటే ఇష్టం, ఏమిటి వాళ్లలో బాగుంది. అప్పుడు వాళ్ళు చెప్పేవారు కాన్సన్ట్రేషన్ గురించి, దాని గురించి. అలాగే స్వామి టెండూల్కర్ గారికి చెప్పింది కూడా పిల్లలు బాగా గుర్తుపెట్టుకున్నారన్నమాట. సో అప్పుడు బాగా కొంచెం ఆడలేకపోతే టెండూల్కర్ అడిగితే స్వామి చెప్పారంట, నువ్వు అవతలున్న ఆట వాడి మీద ధ్యానం పెట్టకుండా బాల్ మీద పెట్టు అని. సో పిల్లలు అదే చెప్పేవారు, అమ్మ టెండూల్కర్ నుంచి మాకేమో కాన్సన్ట్రేషను, పేషెన్స్, పర్సివరెన్స్, అవతల వాళ్ళు మన ఎంత టీస్ చేసినా కూడా మనం అంటే చలించకుండా మన గోల్ ఏదో దాని మీదే ధ్యానం పెట్టడం అలాంటివి. అలాగా మేము అప్పుడు పేరెంట్స్ కాంటాక్ట్ లో వాళ్ళకి చెప్పేవాళ్ళం అన్నమాట, మంచి మంచి ప్రోగ్రామ్స్ ని మీరు కూడా వాళ్లతో పాటు కూర్చొని చూసి. సపోజ్ రామాయణం చూశారు, రామాయణంలో రావణుడు ఎందుకు మంచివాడు కాదు, అలాగా మీరు అనలైజ్ చేసి చూపించండి. దానివల్ల వాళ్ళు టీవీ చూడడం అవుతుంది, మంచి నేర్చుకోవడం కూడా అవుతుంది.
1: మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ అని ఎదుర్కొని ఉంటారు కదండి పిల్లలు మీరు చెప్పేటప్పుడు?
0: చాలా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ టీవీ ఇదే చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే అది కూడా స్వామి ఎట్లా మనకు అందించారంటే, ఇందాక అన్నాను మీతో, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి గురువులు, పిల్లల వాళ్ళ మూడ్ ను బట్టి మనం తరగతి నిర్వహణ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే పిల్లలు రారు మన దగ్గరికి. నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి రామానంద సాగర్ది రామాయణం ఇది మొదలైంది మనకి. నాకు ఆదివారం పూట మార్నింగ్ 9 బాల వికాస్ క్లాస్ ఉండేది నాకు ఇంట్లో. ఆ 9 బాల వికాస్ చక్కగా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉండేది. ఆ టైంలో సడన్ గా ఈ రామాయణం మొదలైన తర్వాత పిల్లలు రావడం తగ్గింది నాకు. నాకు అర్థం కాలేదు ఎందుకు రావట్లేదు పిల్లలు ఏంటంటే, వాళ్ళు చెప్పారు, అక్క ఆంటీ రామాయణం వస్తుంది, మేము ఇంట్లో కూర్చుని అందరం చూస్తున్నాం, మా పేరెంట్స్తో కూడా చూస్తున్నాము అన్నారు. సరే టైం మారుద్దామన్నానని రామాయణం అయిపోయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లో పెట్టుకున్నాను. అప్పుడు కూడా ఒక 2 వారాలు బాగా సక్సెస్ఫుల్ అయింది. మళ్ళా తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గడం మొదలెట్టారు. నాకు ఏదో నాలో లోపం ఉంది అని ఫస్ట్ నేను అదే ఫీల్ అయ్యాను. పిల్లలు ఇంట్రెస్ట్ కాదు, నేనేదో వాళ్ళకి సరైన వాళ్ళని ఆకర్షించే పద్ధతిలో మేబీ చెప్పట్లేదేమో అని కొంచెం వరి అయ్యాను. నేను స్వామిని ప్రార్థించుకున్నాను, స్వామి ఇదేంటి స్వామి పరీక్ష. నాకు ఒక ఈగో కూడా ఉండేది చాలా బాగా సక్సెస్, శ్యామలా నగర్ అంటే మా కాలనీ అనమాట, శ్యామలా నగర్ లో చాలా సక్సెస్ఫుల్ బాల వికాస్ ఏమంటే శశిబాలది అని చెప్పు, ఆ ఇది ఉండదు కదా, ఇదేంటి సడన్ గా ఇంత డౌన్ ఫాల్ ఇదని భయపడ్డాను. తర్వాత ఒక ఆదివారం ఒక 10 పిల్లలు వచ్చారు, 10:30, 11 ఆ ప్రాంతం. ఏం నాన్న ఎవరు రావట్లేదు, ఏంట్రా 9 పోనీ, మీరు అడిగినట్టు మార్చాను కదా నేను, ఓ పని చేద్దాం మన ఇంట్లోనే కూర్చొని చూద్దామని చెప్పాను. అప్పుడు 2 వారాలు వచ్చారు, మళ్ళా మానేశారు. ఏం నాన్న అంటే వాళ్ళు మొహాలు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళని చూసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు, ఏం నాన్న ఏమన్నా ప్రాబ్లమా చెప్పండి అని. ఇట్లాగే నాన్న నాన్న అంటే పిల్లలు అలవాటు నాకు అదే. తర్వాత కాలేజీలో కూడా అదే అలవాటైంది. అంటే వాళ్ళు చాలా చిన్నగా, ఆంటీ అది కాదు ఆంటీ, మీ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, మా ఇంట్లో అందరి ఇళ్లలో కలర్ టీవీ ఉంది, అందుకని మా కలర్ టీవీలో రామాయణం చూస్తే చాలా బాగుంది, అందుకని మేము రాలేకపోతున్నాం అన్నారు. నేను చాలా బాధపడ్డా, స్వామి కలర్ టీవీ ఇప్పుడు వాళ్ళకి రామాయణం చూపించడం కోసం నేను కలర్ టీవీ, నువ్వు చెప్పిన సీలింగ్ ఆంటీ చేసిన ఎక్కడ పోతుంది నాకు కాబట్టి అని. నాన్న మీకు ఎప్పుడు కన్వీనియంట్ పోనీ, మీరు రామాయణం మీ ఇంట్లోనే చూడండి, చూసి ఎప్పుడు వస్తారంటే సాయంత్రం 5 వస్తాం అక్క ఆంటీ, 5 అయితే మాకు అందరికీ కన్వీనియంట్ అన్నారు. కానీ నాకు అది మోస్ట్ ఇన్కన్వీనియంట్ టైం. స్వామి అక్కడ కూడా నాకు పరీక్ష పెట్టారు, ఎందుకంటే భజన మందిరంలో 6:30 భజనలో మనం పాడాలి అంటే 4:30 to 5:30 మాకు భజన ప్రాక్టీస్ ఉండేది కంపల్సరీగా. ఆ రోజు భజనలో పాడేది రెగ్యులర్ గా, భజన వెళ్లి పాడడం అనేది అలవాటు నాకు. మార్నింగ్ బాల వికాస్ అయిపోతే సాయంత్రం 1 ప్రాక్టీస్, భజన వెళ్ళటం అనేది. కానీ ఇంక స్వామికి చెప్పుకున్నాను, స్వామి నాకేదో మార్గం చూపించమని. ఈ మార్గం చూపించినప్పుడు నేను స్వామికి ఎదురు చెప్పలేను. ఇంకంతే ఒక దాదాపు ఒక 5-6 మంత్స్ నాకు భజనకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఈ పిల్లలకి వాళ్ళు 5కి వచ్చేవాళ్ళు 6:30, 7, 7:30 దాకా ఆ బాల వికాస్ అలా నడుస్తూ ఉండేది. వాళ్ళకి భజన పాట పాపి హో ఇదే స్వామి భజన పాట స్వామికి పాడుతున్నాను అనుకోవడం అట్లా నన్ను నేను ఒక రకంగా కన్సోల్ చేసుకున్నాను. కానీ బాల వికాస్ మళ్ళా యథాస్థితికి అంతకుముందు ఎంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు అంతమంది రావడం ఆ రోజు వాళ్ళు రామాయణంలో చూసిన అన్నీ ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ తో వచ్చేవాళ్ళు వాళ్ళు రాముడు అలా చేయకూడదు కదా ఇట్స్ నాట్ ఫేర్ అండ్ రామాస్ పాటన ఆంటీ అంటే రావణాసురుడు చెడ్డ ఇదేని ఎందుకని పిల్లలు అడిగారు అక్క చెప్పారు ఇప్పుడు కానీ నాకు డిఫరెంట్ క్వశ్చనింగ్ అనమాట రాముడు అలా చేయకూడదు కదా ఇట్స్ నాట్ ఫేర్ అండ్ రామాస్ పాట కదా సీతమ్మను అట్లా పంపించకూడదు కదా అంటే వాళ్ళు అంత కీన్ గా దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు వాళ్ళకి మంచి చెడు చెప్పినాన్న ఇలా జరిగింది వాళ్ళు దేవుళ్ళు ఎందుకంటే ఆ కాలానికి ఒక ధర్మం ఉంది ఆ ధర్మాన్ని అనుసరించారు. వాళ్ళకి అంత పెద్ద పెద్ద మాటలు కూడా అర్థం కాదు కానీ వాళ్ళకి నచ్చేటట్టుగా చిన్న చిన్నగా చెప్తూ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ఆ రామాయణం మీద ముందు ఒక 30 నిమిషాలు ఆ క్విజ్ కార్యక్రమం అయిపోయాక రెగ్యులర్ బాల వికాస్ లోకి వచ్చేవాళ్ళం. ఇట్లా ప్రతి క్షణం పిల్లల అనుకూలతను బట్టి మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దట్స్ నాకు జరిగిన ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అమ్మా.
1: మీరు ఇవన్నీ చెప్తుంటే మా స్కూల్లో కాలేజ్లో పిల్లలకు సరైన దారిలో పెట్టడానికి స్వామివారి ఆమ్నీ ప్రెజెన్స్ ని పిల్లలకు చూపించిన సంగతులు గుర్తొస్తున్నాయంటి. ఒక ఇన్స్టెన్స్ నాకు గుర్తొస్తోంది. ఒక అబ్బాయి తన బర్త్డే కని మిర్చి బజీ పార్టీ ఇద్దాం నా క్లాస్మేట్స్ కి అనుకున్నాడు అనమాట. సో అందుకని 2 బకెట్ల మిర్చి బజీ ఆర్డర్ చేశారు. సో ఆ రోజు తన పుట్టినరోజు నాడు ఇంకా ఆ పిల్లలందరినీ వాళ్ళ క్లాస్మేట్స్ ని పిలిచేసి పార్టీ చేసేసుకున్నాడు అనమాట. 4 రోజులు అయిపోయింది, దర్శనానికి వచ్చారు, వరండాలో కూర్చొని ఉన్నారు. కొంచెం దూరంలోనే వార్డెన్ సార్ కూడా కూర్చొని ఉన్నారు. స్వామి నేరుగా వార్డెన్ దగ్గరికి వచ్చి మీ దగ్గర బయట ఫుడ్ దొరుకుతుందా అని అడిగారు. దొరుకుతుంది స్వామి. మిర్చి బజ్జీ కూడా దొరుకుతుందా అని అడిగారు. వారానికి ఒకసారి తెప్పిస్తాం స్వామి. అలా కాదు, అలా కాకుండా కూడా తెప్పించుకోవచ్చా? ఆర్డర్ చేసుకోవచ్చు స్వామి అని చెప్పారు. అని చెప్పి నేరుగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఎవడబ్బా సొమ్మని రా, నువ్వు మిర్చి బజ్జీకి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ ఇస్తున్నావు, అదంతా మీ అమ్మ కష్టార్జితం. నీ హెడ్ బ్లడ్ ఫుడ్ దుడ్డు అన్నీ మీ అమ్మవే అని ఇలా ఎంత చక్కగా అబ్బాయిని కరెక్ట్ చేశారంటే అదొక మన అందరికీ ఒక ఎగ్జాంపుల్ అండి. పిల్లలందరికీ కూడాను అంటే తల్లిదండ్రులు కష్టార్జితం మనం వృధా చేయకూడదు అని. ప్రతి బాలవికాస్ క్లాస్ లో స్వామి మనతో ఉన్నారు అన్న అనుభవాన్ని స్వామి మీకు ఎలా కలిగించారో చెప్తూ గురువులను గైడ్ చేసిన సంఘటనలు ఏమన్నా ఉంటే గుర్తు తెచ్చుకుంటారా శశిబాల గారు?
0: చాలా జరుగుతూనే ఉంటాయమ్మా. ఎందుకంటే అసలు బాల వికాస్ లో బేసిక్ గా మనం చెప్పేది ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉంటాడు, మనం ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు అని. ఎందుకంటే స్వామి పిల్లలతో అడ్రస్ చేసినప్పుడు, మీరు స్టూడెంట్స్ గురించి చెప్పినప్పుడే ఒక సందర్భంలో స్వామి బాయ్స్ నో దట్ ఐ నో ఎవ్రీథింగ్ అన్నారు స్వామి. ఆయనకి తెలియకుండా విశ్వచక్షు, ఆయనకి తెలియకుండా ఏది మనం చేయలేము అనేటువంటిది చెప్తూ ఉంటాం. నేను బాల వికాస్ అనేది నాకు ఎక్కువ రెసిడెన్షియల్ బాల వికాస్ మొదటి నుంచి కూడా. ఈ రెసిడెన్షియల్ బాల వికాస్ లో ఏం చేశానంటే పిల్లలకి చక్కగా ఈ బ్రహ్మార్పణం చెప్పడం, అన్ని తినేటప్పుడు బ్రహ్మార్పణం చెప్పుకోవాలన్న, అది స్వామి భగవంతుడికి చూపించి మీకు ఏ గాడ్ ఇష్టం అయితే ఆ గాడ్కి చూపించి తీసుకోవాలి ఆహారం, ఇట్లా అన్ని మామూలుగా చెప్పేదాన్ని అన్ని కూడా. పిల్లలు కూడా చాలా చక్కగా చేసేవాళ్ళు. కొంతమంది గ్రూప్ 2, గ్రూప్ 3కి వచ్చిన పిల్లలైతే పెద్ద పెద్ద చార్ట్స్ మీద మంచి హ్యాండ్ రైటింగ్ తో బ్రహ్మార్పణం ఇది రాసి తక్కిన బాల వికాస్ కాని పిల్లలు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గోడలు కూడా తగిలించి వచ్చేవాళ్ళు. మంచి అంటే వాళ్ళు తినేటప్పుడు కనీసం దాన్ని చూస్తారా అంటే వాళ్ళకి అదొక తెలియకుండా వాళ్ళలో ఆ స్పిరిట్ డెవలప్ అయింది. ఇట్లా నడుస్తున్నప్పుడు ఒకసారి నాకు గ్రూప్ 1 క్లాసు 9 to 10:15 ఉండేది, మళ్ళీ 10:30 to 11:30 దాకా గ్రూప్2 క్లాస్ ఉండేది. గ్రూప్3 మాత్రం మందిరంలో తీసుకునేవాళ్ళం. మధ్యాహ్నం పూట భజనకు వెళ్లే ముందు ఒక గంట ముందు గ్రూప్ 3 తీసుకునేవాళ్ళం. ఒకరోజు గ్రూప్ 1 క్లాస్ జరుగుతున్నప్పుడు అజిత్ అని ఒక చిన్న పిల్లాడున్నాడు, అక్కడే బాలకుటీర్ స్కూల్లో చదువుతున్నాడు. వాడు పాపం బిక్కమ్మ వేసుకుని కూర్చున్నాడు, తక్కిన పిల్లలందరూ దే ఆర్ వెయిటింగ్ అనమాట. శశిబాల ఆంటీ రాగానే వాళ్ళు వీడికి మంచి క్లాస్ ఉంటుంది, ఏదో కంప్లైంట్ చేయాలన్న ఉద్దేశంతో చూస్తున్నారు. నేను వచ్చాను, ఏదో తేడాగా ఉంది, మామూలుగా రాగానే సాయిరామ ఆంటీ అని పలకరించడం లేకపోతే అన్ని అరేంజ్ చేసి కూర్చోవడం పద్ధతిగా ఉంటుంది. వీడంతా కొంచెం రెస్ట్లెస్ గా కనపడ్డారు. సరే నేను ఏం గమనించినట్టుగా మామూలుగా ఓంకారం చేసి కథ ఏదో చెప్పి మొదలు పెడుతున్నాను. వీడు మాత్రం వాడి ఫోకస్ దీని మీద లేదు, ఏదో అలజడిగా కనపడుతున్నాడు. సరే స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా అడిగాను, ఏం నాన్న ఏం జరిగింది, ఎందుకు అజిత్ అట్లా ఉన్నావు అంటే, ఈ తక్కిన పిల్లల నుంచి ఒకళ్ళు లేచి, ఆంటీ అజిత్ నిన్న స్కూల్ దగ్గర బయట అన్ని కూడా కొనుక్కుని తిన్నాడు, మీరు చెప్పారు కదా బయట ఏం తినకూడదు అని చెప్పి, అయినా వాడు కొనుక్కుని తిన్నాడు అని. ఇంకా వీడందరు తక్కిన వాళ్ళంతా క్యూరియస్ ఉంది, వాళ్ళేమో పాప అసలు ఇంకా అబౌట్ వాడు ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు అర్థం కాలే ఎట్లా చెప్పాలి వాడికి, మనకి స్వామి ఏం చెప్తున్నారు, ఏదన్నా కరెక్షన్ చేయాలన్నా కూడా, ఒక తప్పుని ఇచ్చేయాలన్నా మందలించాలన్నా 10 మందిలో చేయకూడదు, వాడిని పక్కకు పిలిచి నాన్న అది చేయకూడదు కదా తప్పు. అందుకే తల్లి తల్లి ఎలాగైతే చెప్తుందో మంచి అలా చెప్పాలని గురువులకు అవకాశం ఇచ్చారు స్వామి. సో అందుకే నేను చేశానంటే వాడిని లోపలికి వెళ్లి నేను, స్వామి స్వామి ఇదేంటి స్వామి పాపం వాడికి ఎలా చెప్పాలి, వాడు ఆల్మోస్ట్ ఏడుస్తున్న ఇదిలో ఉన్నాడు, ఎలా చెప్పాలి స్వామి నేను అని కొంచెం వర్రీ అయి మళ్ళా బయటకు వచ్చి కూర్చున్నాను. అని నాన్న ఎట్లారా తిన్నావరా, నేను చెప్పాను కదా తినకూడదంటే, నేను బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నాను కదా ఆంటీ అన్నాడు వాడు. నాకు ఇంకా షాక్ అయ్యాను, బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నాను అన్న తర్వాత, ఎందుకంటే ఏది తినే ముందైనా బ్రహ్మార్పణం చెప్పుకోమని చెప్పింది నేనే, కానీ వాడు ఆన్సర్ ఇస్తాడని అనుకోలేదు. ఈ తక్కిన వాడు ఇప్పుడు నా వైపు ఇంకా క్యూరియస్ చూస్తున్నారు, ఇప్పుడు ఆ బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నావు కాబట్టి ఓకే మంచిదే అని అంటే ఇంకా రేపటి నుంచి వాళ్ళు మొదలెడతారు, కోపడితే వీడు అప్సెట్ అవుతాడు, ఏ అది స్వామి చెప్పినట్టుగా అయింది నా పని. సరే మెల్లిగా స్వామికి దండం పెట్టుకుని, స్వామి ఫోటో వైపు చూసి దండం పెట్టుకుని, అప్పుడు చెప్పాను నాన్న నిజమే బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నావు, కానీ మనం భగవంతుడికి ఎలాంటి పదార్థాన్ని అందించాలి, మనం ఏదిచ్చినా స్వామి తీసుకుంటారు కదా, ఏదిచ్చినా మనం ఇక్కడ స్వామి ఫోటో ముందు ఏది పెట్టినా ఫస్ట్ స్వామి విల్ టేక్ ఇట్ అని మనకి తెలుసు కదా, మరి అలా ఈగలు బయట వాళ్ళన్ని అలాంటి పదార్థాలు మనం భగవంతుడికి ఇవ్వచ్చా దేవుడికి పెట్టచ్చా అన్నాను. భగవంతుడు అన్న మాట కూడా వాళ్ళ నేను దేవుడికి ఇవ్వచ్చా అని అంటే, ఇవ్వకూడదా ఆంటీ అన్నాడు. అని ఇంకెప్పుడు చేయను ఆంటీ అన్నాడు. వెంటనే అందరినీ ఉద్దేశం చెప్పాను నాన్న, వాడికి తెలియక చేశాడు అది, మీరు ఎవ్వరు కూడా అలా చేయకండి, ఎందుకంటే బ్రహ్మార్పణం అనేటువంటిది మనం తీసుకునే ఆహారాన్ని చెప్పుకోవడం మంచిది, వాడు తీసుకున్నాడు చెప్పాడు కాబట్టి వాడికి ఏం అవ్వలేదు వాడు, కానీ అలా ఈగలు ముసిరినవి బయట ఓపెన్ గా పెట్టిన పదార్థాలు మనం తీసుకోకూడదు నాన్నని నెమ్మదిగా సర్ది చెప్పి అయిపోయింది అది. ఆ తర్వాత చాలా ఒక 5-6 నెలలు కాదు, అసలు ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వైట్ ఫీల్డ్ వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు మమ్మల్ని అందరినీ. లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు పాపం ఎంత కష్టమైందో కదా, ఎంత కష్టమైందో కదా. నాకు ముందు అర్థం కాలే కష్టం అవడం ఏంటి, ఏం కష్టము స్వామి నా వైపు చూసి, ఎందుకంటే కష్టాలు వస్తున్నాయి స్వామి అని చెప్పినందుకు నాకు అంతకుముందే 2-3 సార్లు చివాట్లు పడ్డాయి. ఇదేంటా పాపం వాడికి, చిన్నవాడికి చెప్పడానికి బాల వికాస్ క్లాసులో ఇబ్బంది అయింది కదా అన్న. అప్పటికీ నాకు గుర్తు రాలేదు ఇన్సిడెంట్. స్వామి వైపు చూస్తున్నాను, బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నాను అన్నాడు కదా, మరి వాడు కరెక్టే కదా వాడు చేసింది అని. అప్పుడు వెంటనే గుర్తుకో, స్వామి కరెక్టే కానీ వాడు బయట పదార్థాలు తినకూడదని చెప్పాను కదా స్వామి, అందుకనంటే బాగా చెప్పావులే సంతోషం సంతోషం అన్న. అంటే ఏదైనా నేను ఊరికే వాళ్ళకి స్వామి అన్ని గమనిస్తారని చెప్పడమే కాకుండా గమనించాను అనేటువంటిది నాకు అర్థమయ్యేటట్టుగా స్వామి చెప్పారు. అలాగే ఇంకొక సందర్భంలో ప్రసాదం పెడుతూ ఉంటాం స్వామి దగ్గర పిల్లలకి ఇవ్వడం కోసమని, ఒకసారి ప్రసాదం బిస్కెట్స్ అవి ఇందాక పట్టిక బెల్లం ఉంటే ఆ పట్టిక బెల్లం స్వామి ఫోటో దగ్గర పెట్టి బాల వికాస్ క్లాస్ అయిపోయాక పిల్లలకి బ్రహ్మార్పణం చెప్పి తీసుకోండి అన్న అని చెప్పాను. కరెక్ట్ గా వాళ్ళు వచ్చి ఆ ప్లేట్ దగ్గర చూసి, ఆంటీ ఇవాళ స్వామి ప్రసాదము, స్వామి బోల్డ్ రూపాల్లో వచ్చి స్వామి ప్రసాదం తినేస్తున్నారు అన్నారు. నాకు అసలు షాక్ అయ్యాను, నేను అన్ని సర్దుకుంటున్నాను, పిల్లలు ఆ మాట నేను భయం వేసి వెళ్ళి చూస్తే ఆ పట్టిక బెల్లం నిండా నల్ల చీమలు బాగా పుట్టల్లా పట్టున్నాయి. చూడండి ఆంటీ, స్వామి వాళ్ళ నల్ల చీమల రూపంలో ఎన్ని చీమల రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తున్నాను, దట్ వాజ్ అ గ్రేట్ లెసన్ టు మీ. అంటే ఏది పెట్టినా స్వామి తీసుకుంటారనే ఆ బీజం వాళ్ళ మనసులో పడింది, భగవంతుడు తీసుకుంటాడు అని. ఊరికి నేను బహుశా నేను నోటి ద్వారా ఆ మాట చెప్పానేమో గాని వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా హృదయంలో తీసుకున్నారు. నాకు అక్కడ ఎగ్జాంపుల్ చూపి, అప్పటికి నేను కావాలని తెలియ తక్కువగా, నాన్న ఏముందిరా బయటికి తీసుకెళ్లి దులిపేసేసి అంటే, వద్దాంటి వాళ్ళు ప్రసాదం లేకపోయినా పర్లేదు స్వామి వచ్చి అన్ని రూపాల్లో తింటున్నారు కదా ఏం పర్వాలేదు పట్టిక బెల్లం లేకపోయినా పర్వాలేదని నాకే వాళ్ళు మళ్ళా ఒక లెసన్ చెప్పి వెళ్లడం జరిగింది.
1: ఇప్పుడు శశిపాల్ గారు చెప్పిన విషయాలు మనం చూసినట్లయితే నిస్సందేహంగా ప్రతి బాల వికాస్ గురువుకి అండగా దండగా ఉండి స్వామి గైడ్ చేస్తూనే ఉన్నారు కదండి, ఈ విషయంపై మీ అనుభవాల్ని కొంచెం పంచుకుంటారా పద్మా గారు?
2: తప్పకుండా అండి. మాకు ఒరిస్సాలో చాలా విరివిగా చాలా నాన్ వెజ్ తినే అలవాటు అందరికీ ఉంటుందన్నమాట. అయితే మాకు సంస్థలో సభ్యులుగాను బాల వికాస్ లో కూడా మొట్టమొదటి పాఠం ఏమిటంటే స్వామి ఎప్పుడు దాన్ని జీవహింస చెయ్యకూడదు అని స్వామి చెప్పారు కదా, మేము మరి స్వామి తాలూకా చైల్డ్హుడ్ డేస్ ని కూడా బాల వికాస్ లో చెప్తాం అన్నమాట. ఎలా స్వామి వాళ్ళ ఇంట్లో ఏమైనా చెయ్యబోతే చాలా బాధపడేవారు. కరణం సుబ్బమ్మ గారి ఇంటికి వెళ్లి బోయినం అది చేసేవారు. చిన్నప్పటి నుంచి కూడా జీవహింస ఆయన ఇష్టపడేవారు కాదని చెప్తూ, ఎవ్వరు కూడా తినకూడదమ్మా, ఎందుకంటే ఒక జీవిని మనం బాధ పెట్టి హింసించి మనం దాన్ని తినకూడదు అని చెప్పేవాళ్ళం అన్నమాట. అయితే ఒక రోజు ఒక గురువు నిరుపమ అని తనేమో వచ్చి, అక్క నాకు ఒక చాలా ఒక సందేహం ఉంది, నేను బాల వికాస్ లో పిల్లలకేమో చెప్పలేకపోతున్నాను నాన్ వెజ్ తినకండి అని. ఏమ్మా అంటే, మరి నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేకపోతున్నాను, మా అత్తవారింట్లో ఎవ్రీ డే నాన్ వెజ్ చేసి తీరాలి, మరి నేను తినకుండా ఉండలేని దాన్ని నేను ఎలాగ వాళ్ళకి చెప్తాను, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను, నేను మానేస్తానంటే మరి గురువుగా ఉండను, అసలే మనకి గురువులు చాలా తక్కువ ఉన్నారు అని. నేనేమో అలా కాదమ్మా, స్వామి చెప్పేవారు, ఎందుకంటే నేను అప్పుడెప్పుడు సత్యసాయి ఆనందదాయిలోని పుస్తకంలోనే ఇక్కడ చదివాను ఏంటంటే, స్వామి మనలో లేని మంచితనంకి ఎలాగ పిల్లలకి చెప్పగలం, అందువల్ల మనం పర్ఫెక్ట్ అయ్యాక కదా బాల వికాస్ తీసుకోవాలంటే. స్వామి అప్పుడు అలా కాదు బంగారు, ప్యారలల్ గా అవుతుంది, వాళ్లకి చెప్తూ నువ్వు నేర్చుకుంటావు, నీ జీవితంలో అలవర్చుకుంటావు అని. అది నాకు గుర్తుకొచ్చి నేను కాదమ్మా అలా కాదు, స్వామి దగ్గర సరెండర్ అయ్యు, స్వామికి చెప్పు, ఎందుకంటే ఒరిసా వాళ్ళ నేచర్ ఏమిటంటే ఆ మాంసం గాని లేకపోతే చేపలు గాని ఎనీ నాన్ వెజ్ ని ప్లేట్కి కొంచెం దూరంగా పెట్టి బ్రహ్మార్పణం చెప్పి బ్రహ్మార్పణం తర్వాత దాన్ని దగ్గరికి తెచ్చి తిందాం అన్నమాట. అందుకు నేను అన్నాను అలా కాదమ్మా, నువ్వు స్వామికి చెప్పుకో, ఎప్పుడు నీలో స్వామికి సరెండర్ అయ్యాక స్వామే అది చూసుకుంటారు, అలా అని బాల వికాస్ క్లాసులు మానొద్దు. కొద్ది రోజులు అయిపోయాక తనే హడావుడిగా ఒక రోజు వచ్చి, అక్క అక్క నాకేమో స్వామి నా చేత నాన్ వెజ్ మాన్పించేశారు, అంటే ఎలాగా అంటే నాకు ఒక వారం రోజులై చాలా బాడీ అంతా ఎలర్జీ రావడం, తర్వాత అంటే వాంతి వచ్చినట్టుగా వికారం రావడం, ఇప్పుడు అలాంటి లక్షణాలు అవి రావడం. డాక్టర్ గారు అన్నారు ఏమిటంటే, ఏమిటి నాన్ వెజ్ తింటున్నారు, అది బంద్ చేస్తేనే గాని ఇవి పోవు మీకు అని అన్నారు. నాకు తర్వాత స్వామి విభూతి అది తిని నేను కంప్లీట్ గా దాన్ని వదిలేశాను, నాకు ఎవర్షన్ వచ్చేసింది నాన్ వెజ్ అంటేను. స్వామి నాకు చాలా సహాయపడ్డారు అని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పారు కదా శశిబాల గారు పిల్లల్లోని ఆ విశ్వాసం భక్తి ఆ విత్తనాలని మనం నాటగలిగితే అవి మహావృక్షాలుగా ఎలా అవుతాయో. తిరుతోళ్ళని ఒక జాగా ఉంది, అక్కడ బాల వికాస్ లో చిన్నపిల్ల ఐదేళ్ల పిల్ల ఆరేళ్ల పిల్ల అన్నమాట, మన కిరణ్ స్టోరీ ప్రార్థన స్టోరీ అవన్నీ చెప్తూ దేవుడు ఉన్నాడు, మనం ఏదైనా సరే బాబా గారికి స్వామికి పెట్టే తినాలి, మన ఇంట్లో మన ఇంట్లోని మన ముఖ్యమైన మెంబర్ అవుతున్నారు స్వామి, స్వామి తర్వాతే అందరూ అని అది చెప్పడం వల్ల తను ఆ గోడ మీద పైన ఉన్న ఫోటోకి స్వామికి ఎప్పుడు కూడా స్వామి ఏది తిన్నా పల్లీలు తింటే స్వామి ఇది తీసుకోండి, చాక్లెట్ స్వామి ఇది తీసుకోండి అని అనేదిట. అది స్వామి తీసుకోలేదు అని కూడా ఏడిచేదంట ఆ పిల్ల పాపం. అయితే తర్వాత ఇంకా స్వామి నవనీత చూరుడు అంటారు కదా, స్వామి హృదయం చాలా వెన్నకన్నా మెత్తనైనదని. సో చాలా ఊరంతా అది పాకిపోయింది ఏంటంటే, ఆ పిల్ల చాక్లెట్ ఇస్తే ఆ పైన ఫోటోకి ఆ స్వామి పెదవి దగ్గర ఆ చాక్లెట్ ముక్క అంటుకుని ఉండేదంట, పల్లీలైతే పల్లీలు, ఏది ఆ పిల్ల స్వామికి మనస్ఫూర్తిగా నైవేద్యం ఇచ్చినట్టుగా స్వామి ఇది తీసుకో అంటే అక్కడ వెళ్లి స్వామి ఫోటోకి అంటుకుని ఉండేదంట. అది కూడా చూశాక అనిపించింది ఏంటంటే పిల్లలు చాలా కల్మషం లేని పవిత్ర హృదయాలు. అందువల్ల స్వామి పిల్లల్ని ఎలా శిశుపాల్ గారు చెప్పారో, పిల్లలంటే చాలా ప్రాణం స్వామికి. ఆ భక్తి బీజం వాళ్లలో నాటితే స్వామి ఎలా వాళ్ళని వింటారు, వాళ్ల కోరికలు వాళ్ల ప్రార్థనలు అన్నది కూడా.
0: ఇప్పుడు అక్క చెప్పినట్టుగా స్వామి తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లికి ఇది ఇవ్వాలని. అందుకే 1977 లో స్వామి అమ్మ మాతృశ్రీ ఈశ్వరంబ గారు ఇదైన తర్వాత ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి మనం బాల వికాస్ డేగా మాతృశ్రీ ఈశ్వరంబ వర్ధంతిని బాల వికాస్ డేగా చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా అందరూ అడిగితే స్వామి ఆశీర్వదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామి తల్లి తండ్రికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా తల్లికి. ఎందుకంటే తల్లి ఒడి ప్రథమ బడి అని మనం చెప్పుకుంటాం. తల్లి అన్ని నేర్పించి చక్కగా పెంచి తీసుకొస్తుంది కాబట్టి ఆ తల్లికి ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా మనం తల్లికి ఇది చేయాలి, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి, తల్లి తండ్రి చెప్పిన మాట వినాలి, ఇలాంటివన్నీ కూడా స్వామి బాల వికాస్ ద్వారా మనం గురువుల ద్వారా చెప్పిస్తూ ఉంటారు. సో అన్ని ఇలాంటివన్నీ పిల్లలకి చెప్తూ ఉంటాను. నాకు ఒక రెండు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మాకు సత్యసాయి మందిరం గుంటూరు మందిరం శాంతి సుధా స్వామి పేరు పెట్టారు ఆ మందిరానికి. మందిరంలో పేరెంటింగ్ మీటింగ్ పెట్టుకున్నాం, తల్లిదండ్రులందరినీ పిలిచాము. బాల వికాస్ పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ తల్లిదండ్రులు, స్కూల్లో కూడా బాల వికాస్ ఉండేది, 300 మంది పిల్లలు ఉన్నారు ఆ రోజుల్లో. అందరికీ పేరెంట్స్ చాలా మంది వచ్చారు. ఇంకా సెషన్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకొక 10 నిమిషాలు మొదలవుతుండగా ఒక పేరెంట్ ఎవరో వచ్చారు. వచ్చి నేను ఆర్గనైజ్ చేసుకునే హడావుడిలో ఉన్నాను కార్యక్రమం అంతా అనమాట. వచ్చి ఇక్కడ శశిపాల్ గారంటే ఎవరు అని గట్టిగా అడిగింది ఆమె. మా వాళ్ళు నన్ను పిలిచి అక్క ఆమె ఎవరో మిమ్మల్ని అడుగుతున్నారు అని అంటే, ఏంటమ్మా సాయిరామ్ ఏంటి చెప్పండి, ఇంకా 10 నిమిషాలు మొదలవుతుంది కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి, ముందు పక్కకి రండి అన్నాము. ఆ వాయిస్ కూడా చాలా హార్ష్గా కోపంగా ఉండేటికి నాకు భయం వేసింది. అమ్మ ఒక్క 10 నిమిషాలు మీరు ఏదైనా మాట్లాడాలంటే మరి అంటే, లేదు లేదు నేను ముందు మీతో మాట్లాడాలి, మీరు పక్కకి రండి అని నా చెయ్యి గట్టిగా పట్టుకుని పక్కకి తీసుకెళ్తే మా వాళ్ళందరూ భయపడ్డారు, అమ్మో ఏదో జరిగింది, ఆమె ఎవరో చాలా కోపంగా తీసుకెళ్ళింది అక్కని అని చెప్పేసి. సరే వెనకాల మందిరం వెనకాల తీసుకుని వెళ్ళి, మీరు మా పిల్లలకు బాల వికాస్ చెప్తున్నారు కదా, మా అబ్బాయి ఇంటికి వచ్చి ఏంటేంటో చేస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉంది అన్నది. ఏం చేస్తున్నాడమ్మా, భయపడేంతగా మేము బాల వికాస్లో ఏం చెప్పాం, ఏం చేస్తున్నాడు అన్నాడు. అంటే పొద్దున్నే నిద్ర లేవంగానే అండి, మా వాకిట్లో ఒక నందివర్ధనం చెట్టు ఉంది, కళ్ళు మూసుకునే నిద్ర కళ్ళు కూడా తెరవడు, అక్కడికి వెళ్ళి ఒక నందివర్ధనం పువ్వు తీసుకుని వచ్చి నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాకు పాదాల మీద పువ్వు పెట్టి దండం పెడతాడు, అప్పుడు కానీ ఇచ్చేయడు, నాకు చాలా భయంగా ఉంది అన్నామె. నేను అమ్మా తప్పే ఉందమ్మా, మంచి పనే కదా, మేమే చెప్పాం బాల వికాస్లో, స్వామి చెప్పారు మొట్టమొదట తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, చక్కటి విషయం చెప్పారు, ఇవాళ నాకు పేరెంటింగ్ వర్క్షాప్ లో నిజంగా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను అని అంటే, కాదండి. అప్పుడు ఆమె ఆ కోపం తగ్గి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంది, కాదండి నాకు చాలా ఇదిగా ఉంది, మేమెప్పుడు ఇలా చేయలేదు, మా తల్లిదండ్రుల పట్ల మేమెప్పుడు ఇలా చేయలేదు, అందుకని నాకు భయంగా ఉంది. అమ్మా మీరు చేయలేదు అంటే మీరు మీ తల్లిదండ్రులు మీకు చెప్పుండకపోవచ్చు ఆ విషయం, కానీ మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. నేను ఇవాళకి మా అమ్మగారు లేకపోయినా కూడా, అప్పటికే మా మదరు చనిపోయి చాలా ఏళ్ళైంది, నేను ఇప్పటికీ మా మదర్ని తలుచుకోకుండా నేను ఏ పని మొదలు పెట్టను. మా ఫాదర్ ఉన్నారు, ఆయనకి చెప్పకుండా నేను ఎక్కడికి కాలేజీకి కానీ స్వామి కార్యక్రమం నాన్న వెళ్తున్నాను అని దండం పెట్టుకుని వెళ్తాను. ఆయన గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటారు, నాకు ఒక్క మాట చాలు శక్తినిస్తుంది, సాయిరామ్ గాడ్ బ్లెస్ యూ అంటారు మా ఫాదర్. ఈ ఆ రెండు మాటలు చాలు, ఎంత పనైనా సక్సెస్ఫుల్ గా చేసుకొస్తాము, అది ఒక సంప్రదాయం అమ్మా, మన సంస్కృతి అది. నిజంగా మీ అబ్బాయి చేస్తున్నందుకు నాకు చాలా మంచి ఇది ఇచ్చారు మీరు ఇవాళ మీ గురించి అంటే, ఏమోనండి నాకు భయంగా ఉంది, మేము ఎప్పుడు పెట్టలేదు అని. మీరు పెట్టకపోతే మీ తల్లిదండ్రులు ఇప్పుడు తలుచుకుని చేయండి అమ్మా ఇంక నుంచి, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అంటారు, ఇప్పుడు వాడి ద్వారా మనం నేర్చుకున్నాం అనుకోవచ్చు అని అంటే, మా అమ్మ నాన్నగారు లేరండి అని మనసులో తలుచుకోండి అమ్మా, నేను చేస్తున్నట్టే మీరు చేయండి, చాలా మంచి ఇది ఇచ్చారు మాకు అని చెప్పాను. అది అయిపోయింది. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మేము వైట్ ఫీల్డ్కి వచ్చాం, గుంటూరు జిల్లా వాళ్ళందరం వచ్చాము అప్పుడు స్వామిని ఆహ్వానించడానికి. వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు అందరినీ. మా చాలా విషయాలు చెప్తూ స్వామి ఇది కూడా స్ట్రెస్ చేస్తూ, పాపం ఆ తల్లిని కన్విన్స్ చేయడానికి అవస్థపడ్డారు కదూ అన్నారు. అంటే ఫస్ట్ అనుభవం నాకు ఒకటి ఉంది అజిత్ విషయం, నేను స్వామి నన్నే అంటున్నారు డైరెక్ట్ గా అని తెలిసి స్వామి తర్వాత చాలా సంతోషపడింది స్వామి, ఆమె అంటే చాలా సంతోషం, ఇంకా పొడిగించలేదు స్వామి చాలా సంతోషం. అంటే ఏది చేసినా మనం మనసు పెట్టి శ్రద్ధ పెట్టి స్వామి నువ్వే మమ్మల్ని ఆ జవాబు చెప్పేది నేను కాదు స్వామి నా ద్వారా జవాబు చెప్పిస్తున్నారు అనుకున్నావంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి అందాల్సిన జవాబు వెళ్తుంది. లేదు నేను నా తెలివితేటలు ఉపయోగించి నేను వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాను అనుకున్నావంటే మాత్రం ఖచ్చితంగా అది మనకి దెబ్బ తగులుతుంది. అంటే ఆ శక్తి స్వామే ఇస్తారు. అంత సమయస్ఫూర్తి బహుశా సహజంగా నాకు లేదు, కానీ ఆ టైంకి ఆ జవాబు చెప్పడం, ఆమెని ఆ రోజు పేరెంటింగ్ మీటింగ్ లో ఆమెనే ఎగ్జాంపుల్ గా చూపించాను, ఇప్పుడే ఆమె చెప్పారండి వాళ్ళ బాబు ఇలా ఆచరిస్తున్నట్ట. ఎంతమంది పిల్లలు మీకు అలా చేస్తున్నారంటే సగం మంది చేతులు ఎత్తారు, సగం మంది చేతులు ఎత్తలేదు, వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు. తర్వాత చెప్పారు, మా పిల్లలు చెప్తారండి మేమే ఇలాంటివి ఏం వద్దు మనకి, ఇప్పటి నుంచి నమస్కారాలు ఏమిటి, ఏదో పుట్టినరోజు నాడో ఎప్పుడో పండగలప్పుడో పెట్టాలి కానీ ఇవన్నీ ఏమిటని మేమే విసుక్కున్నాం. కాదమ్మా, అది మన సంస్కృతి, భారతీయ సంస్కృతిలో అది తల్లి ప్రథమ ఇది అని చెప్పి స్వామి చెప్తారు. మనందరికీ తెలుసు, అది మంచి పని చేస్తున్నప్పుడు ప్రోత్సహించండి అని వాళ్ళకి అక్కడ చెప్పడం జరిగింది. అది ఒక ఎగ్జాంపుల్ నాకు అట్లా మనసులో నిలిచిపోయింది. తర్వాత ఇంకొకసారి బాల వికాస్ ఆ ఇంటర్వ్యూలోనే స్వామి అనేక విషయాలు చెప్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ మాతో పాటు తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా కూర్చుని ఉన్నారు, ఎవరు పబ్లిషర్స్ అనుకుంటాను. వాళ్ళు కూర్చున్నప్పుడు స్వామి వాళ్ల వైపు సడన్ గా తిరిగి, మీరేమో రకరకాల బుక్స్ వేస్తారు, రకరకాల బొమ్మల పుస్తకాలు వేస్తూ ఉంటారు, ఆ బొమ్మలు చూసి బాల వికాస్ లో పిల్లలు చూసి ఏమనుకుంటారు అని ఒక కథ చెప్పి, విష్ణువు శ్రీ మహావిష్ణువు పావళించి ఉంటారు, లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది, అప్పుడే భృగు మహర్షి వస్తాడు, విష్ణుమూర్తి కాలుతో తంతాడు. ఈ కథ వీళ్ళు చక్కగా చెప్తారు బాల వికాస్ లో. అప్పుడు వాడు ఈ పిల్లవాడు ఏమనుకుంటాడంటే, ఓ పెద్ద అయిన తర్వాత నేను కూడా అలా పడుకుంటే నా భార్య కాళ్ళు నొక్కుతూ ఉంటుంది కావాల్సి, వాడి దృష్టి అంతా అటువైపు వెళ్తుంది, ఇలా కాదు చెప్పాల్సింది, ఇలా కాదు, అందులో అంతరార్థం చెప్పాలి. ఎందుకు విష్ణుమూర్తి ఎప్పుడు పవళించి ఉంటాడా, ఎందుకు లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతోంది, భృగు మహర్షి ఎందుకు వచ్చాడు అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని వాళ్ళకి చొరక అందించారు, మాకు చొరక పెట్టారు స్వామి. అంటే ఏది కూడా స్వామి దృష్టి దాటిపోకుండా ఎలా మనం చెప్తున్నాము, ఎలా పిల్లలకి శిక్షణ అందిస్తున్నాము, ఎందుకంటే దానికి తగ్గట్టుగా గురువులు తయారు చేస్తున్నారు స్వామి. ఆ గురువులో కమిట్మెంట్ ఎలా ఉంటుంది, చిన్నపాటి ఇదొచ్చినా స్వామి నువ్వే నన్ను కాపాడు, నాకు జవాబు నువ్వు చెప్పు స్వామి అని ఒక్కోసారి చాలా విచిత్రమైన ప్రశ్నలు వస్తుంటాయి పిల్లల దగ్గర నుంచి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా మదరు బాల వికాస్ 1969 స్వామి జస్ 70s లో అమ్మ బాల వికాస్ తీసుకునేది. మేమందరం ఫస్ట్ బాల వికాస్ చిల్డ్రన్ అమ్మ దగ్గర. ఒక చిన్న పిల్ల ఎవరో మాకు తెలియదు, తర్వాత జరిగింది ఇది. సత్యహరిశ్చంద్రుడు కథ అమ్మ చెప్తూ ఉంటే, అబద్ధం చెప్పకూడదు ఇలా అని చెప్తూ ఉంటే, ఆ పాప లేచి, ఆంటీ అబద్ధం అంటే ఏంటి ఆంటీ అని అడిగిందట. దానికి అమ్మ దగ్గర ఆన్సర్, అబద్ధం అంటే అమ్మ అట్లా చెప్పకూడదు ఇలా చెప్పకూడదు. మొత్తానికి ఆ క్లాస్ అయిపోయింది సక్సెస్ఫుల్ గానే అయిపోయింది. ఆ తర్వాత మా మదరు తను కూడా ఒక లెక్చరర్ గా వర్క్ చేసేవారు, వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిసి ఫస్ట్ టైం వాళ్ళందరినీ తీసుకుని అమ్మ స్వామి దగ్గరికి, అంటే అమ్మకి వాళ్ళకి ఫస్ట్ టైం వస్తే స్వామి రెండో రోజు వాళ్ళందరినీ పదండి లోపలికని పిలిచి మాట్లాడారు. మాట్లాడినప్పుడు అమ్మ వైపు సడన్ గా తిరిగి స్వామి చాలా విషయాలు చెప్పారు అమ్మకు. అప్పుడు సడన్ గా అమ్మ వైపు తిరిగి, పాపం అబద్ధం అంటే ఏంటో చెప్పడం చేతకాలేదు అన్నారు. అంటే అమ్మకు అసలు అది గుర్తు రాలేదు నిజంగా. తర్వాత స్వామి అన్నారు, అబద్ధం అనేది ఒకటి ఉంది అని పిల్లలకి చెప్తున్నారు మీరు, అబద్ధం అనేటువంటిది ఓహో ఇది సత్యం వేరు అసత్యం వేరు అనేటువంటిది ఉన్నది అని రెండున్నాయనేది మనం క్రియేట్ చేస్తున్నారు. అట్లా చెప్పద్దు బంగారు, ఇలా నడుచుకోకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చెప్పకూడదు అనే పద్ధతిలో వెళ్ళాలి కాని అలా మాట్లాడితే అబద్ధం అవుతుంది, ఓహో దేర్ ఒక వర్డ్ ఉంది అబద్ధం అని ఇలాంటివి పిల్లల్లో కలిగించద్దు. అది ఫిక్స్ అయిపోయిందంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అని చెప్పి తర్వాత స్వామి ఎన్నో చిన్న కథలో మనకి బోర్డు ఉదంతాలు అబద్ధం చెప్పడం వల్ల కలిగేటువంటి ప్రమాదాలు కథల్లో ఎన్నో రూపంగా స్వామి మనకి అందిస్తూ వచ్చారు. కాబట్టి ఇందాక మీరు అన్నట్లు ప్రతి బాల వికాస్ తరగతికి కొన్ని, ఇప్పుడు 100 బాల వికాస్ సెంటర్లు ఉంటే 100 సెంటర్స్ లో ఆ టైంలో స్వామి వెళ్ళి కూర్చుంటారు ఆయన. ఆ టైంలో స్వామి అక్కడికి వెళ్లి కూర్చుని ఆ తరగతి ఎలా నిర్వహిస్తున్నారో, గురువుకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమయస్ఫూర్తిని అందించడం, ఇది ఒక శశిబాలకో ఒక పద్మలత గారికో సాయిలక్ష్మికో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బాల వికాస్ గురువు క్లాస్ కి స్వామి వెళ్లి కూర్చోవడం అనేటువంటి ప్రత్యక్ష నిదర్శనం. కోకొల్లలున్నాయి, వాటికి ఆన్సర్ కూడా స్వామి ఇస్తూ ఉంటారు. పిల్లలు అడిగే ప్రశ్నలకి జవాబులు కూడా స్వామే చెప్తూ ఉంటారు. గురుముఖత చెప్పించి ఉండొచ్చు, ఆ శక్తిని గురువుకి అందిస్తుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయమ్మా.
1: మనందరికీ మహాభారతంలో కౌరవుల విషయం తెలిసిందే. కుంతీదేవి, ధృతరాష్ట్రులు వారికి సరైన ఆశీర్వచనం ఇవ్వక వారు ఏ గతికి గురయ్యారో. అందుకే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. మరి బాల వికాస్ గురువులుగా పిల్లలకి తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంచడానికి, తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమను పెంపొందించడానికి మీరెలా వారికి హెల్ప్ చేస్తుంటారు, ఇలాంటి విషయాలు మాతో పంచుకోగలరా శశిబాల గారు, పద్మలత గారు?
2: తప్పకుండా అమ్మా. సరే, ముందు శశిబాల గారు ఇప్పుడు చెప్పారు కదా, ప్రతి బాల వికాస్ యూనిట్ లో స్వామి ప్రత్యక్షంగా ఉంటారు అని, అది నాకు ఒకటి గుర్తొస్తోంది. ఇప్పుడు ఒరిస్సాలో నిమ్మాపొడ అని పూరికి దగ్గరగా ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక టీచర్ ఎప్పుడు తన ఇంట్లో వాళ్ళ తల్లి తండ్రిని చూసుకుని, తండ్రికి కొంచెం ఒంట్లో బాగుండదు చూసుకుని తను వెళ్లి క్లాస్ తీసుకుని వస్తూ ఉండేది. ఒకరోజు ఆయనకి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల తను వెళ్లి మెడిసిన్ షాప్ కు వెళ్లి మెడిసిన్ తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చి తను వెళ్లేసరికి కొంచెం క్లాసుకి లేట్ ఆలస్యం అయిందనమాట. తను తోవంతా కూడా స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నా వల్ల ఆలస్యం అయిపోయింది, పిల్లలు అక్కడే అల్లరి చేస్తున్నారు, ఏం చేస్తున్నారో స్వామి, నన్ను క్షమించు స్వామి అని అలా ప్రార్థించుకుంటూనే తను వెళ్లిందనమాట. అక్కడ వెళ్లి చూస్తే పిల్లలేమో ఆడుకుంటున్నారు. అయితే తను ఇవాళ లేట్ అయిందమ్మా నాకు సారీ అంటే, అదేంటి గురుమా అని పిలుస్తారు అక్కడ ఒరిస్సాలో, గురుమా మీరు మళ్లీ ఎందుకు తిరిగి వచ్చారు అని వాళ్ళు అడగగానే తను ఆశ్చర్యపోయింది, అదేంటి నేను ఇప్పుడే కదా వస్తున్నాను, ఇవాళ నాది ఆలస్యమైంది కదా అంటే, ఆ పిల్లలందరూ అదేంటి గురుమా ఇవాళ మాకు ఈ శ్లోకం చెప్పారు కదా, ఈ స్టోరీ చెప్పారు కదా, ఈ గేమ్ మా చేత ఆడించారు కదా, చూడండి పరమం పవిత్రం కూడా శ్లోకం చెప్పి మేమంతా విభూతి కూడా పెట్టించారు కదా అంటే, తను చాలా కళంత నీళ్ల పర్యంతం అయ్యి స్వామి నా రూపంలో వచ్చే క్లాస్ తీసుకున్నారు అన్న దీనికి తను చాలా, ఇది చాలా మా అందరికీ కనువిప్పు అన్నమాట. రెండోది ఇంకోటి ఏంటంటే, పేరెంట్స్ కాంటాక్ట్, పేరెంట్స్ మీట్ అయినప్పుడు చాలా మంది పేరెంట్స్, ఇప్పుడు శశిబాల గారు చెప్పారు కదా, వాళ్ళు చాలా గిల్టీ ఫీల్ అవుతూ, మీరు క్లాసుల్లో చెప్తున్నారు పాదాలకి నమస్కారాలు పెట్టండి అని, ఆ పిల్లలు పొద్దున్నే వచ్చి మాకు దండం పెట్టి నమస్కారం చేసి పాదాభివందనం చేస్తే మాకు చాలా గిల్టీగా ఉంటుంది అని కొద్ది మంది పేరెంట్స్ చెప్పారన్నమాట. నేను చాలా బిజినెస్ రీత్యా నేను చాలా తప్పుడు పనులు చేయవలసి వస్తూ ఉంటుంది, వాళ్ళు దండాలు పెడితే ఎలాగా అని అంటే, అప్పుడు మేము అదే చెప్పామేంటంటే, మీరు వాళ్ళ తల మీద ఆశీర్వదిస్తే అది దేవుడు ఆశీర్వదించినట్టే, ఎప్పుడు కూడా మీరు ఏమిటి చేస్తున్నారు అన్నది స్వామికి తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది, మిమ్మల్ని ఎలా సవరించాలో వాళ్ళు సవరిస్తారు, కానీ పిల్లలు మాత్రం మీకు దండం పెట్టినప్పుడు మీరు తప్పకుండా వాళ్ళకి ఆశీర్వదించండి. ఇంకొక కేసు ఏమిటంటే, పిల్లడే వచ్చి చాలా ఎర్రగా బొంగమూత పెట్టుకుని వచ్చి, ఎవరెవరు ఇప్పుడు శశిబాల గారు చెప్పారు కదా, ఎవరెవరు తల్లిదండ్రికి దండాలు పెడుతున్నారు, చేతులు ఎత్తండి అంటే అవి ఎత్తలేదన్నమాట. సరే ఎందుకమ్మా, ఎందుకు నువ్వు పెట్టట్లేదు అంటే, దగ్గరికి వచ్చి మెల్లిగా చెప్తున్నాడు అనమాట, మా నాన్నగారు తాగి వస్తారు, మా అమ్మకి కొడతారు, అలాంటి తండ్రికి దండం ఎందుకు పెట్టాలి, నేను పెట్టను అని అన్నాడు అనమాట. అప్పుడు కూడా మనం ఏం చెప్పాలి అంటే, నువ్వు స్వామే మనకి తల్లి తండ్రి గురువు దైవం అంతా కదా, స్వామికి చెప్పు ఇలా ఉంది అని, ఆయన తప్పకుండా అతనిలో మార్పు తెస్తారు. కానీ ఈ ఆ దేవ ఉద్యానం నుంచి మీరు వచ్చినప్పుడు మీకు లివింగ్ గాడ్స్ గా ప్రత్యక్ష దైవాలుగా మీకు తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు మనం గౌరవించాలి వాళ్ళని, మీరు తప్పకుండా దండం పెట్టాలి, స్వామి అప్పుడు మెచ్చుకొని వాళ్లలో మార్పు తీసుకొస్తారు అని మేము చెప్తే, ఆ పిల్లడు పాపం గ్రహించి అలాగే కొద్ది రోజుల తర్వాత ఆయన పూర్తిగా తాగుడు మాని మంచివాడు అయ్యాడు అని అదొక నిదర్శనం మనకి.
0: నేను ఒక రెండు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తానమ్మా. ఒకసారి స్వామి చెప్పాను కదా, 89 ఇంటర్వ్యూలోనే స్వామి ఒక గురువు స్వామిని అడిగారు, స్వామి పిల్లలు కొంతమంది, ఆమె పర్సనల్ ఇది అనుకుంటాను, ఆమె డైరెక్ట్ గా స్వామిని అడిగారు, స్వామి తండ్రికి నమస్కారం చేయమంటే మా పిల్లలు మా అబ్బాయి చేయను అంటాడు, ఎందుకంటే ఆయన మంచివాడు కాదు, నేను దండం పెట్టను, నాన్న మాట వినను అని చెప్పి ఇచ్చేస్తున్నాడు, తండ్రిని ఇది చేస్తున్నాడు స్వామి అని అంటే స్వామి అప్పుడు చెప్పారు, ఎట్లాంటి వాడైనా నీకు జన్మని కారకుడు తండ్రి కాబట్టి తండ్రిని గౌరవించాలి అని నెమ్మదిగా పిల్లలకి నేర్పించండి అని. అంటే ఆ గురువు వెంటనే, స్వామి ఒకసారి ఇలాగే చెప్తే మరి ప్రహ్లాదుడు కూడా తండ్రిని ఎదిరించాడు కదా, తండ్రి మాట వినలేదు కదా అని చెప్పి అడిగాడు స్వామి నన్ను. నేను ఎట్లా చెప్పాలి స్వామి అని ఆవిడ పర్సనల్ ఇది స్వామిని అడిగారు. అంటే స్వామి, ప్రహ్లాదుడు దేనికి ఎదిరించాడు తండ్రిని? దైవం కోసం ఎదిరించాడు. అంతేగాని తండ్రి పట్ల ఎప్పుడు కూడా అమర్యాదగా ప్రవర్తించలేదు. ప్రహ్లాదుడు ఎప్పుడు తండ్రి పట్ల గౌరవాన్ని వినయాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఒక్క దైవం విషయం వచ్చేటప్పటికే తండ్రిని ఎదిరించాడు. కాబట్టి దానికి దీనికి పోలిక లేదు. కాబట్టి జన్మ కారకుడైనటువంటి తండ్రిని ఎప్పుడు గౌరవించాలని నెమ్మదిగా మీ అబ్బాయికి చెప్పి నచ్చజెప్పి చెయ్యి, వాడు చక్కగా మారుతాడని. అప్పుడే మాకు మీరాబాయి గురించి కూడా స్వామి చెప్పారు. మీరాబాయి కూడా ప్రపంచాన్ని, భర్తని, అందరినీ ఎవరి కోసం ఎదిరించింది? భగవంతుడి కోసం. అంతేగాని ఎవరి పట్ల అమర్యాదగా గానీ ఇదిగా ఆమె ప్రవర్తించలేదు. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు పిల్లలకు చూపించండి, చెప్పండి వాళ్ళకి అని స్వామి ఆ సందర్భంలో చెప్పారు. అలాగే నాకు బాల వికాస్ లో చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పిల్లలందరికీ కూడా చక్కగా పండుగలు వచ్చే ముందు అన్ని విషయాలు చెప్తూ ఉంటాను కదా. ఒకసారి వినాయక చవితి పండుగ వస్తోంది, మందిరంలో స్కూల్ పిల్లలకి బాల వికాస్, దాదాపు ఎల్కేజీ యూకేజీకి బాల వికాస్ ఉండదు, యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ నుంచే ఉంటుంది. కానీ స్కూల్ అనేప్పటికి వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు, అందరికీ ముందు వాళ్ళు వచ్చి బుడ్డి బుడ్డి వాళ్ళంతా ముందు కూర్చుంటారు. సరే రోజు చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ పండుగ వస్తుంది కదా నాన్న, చక్కగా మీరు అందరు వినాయకుడికి బాగా దండం పెట్టుకోండి, మాకు మంచి బుద్ధి రావాలి, బాగా చదువుకోవాలి, అందరి చేత మేము మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి, ఇలా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చిన్న చిన్న కోరికలు భగవంతుని కోరుకోండి. నేను మళ్ళా వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ గురువారం క్లాస్కి వచ్చినప్పుడు మీరు ఏమడిగారో నేను అడుగుతానరా, నాకు స్వామి అన్ని చెప్తారని ఏదో సరదాగా చెప్పాను. క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ క్లాస్కి రాగానే అందరినీ క్లాస్లో కూడా పిల్లల్ని నువ్వు అమ్మా నాన్నకి నమస్కారం చేసావని డైరెక్ట్గా అడిగేదాన్ని కాదు, ఇట్లా ఇందాక చెప్పినట్టు మామూలుగా నాన్న ఎంతమంది అమ్మా నాన్నకి నమస్కారం పెడుతున్నారు అంటే ముందు అందరూ ఒక 300 మంది చేతులు లేస్తాయి. నాన్న మందిరంలో కూర్చున్నా నిజం చెప్పాలంటే ఒక 100 చేతులు దిగిపోతాయి, కరెక్ట్గా చెప్పాలంటే ఇంకో 10 దిగిపోదు. నాకు ఇవన్నీ అంటే నేను ఒక రకంగా చెప్పండి చాలా ఎంజాయ్ చేశాను ఇది. అంటే వాళ్ళు కల్మషన్ లేకుండా మేము తప్పు అబద్ధం చెప్పకూడదు, ఇంకో రకంగా చెప్పకూడదు అనే దాన్ని రియలైజ్ అయ్యారనేది నాకు ఆనందం. ఇప్పుడు వాళ్ళు 10 మంది పెట్టినా చాలు నమస్కారం, మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు గ్రహించుకున్నారు. కానీ 300 మంది ముందు చేతులు ఎత్తేవాళ్ళు, నిన్ను చూసి నేను నన్ను చూసి భలే ఫన్నీగా ఉండేది నాకు అది. తర్వాత చివరికి 50 మంది, అప్పుడు నాన్న నెక్స్ట్ వీక్ నుంచి మీరు కూడా పెట్టాలరా, అప్పుడు అందరం చేద్దాం అమ్మా నాన్నకని అట్లా కలిపేదాన్ని తప్ప వీళ్ళకి క్లాప్స్ కొట్టించి వాళ్ళని కించపరిచినట్టుగా మాత్రం చేయలేదు. సో పండుగ అయిపోయి వచ్చిన తర్వాత అందరినీ మామూలు క్యాజువల్ ఎట్ రాండమ్ నాన్న నువ్వేం చెప్పారంటే నాకు బాగా చదువు రావాలి, నేను పెద్ద డాక్టర్, రకరకాలుగా పిల్లలు అన్ని చెప్తూ వచ్చారు. బాగుంది, వెరీ గుడ్ అంటే ఒక చిన్న పాపని అడిగాను, నాన్న అమ్మలు నువ్వేం చేశారంటే నేను చేతులు రెండు ఇలా చాపి ఇంత డబ్బు రావాలి మా నాన్నకని చెప్పాను అంది. అనగానే నేను వెంటనే అదేంటి నాన్న మనం డబ్బు ఇవన్నీ అడగకూడదు కదా దేవుణ్ణి, మనకి చక్కగా మంచి బుద్ధి అంటే మా నాన్న అడగమన్నాడు వినాయకుడి దగ్గర కూర్చున్నప్పుడు అందరం భక్తిగా మనం చాలా డబ్బు రావాలి మనకి అని దండం పెట్టుకోండి అన్నాడు, మరి అమ్మ నాన్న చెప్పిన మాట వినాలని నువ్వే కదా ఆంటీ చెప్పావు అంది. నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. కరెక్టే, తల్లిదండ్రి మాట వినాలి, ఆ తండ్రి చెప్పిన మాట విన్నది చేసింది, సరే అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో ఒక 4 రోజుల తర్వాత ఇట్లాగే మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చాడు. వచ్చి అమ్మ మాది బిజినెస్, అందుకని నేను పాప చేత అలా దండం పెట్టించాను, మీరు అడిగారట కదా, పొరపాటు అయిపోయింది. అయ్యో నాకు సారీ చెప్పొద్దండి, మామూలుగా పిల్లలకి చెప్పేటప్పుడు డబ్బు కావాలి మాకు, లేకపోతే అవి కావాలి ఇవి కావాలని అడగొద్దు నాన్న, సద్బుద్ధి రావాలి, బాగా చదువుకోవాలి, మంచి పిల్లల్లాగా ఉండాలని ఇలాంటి కోరికలు కోరుకోమని చెప్తాము, అందుకే నేను క్యాజువల్గా అడిగాను. లేదమ్మా పొరపాటు అంటే ఈ పాప ఇంటికి వెళ్ళి ఇలా ఆంటీ అడిగారు అందరినీ నేను ఇలా చెప్పాను అని చెప్పబట్టి ఆయనకి ఆ రియలైజేషన్ వచ్చి ఇంకెప్పుడు అలా చేయించనమ్మా పొరపాటు. నాకు అదైతే చాలా చిన్న విషయమే కానీ చాలా ఆనందం కలిగింది. ఒక చిన్న పాప 6 పాప వెళ్ళి తండ్రిని కరెక్ట్ చేసిందని నేను అన్ను, కానీ జరిగిన విషయం చెప్పేటప్పటికి ఆయన రియలైజ్ అయ్యి వచ్చి మాకు చెప్పడం అనేటువంటిది ఒకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళు ఇళ్ల నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, 5 రూపీస్ ఏదో కొనుక్కుంటానికి పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. బయట మందిరం బయట ఈ బళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు చూసి చూసి నేను ఒక రోజు చెప్పాను, నాకు ఈ అజిత్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో మర్చిపోలేను నేను, అందుకే నేను వీళ్ళకి చాలా జాగ్రత్తగా నన్ను బయట ఇంకొనుక్కోద్దురా, మీరు 5 రూపీస్ తెచ్చుకుంటే చాక్లెట్స్ నేను ఇక్కడ ఇప్పిస్తాను, స్కూల్లో చాక్లెట్స్ పెట్టించేదాన్ని ప్రిన్సిపల్ వాళ్ళందరికీ చెప్పి, చక్కగా మీకు కావాల్సిన చాక్లెట్స్ తీసుకోండి, అవన్నీ ఒక డబ్బా పెడతాను, ఆ డబ్బులు దాచుకుంటా, మనం చివరికి సర్ప్రైజ్ ఒక పని చేద్దాము అని చెప్పి. వాళ్ళకి సర్ప్రైజ్ అనగానే పిల్లలకి చాలా ఆనందం, ఏదో జరుగుతుంది, ఒక పెద్ద అద్భుతం జరిగిపోతుంది. తెచ్చుకున్న డబ్బులు 2 రూపాయలు ఏదైనా ఉంటే దాంట్లో వేసేవాళ్ళు. అంత అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే చాలా అమౌంట్ కలెక్ట్ అయింది. బట్ అన్నిటితోటి ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించిన బుక్స్, పెన్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్స్ అన్ని తెప్పించాం. మందిరంలో టేబుల్స్ వేసి మొత్తం పెట్టాము. మన రాష్ట్ర అధ్యక్షుడు చలం గారు కూడా వచ్చారు అప్పుడే. పక్కన మాకు 2 ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఒకటి బీసీ హాస్టల్ ఒకటి ఉంది, ఒకటి గర్ల్స్ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది. దాదాపు 200 మంది పిల్లలు దాకా ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు మాకు రెగ్యులర్ బాల వికాస్ ఉంది ఆ పిల్లలకి. వాళ్ళందరినీ పిలిపించి ఈ బుడ్డి పిల్లల చేతే వాళ్ళందరికీ అవి ఇప్పించడం మొదలు పెట్టాం. అంతేకాకుండా మీరు ఫ్రాక్స్ కొనుక్కుంటారు నాన్న, బర్త్డేలు వస్తాయి, 2 డేస్ ఫ్రాక్స్. పేరెంట్స్ కి ఇప్పుడు బాగా ఎంత రిచ్ గా కనపడితే అంత ఇది అని కాస్ట్లీయెస్ట్ ఫ్రాక్స్ కొని, ఒకటి కాకుండా 2. నాన్న మనం 2 ఫ్రాక్స్ ఒక ఫ్రాక్ కొనుక్కుని ఆ 2 ఫ్రాక్ డబ్బులు దాచిపెట్టంటారా, మనం ఒక సర్ప్రైజ్ చేద్దాం. ఇట్లా ఏవో చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట నా బుర్రకి తోచినట్టుగా చెప్పి ఆ డబ్బులు కూడా పిల్లలు తీసుకొచ్చి పెట్టడం. ముందు పేరెంట్స్ కి డౌట్ వచ్చేది, ఏదో టీచర్కి ఇస్తున్నారా మీ డబ్బులని ఆలోచన కూడా వస్తుంది వాళ్ళకి. ఆ పేరెంట్స్ మీట్ లో చెప్పాను ఇలా ఖర్చులు పెట్టద్దండి, సీలింగ్ అండ్ డిజైర్స్ అనేది స్వామి పెట్టింది, అది ఒక పెద్దవాళ్ళకి కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి అలవాటు అవుతుంది అది. మీరు ఒక ఫ్రాక్ కొనండి, ఎవ్వరోది. ఇప్పుడు నేను కూడా మా మదర్ 2 పుట్టినరోజులు చేసేది, తిథుల ప్రకారం చేసేవారు, డేట్స్ ప్రకారం చేసేవాళ్ళు. కానీ ఒక ఫ్రాక్ డ్రెస్ పెరిగిన మన వయసును బట్టి ఉండేది. అట్లా చేస్తే బాగుంటుంది అంటే నిజమేనండి మీరు చెప్పేది, మా పిల్లలకి మేమే వేలమెర్రీగా కొంటాం. పాపం కొంత పేరెంట్స్ అగ్రి కొన్న కొంతమంది ఏమో మేము మా డబ్బులతో మేము కొంటే మధ్యలో ఆవిడకేంటి బాధ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే అలాంటి వాళ్ళు ప్రస్తావన వద్దు మనకి. అట్లా అన్ని కొంటే ఈ పిల్లల చేతే వాళ్ళకి ఇప్పించాం. ఒక చిన్న పాప యూకేజీ పాప నా దగ్గరికి వచ్చి కూర్చుని, ఆంటీ మనం వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలి ఈ బుక్స్ పెన్స్ అని అడిగింది. నేను అన్నా, నాన్న వాళ్ళకి అమ్మా నాన్న లేరు కదరా, అందుకనే మరి మనం దాచుకున్న డబ్బులతో ఇవన్నీ కొని వాళ్ళకి ఇస్తున్నాం. ఆ రోజు పేరెంట్స్ కూడా వచ్చారమ్మా చాలా మంది, వాళ్ళకి ఇస్తున్నాం మనం కానీ. అసలు ఆ పాప వెంటనే ఆడవడం మొదలెట్టింది. ఏం నాన్న అంటే, అమ్మా నాన్న లేకుండా ఎలా ఉంటారా ఆంటీ, అసలు చాలా కష్టం కదా పాపం, చాలా కష్టం కదా అంటే అంత ఆ లేత మనసు చలించిపోయింది. తల్లి తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో మనం జీవించు అగ్రి కొన్న కొంతమంది ఏమో మేము మా డబ్బులతో మేము కొంటే మధ్యలో ఆవిడకేంటి బాధ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే అలాంటి వాళ్ళు ప్రస్తావన వద్దు మనకి. అట్లా అన్ని కొంటే ఈ పిల్లల చేతే వాళ్ళకి

0: అంటే అంత ఆ లేత మనసు చలించిపోయింది. తల్లి తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో మనం జీవించలేము. మనం అన్ని అనుభవిస్తున్నాం కంఫర్ట్స్ విత్ పేరెంట్స్, అలా లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మన నేను అన్ని వాళ్ళకి, నేను కూడా నా దగ్గర అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాను. నాన్న అవసరమైనప్పుడు అలాగే షేర్ చేయదు, కానీ ఇప్పుడు చూడు నువ్వు బోల్డ్ ఇచ్చావు, బుక్స్ ఇవన్నీ ఇస్తున్నాం కదా అని చెప్తే, అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అది ఒక సేవా కార్యక్రమం, వాళ్ళ డబ్బులు అవి, వాళ్ళు దాచుకున్న డబ్బులతో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పి, పెద్ద పెద్ద వస్తువులు మనమేం బియ్యము దానిమృత కలశాలు ఇవ్వలేదు. ఏది అవసరమో అది ఆ బుక్స్ పెన్స్ ఇవన్నీ వాళ్ళ చేత ఇప్పించారు ఆవిడకి. దాని విలువ వాళ్ళు తెలుసుకోగలిగారన్నమాట. ఇట్లా చూస్తే చాలా అనుభవాలు వాళ్ళ ద్వారా మాకు స్వామి నేర్పించడమైంది. బాల వికాస్ ఎవరికంటే ముందు మాకే, పిల్లలకి కాదు. నిజంగా స్వామి అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ ఇది, అది ఎవరికి, మాకే బాల వికాస్.
1: అది నిజమండి. అది పసితనంలో మనం ఏది నాటితే అదే పెరుగుతుంది కదండి. మనం భూమిలో కాకరకాయ బీజం నాటితే కాకరకాయ వస్తుంది కదా, అలాగే మన చిన్నతనంలో మంచి బీజాలు నాటితే మంచిగా అభివృద్ధి
0: అవుతామంటారు. చెడ్డ పని చేసి మంచిని గాంచలేరు, మంచి పని చేసి చెడును గాంచలేరు. నింబమును నాట చూత వృక్షంబుగానని అంటారు స్వామి. అంతే అది
1: పిల్లలకి చెప్తూ ఉంటారండి టీచర్లు, రోజు సాయి గాయత్రి చెప్పండి, గాయత్రి మంత్రం చాంట్ చేసిన దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన కరోనా అది అంతా బయటకు వచ్చినప్పుడు ఇండియాలో కూడా పాకింది, ఇక్కడ బెంగళూరు అలాంటి దగ్గర ప్రదేశాల్లో కూడా వచ్చింది. అంటే ఒక అబ్బాయి ఉన్నాడు సాయి కుమార్ అని. ఇంకా యాక్చువల్గా కరోనా అంటే చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిందంటే కొంచెం భయంగా ఉంటుంది కదా పిల్లలకి కూడాను, మాకే కాదు పిల్లలకి కూడా భయంగా ఉంటుంది. అప్పుడు ఈ సాయి కుమార్ ఏం చేశాడండి, యాక్చువల్లీ మేము స్పిరిచువల్ వండర్ అని పిలుస్తామండి అబ్బాయిని, 5వ తరగతి అబ్బాయి. ఒక నోటీస్ రాశాడండి. ఏం రాశాడంటే, కరోనా డిఫీటెడ్ బై సాయి కరోనా అని. కరోనా హ్యాజ్ ఇన్వేటెడ్ ద ఎర్త్ అండ్ ఈస్ ప్లానింగ్ టు డిస్ట్రాయ్ మ్యాన్ కైండ్, బట్ డోంట్ వరీ బ్రదర్స్, ఫాలో ద ఫాలోయింగ్ 3 స్టెప్స్ అండ్ దెన్ కరోనా కెన్ నాట్ ఈవెన్ కమ్ నియర్ యూ అని ఫస్ట్ పాయింట్. చాంట్ సాయి గాయత్రి ఎవ్రీడే, సెకండ్ పాయింట్. చాంట్ గాయత్రి మంత్ర ఎవ్రీడే, ద థర్డ్ బట్ నాట్ ద లీస్ట్. టేక్ హిజ్ హోలీ నేమ్ కాన్స్టెంట్లీ, దెన్ కరుణా సాగర విల్ సెండ్ ఎ సునామీ ఆఫ్ కంపాషన్ అండ్ సేవ్ ఇస్ ఆల్ ఫ్రమ్ కరోనా. థ్యాంక్ యూ సాయిరామ్ అని అలా పెట్టాడండి. మా మేము వెళ్ళి చూసి చదువుకుంటూ మాకే అసలుకి ఇంత ఇంత డీప్ గా ఉన్నారా పిల్లలు అని మాకే చాలా ఆశ్చర్య వేసిందండి.
0: అందుకే ఆ బీజం పడితే అమ్మా ఇంకా అసలు అది వాళ్ళకి ఎంత వయసు వచ్చినా ఆ బాల వికాస్ దీంట్లో కానీ అలాగే మన స్వామి సంస్థలో చదువుకున్నా వాళ్ళు మర్చిపోలేరు దాన్ని అసలు.
1: స్వామి మీరు కాన్ఫరెన్సెస్ కంతా వచ్చి ఉంటారు, పిల్లలు కూడా వస్తారు కదండి. స్వామి పిల్లలకి నేర్పించింది, పిల్లలతో మాట్లాడిన విషయాలు మాతో షేర్ చేయగలరా అండి శశిపాల్ గారు?
0: స్వామి అనేకమైన బాల వికాస్ కాన్ఫరెన్సెస్, అంటే ప్రత్యక్షంగా పిల్లలకి పెట్టిన కాన్ఫరెన్స్ అంటే 1975లో నాకు తెలిసి ఒకటి జరిగినట్లుంది. కానీ అనేక సందర్భాల్లో స్వామి బాల వికాస్ పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నారు. ఒక సందర్భంలో పిల్లలు, బాల వికాస్ పిల్లలు ఒక గ్రూప్ గా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు, మీరందరూ బాల వికాస్ విద్యార్థులని స్వామి పలకరించి వాళ్ళని మంచి పిల్లలు మంచి పిల్లలు బంగారు బంగారు అని వాళ్ళని బ్లెస్ చేసి, మీరు ఏం కావాలి మీకు అని, ఎందుకు బాల వికాస్కు వెళ్తున్నారు అని వాళ్ళని అడిగారు స్వామి. ఏం నేర్చుకున్నారు బాల వికాస్? సరే బాల వికాస్లో ఏం నేర్చుకున్నారంటే, మామూలుగా చిలక పలుకులాగా సిలబస్, ఓంకారము సుప్రభాతము ఇవన్నీ నేర్చుకున్నాం స్వామి అని వాళ్ళు గుంపు అందరూ లేచి నిలబడి మగపిల్లలు స్వామి చెప్తూ, మాకు స్వామి స్వామి స్కూల్లో కాలేజీలో సీట్లు కావాలి స్వామి, బాల వికాస్ ఉంటే తప్పకుండా సీట్, బాల వికాస్ చదివితే తప్పకుండా సీట్ వస్తుందని చెప్పారు, అందుకని మేము బాల వికాస్ కూడా వెళ్ళాం స్వామి అని. అంటే ఎందుకు, దానికోసం ఎందుకు, మీకు నేను ఆల్రెడీ మీకు పెద్ద ఇది ఇచ్చేసాను, డిగ్రీ ఇచ్చేసాను మీకు అని. వాళ్ళకి అర్థం కాలేదు, ఏం స్వామి డిగ్రీ అంటే, అమృతస్య పుత్రాహ అనేటువంటి ఇదే మీకు ఇచ్చాను నేను అని. మనకి ఆ వేదంలో ఉన్న శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ అనే ఇది స్వామి వాళ్ళకి చెప్తూ, బాల వికాస్ పిల్లలు అంటే మీరు ఎలా ఉండాలి, మీకు బయట వాళ్ళకి తేడా ఉండేటట్టుగా ఉండాలి. మీరు మిమ్మల్ని చూస్తే ఇందాక మీరు అన్నారే, ఎక్కడ ఉన్నా ప్రత్యేకత కొట్టొచ్చినట్టు స్వామి విద్యార్థుల్లో కనపడుతుందని. మీరు నా బిడ్డలే, మీరంతా నా బిడ్డలే. ఇక్కడ కాలేజీల్లో కళాశాలలో చదువుతున్న పిల్లలెంతో మీరు అంతే నాకు. మీరు 9 ఏళ్లు ఒక గురుముఖత ఒక చక్కటి విద్యని నేర్చుకుని వచ్చారంటే ఎంత అదృష్టం, దాని జీవితాంతం మీరు 9 ఏళ్లు అనేటువంటిది సామాన్య విషయమేం కాదు అని స్వామి వాళ్ళకి నవవిధ భక్తులు అన్ని 9 ఎందుకుంటాయి అని చెప్తూ, ఆ 9 సంవత్సరం

0: అలా కోర్సు మీకు అంత చక్కగా జీవితాంతం మీకు అది ఉపయోగపడాలి. మీ జనరేషన్స్ వచ్చే వాళ్లకు కూడా అది అందించేటువంటి శక్తి మీకు ఉండాలని స్వామి వాళ్ళందరికీ కూడా చెప్తూ అక్కడ వాళ్ళని 5 Ds అంటే అడిగారు. అంటే వీళ్ళు మామూలుగా గడగడ స్వామి డ్యూటీ డివోషన్ అని ఏదో చెప్తూ వచ్చారు. చెప్పగానే స్వామి అవన్నీ ఎవరికి రా అని అంటే వాళ్ళు చూస్తున్నారు స్వామి వైపు. స్వామి అన్నారట, ఇది మీకు ఎవరు నేర్పించారంటే మా గురువు మా బాల వికాస్ గురువులు చెప్పారు స్వామి అన్నారట వాళ్ళు. అంటే బాల వికాస్ గురువులకి అవసరమే, మీకు అవసరమే. గురువులకు ముందు స్వామి చెప్పినప్పుడు డకార పంచకం అని చెప్పారు స్వామి. డ్యూటీ డివోషన్ డిసిప్లిన్ మూడే చెప్పారు. తర్వాత ఈ డకార త్రయం 5 Ds వచ్చాయి మనకి. సో పిల్లలకి చెప్తూ డ్యూటీ డివోషన్ డిసిప్లిన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేషన్ అని చెప్తూ స్వామి, డ్యూటీ అంటే ఏంట్రా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఆ చదువు పట్ల డివోషన్ ఉండాలి, భక్తితో దాన్ని సాధించాలి, భక్తితో దాన్ని పొందాలి. మీరు దాన్ని ఎలా చేయాలి, విత్ డిసిప్లిన్ ఉండాలి. ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో అప్పుడు మీకు 100% సక్సెస్ ఉంటుంది. అది సాధించాలనేటువంటిది డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, 100% డిటర్మినేషన్ ఉండాలి. అలాగే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి విచక్షణ పొందాలి. ఇవన్నీ మీకు బాల వికాస్ లో నేర్చుకుంటున్నారు. మీరు అలా తయారవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇక్కడే మన సాయి కుల్వంత్ ఇంకా సాయి కుల్వంత్ హాల్ రెడీ అయినప్పుడు అప్పుడు ఈ పిల్లలందరూ చుట్టూ నుంచి ఉంటే స్వామి వాళ్లతో ఒక 5 నిమిషాలు మాట్లాడినా కొన్ని 100 సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని వాళ్ల ద్వారా మనందరికీ కూడా అందించడం జరిగింది.
1: స్వామి గురువులను స్వయంగా గైడ్ చేసినటువంటి సందర్భాలు చెప్తారా పద్మగారు?
2: అది చెప్పే ముందు నాకు శిశుబాల్ గారు చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఇయర్ గుర్తులేదు, ఇక్కడ అప్పుడు నేషనల్ లెవెల్లో ర్యాలీ అయింది బాల వికాస్. అప్పుడు ఒడిశా నుంచి పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాం. హిల్ వ్యూ స్టేడియంలోని డిఫరెంట్ ఇవి ఇచ్చారు మాకు, దాని మీద చేసి వచ్చి అన్ని పిల్లలందరికీ కూడా ఒక డాన్స్ ఇది ఇచ్చారన్నమాట. ఎవరికి ఏ పాట పాటిచ్చారో అవన్నీ చేసే. అప్పుడు వచ్చి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర పిల్లల్ని పట్టుకుని మేము నిల్చుంటే స్వామి వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించి, ఎవరు గురువులు, మీరందరూ గురువులా అని అడిగి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగి, ఒరిస్సా నుంచి వచ్చామంటే అందరినీ ఆశీర్వదించారు. అదొక మధుర స్మృతి ఉంది. రెండోది, ఇంకోసారి 99లో ఏమో అనుకుంటాను బాల వికాస్ గురువులకి ట్రైనింగ్ అయిందన్నమాట. అప్పుడు మేము వచ్చాం, అప్పుడు ఈ ఎన్ బిల్డింగ్స్ ఖాళీగా ఉండేవి, అప్పుడు అక్కడ ఉన్నాము. సరే ట్రైనింగ్ అవుతుందని అందరం చాలా మంది తినడానికో దేనికో వెళ్లారు, చాలా కొద్ది మందే మేము కూర్చొని ఉన్నామన్నమాట. స్వామి వచ్చేసారు అక్కడికి. వచ్చి ఆ బెంచ్ మీద ఇలా చేతులు పెట్టి, ఏంటి ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ ఏంటి అని అన్ని అంటే, చాలా మంది ధైర్యం ఉండదు కదా స్వయంగా స్వామి వచ్చి అలా అడుగుతుండే. కానీ అందరం లేచి నిల్చొని, స్వామి ప్లీజ్ మీరుండండి స్వామి, మీరుండండి స్వామి అంటే, అప్పుడు స్వామి ఇలా చూసి, నాకెవరూ పిలవలేదే, నాకు తెలియదే ఇది ఏముందని, నేను ఎక్కడ ఉంటాను అని, చేసుకోండి చేసుకోండి అని వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే వచ్చారు అప్పటికి దుల్లల్ షా గారు, సర్లా షా గారు ఉన్నారు. అది విని వాళ్ళు గబగబా కుర్చీ అది అన్ని రెడీ చేసి మళ్ళీ వెళ్ళి పరిగెట్టి స్వామికి చెప్పి చేశారన్నమాట. అదొక స్వామి వచ్చి గురువులందరికీ ఆశీర్వదించడం, అదొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. రెండోది, మీరు అడిగారు కదా ఇప్పుడు గురువుకి ఎలాగా రక్షిస్తున్నారు, పిల్లల్ని ఎలా రక్షిస్తున్నారని. ఆ విషయంలోనే నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, వెస్ట్ బెంగాల్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాక మాల్దా అన్న ప్రాంతం చాలా చల్లగా ఉంటుందన్నమాట అక్కడ. దానివల్ల నాకు చాలా ఒంట్లో ఏమీ బాగుండేది కాదు. అప్పుడు బాల వికాస్ తీసుకుంటే స్వామి పని చేస్తే మనం బాగుంటాము అన్నది ఒక నమ్మకం నాలో ఉండేదన్నమాట. సో ఎలాగా బాల వికాస్ తీసుకోవడం, అసలు బెంగాలీ భాష రాదు ఆ పిల్లలకి, వాళ్ళకి ఎలా తీసుకున్న తర్వాత కాన్స్టెంట్ గా స్వామి ఏమో ఒక నాకు పిల్లలు స్వామి ఫోటో బాల వికాస్ నేను తీసుకుంటున్నట్టుగా నాకు అలాగా కలలు వచ్చేవన్నమాట. ఈ పరిస్థితుల్లో అప్పుడు అక్కడ ఏమైందంటే, ఒకరోజు రాత్రి 2 గంటలకి లేపి, బాల వికాస్ తీసుకుంటావేమో మరి, క్లాస్ తీసుకుంటావేమో, లే పెన్ పట్టుకో అని చెప్పి స్వామే రాయించారన్నమాట పాట. మాకప్పుడు ఎడ్యుకేర్ ట్రైనింగ్ అయింది. ఆ ఎడ్యుకేర్ ట్రైనింగ్ లోని పంచభూత ఫైవ్ ఎలిమెంట్స్ మీద కూడా చెప్పారు పాటలు అవిను. తర్వాత మన శరీరంలో ఉన్న మన ఆర్గన్స్ ని ఎలాగా, స్వామి ఎప్పుడు చెప్తారు కదా, సీ ఈవిల్, సీ గుడ్స్ డోంట్ సీ ఈవిల్ అని, కళ్ళ గురించి అలా. దాని మీద ఒక చక్కటి ఇంగ్లీష్ పోయం ఉండేది, అది దానికి స్వామి చెప్తున్నారు అని నాకు తర్వాత తెలిసిందనమాట. పెన్ను పట్టుకో రాయి అని చెప్పి బెంగాలీ పాటని చెప్పారనమాట. నేను అది రాసుకుని నాకు అది ఏమిటి, నా భ్రమ హెల్యూసినేషనా, లేకపోతే నాకేమైనా ఎక్సెంట్రిక్ అవుతున్నానా, ఇమోషనల్ అవుతున్నానా అని నా గురించి నాకే చాలా భయం వేసింది. తర్వాత ఆ మొన్నాడు అక్కడ హియా దీది అని ఉన్నారు ఒక గురువు గారు అనమాట, ఆవిడ నాతో కలిసి వచ్చేవారు. సో నేను బెంగాలీ చెప్పలేను గనక శ్లోకాలు స్తోత్రాలు భజనలు అవి నేను చెప్పేదాన్ని, బెంగాలీలో ఆవిడ కథలు అవి ఆవిడ చెప్పేవారనమాట. ఆవిడకి చూపించానన్నమాట ఇది అంటే, అంత బాగుంది, ఎంతో బాగుంది, ఎలా ఎవరు రాశారు అంటే, అప్పుడు నేను ఏడుస్తూ చెప్పానన్నమాట ఇలాగా స్వామి చెప్పారు ఇది అని. అది అలాగా ఆయన గైడ్ చేయడం అదొక.
1: మా శ్రోతలకు ఆ పాట వినిపిస్తారా అండి? మీరు శశిబాల్ గారు మీరు ఇంగ్లీష్ లోను, మీరు పద్మ గారు బెంగాలీలోను పాడి మాకు శ్రోతలకు వినిపించండి.
0: నేను మామూలుగా చెప్తానమ్మా, మరి
1: పర్వాలేదు.
0: Two little eyes to look to God, two little ears to hear His name, one little mouth to sing His praise, two little hands to work for the suffering, two little feet to walk His way, and one little heart to love one and all.
1: Beautiful.
2: అయితే స్వామి ఏదైతే నా చేత రాయించారో దానికి ట్యూన్ కూడా స్వామి నాకు చెప్పారన్నమాట. అది

అది అవుతుంది ఏంటంటే, టూ లిటిల్ ఐస్ టు లుక్ టు గాడ్, టూ లిటిల్ ఇయర్స్ టు హియర్ హిజ్ నేమ్. ఆ తర్వాత నాకు తెలిసిందనమాట దానికి స్వామీది చెప్పారు అని. అలాగే ఎక్టా ఛోటో ముఖే అమి కీ కోరి, నాకు అర్థం లేదు రాయ్ కీ కోరి అని చెప్పారనమాట. అది ఎంత బాగా స్వామి చెప్పారంటే క్వశ్చనింగ్ అనమాట పిల్లలకి, ఒక చిన్న మౌత్ తోని నువ్వేం చేస్తావు, కీ కోరి, వాట్ విల్ యూ డూ, వాట్ విల్ యూ డూ అని రిపీటేషన్ అనమాట. వన్ లిటిల్ మౌత్ టు సింగ్ హిస్ ప్రైజ్ ఉంది కదా ఇంగ్లీష్ లో, దానికి ఎక్టా ఛోటో ముఖే అమి కీ కోరి సర్వదా అమి తార్ గుణగాన్ కోరి. గుణ అంటే క్వాలిటీ, దేవుడి తాలూకా గుణాలన్నమాట.

ఆ కోరీ. అక్కడ ఉంది ఏంటంటే, టూ లిటిల్ హ్యాండ్స్ టు వర్క్ ఫర్ ద సఫరింగ్, దానికన్నమాట దీన దుఃఖి సకలకే సేవా కరి. దుటో ఛోటో పాయే అమి కి కోరి, దుటో ఛోటో పాయే అమి కి కోరి,

టు వాక్ హిజ్ వే. అది స్వామి ఏం చెప్పారంటే, మంచి పాత్రలో నడిచి భలో పొథే చోలి భలో కాజ్ కొరి అంటే మంచి పనులు చేస్తాను అని. తర్వాత ఉంది

0: ఈవెన్ స్వామి హాస్ షోన్ ది యాక్షన్ ఈవెన్ అన్నమాట నాకు. బుక్ అంటే హార్ట్ అన్నమాట బెంగాలీలో. ఎక్టా ఛోటో బుక్ హమార్ అమి కి కోరి, సకలకే భలోబాసి ఆదర్ కోరి. ఇలా యాక్షన్ చేసి నువ్వు క్లాస్ లో చెప్పాలి అని. సో ఎంత ఏడ్ చేశానో నేను మరి చెప్పడానికి లేదన్నమాట. ఆ తర్వాత హియ దీదితో చూపించి అది మేము చేశాక అక్కడ తపందా అని ఆయన ది స్కూల్, ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాల్దాక్ అనమాట. ఆయన ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. ఆయనకి ఇంత నచ్చింది కదా ఆయన, వాళ్ళ స్కూల్లో కమ్యూనిస్ట్ ఏరియా కదా వెస్ట్ బెంగాల్లో, ఎప్పుడూ స్వామి ఫోటో పెట్టి యాన్యువల్ ఫంక్షన్స్ అవి చేయలేదు ఆయన. ఆసారి స్వామి ఫోటో సింహాసనం అన్ని పెట్టి పిల్లల చేత ఇది యాక్షన్ చేయించి చూస్తే పిల్లలు పేరెంట్స్ అంతా చాలా లైక్ చేశాక ఫస్ట్ టైం ఆయన అనౌన్స్ చేసి చెప్పారన్నమాట, ఏం అవుతున్నారు స్వామి మాకు భగవంతుడు ఆయన ఇచ్చిన పాట ఇది, ఇవాళ ఇది పిల్లలు చేశారు అని. అక్కడ తర్వాత బాల్ వికాస్ అన్ని కంటిన్యూ చేశారు ఆ స్కూల్లో అన్నమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ స్వామి గురువుకి ఎలాగా ట్రైనింగ్ ఇచ్చి.
1: ఇంతకన్నా మంచి నిదర్శనం ఇంకెక్కడ దొరుకుతుందండి? స్వామి ఎప్పుడు ఎలా ఎవరితో ఎలా చేయించుకోవాలో ఆయన చేయించుకుంటారండి.
2: మనకి ఈ పాట వింటుంటే స్వామి చిన్నప్పుడే తను రాసిన పాటలో ఒకటి, దేహమునిచ్చినది ఎందుకో తెలుసా దేశములన్నీ చుట్టుటక, కాదు కాదు కానే కాదు. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పిల్లలు బాల వికాస్ పిల్లలకి గ్రూప్ వన్ లో చెప్తాను, పరోపకారార్థమిదం శరీరం అను పదము ఆచరణలో ముంచుటకు, కన్నులనిచ్చినది ఎందుకో తెలుసా అన్నీ చూచేట అందులక, పొందుగా పాదములు ఇచ్చినది ఎందుకు సందులు గొంతులు తిరుగుటక, స్వామి కాదు కాదు కైలాసవాసిని మందిరం చుట్టూ తిరుగుటకు, చేతులనిచ్చినది ఎందుకు తెలుసా నోటికి ముద్దం దించుటక, ఓన్లీ తినడం కోసం పర్పస్ కోసం నీకు గాడ్ చేతులు ఇవ్వలేదు ఎందుకంటే పరమాత్మని పూజలు చేయడం. అంటే మొత్తం మన ఇప్పుడు అక్క చెప్పినట్టు దేహంలో ఉన్న అన్ని అంగాలు భాగాలన్నీ కూడా పరమాత్ముని సేవ కోసం వినియోగించాలి అని చిన్న యాక్షన్ సాంగ్ లాగా క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తూ స్వామి గ్రూప్ వన్ బాలిక సిలబస్ లో పెట్టారు. చేయడం వల్ల చాలా చక్కగా చిన్న చిన్న పిల్లలు అన్నమాట, కాదు కాదు కానే కాదు అని వాళ్ళు ఇలా తలలు ఊపుతూ యాక్షన్ చేస్తుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, వాళ్ళు ఇంటికి వెళ్లి చేయడం వల్ల అమ్మో కరెక్టే కదా ఇది భగవంతుడు ఇది చేయాలి మనం అనుసరించాలి అన్న ఒక. అందుకే పిల్లల ద్వారా స్వామి అంటారు, బాల వికాస్ ద్వారా లోక వికాసం స్వామి అందుకే అంటారు. లోక వికాసం ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఓన్లీ అని చెప్పి.
1: ఇలాగే ఒక ఇంగ్లీష్ లో కూడా ఒక సాంగ్ ఉందండి పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం, బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, దేర్ ఇస్ ఐ వాచింగ్ యూ, హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, సో బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. అలాగా అంక అంగాలన్నమాట ప్రతి ఒక్కటి, ఎలాగ కేర్ఫుల్ గా ఉండాలి మనం ఏం చేస్తున్నాం అన్నట్టుగా. ఇలాంటివన్నీ మీరు ఎంతో నేర్పుగా ఎంతో అందంగా మీరు పిల్లలకు నేర్పిస్తున్నారండి నిజంగాను.
2: ఇప్పుడు మీరు అడిగినట్లుగా బాల వికాస్ కి వచ్చే పిల్లలకు కూడా స్వామి ఎలా ఎలా కాపాడుతూ ఉంటారు ఎలా కనిపెట్టి చూస్తుంటారు దానికి, ఇది యాక్చువల్ గా పంజాబ్ ప్రాంతంలో జరిగిందమ్మా లాంగ్ బ్యాక్. అక్కడ బాల వికాస్ తరగతి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఒక గురువు గారు. ఆ తరగతికి ఒక బ్లైండ్ గర్ల్ కూడా, విజువల్లీ ఛాలెంజ్డ్ గర్ల్ కూడా ఆ క్లాస్కి వచ్చి కూర్చునేది. యాక్చువల్ గా అమ్మాయి బాల వికాస్ ఏజ్ కాదు, కానీ ఏంటంటే తల్లికి చాలా బాధగా ఉండేది, అయ్యో ఆడపిల్ల పుట్టిన తోటి ఇట్లా అయింది చాలా ప్రాబ్లము భవిష్యత్ అని స్వామికి దండం పెట్టుకుంటూ స్వామికి ఈ గురువు గారు చెప్పి బాల వికాస్ గురువు చెప్పింది, స్వామికి దండం పెట్టుకోమ్మా స్వామి తప్పకుండా ప్రాబ్లమ్ సాల్వ్ ఇట్లా ఏదో ఓదార్పు ఇది చెప్తే ఆ పిల్లని తీసుకొచ్చి బాల వికాస్ క్లాస్ లో కూర్చోబెట్టేది. చక్కగా బాల వికాస్ కి అటెండ్ అవుతూ ఉండేది, అన్ని చెప్తూ ఉండేది, చక్కగా బాగుండేది చిన్న పిల్ల, లెస్ దాన్ యాక్చువల్ బాల వికాస్ ఏజ్ కాదు ఆ పాపది. అయితే ఒకసారి పంజాబ్ నుంచి వాళ్ళంతా కూడా సేవకి వస్తూ కూడా చాలా మంది బాల వికాస్ గురువులు అందరూ కలిసి డ్యూటీకి వచ్చారు, సేవకు వచ్చారు. వచ్చినప్పుడు బాల వికాస్ పిల్లల్ని కూడా కొంతమంది తల్లిదండ్రులు వాళ్లతో పాటు పిల్లల్ని తీసుకొచ్చారు. ఈ అమ్మాయి మదర్ కూడా ఈ పాపను కూడా తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చినప్పుడు దర్శనానికి మామూలుగా వాళ్ళు లైన్ లో కూర్చున్నప్పుడు స్వామి వస్తుంటే ముందు లైన్ లో పిల్లల్ని కూర్చొనివ్వరు కదా, తల్లికి వెనకాల కూర్చుంది ఆ పాప. కానీ స్వామి ఎలా అసలు ఆ పాపకి తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు, విజువల్లీ ఛాలెంజ్ తల్లి ఎలా ఉంటుందో తెలియదు. స్వామి వస్తూ ఉంటే ఈ తల్లి స్వామి వైపు చూసి, స్వామి ఆడపిల్లని ఇచ్చావు నాకు, మనసులో ప్రేయర్ అనమాట. ఆడపిల్లని ఇచ్చావు నాకు, అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్, కళ్ళు కనపడవు స్వామి, ఎట్లా భవిష్యత్ అంతా ఎలా ఉంటుంది స్వామి, నువ్వే కాపాడాలి నా బిడ్డని, నిన్ను నమ్ముకున్నాను అని అంటూ నా బిడ్డ బాల వికాస్ కూడా వెళ్తుంది స్వామి, అన్ని శ్లోకాలు నువ్వు అడిగితే అన్ని చెప్తుంది స్వామి అని ఏదో ఆమె ఆర్తిగా ప్రేయర్ చేసుకుంటుంది. స్వామి నడుచుకుంటూ వచ్చి కరెక్ట్ గా ఆమె దగ్గరికి వచ్చి ఆగి ఆ పాప వైపు లేవమని సైగ చేశారట. ఆ పాపకు తెలియదు కదా, మదరు ఆమెకి అర్థం కాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. పక్కన పుష్పాంటి అని ఇన్ఛార్జ్ అనమాట, ఆమె ఉన్నారు. గబుక్కున పాపని పైకి లేపారు. స్వామి వెంటనే ఇట్లా తల మీద చేసి ఒక నిమిషం ఆగిన తర్వాత చూసి డోంట్ వర్రీ అన్నట్టుగా చెప్పి, ఏమి వర్రీ అవ్వద్దు, అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది అన్నట్టు. అనేప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు ఏం చెప్తున్నారు స్వామి, అంతా బాగుంటుంది అంటారు ఏంటి అని. ఒక రెండు నిమిషాలు అయ్యాక పాపకి విజన్ వచ్చింది. విజన్ వచ్చి అంటే ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే, విజన్ రాగానే ఫస్ట్ ఎవరిని చూసింది, పరమాత్మను చూసింది, స్వామిని చూసింది. స్వామి ఆ బిడ్డను చూసి చాలా సంతోషంతో తెరీమా అని తల్లిని చూపించారు. నిజంగా ఇది నేను ఎన్ని చోట్ల బాల వికాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే అంత ఆర్తి ఆ తల్లికి ఉంది, ఆ విశ్వాసము, స్వామి నువ్వేదన్నా చేయాలి, నువ్వేదన్నా చేయగలవు స్వామి అన్న ఆ ప్రేయరు. మనకి మామూలుగా ఏం చెప్తారు, తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు దైవాన్ని చూపిస్తాడు. ఇక్కడ అంతా రివర్స్ అయింది. కళ్ళు తెరవంగానే ఫస్ట్ దర్శనం ఆ పాపకి స్వామి భగవంతుడు కనపడ్డాడు. ఆ భగవంతుడు తల్లిని చూపించాడు, తేరీమా అని స్వామి ఆ పాపకి వాళ్ళ అమ్మని చూపించారు. ఇది నిజంగా ఆ రోజు, ఇది మనకి అప్పుడు కులంతహాలు లేదమ్మా, అంత ఇసుక నేల ఉన్న రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. కానీ ఎంతమంది ఎన్ని రోజులు చెప్పుకున్నారంటే, ఇది స్వామి మిరకిల్స్ చేస్తారంటే, మిరకిల్స్ చేస్తేనే స్వామి కాదు, స్వామికి అవసరం లేదు మిరకిల్స్ చేసి దేవుణ్ణి చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఆర్తికి ఎట్లా ఆయన ఆన్సర్ చేశాడనేది, ఆ పాప లెస్ దాన్ బాల వికాస్ ఏజ్ అయినా వెళ్లి కూర్చోవడం, ఆ శ్లోకాలు, మా అమ్మాయి బాల వికాస్కి వెళ్తుంది స్వామి, నువ్వు ఏదడితే ఆ శ్లోకాలు కూడా చెప్తుంది స్వామి అని ఆ మనసులో ఆమె అనుకోవడం, దానికి ఆన్సర్ ఇది. అంటే ఎలా ఆయన ఎక్కడ పంజాబు, ఎక్కడ ఇది, డ్యూటీకి రావడం ఏంటి, ఆ తల్లి రావడం ఏంటి, ఆ పిల్లని తీసుకురావడం ఏంటి, బ్లెస్ చేయడం ఏంటి నిమిషాల్లో, అంటే ఇదంతా ఆయన మాస్టర్ ప్లాన్, డివైన్ ప్లాన్ లో ఆ టైంకి ఆ పాప రావాలి, స్వామి అనుగ్రహం ఇవ్వాలి. ఇది అంత తర్వాత ఎప్పుడో ఆ పాపని మళ్ళా వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ లో, కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి కూడా స్వామికి, స్వామి మీరిచ్చిన భిక్ష, స్వామి మీరు ప్రసాదించిన భిక్ష అని స్వామికి చూపించుకున్నారట. ఇది అప్పుడు పుష్ప ఆంటీ అని ఒక ఆమె ఉండేవారు, ఎన్నిసార్లు చెప్పారు ఈ ఎగ్జాంపుల్, మా పంజాబ్ వాళ్ళం ఎప్పుడు మర్చిపోలేము, స్వామి మాకు ఇంత అద్భుతమైన ఇది ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో కనిపెట్టి కాపాడటం అనే దాంట్లో మనం అందుకే పాడుతుంటాం కదా, కాపాడు సాయి దేవుడా మా ఎల్లవాడ నీసా టి దేవుడేటి రాని, అంతే ఇంకెవరు లేరు, నో నో కంపారిజన్ అనమాట అది. సాయిరామ్,
3: ఇప్పుడు శశి గారు చెప్పాక నాకు రెండు ఇన్సిడెంట్స్ గుర్తు వస్తున్నాయి అనమాట. ఒకటి, వెస్ట్ బెంగాల్ లో ఉన్నప్పుడు స్వామి చాలా అనుభవాలు ఇచ్చారు. అంటే మనం ఆర్తితో ఉండి ఒకసారి స్వామి కథ చెప్పారు, భగవంతుడు కావాలి అంటే ఎలా ఉండాలి అంటే, మనలో ఆర్తి ఎలా ఉండాలి అంటే, నీళ్లలో మనని ముంచేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం కదా, అలా అంత ఉక్కిరి బిక్కిరి అయ్యే తపన మనలో ఉంటే భగవంతుడు మనకి సాక్షాత్కరిస్తాడు. నాకు ఆ వెస్ట్ బెంగాల్ మాల్దాలో ఏమీ ఉండేది కాదు, భాష రాదు, ఆయన వృత్తిరీత్యా బ్యాంకుకు వెళ్ళిపోయేవారు. నాకు ఆ ఎదురుగుండా ఉన్న స్వామి ఫోటో చూసి నాకేమో ఈ ఆ చలికి నాకు వర్టిబ్రల్ కాలంలోని మార్ఫలాజికల్ డ్యామేజ్ అయిందనమాట, ఫిఫ్త్ లుంబర్ బోన్ అవి బెడ్ రిడన్ అయిపోయాను. అలాగే స్వామి ఫోటో చూసి 24 అవర్స్తో ఏడుస్తూ ఉండేదాన్ని, స్వామి నేను మళ్ళీ నీ సేవ ఎలా చేసుకుంటాను, నీకెలాగ నేను నాకెప్పుడు నువ్వు ఇచ్చేస్తావు, అలాగే ఉండేదాన్నమాట. అప్పుడు స్వామి నాకు సుప్రభాతం చేస్తున్నప్పుడు స్వామి ఫోటోలోంచి మాట్లాడేవారు, లిటరల్ గా నాకు నేను పిచ్చెత్తిపోతున్నానేమో అని కూడా నాకు భయం వేసేదన్నమాట. కానీ ఉండు ఆపు అనేవారు, త్వన్నామ కీర్తన రథాస్తవ అని మొదలెట్టుగా ఆపు, అక్కడ మా నోటితోని ఎలాగా చెయ్యాలి, నోరుని ఎలాగా యూజ్ చెయ్యాలి, ఎడ్యుకేర్ ఏంటి టు బ్రింగ్ వాల్యూస్ ఫ్రమ్ విదిన్ అని అని చెప్పి చూడు నోరు నెప్పుడు కూడా దేవుడి నామాన్నే పాడాలి. అలా నాకు అంత ఎంటైర్ సుప్రభాతంకి ఎడ్యుకేర్ చెప్పి బోధపరిచేవారు అనమాట. అలాగే ఇంకో రోజు సుప్రభాతం చదవడానికని కూర్చుంటే ఇంకా నన్ను ఈశ్వరాంబ అని అనగానే నువ్వు ఆపు చూడు నీ నీ బయట మెట్ల మీద చిన్న బాబు కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు అది మాన్పించాలి నువ్వు. అంతకుముందు ఎప్పుడు నాకు కలల్లోని ఒక పెద్ద వరండా అక్కడ పిల్లలు అక్కడ ఒక చైర్ వేసి స్వామి ఫోటో నేనేమో అక్కడ నిల్చొని ఏదో చెప్తున్నాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను స్వామి నాకేదో బాల్వికాస్ తీసుకోమని చెప్తున్నారండి ఎక్కడ తీసుకోవడం నాకు భాష రాదు కదా ఎలాగా ఎలాగా అని. కానీ అది ఎక్కడో అన్నది నాకు తెలిసేది కాదు. ఆ బాబు నేను అప్పుడు అనుకున్నాను స్వామి దగ్గర సరే నేను ఇప్పుడు లేచి వెళ్లి చూస్తాను నిజంగానే అలాగా పిల్లడు ఉంటే ఇది స్వామి చెప్తున్నారు లేకపోతే ఇదేదో నాకు బ్రహ్మ నేను వెళ్లి ఇంకా కౌన్సిలింగో సైకియాట్రిస్ట్ దగ్గరకో ఏదో వెళ్లాలి అని అనుకో. కానీ నేను వెళ్లి చూస్తే అలాగే మెట్ల మీద చాలా చిన్న బాబు అలా సిగరెట్ తాగుతున్నాడు అనమాట. నేను వెళ్లి ఆ బాబునిలాగా పట్టుకుని ముట్టుకుని నాకు వచ్చిన భాష తెలుగు హిందీ ఒరియా అన్ని కలిపేసిన భాష ఒకటి మాట్లాడి ఇదేంటి బాబు ఇలా చేస్తున్నావు ఇది తప్పు కదా అని చేస్తే చాలా ఏడ్చేశాడు ఆ బాబు అనమాట. ఏడ్చి నాకు ఇలా ఎవరూ చెప్పలేదు అని అన్నాడు అనమాట. సరే నువ్వు ఎక్కడ ఉంటావంటే ఆ చెయ్యి పెట్టి చూపిస్తే ఆ బాబుని తీసుకుని వెళ్లి చూస్తే అదొక స్లమ్ అనమాట. అక్కడ చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే అందరూ ఉన్నారు. అయితే నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే స్వామి ఇక్కడ బాల్వికాస్ తీసుకోమంటున్నారు అని తెలిసింది. వాళ్ళు ఉన్న నేను చాలా ఉత్సాహంగా హియా దీదీని పట్టుకుని వెళ్లి చెప్పాలి. ఒకటేంటంటే వాళ్ళకి ఇప్పుడు మీరు శ్లోకం చెప్పగానే వెంటనే వచ్చేసేది. అస్సలు ఆ పరిస్థితి ఆ అట్మాస్ఫియర్ ఆ అంబియన్స్ చూస్తే అసలు వాళ్ళ పళ్ళన్నీ ఎర్రగా అయిపోయి. అక్కడ ఏంటంటే వాళ్ళు తల్లి పసిబాపని ఒళ్ళో పెట్టుకుని తను ఇంత మద్యం తాగి వాళ్ళకి మద్యం పూస్తుంది తను ఆ చుట్టలాంటిది ఏదో తిని తాగి ఇది పెట్టి వాళ్ళ నోట్లో పెట్టడం ఆ అట్మాస్ఫియర్ అది చూస్తే అసలు గగ్గురుపాటు వస్తుంది మనకు అసలు గాబరా వేస్తుంది అనమాట. కానీ ఆ క్లాసులో నేనేం చూశానంటే ఇప్పుడు మీరు జయ దుర్గా లక్ష్మి సరస్వతి అసలు పలుకుతాయా అనుకుంటే ఎంత శ్రావ్యంగానో వాళ్ళు పాడేస్తున్నారు. అది ఏకసంతగ్రహిల్లాగా ఏకలవ్యుల్లాగా వచ్చేస్తున్నాయి అవన్నమాట. కానీ అంత సహజం అవ్వలేదు వాళ్ళకి చెప్పడానికి దానికి ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు అలాగా ఉండేదన్నమాట. వాళ్ళు చిన్న చిన్న పంది పిల్లలకి తాళ్ళకి కాళ్ళకి కట్టేసి అంటే పైశాచిక ప్రవృత్తి వాళ్ళల్లో ఉండేదన్నమాట. కింద మంట పెట్టి దాన్ని అలా తిప్పి అది టప్ టప్ అని పేలితే అది ఆటలాగా వాళ్ళు ఉండేవారు. అలాంటి ఆ రాక్షస పైశాచిక పరివేశం నుంచి వాళ్ళు శ్లోకాలు భజనలు ఇంకా గణానాం త్వా అవి వేదం కూడా అప్పట్లో ఉన్న ఎంత వేదం ఉండే అవి చెప్పి మన సర్వదేవ గాయత్రి ఉండేది కదా అవి చెప్పి వాళ్ళకి ఫంక్షన్లో వాళ్ళ చేత పాడించి వాళ్ళని వేదం చెప్పించి చేసి అది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు స్వామి అదొక అనుభవం. రెండోది భువనేశ్వర్లో ఉండగా బాల్వికాస్ మా ఇంట్లోనే తీసుకునేవాళ్ళం కదా అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఐదేళ్ల పిల్లలైనా నాలుగేళ్ల పిల్లలైనా వాళ్ళని పంపించేసేవారు అనమాట. ఆంటీ దగ్గర కాసేపు కూర్చుంటారు అని పిల్లల్ని వాళ్ళు పాపం వారించారు. వాళ్ళకి ముందుగా మనం చెప్పింది ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు మాల్దాలో కూడా అయిందనమాట. మాకు ఒరిస్సాలో ఫస్ట్ బాల్వికాస్ లో మాకేమిటంటే చెప్పులన్నీ లైన్లో పెట్టడం అది గురువు చెయ్యాలి పిల్లలు చెయ్యాలన్నమాట. ఆ తర్వాత వెళ్లి మనం దీపం అదన్నీ వెలిగించి దేవుడు ఫోటో పెట్టడం కుర్చీ సింహాసనం రుమాలు నీళ్లు అన్ని అవన్నీ పెట్టి తర్వాత తీసుకోవడం. మాల్దాలో నాకు అప్పుడు అలాగే నాకు ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళు వచ్చి మీరు ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అవుతారా అంటే నేను ఏడ్చేశాను. ఒకటి బెడ్ నుంచి లేవలేకపోతున్నాను, రెండోది మాట బెంగాలీ రాదు అంటే ఈ స్వామి ఫోటోవే ఏదైతే స్వామి అందులోంచి నాకు పువ్వు వేసి టీవీ చూడకుండా ఆపడం అలాంటివి చేసేవారో ఆ ఫోటో చూపించి మేం కాదు స్వామి చెప్తున్నారు అన్నారు. అంటే ఇంకప్పుడు ఏమీ అనలేక సరే ఫస్ట్ వెళ్లి బాల్ వికాస్ క్లాస్ తీసుకుని ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా నేను క్లాస్ తీసుకోవడానికని వెళ్లినప్పుడు నేను కొంచెం నడవడం అదంత కష్టమయ్యేది నాకు. అప్పుడు నేను వెళ్లేసరికి ఇంకా 5 నిమిషాలే ఉందన్నమాట ఆరంభించడానికి. అప్పుడు వెళ్లి చూస్తే చెప్పులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయన్నమాట. అది చూసి అమ్మో ఇదేమిటి ఇలా ఉన్నాయని అవన్నీ లైన్ల సర్ది లోపలికి వెళ్లి చూసేసరికి స్వామి ఫోటో లేదు, కుర్చీ లేదు స్వామి కోసం, అవేవి లేవు, చాక్ డస్టర్ బ్లాక్ బోర్డు పెట్టి అందరు కూర్చున్నారు. నాకు కొంచెం అంటే ఈ పరివేశం నుంచి ఒరిస్సా నుంచి అక్కడికి వెళ్ళగా నాకు కొంచెం అది సరిగా తెలియలేదు. సరే నేను కూర్చున్నాక దీది మీరు ఆరంభించండి, మీరు ఎలా చేస్తే మేము అలా చేస్తాము అన్నారు. నేనేమో కళ్ళు మూసుకొని మనకి మొదట్లో 3 సార్లు ఓంకారం, ఇప్పుడు శశి గారు మనందరం ఓంకారం చేసాం, 3 సార్లు ఓంకారం చేసి తర్వాత వినాయకుడిది తర్వాత గురువుది చేసి నేను అలాగే ఓంకారం చేసి వినాయకుడి స్తోత్రం చెప్పి గురువుది చెప్పి నేను ఎందుకో నాకు తెలీదు అష్టోత్తరం ఆరంభ ఇలా భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః అని ఇంకా 2వ నామంకి వచ్చేసరికి లిటరల్లీ ఐఎమ్ ఏబుల్ టు సీ స్వామి అన్నమాట. స్వామి ఏమో అలా మెల్లిగా నడిచి వస్తున్నారు. నేను ఇంకా ఇమోషనల్ అయిపోయాను, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను చదువుతున్నాను, పక్క వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఏం తెలియట్లేదు ఏమిటి ఇవిడ. అలా స్వామి ఆ రూమ్ లోకి వచ్చి ఇటు తిరిగి చూసి అటు తిరిగి చూసి చేతులు 2 వెనక్కి ముందు పెట్టుకుని ఇలా చూసి తర్వాత ఏమో చేతులు తీసి 2 చేతులతో ఇలా ఆశీర్వదించి మళ్ళీ టక్కుమని వెనక్కి తిరిగిపోయారు. అప్పుడు నేనేమో అక్కడ చదువుతున్నాను కానీ నేను లేచి వెళ్లి స్వామి స్వామి ప్లీజ్ వెళ్ళిపోకండి స్వామి, ప్లీజ్ స్వామి ఇవాళ నాకు మొదటి రోజు స్వామి ఇక్కడ మీరు రండి స్వామి అంటే స్వామి చాలా స్లోగా ఇక్కడ కూర్చోను బంగారు అన్నారు. నాకేమో ఇంకా నా గుండె బద్దలైపోయినట్టుగా అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నాను అక్కడ చెప్తున్నాను కానీ వీళ్ళెవరికి ఏమీ తెలియట్లేదు. నేను కాదు స్వామి నేను వేస్తాను స్వామి నేను వేస్తాను స్వామి అంటే క్లాస్ బిగిన్ చేసుకో టైం అయిపోయింది అని వెళ్ళిపోయారు అన్నమాట స్వామి. అది ఒక లెసన్ ఏంటంటే నేను ముందుగా వెళ్ళలేదే అని ఒక బాధ, వెళ్ళి అట్లా లోపల ఏమిటి ఉంది అని చూడకుండా ఈ చెప్పులు సర్దుకోవడంలో ఉండిపోయానన్న 2వ బాధ. అయితే అక్కడ నేను ఆ మాల్దాలో ఉన్న అందరికీ కూడా చేతులెత్తి దండం పెడతాను. వాళ్ళు పాపం చాలా ఎందుకు ఏడుస్తున్నారు అంటే నాకు భయం వేసింది ఏమిటంటే నేను ప్రదేశం కాని ప్రదేశానికి వచ్చాను, వాళ్ళేమో నాకు కోఆర్డినేటర్ చేస్తామన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఎలా చెప్పను మీరు ఇది వెయ్యలేదు అది చెయ్యలేదు అని నేను చాలా సందిగ్ధావస్థలో ఉంటే పాపం వాళ్లే లేదు దీది మీరు చెప్పండి మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. అప్పుడు నేను అన్నాను ఏంటంటే స్వామికి సింహాసనం ఉండాలి, ఇవాళ నాకు నేను నాకు తెలీదు ఇది నిజంగా నేను దర్శనం అయ్యిందా లేదు నా భ్రమ నా మాయ నాకు తెలీదు కానీ ఇలా చూశాను స్వామి ఎక్కడ కూర్చోనని అడిగారు. మరి మనం ఒకవేళ అలా అరేంజ్ చేయలేకపోతే మాత్రం మనం సమితిలోనే చేసుకుందాం అవి బాల వికాస్ గాని ఏదైనాను, లేదు అంటే ఈ మినిమం మనం దీపం ఉంచాలి స్వామి ఫోటో పెట్టుకోవాలి అంటే అది కమ్యూనిస్ట్ ఏరియా కదా అందుకు వాళ్ళు గమ్ముని ఫోటో పెట్టడానికి దానికి కొంచెం ఇదయ్యారు. ఇదొక ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ స్వామి దర్శనం ఇచ్చి నాకు చెప్పింది. ఇంకా భువనేశ్వర్లో అయిన ఇన్సిడెంట్ ఒక్కటి ఏంటంటే క్లాసు బాల వికాస్ తీసుకునేటప్పుడు ఎప్పుడు పాపం బాగా ఉండే చెప్పుల జత మిస్ అయ్యేదన్నమాట. అయితే నాకు ఒక భయం ఉండేది ఏంటంటే అపార్ట్మెంట్ లో మనం బాల వికాస్ తీసుకుంటున్నాం చెప్పులు పోతున్నాయి అని పేరెంట్స్ లో ఒక ఇంప్రెషన్ అవుతుందని నేను స్వామినే ప్రార్థించి చాలా ట్రై చేసేదాన్ని ఏమిటవుతోంది అని. ఒకరోజు నేను చూశాను ఒక చిన్న బాబు ఇలా తొంగి చూస్తూ దాంకుంటున్నాడు, తను తీయడం చూశానన్నమాట. అయితే ఎలా అయితే శశి గారు చెప్పారో మనం నెగిటివ్ గా వాళ్ళకి దొంగ అన్నట్టుగా అలా చూడకుండా సరే. నేను అప్పుడు వాళ్ళ అమ్మగారేమో కింద కూరలు అమ్ముతారనమాట వెండరు, పైన ఎవరో కూరలు తెమ్మని ఫోన్ చేసినట్టున్నారు. పాపం తను అలా తీసుకొచ్చి ఈ బాల వికాస్ క్లాసు దాంతో వాడు ప్రతి ఆదివారం రావడం, ఈ చెప్పులు ఏవైనా ఉంటే తీసుకోవడం అలాగయ్యేది. ఆ తర్వాత ఆవిడ నాకు అమ్మ వాడికి ఇంట్రెస్ట్ ఉందంటే సరే క్లాస్లో పెడితే, మొదట అపార్ట్మెంట్లో వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చెప్పారు, వెండర్ కొడుకు ఎలా మాత్రం అని. సరే ఏదో మెల్లిగా కష్టం మీద అయితే ఆ పిల్లడికి చాలా చక్కగా అన్ని బాల వికాస్వి వచ్చేవి శ్లోకాలన్నీ, కానీ ఒక చిన్న జంప్ చేసినా కూడా బ్లూయిష్ గా అయిపోయేవాడు అనమాట ఆ పిల్లడు. నాకు భయం వేస్తే అప్పుడు వాళ్ళ అమ్మని పిలిపించి అడిగాను, ఏమిటిది ఇలా అయిపోతున్నాడు? నాకు ఆ రోజు చాలా భయం వేసింది, కళ్ళు తెల్లేసేసి ఒళ్ళంతా నీలిగా అయిపోతే. అప్పుడు ఏడుస్తూ చెప్పింది, ఇలాగా గుండెల్లోనేమో హోల్ ఇన్ ద హార్ట్ అని అన్నారు. కటక్లో డాక్టర్ టొంపే గారికి చూపించాను, లక్షల్లో అవుతుందన్నారు, ఎక్కడి నుంచి నేను తేగలనమ్మా అని ఏడుస్తే, మొట్టమొదట నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మనం సేవకు వెళ్తాం కదా ఆగస్టులోని, అప్పుడు తీసుకువెళ్దాం అక్కడ సూపర్ స్పెషాలిటీలో చూపించాలి అని. అప్పుడు తనకేమో సరే నీతో ఇంకెవరినో తీసుకొని రా మరి తీసుకువెళ్దామని టికెట్లు అవి తీసుకుని వాళ్ళని మాతో తీసుకొచ్చి, నేనేమో అంటే అప్పుడప్పుడు మనలో తెలియకుండానే మనలో ఉన్న అహంకారాన్ని కూడా స్వామి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మనమేదో మీడియేటర్ అని అనుకుంటాం, కానీ ఏ పనికైనా స్వామే తన సంకల్పంతో చేస్తారు అన్నది ఒక ఐ ఓపెనింగ్ అనమాట నాకు. అప్పుడు నేనేమన్నానంటే తనతో, నువ్వు షెడ్ నంబర్ 28లో ఉండు, ఒక రెండు రోజులు అయ్యాక అప్పుడు సౌరి అంటే మూడు చూసుకొని పర్మిషన్ తీసుకుని నీకు మొదటి కూర్చోపెడతాము అని అన్నా. కానీ ఏ రోజు మా డ్యూటీ ఆరంభమైందో ఆ రోజే తను వస్తోందనమాట, పరిగెట్టి వస్తారు టోకెన్ 1 వస్తే. నేను అలా ఆశ్చర్యంగా చూస్తే నేను 2 గంటల నుంచి లైన్లో కూర్చున్నాను బాబును పట్టుకుని అని సైగ చేసి చెప్పింది. తర్వాత నేను ఆతృతగా ఎక్కడ వచ్చింది ఏమిటి ఎక్కడ కూర్చున్నారని చూశాను. ఈ లోపల మనకి అప్పట్లో మ్యూజిక్ వచ్చేది, మ్యూజిక్ తో స్వామి వస్తారు. ఇంకా మనలోనే ఆవేగం అనమాట, స్వామి ఏంటి చూస్తారా లేదా అని. దీనికి ముందు ఏమైందంటే ఆ వెండర్ తాలూకా వాళ్ళ అమ్మగారిని తీసుకుని ఒకరోజు మా ఇంటికి వచ్చిందనమాట. నాతో మరి మా భర్త రాలేరు, ఆయన ట్రాలీలో సరుకులు తీసుకెళ్తేనే డైలీ వేజెస్ మీదే బతుకుతాం కదా, నాతో మా అమ్మగారు వస్తారు అని. ఆ అమ్మగారు చిరిగిపోయిన బట్టలు అవి వాటితోనే పాపం ఉంది, తనేమో నోటి నిండా ఎప్పుడు పానది వేసుకుని ఎలా ఉంటుంది. ఆవిడేమో నేను ఈ ఫోటోలో ఉన్నాయన్ని చూశాను అంది. ఎక్కడ చూసావంటే నాకు కల్లో కనబడి నాకు చెప్పారు పాన్ ఇమ్మన్నారు, నాకు పాన్ తీసుకుని రా అన్నారు అని. నేను ఎంత ఏదో ఈవిడ కథలు చెప్తోంది వచ్చింది కదా అని అనుకుని దానికి అసలు ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈవిడ చూడడం ఏంటి స్వామిని అని, అంటే స్వామి భక్తులు ఎలా ఉంటారు అన్నది మనకి తెలియక అవివేకాన్ని కూడా స్వామి నాకు ప్రూవ్ చేశారనమాట. ఆ రోజు వాళ్ళు కూర్చోబెడతారు కదా, కూర్చోబెట్టినప్పుడు ఆ తల్లి ఆ బాబు వెనకాలకి వాళ్ళ అమ్మగారు కూర్చున్నారనమాట. అయితే స్వామి రావడమే తిన్నగా వాళ్ళ దగ్గరికి, అసలు మనకేంటంటే ఇటువైపు వెళ్తారా అటువైపు వెళ్తారా అన్న టెన్షన్లోనే అక్కడ డ్యూటీ చేస్తున్నాను కానీ మనసంతా అక్కడే ఉన్నాం. అయితే స్వామి తిన్నగా వెళ్లి అక్కడ నిల్చొని వెనకాల వాళ్ళ అమ్మగారికి సైగ చేస్తున్నారనమాట, ఇలా చేత్తో ఈ అని. తనకు అర్థం అవట్లేదు ఏమీను. కొంచెం సేపు అలాగ స్వామి అక్కడ నిల్చున్నాక ఆ చిరిగిన ఆ ఆయిల్గా ఉన్న మురికి మురికి దీని నుంచి ముడి విప్పి నలిగిపోయి ఉన్న ఒక తాంబూలాన్ని స్వామికి ఇస్తూ ఉంటే స్వామి దాన్ని ఎంత ప్రేమగానో తీసుకుని నోట్లో పెట్టేసుకున్నారనమాట. నేను అలాగే ఉండిపోయాను, అలాగే ఉండిపోయాను. ఈ చంటిబాబు కూడా బాల వికాస్లో ఉండడం వల్ల స్వామి ఫోటోల్లో చూడడం, దాంతో పాదాలు రెండు పట్టుకుని దండం పెట్టేశాడు. స్వామి విభూతి క్రియేట్ చేసి ఆ పిల్లడికి నామం పెట్టేసి నోట్లో వేసి ఇంకొంచెం ఆ తల్లికి ఇచ్చారనమాట, చేతిలో పట్టుకోమని వెళ్ళిపోయారు. ఇంకా అది నయనానందకరమైన ఒక అద్భుత జీవితంలోని ఎప్పుడూ అనుకోని ఇది. ఆ తర్వాత తను ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా మనం అంతా సేవ అంతా అయ్యి నేను బయటకు వచ్చేసరికి తను ఏడుస్తూ పరిగెడుతూ, సెక్యూరిటీ ఆఫీస్ ఉంది కదా మన సౌత్ క్యాంటీన్కి ఎంటర్ అయ్యే గేట్, అక్కడ పరిగెట్టుకుంటూ అమ్మా అమ్మా అని అరుస్తూ వచ్చింది. చూస్తే ఆ పిల్లడు సెన్స్లెస్ అయి ఉన్నాడు, నోట్లోంచి నొరగ వచ్చేస్తోంది, చెయ్యి పెట్టి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది, 104 103 ఉందేమో కూడా. అప్పుడు నేనేం చెయ్యాలో కూడా నాకు తెలియలేదన్నమాట. రుమాళ్ళు తడిచేసి ముందు ఆ పిల్లడి మీద వేసి ఇంకా ఆటోలు తీసుకుని సూపర్ స్పెషాలిటీకి వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ సేవాదళ్ళు మన ఒరిస్సా వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఇంకా నేను అలా స్వామిని, నాకు ఏమిటి భయం అంటే వాళ్ళ ఊరి వాళ్ళందరూ అలా ఊహించేసుకుంటున్నాను అనమాట, కర్రలు అవి పట్టుకుని వచ్చి కొట్టేస్తారేమో, ఇలాగా స్వామి అని చెప్పి మాకు ఇలా చేశారు అలా చేశారని అంటారేమో. అంటే నీకు నమ్మకం, అప్పుడెప్పుడో చెప్పారు కదా కస్తూరి చెప్తున్నాడు కానీ వర్షం రాదు అన్న నమ్మకం తనలో లేదు అని. అలాగా నేను తనకి చెప్పడం ఏమిటి, నాలోనే నమ్మకం ఎంత ఉంది అన్నది స్వామి నాకు చూపించినట్టయింది. అప్పుడు అట్నుంచి డాక్టర్ పీకే దాస్ గారు ఆపరేషన్ డ్రెస్ లోని మెట్లు దిగుతున్నారనమాట. ఈ పిల్లల్ని పట్టుకొని తను ఏడుస్తూ నేను ఏడుస్తూ రావడం అది చూసి ఆయన అడిగారు, ఇంగ్లీష్ లో అడిగారు ఏమైంది అని. నేనేమో అప్పుడు నాకు తెలియదు కదా అని, ఆయన అసలు నా పీకే దాస్ గారని కూడా నాకు తెలియదు. నేనేమో మేము ఇలా ఒరిస్సా నుంచి వచ్చాము అని ఇలా చెప్తూ ఉంటే ఆయన అప్పుడు వెంటనే ఒరియా భాషలోనే అడిగారనమాట. అప్పుడు నేను ఆయనకి చెప్పాను ఏమైందో. ఆయన వెంటనే బాబుని తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి తలపేసారనమాట. ఇంకా చాలా సస్పెన్స్ గా మేమిద్దరం కూర్చుని అలా ఉన్నాం. తనకి నేను చెప్తున్నాను అనమాట, లేదు తీసుకెళ్లారు కదా స్వామి చూసుకుంటారు అని చెప్తున్నాను, కానీ ఎంత నమ్మకం నాలో ఉంది అన్నది నాకే తెలీదు. ఈ లోపల ఒక 15-20 నిమిషాల తర్వాత ఆయన వచ్చారు. చాలా చిరునవ్వుతో వచ్చి, అసలు హోల్ ఏమిటి, ఏమీ లేదు, అబ్సల్యూట్లీ హెల్దీ హార్ట్, ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు అని ఒక టానిక్ రాశారనమాట బలం రావడానికి దానికిను. ఇంకా వీళ్ళని ఇవాళే రేపు పొద్దున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో పంపించేసేయి, వాళ్ళు డైలీ వేజ్ వాళ్ళు అంటున్నావు కదా కష్టం కదా, ఇంకేమీ ఏమీ లేదు, నేను అంతా చూశాను అన్నాను. సో స్వామి ఎలాగా తన బాల వికాస్ పిల్లల్ని కాపాడతారు అన్నది ఇదొక అద్భుతమైన నిదర్శనం స్వామి ఇచ్చారన్నమాట. సాయిరామ్
1: అద్భుతం అండి, నిజంగా అద్భుతం. ఇది మీరు నమ్మకం గురించి చెప్తుంటే నాకు ఒక ఇన్స్టెన్స్ గుర్తొచ్చిందండి. స్కూల్లో ఆ బోర్డు మీద టీచర్స్ రాస్తారన్నమాట, రోజు చిన్నపిల్లలకి టీచర్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ రోజు టీచర్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని రాశారు, అంటే నీకు నమ్మకంతో పర్వతాలనైనా కదిలించేయచ్చు అని ఆ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ ఒక పిల్లవాడి మనసులో అది కూరుకుపోయిందన్నమాట. ఆ రోజు ఆ అబ్బాయి పుట్టినరోజు మందిరానికి వచ్చారు, ఫస్ట్ లైన్ లో కూర్చున్నాడనమాట. ఇంకా స్వామి యథావిధిగా అలాగా తిరుగుతూ వచ్చారు. స్వామి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చారు కానీ ఆ అబ్బాయి రాసిన ఉత్తరం తీసుకోలేదు, నమస్కారం ఇవ్వలేదు, అలా వెళ్లిపోయారు. అంతే, భజన మొదలైపోయింది. స్వామి భజన మందిరంలో కూర్చొని ఉన్నారు. ఈ అబ్బాయికి, మై టీచర్ టోల్డ్ మీ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, ఇఫ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ మై ఫెయిత్ ఇన్ స్వామి షుడ్ మూవ్ స్వామి అండ్ కమ్ అండ్ బ్లెస్ మీ. అంతే, కళ్ళు మూసుకున్నాడు. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, ఇఫ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ స్వామి కెన్ కమ్ అండ్ బ్లెస్ మీ అవుట్, ఇఫ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ స్వామి ఆల్సో కెన్ బి మూవ్డ్ విత్ మై ఫెయిత్ అని. అంతేనండి, స్వామి అలా అనుకుంటున్నాడు. స్వామి వచ్చారు, వచ్చి ఆ అబ్బాయిని బ్లెస్ చేసి ఉత్తరం తీసుకొని నా పాద నమస్కారం ఇచ్చి వెళ్ళారండి. అది అండి చిన్నపిల్లల్లో బీజం నాటితే
2: చాలా. బాల వికాస్ పిల్లల్లో కూడా అదేనమ్మా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎవ్రీ ఇయర్ ఆషాఢీ ప్రోగ్రామ్, మహారాష్ట్ర ఆషాఢీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆషాఢీ ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా మంది బాల వికాస్ పిల్లల్ని తీసుకొస్తారు. మేమేంటంటే ఈ స్వామి దేవల్ల ఈ నేషనల్ ఇది అవడంతో ప్రతి ప్రోగ్రామ్ కి వచ్చి కూర్చోవడం అది అలవాటు. ఒక ఇయర్ ఇట్లాగే ఆషాఢీ ప్రోగ్రామ్ జరుగుతుంది, పిల్లలు వచ్చి కూర్చున్నారు. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ అందరు కూర్చున్నారు దర్శనానికి. కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు, అలా రౌండ్ మీరు చెప్పినట్టుగా ఒక రౌండ్ ఇలా తిరిగేసి లోపలికి వెళ్ళిపోయారు. సడన్ గా ఒక పిల్లవాడు గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వీడు గొంతు పెంచి ఏడుస్తున్నాడో సేవాదళ్ళు అందరు పరిగెట్టి చూసి చూసి వాడిని బయటికి పంపించేయండి అది. ఈ మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండే గారే వెంటనే ఒరే ఏడవాకరా, నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ ఏడవకూడదు, ఏడిస్తే నిన్ను నన్ను కూడా బయటికి పంపించేస్తారు, ఏడవద్దు ఏడవద్దు అంటే ఆ కాదు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పంటే నాకు స్వామి రావాలి, నాకు విభూతి ఇవ్వాలని పెట్టేటవాడు. ఒరే ఇది ఎక్కడ చేయగలను నేను, స్వామి రావాలి విభూతి, స్వామి రావడం అంటే ఇప్పుడు బయటకు వస్తారు చూడొచ్చు, వచ్చి నా దగ్గర నుంచి నాకు విభూతి ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది, నువ్వు ఏడవాకరంటే వాడు ఇంకా గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. సేవాదళ్ళు వచ్చి ముందు నువ్వు బయటకు వెళ్ళి వాడిని బయటకు పంపించని ప్రెషర్ చేస్తున్నారు. ఈయనకేం అర్థం కాక చివరికి ఒక్క మాట అన్నట, ఓకే చుప్, కళ్ళు మూసుకుని కూర్చుని స్వామిని ప్రే చేసుకో, దెన్ స్వామి విల్ కమ్ అండ్ గివ్ యూ విభూతి, లిసన్ టు మై వర్డ్ అని గట్టిగా అన్నట. అనగానే ఇంకంతే వాడు ఆ మాటని, అదే నమ్మ బాల వికాసుల గొప్పతనం ఏంటంటే గురువు చెప్పింది అక్షరాలా పాటిస్తారు పిల్లలు, అంటే ఆ నమ్మకం పడిపోతుంది. ఇప్పుడు అక్కడ ఆ నమ్మకం మనలోనే మేకు గోడ కొట్టి ఊపుతామని సామంటారే అలా ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాడు అలా కూర్చొని మాకు అర్థం కాబట్టి ఏదో జరుగుతుంది అక్కడ, వాడు ఏడుపోయిన పడింది, ఏదో జరుగుతుంది, నిమిష పాండే వాడిని సర్దుతున్నారు, అప్పటికి ఇంకా ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవ్వలేదు, ఇది జరిగి దాదాపు 7-8 ఏళ్ల క్రితం స్వామి ఉన్నప్పుడు, స్వామి నడిచి నడుస్తున్న రోజులు అనమాట, ఆషాఢి ప్రోగ్రామ్స్ ఎప్పటి జరుగుతుంది. ఇక వాడు కూర్చుని ఇంకంతే కళ్ళు మూసుకుని వాడు ప్రేయర్ మొదలు పెట్టాడు. ఒక అరగంట అయింది వాడు కళ్ళు తెరవాడు. ఈ లోపల స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి బయటకు వచ్చి అటు ఇటు చూశారు. చూసి గబగబా వచ్చి అక్కడ నిలబడి వాడిని లేపు అన్నారట. ఈయనకి నిమిష పాండ్యాకి అర్థం కాదు, స్వామి మాట్లాడుతున్నారు ఏదో అడుగుతున్నారు తన్ను అనుకుని ఆయన లేచి మొక్కడి నుంచి స్వామి అనేదంటే వాడిని లేపు అన్నారట. వాడిని వెంటనే లే స్వామి వచ్చారంటే అసలు వాడు కళ్ళు తెరిచి అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. వాడు ఆ పిల్లవాడు ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అన్నప్పుడు స్వామి రావాలి, ఇంకా ప్రేయర్ ఏముంటుంది పిల్లలకి. ఇప్పుడు స్వామి దేవుడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు అదే పంచాక్షర మంత్రం అన్నారు. మరి వాడు ఏం ప్రేయర్ చేశాడో మనకి తెలియదు. అంత సాక్షాత్ పరమాత్మ లోపలి నడుచుకొచ్చి వాడి దగ్గర నుంచి వాడిని కళ్ళు తెరవండి తెరిచే స్థితిలో లేడు. ఇంకప్పుడు కుదిపి కళ్ళు తెరువు బాబా ఈజ్ హియర్ అనగానే అప్పుడు కళ్ళు తెరిచి స్వామిని చూశాడు. చూడంగానే స్వామి విభూతి సృష్టించి వాడి చేతిలో పెట్టి వాడిని బ్లెస్ చేసి లోపలికి వెళ్తూ నిమిష పాండే వైపు జరిగి, నువ్వు వాడికి చెప్పావు కానీ స్వామి వస్తారో రారో వస్తారో రారో అని నీకుంది ఆలోచన, కానీ వాడికి స్వామి వస్తారు వస్తారు వస్తారని ఆలోచన వాడికి ఉంది, వాడి ప్రార్థనకి నేను వచ్చానని చెప్పారు స్వామి. నిమిష పాండ్య నిమిష్ భాయ్ అయితే ఎన్ని మీటింగ్స్ లో ఇది చెప్తారు, ప్రేయర్ కెన్ మూవ్ ఎనీథింగ్. నేను మా అందరికీ కూడా అదే చెప్తాను, మనం ఏది సాధించలేం జీవితంలో కానీ ప్రార్థన ద్వారా భగవంతుని, అందుకంటారు ఇన్ మెడిటేషన్ ఇన్ సైలెన్స్ వీ కెన్ స్పీక్ టు గాడ్ మెనీ థింగ్స్ బట్ ఇన్ మెడిటేషన్ గాడ్ విల్ స్పీక్ టు అస్. అది మనం అందుకునే శక్తి, మనకి ఇచ్చిన ఈ చెవుల ద్వారా ఈ అన్నిటి ద్వారా వినగలిగే శక్తిని పొందాలి. పిల్లలకి మనం ఏది చెప్తే అదమ్మా బాల వికాస్ లో ఇట్లాంటి కోకొల్లలు చూపిస్తుంటారు స్వామి, అంటే మనకి దృఢపరుస్తుంటారు. నేను అమ్మో నేను మంచి బాల వికాస్ గురువుని, 3 గ్రూపులు బ్రహ్మాండంగా చెప్పగలను, నాకు 30 ఏళ్ల సర్వీస్ ఉందని నేను అనుకోవచ్చు, కానీ నా సర్వీసు నా ఇది అంతా కూడా ఒక 6 ఏళ్ల పిల్లవాడి ముందు ఇదంతా చాలా ఇది నథింగ్ అన్నట్టు స్వామి తేల్చేస్తారు. నేను చెప్పిన మాటలు వినే వాడు ఇన్స్పైర్ అవుతున్నాడు, ఎంత భక్తిలో నేను చిన్న గీత అయిపోతున్నాను వాడు చాలా పెద్ద గీత అయిపోతున్నాడు.
1: అదే స్వామి చెప్పారు కదా బాలికాస్ మనకని, ఆ నమ్మకం పిల్లల్లో వచ్చేస్తుంది మనం చెప్పిన వెంటనే, గురువు గారు చెప్పిన వెంటనే, కానీ మనలోనే కొంచెం లాగా కదులుతూ ఉంటుంది కదా ఆ నమ్మకం మనలో దృఢం చేయడానికి ఇలాంటివన్నీ మనకు చూపిస్తుంది.
2: చెప్పిన వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, షేరింగ్ అనేటువంటిది చెప్తాం, నన్ను అందరితో పంచుకోవాలి షేర్ చేసుకోవాలి షేరింగ్, ఏదైనా తినే ఐటమ్స్ మీరు ఏదైనా తెచ్చుకుంటే అందరు చక్కగా షేర్, ఇవన్నీ బాల వికాసం చెప్తాం. కానీ ఒక పేరెంటింగ్ దీంట్లో ఒక పిల్లవాడు నన్ను అడిగాడు, ఐ డోంట్ లైక్ మై మదర్ అన్నాడు వాడు. ఎందుకురా అంటే స్కూల్కు వెళ్లేటప్పుడ క్యారేజ్ లో అన్ని పెట్టి ఇస్తుందట, పై బాక్స్ లో కూర అన్నం ఉంది, కింద బాక్స్ లో పెరుగన్నం ఉంది, మధ్య దాంట్లో స్నాక్స్ పెట్టాను, నోరు మూసుకుని ఒక్కడివే తిని ఎవరికైనా ఇచ్చామని తెలిసిందో కాళ్ళు నిలబడతాను ఇంటికి వచ్చేప్పుడు అనేది. నేను ఇది కూడా చాలా చోట్ల చెప్పాను. అనగానే వీడికేండి కన్ఫ్యూజన్ అనమాట, బాల వికాస అంటే ఏమో అందరితో పంచుకోవాలి అందరితో షేర్ చేసుకోవాలని చెప్తారు, అమ్మేంటి ఇలా ఎవరికి ఇవ్వద్దు ఎవరికైనా ఇచ్చామని తెలిసిందంటే ఊరుకోను వీ పగలు కొడతాను అంటుంది అని. ఎందుకు అమ్మ ఇలా చెప్తుంది, ఫ్రెండ్స్ కి ఇస్తే బాగుంటుంది కదా అని వాడు అడుగుతాడు. ఫ్రెండ్స్ కి ఇస్తే ఎంత బాగుంటుంది ఆంటీ, వాళ్ళు కూడా మనకి షేర్ చేస్తుంటారు కదా, వాళ్ళు మనకి పెడుతుంటారు కదా, మనము పెట్టాలి కదా అంటే, ఒక మంచి హ్యాబిట్ ను మనం వాడి మనసులో పెట్టామంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనమేమో తల్లిదండ్రులు, అందుకే స్వామి ఇద్దరూ ముఖ్యం అంటారు, గురువు ముఖ్యం బాల వికాస్ పిల్లలకి తల్లిదండ్రులు ముఖ్యం, రెండు రెక్కలు లాంటి వాళ్ళు పక్షికి ఇలాగైతే రెండు రెక్కలు ఎగరడానికి అవసరము, మీరు ఇద్దరు అలా ఉండాలి అని చెప్పి, ఎక్కడ ఏది వీక్ అయినా కూడా వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది చెప్పినా గురు ముఖత వాళ్ళు ఏది విన్నా కూడా తూచా తప్పకుండా దాన్ని అనుసరించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు బాల వికాస్ లో. వాళ్ళ ద్వారా మనకు ఒక మంచి లెసన్ ఇస్తున్నారు స్వామి.
1: అవునండి, తప్పకుండా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలుకి స్వామి గురించి ఎంత అయినా చెప్పుకోవచ్చు అండి, మన టైం కూడా తెలియదు అండి అసలుకి. బాల వికాస్ తో ఉన్నటువంటి మీ తీయని అనుబంధం, దాని ద్వారా మీరు పొందినటువంటి ఆనందం, ఆస్వాదించినటువంటి స్వామి దివ్యత్వం మా శ్రోతలందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించడమే కాకుండా బాల వికాస్ పట్ల మరింత పూజ్యభావాన్ని తప్పక పెంపొందిస్తుంది. ఇలా మీ ఇద్దరు వచ్చి మా అందరితో స్వామి ప్రేమను పంచుకున్నందుకు మీకెంతో కృతజ్ఞతలు. తప్పకుండా ఈ ఈశ్వరమ్మ డే రోజు ఆ దివ్య మాతృమూర్తికి, సాయిమాతకు మనందరం ఇచ్చే ఘనమైన నివాళి.
4: ఇంతవరకు మీరు ఈశ్వరమ్మ దినోత్సవ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం శ్రీ సత్యసాయి బాల వికాస్ వెలిగించిన ప్రేమ జ్యోతి గురువులతో చర్చ విన్నారు. బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాక తల్లిదండ్రులు గురువుల ఆలోచన విధానాన్ని సరిచేస్తూ వారి జీవితాలలో పరివర్తనలు కలిగిస్తున్న ఎన్నో అద్భుత ఘట్టాలను మన కళ్లక్కట్టినట్లు ఈ చర్చలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులు శ్రీమతి శశిబాల గారు, శ్రీమతి పద్మలత గారు, నిర్వహణకర్త సాయిలక్ష్మి గారు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకందించబోయే నాటకం జాగృతి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: అద్భుతం చక్రి, నీ నృత్య ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంది. వెల్ డన్ మై సన్, పట్టుదలతో నీ కృషి కొనసాగించు. త్వరలోనే రాష్ట్ర ఖ్యాతి, జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ఖ్యాతి అందుకుంటావు. తర్వాత కనక వర్షం కురుస్తుంది. ధనం ఉంటే చంద్రమండలానికి ఎగరొచ్చు, అంతరిక్షంలో హాయిగా విహరించవచ్చు. మై సామ్, అమెరికా యాత్రకు సిద్ధంగా ఉండు.
1: హాయ్ అంకల్. హాయ్ చక్రి, అద్భుతంగా నృత్యం చేస్తున్నావట, పేపర్ లో చదివాను. కంగ్రాచ్యులేషన్స్.
0: వెల్కమ్ నరేష్, నీ గురించి విన్నాం. చూసావా చక్రి, పిల్లవాడంటే అలా అంబిషియస్ గా ఉండాలి, కోటీశ్వరుని కావాలని కలలు కనాలి. అమెరికా వెళ్తున్నావట, కంగ్రాచ్యులేషన్స్.
1: అవునంకల్, అక్కడే చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను.
0: అద్భుతమైన ఆలోచన. ఆస్తి అంతస్తు సంపాదించుకోకపోతే మానవ జన్మ ఎందుకయ్యా? త్వరలో మా చక్రి కూడా అమెరికాలో నృత్య ప్రదర్శన ఇస్తాడు. అమెరికా జీవితం ఎలా ఉంటుందో మా చక్రికి చెప్పు.
1: చక్రి, అది భూలోక స్వర్గం. పూల పడవ లాంటి కారులో స్వర్గ సుఖాలలో తేలిపోతాం. ఇంత అందంగా ఉంటుందా అమెరికా జీవితం? హంసల్లా ఆకాశంలో ఎగురుతున్నట్టుంటుంది.
0: కరెక్ట్, ఆలోచన అంటే అలా ఉండాలి.
1: నాన్నగారు, నాకు అమెరికా వెళ్ళాలని ఉంది.
0: ఒక్క అమెరికా ఏమిటి మై సన్? ఇంగ్లాండ్, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, ప్రపంచమంతా చుట్టి వద్దాం. నీ పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోవాలి. మహారాజా భోగాల్లో మనం మునిగి తేలాలి.
1: ఫైన్ అంకుల్, బాయ్ చక్రి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్ అంకుల్.
0: చక్రి, విశ్రాంతి తీసుకో. నేను వారం రోజులు టూర్ లో ఉంటాను. మీ మమ్మీ స్త్రీ స్వాతంత్రం మీటింగ్లకు వెళ్ళింది, ఈ నెలాఖరికి తిరిగి వస్తుంది. నీకేం కావాల్సిన ఆయనడుగు క్షణాల్లో ఏర్పాటు చేస్తుంది. బాయ్.

0: చక్రీ చక్రీ, అంత పరధ్యానంగా ఉన్నావే?
1: అబ్బే ఏం లేదు.
0: ఏం లేదనకు, వారం రోజుల క్రితం నరేష్ ఇక్కడికి వచ్చాడని తెలిసింది.
1: అవును వచ్చాడు.
0: ఇంకే అమెరికాలో అడుగు పెడితే మోక్షం సాధించినట్టని, మానవ జన్మకు మహాభాగ్యం అదేనని తన వాక్చాతుర్యంతో నీ కళ్ల ముందు ఒక కళల స్వర్గం సృష్టించి ఉంటాడు. అమెరికా వెళ్తే కోట్లకు కోట్లు సంపాదించవచ్చని కూడా చెప్పుంటాడు. మీ డాడీ దానికి వంతపాడుంటాడు. అంతేనా?
1: వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఏ చదువైనా కలైనా డబ్బు సంపాదించడానికే కదా.
0: కాదు, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య. గుణం పెంచేది విద్య గాని ధనం దైవమనేది విద్య కాదు. నీతిని బోధించేది విద్య, జాతిని ద్వేషించమనేది విద్య కాదు. కళ కూడా అంతే.
1: మరి ధనం లేకుండా జీవించగలమా?
0: శృతిమించిన కోరికల్ని అదేనని తన వాక్చాతుర్యంతో నీ కళ్ల ముందు ఒక కళల స్వర్గం సృష్టించి ఉంటాడు. అమెరికా వెళ్తే కోట్లకు కోట్లు సంపాదించవచ్చని కూడా చెప్పుకుంటాడు.

0: కాదు. కళ కూడా అంతే. మరి ధనం లేకుండా జీవించగలమా?
1: శృతిమించిన కోరికల్ని, హద్దులేని ఆడంబరాల్ని అదుపులో పెట్టుకుంటే ఆనందంగా జీవించడానికి ఐశ్వర్యం అక్కర్లేదు.
0: తోటి వారిని ప్రేమించడంలో సుఖం ఉంది, సాటి వారికి సేవ చేయడంలో ఆనందం ఉంది. ప్రేమ సేవ అంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా?
1: ప్రేమ పశువులాంటి మనిషిని కూడా పశుపతిగా మారుస్తుంది. సేవను మించిన పూజ, సేవను మించిన తపస్సు లేవు. సేవ చేసిన వాణ్ణి భగవంతుడు సేవ చేస్తాడు చక్రి.
0: ఇది నిజమా? నమ్మమంటావా?
1: అక్షరాల నిజం. ధనాన్ని తృణీకరించిన పోతనను శ్రీరాముడు కరుణించలేదా? రాజభోగాలను కాలదన్నిన మీరాబాయిని గిరిధర గోపాలుడు రక్షించలేదా? అన్నార్తుణ్ణి అన్నపూర్ణలా ఆదరించిన డొక్కా సీతమ్మ గారి హృదయం ఆనందంతో పరవశించలేదా?
0: ఇవన్నీ నాకు తెలియదు సత్యం.
1: అవును, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పెరిగిన నీకేం తెలుస్తాయి? ఒక్క మారు చరిత్ర పుటలు తిరిగేసి చూడు. ఎంతమంది త్యాగధనులు మన దేశంలో పుట్టారో నీకే తెలుస్తుంది.

0: చెప్పుకోలేండి. ఇంతకీ మీ భాగవత రచన ఎంతవరకు వచ్చింది?
1: శ్రీరామానుగ్రహం వల్ల పూర్తిగా వచ్చింది.
0: ఏది, మీ భాగవతంలోని ఒక్క పద్యం చదివి వినిపించండి.

0: అయ్యా పోతనగారు.
1: ఎవరు నాయన?
0: కవిసామ్రాట్ శ్రీనాథ కవి వేయించేశారు.
1: అలాగా. బావగారు శ్రీనాథ కవి వరేణ్యులకు నమస్కారాలు. రండి, ఇలా కూర్చోండి బావగారు.
2: నేను కూర్చోదగిన ఆసనాలు ఇక్కడ

0: పదలాలిత్యంతో భక్తిభావనలతో మీ కవిత్వం మృదుమధురంగా ఉంది.
1: అంతా శ్రీరామ వరప్రసాదం బావగారు.
0: కాని ఆ వరప్రసాదం ఆకలి తీర్చదు కదా, భోగభాగ్యాలు అందించదు కదా.
1: భోగభాగ్యాలు నేనాశిస్తే కదా బావగారు.
0: మీరాశించకపోవచ్చు, కాని మీ కుటుంబానికి అవి కావాలి. వారు సుఖంగా జీవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి సంపద అవసరం.
1: ఇప్పుడు మా సుఖానికేం లోటు బావగారు?
0: మీరెంత సుఖంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాను కదా, ఆత్మీయుడిగా చెప్తున్నాను. ఆలోచించండి, అపురూపము అపూర్వము అయిన మీ భాగవత కావ్యాన్ని శ్రీ సింగభూపాల ప్రభువుకు అంకితమివ్వండి. సంతోషంగా స్వీకరిస్తారు, ఘనంగా సత్కరిస్తారు. మీ ఇంట కనకవర్షం కురుస్తుంది.
1: శ్రీరామచంద్ర, మన్నించండి బావగారు. కరుణరసార్ద్రమూర్తి, ఆ శ్రీరామచంద్రమూర్తి పాదారవిందాలకు అంకితం చేసిన నా జీవన సర్వస్వం, నా ప్రాణం, ఈ మహాభాగవతాన్ని తుచ్ఛము అశాశ్వతము అయిన ధనం కోసం మానవ మాత్రులకు అంకితం ఇయ్యమంటారా?

0: సిరిరా మోకాలొడ్డే మీ వంటి వారికి మంచి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. వస్తాను.
1: పోతన్నా పోతన్నా.
2: ఎవరు తల్లి? భారతి నువ్వా? ఆ కన్నీరేమిటమ్మా?

0: మహాభక్తుడైన పోతన ఆ విధంగా ధనాన్ని తృణీకరించాడు. అందుకే రామానుగ్రహాన్ని పుష్కలంగా పొందాడు. కనకాభిషేకాలు పొందిన శ్రీనాథుడు చివరికి తినడానికి తిండి కూడా కరువై దుర్భర దారిద్ర్యం అనుభవించి తనువు చాలించాడు. అందుకే నీ మంచి కోర స్నేహితునిగా చెబుతున్నాను, ధన వ్యామోహనే ఉచ్చులో పడకు.
1: ఈ సుఖాల్ని భోగాల్ని కాలదన్నుకుంటే ఆనందంగా ఉండగలమా సత్యం?
0: ధనం నుంచి మన దృష్టి దైవం వైపు మళ్లిస్తే ఆయనే తన్న తల్లిలా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతాడు.
1: అలా కాపాడిన సందర్భం ఉంటే చెప్పు సత్యం.
0: భక్త మీరాబాయి దీనికి చక్కని ఉదాహరణ చక్రి. ఒకరోజు మీరా సంకీర్తన చేస్తోంది.

0: మీరారాణి. మీరిలా నడివీధుల్లో పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ రాజవంశ ప్రతిష్టకు భంగం కలిగించకండి. గొప్ప రాజవంశంలో జన్మించారు, ఈ రాజభోగాలను కాలదన్నుకోకండి. మీ భక్తి అంతఃపురానికే పరిమితం చేయండి, మా సహనాన్ని పరీక్షించకండి.
1: ప్రభు ప్రేమామృత మూర్తి, ఆ గిరిధారి పాదారవిందాల కన్నా గొప్పవా ఈ వంశ ప్రతిష్టలు.
2: నీటి బుడగలాంటి రాజభోగాల్ని నమ్ముకుని శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే ఆ శ్యామసుందరుని గుణగానాన్ని వదులుకోలేను.
0: మీరారాణి, రాత్రనక పగలనక మీరు చేసే సంకీర్తన, చేసే నృత్యాలు మేవా రాజవంశానికి మాయని కళంకం, తీరని అవమానం. ఈ నేరానికి విషపాన శిక్ష విధిస్తున్నాను మీకు. విషపాత్రను అందించండి.
1: శ్యామసుందర, నీ నామస్మరణ లేని జీవితం దివ్యలేని మందిరం స్వామి. ఈ జీవితం కన్నా మరణమే మేలు.

0: ఆశ్చర్యం, విషం అమృతంగా మారిపోయిందే. మీరా మహాభక్తురాలై ఉంటుంది. మీరా రాణి, మీ భక్తి నిరుపమానం.
1: ఏమద్భుతం! గిరిదారి కోసం రాజభోగాలను కాలదన్నిన మీరాబాయి మృత్యువును సైతం జయించింది. అచంచల విశ్వాసం, నిరంతర చింతన, దైవానుగ్రహం ఎలా కలిగిస్తాయో చూసావా? ఇటువంటి మహాభక్తులు పుట్టిన దేశంలో పుట్టామన్నమాట.
2: అవును చక్రి, ప్రహ్లాదుడు, త్యాగరాజు, తుకారాం, చైతన్య మహాప్రభు వంటి మహాభక్తులు పుట్టిన పుణ్యభూమి మన దేశం.
1: ఇటువంటి పుణ్యభూమిన వదిలిపెట్టాలనుకుంటున్నావు? లేదు సత్యం, ఈ విషయాలు నాకెవ్వరూ చెప్పలేదు.
2: అమ్మా నాన్నల ప్రేమ కరువై ఆయాల పాలనలో పెరిగిన వాడివి, ఇవి నీకెలా తెలుస్తాయి?
1: సత్యం, నేను కారులో తిరగాలని, విమానాల్లో విహరించాలని కోరుకోవడం తప్ప
2: తప్పు కాకపోవచ్చు చక్రి. కాని ఒక్కసారి నీ దేశం గురించి ఆలోచించు. ఈ దేశం నీకు జన్మనిచ్చింది, చదువు సంస్కారం నేర్పింది, సంపద నందించింది. మరి ఈ దేశం పట్ల నీకే బాధ్యత లేదా?
1: ఉంది, కాని ఆ బాధ్యత ఎలా నెరవేర్చాలో నాకు తెలియదు.
2: ఈ చుట్టూ ఒక్కసారి చూడు, ఎంతమంది పేదలు అనార్థులే అలమటిస్తున్నారో, ఎంతమంది నిర్భాగ్యులు సరి అయిన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్నారో, ఎంతమంది త్రాగడానికి గుక్కేడు మంచినీరు లేక బాధపడుతున్నారో.
1: అంత దారుణంగా ఉందా పరిస్థితి?
2: ఉంది చక్రి, మనలాంటి వారికి కనువిప్పు కలిగించడానికే డొక్కా సీతమ్మ లాంటి తల్లులు అన్నార్తుల్ని అన్నపూర్ణలా ఆదుకున్నారు.

0: అమ్మా సీతమ్మ గారు, రక్షించండి రక్షించండి.
1: లేనాయనా, భయపడకు, నేనున్నాను.
2: సీతమ్మ గారు, వాణ్ణి విడిచిపెట్టండి, వాడు దొంగ, వాణ్ణి శిక్షించాలి.
1: ఒక్క క్షణం ఆగు లక్ష్మయ్య, దొంగైనా దొరైనా వీడు నా బిడ్డ, ఇంతకీ ఏం దొంగిలించాడు?
2: మా తోటలో ఒక అరటిపండు దొంగతనం చేశాడు.
0: నేను అమ్మా నాన్న లేని అనాథనమ్మ, 2 రోజుల నుంచి అన్నం తినలేదు. మీరు ఆదరిస్తారని, అన్నం పెడతారని తెలిసి మీ దగ్గరకొస్తూ దారిలో ఆకలికి తట్టుకోలేక ఒక అరటిపండు వీళ్ళ తోటలో దొంగిలించానమ్మగారు.
1: ఏడవకు నాయనా, నువ్వు అనాథవు కావు, నేనే మీ అమ్మననుకో. లక్ష్మయ్య అగర్భ శ్రీమంతుడివి, ఆకలి బాధ తట్టుకోలేక పసిపిల్లాడు ఒక్క పండు తింటే నీ ఆస్తి కరిగిపోతుందా, నీ సంపద తరిగిపోతుందా? నాన్నారా అని ఆప్యాయంగా పిలిచి ఒక్క అరటిపండిస్తే వాడు దొంగతనం చేసేవాడా? రూపాయి విలువ చెయ్యని అరటిపండు కోసం బంగారం లాంటి పసివాణ్ణి కొట్టడానికి సిద్ధపడ్డావే, నీకు సిగ్గు వేయడం లేదా?
2: వాడు కులం తక్కువ వాడమ్మా.
3: ఆహా, అలాగా మరి

0: చెప్పగలవా? చెప్పలేవు. మనస్సులో ప్రేమ ఉంటే సాటి మనిషిని ఆదరించడానికి ఈ కులాలు మతాలు అడ్డురావయ్యా.
1: నాన్నా, ఈ రోజు నుంచి నీ పేరు శివుడు. ఇదిగో వీళ్లంతా నీ అన్నదమ్ములు. ఇదే నీ ఇల్లు. నేనే మీ అమ్మని.
2: అమ్మా,

0: సీతమ్మ గారు, గోదావరి ఉధృతంగా పొంగుతోంది. వరద దాటి రాలేక లంకలో ఒక్క కుటుంబం చిక్కుకుపోయింది. సీతమ్మ గారు ఆగలి, అన్నం పెట్టండని పాపం కేకలేస్తున్నారమ్మా.
1: అలాగా నాయనా, భోజనం సిద్ధంగా ఉంది, పట్టుకొస్తానుండు. పదనాయనా వెళదాం.
2: వద్దు సీత, నువ్వు వెళ్ళలేవు. ఆ వరదలో పడవలే వెళ్ళటం లేదట.
1: అమ్మా ఆకలి అని నా పిల్లలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వింటూ చేతులు కట్టుకుని కూర్చోమంటారా? నన్ను వెళ్ళనివ్వండి.
2: సరే, ఆ బుట్ట నాకియ్యి, నేనే వెళతాను. ఆపై భగవంతుడున్నాడు.
0: అమ్మా, బాబుగారు వరద గోదావరి దాటాలి. గ్రహణ భీతి లేదా అమ్మా?
1: అన్నార్తులకి ఇంత అన్నం పెట్టలేనప్పుడు ఈ ప్రాణాలు ఉండి ఏం లాభమయ్యా? కాని ఆ భగవంతుడే ఉన్నాడు.
2: చూసావా చక్రి, అన్నార్తుని ఆదుకోవడానికి ప్రాణాలకు కూడా లెక్క చేయలేదు ఆ దంపతులు. మరి లక్షలాది దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మనం విందు భోజనాలు చేయడం సమంజసమేనా? మన తోటివారు చిరిగిన బట్టలతో కాలక్షేపం చేస్తుంటే మనం సిల్కు బట్టలు ధరించడం న్యాయమేనా?
3: సత్యం, తలుచుకుంటే బాధగానే ఉంది. మనం కూడా ఏదైనా చేద్దాం. సత్యం,
2: తప్పక చేద్దాం. ముందు ఆ అమెరికా మోజు వదులుకో, ధనం సంఖ్యలు తెంచుకో, మానవత్వాన్ని పెంచుకో, దీనుల బాధల్ని పంచుకో, ప్రేమతో వారిని ఆదుకో, వారి జీవితాల్లో ఆశా జ్యోతులు వెలిగించు, ఆనందాన్ని పంచు.
3: అలాగే చేస్తాను సత్యం.
4: ఓ సత్యం, నువ్వా? ప్రేమ సేవ లాంటి హితబోధలు చేస్తున్నావా మా వాడికి?
2: మరి ధనమే దైవమని బోధించమన్నారా?
4: మాతృభూమి, దేశభక్తి లాంటి బూర్జువా భావాలు మా వాడి బుర్రలోకి చూపించకు.
2: మరి ధన వ్యామోహం, పదవీ దాహం అలవర్చుకోమని చెప్పమంటారా?
4: వితండవాదం చేయకు. నా మాట వింటే నా కొడుకు కోటీశ్వరుడు అవుతాడు.
2: నా మాట వింటే వాడు ప్రహ్లాదుడు అవుతాడు.
4: అంటే ధనం దైవాన్ని దూరం చేస్తుందా?
2: చెయ్యకపోవచ్చు. ధన వ్యామోహం మాత్రం దైవాన్ని తప్పక దూరం చేస్తుంది.
4: మానవత్వం నీకే కాదు సత్యం, మాకు తెలుసు.
2: మీలో మానవత్వం ఎంతుందో ఇప్పుడే చూపిస్తాను. వీళ్ళెవరో మీకు తెలుసనుకుంటాను.
5: వీళ్ళెలా వచ్చారు ఇక్కడికి?
2: మా పల్లెలో అనాథాశ్రమంలో ఉంటే నేనే తీసుకొచ్చాను.
3: వీళ్ళెవరు డాడీ?
2: మీ డాడీ చెప్పలేరు చక్రి, నేను చెబుతాను. వీళ్ళు మీ డాడీ తల్లిదండ్రులు, నీకు తాతగారు, బామ్మగారు.
3: నిజమా? మరి నా చిన్నప్పుడే చనిపోయారని చెప్పారే.
2: సంపద కోసం దైవంగా పూజించవలసిన కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయానికి తరలించారు. చూసావా చక్రి, సిరికి దాసుడైన వాడు ఎంత దారుణాన్ని కొడిగడతాడో. ఇప్పుడు తేల్చుకో ఎవరి మాట వినాలో.
3: సత్యం, నా కళ్ళు తెరిపించావు. నేను అమెరికా వెళ్ళను. నా కళను పూజాసుమంగా దేవుడి పాదాల దగ్గర అర్పిస్తాను. నిస్సహాయుల సేవ కోసం వినియోగిస్తాను.
4: చక్రి,
3: మీరొక్క క్షణం మాట్లాడకండి. నన్ను శాసించే అధికారం మీరు కోల్పోయారు డాడీ. తాతయ్య, మా డాడీ చేసిన పనికి మమ్మల్ని క్షమించు.
6: చక్రి,
2: జగన్నాథం గారు కడుపే కైలాసం, స్వార్థమే పరమార్థం అని భావించే మీలో మానవత్వం ఎలా మంట కలిసిపోయిందో చూసారా? జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఆస్తిచ్చి అంతస్తు కల్పించిన తల్లిదండ్రుల్నే ఇంటి నుంచి గెంటేశారు. ఇప్పుడు మీ కొడుకు అదే పని చేస్తే ఏం చేస్తారు?
4: నన్ను క్షమించు సత్యం. ఇన్నాళ్లు ధనమే లోకమని బ్రతికాను. ఇప్పుడు నా అపరాధాన్ని తెలుసుకున్నాను. తల్లిదండ్రుల్ని అవమానించినందుకు తలదించుకుంటున్నాను.
2: తలదించుకోకండి అంకుల్, సగర్వంగా తలెత్తుకునేలా మీ ప్రవర్తన సరిదిద్దుకోండి.
4: నాన్నగారు, అమ్మా, నేను సహించలేని పొరపాటు చేశాను, నన్ను క్షమించండి.
6: బాధపడకు నాయన.
2: తాతగారు, మీరు మీ కుమారుడికి ఆస్తి అంతస్తు ఇచ్చారు, కాని ఎప్పుడైనా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు బోధించారా?
6: చెప్పలేదు నాయన, నిజమే.

0: సత్యం, చిన్నవాడివి, నీలో ఇంత మంచి భావాలు ఎలా కలిగాయి? ప్రేమభావం, సేవాభావం ఎలా అంకురించాయి?
1: చెప్పు సత్యం, మేము ఆ బాటలో నడుస్తాం.
2: చెబుతాను, నేను తల్లి తండ్రి లేని అనాథను. నా పూర్వపుణ్యం వల్ల శ్రీ సత్యసాయి దీనజనోదన పథకం నన్ను చేరదీసింది, కన్నబిడ్డలా చూసుకుంది, నాకు విద్యాబుద్ధులు నేర్పింది. ఆనాటి నుండి బాబాయే నాకు తల్లి తండ్రి అయ్యారు. ఆ ప్రేమమూర్తి దర్శనం చేసుకుని వారి బోధనలను వినడం వల్ల స్నేహం అంటే విందులు వినోదాలు కాదని, ప్రేమ పంచి ఇవ్వడమని తెలుసుకున్నాను. చక్రి నా ప్రాణ స్నేహితుడు, అమాయకుడు. వాణ్ణి మంచి దారిలో పెట్టడం నా కర్తవ్యంగా భావించాను. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని బాధ పెడితే మన్నించండి.
0: లేదు సత్యం, మంచి సలహా ఇచ్చినందుకు మేమే నీకు కృతజ్ఞులమై ఉండాలి. భగవాన్ బాబాని ఎక్కడ దర్శించవచ్చు? చెప్పు సత్యం.
2: పేదల గుండెల్లో, నిస్సహాయుల నిట్టూర్పుల్లో, దాహార్తుల దీన వదనాల్లో, రోగార్తుల కళ్ళల్లో, అనాథుల అశ్రునయనాల్లో ఆయన అసజ్యోతిగా దర్శనమిస్తారు.
0: ఆ ప్రేమమూర్తి ఎక్కడుంటారు సత్యం?
2: కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము అయిన ప్రశాంతి నిలయంలో.

0: ఆ ప్రేమమూర్తి నా జీవితమే నా సందేశమని, తాను బోధించిన ప్రతి ధర్మ సూత్రాన్ని ఆచరించి చూపిస్తున్న మహనీయుడు. ఎవరూ అర్థించకుండానే వేలాది గ్రామాలకు మంచినీరు అందించారు. లక్షలాది హృద్రోగులకు ప్రేమ సేవాభావాలు మేళవించి అమరవైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చారు. ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడిగా మార్చడానికి రూపాయి రుసుము లేని విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తల్లి తండ్రి లేని అనాథుల్ని అమ్మగా ఆదుకున్నారు. సర్వదేవతాతీత స్వరూపుడు శ్రీ సత్యసాయి. ఆ విశ్వ ప్రేమైకమూర్తి బోధించిన సేవా మార్గంలో పయనించండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: సత్యం, తప్పక నీతో కలిసి ఆ సేవా మార్గంలో పయనిస్తాం. ఆ స్వామి ఆశీస్సులు అందుకుంటాం.
2: గ్రామ సేవయే రామసేవగా, సంఘ సేవయే సర్వేశ్వరుడి సేవగా మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఆ ప్రేమమూర్తికి మా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా జాగృతి నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

0: వారి ఇంటి వద్దనే రెండు పూటల అన్నప్రసాది అందించడం జరుగుతుంది స్వామి. స్వామి, అదేవిధంగా కొమరంభీం ఆసాబాద్ జిల్లాలోని కోటాల గ్రామంలో ప్రతి సోమవారం జరిగే సంతలు చాలా పేదవాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ అక్కడ మీ యొక్క అన్నప్రసాదాన్ని దాదాపు 500 మందికి గత కొన్ని సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది స్వామి. స్వామి, వేసవి కాలంలో చలివేంద్రాలు స్థాపించి నీటి దహార్తిని తీసే ప్రయత్నం చేస్తున్న స్వామి. ఈ కార్యక్రమం భాగంగా మంచిర్యాల జిల్లాలోని నెన్నెల్ గ్రామంలో 16 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి సాయి సుజలా సర్వంత్ కింద ఇప్పటికీ గ్రామస్తులందరికీ మంచినీటి అందజేయడం జరుగుతుంది స్వామి. స్వామి, విద్యార్థులలో మానవతా విలువలు పెంపొందించడానికి గత 4 సంవత్సరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం వ్యాసరచన పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 30,000 పాల్గొన్నారు స్వామి. స్వామి, మీ అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఉమ్మడి జిల్లాలో నిర్మల్ జిల్లాకు 3 గోల్డ్ మెడల్స్ మరొక సిల్వర్ మెడల్ వచ్చింది స్వామి. ఇదంతా మీ అనుగ్రహ ఆశీస్సులతో. ఈ కార్యక్రమంలో ఇంకా వచ్చే రాబో సంవత్సరాల్లో ఈ మానవతా వల్ల విస్తృతంగా విద్యార్థి లోకంలో తీసుకెళ్లడానికి మొత్తం అర్హులైన విద్యార్థులను అందరి చేత వ్యాసరచన పాల్గొనే చేస్తామని ప్రార్థిస్తున్నాం స్వామి. స్వామి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా సాయి జనని కార్యక్రమం చాలా ఉద్రేకం తీసుకున్నాం స్వామి. మా ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం కింద ఆదివాసులకు విస్తృతమైన మెడికల్ సేవలు అందజేయడం జరుగుతుంది స్వామి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మందిరంలో గత కొన్ని సంవత్సరాల నుండి వారానికి 2 సార్లు హోమియోక్రతి నడిపించి పేషెంట్లకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది స్వామి. అదేవిధంగా స్వామి, మంచిర్యాల జిల్లాలోని లక్ష్మీపేట సమితి నందు ప్రతి సంవత్సరం 10వ తరగతి గ్రామీణ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నివిస్తూ ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది స్వామి. స్వామి, ఒక చిన్న ఘటన, ఇది నా వ్యక్తిగత సంబంధించినటువంటిది. అది 2012 సంవత్సరము నేను ఒక బ్యాంక్ అధికారిగా మిర్యాలగూడ పట్టణం పనిచేస్తున్నాను. ఆఫీస్ పని నిమిత్తమై నేను మా భార్య మారుతి 800 కారులో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం స్వామి. సమీపంలో రామోజీ ఫిలిం వచ్చేవరకు మేము నడుస్తున్న కారును బలవంతమైనటువంటి 20 టన్నులటువంటి లారీ యాక్సిడెంట్ చేసింది స్వామి. మా కారు ఒక్కసారి 3 ఫీట్ల పైకి లేచి డివైడర్ మధ్యలో పడ్డది. నేను శుభకల్పాను స్వామి. మా భార్య స్వామి స్వామి స్వామి రక్షించండి ప్రార్థించింది స్వామి. ఒక 10 నిమిషాల తర్వాత అక్కడ చూస్తే మాకు ఒక్క చిన్న గాయం కూడా తెలియదు స్వామి. ఇది ఇంతకన్నా అద్భుత జరిగింది. ఈ పునర్జన్మ మీరు ప్రసాదించి స్వామి. ఆ రోజే మా భార్య భర్తలు డిసైడ్ అయిపోయింది స్వామి. మా శిష్య జీవితం అంతా స్వామి పాదాలు చేయగడతామని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాం స్వామి. స్వామి స్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులందరికీ మీ అనుగ్రహ ఆశీస్సులు అందించి మీ చేతిలో సమర్థవంతమైన పరిక్రమము తీర్చిది శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సేవలు చేసే మహాభాగ్యాన్ని శక్తులను ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై సాయిరాం.
1: యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శవన మంగళ నమధేయ లోకస్వరూప ఆపన్న భక్తి జనార్తి వికండన దీక్షి లోకాధార తీర్థపాద విశ్వోర్భవస్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వద్విలాస వినుత మందార గుణహార వేదశీల ప్రణతవత్సల పద్మాక్ష పరమపురుష ఓ కమలాక్ష ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర ఓ కవియోగి వంద్య ఓ సుగుణోత్త మనోహర ఓ శరణాగతమరణోకః ఓ సత్య సాయీశ్వర నీకు మృక్కెదన్. స్వామి, మీరు తమ దివ్య అవతార లక్ష్యాలను అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు అంటూ యుగధర్మ పద్ధతులు విగలితమయ్యుండ నయమార్గమున తిప్పి నడుపు కొరకు అంటూ తెలియజేశారు. ఈ అవతార లక్ష్యంలో ముఖ్య భూమిక పోషించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించి వాటి ద్వారా సేవలను, భజనలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయమని స్వామి సూచించారు. అయితే ఇవే ఎందుకు? ఒకసారి ఒక వైద్య బృందంతో మాట్లాడుతూ, మీరు కేవలం శరీరానికి వచ్చినటువంటి పై రోగాలను మాత్రమే నయం చేయగలుగుతారు, కానీ భవసాగరం వల్ల వచ్చేటువంటి అతి సూక్ష్మ రోగాలను నయం చేసేటువంటి వైద్యుణ్ణి నేనే అని స్వామి సూచించారు. అసలు ఆ భవసాగరం అందించేటువంటి రోగాలు ఏమిటి? స్వామి సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎందుకు చేయమన్నారు? ఈ ప్రశ్నలకు జవాబుగా కూర్చున్నటువంటి ఈ నాటికనే చిత్త రోగానికి చికిత్స ఎక్కడ? స్వామి, ఈ నాటికను ప్రేమతో మీ పాదాల చెంత నిలుపుతున్నాం. స్వీకరించండి ప్రభు. జై సాయిరాం.

ఆయన రమేష్ గారు, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. నేటి సంవత్సరం ఆయనకు ఒక మహాత్ముడు కనబడి 7 రోజుల్లో నీ కాళ్ళు పోతాయని చెప్పాడు. ఆ ప్రారంధ కర్మ నుండి కాపాడుకునే మార్గం చెప్పటానికి నారద మహర్షి స్వయంగా వచ్చారు. అయితే తనకు డబ్బు పలుకుబడి ఉందని, ప్రారంధ కర్మ ఏమీ చేయలేదని గొప్పలు చెప్పి తన ఆఫీసు వారిని వచ్చే విపత్తు నుంచి కాపాడమన్నాడు. వారు కష్టం అన్నారు. మరుసటి రోజు రాబోయే విపత్తు నుండి కాపాడమని డాక్టర్లను కలిశాడు. కాలు పోతే కృత్రిమంగా కాళ్లు పెడతాం, కాని జరగబోయే విపత్తు నుంచి కాపాడలేమని వారు ఖరాఖండిగా చెప్పారు. ఆ విధంగా బ్యాంకర్లను, ఇన్సూరెన్స్ వారిని, ప్రజాస్వామ్య పాలకులను, ప్రాణ స్నేహితులను, చివరికి తన కుటుంబ సభ్యులను కాపాడమని ప్రాధేయపడ్డాడు. అందరూ మా వల్ల కాదు అని చెప్పారు. తాను భయపడే 7వ రోజు రానే వచ్చింది. ఇక చేసేది ఏమీ లేక నారద మహర్షి ప్రోద్బలంతో దగ్గర ఉన్న సత్యసాయి సేవా సంస్థలో జరిగిన సేవలలో, భజనలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఇచ్చిన సమయం గడిచిందని, తన కాళ్లు పోక ఇక తప్పదని భయంతో పడుకున్నాడు. నిద్ర మధ్యలో కాళ్లు పోయాయని పీడకలకని అరవటం మొదలుపెట్టాడు. నారద మహర్షి ఆయన నిద్రలేపి పోవాల్సిన కాళ్లు దైవ అనుగ్రహంతో కలలో పోయాయని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతను సత్యసాయి సేవా సంస్థలో చేసిన నిస్వార్థ సేవల వలన, ప్రేమపూరిత భజన వలన, ఆధ్యాత్మిక కార్యక్రమాల వలన భగవంతుని అనుగ్రహం పొంది ఎవ్వరూ ఆపలేని ప్రారబ్ధ కర్మ నుంచి బయటపడ్డాడు అని నారద మహర్షి తెలియజేశాడు. ఇది నిరుటి సంవత్సరం రమేష్ కథ. ఇక ఆనాటి నుండి నేటి వరకు సత్యసాయి సేవా సంస్థల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే అతనికి కలిగిన కొన్ని సందేహాలను తీర్చడానికి ఈ సంవత్సరం కూడా నారద మహర్షి వచ్చారు. ఇక ఆ సందేహాలు ఏమిటి, వాటిని నారద మహర్షి ఎలా తీర్చారో ఇప్పుడు చూద్దాం.

0: సాయిరాం సాములు, బాగున్నావా?
1: నారాయణ నారాయణ, చాలా బాగున్నాను నాయన. నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే.
0: అవును స్వామి, సామిని నన్ను కనెక్ట్ చేసి కరెక్ట్ సంవత్సరమైంది. అప్పటి నుండి నేను స్వామి సంస్థల సేవ చేసుకుంటా ఫుల్ ఆనందంగా.
1: చాలా సంతోషం నాయన.
0: కాని స్వామి, నాది కొంచెం డౌట్ స్వామి.
1: అడుగు నాయన, నిస్సంకోచంగా అడుగు.
0: స్వామి స్వామి సత్యసాయి సంస్థల సేవలు, భజనలు, ఆధ్యాత్మిక సత్సంగాలు చేయమన్నారు కదా, మరి గివ్వే ఎందుకు? సేవలు చేయనీకి వేరే సంస్థలు కూడా ఉన్నాయి కదా, మరి ఈ సత్యసాయి సంస్థనే ఎందుకు?
1: ఆహా, చాలా చక్కని ప్రశ్న నాయన. స్వామి ఈ సంస్థలో సేవలు, భజనలు, ఆధ్యాత్మిక సాధనలు చేయమని చెప్పటానికి ఒక చక్కని కారణం ఉంది.
0: అంటే స్వామి, నా ఉద్దేశం ఏంటంటే, స్వామి ఈ సేవలు భజనలు కాకుండా ఇంకేమన్నా చేయమని కూడా అనొచ్చు కదా, మరి గివ్వే ఎందుకు చెప్పిండు?
1: అర్థమైంది నాయన. నాకు ఒకటి చెప్పు, ఇక్కడ ఇన్ని వందల మంది కూర్చొని ఉన్నారు కదా, మరి వీరిలో ఏ ఒక్కరికైనా శరీరంలో రోగం రూపంలో కాని, మనసులో అలజడి రూపంలో కాని, కుటుంబంలో కలహం రూపంలో కాని, డబ్బులో ఇబ్బంది రూపంలో కాని, ఉద్యోగంలో ఒత్తిడి రూపంలో కాని, సమాజంలో అవమానం రూపంలో కాని బాధలు లేకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా?
0: బాధ లేనోళ్ళుండుడా, ఎందుకుండరు స్వామి? మస్తు మంది ఉంటారు. సతీష్ కి లేదు, ఆ సతీష్ కి డబ్బు లేదని మస్తు బాధ ఉంటది. ప్రకాష్ గంత సేవ చేసుకుంటాడు గాని ఆ ఎమ్మెల్యే అయితలేడని మస్తు కోరికుంటది, బాధపడుతూనే ఉంటాడు. మా బావకి కరెక్ట్, మా బావ కూడా అలా కొడుకుకి ఎంబీబీఎస్ సీట్ అత్తలేని బాధపడుకుంటూనే ఉంటాడు. ఏమో స్వామి, నిజంగానే బాధ లేనోళ్ళు ఉండరు కావచ్చు. ఇంపాసిబులే స్వామి. మరి సన్యాసి ఉన్నాడు కదా స్వామి, ఆయనకైతే ఏం బాధలు లేవు కదా.
1: ఆయనకు భగవంతుడు కనిపించట్లేదని బాధ నాయన?
0: అబ్బా, ఏ గట్లయితే బాధలు లేనోళ్ళు ఉండనే ఉండరు స్వామి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటది నువ్వు అన్నట్టు.
1: ఎందుకుంటుంది అయ్యా?
0: నాకేం తెలుసు, నీకే తెలియాలి.
1: ఎందుకంటే మనసుకి మూడు రోగాలు ఉన్నాయి కాబట్టి.
0: మనసుకి రోగాలా? మనసుకి రోగాలేంది స్వామి?
1: చూడు అక్కడ బాటసారిని చూడు.
2: అబ్బో, చాలా ఎండగా ఉంది, నడవటమే చాలా కష్టంగా ఉంది. భగవంతుడా, కొంచెం సహాయం చేయి. ఆహా, ఎంత చక్కగా ఉంది ఈ చెట్టు. అబ్బా, ఎంత హాయిగా ఉంది దీని నీడ. ఆహా, నా కాళ్ళ నొప్పులు పోయాయి. కొంచెం దాహంగా ఉంది, కొన్ని నీళ్లు దొరికితే బాగుండు. అరే నీళ్లు, అబ్బబ్బబ్బా ఎంత చల్లగా ఉన్నాయి. ఆహా, నా దాహం తీరింది. అబ్బా, బాగా ఆకలేస్తుంది, కొంచెం భోజనం కావాలి. అరే భోజనం వచ్చిందే, అబ్బబ్బబ్బా ఎంత రుచికరంగా ఉందో. ఆహా, ఇంత రుచికరమైన భోజనం తిని ఎన్ని రోజులు గడిచాయో. అబ్బా, నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఒక మంచి పరుపు ఉంటే బాగుండును. ఆహా, ఓహో, పరుపు ప్రత్యక్షమైంది. ఏ దేవుడి మహిమను, ఏది అడిగితే అది వస్తుంది.

0: ఏమండి
1: ఇది? ఏమి మాయ, నేను బయలుదేరినప్పుడు నా భార్య ఇంట్లో ఉంది కదా. ఈవిడ ఎవరు? అమ్మో, రాక్షసి కావచ్చు, నన్ను చంపుతుందేమో.

0: ఆ బాటసారికి మొదట కావాల్సింది నీడ, తరువాత నీరు కావాలి, తరువాత తిండి కావాలి, తరువాత నిద్ర కావాలి, తరువాత భార్య కావాలి. చూడు నాయన, ఇక్కడ మారకుండా ఉన్నదేమిటి? కావాలే. ఇప్పుడు ఆ కావాలి యొక్క రూపం నామం మారుతుంది, కాని కావాలి అనేది మాత్రం అలా మారకుండా ఉంది. ఆ కావాలియే కోరిక.
1: కోరిక జగతికి మూలము, సృష్టిని పాలించు దైవము. జబ్బు నయం కావాలి ఒకరికి, డబ్బు చేతులుండాలి ఒకరికి, చదువు బాగా రావాలి ఒకరికి, పేరు ఎంతో కావాలి ఇంకొకరికి.

0: ప్రతి జీవి బ్రతికేది ఆశతో. కోరిక జగతికి మూలము, సృష్టిని పాలించు దైవము.
1: అయినా సామి, కోరికుంటే తప్పేంది? నేను ఫోన్ కొనుక్కోవాలని కోరిక వచ్చింది, కొనుక్కుంటే తప్పేంది?
2: చక్కని ప్రశ్న నాయన, విను చెప్తాను. నువ్వు ఒక మంచి మొబైల్ ఫోన్ కొన్నావు, అంతటితో ఆగుతుందా?
3: అట్లెట్లుంటా స్వామి, ఫోన్ కొన్నాక చూడకుంటుంటానా? పొద్దటి నుండి సాయంత్రం దాకా చూసుకుంటా మురిసిపోతా ఉంటా.
2: ఆ అదే మోహము. మరి నీ భార్యా పిల్లలకు?
3: మొన్ననే ఇంకా మూడు కొన్నా స్వామి, నా భార్యకు, మా అమ్మకు, మా నాన్నకు.
2: అదే లోభం. మరి నీ స్నేహితుడి దగ్గరున్న ఫోన్ కూడా అచ్చం నీలాంటిదే అనుకుంటానాయనా?
3: ఏ, ఆ చిన్న ఫోన్ కదా సామి, వట్టి డబ్బ ఫోన్. అది నా ఫోన్ ముందు గదింత.
2: ఆ నేను నాది గొప్ప అన్న భావమే మదం నాయనా. అది సరే కాని మీ డ్రైవర్ ఏదో కొత్త ఫోన్ కొన్నాడంట.
3: ఆనికంత సీన్ లే సామి, S26 Ultra కొన్నా అంటాను గాని ఎక్కడో ఎత్తుకచ్చి ఉంటాడు.
2: ఎదుటివాడి ఎదుగుదలను తట్టుకోలేకపోవడమే మత్సరము నాయనా, అదే జెలసీ. ఈ ఫోను సంగతి బాగానే ఉంది గాని నీ పాత ఫోన్ ఏమైనట్టో.
3: అబ్బా, నా పాత ఫోన్ ని మా ఆఫీస్ లో గా సీన్ గడ వల్ల కొట్టిండు. టైం రావాలి గాని అని సంగతి చూస్తా.
2: శాంతం శాంతం, ఈ కోపమే క్రోధం నాయనా. చూసావా, ఒక్క కోరిక, అదే కామము నీ హృదయంలో చేరటంతో దాని వెంట క్రోధము, లోభము, మదము, మోహము, మత్సరము అనే అరిషడ్ వర్గాలు నీ హృదయంలో చేరిపోయాయి.
3: ఏం చెప్పినావు సామి, ఈ కోరిక డేంజర్ ఉన్నది కదా.
2: ఈ డేంజరే కావాలి అనే మనసుకి ఉన్న మొదటి రోగం నాయనా. ఇక రెండో రోగం గురించి చెప్తాను విను. ఆ వ్యక్తిని చూడు, కాశీయాత్రకు బయలుదేరాడు.
4: అయ్యా ఎవరు నువ్వు? లింగాదరి గూడె నుండి ఎటువైపు వెళ్తున్నావు?
5: నమస్కారం అండి, నా పేరు దేవాజీ. నేను ఆ పరమేశ్వరుని దర్శనం కోసం కాశీకి బయలుదేరాను.
4: కాశీకా? నేను కూడా కాశీకే వెళ్తున్నా బాబు, చాలా సంతోషం. నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా?
5: అవునండి, నేనొక్కడినే వెళ్తున్నాను.
4: అలా అయితే ఇద్దరం కలిసి వెళ్దాం బాబు.
5: సరే అండి, పదండి.
4: వెళ్దాములే, కాని ఇలా రా, ఒక్క క్షణం కూర్చో, నీడకు కొంచెం సేదదీరి వెళ్దాం.
5: ఇక వెళ్దామండి.
4: సరే బాబు, వెళ్దాం. బాబు ఇటు చూడు, ఈ చెట్టుకు ఎంత మంచిగా పండ్లు కాశాయో.

0: ఒక్క చూడు.
1: మీకు దండం స్వామి, మీతో పెట్టుకుంటే నా కాశీ యాత్ర కాదు కదా, ఈ ఊరు యాత్ర కూడా చేయలేను. నేనొక్కడినే వెళ్ళిపోతాను.
2: బాబు బాబు.
3: ఆరు నెలల తరువాత.
1: ఆహా, నా కాశీయాత్ర అద్భుతంగా జరిగింది. ఈ కాశీ విభూతి, ఈ పవిత్ర గంగాజలం అన్నీ నా భార్యకిస్తాను. తను చాలా సంతోషపడుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ నమః ఓం. అరే, ఇతడిని ఎక్కడో చూసినట్టుందే. అరే సామి, నువ్వా? బాగున్నావా? కాశీకి వెళ్ళి ఎప్పుడొచ్చా?
2: బాబు బాగున్నావా? ఎక్కడ నుండి వస్తున్నావు నాయన?
1: నేను ఇప్పుడే ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని వస్తున్నా. ఇంతకీ మీ సంగతేంటి? మీరెప్పుడు కాశీ నుంచి వచ్చారు? మీ దర్శనమంతా బాగా జరిగిందా?
2: అసలు నేను కాశీకి పోలేదు నాయన. ఇంకా దర్శనమిక్కడిది.
1: అదేంటండి, మీరు నేను ఒకేసారి 6 నెలల క్రితం బయలుదేరాం కదా. నేను అక్కడికి వెళ్లి తిరిగి వచ్చాను. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా?
2: బయలుదేరి 6 సంవత్సరాలైంది, 6 నెలలు కాదు.
1: ఏంటి, 6 సంవత్సరాల? మరి ఇంకా ఊరు దాటకుండా ఏం చేస్తున్నారు?
2: నేను దారిలో వచ్చే ప్రతిదాన్ని చూస్తున్నాను కాబట్టి దేన్ని దాటలేకపోతున్నాను.
1: అయ్యా, ఇలా వెళితే మీరు ఏ నాటికి కాశీ చేరలేరు. మీ దృష్టంతా అనవసర విషయాలపై ఉంది, కాశీ మీద మాత్రం కాదు.
4: ఏంది సామి, కాశీ గోళం తెలుసు కూడా అటు పోకుండా అటు ఇటు తిరుగుతాడు. అటు అట్టి పిచ్చోడు సామి.
5: గమ్యం వదిలిపెట్టి అక్కడా ఇక్కడా తిరుగుతే ఆయనను పిచ్చోడు అన్నావు. మరి అక్కడా ఇక్కడా తిరిగే నీ మనసు సంగతి ఏంటి నాయన?
4: ఏంది సామి?
5: నీ మనసు కూడా అతనిలాంటి పిచ్చిదే. తిరగాలి తిరగాలి అన్నదే మనస్సు యొక్క 2వ జబ్బు. చెబుతాను విను.

0: హాయ్ రమేష్, ఎట్లున్నావు?
1: స్వామి, మా ఫ్రెండ్స్ వచ్చిల్లు, కొంతసేపు మాట్లాడేస్తా, ఆగు.
2: నేను వస్తా. అదేమిటి నాయన, పోయినసారి నీ స్నేహితులు నలుగురు వస్తే ఈసారి ముగ్గురే వచ్చారేంటి?
1: అవు స్వామి, అడుగుతాగు. ఆ ఏమ్రా, మీరు ముగ్గురే వచ్చిల్లు? ఆ శశి రాలే?
3: అరే, ఆ శశి బాగా మారిండ్రా.
4: అవునరా, వాడు మంచిగా ఉంటుండే, ఈ సొసైటీ అని మార్చేసింది. ఇట్లా మారిపోయింది అనుకున్నవాడు?
0: అవునరా, అసలు సొసైటీ మారాలే. సొసైటీ కంటే ముందు అసలు ఈ చుట్టాలుంటారు మొత్తం లొల్లంతా వాళ్లతోనేరా.
3: అవునరా, చుట్టాలు అట్లున్నారు, అసలు చట్టాలే చక్కగా లేవు.
2: అసలు ఏమైంది నాయన ఆ శశికి?
1: చెప్పినా కదా మారిపోయిందని.
4: మనం మారుడు కాదురా, మన ఇంట్లోలు ఫస్ట్ మారాలి.
0: మామా, ఇప్పుడు జనాలు ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేయాలి. అసలు గవర్నమెంటే మారాలి.
1: గవర్నమెంట్ కాదు, ముందు మనం మారాలి. అప్పుడే ఈ ప్రపంచాన్ని మనం మార్చగలుగుతాం.

0: ఇగో మామ, అన్ని మారినాయి గాని ఒక్కటి మాత్రం మారలేదురా.
1: ఏందది?
0: నీకు నువ్వు మాట్లాడుకోండురా, అది మాత్రం మారలే.
1: ఇక దాలిగా, మీరు పోయిరండిగా, పోండి పోండి.
2: నారాయణ నారాయణ, బాగుంది నాయన మీ మారాలి మారాలి అన్న విప్లవ గీతం.
1: ఏంది స్వామి అట్లా నవ్వుతానావు?
2: ఇప్పుడు ఉన్న నీ మతి, నీ కుటుంబ స్థితి, ఈ ప్రపంచపు పరిస్థితి, నీ చుట్టూ ఉన్న సంగతి సరిగ్గా లేదు. దీనిని మార్పు చేయటం వలన ఆనందం కలుగుతుందని భ్రమించి ప్రాకులాడటమే మారాలి అన్న ఈ మూడవ రోగం నాయన.
1: నేను మారాలే, నా చుట్టాలు మారాలే, ఈ ప్రపంచం మారాలే అనుకుంటే తప్పేం స్వామి?
2: అప్పుడు నేను అల్పుడను కాబట్టి శక్తివంతునిగా మారాలి, నేను పాపిని కాబట్టి పుణ్యునిగా మారాలి, నేను అసమర్థుడిని కాబట్టి సమర్థునిగా మారాలి, నేను శక్తిహీనుడను వాడు శక్తివంతుడు, నేను తక్కువ వాడు ఎక్కువ అన్న అనవసరపు భావాలతో మనసు అలజడితో ఉంటుంది.
1: ఓ అట్లా నాసామి, సమజైంది. మనసుకి మూడు రోగాలుంటాయి. ఒకటి కావాలే, ఇంకోటి తిరగాలే, ఇంకోటి మారాలే. స్వామి నిన్నేమడిగినా? సాయి సంస్థల భజనలు సేవలు ఎందుకు చేయాలి అని అడిగినా. అది చెప్పకుండా నువ్వు ఇవ్వని చెప్తున్నావెందుకు?
2: దానికే వస్తున్నానాయన. అసలు నువ్వు సాయి సంస్థలో సేవ చేస్తున్నావా?
1: ఏ మస్తు చేస్తున్నా స్వామి. ఇగో ఈ వీడియో వైరల్ అయింది చూడు.

0: ఏది మరోసారి చెప్పు, ఏం చేశావు?
1: నేను అవసరం ఉన్నోళ్లకు నీళ్ళిచ్చిన, తిండి ఇచ్చిన, అవసరమైతే డబ్బు ఇచ్చిన, నా టైం కూడా ఇచ్చిన.
0: సంతోషం. నేను మొదలు చెప్పిన కథ గుర్తుందా?
1: ఆ బాటసారి కావాలి కదనే కదా సామి, ఎందుకు గుర్తులేదు? మొదట నీళ్లు కావాలి, తర్వాత తిండి కావాలి, ఇది కావాలి అది కావాలి అని అడిగిండు కదా. అది మన అందరి కథనే కదా సామి. ఈ కావాలి అన్న రోగం అందరికి ఉన్నదేనాయే, అదిట్లా మరుస్తా?
0: ఇప్పుడు చూడు, అక్కడ ఉన్నది కావాలి కావాలి కావాలి, ఇక్కడ ఉన్నది ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి.
1: అవును సాములో.
0: చూసావా నాయనా, కావాలి అన్న రోగం సేవ ద్వారా ఇవ్వాలి అనే సుగుణంగా ఎలా మారిందో.
1: కరెక్ట్ సామి, సూపర్ చెప్పినావు. అంటే కావాలి అన్న రోగాన్ని సాయిబాబా సేవ అనే మందిచ్చి ఇవ్వాలి అని మార్చిందంటావు.
0: అవును, నీ హృదయంలోకి ఒక్కసారి సేవ అనే ప్రేమ ప్రవేశిస్తే దానివల్ల దయ పుడుతుంది.
1: అవు సామి కరెక్టే, ఎంత కష్టపడుతుండు, కొంచెం సహాయం చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకా బాధ అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది.
0: అదే దాక్షిణ్యం లేదా దానం. ఎదుటివారు చేసే తప్పులను క్షమించడం మొదలు పెడతాం. వారితో ఓపికగా ఎటువంటి మోసం చేయక నిజాయితీగా ఉంటాము.
1: అబ్బా ఏం చేసిండు సామి మన సత్యసాయిబాబా. ఒక్క సేవ అన్న మందు ఇచ్చి కావాలే కావాలే అనే ఈ గుడుపుటాని పెట్టిన అన్ని చెడ్డలవాట్లను మెల్లమెల్లగా తుడిచేసిండు అన్నమాట.

0: అక్కడ కామం ప్రవేశించగానే క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే దుర్గుణాలతో నిండిన హృదయం, ప్రేమ అనే సేవ ప్రవేశించగానే దయ, దానము, ఓర్పు, క్షమాపణ, నిజాయితీ అనే సుగుణాలతో నిండిపోతుంది.
1: మరి ఇక తిరగాలే తిరగాలే అన్న రెండవ రోగాన్ని సాయిబాబా ఎట్లా తగ్గిస్తారు?
0: నాయనా, ఒక్క నిమిషం ధ్యానం చేయి.
1: ఓ, ధ్యానమా? మెడిటేషన్ అంటో, మస్తు చేస్తా. నాకేంది సామి, మస్తు చేస్తా. ఈ వాట్సాప్ లో ఎవడో మెసేజ్ పెట్టినట్టున్నాడు. అరే క్రాంతి, నేను మెడిటేషన్ చేస్తానా, నన్ను ఒక అరగంట డిస్టర్బ్ చేయకు, సరేనా? ఏయ్ రోజా, కుక్కర్ 3 విధులు వచ్చినాయి, అది బంద్ చేయి కొంచెం. అసలే గ్యాస్ దొరకలేదు, డిస్టర్బ్ కావద్దు. అబ్బా, ఈ దోమలేంది సామి, కుట్టి కుట్టి చంపుదానై.
0: ఏమైంది నాయన నీ ధ్యానం?
1: అదే అదే, కాన్సన్ట్రేట్ చేస్తానా?
0: ఇక చేసిన ధ్యానం చాలులే కాని ఒక భజన పాడు.

0: చూసావా నాయనా, నువ్వు భజన పాడుతున్నప్పుడు నీకు వాట్సాప్ మెసేజు వచ్చింది, నీ పోయి మీద కుక్కర్ విజిలు వేసింది, దోమలు ఈగలు వచ్చాయి, అయినా కూడా నీ మనసు వాటిని పట్టించుకోలేదే, ఎందుకని?
1: అవును స్వామి, అవి అయినట్టు కూడా నాకు తెలియలే, భజనలా మునిగిపోయినా.
0: అదేనాయనా భజనకున్న శక్తి. అటూ ఇటూ తిరుగుతున్న నీ మనసును ఎంతో సునాయాసంగా ఒక్క దగ్గర కట్టిపడేస్తోంది.
1: అబ్బాబ్బా, కరెక్ట్ చెప్పినావు స్వామి. భజన చేసినంతసేపు మనసు అటూ ఇటూ ఉరకలేదు. ఆ పాట మీద, ఆ రాగం మీద, ఆ స్వామి మీదనే ఉన్నది.

0: చూడు, భజన ద్వారా తిరగాలి అన్న నీ జబ్బు నిలవాలి అనే బలంగా మారుతుంది.
1: అర్థమైంది. స్వామి కావాలే అనే జబ్బును సేవ అనే మందు ఇచ్చి ఇవ్వాలే అనే గుణంగా మార్చిండ్రు. ఇక తిరగాలి అన్న పిచ్చి అలవాటును నిలవాలి అన్న బలంగా భజనతో మార్చిండు. మరి స్వామి, ఈ మారాలి అన్నది మూడో జబ్బు కదా, మరి అది ఎట్లా తగ్గాలే?
0: ఈ చిన్న కథ వినునాయనా?
2: అబ్బబ్బా, ఎంత కష్టపడి గడ్డి కోశాను, ఇది తిని ఆవు బాగా పాలిస్తుంది. ఏమిటి, ఈ సన్యాసి ఇక్కడే కూర్చుంటున్నాడు. నిన్న చూశాను, మొన్న చూశాను. అయ్యా, మీకు ఏం పని లేదా ఇక్కడే కూర్చుంటున్నారు? నవ్వుతాడేంటి? అయ్యా, నేను చూడండి ఎంత కష్టపడుతున్నాను.
3: నన్నేం చేయమంటావు నాయనా?
2: మీరు ఇలా కూర్చొని సమయం వృధా చేయకండి, నాలాగా కష్టపడండి, మీ పరిస్థితిని మార్చుకోండి.
3: నాకు ఎలాంటి మార్పు అవసరం లేదు. నేను ఉన్న స్థితి చాలా చక్కగా ఉంది. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను నాయనా.
2: ఇది ఆనందమా? ఈ చెట్టు కింద ఈ పండ్లు తింటూ ఇదేం పిచ్చి స్వామి?
3: నాకు పిచ్చా? సరే, ఈ గడ్డి నువ్వు ఎందుకు మోసుకెళ్తున్నావు?
2: నా పశువులు దీన్ని తిని బాగా పాలిస్తాయి.
3: పాలిస్తే?
2: వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తాను.
3: డబ్బులు సంపాదిస్తే
2: మంచి ఇల్లు కొంటాను.
3: ఇల్లు కొన్న తర్వాత?
2: నా భార్యకు నగలు కొంటాను.
3: నగలు కొన్న తర్వాత?
2: రాజుగారి దగ్గర గౌరవం సంపాదించుకుంటాను.
3: రాజుగారి గౌరవం పొందిన తరువాత?
2: రాజుగారి సభలో మంచి పదవి పొందుతాను.
3: పదవి పొందిన తర్వాత?
2: ఇంకేముంది, చాలా ఆనందంగా బ్రతుకుతాను.
3: ఇప్పుడు నేను చేస్తున్నదేంటి? మరి నువ్వు వెతికే ఆనందాన్నే నేను కనుగొని ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను కదా నాయనా.
4: అబ్బా, ఆ ఋషి ఏమన్నా కౌంటర్ ఇచ్చిండా? సూపర్ చెప్పిండు పో.
0: కౌంటర్ కాదు నాయనా, అది జీవిత సత్యం.
4: ఇంతకీ ఆ ఆనందం వెనకాలన్న లాజిక్ ఏంది స్వామి?
0: సరేలే, నువ్వైతే ఈ బొమ్మతో ఆడుకో.
4: ఏ ఊకో స్వామి, ఇది చిన్నపిల్లగాల బొమ్మతోటి నన్ను ఆడుకోమంటానవేంది?
0: పోనీ, లాలీపాప్ తింటావా?
4: స్వామి, ఈ లాలీపాప్లు పిప్పర్మెంట్లు నేను తినుడేంది?
0: సరేలే నాయన, నీ స్నేహితునితో వెళ్ళి కాసేపు అలా మట్టిలో ఆడుకొనిరా.
4: నువ్వు ఆగు స్వామి, గా ఆనందం గురించి స్టోరీ చెప్పమంటే లాలీపాపు పిప్పర్మెంటు దోస్తుల గురించి ఇవన్నీ మైండ్ ఎందుకు డైవర్ట్ ఇస్తావు నువ్వు?
0: డైవర్షన్ నాది కాదు, నీది నాయనా. చిన్నప్పుడు ఆనందం ఇచ్చిన బొమ్మ ఇప్పుడు నీకు ఎందుకు ఆనందం ఇవ్వట్లేదు? ఒకప్పుడు నీకెంతో ఇష్టమైన లాలీపాప్ ఇప్పుడు ఎందుకు రుచించట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆడుకోవట్లేదు? బొమ్మ మారలేదు, లాలీపాప్ మారలేదు, మట్టి మారలేదు. మరి అవి అప్పుడు ఆనందమిస్తే ఇప్పుడు ఎందుకు ఆనందం ఇవ్వట్లేదు? మార్పుతో వచ్చేది మార్పే నాయన, ఆనందం కాదు.
4: అవును స్వామి, నేనెప్పుడు ఇట్లా ఆలోచించలే.
0: ఎటువంటి కష్టమైనా నష్టమైనా సందర్భమైనా చలించని తరగని ఆనందం నువ్వు పొందాలంటే నీకు కావలసింది మార్పు కాదు, ఆ మార్గం తెలియాలి.
4: కరెక్ట్ చెప్పినావు. అంటే స్వామి మారాలి అనే దాన్ని తెలియాలిగా మార్చిండంటావు?
0: అవును నాయన, ఆ మార్గం తెలియచేయటానికే స్వామివారు స్టడీ సర్కిల్స్ అని, సత్సంగాలని, ఆధ్యాత్మిక సాధనలని, కథలని, పాటలని, నాటకాలని, ఈ పర్తియాత్రలని సత్యసాయి సేవా సంస్థల ద్వారా అందిస్తున్నారు.
4: అబ్బా స్వామి, సత్యసాయి సంస్థను ఎంత సూపర్ గా డిజైన్ చేసిండు, సూపర్ స్వామి.
0: ఇదిగో ఇది అద్దం అనే నీ మనస్సు, ఇది నీ నిజస్వరూపమైన ఆనందం. ఈ అద్దంపై ఇలా మురికి చేరితే కాంతి రిఫ్లెక్షన్ వస్తుందా?
1: అట్లెట్లాస్తుంది, రాదు కదా.
0: ఆ జన్మ జన్మల నుండి మనస్సుకు పట్టిన ఆ మురికిని మెల్లిమెల్లిగా తుడిచివేసే కర్మ మార్గమే శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా స్వామి అందించే సేవా మార్గం. ఇక ఈ అద్దం ఉగులాడుతుంటే కాంతిని రిఫ్లెక్షన్ చేయగలదా?
1: ఏ అస్సలు చేయలేదు.
0: ఆ మనస్సు ఊగులాటను అరికట్టే భక్తి మార్గమే స్వామివారు ఈ సంస్థల ద్వారా అందించిన భజన. ఇక ఈ అద్దాన్ని ఒక బట్టతో చుట్టివేస్తే కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుందా?
1: ఏ కుదరదు స్వామి.
0: అందుకే అజ్ఞానమనే ఈ బట్టను తొలగించడానికే స్వామివారు ఈ సంస్థ ద్వారా చేయమన్న జ్ఞాన మార్గమే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నాయనా.
1: అబ్బా స్వామి, నేను స్టన్ అవుతున్నా. స్వామి సంస్థల్లా చేసే సేవల వెనుక, భజనల వెనుక, సత్సంగాల వెనుక ఇంత విషయం ఉన్నదని నేను ఊహించనేలేదు. కావాలిని సేవ ద్వారా, ఇవ్వాలిని చేసిండు, తిరగాలిని భజన ద్వారా నిలవాలిగా చేసిండు, ఇక సత్సంగాల ద్వారా మారాలిని తెలియాలిగా చేసిండు. ఇప్పుడు అర్థమైంది స్వామి.
0: ఇదే స్వామి ప్రత్యేకత నాయన. ఈ మూడు దోషాలనే ఉపనిషత్తులు మల, విక్షేప, ఆవరణ అన్నాయి. ఇటువంటి మనస్సు యొక్క దోషాలను తీర్చి చిత్తశుద్ధిని అందించి ప్రతి మానవుడిని తన నిజస్వరూపమైన ఆనంద మాధవునిగా మార్చే పదమే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు. ఇవి సాయి ప్రచారానికో జన సమీకరణకో ఏర్పరిచినవి కాదు నాయన. మన ప్రవర్తనలో పరివర్తన కొరకు స్వామి మనకు అందించిన సాధనం. పైసా ఖర్చు లేక, గురువు బరువు లేక అతి సులభ పద్ధతిలో మానవుడిని మాధవునిగా మార్చే ఇటువంటి నిస్వార్థ సంస్థ లోకంలో లేదు, రాబోదు నాయన.
5: సాయిరాం రమేష్ గారు.
1: సాయిరాం స్వామి, బాగున్నావా?
5: మన మందిరంలో ఈరోజు భజనకు రాలేదు, అందుకే నేనే వచ్చాను.
1: ఇగో చూసినావా నా లెవెల్ ఏం తమ్మి, నువ్వు స్టైల్లో మాట్లాడతాను.
0: వారి మాట తీరే అంత నాయన.
1: ఏంలే తమ్మి, కొంచెం బిజీగున్నా అందుకే రాలే. స్వామి ఈయన ఎవరంటే? నువ్వేంది, ఎప్పుడు పడితే అప్పుడు మొక్కుతూనే ఉంటావు. నువ్వేందో నీ మొక్కుడేందో అర్థమే కాదు.
5: సరేలే, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, మీరు ఆ మహర్షితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళాలి.
1: ఆ సరే సరే, ప్రసాదం అన్నాడుగా తిందాం. అరే ఇంలేందో దెబ్బ ఉన్నట్టున్నది. అయినా స్వామి మహర్షితో మాట్లాడు అన్నాడు, అయినకెట్లా తెలుసు నేను నీతో మాట్లాడుతున్నా అని. ఏ స్వామి ఎక్కడున్నావు? అప్పుడే పోయిందా?
6: సాయిరాం రమేష్ గారు, భజన్ నుండి ఇంత త్వరగా ఇల్లు ఎలా చేరుకున్నారండి?
1: సాయిరాం కన్వీనర్ సార్, నేను భజన ఖర్చుడేంది.
6: మీరు చాలా గమ్మత్తైన మనిషి సార్. అబ్బాబ్బాబ్బా, కృష్ణ మాధవ అంటూ ఎంత బాగా పాడారండి మీ భజన.
1: ఇక్కడ వాడిన భజన నీకు అక్కడ వినబడ్డదేంది?
6: భజన పాడింది మీ ద్వారా స్వామి అని మాకు తెలుసులేండి. మీరు ప్రసాదం తీసుకోవటం మర్చిపోయారని మేమే తీసుకొచ్చాం.
1: అయినా ఎన్నిసార్లు చేస్తారు ప్రసాదం?
6: ప్రసాదం ఎన్నిసార్లు తీయడం ఏంటండి, ఇప్పుడే వస్తే?
1: ఇప్పుడే మన స్వామి తమ్ముడు తెచ్చిచ్చిండు కదా.
5: నేను రావడమా? ఊరుకోండి రమేష్ సార్, నేను కన్వీనర్ ఇప్పుడే మందిరం నుంచి వస్తున్నాం.
1: ఏంది నువ్వు కాదా? మరి ఇప్పుడే కదా, బాక్సులో స్వీట్ తీసుకొచ్చింది.
0: నువ్వే అన్నావు కదా నాయన ఆయన పేరు స్వామి అని.
1: ఏంది స్వామి, మన సత్యసాయి బాబా నా కోసం వచ్చిందా? నా పేరు పెట్టుకొని గుడికొచ్చిందా? నాలాగా భజన వాడిందా? ఇక్కడకు ఆయన రూపంలో నా దగ్గరకు వచ్చిందా? నాకు సాయిరామని దండం పెట్టిందా? సాయిరాం సాయిరాం, అందుకే స్వామి నువ్వు దండం పెట్టినవు, నువ్వు ఆయన కనపడతానవు, నాకు అర్థమైంది.
0: ఇప్పుడు నీకు నిజం తెలిసిందా నాయన? సాయి సంస్థలో చేరి స్వామి నేను నీవాడను అని అన్నావు. ఒక్కసారి నేను నీవాడను అంటే ఎప్పటికీ నిన్ను వదలను అని అన్న స్వామి మాట మరిచావా? ఈ సంస్థ అంతరార్థం తెలుసుకునే జ్ఞానయజ్ఞంలో నువ్వు మునిగితే నీవు చేయవలసిన పనులన్నీ స్వామి నీ కొరకు చేశారు. అక్కడ నీ రూపంలో భజన ఆలపించారు, ఇక్కడ నిన్ను మెచ్చుకుంటూ నీకు ప్రసాదం స్వయాన అందించారు నాయన.
7: స్వామి స్వామి, నువ్వొచ్చినావు నా కోసం. సాయిరాం సాయిరాం సాయిరాం స్వామి సాయిరాం.
0: నాయన, స్వామి ఈనాడు ప్రసాదం అందించారని, నీ పని చేశారని నువ్వు ఇప్పుడు గుర్తిస్తున్నావు. కాని స్వామివారు నీకు ఏనాటి నుండో ప్రసాదం అందిస్తూనే ఉన్నారు, ఎప్పటి నుండో నీ పని చేస్తూనే ఉన్నారు. ఈ నిస్వార్థ సాయి సంస్థ ద్వారా సేవారూపంలో అందించిన ప్రతి అవకాశం ప్రసాదం కాదా? సాధారణ మానవులకు అసాధ్యమైన పనులను సుసాధ్యంగా చేస్తున్న సాయి భక్తుల ద్వారా ఆ వింతలు చేసేది స్వామి కాదా? నీవు చేయవలసిందల్లా ఒక్కటే, సాయి సూచించిన సేవ భజన ఆధ్యాత్మిక పదంలో నడువు. సాయి అందించిన ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకో. ఆ భగవానుని దయకు పాత్రునివిక, నిన్ను నీవు ధన్యుని చేసుకోనాయనా.

సమస్సు చెడ్డ పనులన్నీయేయా నిమ్ము ఈశ్వరుండి తీర్చినాడ. తెచ్చుకొని చెటులారా తెలివి ఇంకా లేన నీరు సత్యదక హరి భజన.

నీ మంచి మాటలు నేర్చిన మహిమేమి. సూటిగా పెద్దల బాటలో నడిచిన

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలుగా.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు నిర్మలత్వం కలవాడే, కాని జన్మల వాసనల వలన కొన్ని దుర్గుణములు మానవునిలో ఆవిర్భవించాయి. మానవునిలో ఉండినటువంటి దుర్గుణములు రాగద్వేషములను, చంచలత్వమును, వీటిని యజ్ఞములో బలి చేయాలని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఉద్బోధించారు. 1993 అక్టోబర్ 19 ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలలో స్వామివారు భక్తులకు యజ్ఞాలు ఎందుకు చేయాలి, వాటి ప్రాముఖ్యతను తెలిపారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

విద్యలు, అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అడవి జీవితమును గడపవచ్చు.

ദിവ്യാത്മ സ്വരൂപം അനാദികാലമുണ്ടി ഭാരതീയരും ആധ്യാത്മിക തത്വപ്രഭാവമുട്ടോ అన్ని దేశములకును శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చుచున్నది. నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క నైజం. కృతయుగ తేతాయుగ యాగములందు దివ్యమైనటువంటి మనస్తత్వాన్ని పవిత్రమైన హృదయభావాన్ని నిర్మలమైనటువంటి వాక్శుద్ధిని అందించుతూ అనుభవించుచూ లోకానికి యోగక్షేమాన్ని చేకూర్చుచూ వచ్చారు పూర్వపురుషుడు. ప్రాచీన కాలము మానవులందరూ ఒక్కటే అని ఎట్టి భేదములు లేక ఎట్టి తారతమ్యమును చూడక సమర్థమును భావించి జీవించుతూ వచ్చారు. కాని కాల మార్పు చేత మానవుడు లోక ప్రభావములకు లొంగి తన స్వభావమును మర్చిపోతూ వచ్చాడు వ్యక్తిత్వ నిమిత్తమై. ప్రభావమే ప్రధానంగా విశ్వసిస్తున్నారే కాని నేటి మానవుడు మానవ స్వభావాన్ని ఏమాత్రం కూడాను గుర్తించటం లేదు. మానవత్వము ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని పవిత్రతను నిష్ఠరత్వమును నిర్మలత్వమును ఒక్కతూరి విచారించిన మానవుడు దీనిని గుర్తించగలడు. మానవుడు ఇది కేవలము ఒక లౌకికమైన భౌతికమైన జీవితంగా భావిస్తున్నాడు. నరజన్మము కణజన్మం అనేటువంటి సత్యాన్ని గుర్తించటం లేదు. పుట్టుకతోనే మానవుడుగా పుట్టటం లేదు. మానవులకు పూర్వము అనేక విధములైనటువంటి జన్మలను అనుభవించి జన్మించి వాటి యొక్క స్వభావమును సంస్కారములుగా రూపొందింపచేసుకుని వస్తున్నాడు మానవుడు. కణజన్మమైన నరజన్మము నిర్మల జన్మమే, నిస్వార్థ జన్మమే. కాని దీనికి కొన్ని ఉదాహరణములు. మానవ జన్మ వ్యక్తి కూడాను మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు కొందరు. ఈ మూర్ఖత్వములకు ఒక హద్దు పద్దు లేదు. కానీ ఈ మూర్ఖత్వము మానవుని యొక్క స్వభావమా? కాదు. దీనికి పూర్వము తాను ఈ మూర్ఖత్వం కలిగినటువంటి యొక్క జన్మము ధరించి ఉంటాడు. ఆ మూర్ఖత్వమే గొర్రి యొక్క జన్మం. ఒకానొకన సమయమున తాను గొర్రిగా జీవించి గొర్రిగా ప్రవర్తించి గొర్రిగా జీవితమును గడపటం చేతనే దాని యొక్క స్వభావములు సంస్కారములుగా మారి మానవుని యందు అప్పుడప్పుడు ఇవి జ్ఞప్తికి తెప్పించుకుంటుంటారు. ఇంకా కొంతమందికి మానవుడు ఒక విధమైనటువంటి యొక్క మదముతో కూడి ఉంటుంటాడు. ఈ మదం అనేటువంటి దానికి కూడా ఒక హద్దు పద్దు లేకుండా మీరిపోతుండాలి కలియుగములు. మద గజములకైనా ఒక పరిమితం ఉన్నది కానీ ఈ మదం పట్టినటువంటి మానవులకు ఒక పరిమితమే లేదు. అయితే ఈ మదము మానవుని యొక్క స్వభావమా? కాదు. ఇది పూర్వము ఏనాడో తన జన్మములకు పూర్వము దున్నపోతుగా పుట్టి ఉంటుంటాడు. ఆ దున్నపోతు యొక్క స్వభావమే స
సంస్కారముగా మారి మానవుల్లో ప్రవేశించి ఉండాలి. ఆ శేషం. మరికొంతమందికి నిరంతరము కూడాను దోచుకునే బుద్ధులు, దొంగతనము ఇలాంటి గుణములు అనేకంగా ప్రకటిస్తూ ఉంటుంటాయి. కాని దోచుకునే గుణము ఈ మానవులకు స్వభావం కాదు. దొంగిలించుకుంటా ఈ మానవులకు సరైనటువంటి లక్షణము కాదు. పూర్వం ఏదో ఒకనాడు తాను పిల్లిగా పుట్టి దాని స్వభావమునంతా సంస్కారంగా మార్చుకుని అతనిలో శేషించి ఉంటున్నవి. మరికొంతమంది కారణము లేకుండా కూడాను ఇతరులపైన పడి అనేక విధములైనటువంటి ఒక హింసలు వచ్చాయి, దొంగతనము ఇలాంటి గుణములు అనేకంగా ప్రకటిస్తూ. కాని దోచుకునే గుణము ఈ మానవ స్వభావం కాదు. దొంగిలించుకుంటా ఈ మానవులు

నిలిచి ఉంటుందండి. మరికొంతమంది కారణం లేకుండా కూడాను ఇతరుల పైన పడి అనేక విధములైనటువంటి యొక్క హింసలను చేస్తుంటారు. నిష్కారణంగా కూడాను ఇతరుల పైన అనేక విధములైనటువంటి యొక్క ద్వేషముతోనో లేక రౌద్రంతోనో పడి వారిని హింసిస్తుంటారు. ఇది మానవుని యొక్క లక్షణము కాదు, ఇది మానవత్వమునకే అగౌరవం పరిచేటువంటి లక్షణం. ఇది అవలక్షణమనే చెప్పవచ్చు. కానీ ఒకనొక సమయంలో తాను దీనికి పూర్వము కుక్కగా పుట్టి ఉంటుంటాడు. ఇంకా మరొకటి చాలా సహజమైనటువంటిది, ప్రతి మానవుడు కూడా నిరంతరము చంచలంగా ఉంటుంటాడు. ఇష్టమనేటువంటిదే ఉండదు, ఒక్క క్షణమైనా నిలకడగా ఉంటుండదు వారి మనసు. కానీ మానవుడు నిశ్చలుడు నిర్మలుడు అయినటువంటి ఈ మానవులకు ఈ చంచలత్వము ఈ చపలత్వము ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావము కాదు, మానవత్వానికి పూర్వము కోతి లక్షణాలు ఇవన్నీ, కోతిగా పుట్టినటువంటి వాడు. ఆ కోతి స్వభావములన్నీ కూడాను తనలో శేషించటం చేత అవి క్రమక్రమేణా నిత్య జీవితం లోపల ఎప్పుడంటే అప్పుడు కూడా అవి బయలుదేరుతుంటాయి. అర్జునంతటి వాడు చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలం అనేటువంటిది ఎలాంటిది? ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ మానవత్వానికి పూర్వమే వచ్చినటువంటి కనుక ఇంకా దాని వాసనలు అధికంగా ఉంటున్నాయి, ఇంకా చెల్లిపోలేదు. కనుకనే మానవత్వంలో ఆవిర్భవించినటువంటి యొక్క ఈ దుర్గుణములను హతమార్చి మానవత్వాన్ని పోషించి మానవత్వాన్ని అభివృద్ధి గావించి మానవ లోకానికి శాంతి భద్రతలు చేకూర్చాలనే ఉద్దేశంతోనే యజ్ఞయాగాది క్రతువులు ప్రారంభమైనాయి. యజ్ఞములు రెండు విధములు, ఒకటి అంతర్యజ్ఞము, రెండవది బహిర్యజ్ఞము. అయితే ప్రతి మానవుని యందు కూడాను ఒక సిద్ధాశ్రమమున్నది. అనగా ఇది ఎక్కడ ఉన్నది? మానవుని యందు నా అనే తలంపు ఎక్కడ ప్రారంభమైనదో అది సర్వసిద్ధులకు ఆశ్రమం, అది సిద్ధాశ్రమం. నా అనేటువంటి యొక్క ప్రజ్ఞ హృదయం నుండి ప్రారంభమైంది. ప్రతి ఒక్కరి హృదయము సిద్ధాశ్రమమే. ఈ సిద్ధాశ్రమంలో భగవత్ప్రీత్యార్థమై గావించేటువంటి సమస్త కర్మలు యజ్ఞస్వరూపాన్ని ధరిస్తాయి. మానాటి యజ్ఞములు సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, భగవత్ప్రీత్యార్థం గావించేటువంటి వారు, సిద్ధిగా చేసేటువంటి వారు కాదు. ఇది శ్రేయోమార్గమే కాని ప్రేయోమార్గము కాదు. కనుకనే ఆ యజ్ఞమునకు అనేక విధములైనటువంటి అభ్యంతరములు అడ్డు రావటం చేత విశ్వామిత్రుడు రామును తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు రాముడు ఎవరు? దశరథ మహారాజు కుమారుడా? కాదు కాదు, ప్రతి సూర్యకిరణం నుంచి కూడాను మానవుడు ఆవిర్భవిస్తున్నాడు. సూర్యకిరణముల చేతనే మానవ జన్మం లభిస్తుంటుండాలి కనుక సూర్యాంశం ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటున్నది కనుక అందరూ కూడా సూర్యవంశీకులే. ఈ సూర్యవంశీకులు అనేటువంటి యొక్క దీనిని దృష్టిని మరల్ప చేసినటువంటి యొక్క గురువే విశ్వామిత్రుడు. అనగా సూర్యాంశమును దిగి వచ్చేటట్టుగా చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. కనుక ప్రతి ఒక్కరి హృదయములందు కూడా

రామాయణం జరుగుతూనే ఉంటుండాలి. ఈ సిద్ధాశ్రమమునకు అనేక విధమైనటువంటి అభ్యంతరము జరుగుతూనే వస్తున్నాయి. కనుకనే నేను ఆత్మారాముడను అనేటువంటి యొక్క సత్సంకల్పము ఎవరు అభివృద్ధి గావించుకుందరు, వారే మన హృదయమును సర్వ యజ్ఞమునకు భంగం కలిగించేటువంటి యొక్క తాటకి శూర్పణకలు, ఈ ఇరువుల్ని హతమార్చేటువంటి వారు. కనుక మనము దేనిని మనం హింసించాలి? ఈ అంతర్యజ్ఞమనగా మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి నిరంతరము మనం చింతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ స్మరిస్తూ కాలం గడపాలి. ప్రతి కర్మపురము యజ్ఞమయమే. ఆ యజ్ఞములో మనసే యజ్ఞ వేదిక. ఈ మనస్సు అనేటువంటి యజ్ఞ వేదిక నందు పూర్వం అనుకున్నటువంటి ఈ మదము, దొంగతనము, చంచలత్వము, ఈ క్రోధము, ఇలాంటి పశువులను బలి చేయాలి. బాహ్య జంతువులను కాదు, మనలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి జంతువులను బలి చేయాలి. అప్పుడే ఇది అంతర్యజ్ఞములకు సరి అయినటువంటి ఆదర్శము. ఈ అంతర్యజ్ఞములకు సరి అయినటువంటి ఆదర్శము రామాయణమే. ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల యొక్క తత్వాన్ని ఎంత చక్కనిగా మానవ స్వరూపాలుగా బోధిస్తూ వచ్చింది. ఋగ్వేదము ప్రతి మానవుడు కూడా దేవుడే నిర్ణయం చేసింది. ప్రతి మానవుని ఎందుకు కూడాను దివ్యత్వమైనటువంటి దైవత్వము ప్రకటితమవుతున్నదని బోధించింది. సాక్షాత్ ధర్మమును ధర్మ మార్గమునందు నడిపి ఆచరించి ఆనందించి లోకానికి అందించినటువంటి రాముడు యజుర్వేదము. రామా విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మమే తన యొక్క స్వరూపము. కనుక సమస్త ధర్మములు కూడాను జగత్తునకు బోధించి ప్రచార ప్రబోధలు కలిపినటువంటిది యజుర్వేదము. ఈ యజుర్వేదం అంతా కూడా దాన ధర్మముతోనే నిండి ఉంటున్నది. కనుకనే అట్టి దాన ధర్మముతో కూడినటువంటి ఒక స్వరూపము రాముడు. కనుక రాముడే యజుర్వేదము. రాముని మాట, రాముని యొక్క ఆజ్ఞ మంత్రముగా భావించి నిరంతరం కూడాను వల్లె వేస్తూ వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు. కనుక రామ మాటను నిరంతరం కూడాను రామ ఆజ్ఞను శిరసావహించి నిరంతరం కూడాను వల్లె వేసినటువంటి లక్ష్మణుడు ఋగ్వేదము. రామ వియోగమును భరించుకునలేక, రాజ్యమును ఆశించక, పేరు ప్రతిష్టలు ఏమాత్రము ప్రాపులాడక, సర్వమును రామార్పితమైనటువంటి భావముతో ప్రాప్తింపగలు రామనామమునే గానము చేసినటువంటి యొక్క భరతుడు సామవేదము. రామ రామ రామ అని నిరంతరము కూడాను గానము చేస్తూ వచ్చాడు భరతుడు. ఆ భరతుడే సామవేదము. ఈ మూడు అన్నదమ్ముల యొక్క ఆజ్ఞలను శిరసావహించి అంతర్శత్రువులను హతమార్చి బాహ్యమైనటువంటి ఆనందమును అభివృద్ధి గావించి కళ్యాణ నిమిత్తమై సీతారామును చేర్చి కేవలే తన యొక్క ప్రధానమైన ప్రాణముగా భావించినటువంటి శత్రుఘ్నుడే ఈ అధర్వణ వేదము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ నలుగురు కూడాను యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అధర్వణ వేద స్వరూపులై దశరథుని ఇంటిలో పిల్లల వలె ఆడుకుంటూ ఉన్నారు. ఎవరు ఈ దశరథుడు? ఏ అయోధ్య చక్రవర్తియా దశరథుడు? అవును, అయోధ్య చక్రవర్తి. ఎక్కడ ఉన్నది ఆ అయోధ్య? ఏదో ప్రయాణకు దగ్గరగా ఉంటుండాలి, ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నాం. నిజముగా ఉత్తరప్రదేశమే. ఉత్తరప్రదేశం అంటే ఏమిటది? హిమవత్ పర్వతములకు సమీపంగా ఉండేటువంటిది. హిమం అంటే ఏమిటి? చల్లగా తెల్లగా ఉండేటువంటిది. చల్లగా ఉంటుంటాది, తెల్లగా ఉంటుంటాది.
తెల్లదనము ప్రశాంతికి గుర్తు, తెల్లదనము నిర్మలత్వానికి గుర్తు. నిర్మల ప్రశాంత హృదయమే హిమాచలము. దానికి సమీపము లోపల ఏ యొక్క దేశకుడను, ఏ యొక్క సైన్యము కాని, ఏ యొక్క హంతకుడు కాని ప్రవేశించడానికి వీలు కానటువంటి స్థానమే హృదయము. అదే అయోధ్య. యోగులు ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశం అయోధ్య. దానిని పాలించేటువంటి వాడు దశరథ చక్రవర్తి. దశరథుడు అనగా ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియముల యొక్క రథము ఈ దేహమే. ఇతనే దశరథుడు. ఈ దశరథునకు ముగ్గురు భార్యలు, వారే కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారు ముగ్గురే సత్వ రజో తమో గుణములు అనేటువంట ముగ్గురి కూడాను ఈ దేహము వరించింది, ఈ దేహము ధరించింది. కనుక ఈ విధముగా మనం ఈ యొక్క యజ్ఞ ప్రతిష్టల యొక్క విషయాన్ని, పవిత్రమైనటువంటి యజ్ఞ సారాన్ని మనం గుర్తించి విచారించినప్పుడు సర్వము మనలోనే ఉంటున్నది. దీనిని పురస్కరించుకుని ఏ వేదము అంతర్బహిర్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత. అయితే ప్రాకృతమైన ఈ జగత్తునందు, లౌకికమైన ఈ జగత్తునందు, మారేటువంటి ఈ ప్రకృతి యందు తమ యొక్క తత్వము నిశ్చలత్వంగా భావించుకోవాలన్నా ఈ విధమైనటువంటి యొక్క క్రతువులు చేసి దాని అంతరాత్మలను చక్కగా హృదయానికి హత్తుకునేలాగన మనం చూసుకోవటానికే ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇక్కడ అగ్నికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చాడు. సమిధలు తెచ్చి అనేక విధములుగా దీనిని అర్పితం చేస్తుంటారు. అగ్నిని సృష్టించడానికి క్రింద ఒక వుడ్ కర్ర, పైన ఒక కర్ర పెట్టి దానిని మదనం చేస్తారు. హరిణి అన్నారు. ఇది క్రింద ఉండినటువంటిది ఈ అగ్నికి తల్లి, పైన ఉన్నటువంటిది తండ్రి. ఈ తల్లిదండ్రులు ఇద్దరిని చేర్చి మదనం చేసినప్పుడు కుమారుడు అనే అగ్ని ఆవిర్భవిస్తున్నాడు. ఈ కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? పుట్టిన దక్షణమే అమ్మను నాన్నను మృంగివేస్తాడు. కనుకని ఇలాంటి అగ్నిమయమైన యొక్క తత్వము గృహస్థులు కూడా చాలా అవసరమే. ఇతనే ఈ యజ్ఞములకు దక్షుడు. ఇతనే ఈ యజ్ఞములకు ఒక విధమైనటువంటి బ్రహ్మ. ఇతనే ఈ యజ్ఞములకు పురోహితుడు. ఇతను చేసే పని ఏమిటి? ఈ మంత్రద్రష్టలంతా కూడాను మంత్రంతో చేసిన ఆహుతి అంతా కూడాను దేవతలకు అందిస్తూ ఉంటాడు. ఈ ఆహారమును దేవతలకు అందించేటువంటి వాడు ఇతనే. అని కూడా పిలుస్తూ వచ్చారు. ఇలాంటి పవిత్రమైనటువంటి అంతరాత్మలతో కూడినటువంటివే మన యజ్ఞములు. కానీ ఇంతటి పవిత్రమైనటువంటి అర్థాన్ని గుర్తించుకుని లేనటువంటి మూర్ఖుడు ఎక్కడ యజ్ఞం చేస్తున్నారంటే, ఓ వాళ్ళకి ఇప్పుడు డబ్బు కావాల్సి వచ్చింది, ఈ చందాలు వేసి యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు అని ఇంత హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు. కేవలం చేయటమే యజ్ఞము కాదు, హోమము చేయటమే యజ్ఞము కాదు. ప్రాచీన మహర్షులు అంతర్భావమును ఎంతయో నింపుకొని దేశ కళ్యాణమునకు, దేశక్షేమమునకు శ్రేయస్సును కోరి ఆచరించుతూ వచ్చినటువంటి సత్కర్మలు ఇవన్నీ. అలాంటి పవిత్రమైనటువంటి యొక్క శ్రేయస్సు సంబంధమైనటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము విస్మరించి, శ్రేయో సంబంధమైనటువంటి కార్యములను మనము ప్రేమించి, కట్టగడపడకు మన నిజత్వాన్ని మనం మర్చిపోతున్నాం. ఈనాడు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకులను స్వభావం అనేది పోయింది, ఒట్టి ప్రభావాన్ని మాత్రమే పట్టుకున్నారు. ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చినవి? ఇవన్నీ గాలిమేడలు. కదిలిపోయేటువంటి ఈ ప్రభావాలు, ఈనాడు ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉంటున్నాడంటే తన ప్రభావాన్ని చూపిస్తాడు, రేపటి దినం తన గద్దె దిగినాడంటే ప్రభావము లేదు, స్వభావము లేదు, రెండూ చేరినటువంటి వాడు. తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతి.

పోదక్కర్లేదన్నాడు. ఈ రకమైనటువంటి స్థితికి వస్తున్నాం మనం ఇప్పుడు. స్వభావాన్ని నమ్మినటువంటి వాడే నిజమైన మానవుడు, అతనే నిజమైన నరుడు. అనగా ఆత్మ అని అర్థము. ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే పంచభూతములు, ఆకాశ, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవన్నీ కూడాను ఆ నరము నుంచి వచ్చినటువంటివి. కనుకనే వీటికి నారములు అని కూడాను పేరు. నారములనగా ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి. ఆ నారముల నుంచి వచ్చినటువంటి వాడే నారాయణుడు. కనుక నరానగా కేవలము చేతులు కాళ్ళు రూపము చూచి ఇతను నరుడని భావించకూడదు. నరుడనగా ఆకార నరుడు కాదు, ఆచార నరుడు కావాలి. కనుకనే మన యజ్ఞయాగాది కృతులన్నీ కూడాను ఎంతనో అంతరాత్మతో కూడినటువంటివి. పుట్టిన తక్షణమే మనం ఎవరు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. తనను తాను ఎరుగుటకై వచ్చినటువంటిదే తన యొక్క జీవిత తత్వం. తానెవరో తెలియకున్నా తత్వజ్ఞానం ఎటు కుదురును? పువ్వు ఉంటుండాలి, వాసన లేదు, ప్రయోజనమేమిటి? వాసన లేని పువ్వు వలే, రసము లేని ఫలము వలే, పాలివ్వని గోవు వలే, గుణము లేని మనిషిగా తయారైపోతున్నాం. కనుక మనము గుణము కలిగినటువంటి మానవుడిగా తయారు కావాలి. ఈ మానవుని గుణములు ఎట్టివి అని అనేక ఉపనిషత్తులన్నీ కూడా శోధించి సాధించి బోధిస్తూ వచ్చాయి. మొట్టమొదట తానెవరు తను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. అనగా తన యొక్క శరీరమా, మనస, బుద్ధ, చిత్తమా, ఇంద్రియమా, అంతఃకరణ ఇవి కాదు అనేటువంటి ఒక సత్యానికి మనం రావాలి. కాని ఈనాడు కల్పితమైనటువంటి యొక్క గుణములు మనలో ఆవిర్భవించుకుంటున్నాము. మనము దుర్గుణాలంతా కూడా ప్రవేశపెట్టుకుంటున్నాము. ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది? ఇక్కడ ప్రపంచంలో ధర్మము నిలచడానికి వీలే లేదు. దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా, దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా, పొంచి చూచి కనులున్నా పంచల విను చెవులున్నా, వంచిత గుణ చిత్తమున్న వంచే మనసున్న, ఈ వికృతులు చూడగానే ధర్మము ఇక నిలువదన్నా. వికృత భావమునే ఉంటున్నాయి మన ఎందు. సుకృతమైనటువంటివి ఏమాత్రమూ కనిపించడం లేదు. ఎట్లా మనకు పవిత్రత ఏర్పడుతుంది? కనుకనే యజ్ఞములు అనేటువంటివి ఎంతో అంతరాత్మని బోధించి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వంలో ప్రవేశింపచేయడానికి ఏర్పడినటువంటి రాజబాటగా మనం విశ్వసించాలి. భగవంతుడు ఎంతో శక్తివంతుడు, అతని శక్తికి ఇంత అంత అని హద్దే లేదు. కాని ఆ శక్తిని గుర్తించుకోలేనటువంటి ఒక నరులు తాను చేసేటువంటి అల్ప సాధనలకు, అల్ప ప్రార్థనలకు, అల్ప విధమైనటువంటి యొక్క క్రియలకు తామే గొప్పగా భావించుకుంటున్నారు. స్వార్థము ఇందులో ప్రవేశించింది. స్వార్థపరులు కావటం చేతనే తనకు తానే గొప్పగా భావించుకుంటాడు. ఎదుటిన్న గొప్పలు ఏమాత్రం కూడా గుర్తించడు. ఎంత గొప్ప ఉండినప్పటికీ ఎదుటి వ్యక్తిని తాను ఏమాత్రము లక్ష్యం చేయడు. ఈ విధమైనటువంటి ఆడంబరాలకు కొంతవరకు ఒక ప్రయత్నంగా పూర్వకంగా తాను ప్రవేశిస్తున్నాడు. ఆడంబరాలకు అలవాటైపోయాడు మానవుడు. మీకందరికీ తెలుసు త్యాగరాజు పరమభక్తుడు, రామభక్తుడు, నిరంతరము కూడాను రామనామాన్ని స్మరించేటువంటి వాడు, 96 కోట్ల రామనామాన్ని లిఖించినటువంటి వాడు, ఆహార నిద్రను మాని లోకవి సంబంధమైనటువంటి గౌరవ ప్రతిష్టలకంతా కూడా త్యజించి రామ సన్నిధి తన పెన్నిధిగా భావించినటువంటి వాడు. అలాంటి వానికి కూడాను ఒక్కొక్క సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావము మాయగా ప్రవేశించి మనస్సును మారుస్తుంది. కానీ మార్చిన తక్షణమే మనం దానికి లొంగకూడదు, దానిని విచారణ సల్పాలి. ఇది సత్యమా కాదా? ఇది రైటా, ఇది రాంగా? ఇది నిజమా అసత్యమా అని తనలో తాను పరీక్ష చేసుకోవాలి. మనం కూడా
ఉండకూడదు. మనసు జారిపోయేది, మనసు పారిపోయేది, మనసు ఊడిపోయేది, ఊడిపోయేది మనసు. ఇలాంటి దానిని మనం ఆధారం చేసుకుని దాని వెంట పరిగెత్తకూడదు. కోపం వచ్చింది ఒకనొక సమయంలో త్యాగరాజు కూడాను. బాగా పూజ రూమ్ లో కూర్చున్నాడు, కన్నులు ఎర్ర చేశాడు. రామ, ఇంతకాలము నిన్ను పూజించి ఆరాధించి నిన్నెన్నో విధములుగా నేను ప్రార్థించాను, ఇది ఆ నాకు ఈ ఫలితము. నిజముగా నీలో శక్తి లేదా లేక నాలో భక్తి లేదా? మానవుడు ఎంతైనా మానవత్వానికి పొందినటువంటి వాడు తనను తానే సమర్థించుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. నా భక్తే గొప్పది కాని నీ శక్తి గొప్పది కాదు. కారణమేమనగా అనుభవించేవాణ్ణి నేను, తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఆరాధించేవాణ్ణి నేను. నీవు ఆరాధిస్తున్నావో లేదో అది నీకే తెలుసు. తెలుసును కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కనుక నీలో శక్తి లేదు, నాలో శక్తి ఉన్నది, నా భక్తి గొప్పది, నీ యొక్క శక్తి చిన్నది అన్నాడు అని తరువాత బాధపడ్డాడు.

లక్ష్మీదేవి ఏలాంటిది? జగత్తుకంతా కూడా నువ్వు పిచ్చం ఇచ్చేటువంటి ఒక లక్ష్మీదేవి. ఆమె నిన్ను కొలుస్తుందా? నిన్ను వరిస్తుందా? ఆదిశేషుడు, సర్వసమగ్రుడు, ప్రపంచాన్నంతా మోసేటువంటి వాడు, అలాంటి లక్ష్మణుడు నిన్ను కొంచగలడా? లక్ష్మీదేవి వల్ల చున్నా లక్ష్మణుండు కొలచున సూక్ష్మ బుద్ధి.

అన్నాడు, నీవు చాలా గొప్పవాడు స్వామి అన్నాడు. చూశారా, విచారణ కలిపినప్పుడే సత్యం గుర్తించడానికి వీలవుతుంది. విచారణ చేయక తనని తాను సమర్థించుకునేటువంటి డిస్క్రిమినేషన్, సెల్ఫిష్ డిస్క్రిమినేషన్ చేసుకుంటూ నేనే గొప్ప నేనే గొప్ప తాను తక్కువ అనేటువంటి భావానికి వస్తే ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఈ మూర్ఖత్వాన్నే గొర్రి అని చెబుతూ వచ్చారు. కనుక చాలా మంది ఇందులో గొర్రెలంతా ఉంటుంటారు. ఆ గొర్రె లక్షణాన్ని ఈ యజ్ఞం లోపల పూర్తి దాన్ని రూపుమాపండి, యజ్ఞానికి బలి ఇవ్వండి. ఇంకా మనలో ఉండేటువంటి చంచలత్వము, హనుమంతుడు కూడా చెప్పాడు, ఒరే విభీషణ, నీవేదో గొప్పవాడని నీవు భావిస్తున్నావు, రామునికి గొప్ప చిన్న అనేటువంటి భేదములు లేవు. రాముడు సర్వుణ్ణి కూడా ప్రేమిస్తాడు. నేను ఎలాంటి వాడిని తెలిసిన చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు నాది. చంచలత్వము ఒక్క క్షణమైనా నా చేతులు కాళ్ళు ఇందేములు ఊరిక ఉండవు. తనను తానైనా గోకుంటాడు, ఇతరులైనా గోకుతాడు. ఇలాంటి చంచలత్వంతో కూడినటువంటి నన్ను రాముడు దగ్గర చేర్చుకున్నాడంటే ఎంత గొప్పవాడు రాముడు. అయితే ఎందుకు దగ్గర చేర్చుకున్నాడు? నేను అతనికి శరణునిచ్చాను, అతను దాసుడైపోయినాడు, కనుకనే నన్ను దగ్గర చేర్చాడు. అతని సేవ మాత్రమే కాదు, అతని ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. కేవలం రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణ చేస్తుండంత మాత్రం చాలదు, రామ సేవను కూడా పాల్గొనాలి, ఆజ్ఞను శిరసావహించాలి. కనుకనే రాముడు నన్ను ఇంత సమీపుడిగా తీసుకున్నాడు. ఆ చంచలత్వం అనేటువంటి దానిని ఆ పరమాత్మనికి అంకితం చేశాడు. కనుక మానవత్వంలో ఉండేటువంటి ఈ చంచలత్వాన్ని కూడా ఈ యజ్ఞంలో బలి చేయాలి. క్రూర గుణములు ఉంటుంటాయి, రాగద్వేషములంతా ఉంటుంటాయి. ఈ పశువులను, ఈ యొక్క జంతువులను, ఈ యొక్క ఈ యజ్ఞములకు బలి చేయాలి. ఇది యజ్ఞములో మనం చేయవలసినటువంటి యొక్క త్యాగములు. త్యాగినీకి అమృతత్వ మానసు, అప్పుడే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కనుక మన యొక్క నరజన్మం లోపల దీనికి పూర్వమెత్తినటువంటి జన్మముల యొక్క దుర్గుణాలు, దుర్బుద్ధులు మనను శేషంగా మిగిలి ఉంటుంటాయి. శేషము లేకుండా చూసుకోవాలి. కనుక మనలో ఈ దుర్గుణాలను భగవత్ అర్పితం గావించి ఈ యజ్ఞం ఆహుతి చేయాలి. పూర్వమే చెప్పాను, అగ్నిదేవుడు దీన్నంతటి కూడా ఏమి ఆహుతి చేసినా అవన్నీ దేవతలకంతా అందిస్తుంటాడు. దేవతల చేతిలో పడేటప్పటికీ అది అమృతంగా మారిపోతుంటాయి. కనుక మన దుర్గుణములు కూడా అమృతంగా మారిపోతాయి. దీనిని పురస్కరించుకునే మూడు ప్రార్థనలు చెప్పాయి ఉపనిషత్తులు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ శరీర సంబంధమైన యొక్క భావములన్నీ మారిపోయి అమృతత్వం అనేటువంటి యొక్క నిరంతరము స్థిరముగా ఉండేటువంటి యొక్క అమరత్వాన్ని పొందిపోతాయి. కనుక యజ్ఞయాగాది క్రతములనగా ఏదో పొద్దుబోక కాలం జరగక ఏదో ఆచరించేటువంటి యొక్క ఆచారములు కాదు. మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తము. ఈ పవిత్రమైనటువంటి మంత్రముల యొక్క సారమంతా కూడాను విద్యుత్ శక్తి అనేటువంటి తరంగములో చేరి జగత్తంతా వ్యాపించి పరిశుద్ధమైనటువంటి వాతావరణంగా తీర్చిదిద్దుతుంది. కొంతమంది మూర్ఖులంతా ఉంటారు, ఏమిటి ఈ యజ్ఞం యజ్ఞమని నెయ్యి 100 రూపాయలు కిలో అయిపోతుంటుంటే ఇంత నెయ్యి గొడవై ఆ అగ్నిలో పడేస్తున్నారే, ఎంత వ్యర్థం చేస్తున్నారు అని అనుకుంటారు మూర్ఖులు. ఇంకా అన్నాన్ని కూడా తీసుకుని పోయి దాంట్లో వేస్తుంటారు. అన్నం లేక అలమటించేటువంటి యొక్క జీవులను విడిచిపెట్టి అగ్నిలో పడేసి కాల్ చేస్తున్నారంటారు. ఎవరికి తెలిసినో వారికే తెలుసు. అది ఒక పాట పాడాడు తిరుపతి అతను, ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నేను అన్నాడు. ఎవరు ఏ విధంగా తలుచుకుంటారో వారికి అంతే మాత్రమే ఉంటుంటాడు. ఒక రైతు ఉంటాడు, రైతు బాగా భూమినంతా దున్ని చక్కగా మెత్తపరిచి దుక్కు చేసి ఎరువులు వేసి సిద్ధం చేస్తాడు. 2-3 ఒడ్లు కొట్టబోయి ఆ బురదలో అంతా చల్లుతాడు. కానీ రైతు కానటువంటి వాడు, ఆధునిక చదువుడైనటువంటి వాడు ఆశ్చర్యపడతాడు, ఏమిటి అన్నం లేక అలమటిస్తుంటుంటే 2-3 ఒడ్లు కొండబోయి ఈ బురదలో చల్లి వీడంతా భూమి పాలు చేస్తున్నాడు అని తిడతాడు.
ఈనాడు రెండు మూటల వడ్లు ఈ భూమిలో వేస్తే కదా తిరిగి ఒక నాలుగు నెలలకు 40 మూటలు వడ్లు ఇంటికి తీసుకోగలుగుతాడు. ఈనాడు రెండు మూటల వడ్లు అందులో చల్లకపోతే 40 మూటల వడ్లు ఇంటికి ఎట్ట తెచ్చుకోగలడు. అదే విధంగానే ఈనాడు సుగంధ ద్రవ్యాలు నెయ్యి ఇంకా విలువైనటువంటి అన్నము ఇవన్నీ అగ్నిలో వేసినప్పుడే ఈ వాతావరణం నుంచి ప్రపంచము లోపల ఎంతో పవిత్రమైనటువంటి యొక్క కాంతులు వెలిమి అందులో పవిత్రమైనటువంటి యొక్క ఉపకారం కూడా జరుగుతూ ఉంటుంటాయి. లోక శ్రేయస్సును కోరి చేసేటువంటివే కాని యజ్ఞములు స్వార్థం కోసం చేసేటువంటివి కాదు. అయితే ఏది చేసినా కాని ప్రేమపూర్వకంగా చేయాలి. అయ్యో ఇంత ఖర్చు అవుతుండే, అంత ఖర్చు అవుతుండే, ఇంత ఖర్చు అవుతుంది, ఈ మైజర్ భావం రాకూడదు, పిశ్నాజ భావం. త్యాగభావంతోనే త్యాగం చేయాలి. ఆ త్యాగము పోవాలనుకుంటే చేయాలనుకుంటే ప్రేమ మనలో ప్రవేశించాలి.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు 1993 అక్టోబర్ 19 దసరా ఉత్సవాలలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. మానవ జన్మము వచ్చినది తనను తాను తెలుసుకునే నిమిత్తమే. మానవునికి గుణమే ప్రధానం. మానవునిలో ఉండే దివ్యత్వాన్ని గుర్తింపచేసే నిమిత్తం ఏర్పడినటువంటివే యజ్ఞములు అని స్వామివారు హితవు పలికారు.

చెడ్డ అనగా ఏమిటి? కేవలం మన కాన్షియన్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించటమే చెడ్డ. ఈ కాన్షియన్స్ కి విరుద్ధముగా మనం నడుచుకున్నప్పుడు ఇందులో అన్నీ కూడా మనకు చెడుపులే జరుగుతాయి. కనుక ఈ కాన్షియన్స్ మనలోనున్న దైవస్వరూపము. ఏ పని చేసినా ఇది సరికాదు, ఇది సరి అని నిర్ణయం చేస్తుంది. అయితే ఈ కాన్షియన్స్ విచారణ చేయడానికి కొంతకాలం తీసుకోవాలి. ఇందులో తొందరపాటు పనికిరాదు. ఏదైనా ఒక మాట అనాలని అనుకున్నప్పుడు కొంత యోచించి, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని విచారణ చేసి ఆ మాట ప్రవేశపెట్టాలి. ఏదైనా ఒక విషయాన్ని వినాలనుకున్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా, ఇది నాకు సరైనదా కాదా అనే విచారణ చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఈ పంచభూతములతో అనుభవించేది మాత్రమే కాకుండా భుజించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అతిగా భుజించడం కూడా హింసగా ఉంటుంది. కనుక మితంగా భుజించినప్పుడే మనకు హాయిని చేకూరుస్తుంది. కనుక మనకు సుఖము ఇచ్చేదే అహింస, తనను బాధించునది హింస.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమానికి స్వాగతం. అందరికీ సాయిరాం. క్రిందటి వారం మనమందరం స్వామివారి కళాశాల పూర్వ విద్యార్థులు, అంతేకాకుండా ప్రస్తుతం స్వామి ప్రశాంతి నిలయంలో స్థాపించిన సంస్థల్లోనే తమ సేవలనందించే భాగ్యాన్ని కలిగి ఉన్న గణేష్, అరవింద్ సాయి మనతో వారి అనుభవాలను పంచుకున్నారు. మీకు చెప్పినట్లుగా ఈ వారం వారు తమ కొడై అనుభవాలను మనతో పంచుకుంటారు. సాయిరాం గణేష్,
2: సాయిరాం సాయికృష్ణ,
1: సాయిరాం అరవింద్ సాయి,
3: సాయిరాం సాయికృష్ణ,
1: మళ్లీ మీకు ఒకసారి ధన్యవాదాలు. ఈ వారం కూడా వచ్చి మా శ్రోతలందరితో మీకు స్వామి ప్రసాదించిన కొడై కెనాల్ ట్రిప్ లో గల అనుభవాలను మా అందరితో పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా గణేష్, ప్రతి ఒక్క స్వామి విద్యార్థికి ఈ విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు స్వామితో సంభాషించాలి, స్వామితో కలిసి ఉండాలి, స్వామికి దగ్గరవ్వాలి అనే ఆశలు అందరికీ ఉంటాయి. అయితే కొడైకెనాల్ అనేది ఒక అల్టిమేట్, అంటే అది దాన్ని మనం శిఖరాగ్రంగా మనం దాన్ని వర్ణించవచ్చు. అయితే ఈ అవకాశం అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు, అది స్వామి ప్రసాదిస్తే వచ్చేటువంటి అవకాశం. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి, ఇంతమంది వేల మంది విద్యార్థుల్లో ప్రతి సంవత్సరం స్వామి ఏ 20 మందినో 30 మందినో తమతో పాటు కొడైకెనాల్కు తీసుకువెళ్తారు. అయితే చాలా మంది అంటారు అది విహారయాత్ర అని, కానీ దానిలో ఎంతో ఆంతర్యం ఉందని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అయితే మీరిద్దరూ కూడా స్వామితో కొడైకెనాల్కి వెళ్లే భాగ్యానికి నోచుకుని ఉన్నారు. అయితే మీరు ఈ కొడైకెనాల్కి వెళ్లినప్పుడు ఎప్పుడు వెళ్లారు, మొట్టమొదటిగా మీరు ఎప్పుడు వెళ్లారు, మీరు వెళ్లినప్పుడు మీకు కలిగిన అనుభవం, మొట్టమొదటిసారి మీకు మీ పేరు ఉంది ఆ లిస్ట్ లో అని తెలియగానే మీకు కలిగిన అనుభవం, అది మాతో పంచుకుంటారా?
2: తప్పకుండా సాయికృష్ణ. ముందుగా స్వామి పాదారవిందాలకు నా శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఈ అవకాశాన్ని మాకిచ్చిన రేడియో సాయికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొట్టమొదటిసారిగా స్వామితో పాటు కొడైకెనాల్ వెళ్లే భాగ్యం నాకు 2005 సంవత్సరంలో కలిగింది. ఆ లిస్టులో ఉండడం అనేది నిజంగా నువ్వు చెప్పినట్టు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని ఆ అవకాశం చిక్కదు మనకి. మొట్టమొదట మా టీచర్ అయిన నాగేశ్వరరావు గారు మా లిస్టులో ఉన్న విద్యార్థులందరినీ పిలిచి ఒక రూంలోకి తీసుకువెళ్లి, ఎందుకంటే మిగతా విద్యార్థులు కూడా బాధపడతారు వాళ్ల పేర్లు లేకపోతే అని చెప్పి, ఒక పర్సనల్ గా ప్రతి ఒక్కరికి ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేశారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటిదాకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. మీ అందరికీ స్వామితో పాటు కొడైకెనాల్ వెళ్లే మహద్భాగ్యం చిక్కింది, స్వామి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అని అన్న మాటలు ఇప్పటిదాకా నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అది నిజంగా ఒక దివ్యమైన మధురానుభూతి అని నేను చెప్తున్నాను.
1: అరవింద్, మీరు ఏ సంవత్సరంలో కొడైకెనాల్కి వెళ్లే అవకాశం మీకు లభించింది, అప్పుడు మీకు ఎలా తెలిసింది, మీకు కలిగిన అనుభవం ఎటువంటిది?
3: నేను మొట్టమొదటిసారిగా కొడైకెనాల్ వెళ్లింది 2009 సంవత్సరం. అయితే
1: అది స్వామి చివరి ట్రిప్ కదా కొడైకెనాల్కి,
3: అదే చివరిసారిగా కూడా మారింది. అయితే మీరు అన్నట్టుగా ఇందాక గణేష్ చెప్పినట్టుగా కొడైకెనాల్ అనేది అదొక డ్రీమ్. అది ప్రతి స్టూడెంట్ లైఫ్ లో చదవడం ఎంత ఇంపార్టెంటో, ఆటలాడడం ఎంత ఇంపార్టెంటో, స్వామితో మాట్లాడడం ఎలా ఎంత ఇంపార్టెంట్ గా, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్స్. కొడైకెనాల్ వెళ్లి స్వామితో ఆ సంభాషణ, స్వామితో అక్కడ గడపడం అనేది అది లైఫ్ లో ఒక మెమరీలాగా ఉండిపోతుంది. అది మాటల్లో వర్ణించడం అన్నమాట, అది అనుభవించి చూడాల్సిందే. కొడైకెనాల్కి ఈ రోజు వెళ్తే కూడా కొడైకెనాల్ లానే ఉంటుంది, బట్ వెన్ యు ఆర్ దేర్ విత్ క్రియేటర్ అండ్ సీ ద క్రియేషన్, ఇట్ గివ్స్ ఎ టోటలీ డిఫరెంట్ ఇంప్రెషన్ అబౌట్ ద హోల్ ప్లేస్. అది సో అది ఒక హెవెన్, భగవంతుడితో చూస్తే ఎలా ఉంటుందో, హెవెన్ ని మనంతటి మనం వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో, అది ఊహకందనిది. అదేవిధంగా 2009 సంవత్సరంలో మాకు బుర్రకథ చేసే అవకాశం దక్కింది స్వామి సమక్షంలో. April 15th టు బి ప్రిసైజ్ ఆ రోజు మాకు ఈ కబురు అందింది. లక్ష్మీనరసింహం గారు, లక్ష్మీనారాయణ గారు మన రిజిస్ట్రార్గా ఉండేవాళ్ళు, ఆయన మాకు ఒక్కొక్కరికి పర్సనల్ గా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు మా ముగ్గురికి పిలిచి ఆయన చెప్పడం, బాబు మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, స్వామి పర్సనల్ గా పికప్ చేశారు, సో మీరు చాలా జాగ్రత్తగా అక్కడ మెదలాలి, స్వామి చెప్పే ప్రతి మాటలో ఎంతో అంతరార్థం ఉంటుంది, దానికోసం మీరు వేచి ఉండాలి కొడైకెనాల్లో, అంతేకాని పిచ్చాపాటి మాటలు మాట్లాడుతూ మీ కాలాన్ని వృధా చేసుకోకండి, ఇక్కడ ఉండటగా అక్కడ ఉండడం కాదు, 10 మంది చూస్తున్నారంటే 10 మంది చూడట్లే, 20 కళ్ళు చూస్తున్నాయి మిమ్మల్ని. సో ఇలాంటివి పెద్దవాళ్ళు మాకు చెప్పడం, ఆయన మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు మీరు వెళ్ళి కాస్ట్యూమ్స్ కూడా తీసుకెళ్ళండి అని. సో ఆ విధంగా మాకు ఈ శుభవార్త అందింది. 22 ఏప్రిల్ మేమంతా బయలుదేరాం. అది మీకు రాను రాను ఈ ఎపిసోడ్ లో, ఈ ధారావాహికలో మీకు చెప్పడం జరుగుతుంది.
1: శరం గణేష్, ఇప్పుడు మీరు విన్నారు కదా అరవింద్ చెప్పాడు ఎలా, అంటే ప్రతి ఒక్కసారి కూడా అనుభవం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకి ఎవరో చెప్తారు, ఎవరో వచ్చి చెప్పడం జరుగుతుంది. మీ మీ విషయంలో నాగేశ్వరరావు గారు చెప్పారు, వారి విషయంలో లక్ష్మీనరసింహం గారు చెప్పారు. ఎవరు చెప్పినా కూడా ఆ ఫీలింగ్, ఆ ప్రెషియస్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, అంటే స్వామి మనల్ని సెలెక్ట్ చేశారు అనే ఆ ప్రెషియస్ ఫీలింగ్ అనేది నిజంగా అరవింద్ చెప్పినట్టు వర్ణించలేని అంటుంటుంది. అయితే మీరు మొట్టమొదటిసారిగా కొడైకెనాల్ కు వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నప్పుడు మీకు కలిగిన అనుభవం, ఆ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందర మీకు ఎలా అనిపించింది, ఏమైనా అనుభవాలు, ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందర ఏమైనా అనుభవాలు ఉన్నాయా, ఆ ట్రిప్ ఆ జర్నీ గురించి కొంచెం మాతో.
2: తప్పకుండా. ముందుగా 2005 సంవత్సరంలో ఈ ట్రిప్ కి సెలెక్ట్ అవ్వగానే నాకు వచ్చిన మొట్టమొదటి అనుభూతి ఏంటంటే, పరమేశ్వరునితో కైలాసానికి విహారయాత్రకి వెళ్తున్నాం అనే భావన నాలో కలిగింది. ఎందుకంటే కొడైకెనాల్లో చాలా చల్లగా ఉంటుంది అనే విషయం మాకందరూ, మా సీనియర్స్ అందరూ చెప్పడం విన్నాం మేము.
1: అప్పటి వరకు మీరు కొడైకెనాల్కి వెళ్ళలేదు?
2: అప్పటి దాకా వెళ్లేదు, ఏ హిల్ స్టేషన్ కూడా నేను వెళ్లేదు అంతకు ముందు. సో మొట్టమొదటిసారిగా మన తల్లి తండ్రి గురువు దైవమైన స్వామి ద్వారానే నేను వెళ్ళగలిగాను. సో లిస్ట్ సెలెక్ట్ చేస్తున్న ఒక 15 రోజులు, అది చాలా సీక్రెట్ గా జరుగుతుంది, అది అందరికీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మిగతా పిల్లలు బాధపడకుండా ఉండడానికి స్వామి ఇట్లా చేస్తారు. అది ఎంత సీక్రెట్ గా జరుగుతుందంటే, మాతో పాటు వస్తున్న వాళ్ళకు కూడా నేను వస్తున్నానన్న విషయం తెలియదు. సో అంత సీక్రెట్ గా జరుగుతుంది. సో ఈ 2005 సంవత్సరంలో కూడా ఆఖరి రోజు వరకు నాకు తెలియలేదు నేను వెళ్తున్నానని, ఆ లిస్ట్ రివీల్ చేసేంత వరకు. 15 రోజులు ఈ లిస్ట్ రివీల్ చేసే ముందు స్వామి నాతో మాట్లాడడం మానేశారు. అంటే అప్పుడు నాకు ఒక కన్ఫర్మేషన్ లాగా అయిపోయింది, స్వామి తప్పకుండా నన్ను సెలెక్ట్ చేయరు అన్న భావనలో కలిగిపోయింది ఆల్రెడీ. స్వామి ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు, ఏడిపిస్తూ కూడా ఉంటారు అని స్వామి తన పద్యంలో చెప్తూ ఉంటారు ఎప్పుడూను.
1: మీరు చెప్తుంటే ఒకటి గుర్తుకొచ్చింది, అంటే నవ్విస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారంటే, స్వామి ఒక కొడైకెనాల్ ట్రిప్ లో విద్యార్థులతో అన్నారంట, నేను ఎప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళది ఒక పనిష్మెంట్ అనుకుంటారు, కానీ ఒక టెస్ట్ అని స్వామి చెప్తూ ఉంటారు.
2: అవును, కరెక్ట్. సో సెలెక్ట్ అయిన తర్వాత ఎంతో చక్కగా అనిపించింది నాకు. మేము బయలుదేరే ముందు స్వామి మాకు 3 ఇంటర్వ్యూలు ఇచ్చారు.
1: బయలుదేరక ముందే
2: ఆల్రెడీ ఆ ఫీలింగ్ మాలో మొదలైపోయింది, ఆల్రెడీ అక్కడికి చేరిపోయామన్న భావన మా మదిలో తిరుగుతోంది. స్వామి ఎంత అద్భుతంగా ఒక తల్లి తండ్రి చేసేదానికన్నా చాలా ఎక్కువగా, ఐ ఫర్ డీటెయిల్ అంటారు కదా, ప్రతి చిన్న విషయం స్వామి మాకు పిలిచి ఇంటర్వ్యూ రూమ్ లో భజన హాల్లో 3 మార్లు ఇంటర్వ్యూ ఇచ్చి, మా లగేజ్ కి ఎలా ట్యాగులు కట్టుకోవాలి, మేము ప్లేన్ లో ఎలా లోడ్ చేయాలి, ఏ సామాన్లు మేము తీసుకురావాలి అక్కడికి, ఆ చలి ఎట్లా ఉంటుంది, మా పేర్లు మా డీటెయిల్స్ మా లిస్ట్ లో ఆ ఫ్లైట్ టికెట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా స్వామి మమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. మాకు స్వామి చాలా వివరంగా ఈ 3 ఇంటర్వ్యూల్లో మాకు చెప్పారు. ఆ ఫ్లైట్ బంగారు, ఆ ఫ్లైట్ సింగపూర్ నుంచి వస్తుంది, ఆ ఫ్లైట్ లో చాలా తినుబండారాలు ఉంటాయి, అందుకే మీరు ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఫ్లైట్ ఎక్కండి, ఎందుకంటే ఆ పైలట్లు, ఆ ఎయిర్ స్టాఫ్, ఆ ఫ్లైట్ క్రూ ఎంతో ప్రార్థన చేస్తేనే కానీ వాళ్ళకి ఆ అవకాశం లభించలేదు అని స్వామి చెప్పారనమాట. స్వామి చెప్పిన విధంగానే మేము ఏమీ తినకుండా ఆ ఫ్లైట్ ఎక్కాం. మొట్టమొదటిసారి నేను ఆ ఫ్లైట్లో ఎక్కిన అనుభూతిని మీకు చెప్తాను. చాలా పెద్దది ఆ ఫ్లైట్. అందరూ మొత్తం క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎంతో అందంగా మేము ఆల్రెడీ ఆ ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత స్వామి ఆ ఫ్లైట్లోకి రావడం జరిగింది. ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత స్వామి గాల్లో, ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు స్వామి ఒక్కొక్కరి దగ్గరికి రావడం జరిగింది.
1: ఫ్లైట్ ఇన్ ఎయిర్ టైంలో,
2: ఎయిర్ టైంలో ఆల్రెడీ పుష్పక విమానంలో అందరం ఆశీనులే ఉన్నాం. సాక్షాత్ విష్ణుమూర్తి అయిన మన స్వామి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, మీరు ఫస్ట్ టైం ఎక్కారా, ఎన్నిసార్లు ఎక్కావు బంగారు అని ఇలా ఎంతో ప్రేమగా స్వామి మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. నాకు పర్సనల్ గా ఫస్ట్ టైం అది ప్లేన్ ఎక్కడం. ఆ పెద్ద ఫ్లైట్ ని చూసి చాలా ఆనందపడ్డాను. నేను కిటికీలో చూస్తూ ప్రశాంతి నిలయం అంతా కింద నుంచి చూస్తున్నాం అనమాట, పైనుంచి ఒక వ్యూ, బర్డ్స్ ఐ వ్యూ అనమాట. అట్లా ఫీల్ అవుతుంటే స్వామి నా దగ్గరికి వచ్చి, అప్పటిదాకా 15 రోజులు స్వామి నాతో మాట్లాడలేదు ఆ ఫ్లైట్ ఎక్కే ముందు వరకు. అదే ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన తర్వాత స్వామి మాట్లాడడం. స్వామి అన్నారు, ఏరా ఫస్ట్ టైమా ఎక్కడం అని అడిగారు స్వామి. అవును స్వామి అన్నాను. అప్పుడు అనిపించింది, స్వామి మీరే నన్ను సెలెక్ట్ చేశారు పర్సనల్ గా అన్న ఫీలింగ్ కలిగింది అనమాట నాకు. ఇంకా తర్వాత చెప్పనక్కర్లేదు. ఆ ఫ్లైట్ లో స్వామి అరేంజ్ చేసిన ఫుడ్ గాని, మేము దారంతా మధురైలో ఒక హాల్ట్ ఉంటుంది, ఆ హాల్ట్ లో స్వామి మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా మాకు అన్ని సమకూర్చి, దారంతా అసలు లోటే లేదు, తిండికి గాని సౌకర్యాలకు గాని ఏ లోటు లేదు. ఇలాగ మొత్తం దారంతా మమ్మల్ని బాగా ప్యాంపర్ చేస్తూ వచ్చారు స్వామి.
1: మీరు ఎన్ని గంటలకి రీచ్ అయ్యారు కొడైకెనాల్ కి?
2: కొడైకెనాల్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 గంటలైంది రాత్రి.
1: అంటే స్వామి మీరు ఒకటే రీచ్?
2: లేదు, స్వామి ముందరే వెళ్ళిపోయారు. మాది ఒక ఇంక్రెడిబుల్ ఇండియా అని మీరు పేరు వినే ఉంటారు, ఒక పెద్ద బస్ అది. ఆ బస్ లో పిల్లలందరినీ కూర్చోబెట్టి సేవాదళ మెంబర్స్ ను కూడా సాయం పంపించి, ఏ నిమిషం కూడా మా నోరు గాని మా కడుపు గాని ఖాళీగా లేవు, మొత్తం దారంతా ఏదో తింటూనే ఉన్నాం తాగుతూనే ఉన్నాం, అంత ప్రేమతో నింపేశారనమాట స్వామి. వెళ్లంగానే కొడైకెనాల్ ఆ హిల్ కి చేరంగానే మొత్తం మా బస్సుకున్న క్లాసెస్ అంతా చమ్మ చమ్మగా అయిపోయాయనమాట. అలా వేలుతో ఆ గ్లాస్ మీద గీస్తూ అవతల సైడ్ ఎవరున్నారో అసలేం కనిపించదు ఆ టైంకి, మొత్తం అంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. మేము ఇట్లా సాయి శృతిలోకి ఎంటర్ అయ్యాం, స్వామి గృహంలోకి వెళ్తున్నాం మనం. ఎంత ఆనందం అనిపించిందంటే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మన కోసం కైలాసంలో మన కోసం వేచి ఉన్నారు. అట్లాగా స్వామి అట్లా రెండు చేతులు అలా డోర్ దగ్గర పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు పిల్లలందరూ లోపలికి వస్తారని.
1: స్వామి వచ్చి ఎంతసేపు అయింది అప్పటికి కొడైకెనాల్?
2: స్వామి వచ్చి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయిపోయింది స్వామి వచ్చి. మరి పెద్ద బస్ కదా, చాలా టైం పడుతుంది పైకి ఎక్కడానికి. సో వెళ్లంగానే స్వామి ఎంతో ప్రేమతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, చాలా అలసిపోయి ఉంటారు కదా మీరందరూ, ఇక్కడ వేడి నీళ్లున్నాయి, హాయిగా స్నానం చేసి బెడ్లు వేసుకొని చక్కగా పడుకోండి, ఈరోజు రేపు మార్నింగ్ నేను మీతో మాట్లాడతాను అని అన్నారనమాట. ఎంత ఆనందం అనిపించిందంటే అసలు ఇంకా అది మాటల్లో చెప్పలేంది.
1: మరి అరవింద్, 2009లో మీ జర్నీ అనుభవం ఎటువంటిది?
3: మాది ఎలా అంటే టోటల్ కాంట్రాస్ట్ అనమాట. వాళ్ళు వెళ్లి స్వామి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, మా ట్రిప్ లో మేము స్వామిని రిసీవ్ చేసుకున్నాం. ఎలానో చెప్తాను మీకు. April 22nd స్వామి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. మాకు ఇంటర్వ్యూస్ కానీ అలా పర్సనల్ ఇంటరాక్షన్ కానీ ఈ కొడై ట్రిప్ గురించి చెప్పడం కానీ పెద్దవాళ్ళు చెప్పారు మాకు. కానీ స్వామి చాలా ముభావంగా ఉండిపోయారు అప్పుడు, చాలా స్వామి సైలెంట్ గా ఉన్నారు. ఆ కొద్ది రోజులు ఏం మాట్లాడలేదు. చాలా మంది ఆశ్చర్యపడ్డారు, స్వామి కొడైకెనాల్ వెళ్తున్నారా అసలు, లేదు పిల్లల్ని ఒక్కళ్ళు పంపించేస్తున్నారని. అలా ఉండింది సిచ్యువేషన్. స్వామి మమ్మల్ని ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లి, బెంగళూరులో ఫ్లైట్ తీసుకుని మధురై వెళ్లి, మధురై నుంచి కొడైకెనాల్ వెళ్లాలన్నమాట. అయితే బెంగళూరు బస్సు హాస్టల్కి వచ్చింది, సీనియర్ బాయ్స్ హాస్టల్కి. ఇంకా మీకు చెప్పనక్కర్లేదు, స్వామితో ఒక సేవాదల్ ఒకసారి సేవకు వచ్చినప్పుడు పాతకాలంలో, అతనికి కూడా నిండిపోయి ఉంటుంది. ఆ ఒక్కరోజు స్వామితో గడిపేటప్పటికి అతనికి తెలుసు స్వామి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఎస్పెషల్లీ ఫుడ్ గురించి. ఇంకా బస్సు మొత్తం స్వామి పంపించేశారు, అవి ఇవి చకోడీలు టెట్రాప్యాక్లని అవి చాలా పంపించారు. ఇంకా అవన్నీ తింటూ అలా స్వామి నామస్మరణం చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ మదురైకి ఫ్లైట్ తీసుకోవడం. నైట్ మదురైలో మేము హాల్ట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 4 o'clock మేము స్టార్ట్ అయ్యాము కొడైకెనాల్కి,
1: మదురై నుండి.
3: మేము కొడైకెనాల్ రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 7 o'clock అయింది.
1: స్వామి ఎన్ని గంటలకు వచ్చారు?
3: స్వామి పుట్టబాద్ నుంచి 7 o'clock బయలుదేరారు, 7:15 కల్లా బయలుదేరారు చార్టర్డ్ ఫ్లైట్ లో. తర్వాత స్వామి ఇక్కడ వచ్చేటప్పటికి అరౌండ్ 9:15 అయింది. స్వామిని అక్కడ ఫస్ట్ అనుభూతి అంటే కొడైకెనాల్ ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడడం కానీ, ఆ ప్రతి ఆకు, యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి చెట్టు కాదు ప్రతి ఆకు నుంచి వచ్చే స్మెల్ కూడా ఇట్ ఈస్ మెస్మరైజింగ్ యాక్చువల్లీ. ఇంకా అక్కడ ఆగిపోయి ఆ ఫోటోలు తీసుకోవాలా, ముందరికెళ్తూ కొడైకెనాల్ స్థాయి చూడాలా, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఉండింది ఆ సిచ్యువేషన్. ప్రతి ఒక్క చోట అద్భుతం, అదొక మాయ, అదొక వరల్డ్. అది ఆల్టుగెదర్ హెవెన్ అంటే ఇంకంతే. అది వైకుంఠమో కైలాసమో అది ఇంకా వర్ణింపదగంది. వెళ్ళాము, సాయి శృతి చూడంగానే కళ్ళు చెమ్మగిలినాయి అనమాట. అంటే శ్రోతలందరూ అనుకోవచ్చు ఏమిటి ఇన్ని అతిశయోక్తిగా చెప్తున్నారని, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇది అతిశయోక్తి కాదు, ఇది
1: తక్కువే అంటారు.
3: అసలు మాకు ఇంకా
2: చాలా
3: కవులు, ఇంకా నేను కవి కాలేదేమో నేను బాధపడుతున్నాను అనమాట. కవి అయి ఉంటే ఇంకా నా పదలాలిత్యంతో శ్రోతలని మురిపించి మైమేపించేవాడినేమో. కాకపోతే ఇది నిజంగా భగవంతుడితో వెళ్లడం అనేది నిజంగా అది అంతుపట్టనిది. 7:30 వెళ్ళంగానే పెద్దలు చెప్పారు బ్రేక్ఫాస్ట్ చేసేమని. సో మేము బ్రేక్ఫాస్ట్ చేశాక అరౌండ్ 9 o'clock స్వామి వచ్చారు. 9:15 కదా
1: స్వామి ఎలా వచ్చారు అక్కడికి?
3: స్వామి మదురై వరకు ఫ్లైట్ లో వచ్చి మదురై నుండి కొడైకెనాల్ కి హెలికాప్టర్ లో వచ్చారు.
1: ఓ, మీకు హెలికాప్టర్ దర్శనం అయింది స్వామిది?
3: అవును, అలా సాయి శృతి పైన వెళ్తుంటే మేము అక్కడి నుంచి ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత స్వామి కాల్లో వచ్చారు సాయి శృతికి. స్వామి వచ్చినప్పుడు మేమంతా స్వాగతం పాట పాడాము. మీకు 2 లైన్లు పాడతాను. మా ప్రేమ కురుపై నిలచిన

0: పై నిలిచిన సాయికి స్వాగతం సుస్వాగతం. ఇలా పాడాము మొత్తం పాట.
1: చాలా బాగుంది. ప్రకృతి పృథివీ పులకించ మమతా సమతలు వెలుగొందా,
0: అది
1: చాలా బాగుందండి.
0: సో ఈ విధంగా స్వామిని రిసీవ్ చేసుకున్నాము.
1: స్వామి ఫస్ట్ రాగానే ఏమన్నా అడిగారా మిమ్మల్ని?
0: స్వామి రాగానే ఫస్ట్ అడిగింది, బాయ్స్ తిన్నారా? ఫస్ట్ అదే, తినకపోతే మీరు ఫస్ట్ తినేసిరండి. సో మీ పెద్దలు చెప్పారు స్వామి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బాయ్స్ అని. స్వామి లోపలికి వెళ్ళి పలహారం తీసుకుని తర్వాత బయటకు వచ్చారు. రాగానే చెప్పారు సాయంత్రానికి నేను మీతో మాట్లాడతానని. సో ఆ విధంగా సాయి శృతిలో ఎంటర్ కావడం, ఆ స్వామి దర్శనం అక్కడ చేసుకోవడం, మొదటి రోజు ఈ విధంగా అయిందనమాట.
1: నేను ఈ ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మనకున్నది, ఇంకా మనకున్న వ్యవధి 20 నిమిషాలు మాత్రమే. కానీ నేను ఆలోచిస్తుంటే మీరు ఇప్పటికీ ఓన్లీ జర్నీ వరకు వచ్చారు. ఒకవేళ మనం ఇదే కనుక చెప్పుకుంటూ పోతే ఇంకొక 10 ఎపిసోడ్స్ స్వామితో అనుభవాల గురించి, కొడైకెనాల్ గురించి చెప్పడానికి సరిపోతుందేమో అనిపిస్తుంది.
0: అదే అంటారు కదా, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అంటే భగవంతుడితో ఎవ్రీ మూమెంట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం అర్థం చేసుకుని అనలైజ్ చేసుకుని దాన్ని మనకి ఏ విధంగా మనమే నేర్చుకున్నాం అని చెప్పే లోపలే సమయం అది సరిపోదు అనమాట. అది
1: అయితే గణేష్, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కొడైకెనాల్కి వెళ్లారు స్వామితో? ఎన్నిసార్లు స్వామితో వెళ్లే భాగ్యం మీకు లభించింది?
2: స్వామితో కొడైకెనాల్ వెళ్లే భాగ్యం నాకు 3 సార్లు కలిగింది. 2005వ సంవత్సరం, 7వ సంవత్సరం, ఆఖరిగా 2009వ సంవత్సరంలో.
1: చాలా అదృష్టవంతులు సార్. అయితే ఈ 3 సంవత్సరాల్లో మీకు కొడైకెనాల్లో ఉన్న మరపురాని అనుభవాలు, అంటే ఇప్పుడు అరవింద్ చెప్పాడు ప్రతి క్షణం స్వామితో ఉండే ప్రతి క్షణం కూడా ఒక అనుభవం, దాంట్లో నుండి ఎప్పుడు కూడా స్వామి చెప్తారు కుండెంతో నీరంతా అని. మీరు కుండ చెయ్యి ఎంత పట్టుకుంటారో కుండ ఎంత పెద్ద అయితే అంతే నీరు వస్తుంది. కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రతి క్షణం ఒక అనుభూతి, ఒక అనుభవం. నేర్చుకోవద్దు అనుకుంటే ఏమీ ఉండదు. అలాగే మీరు ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు స్వామి ప్రసాదించుంటారు. అయితే మీకు మరపురాని అనుభవాలు ఇందులో మాతో 1-2 శ్రోతలతో పంచుకోండి.
2: తప్పకుండా. స్వామి కొడైకెనాల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక 20-30 పిల్లల్ని తీసుకువెళ్తారు. కానీ అందరితో మాట్లాడే అవకాశం చిక్కకపోవచ్చు స్వామికి. కాకపోతే ఆ గడిచిన ప్రతి క్షణంలో ఈ 30 మందికి కానీ 20 మందికి కానీ ఏదో ఒక అనుభూతి కలుగుతూనే ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు వాపసు వచ్చే సమయానికి వాళ్ళ మదంతా స్వామి భావంతోనే నిండిపోయి ఉంటుంది. సో అట్లాగా 2007వ సంవత్సరంలో ఒకసారి స్వామితో పాటు ఒక భజన సెషన్ తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. అది కొడైకెనాల్లో స్వామి సర్వాంతర్యామి, స్వామి తన భక్తులను ఎప్పుడూ ఎన్నటికీ మర్చిపోరు అనే విషయాన్ని నా మదిలో అలాగా స్థిరంగా నిలుపుకోవడానికి ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. శ్రోతలందరూ అనుకోవచ్చు ఎందుకు ఈ సంఘటన చెప్తున్నారని. భౌతికంగా ఇప్పుడు స్వామి మన దగ్గర లేరు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎల్లప్పుడూ మన ఇంట వెంట జంట కంట ఉంటూనే ఉంటారు స్వామి. ఆ రోజు ఉదయం ఏమైందంటే స్వామి ఎప్పట్లాగే దర్శనంకి బయలుదేరారు. ఒక వారానికి ముందు స్వామి అక్కడ తనతో పాటు వచ్చిన గెస్టులందరికీ, ఆడవాళ్లకి చీరలు పంచిపెట్టారు. చాలా బాగా సెలెక్ట్ చేసిన చీరలు అవి తీసుకొచ్చి స్వామి అందరికీ పంచిచ్చి ఒక 3 చీరలు మాత్రం సపరేట్గా మాతో పాటు వచ్చిన ఒక ఉపాధ్యాయునికి ఈ పక్కన తీసిపెట్టు అని చెప్పారనమాట. ఆ 3 చీరలు స్వామి డైనింగ్ టేబుల్ పక్కని పెట్టడం జరిగింది హాల్లో. అప్పుడు అందరూ అనుకున్నారు ఒక 10 రోజుల దాకా ఆ చీరలు అట్లానే ఉన్నాయి, స్వామి ఎవరికిస్తారో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ రోజు స్వామి సెలెక్ట్ చేసుకున్నారు. స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు లేడీస్ సైడ్లో పాటల అమ్మాయిలు అని ఇద్దరు సిస్టర్స్ ఎప్పటి చాలా పాత భక్తులు వాళ్ళు. అండ్ స్వామి వాళ్ళతో మాట్లాడి దాదాపు ఒక 2 దశాబ్దాలు అయిపోయింది. అంటే 20 ఏళ్ళకు పైగా స్వామి వాళ్ళతో మాట్లాడలేదు. అయిన తర్వాత వాళ్ళు దర్శనం అవుతోంది అప్పుడు స్వామి ఈ ఉపాధ్యాయునికి కబురు పంపించారు. లోపల పోయి ఆ చీరలు ఉన్నాయి కదా దాంట్లో రెండు తీసుకురా అన్నారు. సో ఈయన పరుగు పరుగున వచ్చి లోపల ఉన్న ఆ చీరలు రెండు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. మాకు అనిపించింది అప్పుడు స్వామికి ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది, మాకు తెలియదు వాళ్ళెవరో. లోపల ఈ దర్శనం అయిన తర్వాత స్వామి ఇచ్చే సెషన్లో స్వామి మాకు ఇది చెప్తున్నారనమాట. వాళ్ళు చాలా పాత భక్తులు, అంటే 20 ఏళ్ళకి పైగా స్వామి వాళ్ళతో మాట్లాడలేదు. అయిన తర్వాత వాళ్ళు దర్శనం అయిన తర్వాత వాళ్ళు దర్శనం అవుతోంది అప్పుడు స్వామి

0: దర్శనం అయిన తర్వాత స్వామి ఇచ్చే సెషన్ లో స్వామి మాకు ఇది చెప్తున్నారనమాట. వాళ్ళు చాలా పాత భక్తులు, వాళ్ళతో నేను మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ వాళ్ళు నేను ఎప్పుడూ మర్చిపోలేదు, అందుకే ఆ చీరలు వాళ్ళకి పంపించాను అని అన్నారనమాట. అప్పుడు ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఆ చీరలు వాళ్ళకి అందించారో ఆయన మళ్లీ పిలిచారు స్వామి. ఎందుకు మళ్లీ పిలిచారా అనుకున్నాం. పిలిచే స్వామి 500 ఇద్దరికి ఇచ్చారనమాట. త్వరగా పోయి వాళ్ళు వెళ్ళిపోతుంటారు దర్శనం బయటికి, మందిరం బయటికి వెళ్ళిపోతారు, త్వరగా వెళ్లి ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని ఆపి ఈ 500 నోట్లు వాళ్ళిద్దరికి ఇచ్చి బ్లౌజ్ కుట్టించుకోమని చెప్పు ఆ చీరకి అని చెప్పారు స్వామి. అసలు ఆ తర్వాత మళ్లీ అడిగారు, ఈ 500 సరిపోతుందా బ్లౌజ్ కుట్టించుకోవడానికి, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అని అన్నారు స్వామి. మాకందరికీ అనిపించింది ఆ ఉపాధ్యాయులు ఎవరైతే వెంటనే ఆ 500 తీసుకువెళ్లి ఆ పాటల అమ్మాయిలకి ఇద్దరికి ఇవ్వంగానే వాళ్ల భావాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తుంటేనే నాకు చాలా భావోద్వేగం కలుగుతోంది. ఎంత దయ స్వామికి, అసలు దయచేత ధన్యులు కావాలేరా అన్నారు స్వామి. ఎంతో చక్కగా వెంటనే ఆ తిరిగి వచ్చిన ఆ ఉపాధ్యాయునికి స్వామి అడిగారు, వాళ్ళకి ఇచ్చావా అని. ఆయన ఇంకా ఆయన నోటంటా మాటలు రాక ఆయన ఏడవడం మొదలుపెట్టారు. అంటే స్వామి మనల్ని ఎప్పటికీ మర్చిపోరు అనే విషయాన్ని మా అందరికీ అప్పుడు ఎంతో ఈ చిన్న సంఘటన ద్వారా మాకు స్వామి చెప్పారు.
1: స్వామి మాట్లాడటం లేదంటే మర్చిపోయారని కాదు,
0: కాదు
1: తప్పకుండా ప్రతి ఒక్కరిని ఒక్కసారి స్వామి చేయి పట్టుకుంటే మనం విడుస్తామే కానీ స్వామి ఆ చేయి ఎప్పుడు విడవరు,
0: ఎన్నటికీ విడవరు.
1: ఇంకోటి ఏదైనా అనుభవం మాతో పంచుకోండి.
0: ఇది చాలా సీరియస్ అయింది, ఇప్పుడు ఇంకొక లైటర్ మూమెంట్ ఆఫ్ స్వామి. స్వామి మమ్మల్ని అందరినీ బోటింగ్ కి వెళ్ళమని చెప్పేవారు. బోటింగ్ కి, హార్స్ రైడింగ్ కి, ఇది స్వామి ఉద్దేశంలో ఇది పిల్లలం గనక మనకు ఒక విహారయాత్ర. సరదాలకి ఏ లోటు చేయరు స్వామి, అందుకే బోటింగ్ కి, హార్స్ రైడింగ్ కి, షాపింగ్ కి అన్నిటికీ పంపిస్తారు. ఈ 2005 ట్రిప్ లో ఏమైందంటే బోటింగ్ కి వెళ్ళినప్పుడు అది చాలా అందమైన లేక్ అది కొలను, దాంట్లో నీలం రంగు కమలాలు ఎంతో అందంగా ఉంటుంది అది చూడ్డానికి. పైనుంచి ఆ మంచు అలా పడుతూ ఉంటే ఎండకు కూడా దాని మీద ఆ మిస్ట్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎంతో అద్భుతంగా మెరుస్తూ ఉంటాయి. మన పిల్లలందరికీ, భక్తులందరికీ చాలా అలవాటు స్వామికి ఎప్పుడన్నా పువ్వులు అందించడం ఒక ఆనవాయితీ కదా మనకి. అట్లానే నాలో ఒక భక్తి పారవస్యంతో ఆ రోజు తన్నుకొని వచ్చింది బయటికి. సో నేను అక్కడ పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయన అని తెలుసుకుని ఈ స్వామికి ఇస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశమే కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఆలోచించలేకపోయాను. సో అది తీసుకుని ఒక 4-5 పువ్వులు తీసుకుని చేత్తో పట్టుకుని బోటింగ్ అయిపోయిన తర్వాత మా సాయిశ్రుతి మందిరంలోకి పోయి అక్కడ మా ఉపాధ్యాయుని అడిగి ఒక గ్లాస్ కంటైనర్ లో నీళ్లు పోసి ఆ కమలాలన్నీ ఒక దగ్గర చేర్చి స్వామి కిందకు వచ్చే ముందు పైన స్వామి రూమ్ పక్కన అందరూ బాయ్స్ అందరూ వెయిట్ చేస్తారు. స్వామి తలుపు తీసుకుని అది చూడడం, పిల్లలందరితో మాట్లాడిన తర్వాత కిందకు వస్తారు. స్వామి చూడంగానే ఇది కనిపించాలన్న ఉద్దేశంతో స్వామి తలుపుకి ఎదురుగుండా ఆ కమలాలన్నీ పెట్టాను ఆ డబ్బాతోటి. అప్పుడు స్వామి కోసం వెయిట్ చేస్తున్నాం అందరూను. స్వామి తిన్నగా తలుపు తీయంగానే ఫస్ట్ అదే చూశారు. అది చూసి ఎవర్రా తీసుకొచ్చింది అన్నారు. ముందునే కూర్చున్నాను కదా, సో నాకు తెలుసు ముందు ఏం జరగబోతుందో, ఇప్పుడు అర్థమైంది నాకు. స్వామి నేనే తీసుకొచ్చాను స్వామి. ఎంత పాపం చేసేవరా అన్నారు స్వామి. అంటే మంచి భావంతో చేసినా సరే అది స్వామి ఇంకొక యాంగిల్ దానికి చూపించారనమాట, ఇంకొక కోణంలో స్వామి చూపిస్తారు. ఎందుకురా తీసుకొచ్చావు, ఇవి నీటిలో ఉంటే ఎంతో చక్కగా వికసిస్తాయి కదా, ఎందుకు తీసుకొచ్చావు దీన్ని అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, స్వామికి మనుషుల మీదే కాదు సమస్త ప్రాణకోటికి స్వామి క్రియేటర్. సో ఆ క్రియేషన్ తాలూకా బాధలు, సుఖాలు, ఆనందాలు అన్ని స్వామికి తెలుస్తాయి, మనకు తెలియవు. ఇది జరిగిన ఒక చక్కని సంఘటన.
1: ఇందాక మీరు చెప్పారు కదా ప్రతి క్షణం ఒక అనుభవం అని, స్వామి మీకు చెప్పారు ప్రతి ప్రాణికి ఆ ఆనందం తన సోర్స్ లో

0: మీరు చెప్పినట్టుగా ఆ లోటస్ కి ఆ కమలానికి నీళ్లలో ఉంటేనే దానికి ఆనందం అది స్వామి మనకి చెప్పారు. అయితే దాని ద్వారా మనం ప్రతి ప్రాణిని ప్రేమించాలని నేర్పించారు. అక్కడ ప్రతి ఒక్కరికి అది చూపించారు. ఇప్పుడు మీరు ఇంకా మీ జన్మలో ఆ లెసన్ ని మాత్రం మర్చిపోలేరు.
1: నేను ఎప్పటికీ పువ్వులు కోయిన అలాగా
0: అది. అరవింద్, మీరు 2009 స్వామితో వెళ్లడం జరిగింది కదా, మీకు లభించిన అనుభవాల్లో మీరు చెప్పారు ఇందాక ఆ ట్రిప్ లో స్వామి చాలా సార్లు మీతో బుర్రకథలు పాడించుకోవడం జరిగిందని, అయితే ఈ ట్రిప్ లో మీకు లభించిన అనుభవం ఏంటి, ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి.
2: ఇందాక గణేష్ చెప్పినట్టుగా స్వామి ఎవ్వరిని మర్చిపోరు. అంటే ఎప్పుడు టైం వస్తే గాని ఈవెన్ భగవంతుడు కూడా టైం కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి ప్రతి సంవత్సరం మేము బుర్రకథ చేసేవాళ్ళం. బుర్రకథ చేయంగానే స్వామి ఎంతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఒకసారి అయితే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. కానీ ఆ బుర్రకథ అయిపోయిన మరుసటి దినం అసలు స్వామిని గుర్తుపడతారా, అసలు మేము ఎవరో తెలుసా స్వామికి అన్న టైప్లో ఉండేది. 2009 ఫస్ట్ డే ఈవినింగ్ స్వామి అడిగారు, ఆ బుర్రకథ పిల్లలు లేవండి అన్నాడు. అది డ్రాయింగ్ రూమ్లో లేవగానే స్వామి చెప్పారు, ఇక్కడ వద్దు, మీరు బుర్రకథ ఇక్కడ చేయకండి, వైట్ఫీల్డ్ అక్కడికి వెళ్ళి చేయండి. అక్కడ జర్మనీ నుంచి, ఇటలీ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఇలా చాలా మంది మనుషులు వస్తారు, అక్కడ మీరు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నారు. సరే స్వామి అని కూర్చున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ భజన్ హాల్లో, ఇది 24 ఏప్రిల్, మేము 23 చేరాము, 24 ఏప్రిల్ స్వామి భజన అవుతుంటే సడన్ గా యునీక్ గా ఒక్కొక్క స్టూడెంట్ ని ఎవరైతే పాడతారో, మీకు తెలిసే ఉంటుంది కొడైకెనాల్ ప్రతిసారి వెళ్ళినప్పుడు స్వామి కొంతమంది సింగర్స్ ని, మ్యూజిషియన్స్ ని తీసుకెళ్తారు. ఒక్కొక్క సింగర్ ని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు స్వామి, ఒరిస్సా, అయితే ఒరియా పాట పాడు. నువ్వెక్కడి నుండి వచ్చావు స్వామి, మహారాష్ట్ర, అయితే మరాఠీ పాట పాడు. నువ్వు స్వామి, కేరళ, మలయాళం, తమిళనాడు, తమిళ పాట. ఇలా సో అలా ఒక సర్కిల్ అవుతూ ఉంది. మా దగ్గరికి వస్తారు ఇంకా స్వామి, ఇంకా మమ్మల్ని అడుగుతారు మీరెక్కడి నుండి వచ్చారనగానే తెలుగు వాళ్ళం సో తెలుగు పాట అని అడుగుతారు అనుకున్నాను. కానీ అది అలా జరగలేదు. కొద్దిసేపు ఆగానే స్వామి ఆగిపోయారు. కానీ ఇందులో చిత్రం చూడండి, భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు మీ ముందరే, రైట్, నా చేయి పెడితే స్వామి పాదాలు తాకుతుంది. అంత దగ్గరగా ఉన్నా గానీ స్వామి అది నన్ను అడగలేదు అనే బాధలో ఉన్నానే తప్ప అంత దూరం స్వామి నన్ను తీసుకెళ్లారు, ఇంత దగ్గరగా ఉన్నానని మర్చిపోయాను. ఒక్కొక్కరిని అడిగా నన్ను అడగలేదే అన్న బాధలోనే ఉన్నావు నేను, నా పార్ట్నర్ అలా అనుకుంటూ మా మైండ్ లో అనుకుంటూ ఉండగా స్వామి సడన్ గా బుర్రకథ పిల్లలు లేవండి అన్నారు భజన్ హాల్లో. సో లేచి స్వామి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే స్వామి అంతటి స్వామే అందరికీ ఇంట్రొడక్షన్ ఇచ్చారు మా గురించి. వీరు బుర్రకథ పిల్లలు, ముగ్గురు పాపం వాళ్లే స్టోరీలు రాసుకుంటూ వచ్చారు ఎప్పటి నుంచో, 5 సంవత్సరాల నుండి నా గురించి చేస్తూ ఉన్నారు ఇలా స్వామి ప్రేమను పొందాలని. చాలా చక్కగా రాసుకుంటారు, చక్కగా పాడతారు. రేపు వీళ్ళు ఇక్కడ బుర్రకథ స్టోరీ పెడతారు, దేని మీద చేస్తారు మీరు అని అడిగారు. సో మేము చెప్పాం స్వామి, అంతకు ముందు స్వామి ఏమన్నానంటే షిరిడి బాబా మేము చేయమని లోపల చెప్పారు. సో మేము స్వామి చెప్పాం, స్వామి మీతోనే స్టార్ట్ చేస్తాం స్వామి, మేము మీతో స్టార్ట్ చేసి తర్వాత మీరు ఏది చెప్తే అది చేస్తామంటే స్వామి కంటిన్యూగా అందరికి చెప్పడం అనమాట, వీళ్ళే చేస్తున్నారు అని. మీ గురించి, స్వామి గురించి తెలిసే ఉంటుంది, స్వామి ఎప్పుడు పొగడతలు తీసుకోరు. అయితే మీ ముగ్గురు ఏం చెప్పామంటే స్వామి అంతా చేసింది మీరే, మీరు చేసి మాకు చెప్తారని స్వామి అని చెప్తే, ఇది ఒక 3-4 మినిట్స్ ఇలానే అయింది, స్వామి చెప్పడం, మేము కాదండం, స్వామి మీరే చేశారండం. తర్వాత స్వామి ఒక రెవల్యూషన్ అంటారు, అంటే వీటి కోసం మనం వేచి ఉండాలన్నమాట. స్వామి అన్నారు, నేను చేస్తున్నా అనే నమ్మకం మీకు ఉంది కాబట్టి ఈ రోజు మీరు ముగ్గురు నా దగ్గర ఇక్కడ కొడైకెనాల్ ఉన్నారా అన్నారు. అంటే 5 ఏళ్ళు మనం అనుకుంటుంది స్వామి నేను బుర్రకథ చేయడం, స్వామి ఇవ్వడం, స్వామి మర్చిపోవడం అన్న వరకే ఉంటుంది. ఎందుకంటే అది హ్యూమన్ మైండ్, అది నీతో మాట్లాడితే దాంట్లో ఉన్న ఆనందం. 60 ఇంటర్వ్యూస్ వచ్చాక 61st ఇంటర్వ్యూ రాలేనే బాధపడతాం, కానీ 60 ఇంటర్వ్యూస్ లో ఏమొచ్చిందని మనం ఎప్పుడు ఆలోచించాం. సిమిలర్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా, 5 ఏళ్ల బట్టి స్వామి ఇంత ఇచ్చారనేది ఎప్పుడు ఆలోచించలేదు. నన్ను కొడైకెనాల్ తీసుకెళ్లేదు, నాకు ఇది అవ్వలేదు, నాకు అది అవ్వలేదు. కానీ స్వామి ఎంత పక్కాగా ఏమేం చేశామో 5 ఏళ్లలో, ఎన్ని స్టోరీలు చేశామో అన్ని ఒకసారి, అదే చెప్తున్నాను, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని, ఈవెన్ గాడ్ హ్యాస్ టు వెయిట్ అన్నట్టు అక్కడ తెలిసింది. దాని తర్వాత ఫస్ట్ డే స్టోరీ అయిపోయింది. స్టోరీ అయిపోగానే స్వామి ఇన్వాల్వ్మెంట్, ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే ఫస్ట్ మమ్మల్ని కాస్ట్యూమ్ వేసుకోవడానికి కానీ తొందరగా పంపించేసి, మీరు టిఫిన్ తొందరగా చేసేసి, ఇంకా గణేష్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి పాలు పంచుకోవాలనుకుంటున్నాను, గణేష్ మాతో పాటు స్వామి మా కాస్ట్యూమ్ కి కాస్ట్యూమ్ మేకప్ వేయడానికి స్వామి గణేష్ ని నిశ్చయించారు. సో గణేష్, మీ ముగ్గురం, ఇంకొక అబ్బాయి, ఇలా రోజు 3 రోజులు కంటిన్యూగా మేము స్వామి ముందు స్టోరీలు చేయడం జరిగింది. ఫస్ట్ ఇది స్వామి స్టోరీ యుగావతార్, సెకండ్ ఇది షిరిడి బాబా గారి స్టోరీ, తర్వాత ఈశ్వరమ్మ గారి స్టోరీ. ఆ ఫస్ట్ డే టిఫిన్ అవగానే మేము అలా డ్రాయింగ్ రూమ్ కి వచ్చి కాస్ట్యూమ్ వేసుకుంటున్నాము. ఊహకందని అది అంతుపట్టని ఆనందం అది. స్వామి అలా వచ్చేశారు ఆ రూమ్ కి, వచ్చేసి మా ముందర కూర్చోండి 45 నిమిషాలు. జస్ట్ హి వాజ్ అబ్జర్వింగ్ ఎలా వేసుకుంటున్నారు వీళ్ళు కాస్ట్యూమ్. చిన్న చిన్న చిన్నది అంటే మైన్యూటెస్ట్ థింగ్స్ అనమాట. అక్కడ ఒక పిన్ని కనిపించలేదు. అక్కడ 4 మనుషులు అంటే ఎంత, 8 కళ్ళు, అందులో 2 కళ్ళు చూడు అంటే 12 మొత్తం. 12 కళ్ళు చిన్న పిన్ని కోసం వెతుకుతున్నా దొరకలేదు. స్వామి ఒక 10-15 మీటర్స్ దూరంలో ఉన్నారు. అక్కడ నుండి స్వామి, ఏ అక్కడ నుంచి చూడు అన్నారు. అక్కడ మేము చూసాము మాకు కనిపించలేదో లేకపోతే అది అక్కడ అలా వచ్చిందో అసలు మాకు అర్థం కాలేదు. అంటే స్వామి వాజ్ సో కీన్ అనమాట, ప్రతి ఒక్కటి అలా చూసి. చివరికి ఈ వేస్ట్ బ్యాండ్స్ ఉంటాయి,
1: నాకు ఇంకా బాగా జ్ఞాపకం వస్తుంది అరవింద్, ఆ రోజు మనం ఆ డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఈ దండవంకి ఏదైతే ఉందో అది మేము తీసుకురావడం మర్చిపోయాం. సో ఏదో ఒక అరేంజ్మెంట్ చేయాలి. స్వామి మనం ఏదైతే మర్చిపోతామో దాన్ని గుర్తు చేస్తారు మనకి స్వామి. సో ఆ మూమెంట్ లో స్వామి అడిగారు, ఏది చేతులు కట్టుకునేవి దండవంకీలేవి అని అడిగారు. స్వామి కూడా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ సమయానికి ఇస్తారు స్వామి. అందుకే ఈ వేస్ట్ కట్టుకునే బ్యాండే
2: కొన్ని ఎక్కువ తీసుకువెళ్ళాం.
1: తీసుకువెళ్ళి అది చెలగొలాగ అది మడత పెట్టి అడ్జస్ట్ చేసుకుని దానికి సరిపోయేటట్టు కట్టంగానే చిన్న చిన్న ఎడ్జస్ అన్ని బయటకు వచ్చాయి అనమాట. స్వామి ఎంతో డీటెయిల్డ్ గా ఎంతో శ్రద్దతో అవన్నీ చూస్తూ 45 నిమిషాలు స్వామి మేకప్ నే చూశారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ దానికి.
2: సో స్వామి దగ్గర ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే అది ఒట్టి స్టూడెంట్స్ గా మనమే అనుభవించాం అనిపిస్తుంది. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఆ ప్రోగ్రామ్ రిహార్సల్ చూసేదాయనే ఆ రోజు ప్రోగ్రామ్ అయినప్పుడు అంత అంటే అందరికంటే ఓ మై గాడ్ స్వామి అసలు అంటే ఆశ్చర్యపోతారు ఇంత బాగా చేశారు అని. అప్పటికే స్వామి ఒక 4-5 సార్లు చూసేసి ఉంటారు. నార్మల్ గా మనం చూస్తే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ డే చూడాలంటే ఆయన రిహార్సల్ కి రారు, ఆయన ఆనందింపజేయడానికి ప్రతి స్టేట్ ఏదో చేస్తారు. కానీ స్వామి దగ్గర స్వామే నిర్మాత, స్వామే స్ఫూర్తి, స్వామే అంతా చేసి
0: ప్రేక్షకుడు,
2: చిట్ట చివరికి స్వామే రివార్డ్, స్వామే అవార్డు అంతా. సో అలా ఒక్కొక్కటి మీకు ఎంత ఇదిగా అంటే కాస్ట్యూమ్ ఎవడు ఈ ముగ్గురులో ఎవరు ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఏ నగ వేసుకోవాలి, ఏ చెవిరింగ్ వేసుకోవాలి, ఏ బట్ట వేసుకోవాలి,
1: ఎలా వేసుకోవాలి
2: మొత్తం అంతటి వరకు స్వామి మొత్తం తీసుకెళ్లి ఫస్ట్ డే స్టోరీ అయిపోగానే లోపలికి వచ్చాము. లోపల రాగానే స్వామి అన్నారు ఆ కథకుడితో అంటే పాడేవాడితో, నీ గొంతు వల్ల కొంచెం చలి కదా కొంచెం ప్రాబ్లం. నా దగ్గరికి వచ్చి అన్నారు, నీకంతా తెలుసురా కానీ భయపడతావు అన్నారు. మూడోవాడితో అన్నారు, వీడు ఫస్ట్ క్లాస్, వీడిలా చెప్పాలి అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు నెక్స్ట్ చెప్పే ఇన్సిడెంట్ తో మీకు ఇది రిలేట్ అవుతుంది. నెక్స్ట్ డే షిరిడి బాబా కథ అయింది. కథ అయ్యక ముందర మళ్ళీ ఇలానే 45 మినిట్స్ స్వామి స్పెండ్ చేయడం. ఆ రోజు మేము కథ స్టార్ట్ చేసే ముందర ఏడ్చేసామన్నమాట, స్వామి ఇంత ప్రేమని మేము పొందడానికి అర్హులమో కాదో కూడా తెలియదు మాకు అంటే, స్వామి అన్నారు, ఇచ్చినప్పుడు తీసుకోండి, లేనప్పుడు ఇచ్చినవన్నీ చూసి ఆనందించండి అని. ప్రస్తుతం మనం ఉన్న స్థితి అదే, ఇవన్నీ చూసుకుంటూ మనం జీవించడమే తప్ప ఇవన్నీ మనకు ఉన్నాయి యాక్చువల్ చూడడానికి.
0: మీరు చెప్తుంటే మీ బుర్రకథల నుండి నాకు ఒక పాట గుర్తుకొస్తుంది, మీకు బాగా గుర్తుండి,
3: ఇల్లు చక్కబెట్టరా దీపముండగా కొండంత దేవుడు ఉండే మనకు అండగా.
0: ఇప్పటికి కూడా ఈ పాట విన్నప్పుడల్లా కూడా అనిపిస్తుంది, కొండంత దేవుడు ఉండే మనకు అండగా అంటారు. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడల్లా కూడా ఈ భావం వచ్చిన నాలో. అయితే మీరు చెప్పినట్లు స్వామి ప్రతిసారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా ఏ అనుభవం ప్రసాదించినా స్వార్థం లేదానికి ప్రతి ఒక్కటి కూడా నిస్వార్థ భావంతో చేసేవారు. అలాగే మీరు చెప్పారు ఇందాక పిన్ను పడిపోతే దాని గురించి ఆయన ఎంత కేర్ఫుల్ గా అంటే అక్కడ పిన్ను పడిపోయిందా పెన్ను పడిపోయిందా దండవంకి లేదా అది కాదు. స్వామి ఇక్కడ మనకి నేర్పించారు ఏమనిపిస్తుందంటే మీరు ఏ పని చేసినా ఫుల్ కాన్సన్ట్రేషన్ దానికి ఇవ్వాలి. ఒక పని చేసినప్పుడు ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవ్వకుండా ఏ పని చేసినా కూడా దాని మీద మీకు మొత్తం ధ్యాస ఉండాలి. ఇప్పుడు కోట్లాది మంది స్వామి గురించి వెయిట్ చేస్తున్నారు దర్శనం గురించి, అయినా కూడా నేను ఇప్పుడు ఈ సమయాన్ని వీరి గురించి కేటాయించాను. వీళ్లకి నా అవతార కాలంలో 85 ఏళ్లలో అరగంట లభించడం అనేది ఎంతో పెద్దది, ఎంతో పెద్ద సమయం అది. ఆ సమయాన్ని కానీ కాన్సన్ట్రేషన్ తో కేర్ఫుల్ గా మనకు అందరికి ఇచ్చారు. ఆ హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్వామికి హాఫ్ అన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి స్వామి హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారు అనుకోవచ్చు, కానీ స్వామికి తన 85 ఇయర్స్ లో దట్ హాఫ్ అన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: ఇది మీకు ఎలా అంటే ఒక దండ తీసుకొచ్చారు, అంటే బుర్రకర స్టార్ట్ అవ్వగానే దండ వేస్తారు, ఆ దండ స్వామికి నచ్చలేదు, ఇంకో దండ తెప్పించారు, అది నచ్చలేదు, ఇంకో దండ తెప్పించారు. అలా 3 దండలు తెప్పించి 3వది కొద్ది పెద్దగా ఉండి బరువుగా ఉండి ఆ బరువుకి మా మెడకల్ కింద పడిపోతున్నాయి. కానీ స్వామి మీరు చెప్పినట్టుగా పర్ఫెక్షన్ అంటే ఇంకా స్వామి అంటే స్వామి మనల్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే మనం ఫ్యూచర్ లో ఎలా ఉండాలో వీటి నుండి మనం నేర్చుకోవాలన్నమాట. ఇది అయిపోగానే ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ డే స్వామి చెప్పారు కదా నువ్వు కొంచెం భయపడతావురా అని. స్వామి అలా చెప్పాక కథ ఎలా చేయాలని నెక్స్ట్ డే నేను భయపడుతూ ఉన్నాను అనమాట. సడన్ గా స్వామి నా చేయి పట్టుకున్నారు, స్టోరీ ఇంకా బయటకు రాబోతున్న భజనలకి స్వామి సడన్ గా చేయి పట్టుకుని అన్నారు, నిన్న చెప్పాను కదా నీకు తడబడుతున్నావు కొంచెం అని. ఏం లేదు బంగారు, నువ్వు బాగా చెప్తున్నావు, కొంచెం మెల్లగా చెప్తే గనక తమిళం వాళ్ళు కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు వాళ్ళందరికీ క్లియర్ గా అర్థమవుతుందని. ఆ స్ఫూర్తి అని అప్పుడు ఇవ్వకపోయింటే నేనే అంటే చేసేవాడిని, కానీ ఆ భయం ఉండేది, కానీ అది ఒట్టి స్వామి క్లియర్ చేయగలుగుతారన్నమాట. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆ రోజు సాయంత్రం స్వామి అన్నారు ఇలానే మళ్ళీ సిచ్యువేషన్ వచ్చాక, స్వామి అంతా మీరు చేస్తున్నారంటే స్వామి అన్నారు అంతా నేనే చేశా బంగారు, కానీ ఇంత ఎఫర్ట్ పెట్టారు చూడు మీరు దానికే ఇదంతా. టేక్ 1 స్టెప్ టువర్డ్స్ మీ ఐ టేక్ 100 అన్నట్టు స్వామి ఏది మర్చిపోలేదు, ఏది మర్చిపోరు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఆ రోజు మేము ఒక చిన్న పద్యం పాడాం స్వామిది, మౌలి గుల్కెడు చంద్ర మక్కండ కలతోడ అని. స్వామి అన్న షిరిడి బాబా కథలు ఏంటి పద్యాలు లేవని ఇది ఒక చిన్నది పాడాం మేము స్వామి నెక్స్ట్ టైం ఇది పెడతామని. ఆ 2 లైన్లు పాడంగానే 14 లైన్ల పద్యం మేము మర్చిపోయాం. ఆ 14 లైన్లు స్వామి పాడేసి, బంగారు నేను 1950లో రాశాను, ఇలాంటి మీకు ఎన్నో ఎన్నో ఎన్నో పుట్టబోతికి వచ్చాక ఇస్తాను అని ఇలా చెప్పారనమాట. అంటే ప్రతి ఒక్కటి మనం భగవంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. స్వామికి అన్ని తెలిసి కూడా మనం అనుకుంటాం మర్చిపోయారేమో అని, కానీ ఎప్పుడు ఆయన మర్చిపోలేదు అని నిశ్చయించుకుంటారో అప్పుడే రివీల్ చేస్తారు తప్ప మనం నా భక్తి కోసం ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది లేదు, ఆయన భగవంతుడు. సో అలా
0: గణేష్ అరవింద్ సమయాభావం వల్ల మనం కంటిన్యూ చేయలేకపోతున్నాము. ఆల్రెడీ మన స్టూడియోలో సమయం 4:16, ఇంకొక 14 నిమిషాల్లో సాయి కుల్వన్ సభా మంటపం నుండి మనం వేదపట్టణం భజన కార్యక్రమం వింటాము. అయితే ద టేక్ హోమ్ లెసన్ ఇవాళ మనకి ఈ కొడై అనుభవాల ద్వారా శ్రోతలు ఎంతో మంది ఈ అనుభవాలను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు మనకి మెయిల్స్ ద్వారా లెటర్స్ ద్వారా కూడా వాళ్ళు అభిప్రాయాలను పంపిస్తున్నారు. ఇంకా రానున్న రోజులు కూడా ఇలాంటి ఎపిసోడ్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి స్వామి ఏం ప్రసాదించారో అని చెప్పడానికి కాదు, మనమేదో గొప్పని కాదు, మీరు చెప్పినట్టు ఆయన భగవంతుడు, మనకి చేయాల్సిన అంటే ఆయన చేసినా చేయకపోయినా ఆయన భగవంతుడే. కానీ మనకు ఒక ఆదర్శాన్ని ఇవ్వడం కోసం, మనకు ఒక మార్గదర్శకాన్ని సూచించడం కోసం, మానవుడు అంటే ఐడియల్ మానవుడు, ఒక ఉత్తమ మానవుడు అంటే ఎలా ఉండాలి అనేది చూపించడం కోసం ఇవన్నీ కూడా మనకు ప్రసాదించారు. అయితే ఇవాల్టి కొడైకెనాల్ ట్రిప్ లో నాకు తోచిన 2 టేక్ హోమ్ లెసన్స్ ఏంటంటే, 1, స్వామి మనల్ని ఎప్పుడు మర్చిపోరు, మన ఇంట వెంట జంట కంట ఎప్పుడు ఉంటారు. ఆ లిటిల్ ఎఫర్ట్ మనం ఎప్పుడైతే పెడతామో, టేక్ 1 స్టెప్ టువర్డ్ స్వామి, స్వామి మన వైపు 1000 అడుగులు వేస్తారు. అదొకటి. 2వది, ఏ కార్యం మనం తలపెట్టినా దాని మీద మనం పూర్తి శ్రద్ధ పెట్టి చేయాలి. ఇది స్వామి మీరు చెప్పిన అనుభవాల నుండి నేను నేర్చుకున్నది. అయితే మన ఈ శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిస్తున్నాము. మళ్లీ వచ్చే వారం కలుస్తాము. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందర మీకు మన అరవింద్ చెప్పిన బుర్రకథ నుండి ఒక చక్కని పాటను వినిపిస్తాము. ఇంతటితో ఈనాటి మా శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ అరవింద్, గణేష్ మీకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు.
2: మా అదృష్టం ఇది.
0: మీరు ఇంకా మరిన్ని అనుభవాలను చెప్పాలని మా శ్రోతలందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. స్వామి అనుగ్రహిస్తే, స్వామి అనుమతి ఉంటే అలాగే తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా ఆ రెండు పాటలను విందాం. అందరూ కూడా రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యి ఉండండి. సాయిరామ్.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్య సాయివాణి శ్రోతలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఈనాటి శ్రీ సత్య సాయివాణి కార్యక్రమాల్లో భాగంగా నాగర్ కర్నూల్ వాస్తవ్యులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం వింటారు. ఈ కార్యక్రమం యొక్క మొదటి భాగాన్ని నిన్నటి రోజున ప్రసారం చేయడమైనది. ఈ కార్యక్రమం యొక్క మొదటి భాగంలో శ్రీ జంగారెడ్డి గారు మొట్టమొదట స్వామిని ఎప్పుడు దర్శించారు, స్వామి ప్రేమ వలన వారిలో కలిగిన మార్పు ఏమిటి అన్న విషయాలను మనతో పంచుకున్నారు. అంతేకాకుండా వారు కొన్ని భజనలను శ్రావ్యంగా పాడటం కూడా జరిగింది. అయితే ఈ భాగంలో వారు మరిన్ని విశేషాలు, మరిన్ని అనుభవాలను మనతో పంచుకుంటారు. ఈ కార్యక్రమం యొక్క మూడో భాగం రేపు ప్రసారం చేయబడుతుంది.

ఆ తర్వాత సిరిటి తూపటపరిధి పుస్తకం చదువుతూ వచ్చాను. అందులో తాను హైదరాబాద్ లో స్వామి శివం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సాయిబాబా భక్తులు తెలిసిన వాళ్ళు ఈయన పరిచయస్తులు, రండి మీరెక్కడ ప్రారంభోత్సవానికి అని చెప్పారట. సరే నేను ఎక్కడొద్దును ఏం కదండి, రండి మీరు తప్పకుండా రండి అని అంటే, ఏమో ఆ సిరిడి బాబా ఈయన ఒకటే అని చెప్తున్నారు వీళ్ళు, గాని ఇదేట సాధ్యమని ఆయన వచ్చి ఒక చోట బయట నిలబడి, నీవు నా సిరిడి బాబా అయితే నా దగ్గర మాల ఉన్నది, నేను ఎక్కడ ఉన్నా నా దగ్గరకు వచ్చి వేసుకోవాలి, ఈ మాల ధరించాలి అని కోరుకున్నారట. అది నేను చదువుతూ వచ్చాను ఇక్కడ కూర్చొని. చదువుతూ ఉన్నప్పుడు స్వామి వెతుకుంటూ వచ్చినట్టు వచ్చి మాల స్వీకరించారట. అలాగా సిరిడి బాబానే ఈయన అనే భావంతో ఆయన ఉన్నారు, వేదిక పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టారట. స్వామి ప్రారంభోత్సవానికి టెంకాయ కొట్టినప్పుడు ఆ ఒక ముక్క వచ్చి ఆయన ఒడిలో పడిందంట. పక్కనున్న మహానుభావులైన భక్తులందరూ కూడా, అబ్బా ఎంత అదృష్టవంతులు డాక్టర్ గారు మీరు, చాలా అదృష్టవంతులు అన్నారట. సరే యాదృష్టికం కావచ్చు కూడా అని ఆయన అనుకున్నాడంట. మరుసటి రోజే ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే నేను లైన్ లో కూర్చొని ఉన్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు, స్వామి ఆ రోజుల్లో బర్త్డే కోసం కొంతమంది చాక్లెట్ పట్టుకుని ఉండడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు లోపలికి, ఆ చాక్లెట్లు అందరికి స్వామి చల్లేవారు. ఆ రోజు మా ముందర మా పక్కన ఉన్న ఒక అబ్బాయి దగ్గర నుంచి చాక్లెట్ చల్లారు. స్పీడ్ గా ఒక రెండు చాక్లెట్ నా పైపు ఇచ్చినట్టు వచ్చినాయి. రెండు చేతులు పెట్టుకున్నాను, ఎందుకంటే అందరు వెతుకుతూ ఉంటారు, వాళ్ళందరూ కొంచెం కామ్ అయిన తర్వాత నా చాక్లెట్ నేను తీసుకోవచ్చు, నా చేతుల కిందనే ఉంది కదా అని ఊరుకున్నాను. స్వామి అటు వెళ్లిన తర్వాత రెండు చేతులు తీసుకొస్తే చేతుల కింద లేవు చాక్లెట్లు. అరే వచ్చినాయి కదా నేరుగా, పర్ఫెక్ట్ గా వచ్చినాయి చాక్లెట్, ఇక్కడ మరి ఎక్కడున్నాయి, డౌట్ వచ్చింది నాకు, నా జేబులో అయితే లేవు కదా అని. సరిగ్గా నా జేబులో ఉందో చాక్లెట్, ఇది యాదృచ్ఛికం కావచ్చు కదా అనేది ఆ సంఘటనతో ఇది కూడా అనుకున్నాను. ఇలాగ ఇక్కడ ఉంటూ ఉంటూ వచ్చినప్పుడు ఆ తర్వాత మెల్లిగా ఈ సిరిడి సాయి పారాయణం పూర్తయ్యే వరకు నా మనసులో ఈయన పరమాత్ముడు అనే ఒక విశ్వాసం ఇంకా ఎన్నో సంఘటనల ద్వారా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇక నేను దేవుడవని నమ్ముతూ ఉన్నా. అంతకు తొలి ఇక్కడ జరిగిన విశేషం అంటే, స్వామి మందిరంలో భజన కోసము క్యూలు పెడతారు కదా, ఉదయం 8 గంటల నుంచి క్యూలో టోకన్స్ ఇచ్చి లోపలికి టోకన్స్ వచ్చిన వాళ్ళని పంపిస్తారు. వరుసగా 5 రోజులు స్వామి ముందర కూర్చొని భజన చేసే అవకాశం వచ్చింది. స్వామి దేవుడని నమ్మిన రోజు కూడా నాకు లోపల ప్రవేశం దొరికింది. ఆయన ఆ పక్కనే తిరుగుతుంటాడు, నేను సాధ్యంత వరకు ఆ స్వామి నడిచే దారి వైపు కూర్చోవడానికి ప్రయత్నించాను. ఒకటో వాళ్ళని కూర్చోబెట్టారు, పెద్దవాళ్ళని కూర్చోబెడతారు, సెకండ్ లో కూర్చున్నాను. స్వామి ఇడంగా వస్తారు మొక్కేస్తా, పరమాత్ముడు ఆయన పాదాలు దుక్తి ఇంతకన్నా ఘనమేముంది అనుకున్నాను. విచిత్రంగా స్వామి వెనక నుంచి రాలే, ముందు నుంచి వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద, అటువైపు రాలేదు. ఆ రోజు గణేష్ దగ్గరికి వచ్చి ఏడ్చాను. ఆ కన్నీళ్ల తర్వాత అదే రోజు సిరిడి సాయి పారాయణం అయిపోయింది. మధ్యాహ్నం పూట స్వామికి నివేదన వేసి మధ్యాహ్నం వచ్చి కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు. స్వామి వచ్చి ముందర నిలబడ్డారు. నిలబడక ముందు జరిగింది ఏమిటంటే, నేను సెకండ్ లైన్ లో ఉన్న ముందర లైన్ ఉన్న ఒక వ్యక్తిని, స్వామి వస్తే గనక నేను పాదనమస్కారం చేసుకోవడానికి అవకాశం అంటే, ఓ మాకు ఈ నమస్కారాలు చాలా అవుతుంటాయి, స్వామి ఇస్తూ ఉంటారు మాకు, నేను పక్క జరుగుతాను మీరు చేసుకోండి అన్నారు. సరిగ్గా అదే జరిగింది. స్వామి ఇచ్చాడు, నిలబడ్డారు, ఆయన పక్క జరిగినాడు, పూర్తిగా నేను ఆయన పాదాల మీద పడ్డాను. 18వ ఏట నుంచి భగవంతుని కోసం ఎదుగుతుంటే నా 36వ ఏట నాకు భగవంతుడు లభించుడని ఒక గొప్ప విశ్వాసం ఆనందం ఆ పూట 2 పాదాల మీద శిరస్సు పెట్టి నమస్కారం చేసుకున్నప్పుడు కలిగింది. ఆ తర్వాత తల ఎత్తి స్వామి ఆరోగ్యము అన్నాను. స్వామి వినిపించుకోలే, ఓహో లిటల్ రవిని తీసుకుంటూ భవిష్యత్ వినపడనట్టుంది, వినపడకపోతే భౌతికమైన చెవులకు వినపడకపోవచ్చు, మీరు భగవంతుడని నమ్మానే మరి మీకు నా మాట ఎందుకు వినపడలేదు. సరే మంచిది, కూర్చున్నాను, కొంచెం విచారపడ్డాను. స్వామి నా నుంచి లైన్లో కిందికి వెళ్లారు, తూర్పు గేట్ ఉన్నది కదా అటువైపు లాస్ట్ వైపు వెళ్లారు, అప్పుడు అన్ని ఆర్చీలు అవన్నీ ఉంటుండేది. ఆ చివరికి వెళ్లి మళ్లీ ఇక్కడ మా దగ్గరికి ఎలా వచ్చినాడో ఆ గుంపులు అక్కడ కూడా దగ్గరికి వెళ్లి కొంతమంది దగ్గర ఉత్తరాలు పాదనమస్కారం ఇస్తూ చేశారు. చేసి వెనక్కి మళ్ళారు, వెనక్కి లైన్ కోసం అంటే అవతల లైన్ వైపు. ఆ రోజుల్లో అక్కడ వికలాంగులు కూర్చునేవాళ్లు. అటువైపు మళ్ళీ అయినప్పుడు ఇక్కడ వైపు దర్శనం అయిపోయింది కనుక మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది ప్రశాంతలేమంతా కూడా. అప్పుడు నేను మోకాలంగా లేచి స్వామి ఆరోగ్యం అని కేకేశాను. స్వామి విన్నారు, వెనక్కి మళ్ళారు. ఇప్పుడు వినపడదా స్వామి మీకు? చక్కగా నా వద్దకు అంత దూరం నుంచి మళ్ళీ నడిచి వచ్చారు వెనక్కి. వచ్చి నేను చేతులు ఇలా పెట్టుకుని పైకున్నప్పుడు చేతులు పట్టుకుని ఇలా ఊపి తాను నేరుగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఇది ప్రథమంగా స్వామి నాకు ఆరోగ్యం కలిగించిన ఆశ్వాసనతోటి విశ్వాసంతో. అక్కడ నుంచి ఒక 10 సంవత్సరాలు ఏమైనా అనుకోండి లోకమంతా కానీ పిచ్చి పట్టినట్టు అయిపోయింది నాకు. స్వామి పిచ్చి పట్టింది. రేయింపవలు నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, ఆ సత్యసాయి సంస్థ అక్కడ ఉన్నది, సిరిడి సాయి మందిరం ఉన్నది, అక్కడ భజన భజన భజన భజన భజన అని అక్కడి నుంచి నగర సంకీర్తన భజన కార్యక్రమాలను చేస్తూ ఒక 3 సంవత్సరాలలో ఉన్న 10 మందిని దాదాపు 500 మంది అయ్యేంత వరకు శ్రమింపజేశారు నన్ను స్వామి. మధ్యాహ్నం పూట పడుకుంటే లేవు, ఇంకా పడుకున్నావు, పలానా కార్యక్రమం పొదగాలనుకున్నావు కదా, లేవని. 3 గంటలకు వచ్చే నగర సంకీర్తన వారానికి ఒకరోజు జరిగేది, 464 మందితో నగర సంకీర్తన జరిగింది.
4-4 వరుసల్లో 8 మంది పాటలు చెప్పి ఆడవాళ్లు, 8 మంది పాటలు చెప్పి మగవాళ్ళు తర్ఫీదిచ్చి వాళ్ళందరితోటి భజన క్రొవ్వొత్తులు పట్టుకుని స్వామి వచ్చి విగ్రహప్రతిష్ట చేసిన రోజున జరిపి అలాగా మందిరం నిండా పట్టకుండా ఎన్నో ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతూ వచ్చిన తర్వాత అక్కడ ఆ సమితి అభివృద్ది అయిన తర్వాత మళ్లీ వివిధ కారణాల ద్వారా పక్కనున్న కల్వకుర్తి సమితి ఉన్నది అక్కడికి వెళ్లటం, అక్కడ కూడా దాదాపు 3 సంవత్సరాలు ఊరూర కార్యక్రమాలు జరిగే విధంగా అభివృద్దికి ఇండైరెక్ట్ గా తోడ్పడే అవకాశం నాకు ప్రసాదించడం అలా జరుగుతూ వచ్చింది. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఎలాగ మీరు స్వామిని దేవుడు అని నమ్మారంటే అయిపోయింది, కానీ స్వామి ఈ కార్యక్రమాలను చేయించడానికి ఎట్లా మీకు స్ఫూర్తినిచ్చారు అని అంటే ఆయన మాటలు ఉపన్యాసాలు ఎన్నో విన్నాం, ఆయనలో ఉన్నది నా యొక్క మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు కదా. అలా అనేటప్పుడు ప్రతిదీ కూడా ఆయన పరార్థం కోసమే చేస్తున్నారు తప్ప నిజంగా ఆయన తింటున్నది రాగి సంకటి కాస్త నీళ్ళని తానే ఒకసారి ఇంటర్వ్యూ గదిలో చెప్పారు. కనుక పరోపకారార్థం ఇదం శరీరం అనే పదాన్ని పూర్తిగా విశ్వాసంలోకి వచ్చేసింది. మానవుడు జన్మించింది పరులకు ఉపకారం చేయడం కోసం, చేసేదెందుకు తరించడం కోసం, మళ్లీ జన్మ రాకుండా ఉండడం కోసం అనే విషయాన్ని అర్థమయ్యేటట్టుగా ఆయన సాహిత్యం ద్వారా ఆయన ఉపన్యాసాల ద్వారా నేను తెలుసుకుని అలా కదులుతూ వచ్చాను. ఆ తర్వాత అక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడ కూడా కలవకుర్తి సమితి కూడా బాగా డెవలప్ అయిన తర్వాత ఇక స్వామి మెల్లెగా గ్రామ సేవల కోసం తన సంకల్పం ఉన్నదేమో హైదరాబాద్ బాయ్స్ ఉదయభాస్కర్ రెడ్డి టీం ఇక్కడికి వచ్చింది. మేము బర్త్డే సేవా కార్యక్రమాలకు ఇక్కడికి వచ్చాం కలవకుర్తి సమితి వాళ్ళ. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కలవకుర్తి సమితి కన్వీనర్ ఆ ఉదయభాస్కర్ రెడ్డి టీం వాళ్ళ నాకు పరిచయం చేశాడు. అతను చాలా ఉత్సుకత కలిగిన వ్యక్తి కల్వకుర్తి కన్వీనర్ ఈశ్వరయ్య. చాలా ఉత్సాహం స్వామి కార్యం చేయాలంటే, నాతో చాలా ఇన్స్పైర్ అయినాడు, తనకు సహజంగా అలాంటిది ఉన్నది. వాళ్లతో పరిచయం అయిన తర్వాత ఒక గ్రామ సేవ మీరు పెట్టండి, మేము మీ దగ్గరికి వస్తామన్నారు హైదరాబాద్ యువత వాళ్ళు. ఓ తప్పకుండా, ఆల్రెడీ గ్రామం సెలెక్ట్ అయిందండి అన్నాను. పరిచయం చేసి కార్యక్రమం జరపాలనుకున్న కల్వకుర్తి కన్వీనర్ ఏ ఊరు అన్నారు. అది విచిత్రంగా స్పాట్ లో జరిగింది, అది నేను నమ్ముతున్నా, నా స్వార్థం కాదది, స్వామి ఏర్పాటేది, మా సొంత ఊరే పంజుగులు, ఆ కల్వకుర్తి పక్కనే ఉంటుంది అది అన్నాను. ఆ తర్వాత వెళ్లాం, మరి సేవలు ఏం చేయాలి ఏం కదన్న దానికి ఆ ఊర్లో ఒక రామాలయం ఉన్నది. ఆ రామాలయానికి పడమట పెద్ద బావి ఉన్నది, ఏళ్ల సంది దాని ఉపయోగిస్తూ వచ్చారు, నీళ్లు పెద్దగా ఉండటం లేదు, లోతు చేస్తూ వెళ్లారు. అది పడమట గొయ్యి అన్నది వాస్తు విరుద్ధం, ఆలయం ఏమాత్రం ఉపయోగంలో లేకుండా ఉండింది. అది పూర్తి చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. పెద్ద కార్యక్రమం, ఎన్నో 1000 ట్రాక్టర్లు పట్టింది దాంట్లో మట్టి. అలాంటి కార్యక్రమం పెట్టుకోవడం, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వచ్చినప్పుడు మా గ్రామంలో ఎంటర్ అయినప్పుడు వారు నోటుకుంటే నేను విన్న పాట రాజాధిరాజా, అది నన్ను ఇంకా ఆనంద పెట్టింది. ఎంత బాగుంది ఈ ట్యూనింగ్, వీళ్ళు ఎంత బాగా పడుతున్నారు అని. ఆ ఇన్స్పిరేషన్తో వాళ్ళెంబడి మా ఊర్లో కార్యక్రమం చేయటం, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవటం. ఆ తర్వాత వాళ్ళేంటంటే గ్రామ సేవలు చేస్తూ ఊర్లలో చేస్తూ స్వామి దగ్గరికి రావాలి. వాళ్ళ ప్రోగ్రామ్ రెగ్యులర్ అది, మోటార్ సైకిళ్ల మీద వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ వెనక ఒక వ్యాన్ ఉంటుంది, దాంట్లో అంత సామాగ్రి ఉంటుంది, అన్ని మరిచి కుటుంబాలను వదిలేసి వాళ్ళు వస్తుంటారు యూత్. నిజంగా ఎంత త్యాగమైన విషయమో, స్వామి వాళ్లను ఎంత ఉత్తేజపరిస్తే వచ్చారు. ఇక మా ఊరి కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఆగదామనుకుంటే ఆల్రెడీ నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఇబ్బంది పెడుతూనే ఉన్నది, కానీ బయటకు ఎవరికి తెలియదు నాకు ఇబ్బంది అవుతున్నదని. నాకు హీరో హోండా మోటార్ సైకిల్ ఇప్పించారు స్వామి, ఇప్పుడు నాగర్ కర్నూల్లో ఆ హీరో హోండా సైకిల్ తిరగని ఇల్లు అంటూ లేదు, పట్టణాలు ఊరు కాదు, తిరగని ఇల్లు అంటూ లేదు, అందరికీ తెలుసు హీరో హోండా జంగారెడ్డి సార్ సాయిరాం. అంతగా స్వామి ఊరిని కదిలించారు. అది ఆయన సంకల్పం తప్ప నా గొప్పతనం కాదని నాకు తెలుసు, కాకపోతే నన్ను వినియోగించుకున్నందుకు సంతోషపడుతూ ఉంటాను. ఈ ఈశ్వర అనేట ఆయన మనం కూడా వెళ్దామన్నాడు. ఈ మనం ఎలా వెళ్తాం వాళ్ళు వెళ్లే కార్యక్రమానికి నేనన్నాను. ఈయన మెల్లిగా ఉదయ భాస్కర్ రెడ్డితో చెప్పించారు, జంగారెడ్డి గారు కర్నూలు దాకా రారాదుండా అక్కడ గ్రామ సేవలు చేసినాక మేము అక్కడి నుంచి వెళ్లిపోతాం, మీరు రిటర్న్ వద్దురు. ఉపాయంగా నన్ను ఆయన నా మోటార్ సైకిల్ అయినా వాళ్ళతో పాటు బయలుదేరదీశాం. కర్నూలుకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత జంగారెడ్డి గారు ఇంకా దగ్గరే కదా పుట్టపర్తి రారాదుండే అన్నారు. ఆ రాకడ వాళ్లతో పాటు ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లే అవకాశం అదృష్టం స్వామి నాకు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ గదిలో స్వామి వాళ్లతో మాట్లాడటం, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, స్వామి వాళ్ళకి జవాబు చెప్పడం, ఆ ఇంటర్వ్యూ గదిలో వాళ్ళు ఒక భజన పాట పాడటము, అవన్నీ కూడా చాలా మంచిగా స్వామికి ఎంత సన్నిహితులు వీళ్ళు అని సంతోషపడడం. ఆ తర్వాత ఈ కన్వీనర్ ఈశ్వరయ్య గారు తాను కూడా ఒక గ్రామసేవ కార్యక్రమం మన సమితి నుంచి ఎందుకు చేయకూడదు అన్నారు. సరే, ఆ సమితి నుంచి ఏర్పాటైన గ్రామ సేవకుడి మరి నాకు రాక తప్పలేదు, నేను వస్తూ వచ్చాను. కార్యక్రమాన్ని అంతా నేను మెయింటైన్ చేస్తున్నాను ఆయన లీడర్షిప్ లో. అలా వస్తూ ఉన్నప్పుడు నాకనిపించింది లోపాలు ఉన్నాయి, తర్వాత మంచి ఉన్నది, ఈ మంచిని కంటిన్యూ చేసుకుంటూ లోపాలను సరిచేసుకుంటూ ఇలాంటి టీము మనం ఎందుకు తయారు చేయకూడదు అని నాకు ఆలోచన వచ్చింది.
ఆయనతో పాటుగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి ఇమ్మీడియట్ గా లైన్ లోకి వచ్చేసి, మీరు ఎంతమంది వచ్చారు అన్నారు. ఎంతమంది వస్తున్నారన్నారు స్వామి. ఇంకో 50 మంది వస్తారు స్వామి. అలాగా సంతోషం అన్నారు. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాం. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లేటప్పుడు ఈయన లీడర్ గా ఉండి నాకు ఒక ఉత్తరం చేరికిచ్చాడు, ఇది పట్టుకోమని. లీడర్ మాట శిరసాహించాలి. అది పట్టుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్లిన తర్వాత స్వామి ఒక ఇది కన్యకా పరమేశ్వరి ముక్కు పుడకలోని వజ్రపు వజ్రాన్ని సృష్టించి మాకు చూయించి, ఇదేమిటో తెలుసా, కన్యాకుమారి ముక్కు పుడకలోని వజ్రం, చూడండి చూడండి అని మాకు అందరికి చూపించారు. వజ్రము చూసిన కళ్ళు అవే అప్పుడే మాకు. వజ్రాన్ని మేమెక్కడ చూసింటాం, చూయించి. అందులో ఒక అబ్బాయి పట్టుకోవడానికి వస్తే, హే తీసుకునేవు, అక్కడ ఇంకాసేపు అయితే దొంగలు పడ్డారనుకోగలరు అని చెప్పి దాన్ని మళ్లీ యథావిధిగా పంపించేశారు స్వామి. అలా చేస్తూ చేస్తూ ఉండి నేను ఒక లెటర్ పట్టుకుని మూలన నిలబడ్డాను. కూర్చోవడం కష్టం కనుక స్పైనల్ కార్డ్ ప్రాబ్లం. 15-20 నిమిషాలు గడిచిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇటు అని వంగారు నా స్వామి నా వైపు. నేను వెయిట్ చేస్తున్నాను స్వామి ఎప్పుడు చూస్తారని. అది ఇచ్చాను. ఇచ్చి, స్వామి జిల్లా నుంచి ఇంకో టీం తీసుకురావాలనుకుంటున్నాము అన్నాను. ఒకటేమిటి, ఎన్ని టీములైనా తీసుకురండి, టీ పార్టీ ఇచ్చి పంపుతాను అన్నారు. ఇంకా అది అయిపోయింది. స్వామి ఇచ్చిన ఆశ్వాసనతోటి ఇంకా ఊర్లోకి వెళ్లిన తర్వాత కనపడ్డ ప్రతి వాళ్లకి మోటార్ సైకిల్ ఉందా, ఇతన్ని పిలిస్తే వస్తాడా. ఈ ప్రయత్నంలో ఒక 50-60 మందిని జమ చేసి వాళ్లందరితోటి కార్యక్రమం కోసం ఇన్స్పైర్ చేసుకుని వాళ్లందరినీ ఎంట పెట్టుకుని హైదరాబాద్ టీం వాళ్ళు ఎలాగైతే వచ్చారో ఆ రకంగా అందరినీ తీసుకుని అనంతపురం దాకా వచ్చాం. ఇది వేసవి సెలవులు అయిపోయే ముందర పాఠశాలలు ఓపెన్ చేసే సమయంలో. అయితే అప్పటికి స్వామి బెంగళూరులో ఉన్నారు, పుట్టపరికి రాలేదు. మేము వెళ్లే వరకు రారా అని వచ్చాము. 6వ తారీఖు బయలుదేరాము, అప్పటి వరకు రారా అనుకున్నాము. ఎందుకంటే సెలవులు అయిపోయే మూమెంట్ లో వస్తారు స్వామి ఇక్కడికి. అనంతపురకు వచ్చాం. మా గ్రామ సేవలు 5 ఊర్లలో అయిపోయినాయి. ఊర్లలో కూడా ఏ రకంగా అహంకారంతో చెప్పే మాట కాదు ఇది. స్వామి ప్రభంజనం ఎలా సాగిందంటే 24 గంటలు 22 గంటలు పనిచేసే అవసరం లీడర్స్ కు పడితే 18 గంటలు పనిచేసి అస్సలు అంత నీరు గారేటట్టుగా పడుకుని అడ్డం పడి అన్నం తిననంటే కూడా పాపం తినలేని పరిస్థితులు అలసిపోయి పడుకున్నారు సార్. సేవాదళ మెంబర్స్ అందరు కూడా, ఆ యూత్ అంతా కూడా అలాగా సేవలు చేసుకుంటూ చేసుకుంటే అనంతపురం వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి కనుకుంటే స్వామి ఇంకా రాలేదు, బెంగళూరులో ఉన్నారు. మేము కేవలం పుట్టపర్తి కోసమే తయారొచ్చాం. సాధన సామాగ్రి ఎంతో అవసరం. అప్పుడు ఒకసారి మరి బెంగళూరు వెళ్లాలంటే ఏంటంటే ఆ వెహికల్ కు పర్మిషన్ తీసుకోవాలి, మా ఎంబడున్న లారీకి, మా మోటార్ సైకిల్ సంగతి దేవుడు ఎరుగు అని అంటే, నేను ఒకసారి స్వామి వైపు మళ్లీ మనసులో దలుచుకుని, స్వామి మీరు మీ దర్శనం చేసుకుందామని వచ్చాము, మీరు ఇక్కడ పుట్టపర్తిలో లేరు, బెంగళూరులో ఉన్నారు, మేము రాక తప్పదు, మాకు పర్మిషన్ మీరే, ఇంకంతా మీరే, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒక్కసారి మొక్కేసుకుని బెంగళూరు ప్రయాణమే చేశాం. ఇంకా ఎంతో కష్టాలు పడుతూ చేస్తూ బెంగళూరు వచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి, నెల్లూరు నుంచి ఒక 3 అబ్బాయిలు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మీ గురించి స్వామి చెప్పారట, కాళ్ళు ఒత్తించుకున్నారంట, ఎందుకు అని అనుకుంటే, వాళ్ళు చాలా కష్టపడుతున్నారా, వాళ్ళ కాళ్ళంతా నొప్పులు పెడుతున్నాయి, నేను తీసుకున్నానరా అని చెప్పారట అని చెప్పారు. వాళ్ళకి మా సేవల గురించి ఏం తెలియదు సార్. సరే స్వామి, సంతోషం, మీరు చేయించిన సేవలే అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి మొదటి దర్శనంలోనే దగ్గరికి వచ్చారు. స్వామి పిలవండి అని అడిగాం. మాకు కూలి అది. ఆ రంగంగా పిలవండి అని అంటే స్వామి తల మీద చేయిబెట్టి అలా వెళ్ళిపోయారు. ఏం జవాబు చెప్పలేదు. మరుసటి రోజే మేము అక్కడ మందిరం ముందర పెద్ద కాలువ ఉంది కదా, మురుగు కాలువ. ఆ మురుగు కాలువనంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ గా క్లీన్ చేశాం. ఎంత పెరిగిపోయిందంటే స్వామి మా కోసమే కేటాయించారేమో అనుకుంటాం. అదంతా క్లీన్ చేస్తే పిలిచి స్వామి మామిడిపళ్ళు ఇచ్చారట. సేవాదళ వాళ్ళు మమ్మల్ని పిలిచి మాకు మామిడిపళ్ళు ఇచ్చారు. ఇక అలాగా 2-3 రోజులు గడిచిపోయినాయి. 5 రోజులు ఏమి ఉన్నాము. 5వ రోజు ఇంకా మేము వెళ్ళాలి, ఈ రోజు స్వామి పర్మిషన్ ఇస్తే సరే, లేకపోతే లేదు, ఇంకా తప్పదు అని అందరం అలా ఆగాము. ఉదయం పూట మాకు స్పెషల్ గా స్వామి వచ్చే దారిలో కూర్చోబెట్టారు. బెంగళూరు మందిరంలోకి వచ్చే దారిలో కూర్చోబెట్టినప్పుడు జంపకాలు వేసి పరిచి కూర్చోబెట్టారు. స్వామి మా దగ్గరికి ఫస్ట్ వచ్చారు. స్వామి పిలవండి అన్నాం. అంటే టైం లేదు, వీలు కాదు అన్నారు. స్వామి ప్లీజ్ పిలవండి స్వామి అన్నాను. చెప్పానుగా టైం లేదు, వీలు కాదు, ప్రసాదం పంపిస్తాను, తీసుకుని వెళ్ళండి అని చెప్పి స్వామి లోపలికి దర్శనానికి వచ్చారు. ఇంకా ఇంతకుమించి మనం చేయగలిగిన లోపలికి వచ్చి అంత దర్శనం ఇచ్చారు. స్వామి మళ్లీ వెళ్ళిపోయారు. సేవదల వాళ్ళు వచ్చారు, ప్రసాదం పంచారు, ఇంకా లేవండి అన్నారు. ఇక నిరాశగా లేస్తూ ఉన్నాము. జంపకాలను వాళ్ళు జుట్టేసుకున్నారు, మేము లేచి నిలబడ్డాము. ఈ మాకు సమాచారం అందించిన నెల్లూరు పిల్లలు అక్కడి నుంచి వచ్చారు, మీ దగ్గరికి వెళ్ళామన్నారు స్వామి మమ్మల్ని అని. అక్కడ వెళ్ళండి, మీరు కలవండి అని చెప్పారని మళ్ళీ మాకు ఆశ చిగురింపజేసిండ్రు. ఇదేమిటి అని అలాగే నిలబడ్డాం, నిరాశతో నిలబడ్డాం. అందరు నిలబడండి, అప్పుడే పోవద్దని చెప్తే అందరూ నిలబడ్డారు. ఏమి లేదు, అన్ని చుట్టేసుకుని వెళ్ళిపోయినారు, ఇక్కడ అక్కడ వెళ్ళిపోతున్నారు, ఉట్టిగా నిలబడి ఉన్నాం మేము. ఏంది స్వామి ఇది, ఏమి అర్థమైతే లేదు అనుకోండి. కాసేపట్లో స్వామి లోపల నుంచి వస్తూ పిలిచారు.
పిలిచి లోపలికి కళ్యాణ మంటపాన్ని అప్పటిదప్పుడు ఊడిపించి జమకానులు అర్పించి మమ్మల్ని కూర్చోబెట్టి పిలువండి పిలువండి అంటారు. లోపలికి పోతుంటే అన్నారు, స్వామి మేము పోయి కూర్చున్న తర్వాత లోపలికి వచ్చారు, స్వామి 2 నిమిషాలు మాట్లాడండి అన్నాను. లేదు టైం లేదు వీలు కాదన్నారు. ప్లీజ్ స్వామి 2 నిమిషాలు మాట్లాడండి, 1 నిమిషం మాట్లాడండి. 1 నిమిషం అయిపోయింది. ప్లీజ్ స్వామి మాట్లాడండి స్వామి. అయితే నేను వెళ్ళిపోతాను. వద్దు స్వామి ఇంకా రండి అని పాద నమస్కారం చేసుకుంటే ఇంకా అందరిలో తిరుగుతూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఒకరిద్దరికి బుద్ధి సృష్టించి ఇచ్చి మాకు ఫోటోలన్నీ కూడా ఇది తీసుకునే అవకాశం ఇచ్చి స్వామి ఆశీర్వదించి పంపారు. ఇక అక్కడి నుంచి గ్రామ సేవలు టోటల్ గా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి ప్రకారం 50 గ్రామాలలో గ్రామ సేవలు చేశాము. ఆ 50 గ్రామాలు కూడా నిజంగా ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న మనసారా పాలు పంచుకున్న ఏ వ్యక్తి తన జీవితాంతం మరవలేని కార్యక్రమంగా స్వామి మా చేత చేయించారు. తర్వాత విద్యార్థులతోటి స్వామి గ్రామ సేవల కోసం పంపుతూ ఉన్నప్పుడు మమ్మల్ని మొదటి విద్యార్థులుగా స్వీకరించారు కదా స్వామి. మమ్మల్ని గ్రామాలల్లా పంచడం కాదు, మమ్మల్ని అంతా ఉంచి పనిచేయించారు కదా, ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చారని చాలా సంతోషపడ్డాం. టోటల్ గా స్వామి ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏమిటంటే తను వచ్చింది సమాజ సేవ కోసం, సమాజ సేవ చేసి తరించాలి తప్ప గాని నీ సొంతం కోసం కాదు అనే ఒక భావనతోటి అలా మూవ్ అవుతున్నాం. ఆ తర్వాత మళ్లీ మాకు ప్రేరణ ఏమిటి అని అంటే మేడిపూర్ అనే ఒక గ్రామం ఉంది నాగరికనుడికి దగ్గరలో. ఆ మేడిపూర్ అనే గ్రామంలో ఒక కండక్టర్ రాజేందర్ గౌడ్ అని, సార్ మేడిపూర్లో ప్రారంభం చేసుకుందాం భజన అని, ఇక్కడ నా ఎంబడి చాలా మంచిగా చక్కగా ఫాలో చేసేవాడు. ఆ ఎక్కడైనా చేద్దాం ఇంకేంది కాని అన్నాను. తన పిల్లలతోటి పక్క పిల్లలతోటి ఆయన భజన స్టార్ట్ చేశాడు. ఆ భజన స్టార్ట్ చేయడమే కాకుండా ఒకరోజు శివరాత్రి రోజు ఒక పెద్ద కార్యక్రమం ఆ పల్లెటూరులందరినీ జమ చేసి జాగరణ కార్యక్రమం చేశాం. ఆ సందర్భంగా అక్కడ కార్యక్రమం జరిగిన ప్రదేశంలో ఈశాన్యం కట్ అవుతూ ఉన్నదని చెప్పి కొంత ప్రదేశం మిగిలిచ్చాం. ఎవరో సందర్భంగా మాట్లాడుతూ ఈ స్థలం ఎవరిది అంటే ఈ ఓనర్ది, ఇచ్చుంటే మందిరంగా కట్టుకుందాం కదా అన్నాడంట. ఇస్తా అని ఆయన అన్నాడంట. అది నా దాకా వచ్చింది. ఆయన తమ్ముడు ఈ సూచన చేసిన ఆయన తమ్ముడు అక్కడ ఆర్ఎంపీ డాక్టర్, నేను ఇటుక పెళ్ళ ఇస్తాను బట్టి పెట్టినాను ఇటుక పెళ్ళ ఇస్తానాడు. ఈయన భూమి ఇస్తానడంట, ఆయన ఇటుక పెళ్ళి ఇస్తానంట, చిన్న మందిరం కట్టుకుందాం అనుకున్నట్టని నాకు మరుసటి రోజు మార్నింగ్ చెప్పారు. శివరాత్రి నైట్ సమయంలో జరిగిందని. అరే శివరాత్రి సందర్భం దైవ కార్యక్రమంలో ఇదేందో సూచన వచ్చిందంటే మనం ఏదో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ పిలిచి మధ్యాహ్నం పూట మీటింగ్ పెడితే ఇటుక పేల ఈయన ఇస్తాడు, పక్క విలేజ్ ఉన్నది రాయిదీసే విలేజ్, రాళ్ళు తీసే విలేజ్, అతను కూడా వచ్చాడట పెద్ద మనిషి. ఆయన కూడా అయ్యా ఇక్కడ చిన్న మందిరం కట్టుకుని రాయిస్తావంటే ఇంకెన్నిటికో ఇచ్చినవయ్యా, మరి బలహాలు నేనైతే ముసలివాడిని అయ్యాను, ప్రయత్నం చేద్దాం అన్నాడట. ఈ విషయాలన్నీ అక్కడ కూర్చోబెడితే అందరు చెప్పారు. ఇది స్వామి ప్రేరణ అవునా కాదా? శివరాత్రి రోజున జరిగిన ఈ సంఘటన ఆయన ప్రేరణ ఏమన్నా దీని వెనక? ఉట్టిగా వదలకూడదని చెప్పి రాయిస్తానన్నాడు కదా, సరే పోయి రాపోండి అడిగి రాపోండి అని చెప్పిన. మళ్లీ రాత్రి మాటనే ఆయన రిటర్న్ చేసిన, పక్కనే ఉన్న 2 కిలోమీటర్ల దూరంలో పోయి అడిగి వచ్చారు అప్పటిదప్పుడు. సరే చేద్దాం అన్నాడని. సరేనయ్యా ఇటుక పిల్ల ఈయన ఇస్తాడు, భూమి ఈయన ఇస్తాడు, ఇటుక పిల్ల ఈయన ఇస్తాడు, రాయి వాళ్ళు ఇస్తారు, మరి సిమెంట్ ఎవరు ఇస్తారని. అక్కడ భజన ప్రారంభం చేసిన కండక్టర్ చాలా బీదపడే 10,000 నేను ఇస్తానన్నాడు అని. సార్ నేను సిమెంట్ ఇస్తాను. మరి సీక్ సార్ అన్నాడు. మరి చెప్పండి అని. అది మీరే అన్నారు. సరే పట్ట మీతో పాటు నేను అన్నాను. ఇదంతా మా దగ్గర ఉన్నది, ఏం లేదు, 100 రూపాయలు సమర్పించుకోవాలంటే కష్టపడే వేళలోనే ఇదంతా మాతో చేయించారు. ఆ తర్వాత ఇంకా ఇటుక పిల్ల బట్టి ఇస్తాను అనేది బట్టి ఫెయిల్ అయింది. ఇటుక పిల్ల లేదు లేదన్నాడు కానీ ఆయన ఏమన్నాడు, సార్ ఇటుక పిల్ల బట్టి ఫెయిల్ కావచ్చు కానీ నేను తప్పకుండా ఇటుక పిల్ల తయారు చేపిస్తా అన్నాడు. ఎలా తయారు చేపిస్తావు? నేను చేపిస్తా సార్, నేను చేస్తా. ఇదంతా ఏ పని కాదయ్యా, వదులుకో అన్నాను. మొదటిసారి ఖండించాను, రెండోసారి ఖండించాను, మూడోసారి ఇదెందుకు జరుగుతున్నా కాని అన్నాను. దూరంలో దాదాపు 700-800 మీటర్ల దూరం నుంచి ఒక బావి దగ్గర నుంచి చిన్నపిల్లల పట్టుకుని కాలువ తీసుకుని వచ్చి ఒక చోట ఆ ప్రదేశంలో మొత్తం నీళ్లు పెట్టి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు 20-25 మంది పగలు పాఠశాలకు వెళ్లి రాత్రి పూట వచ్చి అక్కడ ఇటుక పిల్లలు తయారు చేసే కార్యక్రమం ప్రారంభం చేశారు. 100 ఇటుక పిల్లలు ఏమైన తర్వాత నాకు సమాచారం ఇచ్చారు, రండి సార్ చూద్దురని. నేను ఆ రాత్రి వెళ్లి చూస్తే రాత్రి 2 గంటల సమయంలో ఒక అమ్మాయి, 4వ తరగతి అమ్మాయి, అంకుల్ నేను 4 ఇటుక పిల్లలు తయారు చేశానని చెప్పింది. ఇది స్వామి తప్ప వేరు కాదు ఇక్కడ అని చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా దాని వెనుక నేను ప్రవేశమయ్యాను. 15,000 ఇటుక పిల్లలు తయారైనాయి. మళ్లీ ఇంకోసారి గ్రామ సేవ పెట్టినప్పుడు ఆ బట్టి కాల్చడం, వేరే వారిని ఎవరిని తీసుకొచ్చి బట్టి కాల్చడం అయింది. ప్లాన్ తీసుకుని వచ్చాం. మళ్ళీ గ్రామ సేవ అప్పుడు పుట్టపడితే వచ్చాం. పుట్టపడితే వచ్చినప్పుడు ఇక్కడ స్వామి మళ్ళీ మందిరం లోపలికి కాకుండా బయటికి పిలిచారు. బయట ఇప్పుడు స్వామి పెద్ద ఫోటో పెట్టారు కదా, ఆ చోట కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు, అక్కడ కూర్చోబెట్టారు. స్వామి వచ్చారు, స్వామి పిలవండి స్వామి అని. పిలవలేదుగా మామూలు, మొదటిసారి బయటనే మాట్లాడినారనేది, లోపలికి అంతగా కాదు మాట్లాడాలని. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాలంటే వద్దు ఇక్కడే బాగుంది కదా అన్నారు.
లే స్వామి లోపలికి పిలవండి. లేదు బంగారు, అక్కడ ఇరుకు, ఇక్కడ బాగుందిగా అన్నాడు. ప్లీజ్ స్వామి అని అంటే చేయగాలి రేపు బుద్ధిపోశారు చేతులు మాట్లాడకుండా. సరే స్వామి, మీకు ఇష్టం లేదు, నోరు మొప్పిస్తున్నారని ఊరుకున్నాను. నేను ఈ ప్లాన్ అనేది ఆ ఊర్లో భజన ప్రారంభం చేసిన ఆ రాజేంద్ర గౌడ్కి ఇచ్చాను. నీవు అయ్యా మీ ఊరు, మీ ఊరు కదా అని. స్వామి ఏం బ్లెస్ చేయలేదు. రెండో లైన్లో తిరిగి వచ్చారు, రెండు లైన్లుగా కూర్చోబెట్టారు, ఆపోజిట్ లో తిరిగి వస్తున్నారు. ఈ లోపల ఇతను ఏం చేశాడు సార్, ఈ బ్లెస్సింగ్ చేయలేదని నాకు ఇచ్చారు, మీరే చూడండి అని. మళ్ళీ నేను ఆపోజిట్ లో తిరిగినప్పుడు రెండో లైన్లు కూడా దగ్గరలో ఉంటాను. ఇంకా నేను టీం లీడర్ గనక ఎవరు పాపం నాకు అవకాశం ఇచ్చారు. స్వామి అలా ఒక 5 అడుగుల దూరంలో ఉండగా అది చూయిస్తూ ప్లాన్ చూయిస్తూ, స్వామి మేడిపూర్లో ఒక చిన్న మందిరం కట్టుకుందాం అనుకుంటున్నాను స్వామి అని. చూడండి బంగారు, మందిరాలొద్దు, ఇగో ఇవన్నీ ఉన్నాయి, ప్రశాంతి మందిరాన్ని చూపిస్తూ, వీటి వల్ల చాలా సమస్యలు వస్తాయి, మీరు మరోలా అనుకోకుంటే నాకు మీ హృదయ మందిరం కావాలి అని. స్వామి విషయం అది కాదు, అదొక చిన్న పల్లెటూరు, భజన చేసుకోవడానికి సెంటర్ లేదు, పిల్లలు చాలా కష్టపడి ఇటుకలు తయారు చేసుకున్నారు స్వామి అన్నాను. ఆ లోపల దగ్గరికి వచ్చారు, స్వామి ప్లాన్ చూశారు. సరే స్వామి మెటలైజ్ చేసి రింగు తొడిగారు, ఓహో అలాగా అయితే కట్టుకోండి అని చెప్పారు. ఈ కట్టుకోండి అన్న పర్మిషన్తో అక్కడికి వెళ్ళాం, కానీ పునాదులు తీసాం కానీ రాయి లేదు. ఇటుక పిల్ల అంటే తయారైంది, రాయి కోసం మేము బండ ఎక్కాము, ఒక బండ చూశాము. పక్క ఊర్లో ఎవరైతే ఇస్తామన్నారో అక్కడికి వెళ్తేను ఆ రాళ్ళు తీస్తున్న వాళ్ళు అన్నారు, మీరు ట్రాక్టర్ పెట్టండి. రాలేదు, మేము తీస్తుంటాం మీరు వేసుకోండి, అక్కడ ట్రాక్టర్ పెట్టి మేము తీసేది వేసుకోండి అన్నారు. ఒక్కడే ట్రాక్టర్ అక్కడ గుత్తం ఉంటాడు మాకు తెలియదు, అతన్ని అడిగాం, అతను తెలిసినవాడు. సరే సార్ మీరు రాళ్ళు జమ చేయండి, నేను ట్రాక్టర్ పెట్టి తీసుకొచ్చేస్తాను. ఆడ తయారవుతున్నాయి, ట్రాక్టర్లు పడుతున్నాయి, ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఈ రాళ్ళు తీసి జమ చేసే అవకాశం లేదు, ఆ ట్రాక్టర్లు వేసుకొచ్చి తెచ్చుకునే అవకాశం లేదు. వాళ్ళు తప్పుకుంటున్నారు, మీరు ట్రాక్టర్ పెట్టండి అని. ఇతను తప్పుకుంటున్నాడు, నువ్వు రాళ్ళు జమ చేయని. వాళ్ళు రాళ్ళు తీస్తున్నాడు, ఇతను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. 2 రోజులు వెళ్లారు పిల్లలు, ఈ రాజేంద్ర గౌడ్ అనేట ఆయన నాయకత్వంలో వెళ్లి పాపం ఆకలిగా వచ్చారు. నేను అక్కడ ఉండి చాలా బాధపడ్డాను, స్వామి ఏంటి నీ సైన్యాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావని. ఇదేదో ఉన్నది, ఇంక అక్కడ మనకు రాదు. మరుసటి రోజు ఒక పెద్ద మనిషి ఏదో సూచన ఇస్తే ఊర్లోనే, ఆ దగ్గరలోనే మేడిపూర్ అంటారు ఆ ఊరును, దానికి దుందుబి నది ఉన్నది, దాని అంచునే డిండి రివర్ దాని పేరు, డిండి ప్రాజెక్టుకు ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ బండ ఉంది చూద్దాం పా అని అక్కడ వెళ్ళాము. ఆ బండ మీద ఎవరైతే రాళ్ళు తీస్తాడో అతను కూడా భక్తుడు, సత్యసాయిబాబా భక్తుడు కాదు కానీ దైవ భక్తుడు. అతను మమ్మల్ని చూసి, రండి రండి, ఇదంతా మన కోసమే, ఇదంతా మన కోసమే, మనదే, మీరు తీసుకోవచ్చు రాళ్ళు అన్నాడు. తీసుకోవచ్చు రాళ్ళు అంటే తీసిస్తాడు అనుకున్నాం. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక అర్ధరాత్రి ఆ బండ తనంతట తానే పేలిందంట. సాధారణంగా ఆ బండ మీద కాలిస్తే, ఎక్కడెక్కడ కాలిస్తే పగిలితే రాళ్ళు తీస్తారు, కానీ పెద్ద పెద్ద లేయరు ఒక అర్ధరాత్రి పూట పగిలిందట దానంతట అదే. అప్పుడు అతను అనుకున్నాడు, తర్వాత చెప్పాడు మాకు, ఇది నేను కాల్సిన బండ కాదు, అది పేలింది సార్, నా కోసం ఎందుకైతే తీసుకోండి అని. కానీ కొట్టడానికి వచ్చే పరిస్థితి లేదు, మహాభక్తుడే అతను, కానీ పాపం టైం ఇవ్వలేదు. ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లా అని కష్టపడుతూ వీళ్లను వాళ్లను జమ చేసి 2-3 రాళ్ళు తీసే మనిషిని చూసి మేము అనుకున్నాం ఇంకా మనం తీయాలని. రాళ్లకు తీయటం కోసము సుత్తేలు, గడ్డపారలు, పారలు, నక్కులు ఇవన్నీ తయారు చేసుకుని ప్రతి ఆదివారం నాడు నాగరకర్ణం నుంచి 15 నుంచి 30 మంది దాకా సేవదల వాళ్లము ఆ బండ మీదకి వెళ్లి రాళ్లు తీశాము. ఆడవాళ్లు కంకర కొట్టారు, దాదాపు ఆ బేస్మెంట్ కావలసిన రాళ్ళన్నీ మేము తీశాము. తర్వాత కావలసిన కంకరంతా ఆడవాళ్ళు కొట్టారు. 1.5 లోళ్లు దొడ్డు కంకర, 4.5 లోళ్లు చన్న కంకర అంతా కూడా తయారైపోయిన తర్వాత ఆ మందిర నిర్మాణానికి బేస్మెంట్ తయారు చేయడానికి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఒక మేస్త్రి గ్రూప్ నాగరకర్ణం నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎవరు, వాళ్ళు వచ్చి బేస్మెంట్ చేసి వెళ్లారు. ఆమనగల దగ్గర ఉంటుంది ఒక 20 కిలోమీటర్ల దూరంలో, అక్కడ 33 కిలోమీటర్ల దూరంలో ఆమనగల నుంచి ఒక డివోటీస్ గ్రూప్ లింటల్ లెవెల్ వచ్చి కట్టిపోయారు. తర్వాత ఒక గ్రూప్ బిజినపిల్లి అని, దానికి ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి ఒక గ్రూప్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రూఫ్ లెవెల్ వేశారు. ఇదంతా కూడా సైజ్ 24x36x14 ఎత్తు. ఆ ఎత్తులో ఇదంతా అయిపోయింది. దీనికంతా కూడా ఏ ఒక్క లేబర్ ను మేము వాడలే, ఇసుక కాని, రాయి కాని, సిమెంట్ కలపడం కాని, ఎవ్రీథింగ్ సేవాదాలతో జరిగింది అది. ఆ తర్వాత కప్పేసే కార్యక్రమం కోసం మళ్లీ ఒక 19 మేస్త్రి నాగరకర్ణం నుంచి తీసుకుని వచ్చి చాలా కష్టపడి వివరించడానికి టైం సరిపోదు. ఇది అంతా తయారు చేసి వేసేటప్పుడు మేస్త్రుల గ్రూప్ ఏమంటారు, సార్ రేపు ఎంతమందిని కూలీలో పెడతారు అని ఆ స్టీల్ కట్టుకుంటూ అడుగుతున్నారు. సరే పర్వాలేదు, మీరైతే కట్టండి, మేము కూడా కడుతూనే ఉన్నాం వాళ్లతో పాటు, అంతవరకు అవన్నీ మేము చేశాం, చదివే చూద్దాం లే, మాట్లాడదాంలే, కనీసం ఒక 50 మందిని పిలవాలి సార్ అన్నాడు ఆ గ్రూప్ మేస్త్రి. పర్వాలేదు చూద్దాంలే అన్నాను. పక్కన ఒక అతను, ఎందుకు కూలీలు ఎందుకు అన్నాడు. అక్కడ ఆ పక్కనే ఉన్న ఒక రెడ్డి,
మాతో అనుభవం పొందినాడు అతను. అంటే రేపు కప్పేయడానికి ఎందుకు, మేమేమా, మీకేం వస్తుందయ్యా అన్నాడు మేస్త్రి. అంతేనా, ఈ లింటర్లు ఏమైనా ఎవరేశారు అనుకున్నావు, అన్ని మేమే వేసినాం అంతే అనుకుంటున్నావా అని ఛాలెంజింగ్ గా మాట్లాడితే ఇది బాగుండదు అని చెప్పి దాన్ని, ఏం లేదు మేస్త్రి, సరే చూద్దాంలే చూద్దాంలే అన్నాం. మరుసటి రోజు ఉదయం 9 గంటల వేళ ఆ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు, స్వామి మాకు 200 మంది కావాలి, 50 మందితో కార్యక్రమం ప్రారంభం చేశాం, ఇది మీరు స్వామి చేయాల్సింది మేం కాదని. 50 మందితో కార్యక్రమం ప్రారంభమైంది. 1.5 గంటల తర్వాత మేస్త్రి వచ్చి, సార్ ప్లీజ్ 50 మందిని నిలవండి, ఇది కాదు ఇవాళ, ఏం సార్ అన్నాడు. మిక్సర్ కలిపేది అయితే ఉందో, సిమెంట్ మిక్సర్ కలిపేది మిషన్ తీసుకొచ్చాము, పవర్ మిల్లర్ తీసుకొచ్చాము, దాని దగ్గర తన మేస్త్రిని పెట్టాలంటాడు. ఎందుకు అన్నాను. సరే సార్ మరి మీకేం వచ్చానడు. లేదయ్యా మా వాళ్ళు చేస్తారు. లే సార్ ప్లీజ్ మీరు నా మాట వినండి అంటే వాళ్ళు పెట్టినారు. 1.25 గంట తర్వాత వాళ్ళ మేస్త్రులు లేరు అక్కడ, మా వాళ్ళే ఉన్నారు, మా పిల్లలే ఉన్నారు. వాళ్ళని అడిగితే అంటున్నారట మేస్త్రి దగ్గర పోయి, మాకేం రాదు, వాళ్ళకి చాలా బాగొచ్చు అని చెప్తున్నారట. ఈ పిల్లలు ఇప్పుడు తరిఫీద్ అయింది ఆ స్వామికే తెలుసు. అలాగే కార్యక్రమం జరుగుతుంటే 1.5 గంటల తర్వాత 1 బీమ్ అయింది, 2 బీములు, 5.5 ఇంచుల ఎత్తు స్లాబ్, తర్వాత 24x36 సైజు మొదలు చెప్పుకున్నాం కదా, 1 బీమ్ అయింది. మళ్ళీ వచ్చి, సార్ 50 మందిని పిలవండి సార్, ప్లీజ్ సార్ టైం అయిపోతుంది అని అంటే, ఏం లేదు మేస్త్రి, జరుగుతుందిపా నడుస్తుందిపా అన్నాం. ఇంకా ఈ లోపల రెండోసారి ఆయన ఏమన్నాడు అంటే, సార్ ఇవాళ అయిపోదు, రేపు ఉండదు. అంటే వాళ్ళకి ఒక రోజు ఎంతో ఖర్చుతో కూడుకున్న పద్ధతి, వాళ్ళ దగ్గర ఉన్న మేస్త్రులందరికీ వీళ్ళు డబ్బులు కట్టాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చిన 2 గంటలకు చాలా ఖర్చు ఖరీదైతుంది, బహుశా పాపం అతను అలా బాధపడుతున్నాడు. మా విశ్వాసం మాకు ఇది అయిపోతుందని 50 మందితో ప్రారంభమైన కార్యక్రమం 200 మంది వచ్చినారు. మధ్యాహ్నం 2.5 గంటలప్పుడు ఆ స్లాబ్ అంతా పూర్తి అయిపోయి భోజనం చేయడం కోసం క్యూలో నిలబడ్డాం ప్లేట్లు పట్టుకుని. మేస్త్రి ఆ రోజు అన్నాడు కదా, సార్ ఇంతవరకు సాయిబాబా దేవుడు అంటే నమ్మలేదు, ఈ రోజు నుంచి తప్పకుండా నేను నమ్ముతున్నాను సార్ అని చెప్పి తర్వాత పెట్టుకున్న మీటింగ్ కార్యక్రమంలో చెప్పాడు. ఇలాగ నిర్మాణమైన ఆ కార్యక్రమాన్ని ఆ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇలా పూర్తి చేసుకున్నామంటే స్వామి ముఖం దగ్గర ముఖం పెట్టి సంతోషం అన్నారు. ఆ సంతోషం అన్నప్పటికీ ఫినిషింగ్ వర్క్ కాలేదు, నేను సరిగ్గా చెప్పలేదేమో అబద్దం చెప్పాను అనుకుని స్వామి కప్పు వరకు పూర్తి చేసుకున్నామంటే, ఉత్తరాలు అవన్నీ తీసుకునే కార్యక్రమం అప్పుడు సంపూర్ణంగా రద్దు చేసి ఇంకా దగ్గర సంతోషం ఇలా అన్నారు స్వామి. ఇలా స్వీకరించిన ఈ కార్యక్రమం అక్కడ ఏం జరుగుతున్నది ఇప్పుడు అంటే, సత్యసాయి సంస్థకు ఇది హ్యాండ్ ఓవర్ చేయండి, గ్రామీణ సామాజిక సేవా కేంద్రం ఒకటి రూరల్ సెంటర్ పెట్టాలని, జిల్లా నుంచి ఒకటి పెట్టాలని ప్రపోజల్ వచ్చింది, మీరేమంటారు అంటే, నేనేమంటాను, నేనెవరిని, స్వామి నాకు కూలిస్తే నేను అక్కడ పనిచేశాను, అది నాదే స్వామిది అనుకున్నాం. అదే దగ్గరికి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇలాగ సంస్థ వాళ్ళు దాన్ని టేకప్ చేసి అక్కడ ఒక హాస్పిటల్ లాంటిది చేయాలనుకుంటారంటే, సంతోషం చేయండి అన్నారు. ఒక దినాన విచిత్రంగా ఎవరి కోసం, ఒక పేషెంట్ కోసం నేను ఇక్కడికి వచ్చాను, నాకు ముందర స్థలంలో ముందరి లైన్లో సీట్ ఇచ్చి స్వామి కూర్చోబెట్టి దగ్గరికి వచ్చారు. స్వామి ఎందుకు కూర్చోబెట్టారు, నేనేం కోరికతో రాలేదు, అంటే ఇంకా నా ముందర ఉన్నది ఏమిటి, మేడిపూర్ మందిరే ఉన్నది, దాని గురించి అడుగుదాం, ప్రారంభం చేద్దాం అని చెప్పి స్వామి దగ్గరికి వస్తే, స్వామి ప్రారంభం చేయాలనుకుంటున్నాం మేడిపూర్ మందిరాన్ని అని అంటే, ఆ చేయండి, నేను అడగదలుచుకున్నది డేట్ అని స్వామి డేట్ చెప్తే చాలా గొప్పగా దాన్ని ఫీల్ అవుదాం అనుకుని, డేట్ రాదాం అనుకున్న లోపలనే, ఆ చేయండి, ఒక మంచి రోజు చూసి ప్రారంభం చేయండి అన్నారు. స్వామి డేట్ రాదామంటే నేను మీరు నా అన్యదా భావించదు కానీ నాకెందుకో బాధ అనిపించి డేట్ చెప్పండి అన్నాను. రఫ్గా అన్నాను, చాలా బాధపడుతున్నాను ఇప్పటికి కూడా స్వామి విషయంలో అట్లా ఎందుకు అనిపించారో, చనువుతూ అన్నాను కావచ్చు, డేట్ చెప్పండి అన్నాను. డేట్ ఏమున్నది, మంచి పని చేయడానికి ఏ డేట్ అయినా పర్వాలేదు, తదేవ లగ్నం సుధినం అని అంటూ తలపై చేయబెట్టి ఆశీర్వదించి వెళ్ళారు పాద నమస్కారం ఇచ్చి. అలాగా తాను ఆ పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నేను అనారోగ్యం బాగా ఎక్కువైపోయింది, అనారోగ్యంతో ఇంకా నేనేం చేయలేని పరిస్థితికి వచ్చినది. అప్పుడు సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది, సంస్థకు సంబంధించిన ముఖ్యులందరూ వచ్చారు. ఆ తర్వాత దీనికంతా ఫినిషింగ్ వర్క్ జరగాలని చెప్పి సిమెంట్ అంతా పంపించారు, వాటిని అంతా ఫినిషింగ్ చేయించాం. చేయించిన తర్వాత ఇంకా సుస్థి ఎక్కువైపోయినది, సుస్థి ఎక్కువైపోయి అక్కడ కార్యక్రమాల గురించి దాని గురించి పట్టించుకున్నప్పుడు, ఇక్కడ జరగదంట ఇంకెక్కడో జరుగుతా అన్నారు. ఎక్కడన్నా జరిపించుకొని నాయన కట్టమంటే కట్టింది, కానీ నేనేవన్నీ కట్టడానికి నిమిత్తం మాత్రం నాదే, ఇదేమన్నా అది ఆయనదనుకుంటే ఆయన ఏమన్నా చేసుకుని, నా కోసం అయితే కట్టింది కాదు, నేను కట్టుకోవాలని కట్టింది కాదు, నేను నింపాదిగా ఉన్నాను అనారోగ్యంతో బాధపడుతూ. అప్పుడు ఆ సమయంలో ఇక్కడి నుంచే పుట్టపడి నుంచే ఫోన్ వచ్చింది, కల్వకుర్తి సమితి కన్వీనర్గా ఉన్న ఈశ్వరే జిల్లా ఇన్ఛార్జిగా ఎదిగినాడు ఆయన, ఇక్కడ పుట్టపడి నుంచి మరి నన్ను బాబా అంటుంటాడు జంగారెడ్డి బాబా గారు, ఇట్లా ప్రారంభోత్సవం చేద్దామని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు మన దగ్గరికి వస్తున్నారు, మరి మేడిపూర్ను కూడా దాంట్లో పెడదాము అని అంటే అంతకన్నా కావాల్సిన సంతోషం అన్నాను. కానీ అక్కడ ఏం కార్యక్రమాలు అంటే కిటికీలు లేవు, తలుపులు లేవు, జస్ట్ సిమెంట్ వరకు ఫినిషింగ్ అయింది, అంతవరకే ఉంది. 11 రోజులు 10 రోజులు ఉందనంగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా అక్కడికి వచ్చారు,
కార్యక్రమం ఓకే అయిపోయింది. అక్కడ ఒక బస్ షెల్టర్ కూడా కట్టాము. ఇలాగే అర్ధరాత్రిలో వెళ్లి అక్కడ జనవరి ఫస్ట్ నాడు, సంవత్సరం గుర్తులేదు నాకు, బహుశా 2000 సంవత్సరం కావచ్చు, 2000 సంవత్సరంలో జనవరి ఫస్ట్ నాడు అర్ధరాత్రి అక్కడ ఉండి, అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడ కార్యక్రమం ప్రారంభం చేసి రూఫ్ అంతా వేసి వచ్చాం. పునాదులు కట్టడం మేస్త్రీల గ్రూప్ తో అంతా మేమే ఉండి చేశాం. అది ఒకటి ప్రారంభం. దాన్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇది ప్రారంభం. ఈ రెండింటి కోసం కార్యక్రమం ఫిక్స్ అయిపోయింది. 11 రోజులలో ఏమేం కార్యక్రమాలు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రారంభం చేయాల్సినంత ఉన్నత స్థాయిలో ఏమేమి ఉన్నాయని చూడటానికి స్టేట్ ప్రెసిడెంట్ గారు అంజనయ్య గారు వచ్చి చూశారు. నారకరణ మేడిపూర్ మందిరంలోకి వచ్చారు. ఈ ఈశ్వరయ్య గారు ఇమ్మడి ఫాలో అయ్యారు. నేను అక్కడే ఉన్నాను ఆ రోజున, బాగా సుస్థిగా ఉండినది. వీళ్ళు వచ్చి చూసి ఈశ్వరయ్య గారితో అంటున్నారు అంజనయ్య గారు, ఈశ్వరయ్య గారు ఇది ప్రారంభోత్సవం, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో ప్రారంభం చేయించాల్సిన పరిస్థితులు లేవు కదా, కిటికీలు లేవు, తలుపులు లేవు, బండలు లేవు, ఏమి లేవు, ఎట్లా ఈశ్వరయ్య గారు మీరు ఎట్లా ప్రపోజ్ చేసినని. సరిగ్గా ఆ సమయంలో నేను లోపలికి ఎంటర్ అయ్యాను. అంజనేయ గారు ఇమీడియట్ గా దాన్ని పనిచేసి ఈశ్వరయ్య గారు చెప్పినారు, ఇదో ఈయననే ఇక్కడ బాధ్యత వహించి చేసినాసంటే నేను డిసప్పాయింట్ అవుతానని చెప్పి తన వర్షన్ మార్చేశారు అంజనయ్య గారు. సరే ఎట్లా చేస్తారండి చెప్పండి అని, మీరు చెప్పండి సార్ ఏం చేయమంటే అది చేస్తాం, ఎలా చేస్తారు, ఇంకా సరే సార్ మేము ప్రయత్నిస్తాం స్వామి దయ కృషి చేస్తాం, సరే మంచిది ఇవి చేయండి ఇవి చేయండి ఇవి చేయండి అని అని చెప్పారు. చెప్పిన తర్వాత దానికి 15 కిలోమీటర్ల దూరంలో నాగరకన్నుల స్వామి వచ్చిన ప్రదేశం, అక్కడనే నా నివాసం, వారికాల్లోనే నేను నాగరకన్నులకు వచ్చేంత లోపల అది ఎలా జరిగిందని నేను చెప్పాను. అంజనేయ గారు సమ్మతించారు, ఇది బాగానే ఉందనుకున్నారు. అక్కడ నాగరకన్నుల టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామి ఇక్కడి నుంచే ఈ మధ్య కాలంలోనే మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో, కలవకుర్తి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన సేవాదళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో స్వామి ఒక వినాయక విగ్రహాన్ని ఇచ్చారు. ఆ విగ్రహ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఆ మందిరానికి నేను అనారోగ్యంతో వెళ్లలేదు. ఆ పూట అక్కడికి వెళ్తే హారతి ఇచ్చినప్పుడు ప్రసాదం తీర్థం తీసుకొస్తే మొదలు జంగారెడ్డి గారికి ఇవ్వండి అన్నారు అంజనయ్య గారు. సరే స్వామి, అంజనయ్య గారు గుర్తించారు మేడ్పూర్ గురించి అని సంతోషపడ్డాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న చెలం గారు అప్పుడు సేవాదళ కోఆర్డినేటర్ గా ఉన్నారు. మళ్లీ ఒక 4 రోజుల 5 రోజుల ముందర వారిని కూడా పంపించారు. ఎంతవరకు జరుగుతుంది చూసిరామని వారు వచ్చారు. ఆ మందిరంలో ఒక చోట నిలబడి చాలా సంతోషపడి, రెడ్డి గారు ఇక్కడ ఎవరు జరుపుతున్నారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని, చాలా సంతోషంగా ఉన్నది నాకు అని వారు సంతోషాన్ని వ్యక్తపరిచెళ్లారు. తర్వాత రానే వచ్చింది ప్రారంభోత్సవ దినము, తెల్లవారుజామున 7:15, అది ఆగస్టు 23 అనుకుంటాను నేను. ఆ 23 ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి, చాలా గడ్డ మీద ఉంది బస్ షెల్టర్, స్వామి ఏర్పాట్లు చాలా చక్కగా నిర్మాణం చేయించారు. అంజనయ్య గారు వాళ్ళందరూ వచ్చి అక్కడ ప్రారంభం చేసి ఇక్కడికి మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చేవాళ్ళు మేము అక్కడ భజన చేస్తూ ఉన్నాం. లోపలికి వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి స్టేట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఉపన్యాసం చెప్తూ వచ్చారు. వారి సరసన నన్ను కూర్చోబెట్టుకునే అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించినాడు. వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంత చిన్న పల్లెటూరులో ఇంత మంచి మందిరము, ఇంత ప్రశాంత వాతావరణము, ఇంత చక్కటి భజన, ఇవన్నీ ఉంటాయని నేను మాత్రం ఊహించలేదు, ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి హిందీలో ప్రసంగిస్తున్నారు. నేను ఒక మైక్ తీసుకుని ప్రెసిడెంట్ గారికి అంజనయ్య గారికి ఇచ్చాను, మీరు తెలియనివాదం చేయండి అని. మీరే చేయండి అని చెప్పారు వారు నాకు. సరే స్వామి ప్రసాదం అనుకుని ఆ మాటలు నేను చెప్తూ వచ్చాను. అలా మాట్లాడుతూ శ్రీనివాసన్ గారు వారేమన్నారంటే హిందీలోనే, నేను స్వామి దర్శనానికి వరండాలో కూర్చున్నప్పుడు స్వామి వస్తే ఒకటి అడగాలనుకుంటున్నాను, స్వామి మీరు మేడిపూర్ రండి అని. ఎందుకు తెలుసా, నేను మరొక్కసారి వారెంబడి మేడిపూర్కు రావచ్చు అని ఇలాగ చెప్పి ఆనందపరిచి అది ప్రారంభోత్సవం చేసి వచ్చారు. అక్కడ ప్రతి శనివారం ఫ్రీ మెడికల్ క్యాంపు, చుట్టుపక్కల డాక్టర్లను సెలెక్ట్ చేసుకుని ప్రతి శనివారం ఒకరికి, నెలలో 4 డాక్టర్లు రావాలి, శనివారం అంటూ ఫ్రీ మెడికల్ క్యాంపు జరపడం, తర్వాత అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3 పూటల భోజనము, తర్వాత వాళ్ళకి 2 సార్లు బట్టలు ఇవ్వటం ఆ కార్యక్రమం, తర్వాత సంస్థకు సంబంధించిన ప్రతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనారోగ్య కారణం చేత కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి కదా స్వామి అనుకున్న వేళ మెల్లిగా నెక్స్ట్ తరం వాళ్ళు రంగం మీదకి వచ్చిన కార్యక్రమాలు ఈ మధ్యన 2-3 కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. మొన్నటి కార్యక్రమము పుట్టినరోజు కార్యక్రమం అప్పుడు యంగ్స్టర్స్ అంతా ముందుకొచ్చేసి అక్కడ ప్రొజెక్టర్ తీసుకుని వచ్చి స్వామి యొక్క స్వామి మీద డాక్యుమెంటరీ కార్యక్రమాన్ని చూపిస్తూ, తర్వాత స్వామి సమాధిని అక్కడ చూపిస్తూ ఆ కార్యక్రమాన్ని జరగడంతో పక్క ఊర్ల గ్రామస్తులందరూ కూడా, చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇన్స్పైర్ అయ్యారు. అక్కడ వాళ్ళందరికీ మేడిపూర్లో ఒక మందిరం ఉన్నది అని వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం కలిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో డివోటీస్ అయినా తెలివటం ఆ కార్యక్రమం, తర్వాత సంస్థకు సంబంధించిన ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనారోగ్య కారణం చేత కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి కదా స్వామి అనుకున్న వేళ మెల్లిగా నెక్స్ట్

అక్కడ వాళ్ళందరికీ మేడిపూర్లో ఒక మందిరం ఉన్నది అని వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం కలిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో డివోటీస్ అయినా కాకున్నా కూడా ఎంత సదభిప్రాయం అంటే మేడిపూరా అని ప్రతి పుట్టినరోజు పండుగ నాడు వాళ్ళ ఇంటింటికి 14 ఊర్లలో లడ్డూ ప్రసాదం పోతుంది ఉదయం పూట. ఓహో ఈరోజు సత్యసాయిబాబా గారి పుట్టినరోజు అని. తర్వాత ఇండైరెక్ట్ గా ఎవరికి పేర్లు తెలియవు, ఎవరికి తెలియకుండా ఏ పూటనో మధ్యాహ్నం పూట వెళ్లి ఆ చుట్టుపుట్టు గ్రామాలల్లో బీదగా ఎవరున్నారు, రగ్గి ఎవరికి కావాలి, చీర ఎవరికి కావాలి, పంచెవరికి కావాలని వాళ్ళకి తెలియకుండానే నేమ్స్ తీసుకుని వచ్చి ఈ పుట్టినరోజు పండుగ నాడు 50 నుంచి 60 మంది 70 మంది దాకా వస్తదాన కార్యక్రమం జరగటము. తర్వాత అక్కడ ఆ రోజు నాడు స్వామి పేరిట అందరూ స్వామి ప్రసాదాన్ని భోజనం చేయడం కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరూ వచ్చి భోంచేసి వెళ్లాలి. ఎవరు వచ్చినారు, ఎవరు ఎన్నిసార్లు తిన్నారు, ఎవరు తినకుండా పోయినారనేది అవసరం లేదు. ఎవరైనా రాని, ఎన్నిసార్లైనా రాని, దాదాపు 1-2 క్వింటాల దాకా కూడా అక్కడ భోజన ప్రసాదం కోసం వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక అనారోగ్యం కారణం చేత విరివిగా కార్యక్రమాలు చేయలేకపోతున్న బాధలో ఉన్నప్పుడు యంగ్స్టర్స్ ముందుకొచ్చారు, వాళ్ళ అనుభవాలు మీరు కనుకుంటే ఇంకా అర్థమైపోతుంది. అంతా ప్రాంతంలో అందరికీ కూడా సత్యసాయిబాబా అంటే దేవుడు కాదని కాదు, దేవుడు కాకపోతే ఇంత ఎలా జరుగుతుంది, మనకు ఉచిత వైద్యం ఎలా జరుగుతుంది, వీళ్ళు ఇంతకాలం నుంచి ఎలా చేయగలుగుతారు అనే భావంతో చాలా మటుకు అక్కడ ఒక మంచి ప్రభావం, మంచి వాతావరణం, ముఖ్యంగా మొట్టమొదలు నన్ను ఆశీర్వదించి పంపిన నాగరకర్ణుల సమితిలో, తర్వాత కల్వకుర్తి సమితిలో, ఇప్పుడు మేడిపూర్ సెంటర్లో, ముఖ్యంగా ఈ 3 ఏరియాలలో భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. గర్వంతో చెప్పే మాట ఎంత మాత్రం కాదు ఇది, వినయంతో చెబుతున్నాను, స్వామి ఇచ్చిన నాకు ఒక అదృష్టంగా భావించి చెప్తున్నాను. అక్కడంతటా కూడా 1-5 మంది లేని చోట ఎంతో మందిని ప్రోగు చేసే అదృష్టాన్ని స్వామి నాకు ఇచ్చారని. స్వామి ఇచ్చిన ఈ స్ఫూర్తితో సమితులలో చేసిన విశేషమైన కార్యక్రమాలు, ముఖ్యంగా సామూహిక సత్యసాయి వ్రతాలు. ఈ పేరిట వేలాది మంది మహిళలు స్వామి ఫోటోలోకి వచ్చారని నేను నిండుగా నమ్ముతున్నాను. ప్రతి ఇంట ఫోటోలు, భజనలు, కార్యక్రమాల కోసం వాళ్ళు చాలా ఆసక్తి కనపరిచారు. అది నాకు ఆనందాన్నిచ్చిన అంశం. అలాగే గ్రామ సేవల ద్వారా గ్రామాలలో ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. అలాగా మెల్లిగా ఒక మేము 50-60 మందితో ప్రారంభమైన గ్రామసేవ కార్యక్రమము ఒక గ్రామంలో 1200 మంది కార్యకర్తలు సేవాదారులతోటి కార్యక్రమం జరిగింది. గ్రామసేవ కార్యక్రమం, గ్రామసేవలంటే పొద్దున్నే వెళ్లటము, అక్కడ నగర సంకీర్తన, గ్రామ సంకీర్తన జరపడం, ఆ తర్వాత మెడికల్ పశువుల వెటర్నరీ క్యాంపు, తర్వాత మెడికల్ క్యాంపు, తర్వాత గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం, రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, బోరింగ్ల దగ్గర అపరిశుద్ధం ఉంటే కావచ్చు, లేకపోతే రోడ్డు అసలు లేకుండా ఉండవచ్చు, వీటన్నిటిని కూడా ఏదో ఇట్లా టచ్ చేసి వచ్చే కార్యక్రమం మాత్రం స్వామి మా చేత చేయించలేదు అని గర్వంగా చెప్పగలుగుతాను. నేను చేసిన కార్యక్రమాలలో ఏ ఊర్లలో జరిగినవో చిన్న మేము టచ్ చేసి వచ్చిన కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పుడు చాలా పారిశుద్ధ్యంగా రోడ్లు అయిపోవడం, వంతెనలు అయిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. స్వామి అంటే ఇలాగ ఉంటుందా అనే విషయం స్వామి తెలియజేశారని నేను సంతోషపడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పుకుని ముగిస్తున్నాను. సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీ సత్యసాయివాణి కార్యక్రమాల్లో భాగంగా నాగర్ కర్నూల్ వాస్తవ్యులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క మూడో భాగం రేపు ప్రసారం చేయబడుతుంది.

0: రేడియో సాహిత్య తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట్ర సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం, రాష్ట్ర సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట్ర ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
2: భగవాన్ బాబాబా దివ్య పాదపద్మాలు పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
1: చలంగారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
2: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనల్ని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరిని కూడా ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో ఆ అవతార లక్ష్యంలో ఒక చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకు కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు SSVIP కార్యక్రమము 116 గ్రామాల్లో 2007 మొదలుపెట్టి 2011 సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ SSVIP ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసిన ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012లో చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీసుతో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మన సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమి దిక్కు లేని వారికి చక్కగా 2 పూటల శ్రీకాకుళము, ఆదిలాబాద్ జిల్లాల్లో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందని చోట కొండలపై ప్రవహించే నీరుని వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీన్ని మనకి చక్కది బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. గురువుల ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగ అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాసం చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతి కార్యక్రమాలకు చేసుకుంటే నవసూత్రజాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్నీ మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. స్వాస్తికా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవా యోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచే ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యంలో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సాయిరాం.
1: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
3: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్టంలో జరగడం మెరకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు. ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
4: తప్పకుండా. 1976 స్వామి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదారు సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది 1 లక్ష రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ 500-బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే, హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి. ఒకే రోజు ఉదయం 300 మందికి, రాత్రి 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి పైగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదళ మెంబర్స్ రెండు పూటలు కూడా ఉదయం వెళ్తారు అండి హాస్పిటల్ కి, సాయంత్రం కూడా వెళ్తారు అండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ తో షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోడానికి తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. మన సేవాదళ మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారండి. జిల్లా నుంచి అందరు సేవాదళ సభ్యులు కూడా ట్రైన్ అప్ అయ్యేటెడ్ గా రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
5: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేది చేశారని చెప్పి మాకు తెలిసింది, ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
4: ఈ సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడం వచ్చే పిల్లలకి అందరికి చల్లని మజ్జిగ వంచనీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
5: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకు, మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి. ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
4: ఈ జన సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్ స్టాండ్స్ లో, అదేవిధంగా సెంటర్స్ లో, ఈ రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేంద్రాలు. ఆ చలివేంద్రాల్లో మధ్యగ పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోగజీవులు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ లో వాటర్ ప్రతి రోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వారు పెట్టుకోమని చెప్తామండి. అదేవిధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. వీధుల్లో స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్ ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్డు దగ్గర, ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి, అందరికీ అందాలి. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో ఇది పెట్టడం జరిగిందండి.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యకులు శ్రీ ఎస్జీశలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణ్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు, సేవాదల్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారి. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని, అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
6: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యురిపైన ఖ్యాతిగ నట్టి భరత భూమాత కీర్తి సాయి ధర్మాల చేతను సానబెట్టే వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా. సాయి ధర్మాల చేతను సానబెట్టే

0: వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకోనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటాది. మనమనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షల యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఇట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింపచేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనము ఇట్టి ఆశయాలను లక్ష్యమునందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను అనుభవించటకు అర్హుడవుతాడు. మన సేవాదళం యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, ఈ రెండు మాత్రమే కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్, అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకముగా వించుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణం సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మలయందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తుంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయము చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితమునకు ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి అనుష్ఠించి ఆచరించి అభిలషించి ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము అభిమాన మమకారమును త్యజించి, అహంకారము నిర్మూలము గావించి, స్వార్థమును మంటబెట్టి మనము ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములున్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ చెట్టును ఎవరు పెంచుదురో వారి కూడాను తన ముళ్ళుతో పుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుని నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ, ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధనే అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండో వ్యక్తికి ఏమాత్రమూ దుఃఖము లేదు. రెండో వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రమూ దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండో వానికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు, నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వానికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారం చేతనే ఏర్పడుచున్నది కాని మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవా దళములు యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ ధన కనక వస్తు వాహనాదుల అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణము లోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంటా ఉండి కంటిరెప్ప వలె కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సల్పుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనం పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి, రుజుమార్గమును వీడి, ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధి గావింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధి గావింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితులు యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించటం అత్యవసరం. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరం. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ, కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేక్ వేయక తప్పదు. నా కారుకు దాన్ని నేను ఎందుకు బ్రేక్ వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది, ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి, ఈ కడుపు ఈ కారు పెట్రోల్ ట్యాంక్, ఈ నోరు ఈ కారు యొక్క హార్న్, మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్, మన యొక్క ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాను. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహము కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తుండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, స్వామి నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సలపటము, జీవులను ఆనందింపజేయటము, చిత్తశుద్ధితో మనము జీవారాధన సలపాలి. చేతులతో చేసేటువంటి పని కాని, లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కాని, ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కాని, ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మలు చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో, ప్రేమతో, సానముతో, అహంకార నిర్మూలము గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ, బాంబులను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ, మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి. సుజన జీవులుగా తయారు కావాలి. సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు ఎందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు, పొడవు, లావు ఇవి కాదు అర్హతలు. మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు, పొడవు, లావునకు విలువ ఇస్తుంటాం. చెరకు గడకు తన రసానికి మనం విలువ ఇస్తుంటాం. చెరకు వెదురు కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నములు చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాడనేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో, ప్రేమ పలుకుతో, ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలిడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుండాలి. దీనినే మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాం. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడాను మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమునందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవల యొక్క ఉండేందుకు కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని, పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం. రెండవది సత్యసాయి మహిళా విభాగము, మూడవది సేవాదళము, నాలుగవది భజన సంస్థ, ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థే అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనము నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికీ అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు, దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణ, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండినటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది, కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్ళు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానములు చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటున్నాయి, కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కూర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడాను కన్నుకు ఉంటుండాలి. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ, ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను అన్ని అంగములు కూడాను కొంతవరకు దుఃఖిస్తాయి, ఏ అంగమునకు ప్రమాదం తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు, ఇది హస్తము, ఇది ఐదు వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ ఐదు వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వేలు, ఇది ఒక సంస్థ సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వేలు ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకును రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వేలు. ఈ మూడు సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూతలు ఊగింపజేసేటువంటిది భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బాలబాలికల స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది ఈ బాల వికాస్. ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును, ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వేలు మొదలు పోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు, ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ ఐదు సంస్థలు కూడాను ఏకమైనప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క భజన మండలం, ఒక బాల వికాస్ కానీ ఒక భజన మండలం కానీ ఒక సేవాదళము కానీ ఒక మహిళా విభాగం కానీ ఒక సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఐదుగురు కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి, సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ ఐదు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఐదింటి యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ ఐదు సంస్థల యందు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇది ఒక పుష్పం, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా కూడాను సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభిష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవాదళం కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోకసమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: here in regarding that you are the children of one mother, there is room for a possibility of some difference.
0: ఏకోహం బహుశ్యాం ఒక ఆత్మ స్వరూపులుగానే ఉంటుంది అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్విప్రా బహుదా వదంతి ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీన్ని వాటర్ అంటారు, ఇందులో ఉన్న పదార్థాన్ని. ఉత్తరప్రదేశ్ వారు దీనిని పానీ అంటున్నారు. మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు. సంస్కృతం వారు వారి అంటున్నారు. తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్తున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్పుతూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడా వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనము సేవాదళం వారు కొంతవరకును ముందంజ వేయాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో లేక ఒకరిపైన ఒకరు అసూయనో లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్టు అవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మనం నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థలలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది, పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు. రాబోయేటువంటిది మనది కాదు, ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము. గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలన చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకుటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా దోషములే కనిపించవు. ఇంకా దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడా దోషాన్ని వెతికే అధికారం లేదు. నేను దోషుణ్ణి అనుకుంటే కూడా దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనం చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదళం వారు ఇందులో సమావేశమైనారంటే ఇంకా రానటువంటి వారు రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసిన పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము, ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికే ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా మార్పు కావాలి. ఈ టంబ్లర్లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము, ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టంబ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి, ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం కావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూరులు ఉండినటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తుంది. అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ, కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీనివల్ల కుటుంబాలు ఎన్ని నాశనమైపోతున్నాయి కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడము మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతనలకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం నా భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను, పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికి కానీ అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు ఇవన్నీ కూడా తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనటువంటిగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనటువంటిగా ఉంటుండాలి. ఈ సేవాదళం యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనటువంటిగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను, గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రం సేవాదళం వారు ఏమాత్రం కూడాను ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిల్చాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు, సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన. యావత్ మానవాడినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరుణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగనాథ్ రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరాం, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుడు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్థ వికండు, దీక్ష లోకాదారుడు, తీర్థపాదరుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్, మీరిక్కడ ఉండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరాం
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీకు కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరామ్ రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కవర్ వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రాము ఎప్పుడైతే ఈ 2001లో దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
2: అది స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైక్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా, ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
2: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ కానీ మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్లడం
1: టెక్నాలజీగా మారింది
2: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలమైపోతుందేమో ఈసారికి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంత స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయి వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను
1: ఎప్పుడు
2: ఎలా జరగాలి అన్నది అంత తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాన్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
1: మొదటిది స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుండి నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు. 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేష్ దగ్గరికి వెళ్ళాను. బాగా కోపగించుకున్నాను, అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు, బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుతావరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు అని గణేష్ని ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో మీకు గణేష్ ప్రార్థనకు రేడియో సాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాడిని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. అసలు మీరు రేడియో సాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో సాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
2: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో అంటే వెయిట్ చేసి స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను, స్వామి దోబోచులాడి మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు. అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి అప్పుడు సహాయంగా ఉండడము లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట 2 పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంక పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్ గా దర్శనంలో చూడడం, అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్ గా నా దగ్గర 1,000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంకా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
1: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, ఎంబీఏలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
2: ఇబ్బందిగా ఉంటుంది. పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ గేట్ దగ్గర ఉన్న గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాలి చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాస్యం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటికి కొంతమందిని పిలిచారు, నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరినీ పిలిచి తలుపు మూసి మళ్లీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటకు పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు

0: సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు, ఎందుకంటే రెండు మూడు రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా లేదు మీరు ఈ అబ్బాయిని నువ్వు రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు, చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి ఇంకా అంజలీదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
1: రాత్రి జరిపిన ప్రార్థనకి
0: డైరెక్ట్ స్వామి నాతో అంటే అది బయటకు వచ్చిన తర్వాత ఏమిటిది ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషా అయిన విషయం ఏంటంటే నా దగ్గర ఉన్న 1000 రూపాయలు ఖర్చయిపోయిన రోజే నాకు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి ఆ 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టాను ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగానూ కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే నీడ నీళ్ళే, నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు నిజమైన నీళ్లు దొరుకుతాయి, అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు, అతను భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో సాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
1: యోగక్షేమ మహామహిమ అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో సాయిలో సేవలు అందించిన తరుణంలో అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో సాయి పుడుతున్నటువంటి సమయం అది, అది జన్మ నందుతో ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో సాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు. అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి, వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
0: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలా సార్లు ఏం జరుగుతున్నది ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి. ముఖ్యంగా రేడియో సాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు. యాక్చువల్ గా అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము, ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ EHV బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్, ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణన్ వీళ్ళందరూ కూడాను గోపాల్ శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ మైకులు రికార్డింగ్ ఫెసిలిటీ

0: ఫెసిలిటీస్ కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామే దగ్గరుండి గోపాల శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేమందరం వెళ్ళి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనమైన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన శ్రోతలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్, వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరి కంట కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ప్రతి మైక్ ను ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు. ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతో మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ అని. నిజంగా చూస్తే అదే జరుగుతోంది ఇప్పుడు. ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్బి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్బి బిల్డింగ్. అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనల ద్వారా అందిస్తున్నారు.
1: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు. అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేకంగా ఏ విధంగా చెప్పారు?
0: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లిలాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి, బాగా జరుగుతున్నది అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని అంటే కనిపించట్లేదు స్వామి. మరి అవి ఎట్లా వినాలి అంటే స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అనే ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన్ని వినిపిస్తుందా అంటే లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీ కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని నీ మైండ్ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవతత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా చాలా అర్థమయ్యే రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో
1: భగవద్వేదాంత
0: సర్వవ్యాపకత్వాన్ని వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండే వాళ్ళం, కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని ఎవరినో ఇవాళ నువ్వు ఇది మాట్లాడినవే అట్లా ఎందుకు మాట్లాడినావు అది. స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకున్నారు, పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి. అంత చొరవు తీసుకుని అంత ఇంట్రెస్ట్ తీసుకుని సో మాకు కూడా ఏమనిపించేదంటే అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా ఆనందంగా మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సైలో పనిచేయడం జరిగిందన్నమాట.
1: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జునుడు వచ్చి అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే ఆయన ఈయన వైపు ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశం నాకు గుర్తుకొస్తుంది, స్వామి యొక్క తత్వాన్ని స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యమే రేడియో సాయి కావచ్చు. చివరిగా మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు?
0: తప్పకుండా, ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6:00 నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్లి స్వామి కోసం వేచి ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్లో స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా ఏం చేస్తున్నావురా చిక్కిపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు, కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్లాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. స్వామి అంత బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేమి చేస్తారు నే చెప్పాను ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాం ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్ లో. అక్కడ ఏమేమి చేస్తారు స్వామి? ఇది గులాబ్ జాము లేకపోతే ఇది లేకపోతే రోటీ లేకపోతే ఇది నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగ ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగా ఏ కారణం లేకుండా ఏం తింటున్నావు అని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే. నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను నేను నీ హృదయ వాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను, విష్ణు మహామంత్రం, నువ్వు దాన్ని నేను పఠించు రోజు, కానీ నువ్వు ఎవ్వరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారి గురువుగారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాళ్ళు కూడా ఓం నమో నారాయణాయ అంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు అందరికీ చెప్పేశావు అంటే రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు గాని అనుభవాలు గాని ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
1: బ్రదర్ మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా రమ్యంగా మధురంగా రచించినటువంటి గేయం కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిలమిల మెరిసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో ఏనాటి పుణ్యఫలమో ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి తమదైన శైలియో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికీ కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మన అందరం అన్నదమ్ముల మధ్యన తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరము మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తలవంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
0: సాయిరాం
1: సాయిరాం.
2: తీపి జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్. పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియో సాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శకుంతల గారు,
4: సాయిరామండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు.
4: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు.
5: సాయిరామండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు.
6: సాయిరామండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు, క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కానీ ఈనాడు ఎన్నో సౌకర్యాలు, వసతులు వచ్చినా కొంత వ్యయప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది, కకలావికలం చేసింది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? తీర్థస్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణిగారు, సాయిరాం.
7: ముందుగా రేడియో సాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో సాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
3: చాలా ధన్యవాదాలు పాణిగారు. పాణిగారు, అసలు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు, వ్యయప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
7: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తుంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చేయ అవసరం లేదా అంటే తప్పక ఆచరించాలి, ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి, దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మ ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తటమే ఒక విశేషం.
8: పశు, పక్షి, మృగాదులకు లేనట్టు విచక్షణా జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి, సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు, మహాత్ములు వారు ఆచరించి, అనుభవించి, ఆనందించి, తరించి మనకు తెలియజేశారు. మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పౌరులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలని దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మత వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారానూ నదీ స్నానాల వల్లనూ శాప విమోచకులవటం, దృష్టిలేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనదీ స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ద తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు, కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ద భావశుద్ది అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు, తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం, ఇది కాదు చేయాల్సింది. తలపై ఉన్న నల్లని వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలంటారు. అట్టి తలనీలాలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళన గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదారిద్ర్యం కాదు, గుణదారిద్ర్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవరుచుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొలుచు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
3: చాలా బాగుంది పండిగారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సర్పాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేస్తుంటే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
4: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణిగారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవాని దీక్షలు, సాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కానీ ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగున పడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
3: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థస్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ, పుష్కరాలు, పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్య స్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికి వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
5: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌఘన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థస్నానం విశేషించి మనల్ని అంటే మనలో ఉన్న మూడు శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో మూడుసార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరంత్యనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను, పుణ్యతీర్థాలను దర్శించినా, స్పృశించినా, వాటిలో స్నానం చేసినా, వాటిని కీర్తించినా, కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయః, స్పర్శనం స్నానమేవచ కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు నాలుగు విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. ఒకటి ధర్మరతి ప్రదాలు, ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. రెండవది జ్ఞానప్రదాలు, ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మూడవది భక్తి వైరాగ్య ప్రదాలు, ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. నాలుగవి ముక్తి ప్రదాలు, ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థస్నానాల్లో, తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని, తేజస్సును, ఓజస్సును కలిగిస్తుందని, ఆయుర్వర్ధకమని కూడా ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం నాలుగు విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం భస్మసా స్నానం అవగాహ్యంతు వారుణం ఆపోహిష్టేతి బ్రాహ్మం వాయువ్యం గోరజస్మృతం. ఒకటి భస్మస్నానం అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. రెండవది నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. మూడవది ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. నాలుగవది గోధూళి అని గోరజ స్నానం. ఈ విధంగా తీర్థస్నానం మూడు విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో, ఉషకాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానమని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి, వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు, ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా, అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభా సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన, నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషకాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు, తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజశక్తి ఆవిరవుతుంది, కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో విశేషించి పౌర్ణమి నాడు చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి, కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని, శ్రేష్టమని మన శాస్త్రాలు, ఋషులు పేర్కొన్నారు.
3: బాగుంది గోపాలకృష్ణమూర్తి గారు, చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కాని నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విభత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణ ఇస్తారా?
5: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం. అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేక సార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు. తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరిగా కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హృతయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుళకాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జలచరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథ బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది. సర్వప్రాణుల హితం కోరింది. సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది. విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి, నాణ్యపంధ అయనాయ విద్యతే.
3: చాలా బాగుంది గోపాల కృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
6: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సినున్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. 1 రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు. కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన. ప్రవర్తనకి గుణమే కారణం. గుణము లేని సుతుడు, గురు లేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో పొల్యూషన్. పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు. నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేసిన్ లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావలసినంత వాడుకోవాలి. స్వామికి నీటికేం కొరవా, గంగమ్మనే నెత్తిన ధరించిన ఐశ్వరునికి నీటికి కొరత లేదు. కాని ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి, విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంతపెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది, జనం విపరీతంగా చేరతారు, అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు, పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ల ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జనమంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందన్నమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం ప్రకృతిని ఆదరించాలి, ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం, శబ్ద బ్రహ్మమై శబ్దం బ్రహ్మస్వరూపం, ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్ నామాన్ని స్మరించాలి, సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ధి చేసుకోవాలి, అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి, పవిత్రమైన భగవన్ నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మముహూర్తంలో మనకి నగర సంకీర్తన ద్వారా, ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని, ప్రతి ప్రశాంతి నిలయంలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావకాలుష్యం నుంచి స్వామి చెప్తూ, భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సీ గుడ్ బీ గుడ్ డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు, ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు, అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు, మంచిని చెప్పు, ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు, చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో ఆధ్యాత్మిక సత్సంగాలను ఏర్పాటు చేశారు స్వామి. సేవా కార్యక్రమాల్లో మనుషులు దగ్గరగా మాధవుని చేరే దృక్పథంతో అనేక అనేక సాధనలు మన తెలియజేశారు.
9: చాలా సంతోషం శ్రీమంతులు గారు. స్వామి ఏదైతే ఆచరించి చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులకి కానీ భక్తులకు కానీ అనేక అనేక విషయాలను స్వామి ఆచరించి తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రకృతిని శాసించకుండా, కబళించకుండా ప్రకృతిని ఆరాధిస్తూ సంరక్షిస్తూ వాటి ఫలితాలను ఆస్వాదిస్తూ రాబోయే తరాలకు చక్కని ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని అందించడానికి మనవంతు బాధ్యత ఏమిటి? సాయి భక్తులుగా మన జీవితమే సాయి సందేశంగా ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ స్వామి అనుగ్రహ వాక్యాలను సుస్థిరం చేయడానికి పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి వివరిస్తారా దేవసేన గారు?
10: తప్పకుండా అండి. పర్యావరణ కాలుష్యంలో భాగంగా మానవుని ప్రవృత్తిలో పరివర్తన చెందవలసిన ముఖ్యమైన విషయం కోరికలపై అదుపు. అవసరమును మించి ఏది ఉపయోగించినా ప్రకృతిని కబళించిన వారమే అవుతాం. ఈ విషయంలో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గాలి సమంగా వీచినప్పుడు మాత్రమే కదా మనకు అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈదురు గాలి వీస్తే మనకు సుఖంగా ఉంటుందా? అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా, నాడి కొట్టుకోవడంలో తేడా వచ్చినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఒక లిమిటెడ్ కంపెనీ కనుక మన శరీరానికి ఏది ఎంత అవసరమో పరమాత్మ స్వరూపమైన పంచభూతాల ద్వారా పరమాత్మ మనకు అందించాడు. అవసరాన్ని మించి వినియోగించుకునే హక్కు మనకు లేదు. ముఖ్యంగా పరమాత్మ స్వరూపమైన ఆహారాన్ని అసలు వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వివాహాది శుభకార్యాలలో, పుట్టినరోజు పర్వదినాలలో ఆహారాన్ని ఎంతో వృధా చేస్తాము. ఆ వృధా చేసిన అన్నం ఇంకొకరి ఆకలి తీరుస్తుంది కదా. మన శరీరానికి, మనస్సుకి, శరీరానికి కూడా ఆహారమే ముఖ్యం. ఇంకా ధనం. ధనం దైవస్వరూపం. ధనాన్ని వృధా చేయటం చెడ్డ పని మాత్రమే కాదు, పాపం కూడా. ధనమును వృధా చేయటం ద్వారా చెడు గుణములకు, చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసలమవుతామంటారు స్వామి. ముఖ్యంగా ఇంకా మన శక్తిని అసలు వృధా చేయరాదు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఎంత మాత్రమూ ఎన్నడూ దుర్వినియోగం చేయరాదంటారు స్వామి. చెడు దృష్టితో చూస్తే కన్నుల నుండి సూర్యుడు దూరమవుతాడు, తద్వారా దృష్టిని కోల్పోతాడంటారు. కనుక శక్తిని దుర్వినియోగం చేయటం వలన వ్యక్తి బలహీనమై తొందరగా కోపం రావడము, ద్వేషం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి దైవం ప్రసాదించినటువంటి వరం. విద్యుచ్క్తి కాని, నీరు కాని, ఇవన్నీ కూడా దైవం ప్రసాదించినటువంటి వరాలే. కనుక వీటిని కూడా వృధా చేయకూడదంటారు మన స్వామి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాలం. కాలం కాలస్వరూపాయన మహాకాలాయన మహా స్వామి చెప్తారు. కాలమును వ్యర్థం చేతన చేసిన జీవితమే వ్యర్థమని అంటారు కదా. కనుక అటువంటి కాలాన్ని తన ఆధ్యాత్మిక పరిశీలన కొరకు, ఆత్మ పరిశీలన కొరకు నిరంతరం జాగరూకతతో పరిశీలించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలే కాని ప్రాపంచిక సుఖాల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయరాదంటారు స్వామి. కనుక సాయి భక్తులుగా మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకుని పరమాత్మ స్వరూపాలైన పంచభూతాలను దుర్వినియోగం చేయక ప్రకృతిని ఆరాధిస్తూ పవిత్రంగా ఉండటమే మన యొక్క కర్తవ్యమండి.
9: చాలా సంతోషం దేవసేన గారు. ఈరోజు మరి వక్తలందరూ కూడా మన స్టూడియోకి విచ్చేసి తమ తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు మన వక్తలు సూచించిన విధంగా నడుచుకుంటూ ప్రకృతిని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని రాబోయే తరాలకు కూడా ఆ ఫలాలను అందించడానికి మనమంతా కార్యోన్ముఖులం కావాలి. ఈరోజు జరిగిన ఈ చర్చాగోష్ఠిలో వక్తలు తమ తమ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఏదైతే మనం సృష్టించలేమో, ఏదైతే భగవంతుడు అన్ని ప్రాణుల నిమిత్తం ఏర్పాటు చేశాడో వాటిని వృధాపరచకుండా మనం అనుభవిస్తూ రాబోయే తరాలకు అందించాలి. సాయి భక్తులుగా ఇది మన కర్తవ్యం. మనం ఈ కర్తవ్యాన్ని భావించి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక ధర్మాలను ఆచరిస్తూ మన జీవితం సాయి సందేశంగా మరల్చుకోవాలి. అలాగే ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ ప్రకృతి విభత్సానికి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు స్పందించి విశేషమైన సేవలు అందించాయి. అందరూ వారిని ఎంతగానో కొనియాడారు. శ్రీ పాణిగారు, గోపాలకృష్ణమూర్తి గారు, ఆచార్య శకుంతల గారు, శ్రీమతి దేవసేన గారు మరియు వేమూరి వరప్రసాద్ గారు మన కేంద్రానికి విచ్చేసి తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ చర్చను ముందుకు కొనసాగించినందుకు మీ అందరికీ రేడియో సాయి తిరుపతి కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. విన్నారుగా, ఇదండి మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అనే అంశంపై జరిగిన చర్చ. మీరు ఈ కార్యక్రమంపై సూచనలు, సలహాలను మాకు తప్పక తెలియజేయగలరు. మరికొద్ది క్షణాల్లో మరో చక్కని కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
11: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్ల చే నిర్వహింపబడిన చర్చా గోష్ఠి వింటారు. చర్చాంశం డయేరియా.
1: ఓం శ్రీ సాయిరాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేక మానవుడు ఏ పని కూడా చేయలేడు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అనేది ఆర్యోక్తి. మనమే ధర్మాన్ని నిర్వర్తించాలన్నా శరీరమే ముఖ్య సాధనమని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్తుంటారు. అందుకనే దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ అంశాన్ని ప్రధానంగా భావించి మానవులలో సాధారణంగా వచ్చే రోగాలు, వాటి నివారణ, జాగ్రత్తలు మొదలైనవి తెలియజేయడానికి రేడియో సాయి ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సాయి ఆరోగ్యవాణి అనే ఈ శీర్షికతో మీ ముందుకి వస్తోంది. ఇందులో నిపుణులైన డాక్టర్లు ఈ సామాన్య రోగముల గురించి మనకు అవగాహన కలిగిస్తారు. ఈరోజు మన చర్చాంశం అతిసారం లేదా డయేరియా. దీని గురించి మనకి అవగాహన కలిగించడానికి శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో ఫిజీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ రామేశ్వరయ్య గారు, అలాగే పీడియాట్రిషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ గోపీకృష్ణ గారు మనతో ఉన్నారు. నేటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది శ్రీ శ్రీధరమూర్తి గారు. వీరు యూనియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్ గా రిటైర్ అయి గత 18 సంవత్సరాలుగా స్వామి సేవలో ఉన్నవారు. డాక్టర్ రామేశ్వరయ్య గారు, రేడియో సాయి స్టూడియోకి మీకు స్వాగతం.
2: సాయిరామ్.
1: డాక్టర్ గోపీకృష్ణ గారు, మిమ్మల్ని కూడా రేడియో సాయి స్వాగతిస్తోంది.
3: సాయిరామ్.
1: అలాగే శ్రీధరమూర్తి గారు, మీకు కూడా మా హార్దిక స్వాగతం.
2: సాయిరామ్.
1: ఇక శ్రీధరమూర్తి గారు, కార్యక్రమాన్ని ఆరంభిద్దామా?
2: అలాగేనండి. ముందుగా భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రోతలందరికీ సాయిరాం తెలుపుకుంటున్నాను. ఈనాటి చర్చాంశం అతిసారం లేక డయేరియా. దీనినే విరేచనాలని, భేదులని కూడా వివిధ ప్రాంతాల్లో పిలుస్తుంటారు. కొన్నిసార్లు ఈ విరేచనాలతో పాటుగా వాంతులు కూడా జతగా ఉంటాయి. అయితే మన చర్చ ప్రారంభించే ముందుగా డాక్టర్ గోపీకృష్ణ, అసలు ఈ అతిసారం గురించి ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ప్రజల ఆరోగ్యం మీద, దేశ ప్రయోజనాల మీద ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎంతవరకు ఉందంటారు?
3: మొట్టమొదట స్వామి పాదపద్మాలకి నమస్కరిస్తూ, ఈరోజు మనము అతిసార వ్యాధి గురించి చర్చించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాము. దీని యొక్క ఇంపార్టెన్స్, అంటే మనం ఎందుకు ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఎస్పెషల్లీ పిల్లల్లో తీసుకుంటే అతిసార అనేది చాలా సాధారణమైందండి. అంటే చాలా మంది పిల్లల్లో ఇది గమనిస్తుంటాం, పెద్దవాళ్లలో కూడా ఉంటుంది. కానీ పిల్లల్లో ఇది ఎందుకు, దీని గురించి ఇంత మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే, ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా, అంటే ప్రమాదకరమైన స్థితికి తీసుకుపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకు అని అంటే, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వీళ్ళకి శరీరంలో సరిపడేంత నీళ్లు కానీ, ద్రవాలు లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. సో వేదులు వచ్చినప్పుడు శరీరంలోంచి నీళ్లు అనేవి వెళ్లిపోవడం వల్ల వీరికి ఆ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. ఇదే కాకుండా వీళ్ళకి బాడీ సర్ఫేస్ ఏరియా, అంటే శరీరం చిన్నగా ఉండడం వల్ల ఈ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఇదే కాకుండా వీళ్ళకి నీళ్ల కోసం ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడతారు. అంటే బిడ్డకి కనుక దాహం కానీ ఏదన్నా బేదులైతే వాళ్ళంతటా వాళ్ళు తాగలేరు. వారికి తల్లిదండ్రుల మీద ఆధారపడడం వల్ల, సపోజ్ వారికి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారికి డీహైడ్రేషన్, ఈ డ్యామేజ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం, అవగాహన అంటే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఉండదు తల్లిదండ్రులకు. కానీ కొన్ని విషయాలలో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వీళ్ళకు కూడా ఉండకపోవడం వల్ల బిడ్డకి అతి త్వరగా ప్రమాదకరమైన స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సో అందుకోసము ఇది ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఇక ఇది మనం స్టాటిస్టిక్స్ ఇక్కడ గణాంకాలు తీసుకుంటే, మన ఇండియాలో దాదాపుగా ప్రతి సంవత్సరం కేవలం అతిసార వ్యాధితోనే 150,000 మంది పిల్లలు చనిపోతున్నారు అన్నమాట. ఇక మనము సంవత్సరం లోపల పిల్లల్ని తీసుకుంటే దాదాపు 10% మంది చావులకి ఇది కారణమవుతుంది. అలాగే 4 సంవత్సరాల లోపల పిల్లల్ని తీసుకుంటే 14% వరకు వాళ్ళలో జరుగుతున్న మరణాలకి ఈ అతిసార అనేది ఇంపార్టెంట్ కాజ్ అన్నట్టు. సో ఇది ఇంత ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ మరణాలు మనం నివారించవచ్చు చిన్న నాలెడ్జ్ తోని, చిన్న ఇంటర్వెన్షన్ తోని మనం ఇవన్నీ నివారించవచ్చు, ఏం పెద్ద ఖర్చు కూడా కాదు. సో దానికోసమని పిల్లల్లో ఏంటిది కష్టము, ఎలా దీన్ని మనం తట్టుకోవాలి, ఎలా దీన్ని మనము ట్యాకిల్ చేయాలి అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
2: మీరు చెప్పిన గణాంకాలను బట్టి చూస్తే ఈ అతిసార వ్యాధి మేము ఊహించిన దానికన్నా తీవ్ర స్థాయిలో ఉన్నట్లే అర్థమవుతోంది. డాక్టర్ రామేశ్వరయ్య గారు, మీరు ఫిజీషియన్ గా పెద్దవారికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు కదా, మీరు చూసిన వాటిలో అవుట్ పేషెంట్ విభాగంలో గాని ఇన్ పేషెంట్ లో గాని ఈ డయేరియా కేసులు ఎంత తరచుగా చూస్తుంటారు?
4: పెద్దవారిలో అతిసార వ్యాధి గురించి మాట్లాడే ముందు జీర్ణకోశ వ్యాధుల నిపుణులంటే అతిసార వ్యాధి అంటే ఏమి అని నిర్వచించిన విషయాన్ని తెలుపుతానండి. రోజుకు 200 గ్రాముల కంటే ఎక్కువ పరిమాణంలో మల విసర్జన జరిగిన దానికి డయేరియా అనే పదం వాడాలని జీర్ణకోశ వ్యాధుల నిపుణుల నిర్వచనం అండి. అందుకొరకే ఈ వాల్యూమ్ ఆఫ్ ది మల విసర్జన గురించి కూడా కొలిసి దానివల్ల చికిత్సలో కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా వారి అభిప్రాయం అండి. ఈరోజు మనం మాట్లాడేది ప్రత్యేకించి అక్యూట్ డయేరియా గురించేనండి. అయితే పెద్దల్లో క్రానిక్ డయేరియాతో వచ్చేవారు కూడా ఎక్కువేనండి. అయితే వాటికి వివిధ రోగాల్లో వివిధ కారణాలు ఉండొచ్చు, కానీ క్రానిక్ డయేరియా గురించి ఈరోజు ఏం మాట్లాడటం లేదు. ఓన్లీ అక్యూట్ డయేరియా గురించే ఈరోజు వివరంగా మాట్లాడతామండి. ఇంకా మా జనరల్ హాస్పిటల్ సత్యసాయి జనరల్ హాస్పిటల్ పుట్టపర్తిలో ఉండే ఇన్ పేషెంట్స్ లో యూజువల్ గా సీజనల్ మార్పు చెందినప్పుడు మధ్య మధ్య వచ్చే రోగుల సంఖ్య చూస్తే ఈ డయేరియాతో వచ్చి ట్రీట్మెంట్ పొందేవారు సుమారు 10% కంటే ఎక్కువగానే ఉంటారని మా దృష్టికొచ్చిందండి.
2: బాగుందండి. ఇందాక డాక్టర్ గోపీకృష్ణ ఈ డయేరియా ప్రభావం గురించి చెప్పారు. డాక్టర్ రామేశ్వర గారు, మరి ఇంత ప్రభావాన్ని చూపిస్తున్న ఈ వ్యాధి సంక్రమించే కారణాలేమిటో కూడా కాస్త వివరిస్తారా?
4: అతిసారకు గల కారణాలు ఏమిటి అని వివరాల్లోకి పోయినప్పుడు ప్రధానంగా అతిసార వ్యాధి శీఘ్రంగా వచ్చే విరోచనాలను అతిసార వ్యాధి అంటామండి, అక్యూట్ డయేరియా అంటాము. ఇది ఎక్కువగా సూక్ష్మజీవులతో నిండిన మల విసర్జనతో కలుషితమైన ఆహారం లేక నీరు సేవించటం ద్వారా సంక్రమిస్తుందండి. సూక్ష్మజీవులలో ఎక్కువగా వైరసెస్ ద్వారా వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. బ్యాక్టీరియా, ప్రోటోజువా లాంటి వేరే సూక్ష్మజీవుల ద్వారా కూడా అతిసారం వస్తుంది. అయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి బ్యాక్టీరియా ద్వారా వచ్చే కలరా మరియు ప్రోటోజువా ద్వారా వచ్చే అమీబియాసిస్ అండి. అయితే దీంట్లో చాలా అపాయకర స్థితితో ఎక్కువగా వ్యాపించేది కలరా వ్యాధి అండి. ఇది అప్పుడప్పుడు ఎపిడెమిక్ లేదా పాండమిక్ రూపంలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ ప్రదేశాల్లో వ్యాప్తి చెంది చాలా అపాయ స్థితి కూడా కలిగే అవకాశం ఉంటుందండి కలరా వ్యాధి. దీన్ని మామూలుగా గ్రామాల్లో గత్తెర అని కొన్ని చోట్ల, మారెమ్మ అని కొన్ని చోట్ల కూడా వాడటం విశేషమండి. ఇది చాలా వరకు ఆరోగ్య సంబంధమైన డాక్టర్లకు కానీ హెల్త్ సెంటర్స్ లో పనిచేసే వారికి కూడా తెలిసిన విషయమేనండి. సూక్ష్మజీవుల వల్ల వచ్చే అతిసార సాధారణంగా 10 రోజుల్లోపే తగ్గుముఖం పడుతుంది. 10 రోజుల కంటే ఎక్కువ రోజులు అతిసార ఉంది అంటే వేరే కారణాలు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా యాంటీబయాటిక్స్ లేకపోతే నొప్పులు తగ్గడానికి వాడే బిల్లలు లేకపోతే వేరే వివిధ రకాలైన బిల్లల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ డయేరియా 10 రోజుల కంటే ఎక్కువ బాధపడే వాళ్ళలో ఇది కారణం కావచ్చండి. ఇంకా మనం కారణాల్లోకి వెళ్ళినప్పుడు పెద్దల్లో ప్రత్యేకించి అతిసార రావడానికి వ్యాపించడానికి కొన్ని ముఖ్య కారణాలు వివరిస్తానండి. మామూలుగా సీజనల్ మార్పు వచ్చినప్పుడు ఎర్లీ సమ్మర్ ఇలాంటి సమయాల్లో ప్రత్యేకించి తాగునీటి కొరత ఏర్పడినప్పుడు, కలుషిత ఆహారం భుజించినప్పుడు, కలుషిత పానీయాలు కూల్ డ్రింక్స్ లాంటివి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా యాంటీబయాటిక్స్ లేకపోతే నొప్పులు తగ్గడానికి వాడే బిళ్ళలు లేకపోతే వేరే వివిధ రకాలైన బిళ్ళ

0: లాంటివి తాగినప్పుడు, తర్వాత శరీరానికి వంటనటువంటి ఫుడ్ ఇంటాలరెన్స్ వల్ల వచ్చే ఆహారం భుజించినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయ బజ్జీలు, పానీపూరి, గప్ చిప్, మసాలా అధికంగా ఉండే భోజన పదార్థాలు, కొన్ని రెడీమేడ్ ఆహార పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ సరిగా చేయని నూడిల్స్, అలాగే నిల్వ ఉంచిన లేక పాచిపోయిన ఆహారాన్ని భుజించట వగైరా కారణాలండి.
1: బాగుంది సార్, చాలా ముఖ్య విషయాలు తెలుసుకున్నాం. డాక్టర్ గోపి, ఈ పిల్లల విషయంలో ఈ వ్యాధికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయంటారా?
2: దీనికి సపరేట్ కారణాలంటూ ఇందాక సార్ వివరించినట్టు చాలా వరకు అవే, కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి పిల్లల విషయంలో. ఇక్కడ మొట్టమొదట చెప్పదలుచుకుంది ఏంటంటే, తల్లిపాలు అనేవి చాలా ముఖ్యం బిడ్డకి, ఎస్పెషల్లీ 6 నెలల లోపల పిల్లలకి, 2 సంవత్సరాల లోపల పిల్లలకి తల్లిపాలు తాగించాలని మనము అడ్వైస్ చేస్తుంటాం. ఏ బిడ్డలకైతే తల్లిపాలు తాగుతున్నారో వారికి బీదులయ్యే ఛాన్సెస్ దాదాపు లేనట్టే. తల్లిపాలు తాగించకపోవడం అనేది ఇంపార్టెంట్ కాజ్, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి, 2 సంవత్సరాల 6 నెలల లోపల పిల్లలకి. ఇంకా అది కాకుండా తల్లిపాలు బదులు పాల బుడ్డీలు పెడుతుంటారు, బాటిల్ ఫీడింగ్ అనేది, అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యాక్చువల్గా మనము పాల బుడ్డీలు అనేది ఎంకరేజ్ చేయటం లేదు, చాలా మంది తెలియక ఇస్తుంటారు, అదొకటి ఇంపార్టెంట్ కాజ్. ఇందాక సార్ చెప్పినట్టు కలుషితమైన చేతులు కానీ, అంటే తినటం వల్ల నీళ్లు కానీ పాలు కానీ, మనకు మలమూత్రంతో కంటామినేషన్ అయినటువంటి ఈ పదార్థాల వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. ఇంకా పిల్లల్లో పెక్యులర్ ఏమిటంటే, ఈ 6 నుంచి 8 నెలల వయసులో పిల్లలు పాకటం మొదలు పెడతారు, అప్పుడు ప్రతి వస్తువు నోట్లో పెట్టుకోవటం అనేది వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ వస్తువు పెట్టుకోవడం వల్ల బీదులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చేతులు కడుక్కోలేకపోవడం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ప్రతిదీ ఆహారం తీసుకోవటం కానీ, చేతులు కడగటం కానీ, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రం పరచుకోవటం కానీ, ప్రతిదీ వాళ్ళు తల్లి మీద ఆధారపడతారు. కనుక ఇక్కడ తల్లికి కనుక అవగాహన లేకపోవటము, శ్రద్ద లేకపోవటం వల్ల పిల్లలకి ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా ఇదే కాకుండా సార్ చెప్పినట్టు ఎండాకాలం పూట విపరీతమైన వేడి వల్ల వారికి ఏమైతుంది, పిల్లలకి దాహం వేసి ఏ నీరు పడితే ఆ నీరు తాగేస్తారు, ఏది ఉంటే అది. సో దానివల్ల కూడా ఇంపార్టెంట్ కాజ్ అది బీదులు అతిసార రావడానికి. ఇంకా టీకాలు సరైన సమయంలో ఈ మీజిల్స్ అనేవి వేయించకపోవటం కూడా కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కారణాలు తీసుకుంటే మనము మోస్ట్ కామన్ కాజ్ బీదులకి వైరస్ ఏనండి పిల్లలు దాదాపుగా, బ్యాక్టీరియల్ అంటే సూక్ష్మ క్రిములు ఇవి, బ్యాక్టీరియాలు వేరేవి అని కొంచెం రేర్ కండిషన్స్.
1: చాలా చక్కని విషయం చెప్పారు. ఈ అతిసారం లేదా విరేచనాలు అనేవి నిజానికి ఇంటింటి సమస్య. సాధారణంగా వ్యాధి వచ్చిన తర్వాత 1-2 రోజులు ఇంటి వైద్యం ప్రయత్నించడం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంటుంది. అసలు ఈ వ్యాధి వచ్చిన వారిలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రత్యేకించి ఎటువంటి లక్షణాలు కనబడితే ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెంటనే సంప్రదించాలి అన్న విషయాలపై అవగాహన కల్పించండి డాక్టర్ గోపి కృష్ణ.
2: తప్పకుండా అండి. మొట్టమొదట లక్షణాలు తెలుసుకునే ముందు అతిసారాలో ఇందాక మనకి ఏమేమి రావచ్చు అంటే, బిడ్డకి విరోచనాలే కాకుండా అంటే బీదులే కాకుండా వాళ్ళకి వాంతులు, దాంతోపాటు జ్వరము లేదా కడుపు నొప్పి కూడా రావచ్చు అన్నమాట. ఇంకా మనము ఈ బీదులు లేదా విరోచనాలు అనేవి తీసుకుంటే వయసు బట్టి దీని నిర్వచనం మారిపోతుంటుంది, ఎందుకంటే 6 నెలల లోపల ఉన్న పిల్లలు, తల్లిపాలు తాగుతున్న పిల్లలకి 10 నుంచి 20 సార్ల బీదులైనా కూడా అది నార్మల్ అయినట్టు, అది డిసీజ్ కాదన్నమాట. ఇంకా యూజువల్ గా 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల పిల్లలకి చాలా సార్లు బీదులయ్యే అవకాశం ఉంది. మనము ఎలా దీన్ని డెఫినేషన్ చేసుకోవచ్చు అంటే, రోజు పోయే దానికంటే ఎక్కువగా నీళ్లుగా బీదులు పోతే దాన్ని మనము అంటే విరోచనాలు అయితే దాన్ని మనము సిగ్నిఫికెంట్ గా ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు అన్నమాట. లేదా కొన్నిసార్లు రోజుకి 3 సార్ల కంటే ఎక్కువ, 24 గంటల్లో 3 సార్ల కంటే ఎక్కువ సార్లు వెళ్లినా కూడా అది డెఫినేషన్ ప్రకారము బీదులని అంటాము. కానీ అబ్సల్యూట్ నెంబర్ ఒకటి, ఇక్కడ లెక్కలు ముఖ్యం కాదు, 2 సార్ల 10 సార్ల 20 సార్లు అనేది కాదు, ఓవరాల్ బిడ్డని క్లినికల్ పిక్చర్ ముఖ్యం అన్నట్టు. ఇంకా యాక్చువల్ గా ఏమైతుంది మనకి అతిసారాలు అంటే, మనకి శరీరంలో ఉండే నీరు అంటే రక్తంలో ఉండే నీరు అంతా బీదుల రూపంలో బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దానివల్ల శరీరంలో నీళ్లు తక్కువ కావడం వల్ల డీహైడ్రేషన్

0: కండిషన్ వస్తుంది అన్నట్టు. ఈ డీహైడ్రేషన్ అనేది చాలా డేంజరస్, ఇమీడియట్ గా బిడ్డ చనిపోవడానికి కారణం డీహైడ్రేషనే. అలాగే కాకుండా ఈ వేదుల వల్ల శరీరంలో ఉండే ఇంపార్టెంట్ లవణాలు అంటే సోడియం కానీ పొటాషియం కానీ బైకార్బోనేట్స్ కానీ కొన్ని విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా వెళ్లిపోతాయి అన్నట్టు శరీరం నుంచి. ఇది ఒక పెద్ద సునామీ లాగా అన్నట్టు, తుడిచిపెట్టుకుపోయినట్టు శరీరంలో ఉన్న ముడి పదార్థాలన్నీ వెళ్లిపోతాయి బయటికి. దానివల్ల పౌష్టికాహార లోపంకి పోయే ప్రమాదం ఉంది, అంటే మాల్ న్యూట్రిషన్ అంట. ఇవి రెండు, డీహైడ్రేషన్ మాల్ న్యూట్రిషన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ డేంజర్ ఫీచర్స్. ఇంకా మనకి లక్షణాలు తీసుకుంటే పిల్లలకి అతిసార వల్ల కళ్ళు గుంటలుగా ఉండటము, కళ్ళు ఇంకిపోయి ఉంటాయి, డల్గా ఉండటము, బిడ్డ చిరాకుగా పరిసరాలను గమనించకుండా మత్తుగా పడుకొని ఉండటము, లేదా నీరిస్తే ఆపగా నీళ్లు తాగేస్తారు ఎందుకంటే దాహంగా ఉంటుంది కనుక బాగా దాహంగా ఉండటము, ఇంకా ముఖ్యంగా మూత్రం పోయకపోవడం, శరీరంలో నీళ్లు లేవు కనుక మూత్రం అనేది పోయేవాళ్ళు, అది తక్కువ కావచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు, ఇంకా వారి నోరు నాలిక ఇవన్నీ లోపల ఎండిపోవటము, మనము చర్మం మీద వాడి పొట్ట మీద ఇట్లా గిచ్చి చూస్తే మర్తపడి ఉంటుంది, యూజువల్ గా పిల్లలకి అది నార్మల్ అయిపోతుంది సెకండ్స్ లో, కానీ శరీరంలో నీళ్లు తక్కువ ఉన్న పిల్లలకి ఇది మెల్లిగా వెళ్తుంది అన్నట్టు, మర్త చాలాసేపు ఉంటుంది. ఇవి లక్షణాలు. ఇవే కాకుండా వాంతుల వల్ల మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బాగా నీరు శరీరం నుంచి వెళ్లిపోతుంది పైనుంచి నోటి ద్వారా, దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ కూడా మనకి కోల్పోతాం అన్నట్టు. ఇదే కాకుండా నోటి ద్వారా ఏ ఆహారం తీసుకోవడం కూడా వీలు పడదన్నట్టు. ఇది కాకుండా జ్వరం వస్తుంది సాధారణంగా చాలా మంది పిల్లలకి, అతిసారాలు జ్వరం కూడా ఉండొచ్చు. దీనివల్ల బిడ్డకి ఏమి తినాలని అనిపించదు, శక్తి అంతా ఖర్చు అవుతుంది, అంటే కెటబాలిజం అంటాం, శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా అయిపోవటం జరుగుతుంది. సో వాళ్ళకి ఆకలిగా లేకపోవటము, తినకపోవటము, తిన్నది పొట్టులోంచి లోపలికి వెళ్ళకపోవటము, పైగా శరీరంలో ఉన్నదంతా బయటకు వెళ్ళిపోవటం, సో ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు అక్యూట్ డీహైడ్రేషన్ కి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకి ఇవన్నీ అతిసారాలు, కొన్నిసార్లు సపోజ్ రక్తం పడింది అనుకోండి, దాన్ని మనం డీసెంట్రీ అంటాం, అంటే కడుపులో ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. ఇవి రకరకాల లక్షణాలు. ఇంకా సపోజ్ ఇలాగే ఈ సీరియస్ గా అయితే బిడ్డ కోమాకు పోవచ్చు, లేకపోతే భారంగా ఊపిరి తీయచ్చు, ఇంకా పుట్ట బాగా ఉబ్బి ఉండటం, ఈ లక్షణాలు ఉన్నాయి అంటే చాలా డేంజర్ గా ఉన్నట్టు. ఇంకా ప్రమాదకర సంకేతాలు, ఇందాక మీరు అడిగినట్టు ప్రమాదకర సంకేతాలు అంటే డేంజర్ సైన్స్, ఈ లక్షణాలు రాగానే అతి త్వరగా మనము హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించాలన్నట్టు. ఏమేమి అంటే కంటిన్యూస్ గా వేదులు కావటం విపరీతంగా, ఇంకా గంటకి 3 సార్ల కంటే ఎక్కువ వాంతులైనా, లేదా జ్వరం చాలా తీవ్రంగా రావటం అంటే డల్గా ఉండటం బిడ్డ, లేదా వేదుల్లో రక్తం వచ్చినా అసలు నోటి ద్వారా ఏమీ తీసుకోకుండా ఉండటం, అదే కాకుండా రోజంతా మూత్రం పోయకపోయినా, లేకపోతే మూర్ఛ కాని వాయ కాని రావటం జరిగితే ఈ లక్షణాలు బిడ్డలో గమనిస్తే అతి త్వరగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి.
1: మీరు చెప్పిన చాలా విలువైన విషయాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డాక్టర్ గోపి, మన దేశంలో నమ్మకాలు ఎంత ఎక్కువ ఉన్నాయో మూఢనమ్మకాలు కూడా అంతే ఉంటుంటాయి కదా, మరి ఈ డయేరియా విషయంలో ప్రజల్లో మూఢనమ్మకాలు ఏమైనా మీరు గమనించారా?
0: మీరు అన్నట్టు నమ్మకంతో పాటు మూఢనమ్మకం కూడా ప్రతి చోట మనం ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటాము. ఇక్కడ మన దగ్గర కూడా అవి చాలా గమనిస్తుంటామండి. మన హాస్పిటల్లో ఓపీడీకి వస్తుంటారు తల్లులు బిడ్డల్ని పట్టుకుని. మూఢనమ్మకాలే కాకుండా అపోహలు, అంటే విషయం పరిజ్ఞానం లేకపోవటం వల్ల వస్తుంటారు. దీని గురించి కొంచెం మనం తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు యూజువల్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టు బిడ్డకి 10 సార్ల 20 సార్ల బీదులయ్యాయని తల్లులు చాలా మంది కంగారు పడి వస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నెంబర్ ఒకటే ముఖ్యం కాదు, బిడ్డ ఎలా ఉన్నాడు, మూత్రం పోస్తూ రోజుకి చూస్తూ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి, పరిసరాలు గమనిస్తున్నాడు, నోటి ద్వారా తీసుకుంటున్నాడు అని అనిపిస్తే మనకి 20 సార్లు పోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, అది పెద్ద భయం కలిగించేది కాదు. ఇంకొకటి చాలా కామన్ గా మనం చూస్తుంటాం ఇక్కడ, తల్లులు అంటుంటారు అన్నం తినంగానే బేదులైపోతున్నాయి అని, తిన్నది తిన్నట్టు బయటకు వస్తుంది కదా కనుక మందులు ఇవ్వండి అంటారు. ఇక్కడ ఒకటి విషయం ఏమంటే చిన్నపిల్లల్లో ఇది చాలా నార్మల్ కండిషన్, దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం, అంటే తినంగానే పొట్ట కొంచెము వదులైపోయి బేదులాగా వచ్చేస్తాయి, అది కూడా నార్మలే. ఇంకొంతమంది అంటే పాకే పిల్లలు 1-2 ఇయర్స్ పిల్లలు పట్టుకొచ్చి తిన్నది అరగకుండా వస్తుంది, ఆ పదార్థాలు అలాగే వస్తున్నాయి అంటారు, ఇది కూడా టాడ్లర్స్ డయేరియా అంటాం, దీనికి కూడా అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా కామన్ గా వచ్చేది బేతుల్లో చీము వస్తుంది అంటారు. చిన్నపిల్లల్లో మనము కంగారు పడేది కేవలం రక్తానికే. చీము అనేది నార్మల్, అది మ్యూకస్ సెక్రేషన్, అంటే పేగుల్లో ఉండే ద్రవం అదొక సెక్రేషన్స్. అది కనుక చీము చూసి భయపడాల్సిన పని లేదు. ఇంకా బేదుల రంగు చూసి కూడా భయపడుతుంటారు తల్లు, అంటే ఒకసారి ఎల్లోగా వచ్చింది, ఆకుపచ్చగా వచ్చింది, పచ్చగా వచ్చింది, రకరకాల రంగుల్లో రావచ్చు, గ్రీన్ కలర్ లో కూడా రావచ్చు, అది కూడా నార్మలే అన్నమాట. ఇంకొకటి ఇక్కడ మనము చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ తల్లులో, వాళ్ళు ఏమంటారు, బేదులు ఎత్తున్నాయి సార్, బాగా దప్పికగా ఉంది, నీళ్లు నీళ్లు అడు అని అడుగుతున్నాడు అని అంటారు. ఇది చాలా తెలియకపోవడం వల్ల చేస్తున్నది, ఎందుకంటే దాహమైతే నీళ్లు ఇవ్వాలి, దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏముంది, నార్మల్ అది. కానీ అలా నీళ్లు ఇస్తే ఆ బిడ్డకి ఏమైతుందో అని భయం అన్నట్టు. ఇది కూడా ఒక అపోహ, అనవసరమైన భయం. ఎంత నీళ్లు తాగినా బిడ్డకి ఏమీ కాదు, కొంచెం వాంతి చేసుకున్నా ఏం భయపడాల్సిన పని లేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే, మనం వింటుంటాం లంకణం పరమోషధం అని, అలాగే బేదులైనప్పుడు ఏమి పెట్టకుండా కడుపు మారిస్తే బేదులు వాటింతట అవే ఆగిపోతాయి అని ఒక కామన్ గా అనుకుంటుంటారు. ఇది చాలా తప్పండి, మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటాం తర్వాత. ఆహారం అనేది ఇవ్వకపోవటం తప్పు, కంపల్సరీ ఇవ్వాలి, అన్నం ఇవ్వాలి, ఎంత త్వరగా వాడు తింటే అంత త్వరగా, అది మంచిది. అది ఇంకొకటి కామన్ గా చూస్తాం ఇక్కడ, అన్నం తింటే జ్వరం వస్తుంది అని తల్లులు అనుకుంటారు. ఇది కూడా పూర్తిగా అపోహ మాత్రమే, ఎందుకంటే కోట్ల మంది అన్నం తింటారు, అన్నం తిన్న వాళ్ళందరికీ జ్వరం వస్తే అందరికీ రావాలి, కానీ అలా ఎవరికి రాదు. అంటే అన్నం తినటం వల్ల జ్వరం రాదు, జ్వరం వచ్చినప్పుడు కొంచెం తినడం తక్కువవుతుంది, దాన్ని వాళ్ళు అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కనుక అన్నం తినిపించచ్చు, అన్నం తినటం వల్ల జ్వరం రాదు. ఇంకొకటి వీళ్ళేమనుకుంటారు, బాలింతరాల్ని ముట్టుకుంటే బిడ్డ, బాలింతరాల్ని ముట్టుకుంటే బేదులైతాయనే మూఢాచారం కూడా ఉంది, బిడ్డని దూరంగా పెట్టడము అలా, అది కూడా అర్థం లేదండి. ఇందాక సార్ చెప్పినట్టు అది దానికి ఏం సంబంధం లేదు. ఇంకా ప్రతి బేదికి మందు వాడాలి, అంటే గ్లూకోజ్ బాటిల్, సెలైన్ బాటిల్స్ ఎక్కించాలి, యాంటీబయాటిక్స్ వాడాలి అనే కామన్ ఆలోచన ప్రజలలో అందరి దగ్గర ఉంది. ఇది కూడా చాలా అవసరం లేనటువంటిది, ఎందుకంటే దాదాపు 90-95% వరకు బేదులు బిడ్డలకి గ్లూకోజ్ అనేది సంబంధం లేకుండా నార్మల్ గా నోటి ద్వారా ఆహారం ఇవ్వడం ద్వారానే తగ్గే అవకాశం ఉంది. ఇంకొకటి బేదులు వెను వెంటనే తగ్గిపోవాలనుకుంటారు, అంటే పొద్దున వస్తారు మళ్ళీ మధ్యాహ్నం వస్తారు ఇంకా తగ్గలేదు కదా అనుకుంటారు. బేదులు తగ్గడానికి టైం పడుతుంది, అంటే ఒక రెండు నుంచి మూడు రోజులు ఆ కడుపులో జరిగిన ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేచురల్ ప్రాసెస్, అది 2-3 రోజులు తగ్గే టైం మనం ఇవ్వాలన్నమాట.
1: చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇక డాక్టర్ రామేశ్వరయ్య గారు, మహమ్మారిగా చెప్పుకోదగిన ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఏమిటో చెప్తారా?
2: డాక్టర్ గోపీకృష్ణ గారు ప్రస్తుతం చెప్పినట్టుగా రోగ లక్షణాలు, అపాయం ఎప్పుడుంటుంది, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు రావాలనే లక్షణాల గురించి వివరంగా విశదీకరించారు. అలాంటి లక్షణాలే పెద్దవాళ్లలో కూడా కలగొచ్చు, డిహైడ్రేషన్ స్పెషలీ. అలాంటి టైంలో తప్పనిసరిగా చికిత్స అవసరం పడుతుంది. కనుక చికిత్స గురించి పెద్దల్లోకి వెళ్లేక ముందు, అతిసార వ్యాధికి ప్రధాన చికిత్స ఏమంటే, ఎంత పరిమాణంలో శరీరం నుండి నీరు, లవణాలు, ఇతరత్ర పోషక పదార్థాలు వృధాగా మల విసర్జనలో నష్టపోయావో వాటిని తిరిగి శరీరంలోకి సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. దీని కొరకై WHO వారు ORS పాకెట్స్ ను సేవించవలసినదిగా సూచించారు. WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ORS పాకెట్స్ ను విధిగా సేవించవలసినదిగా సూచించారు. ORS అనగా ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ, ఓరల్ రీహైడ్రేషన్ సల్యూషన్. ఎందుకొరకంటే ఇక్కడ డీహైడ్రేషన్ అవుతుంది కనుక రీహైడ్రేషన్ ఇది. ప్రమాద లక్షణాలు అనగా సివియర్ డీహైడ్రేషన్, అలిగోరియా అంటే మూత్రం తక్కువగా పోయడం ఇట్లాంటివి ఉన్నట్లయితే హాస్పిటల్లో చేర్పించి అవసరమైన IV ఫ్లూయిడ్స్ మరియు మందులు వాడచ్చు. కొన్ని చాలా అరుదైన కేసుల్లో మాత్రమే అవసరమైతే స్టూల్ కల్చర్ చేసి మందులు వాడతామండి.
1: ఈ ORS తయారు చేసే సరైన పద్ధతి ఏంటో కూడా వివరిస్తారా?
2: ORS పాకెట్స్ మామూలుగా 1 లీటర్ నీటిలో కలపవలసిన పాకెట్లు లేదా 200 మిల్లీలీటర్లో కలపవలసిన పాకెట్స్ రెండు సైజుల్లో లభిస్తావండి. వీటిని ఈ ORS పాకెట్స్ ను బాగా కాగబెట్టి చల్లార్చిన నీళ్లలో మొత్తం పాకెట్ ను ఒకేసారి కలపాలండి. ఒక లీటర్ పాకెట్ ను ఒక లీటర్ నీటిలో కలపాలి, 200 ml నీటిలో కలపాల్సిన చిన్న పాకెట్ అయితే 200 ml నీళ్లలో పరిశుభ్రమైన పాత్రల్లో మాత్రమే కలపాలండి. ఈ కలిపిన నీటిని 24 గంటల్లోపే వాడేయాలి. ఈ ద్రావకాన్ని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి త్రాగాలి.
1: ఇక్కడ నాకు ఒక సందేహం వస్తుంది, ఈ ORS ప్యాకెట్ మనకి మార్కెట్ లో దొరుకుతుంటాయి కదా, మీరు చెప్పినట్లు ఈ ORS పౌడర్ ప్యాకెట్ మొత్తం 1 లీటర్ నీటిలో కలపవలసిన అవసరం ఉందంటారా, లేదా మనం సాధారణంగా కొన్ని నీళ్లలో చూస్తుంటాం అవసరాన్ని బట్టి ఒక గ్లాసు నీళ్లలో 1 చెంచాడు పౌడర్ కలిపి తాగుతుంటారు, దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందంటారా?
2: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇది మామూలుగా గ్రామాల్లో తెలియక ORS ప్యాకెట్ ను మళ్లీ వాడుకోవచ్చులే అనే అపోహతో 1 చెంచా కలుపుకొని వాడుకుందాంలే అనుకుంటారు, కానీ దీనివల్ల చాలా చాలా తప్పు విధానం ఇది. ORS ప్యాకెట్ ను సంపూర్ణంగా దానిపైన సూచించినంత పరిమాణం మొత్తం ప్యాకెట్ ను ఎంత పరిమాణం నీళ్లలో కలపాలో తప్పనిసరిగా విధిగా ఒకటేసారి కలపాలండి. ఎందుకొరకంటే లేకపోతే ఆస్మోలారిటీ డిఫరెన్స్ వచ్చి మనకు తీసుకున్న ద్రావం కూడా సరిగా వంటకు పట్టడానికి అవకాశం ఏర్పడదండి. ఇది చాలా ప్రధాన విషయము, చాలా ప్రధాన ప్రశ్న. ఇది కంపల్సరిగా ఒకేసారి కలపడం మాత్రం విధిగా చేసుకోవాలండి.
1: ఇప్పుడు ఆస్మోలారిటీ అనే పదం ఉపయోగించారు, దీనివల్ల సరిగ్గా మనం ఉపయోగించబడే ఏం తేడా వస్తుంది?
2: ఈ ఆస్మోలారిటీ అంటే మనము ఎప్పుడైతే విరోచనాలు అతిగా పోతావో రక్తము లోపల సాంద్రత ఎక్కువవుతుందండి. రక్త సాంద్రత ఎక్కువైనప్పుడు డెన్సిటీ అంటాం, రక్త సాంద్రత ఎక్కువైనప్పుడు ఎప్పుడైతే మళ్లీ ఎక్కువ సాంద్రత తీసుకున్న పానీయం తీసుకుంటే అది అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉండదండి కరెక్ట్ గా. అందుకొరకు సాధ్యమైనంత వరకు తక్కువ ఆస్మోలారిటీ ఉన్న తీసుకుంటే అబ్జార్ప్షన్ ఎక్కువగా జరిగి రీహైడ్రేషన్ జరిగే అవకాశం ఉంటుంది, కనుక మొత్తం ప్యాకెట్ ను ఒకటేసారి కలపాలండి.
1: ఇక ఈ ORS విషయంలో ఎంత పరిమాణంలో తీసుకోవాలి అన్న విషయంపై కూడా కాస్త అవగాహన కల్పించండి.
2: ఈ ORS ఎంత పరిమాణంలో త్రాగాలి అనే విషయాన్ని వచ్చినప్పుడు దీనికి పరిమితి అంటూ లేదండి. ఈ ORS ద్రావకము దాహం తీరేదాకా, విరోచనాలు లేదా అతిసార తక్కువయ్యే వరకు, మరియు మూత్ర విసర్జన మామూలుగా జరిగే వరకు, నీరసం తగ్గే వరకు తప్పనిసరిగా విధిగా త్రాగుతూ రావాలి. ఎక్కువసార్లు తాగినా పర్వాలేదు, నష్టం జరిగేది ఏమి ఉండదు.
1: మంచి విషయం చెప్పారండి డాక్టర్ గోపి. మరి పిల్లల విషయంలో ఈ ORS ఎంతెంత పరిమాణంలో ఏ విధంగా ఇవ్వవచ్చో వివరిస్తారా?
0: తప్పకుండా సార్. ఇక్కడ మనము ఒక చిన్న స్వామి చెప్పింది గుర్తు తెచ్చుకోవచ్చు. స్వామి అంటుంటారు, స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ అని. సో ఇక్కడ మనకి ఈ సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట. ఇది మనము బేదులు మొదలు కాగానే అంటే పిల్లలలో ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, బేదులు రావటం మొదలు కాగానే తల్లి తన బిడ్డకి ORS తాగించడం మొదలు పెట్టాలి. సో అందుకోసము ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కంపల్సరిగా నిత్యావసర మందుల దాంట్లో డబ్బాలో ఈ ORS అనే పుట్లం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ WHO వారి ORS గురించి, మన గడిచిన శతాబ్దంలో రకరకాల మందులు మెడికల్ ఫీల్డ్ లో కనుగొనబడ్డాయి, కానీ వాటన్నిటికంటే ఈ ORS అనేది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ సెంచరీ అని అన్నారు. ఎందుకంటే దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయన్నట్టు. ఒక చిన్న ఉప్పు నీరు చక్కెర కలిసినటువంటి ఈ ద్రవం వల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి.
1: అంటే మనం చూస్తాం చూడండి, పెన్సిలిన్ వీటన్నిటికంటే కూడా ఇది ప్రయోజనకరం అంటారా?
0: అవునండి, గడిచిన శతాబ్దంలో పెన్సిలిన్, రకరకాల యాంటీబయాటిక్స్, డ్రగ్స్ కనుక్కున్నారు, కానీ వాటన్నిటికంటే ఈ ORS వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడబడ్డాయి అనేది ల్యాన్సెట్ అనే ఒక పత్రికలో మనకి ఈ ఆర్టికల్ కూడా వచ్చిందన్నమాట. ఇంకా ఇది మనము ఎంత మోతాదులో తాగొచ్చు, ఎంత ఎలా ఇవ్వాలి పిల్లల్లో అనేది కొంచెం తెలుసుకోవడము ముఖ్యమన్నమాట. ఇక్కడ మనకి ఖచ్చితమైన కొలత అంటూ ఏం లేదండి, బిడ్డకి ఎంత కావాలో అంత. ఇక్కడ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తల్లికి కొంచెం ఓపిక ఉన్న సహనం ఎక్కువగా కావాలి, ఎస్పెషల్లీ బిడ్డకి బేదులైనప్పుడు. చాలా మందికి బేదులైతుంటే ఇమీడియట్ గా తగ్గిపోవాలనే ఆలోచనలో ఉంటారు, ఎందుకంటే అలా నిరంతరం బేదులైతుంటే అది మేనేజ్ చేయడం తల్లికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మనం కొంచెం సహనము ఓపిక వహిస్తే దీన్ని మనము అత్యంత సులువుగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక బిడ్డకి కనుక ఒక బేదు అయితే, ఒకసారి బేదు అయితే ఎంత ఓఆర్ఎస్ తాగించవచ్చు అంటే దాదాపు సగం గ్లాస్ నుంచి ఒక గ్లాస్ వరకు బిడ్డకి తాగించవచ్చు అన్నట్టు బేదైన ప్రతిసారి. అంటే గ్లాస్ అంటే 200 ml అన్నమాట, మామూలుగా అంటే చిన్న టీ గ్లాస్ కాదు, మామూలు పెద్ద గ్లాస్ 200 ml గ్లాస్. గ్లాస్ అది మందము ఓఆర్ఎస్ బేదైన ప్రతిసారి తాగించాలన్నమాట. ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితమైన కొలతలు అంటూ ఏమీ లేవు, వాళ్ళకి ఎంత కావాలంటే అంత తాగొచ్చు. వాళ్ళకి గిన్నెలో పోసి గ్లాస్ లో పోసి వాళ్ళకి ఇస్తూ ఉండటం. ఇంకా ఎంతసేపు తాగించాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టు వారికి మూత్రం మళ్లీ నార్మల్ గా వచ్చేంత వరకు, వారి విపరీతమైన దాహం తగ్గి నార్మల్ గా నీళ్లు తీసుకునేంత వరకు, మళ్లీ బిడ్డ చుట్టుపక్కల అటు ఇటు చూడటము, పరిసరాలు గమనించటము, మళ్లీ నవ్వటము, అలా చేస్తున్నంత వరకు అంటే డీహైడ్రేషన్ ఫీచర్స్ అన్ని పోయేంత వరకు మనం ఇవ్వచ్చు. దాని తర్వాత కూడా ఇవ్వచ్చండి, బేదులు ఆగిపోయిన తర్వాత కూడా మనం ఓఆర్ఎస్ కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే డీహైడ్రేషన్ ప్రివెంట్ చేస్తుంది, ట్రీట్మెంటే కాకుండా ప్రివెన్షన్ కూడా పనికొస్తుంది అన్నమాట.
3: ఇప్పటి వరకు మీరు డయేరియాపై పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు జరిపిన చర్చాగోష్ఠి మొదటి భాగం విన్నారు. రేపు ఇదే సమయానికి ఈ చర్చాగోష్ఠి రెండో

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు సాయితత్వంపై శ్రీ వి భానోజీరావు గారు అందించిన ప్రసంగం మొదటి భాగాన్ని వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారములు. సాయిరాం, నా పేరు భానుజీరావు. నేను ఈ కార్యక్రమంలో శ్రోతలందరితోటి రెండు ముక్కలు పంచుకుందుకి అవకాశమిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరితోటి నా 40 ఏళ్ల స్వామి ప్రసాదించిన జ్ఞానమనండి, అనుభవాలనండి మీ అందరితోటి పంచుకోవాలని చాలా ఆనందంతో మీ ముందుకొస్తున్నాను. నా గురించి కొంచెం చెప్పాలి కనుక, ఓ డాక్టరేట్ ఎకనామిక్స్లో చేసుకుని 27 సంవత్సరాలు సింగపూర్లోను యూనివర్సిటీలో, 7 సంవత్సరాలు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అంటారు అక్కడ పనిచేసి, శ్రీవారు నిర్ణయించిన ప్రకారం 2001 సంవత్సరంలో స్వదేశానికి వచ్చేశాం. నాకు నా భార్యకు 3 పిల్లలు, వాళ్లందరికీ స్వామి ఎంతో దగ్గర. స్వామివారి ఆశీస్సులతో వాళ్లందరూ 5 దేశాల్లోనే ఉన్నారు. ఈ 40 ఏళ్ల బాంధవ్యం ఉందే స్వామితోటి, 40 ఏళ్ల బాంధవ్యం చెప్పుకోవాలంటే 40 ఏళ్లు పడుతుంది. కాని కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితోటి పంచుకుందామని ఆసక్తితో ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మొట్టమొదట మీరు స్వామి దగ్గరికి ఎట్లా వచ్చారు? అసలు స్వామి గురించి చదివి వచ్చారా? ఎవరన్నా తీసుకొచ్చారా? లేకపోతే కుటుంబంలో ఎవరన్నా తీసుకొచ్చారా అంటుంటారు. నిజంగా చెప్పాలంటే, భగవంతుణ్ణి నమ్ముకోవాలి, భగవంతుడి మీద భారం వెయ్యాలి, భగవంతుడితో సన్నిహిత సంబంధం పెట్టుకోవాలి అని మా కుటుంబంలో మా అమ్మ, తాతగారు, మేనమామలు అందరూ చెప్పింది నిజమే గాని, మా కుటుంబం వారందరికీ స్వామి తెలిసింది నాకు స్వామి తెలిసాక. 1966 సంవత్సరంలో మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు మా నాన్నగారు పై ఊర్లు 4 తిరిగి వస్తానని వెళ్ళి, సరి అయిన టైంకి రాక చాలా ఆందోళన పరిస్థితి తెచ్చారు మాకు. ఒక పక్కన పాప పుట్టిందన్న ఆనందం లేకుండా, ఈ 65-70 ఏళ్ల తండ్రి గారు ఎక్కడికో వెళ్ళొస్తానని ఇంకా రాలేదే అన్న బెంగ పట్టుకుంది. అలాంటి క్లిష్ట పరిస్థితి 2వ రోజు వచ్చేసరికి ఒక మహనీయుడు సత్యం శివం సుందరం మొదటి భాగాన్ని తీసుకొచ్చి, మీకు టైం ఉన్నప్పుడు చదువుకోండి అని పెట్టి వెళ్ళిపోయాడు. అమ్మని చూసి, నాయనమ్మని చూసి ఏం మాట్లాడాలో తెలియక, పోనీ ఈ పుస్తకం చదువుకుందామని సాయంత్రం కూర్చున్నాను. సగం పుస్తకం చదివేసరికి నాకు తెలియకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నేను. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారు దేవతాతీర్థ స్వరూపుడు గాని వేరు కాదు అనిపిస్తూ ఆ కళ్ళంటి నీళ్లు వచ్చేస్తున్నాయన్నమాట. సగం పుస్తకంకొచ్చాక నేనొక మొరపెట్టుకున్నాను, స్వామి ఇప్పుడు 10 గంటలవుతోంది రాత్రి, 12 అయినా సరే పుస్తకం చదవడం పూర్తి చేస్తాను. పుస్తకం పూర్తయ్యేసరికి మా నాన్నగారిని ఎలాగైనా తెప్పించరా స్వామి అని మొరపెట్టుకుని పుస్తకం ఆఖరి పేజీకొచ్చింది, డోర్ బెల్ రింగ్ అయింది, మా నాన్నగారు వచ్చారు. ఆ రోజు నుంచి నా ఇష్టదైవం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారు 66లో మా ఇంటికి, మా జీవితాలకి మలుపు తిప్పడానికి వచ్చిన నా స్వామి 1970లో మొట్టమొదట చూశాం. ఆ రోజుల్లో కాస్త కాఫీ, సిగరెట్లు ఇలాంటి వాటి మీద వ్యామోహం ఉన్న రోజులు. ఆ రోజుల్లో పుట్టబర్తిలో నివాసం కూడా కష్టంగా ఉండేది. పొద్దున్నీ సాయంత్రం లోపల వెళ్ళిపోదామని నేననుకుంటాను. నా భార్య మాత్రం ఒక్కమారు శ్రీవారు మన్ని పిలవకుండా వెళ్ళిపోతే ప్రపంచమంతా అడుగుతారు, స్వామి పిలిచారా, స్వామి మాట్లాడారా అని అడుగుతారు. చాలా బాధగా ఉంటుంది. రాత్రిన వెళ్ళిపోదాం, ఈ సాయంత్రం ఉండండి అని పాపం మొరపెట్టుకుంది. నాకు చాలా చికాగ్గా ఉంది. అసలు ఉండాలని లేదు, ఎందుకంటే కాఫీ కావాలంటే బోల్డంత దూరం వెళ్లాలి, సిగరెట్ కాల్చుకోవాలంటే ఆశ్రమం దాటి వెళ్ళిపోవాలట. ఈ నిబంధనలన్నీ చూసి నేను బాధపడుతున్నా, మెల్లిగా ఓర్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం శ్రీవారు మమ్మల్ని పిలిచారు. పిలిచి నాకు చెప్పారు, బంగారు అన్నీ నాకు తెలుసు, నీ కోపం తగ్గించుకో, అంత కోపం మంచిది కాదు అని చెప్పి, ఇక తను నాకు ఇవ్వబోయేవన్నీ ముందుగా చెప్పేసి ఎంతో ఆనందాన్ని పంచి మమ్మల్ని పునీతులను చేసి మళ్లీ మళ్లీ రావాలని ఆశీర్వదించి పంపించారు. సరే, 1974లో నా డాక్టరేట్ అయిపోయింది. ఇండియా వచ్చేదామని నేను, నా భార్య అంతా రెడీ అయిపోయాం. హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. మళ్లీ నా భార్య గారు అన్నారు, ఈ 4 ఏళ్ల తర్వాత సింగపూర్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్ళి లైన్లో కూర్చుని, స్వామి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఆశీర్వదించండి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ తీసేసుకోండి అని నా భార్య చెప్పింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉండి సింగపూర్లో విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉండగానే ఒక పిడుగులాటి వార్త ఏమిటంటే, స్వామి బృందావనంలో ఉండకపోవచ్చు, ఢిల్లీ వెళ్లవచ్చు. విమానంలో కూర్చుని కూడా నా కళ్ళని నీళ్లు ఆగడం లేదు. స్వామి నేను వస్తున్నాను, నాకెవరూ దిక్కు లేరు నువ్వు తప్ప, నువ్వెక్కడికో వెళ్ళిపోతే నిన్ను ఎలా పట్టుకుంటాను స్వామి అని కళ్ళని నీళ్లు పట్టుకుంటుంటే పక్క ప్యాసింజర్లు అడిగేవారు, ఏమండి ఏమన్నా ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, మీరెందుకు కళ్ళని నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే, ఏమి చెప్పేవాణ్ణి కాను, ఏం లేదండి కళ్ళల్లో కొంచెం ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసేవాణ్ణి. కాని బాధగా ఉంది, అయ్యో బృందావన్ వెళ్తే నా స్వామి కనిపించకుండా వెళ్ళిపోతాడా. ఎంతో కష్టపడుతూ వచ్చేసరికి బెంగళూరు దిగ్గానే, ఇవాళ స్వామి ఉన్నారు, రేపు ఉదయం సంగతి తెలియదు అని చెప్పారు. మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకూడదు, డీటెయిల్స్ అన్నీ వివరాలన్నీ చెప్పి. ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ఆ రోజు నా బంగారు స్వామి నాతో మాట్లాడి చెప్పి నచ్చ చెప్పి, నేను వచ్చే అన్నప్పుడు వద్దు గాని ఇప్పుడు రావద్దు, నీకేమీ తెలీదు, నువ్వు అమాయకుడివి, నేను చెప్పినట్టుగా చెయ్యని చెప్పి నన్ను మళ్లీ వెనక్కి వెళ్లమన్నారు. మీ అందరితోటి ఒక్క విషయం మనవి చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోదామనుకున్న మనసుతో వచ్చిన వాడికి అది వద్దు అనగానే చాలా బాధ అనిపించింది. ఎంతో వాదించాను స్వామితోటి, ఆఖరికి తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారంటే నువ్వెవరు చూసుకుందుకి, స్వామి చూసుకోవాలి, అది కూడా డిమాలిష్ చేసేశారు, అది కూడా పోగొట్టేశారు. చాలా విచిత్రమైన వ్యధ ఓ పక్కన, ఇంకో పక్కన నాతో ఇంత టైం గడిపాడు ఆ బంగారు తండ్రి, ఆ దేవదేవుడు అని ఆనందం. ఈ రెండిటి మధ్యన అసలు నాకు అర్థం కాలేదు, ఎందుకు పైదేశం వెళ్లమన్నారు, ఎందుకు మళ్లీ అక్కడే ఉండమన్నారని. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మీదకు వెళుతూ స్వామివారికి దగ్గరవుతూ ఉంటే అప్పుడు తెలిసింది, స్వామి మీ సంకల్పం ప్రకారం జరగాలి తప్ప మాకు సంకల్పం ఉంది అనుకోవడం కూడా పొరపాటు స్వామి. ఆ 1975 నుంచి పూర్తిగా ఈ జీవితం అనేటటువంటి నావకి తనే సారథి, తనే చుక్కాని, తనే నడిపించే స్వామిగా మా జీవితాన్ని అలరించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి, 1984లో ఆ రోజుల్లో మేము ఇండోనేషియాలో ఉండేవాళ్ళమే, ప్రపంచ బ్యాంకుకి పనిచేస్తూ స్వామివారి దర్శనానికి వస్తుంటే ఒక 3 రోజుల నుంచి ఎవరో చెవిలో చెప్పినట్టు స్వామి పరబ్రహ్మస్వరూపుడు, స్వామి పరబ్రహ్మస్వరూపుడు ఎవరో చెప్పినట్టుగా అనిపించేది. నేను పెద్దవాళ్ళని ఎవరినో అడిగాను, ఏమండి పరబ్రహ్మస్వరూపుడు అంటే అర్థం ఏంటని. ఎవరెవరో ఏమిటంటో చెప్పారు, అది చెప్పిన వాళ్ళకి అర్థమైనా లేకపోయినా నాకు మాత్రం అర్థం కాలేదు. కానీ మనసుకి ఎంతో అనిపిస్తుంది నా స్వామి పరబ్రహ్మస్వరూపుడు, అర్థం మాత్రం తెలియదు. సరే పుట్టపర్తి వచ్చాం, దర్శనంలో కూర్చున్నాను, మనసులో అనిపిస్తోంది స్వామి నువ్వు పరబ్రహ్మస్వరూపుడు అంటే అర్థం ఏంటి, నాకెందుకు ఈ మాట వినపడుతోంది అని కూర్చున్నాం. సాయంత్రం 4 గంటలైంది. ఆ రోజు దర్శనానికి స్వామి తలుపు తీసుకుని బయటకొస్తారు అని వెయిట్ చేస్తున్నాము అందరం కూడాను. స్వామికి బదులు విపరీతమైన వర్షం వచ్చింది. ఆ వర్షం ఒక్క క్షణం పడగానే అందరం తడిసిపోయాం. నేను ఇటు అటు చూస్తున్నాను, ఎవరన్నా కొంచెం లేచి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోదామని, కాని ఎవరూ లేవలేదు. నేను 1వ వరుసలోనో 2వ వరుసలోనో కూర్చున్నాను, నేను ముందుగా లేస్తే బాగుండదు, తడిసిపోతున్నాను ఒక పక్క నుంచి, లేవాలనుంది కాని ఎవరూ లేవడం లేదు, స్వామేమో దర్శనానికి ఇంకా రాలేదు. అలా అనుకునే సందర్భంలో స్వామి తలుపు తీసుకుని వరండా మీదకొచ్చి అందరి వైపు చూసి యు గో అన్నారు. నేను ఇటు అటు చూసుకుంటున్నాను, యు గో అన్నారు కదా స్వామి, ఎవరన్నా లేస్తే లేచిపోదామని. ఆడవాళ్లు ముక్త కంఠంతో నో స్వామి అన్నారు. స్వామి మళ్లీ కేకేశారు, యు గో అన్నారు. వీళ్లు మళ్లీ కేకేశారు నో స్వామి అని. స్వామి ఒక పాదం వరండా కిందకి పెడుతున్నారు అని అనిపించేసరికి ఒక్కసారి వర్షం ఆగిపోయింది. శ్రోతలందరూ అర్థం చేసుకోవాలి, వర్షం అలా ఆగదు. పెద్ద వర్షం ఆగడానికి కూడా టైం పడుతుంది. ఒక్కసారిగా ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే స్వామి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి తండ్రి, బ్రహ్మ సృష్టికి బ్రహ్మవైన పరబ్రహ్మవి తండ్రి, నాకు అర్థమైంది తండ్రి, ఈ ఉండేటటువంటి దిక్పాలకులు చంద్రుడు సూర్యుడు అన్ని గ్రహాలు వర్షదేవుడు అందరూ నీ అధీనంలో ఉన్నారు స్వామి, నీ కాలు కిందన పెడితే ఎక్కడ తడుస్తుందో అని వర్షదేవుడు వెంటనే ఆగక తప్పలేదు స్వామి అనుకుని ఆనందిస్తున్నాను. ఆ రోజు దర్శనం బ్రహ్మాండం తడిసిపోయిన ఉత్తరాలన్నీ తీసుకున్నాడు నా బంగారు తండ్రి, ఒక్క ఉత్తరం ఆపకుండా అన్నీ తీసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆ వరండా మీదికి మళ్లీ తన కాలు పెట్టి 2 కాళ్ళు జోడించేసరికి ఎక్కడుందో ఆగిన వర్షం మళ్ళీ పడిపోయింది, ఒక్కసారి పడిపోయింది. ఇది ఒక వ్యక్తికిచ్చిన అనుభవం కాదు, నా స్వామి ఆ రోజు కూర్చున్న భక్తులందరికీ ఇచ్చిన అనుభవం. ఇలాంటిది ఒక్కొక్కసారి ఆ స్వామివారు ఎందుకు చేస్తారంటే వారి నిజతత్వం మనందరం అర్థం చేసుకోవాలని, మనందరం ఆకట్టుకుని మనసు నిండా నింపుకుని స్వామి మాతో మాట్లాడినంత మాత్రాన, మాతో హాస్యాలాడినంత మాత్రాన నువ్వు మామూలు కాదు స్వామి, ఆ అంగీ పట్టుకుని నడిచే స్వామివే గాని పరబ్రహ్మ స్వరూపుడి స్వామి, రూప నామ రహిత పరబ్రహ్మ స్వరూపాన్ని స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఆ బ్రహ్మాండమైన అనుభవం ప్రసాదించారు నా బంగారు తండ్రి నా స్వామి. ఇంకొక అనుభవం చెప్పాలి, 40 ఏళ్ల అనుభవాలంటే 40 ఏళ్లు పడుతుంది చెప్పుకుందుకి, కాని ఇంకొక విషయం చెప్పాలి. చాలా మంది మనతో చెప్తూ ఉంటారు, నేనేమో ఈ సేవ చేశాను స్వామికి, ఆ సేవ చేశాను, నేను స్వామికి ఇది ఇచ్చాను, నేను స్వామికి అది ఇచ్చాను, నేను ఈ డొనేషన్ ఇచ్చాను అంటూ ఉంటారు. ఎప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, స్వామివారు మనకి ఇచ్చిన ప్రసాదంలో ఓ అణువంత మనం ఇస్తాం స్వామివారికి. ఎవ్వరు స్వామి తనకి ఇచ్చింది అంతా ఇచ్చాడు. దీనికి ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒకసారి నేను జకార్తా నుంచి స్వామిని చూడ్డానికి రావడం కోసం ప్రయత్నం చేసే సంబంధంలో ఆ సందర్భంలో ఏదన్నా ఒక చిన్న వస్తువు కొనాలి స్వామికి, తను తీసుకోవడం చాలా కష్టం కాని ప్రయత్నించాలి అనుకుని ఓ షాప్కెళ్లాను. నేను జేబులో పెట్టుకుని నేను పెట్టుకున్న నిబంధన ఒక 100 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాను. తీరా షాప్కెళ్ళాక 300 డాలర్ల వస్తువు ఒక్కటే ఉంది ఆ షాప్లో. అది నా స్వామికి అన్న దాని మీద రాసినట్టుగా ఉంది. ఇది స్వామికి చాలా సంతోషిస్తారనిపించింది. కాని నేను పెట్టుకున్న నిబంధన ప్రకారం 300 ఖర్చు పెట్టకూడదు, 100 ఖర్చు పెట్టాలి. ఆ 100కి 200కి వచ్చేవి ఏమీ బావులేవు, భగవంతుడికి ఇచ్చేటటువంటి వస్తువుల్లా కనిపించలేదు. చాలా నిరాశతో బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీసుకి వెళ్లగానే మా కార్యదర్శి గారు, సార్ వాషింగ్టన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పారు. ఆ ఉత్తరం ఏంటంటే ఎలవెన్స్ 300 డాలర్లు ఈ నెల 1వ తారీఖు నుంచి పెరిగింది అని వార్త. కలవలవల కళ్ళంటు నీళ్లు పెట్టుకుని, స్వామి నువ్వు నాకిస్తున్నావు గాని నేను నీకేమిస్తాను స్వామి అనుకుని అర్థం చేసుకుని వెంటనే వెళ్లి ఆ ప్రెజెంట్ తెచ్చి, ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఎవరికిస్తున్నారో అర్థం చేసుకోవాలి శ్రోతలు. అన్నం పెడుతున్న అమ్మకి ఓ మెతుకు పిల్లలు పెడతారు కదా, అదే విధంగా మనకి స్వామిచ్చిన దాంట్లో ఎక్కడో 1000వంతో 1 కోటవంతో 1 లక్షవంతో మనం ఇస్తాం గాని ఏదో భగవంతుడికి మనం ఇచ్చాము భగవంతుడికి మనం ఇచ్చేశాము అనుకుంటే చాలా పొరపాటని నాకు ప్రత్యక్షంగా స్వామి ఈ పాఠం ద్వారా చెప్పారు. ఇచ్చేది నేను బంగారు, నువ్వు నాకిచ్చింది ఎందుకంటే నీ ఆనందం కోసం అని చెప్పారు. ఈ అనుభవంలో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి 41 సంవత్సరాలంటున్నారు, ఎంతో అనుభవాలంటున్నారు, అసలు స్వామి తత్వాన్ని మీరు ఏం అర్థం చేసుకున్నారండి, మీకేం తెలిసింది ఈ ప్రత్యక్ష అనుభవాల్లో? పుస్తకాల్లో ఉన్నది కాదు, మస్తకంలో ఉన్నది స్వామి అంటుంటారు కదా. చదువు పుస్తకాల్లో ఉంటే కాదు, మస్తకంలో ఉండాలంటారు. మీరు ఏం ఆకట్టుకున్నారండి స్వామి గురించి? సరే పరబ్రహ్మ స్వరూపుడన్నారు, అందరికీ అన్నీ ఇచ్చే భగవంతుడన్నారు, బాగుంది, ఇంకా ఏం నేర్చుకున్నారు? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, స్వామి ప్రతి భక్తుడితోటి ఒక విచిత్రమైన బంధం పెట్టుకుంటారు. నా ప్రార్థన ఏంటంటే శ్రోతలకి, ఆయనకి అదైంది నాకు అవలేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. నేను చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, అలా వాడికి అలా అయింది కనుక నాకు ఇలా చేస్తారేమో అని అనుకోవద్దు. మీ బంధాన్ని డైరెక్ట్గా నిశ్చితంగా స్వామివారితో పెట్టుకోండి. ప్రతి వారికి స్వామివారితో ఒక వినూత్నమైన ఏకైక బంధం తప్ప ఇది ఏదో ఓ సంఘంలోనూ సమాజంలోనూ ఉండేటటువంటి బంధం కాదు. అందుకే నేను నేర్చుకున్నది ఏంటంటే, స్వామివారు ఇంటర్వ్యూ రూములో ప్రేమస్వరూపుడు, ఉపన్యాసాలిచ్చేటప్పుడు ధర్మస్వరూపుడు. మీరు వెళ్ళి, స్వామి నేనిది వదలలేకపోతున్నాను అని ఇంటర్వ్యూ రూంలో అన్నారనుకోండి, పర్వాలేదులే నేను చూసుకుంటానన్నారనుకోండి, ప్రపంచం అందరికీ మీరెవ్వరూ ఇది వదలక్కర్లేదు అని చెప్పకూడదు. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు కాఫీ తాగడం మానేయలేకపోతున్నారు, డాక్టర్లు చెప్పారు కాఫీ తాగకు అని, కానీ కాఫీ మానేయలేకపోతున్నారు. ఇంటర్వ్యూ రూంలో చెప్పొచ్చు, స్వామి నేను కాఫీ తాగడం మానలేకపోతున్నాను స్వామి అంటే పర్వాలేదులే అన్నారనుకోండి, మీరందరూ ఇంకెక్కడికి వెళ్లి ఉపన్యాసాల్లో నాతో స్వామి చెప్పారు కాఫీలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ రూంలో శ్రీవారు ప్రేమస్వరూపులు, అది మీకోసం, ఆ ప్రేమంతా మీకోసం. మీరు మరొకరికి ఇది చెప్పుకుని ఇంకక్కడి నుంచి సిద్ధాంతాలు నిరూపించడానికి మాత్రం కాదు. అందుకే ఉపన్యాసాల్లో శ్రీవారు చెప్పింది ప్రపంచ ధర్మ సంస్థాపన కోసం చేస్తున్నది, ప్రపంచం కోసం చెబుతున్నది. అది ముఖ్యంగా అందరి కోసం పంచుకోవలసింది. స్వామి రాసింది, స్వామి ఉపన్యాసాల్లో చెప్పింది, ఇంటర్వ్యూ రోల్లో చెప్పింది, కేవలం మన బంధుత్వం మన కోసం చెప్పింది. అది ఒకటి నేర్చుకున్నాను. రెండోది ఏం నేర్చుకున్నానంటే, మేము ఆర్థిక శాస్త్రంలో చెప్తాము, ఎంతో కష్టపడి ఎన్ని ప్రణాళికలు చేసినా ఎక్కడో లోపాలు వస్తుంటాయి. కారణం ఏంటంటే, ఒక 50 మంది ఆఫీసర్లు, ఒక 60 మంది నాయకులు, వీళ్ళందరినీ కట్టుకట్టుగా పెట్టడం కష్టమవుతుంది. దాన్ని మేము ఇంగ్లీష్లో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అంటాం. భగవంతుడి సృష్టిలో, స్వామివారి సంకల్ప సృష్టిలో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. మీ అందరి అనుభవాలు చూసుకోండి. కావస్తే ఎవరినో కలవాలనుకుంటారు స్వామి, వాణ్ణి కలవాలి స్వామి అనుకుంటారు, వాడు ప్రత్యక్షం అవుతాడు. స్వామి ఈ పుస్తకం నాకు లేదని స్వామి అనుకుంటారు, ఆ పుస్తకం వస్తుంది. కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అన్నది లేనిది నా స్వామివారి సృష్టి. ఎంచేతంటే, ఈ జగన్నాటకానికి సూత్రధారి, పాత్రధారి, రచయిత ఆ బంగారు తండ్రి కనుక. స్వామి కిందటి స్నాతకోత్సవంలో, ఇండోర్ స్టేడియంలో స్నాతకోత్సవంలో ఒక్క మాట డైరెక్ట్గా అన్నారు, మీరందరూ నా అంశ అన్నారు. అంతకంటే నిర్దుష్టంగా చెప్పే భగవంతుడు ఎక్కడా లేడు. మీరందరూ నేనే, మన స్వామి ఒక్కరే, ఐ అండ్ యు ఆర్ వన్ అంటారు. ఐ అండ్ యు ఆర్ వన్. అంతేగాని నీకు నాకు తేడాలున్నాయి, నువ్వు భగవంతుడివి కాదు, నేను భక్తుడిని కాదు అని ఏం చెప్పలేదు. అయితే మనందరం ఆలోచించుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే, యావత్ సృష్టిలోనూ నా స్వామి ఉన్నారు కనుక నా స్వామి దగ్గర నేను ఎలా నడుచుకుంటానో, సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటి దగ్గర అలా నడుచుకోవాలి. ఆ నడుచుకునేటట్టుగా నాకు శక్తిని యుక్తిని ఈ స్వామి అని దండం పెట్టుకోవాలి. ఉన్నమాట చెప్తున్నాను, ఇది నాకు తెలుసు. ప్రతి వ్యక్తిలోనూ స్వామిని చూడాలని, ఎలా చూడాలి, ఎలా నడుచుకోవాలి అన్నది ఇంకా మెల్లిమెల్లిగా నేర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాను. నాకింకా పూర్తిగా సాధ్యం కాలేదు. కాని మనందరం నేర్చుకోవాల్సిందల్లా అదొక్కటే పాఠం. ప్రతి వారిలోనూ ఆ పరబ్రహ్మస్వరూపుడైన సత్యసాయి అంశ మాత్రమే ఉంది. ఎందుకంటే తనే చెప్పారు, తనుకు ఆ స్నాతకోత్సవంలో తనెంతో ముద్దుగా చెప్పారు, మీరందరూ నా అంశ, మీరందరూ నా అంశలే అన్నారు. అది నేను ఎంతో ఆనందించాను. స్వామి ఇంత డైరెక్ట్ గా చెప్పావు స్వామి. ఎందుకంటే మేము మామూలుగా అనుకుంటాం, పాత్రధారి, సూత్రధారి, ఆ జగన్నాటకం రాసింది నా స్వామి అని అనుకోవచ్చు. కాని వారు చెప్పితే ఇంకా ఆనందం. ఇప్పుడు మనందరం సాధన చేయాల్సిందల్లా, అందరిలోనూ స్వామిని ఎలా కొలుచుకోవాలి. ఎందుకంటే ఇంట్లో నాన్నగారిలో స్వామి ఉన్నారని చెప్పి ఓం జై జగదీశ హరే అని హారతిస్తే నాన్నగారు గాబరా పడిపోయి వీడికేదో పిచ్చి పెట్టింది అనుకుంటారు. అలా కాకుండా ఆ నివాళి మనసులో ఇచ్చుకోవాలి, నా తల్లిలో నా తండ్రిలో ఉన్న దేవుడికి నేను హారతి ఇచ్చుకుంటున్నాను అని మనసులో అనుకోవడం తప్పులేదు. కానీ కర్పూరహారాలు రోజు ఇచ్చిస్తుంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. మనమందరం జాగ్రత్తగా నేర్చుకోవలసింది ఆ స్వామిని, అందరిలోనూ ఉన్న ఆ స్వామిని మనసులో ఎంతో జాగ్రత్తగా కొలుచుకోవాలి. దానికి కూడా నా స్వామి చెప్పేశారు, లవాల్ సర్వాల్. అదే స్వామిని కొలుచుకోవడం అంటే, ఏమాత్రం వీలున్నా, ఏమాత్రం సాయం చేయగలిగినా ఎదుటివారికి సాయం చేయడం, సాయం చేయలేకపోయినా కష్టపెట్టకుండా ఉండడం. లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇంతకంటే భగవంతుడు చెప్పేది గాని చేసేది గాని లేదనిపిస్తుంది. ఎందుకంటే సత్యసాయి సమాజాల్లో, సత్యసాయి సంఘాల్లో, సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో ముఖ్యంగా కావలసింది ఆ ఐక్యత. అందరి దేవుళ్ళు ఒక్కరే, అన్ని మతాలు ఒక్క మతమే అనే మన స్వామి దగ్గర ఆర్గనైజేషన్లోనే విభేదాలు భేదాలు ఉండకూడదు. అందరూ ఐకమత్యంగా ఉండి, మా స్వామి ఏం చెప్పారు, అందరిలోనూ నన్ను చూడు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు, అందరినీ ప్రేమించు అన్నారు. మా స్వామి ఏం చెప్పారు? అందరినీ సేవించు అన్నారు. ఈ మూడు చెప్పడం కాదు, ఈ మూడు మనసులో హత్తుకునేటట్టుగా ప్రతి ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తి, ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు అది ఆకలింపు చేసుకుని అలా నడుచుకున్నాడు. స్వామి ఎంతో ఆనందిస్తారు. ఎవరైనా ఆనందిస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు. ముగించే ముందు ఒక్క విషయం చెప్పుకుంటాను మీతోటి, మన్నించండి, క్షమించండి, కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం కలిసి ఉంటే స్వామికి సంతోషం. మనం ఎవ్వరం కూడా అనవసరంగా బాధపడితే స్వామి సంతోషించరు. మనలో మనం అపార్థాలు చేసుకోకుండా మనలో మనం అందరం కలిసికట్టుగా ఉండి స్వామివారి కార్యం, ఆ రామేశ్వరం బ్రిడ్జి కట్టారు చూడండి భక్తులందరూ, అలాగ మనందరం కలిసి ఉంటే స్వామి ఎంతో సంతోషిస్తారు. ఒక్క మనవి ఆఖరిన చెప్పుకుని ముగిస్తాను. ఆ మనవి ఏంటంటే, స్వామి నాకు తెలిసినంత మట్టుకు ఎంత దైవత్వం ఉందో అంత దైవీ మాయ కూడా ఉంది. ఆ మాయలో పడకుండా కాపాడు తండ్రి అని ఆ స్వామికే నమస్కారం పెట్టుకోవాలి. మానవ మాత్రుడు ఆ మాయ నుంచి బయటపడలేడు. ఆ మాయ మరో మాటగా చెప్పుకోవాలంటే అహంకారం. నాకు నేనన్నదున్నది, నీ అంశం బానే ఉంది గాని స్వామి, కాని మరి నేను కూడా చేయాలి కదా, అదే మాయ. ఈ నేనన్నది మాయ, శ్రీవారే అన్నది దైవం. ఈ తేడాని మనసులో పెట్టుకొని మదనపడ్డం అక్కర్లేదు. అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూసుకోవడం నేర్చుకుంటే ఆ మాయ ఆటోమేటిక్ గా పక్కకి తప్పుకుంటుంది. ఎందుకంటే నేను చేసేది అన్నది లేదు స్వామి, చేసేది నువ్వు. నాకు అన్నది లేదు స్వామి, అంతా నువ్వు. ఇంకా మరి మాయ ఎక్కడి నుంచి వస్తుంది? మాయకి ఆస్కారమే లేదు. అయినా మనుషులం కనుక, ఈ జీవితం సాధిస్తున్నాం కనుక, తెల్లవారి న్యూస్ పేపర్లు అవి చూస్తాం కనుక మాయలో పడిపోతూనే ఉంటాం. కాని వారికే నమస్కారం పెట్టుకుని, స్వామి ఈ మాయ తప్పించు, మాయలో నన్ను పెట్టకు అని వారికి నమస్కారం పెట్టుకుంటే ఆ మాయ కూడా పోగొట్టేసి అంత స్వామిమయం అనేటటువంటి సత్యాన్ని మనకెప్పుడూ చూపెడుతూనే ఉంటారు స్వామి. ఆ బంగారు తండ్రికి, మీలో ఉన్న నా స్వామికి అనేక నమస్కారాలు చెప్పుకుంటూ, సాయిరాం చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకునే భానుజీరావు. సాయిరాం.
1: ఇంతవరకు మీరు సాయితత్వం పై శ్రీ భానోజీరావు గారు అందించిన ప్రసంగం మొదటి భాగాన్ని విన్నారు. రేపటి రోజు ఈ ప్రసంగం యొక్క రెండో భాగాన్ని మీరు వింటారు. అంతవరకు సెలవు.

ఈశ్వరమ్మ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సత్యసాయినాథుని దివ్య మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారు ప్రేమకు సానుభూతికి మారుపేరు. పిల్లలపై వారి ప్రేమ అవ్యాజం. స్వామి చిన్ని సత్యగా ఉన్నప్పటి నుండే ఈశ్వరమ్మగారు ఊరిలోని పిల్లలను చేరదీసి వారికి మంచి బుద్ధులు నేర్పేవారు. పిల్లల కోసం ఆమె నిస్వార్థ కోరికే ఈనాడు సత్యసాయి విశ్వవిద్యాలయానికి పునాదై ప్రపంచానికి విలువలతో కూడిన ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని అందిస్తున్నది. అలాగే చిన్నతనంలోనే పిల్లల్లో నీతి నియమాలను, మానవతా విలువలను పోషించడానికి స్వామి ప్రారంభించిన మహత్తరమైన ఉద్యమం బాలవికాస్. బాలవికాస్ పిల్లలు, తల్లిదండ్రులు, గురువులు ఈశ్వరమ్మగారి వర్ధంతిని బాలవికాస్ దినోత్సవంగా, పిల్లల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం శ్రీ సత్యసాయి బాలవికాస్ వెలిగించిన ప్రేమ జ్యోతి గురువులతో చర్చ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులు శ్రీమతి శశిబాల గారు, శ్రీమతి పద్మలత గారు, నిర్వహణకర్త సాయిలక్ష్మి గారు. వినండి ప్రేమ జ్యోతి చర్చా కార్యక్రమం.

0: ఈనాటి పరిచయ కార్యక్రమానికి స్వాగతం. స్వామి స్వయంగా స్థాపించిన బాల్య వికాస్ అనే ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని తీర్చిదిద్ది పిల్లలనే కాక నేర్పించే గురువులు, పిల్లల తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న సమాజంలో ఒక చక్కని మార్పును తీసుకుని వస్తుంది. మరి అలాంటి బాల్య వికాస్ ప్రాముఖ్యత గురించి తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇద్దరు అనుభవజ్ఞులైన గురువులు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో సంభాషించి ఈ విషయాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీమతి శశిబాల గారు, శ్రీమతి పద్మలత గారు, మీ ఇద్దరికీ సాదరమైన స్వాగతం.
1: సాయిరాం.
0: మీ పరిచయాన్ని మా శ్రోతలకు అందిస్తారా? ముందుగా శ్రీ శశిబాల గారు.
1: సాయిరాం.
0: సాయిరాం అండి.
1: సత్యసాయి సంస్థలో నాకు స్వామి అందించిన వరం వల్ల ఒక బాల వికాస్ విద్యార్థిగా నా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఒక బాల వికాస్ గురువుగా, గుంటూరు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్గా, తర్వాత ఆంధ్ర రాష్ట్ర కోఆర్డినేటర్గా చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో స్వామి నన్ను జాతీయ స్థాయిలో నేషనల్ బాల వికాస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. స్వామి అనుగ్రహంతో నాకు అప్పచెప్పిన పనిని స్వామికి నచ్చేలా, స్వామి మెచ్చేలా చేయడానికి ప్రయత్నం చేయాలనే ఒక దీక్ష, దీంతోనే నేను జీవితాన్ని గడుపుతున్నాను. వ్యక్తిగతంగా నేను 1987లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ సెలక్షన్ ద్వారా లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. ప్రిన్సిపల్గా ఒక 6 ఇయర్స్ సర్వ్ చేశాను. ఒక 28 ఇయర్స్ యాజ్ లెక్చరర్గా వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ నేను రిటైర్ అవ్వడం జరిగింది నా ప్రొఫెషన్ నుంచి. ఈ బాల వికాస్ అనేటువంటి శిక్షణ నాకు మొదటి నుంచి ఇంట్లో అమ్మ అందించినటువంటి బాల వికాస్ శిక్షణ అయితేనేమి, స్వామి అందించిన సూచనలు అయితేనేమి, గైడెన్స్ అయితేనేమి, అది నా వృత్తిపరంగా కూడా నాకు ఎంతో సహాయం చేసింది. కాబట్టి నేను నా ఈ బాల వికాస్ని మర్చిపోలేను, దీన్ని అందించినటువంటి ఆ పరబ్రహ్మ స్వామిని కూడా నేను మర్చిపోలేను. సాయిరాం.
0: సాయిరాం, చాలా సంతోషం అండి. పద్మలత గారు, మీ గురించి కొంచెం పరిచయం చేసుకోరా?
2: సాయిరాం అండి. సత్యసాయి సంస్థలో నా పయనం మొట్టమొదట స్వామి ఆశీర్వచనాల వల్ల 1993లో బాల వికాస్ గురువుగా ప్రవేశించాను. ఆ తర్వాత అక్కడ భువనేశ్వర్ సమితికి ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్గా నియమింపబడ్డాను. తర్వాత అక్కడ ఉన్న సత్యసాయి స్కూల్లో టీచర్గా పనిచేశాను, సైన్స్ టీచర్గా. ఆ తర్వాత నాకు స్టేట్ తరఫుని జాయింట్ సర్వీస్ కోఆర్డినేటర్గా ఎన్నుకున్నారు. అలాగే ప్రశాంతికి వచ్చి సేవలు అవి చేయడానికి దానికి స్వామి అనుగ్రహించారు. ఆ తర్వాత ఇప్పుడు స్వామి దయ వల్ల నేషనల్ మహిళా కౌన్సిల్ మెంబర్గా ఉన్నానండి. సాయిరామ్.
0: చాలా సంతోషం అండి. మీ ఇద్దరిని ఇక్కడ చూస్తుంటే మా శ్రోతలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి.
1: సాయిరామ్.
2: సాయిరామ్.
0: 1969లో బాల విహార్ల బాల వికాస్ మొదలైంది కదండి. మీరు అప్పటి నుంచి చిన్న చిన్న కథలతో చిన్ని చిన్ని హృదయాలను దోచుకుని వాళ్ళని శిల్పాల్లాగా చెక్కి తీర్చిదిద్దారు కదండి. అంతకన్నా ముందు అసలు బాల వికాస్ ఇంత స్థాయికి రావడానికి స్వామి ఏం చేశారో చెప్తారా శశిబాల గారు?
1: స్వామి 1968లో మహిళలందరినీ పిలిచి ఒక మహిళా విభాగం అనేటువంటిది ప్రారంభం చేశారు. ఆ తర్వాత 69 నవంబర్లో స్వామి మహిళలందరితో మాట్లాడుతూ రన్ బాల విహార్స్ అని చెప్పి ఒక ఆర్డర్ లాగా ఇచ్చారు. మీరంతా కూడా బాల విహార్ని ప్రారంభించండి, చిన్న చిన్న పిల్లలందరినీ, మీరు చెప్పినట్లుగానే ఆ చిన్న పిల్లల్ని దగ్గరికి తీసుకుని. ఎందుకు మహిళలకే ఇచ్చారు స్వామి అదృష్టం అంటే, సహజంగా ప్రేమ హృదయం కలిగి ఉంటారు, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుందన్న ఉద్దేశంతో మహిళలకే స్వామి అవకాశం ఇచ్చి బాల విహార్ని ప్రారంభం చేయండి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, మన ప్రవర్తన నడవడిక అన్ని మన సంస్కృతిలో ఎలా ఉంటాయో మంచి మంచి కథల ద్వారా, మంచి మంచి క్యారెక్టర్స్ మనకి పురాణాల్లో ఉండేటువంటి వ్యక్తుల గురించి చెప్తూ పిల్లల్ని తీర్చిదిద్దండి అని స్వామి ఒక ఇది అందించారు అప్పుడు మహిళలకి. దాన్నే స్వామి తిరిగి 1970లో బాల వికాస్ అని చెప్పి మార్చారు. నిజానికి బాల వికాస్ అనే పదం సంస్కృతంలో అర్థం ఏంటంటే బ్లోజమింగ్ ఆఫ్ ది చైల్డ్ అని అర్థం. అంటే ఒక బహుముఖ పరిణతి విద్యార్థిలో రావాలి అంటే, ఇప్పుడు పుష్పం వికసిస్తే ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఒక పరిణతి పరిపూర్ణంగా రావాలి విద్యార్థికి అంటే దానికి ఒక స్పాన్ ఆఫ్ టైం పెట్టారు స్వామి. 9 ఇయర్స్ కోర్సు లాగా పెట్టి దాన్ని 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా, అంటే 6వ సంవత్సరం మనం బాల వికాస్ ప్రారంభిస్తాము, 15 సంవత్సరాలు వచ్చేదాకా ఈ 9 ఇయర్స్ లో పూర్తి పరిణతి చెందేటట్టుగా విద్యార్థికి మంచి సిలబస్ ని అన్ని కూడా స్వామి అందిస్తూ వచ్చారు. సో 70 నుంచి బాల వికాస్ ప్రారంభమైంది. అక్కడి నుంచి అసలు బాల వికాస్ తీసుకోవడం, మహిళలు తీసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత భారతదేశంలో వెనుకడుగు అనేది బాల వికాస్ లో జరగలేదు. ఎందుకంటే అంచెలంచెలుగా అది పెరుగుతూ ఒక మహావృక్షం, చిన్న బీజంతో ప్రారంభమైంది. ఇవాళ అది ఒక వటవృక్షంగా తయారై ఇప్పుడు మనం ఈ 2020లో బాల వికాస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ స్వామి అనుగ్రహంతో చేసుకోవడం, అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బాల వికాస్ అనేటువంటిది. అది స్వామి స్థాపించినటువంటి ఇది కాబట్టి దానికి అంత ఒక మహోన్నతమైనటువంటి ఇది లభించింది దానికి.
0: అసలుకి బాల వికాస్ మొదలైనప్పటికి నేను పుట్టను కూడా లేదండి. పద్మలత గారు, శశిబాల గారు బాల వికాస్ తో వారి ప్రయాణం ఎలా మొదలైందో చెప్పారు, మరి మీ జర్నీ బాల వికాస్ తో ఎలా స్టార్ట్ అయిందో చెప్తారా?
2: మా ఇంట్లో నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మా అమ్మగారు సేవాదళ మెంబర్ గా ఉండేవారు సత్యసాయి సంస్థలో. ఆవిడ వెళ్లి సేవ చేసుకుని రావడం అదంతా తెలుసు. ప్రతి గురువారం లక్ష్మీవారం రోజు భజనలు చేయడం ఇంట్లో, అలా
1: పూర్తి చేసుకుంది బాల వికాస్ అనేటువంటిది. అది స్వామి స్థాపించినటువంటి ఇది కాబట్టి దానికి అంత ఒక మహోన్నతమైనటువంటి ఇది లభించింది దానికి.
0: అసలుకి బాల వికాస్ మొదలైనప్పటికి నేను పుట్టను.

0: సేవ చేసుకుని రావడం అదంతా తెలుసు. ప్రతి గురువారం లక్ష్మీవారం రోజు భజనలు చేయడం ఇంట్లో, అలా స్వామే మాకు ఆరాధ్య దైవం. స్వామి దయవల్ల నేను అత్తవారింటికి వెళ్ళాక అక్కడ కూడా స్వామి చెప్పిన ప్రిన్సిపుల్ని పాటించడం అంతా చేసేవారు వాళ్ళంతా కూడా. అయితే మా అత్తగారు నాకు చెప్పారేంటంటే, అమ్మ తను మా వారు అప్పుడు బరంపురం సమితి కన్వీనర్గా ఉండేవారు, తను ఎలాగో సమితికి వెళ్ళిపోతున్నాడు కదా, నువ్వు కూడా వెళ్తే పిల్లలు నెగ్లెక్ట్ అవుతారు, అందువల్ల నువ్వు ఇంట్లోనే ఉండి స్వామిని ఆరాధించుకోగాని సమితికి వెళ్ళకపోతే మంచిది అన్నారు. సో నేను ఇంట్లోనే ఉండేదాన్ని. అయితే 1993 సంవత్సరంలో మా వారికి భువనేశ్వర్ ట్రాన్స్ఫర్ అయింది, అప్పుడు పిల్లల్ని తీసుకుని భువనేశ్వర్ వెళ్లడం అయింది. అక్కడ బాబు ఏ స్కూల్లో అయితే చదివేవారో ఆ స్కూల్ టీచరు మా బాబు చేతికున్న స్వామి ఉంగరం చూసి, మీరు స్వామి డివోటీసా అని అడిగి, ఆవిడ ఎప్పుడైతే మా బాబు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాడో, అరే నువ్వు జగన్నాథ్ భాయ్ కొడుకువా, అయితే ఈవినింగ్ ఎలాగైనా సరే మీ అమ్మని తీసుకుని భజనకి రా అని చెప్పారు. స్వామి అలాగా నా జీవితంలో నేను సమితిలో జాయిన్ అవ్వడానికి తోడ్పడ్డారు. ఆ భజనకి వెళ్ళాక నాకు తెలిసింది అక్కడ వాళ్ళు బాల్వికా సదీ చేస్తున్నారని. వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి, నువ్వు బాల్వికాస్ గురు అయి తీరాలి అన్నారు. మా బాబు చాలా భయంగా, అమ్మ నువ్వు వెళ్ళకపోతే నాకు ఫెయిల్ చేసేస్తారు మా టీచర్ గారు అని చెప్పి బాబు ఫోర్స్ చేసి కూడా నాకు పంపించేవాడు. అలా ప్రారంభమై తర్వాత మా ఇంట్లోనే బాల్వికాస్ తీసుకునేవాళ్ళం అన్నమాట. గ్రూప్ 1 నేను తీసుకునేదాన్ని, గ్రూప్ 2 మా వారు తీసుకునేవారు, తర్వాత మెల్లిగా గ్రూప్ 3 కూడా స్టార్ట్ చేసి అలా బాల్వికాస్ ప్రారంభమైంది. బాల్వికాస్ లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఏమిటంటే, బాల్వికాస్ కోర్సులో మనం ఏది చెప్తామో దాన్ని మనం దైనందిన జీవితంలో అభ్యసించాలి. నా బాబు అప్పుడు 5వ క్లాస్ చదివేవాడు, వాడు చాలా కీన్ గా చూసేవాడు అన్నమాట. అమ్మ ఎక్కడికైనా వెళ్లినా సరే, ఫంక్షన్స్ కి వెళ్లినా సరే బ్రహ్మార్పణం చేస్తోందా లేదా, తను వాళ్ల పెద్దవాళ్లకి అంటే అమ్మ నాన్నగారికి అత్తగారు మామగారికి దండం పెడుతోందా లేదా అవి చూసి, వాళ్ళు చేస్తున్నారు గనక మనం చెయ్యాలి. మేము సుప్రభాతం అది చేయడం వల్ల వాళ్ళు కూడా లేచి సుప్రభాతం ఓంకారం అవి చేసేవారు అన్నమాట. ఇలా నా బాల్వికాస్ జీవితం ప్రారంభమైంది.
1: సంతోషం అండి. స్వామి అనేవారు కదండి, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్ అని చెప్పేవారు. అలా స్వామి బాల్వికాస్ బోధనా పద్ధతి గురించి మాకు వివరించండి శశిబాల గారు.
2: తప్పకుండా. మనందరికీ తెలుసు, కాలేజ్ మనం స్కూల్స్ లో కానీ కాలేజెస్ కానీ వెళ్తే అక్కడ ఓన్లీ లైఫ్ స్కిల్స్ మాత్రమే పిల్లలు నేర్చుకుంటారు. అందుకని స్వామి ఏమన్నారంటే, బాల వికాస్కి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి కూడా లివింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు అక్కడ. ఇక్కడ బాల వికాస్కి వచ్చే ప్రతి విద్యార్థి కూడా జీవించడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్ అని స్వామి చెప్తారు, మనందరికీ తెలుసు. అదే ఒక సందర్భంలో స్వామి మాట్లాడుతూ, చదువులన్నీ చదివి చావంగా నేటికి, చావు లేని చదువు చదవవలి అన్నారు. చావు లేని చదువు ఏమిటంటే, ఇట్ ఈజ్ నాలెడ్జ్, అంటే భగవంతుడి గురించినటువంటి తెలుసుకోగలిగిన జ్ఞానమే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశాన్ని స్వామి అక్కడ చాలా చక్కగా చెప్తూ, ఆ సందర్భంలో ప్రహ్లాదుడి గురించి కూడా చెప్తూ, తండ్రి అడిగినప్పుడు హిరణ్యకశిపుడు ఏం నేర్చుకున్నావు గురువుల దగ్గర అంటే, చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అని అంటాడు. అండ్ వాట్ ఈస్ దట్ మర్మం అంటే, ఎస్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్, రియల్ ఎసెన్స్ ఏమిటి అంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడం. అట్లా మీరు పిల్లలకి ఇలాంటి విషయాలు వాళ్ళకి బోధిస్తూ ఉండండి. బాల వికాస్ ఈజ్ మై రైట్ హ్యాండ్ అన్నారు స్వామి చాలా సార్లు చెప్తూ, ఇట్ ఈస్ మై రైట్ హ్యాండ్ అని చెప్తూ వచ్చారు స్వామి. అలాగే ప్రతి మదర్, ఎవ్రీ మదర్ కెన్ బి అ బాల వికాస్ గురు అని కూడా స్వామి ఆదేశిస్తూ వచ్చారు. మరి విద్యా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి, బాల వికాస్ కోర్స్ ఊరికే ప్రారంభించండి అని స్వామి చెప్పి వదిలేయలేదమ్మా. మనకేం చెప్పారు, ఈ 9 సంవత్సరాల కోర్సులో మొదటి 3 సంవత్సరాలు ఎలాంటివి చెప్పాలి, తర్వాత 3 సంవత్సరాలు ఏం చెప్పాలి, ఎందుకంటే పరిణతి అనేటువంటిది 6 నుంచి 9 సంవత్సరాల దాకా పిల్లల్లో ఒక రకంగా ఉంటుంది. 9 నుంచి 12 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి క్యూరియాసిటీ పెరుగుతుంది, అన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనేది. అలాగే 12 నుంచి 15 దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళ వయసుకు తగ్గట్లుగా ఆ సిలబస్ ను కూడా ఫ్రేమ్ చేసి, మేబీ ఫస్ట్ ఇయర్ లో గ్రూప్ 1లో మనకి ప్రార్థనా శ్లోకాలు ఉండొచ్చు, అవే ప్రార్థనా శ్లోకాలని గ్రూప్ 3కి వచ్చేటప్పటికి వాళ్ళు విశ్లేషించి దానిలో ఉన్న అంతరార్థం కూడా తెలుసుకునే స్థాయికి ఎదిగేటట్టుగా ఉండాలి. అందుకే స్వామి సంస్థకి అందించిన నవవిధ సూత్రాల్లో కూడా బాల వికాస్కి మీ కుటుంబ సభ్యుల్లో మీ పిల్లల్ని కూడా బాల వికాస్కి

0: పంపించాలి అనేటువంటిది కూడా ఒక ఆదేశ సూత్రంగా మనకి అందించడం జరిగింది. ఎందుకంటే ఆ విద్య నేర్చు మనకి అందుకే ఒకసారి ప్రొఫెసర్ కస్తూరి గారు మాట్లాడుతూ చెప్పారు, ఇట్ ఈస్ ద పెనేషియా ఫర్ ఆల్ ఇల్నెసెస్ ఆఫ్ ద సొసైటీ అన్నారు. బాల వికాస్ అనేటువంటి ఇట్స్ ఓన్లీ పెనేషియా. ఇవాళ సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చికాకులకు కానీ సమస్యలకు కానీ బాల వికాస్ ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్, వచ్చే జనరేషన్ అంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఈ విద్యా విధానంలో కనుక వాళ్ళు వస్తే ఏంటి లక్ష్యాలు, ఏంటి స్వామి ఏం లక్ష్యాలు పెట్టారు బాల వికాస్ కంటే, మొట్టమొదట పిల్లలకి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించడం. ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటుగా డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పిస్తారు ఇక్కడ. అలాగే డిస్క్రిమినేషన్, విచక్షణ, మంచి చెడు తెలుసుకునేటువంటి విచక్షణ, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి తెలుసుకోవాల్సినది, ఇవన్నీ కూడా ఆ అందించేటువంటి విద్యా విధానంలోనే మిళితం చేసి చెప్పడం. అంతేగాని ఇది వేరు అది వేరు కాదు. ఎందుకంటే ఇవాళ రోజున ఆధ్యాత్మిక విద్య విడిగా కూర్చోబెట్టి చెప్తామంటే ఎవరు రారు మన దగ్గరికి. అందుకని స్వామి మన సంస్థలు, విద్యా సంస్థలు, సత్యసాయి విద్యా సంస్థలు ఎలాగైతే రెండూ మిళితం చేసి మీరు చెప్తూ ఉంటారో, బాల వికాస్ లో కూడా పూర్తిగా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అని ఉండదు. ఆ గురువులు దానికి తగ్గట్టుగా శిక్షణ పొంది చక్కటి అంశాలని పిల్లలకి ఆనందం కలిగించేటట్టుగా జీవితంలో వాడు గ్రూప్ వన్ లో డే వన్ లో నేర్చుకున్నది చివరికి వాడి జీవితాంతం గుర్తుపట్టుకునేటట్లుగా ఉండేటట్టుగా ఆ శిక్షణ అందించడానికి కూడా స్వామి గురువులకి మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ గురువుల ద్వారా అందుకునేటువంటి ఈ పిల్లలు కూడా నేర్చుకుంటారు. అదే ఒక సందర్భంలో స్వామి మహబూబ్ నగర్ నుంచి బాల వికాస్ గురువులు అందరూ వస్తే స్వామి చెప్పారు, వాళ్ళు అప్పుడు ఒక బుక్ ప్రింట్ చేశారు. ఆ బుక్ టైటిల్ బాల వికాస్ బోధిని గ్రూప్ 1-2 అని పెట్టారు. అప్పుడు మనకి రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు ఒకటిగానే ఉండేవి. ఉన్నప్పుడు అక్కడ ఉండే లక్ష్మీనారాయణ గారిని ఇన్ఛార్జి, ఆయన నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా బోధిని 1 and 2 పెట్టండి, నేను కూడా చూశాను చాలా బాగా కష్టపడ్డారు బాగా వచ్చింది, సరే ఏదైనా కొటేషన్ ఒకటి పెడితే బాగుంటుందమ్మంటే ఎందుకో స్వామి స్ఫురణిచ్చారు, పసి మనస్సులను పసిడి మనసులుగా మార్చే విద్యే బాల వికాస్ అని. నాకు ఎందుకు వచ్చింది, నేను ఐఎమ్ నాట్ ఎ పోయట్, నాకే అంత కవి హృదయం లేదు ఏమీ లేదు, ఆ మాట వచ్చింది పంపించాను. అది ఆ బుక్ మీద వాళ్ళు పైన బాల వికాస్ బోధిని అని పెట్టి కింద పసి మనసులను పసిడి మనసులుగా మార్చే విద్య అని పెట్టారు. స్వామి అది చూసి చాలా ఆనందపడిపోయి నిజం బాల వికాస్, అందుకే నేను అందరినీ బంగారు బంగారు బంగారు అంటాను, ఆ పసిడి ఎలా ఉంటుందో ఎంత విలువైనటువంటిదో అలాంటి విలువైన రత్నాల్లాగా ఆ బిడ్డల్ని తయారు చేయండి, ఇది మామూలు సేవ కాదు మీకు ఇచ్చింది. అందరూ మీరు అనుకుంటే బాల వికాస్ గురువులు అవలేదు, స్వామి ఒక సందర్భంలో చెప్పారు, మీరు అనుకుంటే ఏదో మా కన్వీనర్ పిలిచారు లేకపోతే సాయిలక్ష్మి గారు అడిగారు లేకపోతే ఇంకోటి అడిగారు కాబట్టి నేను బాల వికాస్ గురువు అని పొరపాటును కూడా అనుకోకండి, మీరు నా చేయి ఎన్నుకోబడ్డారు. ఇది ఒక నిశ్శబ్దంగా జరిగేటువంటి విప్లవం లాంటిది, దీనికి నేను సహకరిస్తూ ఉంటాను, నేను నిర్ణయిస్తాను ఎవరు బాల వికాస్ గురువులు ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి. అందుకే గురువుల వెంట జంట కంటా ఉండి నేను కాపాడుతానని స్వామి ధైర్యం ఇవ్వబట్టే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 50 సంవత్సరాల ప్రహసనలో బాల వికాస్ దిగ్విజయంగా ముందుకు వెళ్తోందని అందరం కూడా చెప్పగలం అమ్మది.
1: అందుకేనే మా స్వామి అంటారు కదా, ఎంత గుంపులో అయినా కూడాను సత్యసాయి విద్యార్థిని వెంటనే గుర్తించగలమండి.
0: ఖచ్చితంగా,
1: ఎందుకంటే ఈ బాల వికాస్ బోధనా విధానం వారిని పరిపూర్ణమైనటువంటి పిల్లలుగా తీర్చిదిద్దుతుంది. అందులో మీలాంటి అనుభవం ఉన్న గురువుల దగ్గర వారు నేర్చుకోవడం జరుగుతుంది. మనం ఒక ఆట ఆడాలంటే ఏదో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవునా అండి? మరి బాల వికాస్ అనేది ఇంత సంస్థ ఇంత నడుస్తోంది అంటే దానికి కూడా స్వామికి తప్పకుండా టెక్నిక్స్ ఇచ్చుంటారు, దాని గురించి మీరు చెప్పగలరా శశిబాల గారు?
0: బాల వికాస్ సక్సెస్ఫుల్ గా నడవాలి ఇది అన్నప్పుడు స్వామి 5 బోధనా పద్ధతులు, 5 టీచింగ్ టెక్నిక్స్ అందించారమ్మా. బాల వికాస్ శిక్షణలోనే ప్రతి గురువుకి కూడా ఈ 5 బోధనాంశాలు నేర్పించడం జరుగుతుంది. 5 బోధనాంశాలు ఏంటంటే మనకి ప్రేయర్స్, మెడిటేషన్, స్టోరీ టెల్లింగ్, గ్రూప్ సింగింగ్ అండ్ గ్రూప్ యాక్టివిటీస్. ఈ 5 టెక్నిక్స్ ద్వారా మనం బాల వికాస్ గురువులు ముందు శిక్షణ పొందుతారు, తర్వాత పిల్లలకి క్లాస్కి వచ్చినప్పుడు ఈ ఏదో ఒక టెక్నిక్, అదే నేను చెప్తా గురువులు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, ఇందాక చెప్పినట్లుగా ఆ రోజు పిల్లలు మూడ్ని బట్టి వాళ్ళు ఏది కావాలంటే స్టోరీ కావాలంటే స్టోరీ. జనరల్ గా పిల్లలు ఎక్కువ స్టోరీస్, గేమ్స్, గ్రూప్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టపడతారు. కొంతమంది పిల్లలు గ్రూప్ సింగింగ్ అంటే చాలా ఇష్టపడతారు. గ్రూప్ సింగింగ్ లో కూడా మనం చూపించుకోవచ్చు, ఇప్పుడు వాల్యూ సాంగ్స్ బోల్డ్ ఉంటాయి మనకి, అలాగే పేట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి, పల్లెలకు వెళ్ళినప్పుడు కొన్ని పల్లె పాటలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని ముందు మీకేమొచ్చు పాడన్నానంటే పల్లె పాటలు బోల్డ్ పాడుతూ ఉంటారు పిల్లలు. అలాగే మనం ఈ దేశభక్తి గీతాలు ఇలాంటివి నేర్పిస్తూ గ్రూప్ సింగింగ్ అవి నేర్పించవచ్చు. స్టోరీ టెల్లింగ్ కూడా రకరకాల టెక్నిక్స్ తోటి టీచర్ గురుముఖత వింటిప్పుడు వాళ్ళు బోల్డ్ చదువుతారు. ఇప్పుడు వీడియో యూట్యూబ్ లో బోల్డ్ వస్తున్నాయి స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ చాలా చూస్తుంటారు. కానీ ఒక గురువు చెప్పేటప్పుడు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వాళ్ళు వినేటప్పుడు గురువు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కానీ, తర్వాత మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ చేంజెస్, కళ్ళు పెద్ద పెద్దవి చేసి అట్లా చెప్తూ ఉంటే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది అనమాట. సో ఈ టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి బాల వికాస్ లో ఉన్న సిలబస్, ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ప్రార్థనా శ్లోకమే తీసుకుంటే దానికి సంబంధించిన ఆ శ్లోకానికి సంబంధించిన కథ, శ్లోకానికి సంబంధించిన భజన, దానికి సంబంధించిన మెడిటేషన్ కూడా కూర్చోబెట్టి మనం చెప్తూ ఉంటాం పిల్లలకి. మొత్తం ఒకసారి టూరిజం లాగా చేయిస్తాం వాళ్ళ చేత మనం, మెడికల్ ఇది మన ప్రేయర్ మెడిటేషన్ టూరిజం లాగా, గైడెడ్ టూర్ లాగా అనమాట. మీరు వినాయకుడు ప్రశాంత్ రేణి వెళ్లారు, వాకిట్లో వినాయకుడు కనపడ్డాడు, వినాయకుడికి ఎలా ఉన్నాడు, ఇవన్నీ మనం వాళ్ళకి ఆ గైడెడ్ ఇది లాగా చేయించి చక్కగా, అంటే టెక్నిక్స్ అన్ని కూడా మనం ఒక యాక్టివ్ ఒక ప్రేయర్ తోనో ఒక స్టోరీ టెల్లింగ్ తోనో ఒక దీనితోనో చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా మనం ఈ టెక్నిక్స్ అనేవి బాల వికాస్ కి చాలా ప్రధానం. ప్రతి గురువు కూడా తూచా తప్పకుండా ఈ టెక్నిక్స్ అన్నింటినీ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు వాళ్ళకున్న స్కిల్ ను ఉపయోగించి రకరకాల మోడల్స్ తయారు చేసుకుంటారు, ఎయిడ్స్ తయారు చేసుకుంటారు, వాటి ద్వారా పిల్లలకి అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇది పిల్లలు మనం చెప్పిన విషయాన్ని ఎట్లా గమనిస్తారు, దానికి నేను కాలేజీలో వర్క్ చేసి మొన్న లాస్ట్ ఇయర్ రిటైర్ అయిన తర్వాత గుంటూరులోనే సీతారామ పాఠశాల, దానికి ఇప్పుడు 100th year ఆ స్కూల్ పెట్టి, యాక్చువల్ గా మున్సిపల్ స్కూల్ అది, చిన్న ఎలిమెంటరీ స్కూల్, ఒక 125 మంది విద్యార్థులు ఉంటారు. రామనామ క్షేత్రం అని గుంటూరులో చాలా ఫేమస్, దానికి అటాచ్డ్ గా ఉంటుంది ఇది. సో దాన్ని రామ్రాంబడి అంటారు. సీతారాం పాఠశాల అంటే ఎవరికి తెలియదు, రామ్రాంబడి అండ్ మనం లోపలికి ఎంటర్ అవగానే పిల్లలు కూడా రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం, జై సీతారాం, జై సీతారాం అని చెప్తారు. మనం సాయిరాం ఎలాగంటాం వాళ్ళు అంటారు. హనుమంతుడి బొమ్మలు అన్ని మహానికి మాస్కులు పెట్టుకుని ఎవరైనా గెస్టులు వస్తుంటే వాళ్ళు అలా ఇన్వైట్ చేస్తారు. సో నేను ఆ స్కూల్ కి బాల వికాస్ చెప్పడానికి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్లాను. ప్రతి శనివారం నాకు మార్నింగ్ 11 to 12:30 బాల వికాస్ ఇచ్చారు. సరే వెళ్లేదాన్ని పిల్లలకు చక్కగా స్టోరీ టెల్లింగ్ అన్ని చెప్పి ఒక మామూలుగా నేను ధోరణిలో తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. అందులో 95% ఆర్ఫన్స్ అమ్మ వాళ్ళు. ఆర్ఫన్స్ అనేదానికైనా వాళ్ళు ఒక రకంగా థ్రోన్ అవే చిల్డ్రన్ అనమాట. ఎక్కడెక్కడో దొరికితే ఎవరో తీసుకెళ్లి పర్మిషన్ తీసుకుని పెంచుకుంటూ అట్లా ఉన్న పిల్లలు. నేను చక్కగా లేవగానే తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి ఇదని చెప్తే దివ్య అని ఒక పిల్ల ఉంది, చిన్న పిల్ల, అది 2nd class అవుతుంది. కానీ చాలా షార్ప్ ష్రూడ్ గా కూడా ఉంటుంది అది. అంటే బ్యాక్గ్రౌండ్ అలాంటిదే మరి ఆ లక్షణాలు తెలియదు. గట్టిగా ఇప్పుడు అందరూ ఒక్కరి తిన్న మహాకాయ అని నార్మల్ పేస్ లో శ్లోకం చెప్పింది, అది కావాలని హై పిచ్ లో చెప్పేది. దివ్య నాన్న అట్లా చెప్పకూడదు అంటే తలకాయ ఊపుతుంది, మళ్ళీ అలాగే అంటే ఒక రకమైన నాటి ఇది కూడా ఉంది. సరే నేను మెల్లిగా చెప్పి మెల్లిగా దాన్ని దివ్య చాలా బాగా చెప్తుంది అది అని అనగానే నలుగురిలో చెప్పడానికి సిగ్గుపడేది. నేను ఇలా తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి అని చెప్తూ అందరు చేసుకోవాలి నాన్న, అది నా ధోరణిలో నేను చెప్పుకుంటాను. అది సడన్ గా లేచి నుంచి అమ్మా నన్ను లేకపోతే ఏం చేయాలి అంది. అంటే వాళ్ళంతా స్లమ్ చిల్డ్రన్, అసలు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళకి. అమ్మా నాన్న లేకపోతే ఎవరికి పెట్టాలి అంది. నేను వెంటనే నాకు చెంప మీద కొట్టినట్టుంది, అయ్యో నేనేంటి ఇలా చెప్తున్నాను, నాకు తెలుసు వీళ్ళంతా 95% ఆర్ఫన్స్ అని తెలిసి కూడా అది మర్చిపోయి నేను ఇలా చెప్పాను ఏంటని. సరే వెంటనే స్వామి పొరపాటు అయింది క్షమించు స్వామి అనుకుని వెంటనే అడిగాను, నాన్న ఫోటో కూడా చిన్న ఫోటో పెట్టినా దాన్ని, స్వామి ఫోటో, రాములు వారి ఫోటోలు అవన్నీ చాలా ఉండేవి అని వెంటనే, నాన్న మరి నువ్వు ఎవరి దగ్గర ఉన్నానంటే అమ్మమ్మ కాడా అంది. మరి అమ్మమ్మ దగ్గర ఉన్నావు కదరా, అమ్మమ్మకి నమస్కారం చేయాలి కదా నాన్న. అమ్మమ్మ అంటే నేను జయ్యా, పొద్దుకులు కొడుతుంది నన్ను, విసుక్కుంటుంది తిడుతుంది నన్ను అని. తప్పు నాన్న, అమ్మమ్మ దగ్గర నువ్వు ఉన్నప్పుడు పెద్దది కదా అమ్మమ్మ, జామకాయలు అమ్ముకుని అవి అమ్ముకుని పాపం నిన్ను ఇచ్చేస్తుంది కదా, నీకు అన్ని కొనిపెడుతుంది కదా, నా కొంటుంది అని. ఇవాళ క్లిప్పులు భలే బాగున్నాయి, ఎవరికంటే అమ్మమ్మకు ఉంది అని. మరి ఇవన్నీ అమ్మమ్మ నీకు కొనిస్తున్నప్పుడు మరి అమ్మమ్మే కదా నిన్ను పెంచుతుంది, నువ్వు అమ్మమ్మ గనక రేపటి నుంచి చక్కగా దండం పెట్టావంటే నీకు చక్కగా అన్ని వచ్చేటట్టు చేస్తాడు దేవుడు, రాకపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు శశిబాలాంటి నువ్వు అబద్దం చెప్పావని నన్ను అన్న. అదేదో చాలా బోల్డ్ గా గట్టిగా ఛాలెంజ్ లాగా అన్నాను. అంటే పెడతానులే అంది. మొన్న మళ్ళా శనివారం క్లాస్కి వెళ్ళినప్పుడు పిలిచి అడిగేంది అంటే పెడుతున్నాగా నువ్వు చెప్పావు కదా, పెడుతున్నాను నేను, నాకు అన్ని బోర్డులు వస్తున్నాయి, పక్కింటి ఎవరో ఒక ఆంటీ ఉందిట, ఆమె నాకు ఇద్దరు మగపిల్ల ఉన్నారని చెప్పి ఏవో క్లిప్పులు అవన్నీ కొనుక్కొచ్చి దీనికి నా అదృష్టం అనుకున్నాను నేను, స్వామి నన్ను కాపాడాడు ముందు అంటే మనం మాట అనేసాం ఛాలెంజింగ్ దానిలో మార్పు తేవడం కోసం ఛాలెంజింగ్ అన్నాను నేను, నువ్వు చక్కర ఎప్పటి అమ్మమ్మ దండం పెట్టి నీకు 1 గంటది వస్తుంటాయని నేను. ఆ నెక్స్ట్ వారం వచ్చేటప్పటికే దానికి క్లిప్పులు చూపించింది, తీసుకొచ్చి చెవులకి ఏవో బ్లూ కలర్ ఏవో ఇట్లా హ్యాంగింగ్స్ ఉన్నాయి, భలే ఉన్నారో దివ్య ఇది అంటే పక్కింటి ఆంటీ ఉంది, ఆ పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే చదువుతున్నారు, వాళ్ళని చూపించి వాళ్ళ అమ్మ నాకు పిలిచి కొనిచ్చింది, ఇవి ఆంటీ కొనిచ్చింది అని. మరి ఆంటీ కూడా దండం పెట్టావా అన్న, ఇలా పెట్టుకుంది వెళ్ళి పెట్టలే అంది. మరి పెట్టు వెళ్ళి ఆంటీ కూడా పెట్టు, మరి నీకు అన్ని కొనిచ్చారు కదా ఆంటీ అన్న. అప్పటి నుంచి నేను క్లాస్కి వెళ్ళేటప్పటికి అందరినీ సైలెంట్, ఇది 2nd class పిల్ల, 5th class వాళ్ళని కూడా అందరినీ లైన్ లో కూర్చోపెట్టాం, ఆంటీ వస్తుంది గాల్ చేయకూడదు, ఏ అరవా కరిచా అంటే ఆంటీకి చెప్తానంటాం. అంటే ఆ క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి దానిలో, అలా ఇచ్చేస్తారు. ఈ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మామూలుగా కథ అందరికీ చెప్తా, గేమ్స్ ఆడిచ్చిన కూడా అందరికీ ఆడిస్తాను. అక్కడ నా గ్రూప్ వన్ గ్రూప్ టూ అని పెట్టుకోలేదు, అంత గ్రూప్ వన్ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. ఈ ఆట చెప్తూ నేను కథ చెప్పాను అన్నమాట, భగవంతుడు సర్వాంతర్యామి, దేవుడికి తెలియకుండా మనం ఏం చేయలేము నాన్న అని చెప్పి గురువు గారు అరటి పండిచ్చి తిని రమ్మంటాం, ఎవ్వరు చూడని ప్రదేశంలో తిని రమ్మంటాం. కథ మామూలుగా కథ చెప్పాను. నెక్స్ట్ శనివారం నేను వచ్చేటప్పటికి మూడో క్లాస్ మగపిల్లలు, ఆడపిల్లలు వద్దు నాన్న, మూడో క్లాస్ మగపిల్లలు ఎంతమంది అంటే ఏడుగురు ఉన్నామన్నారు. సరే మీరు ఇందులో నాలుగు క్యారెక్టర్లు, గురువు గారు, ఐదుగురు నాన్న, మీ ఐదుగురు మీలో ఎవరుంటారో ఆలోచించుకుని నాకు నెక్స్ట్ వీక్ వచ్చేటికి రోల్ ప్లే చేసి చూపించాలరా అన్న. వాళ్ళు హుషారుగా చాలా ఆనందపడిపోయారు. నెక్స్ట్ శనివారం నేను వెళ్ళేటికి రెడీగా ఉన్నారు అందరూ. తక్కిన పిల్లలు కూడా చూడటం నాటకం చూడాలి కదా ఉత్సాహంగా ఉన్నారు. సరే వీళ్ళందరూ ఏడుగురు వచ్చి ఉంచున్నారు. నాకు అర్థం కాలేదు, ఏడుగురు ఏంటారు, నాలుగు క్యారెక్టర్లే కదా అందులో గురువు గారు ఉంటే. మరి అండి మా క్లాసులో ఏడుగురం కదండి, వాళ్ళని వెయ్యకపోతే వాళ్ళు బాధపడతారు కదండి అంటే నాకు ఆ మాట చాలా నచ్చింది. వాళ్ళని కలుపుకోకపోతే బాధపడతారు అని ఒకరికి గురువు గారి భార్య క్యారెక్టర్ ఇచ్చారు. అసలు గురువు గారి భార్య లేదు అందులో కథలో, మనం చెప్పిన కథలో లేదు అది. వాళ్ళు ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఈ నలుగురు ఫ్రెండ్స్తో పాటు ఇంకొకరిని క్రియేట్ చేశారు. ఈ ఐదుగురు వెళ్ళినట్టు ఐదో వాళ్ళు ఏంటంటే సాక్షి పూతులాగా ఊరికే పక్క వాళ్ళు లుంచోడు అనమాట. వాళ్ళు అరటిపండు తెలియలేదండి, వాళ్ళు చెప్పాడండి దేవుడు చూడకుండా ఎలా తినాలని చెప్పాడండి, వాళ్ళు నేను కూడా చూశానండి అని వీడు సాక్షి అని చెప్పాడట అనమాట. అసలు వాళ్ళ ఇమాజినేషన్ నేను నిజంగా దండం పెట్టాను ఆ రోజు. పిల్లలు ఇటువైపు తిరిగి దండం పెట్టి ఆ లీలా సుందరి హెడ్ మిస్ట్రెస్ అనమాట, తను చక్కగా కూర్చుంటుంది క్లాస్లో కూర్చుని ఈ మళ్ళా శనివారం నేను వచ్చేటప్పటికి ఇవాళ నేను నేర్పించిన ప్రార్థనా శ్లోకము భజన పాట నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి వాళ్ళకి బాగా వచ్చేటట్టు తను వారం ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇవ్వకుండా రోజుకొకటి వాళ్ళు శనివారం వస్తే ఆ రోజు చాలీసా చదవాలి, హనుమాన్ చాలీసా చదవాలి, సోమవారం వస్తే లింగాసనం, అట్లా అమ్మాయి అన్నీ నేర్పిస్తుంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి. కానీ నాకు ఈ రెండు లెసన్స్, నువ్వు తెలియకుండా ఎలా ఇది మాట్లాడావు, ఇంకొకటేమో కలిసిమెలిసి వాళ్ళందరూ కలిసిమెలిసి తిరుగుదాం కలిసిమెలిసి పెరుగుదాం అని పాట ఒక పక్కన నేర్పిస్తూ వాళ్ళు ఏడుగురుంటే వాళ్ళకంతటి వాళ్ళది ప్లాన్ చేసుకుని ఎవరిని నిరుత్సాహపరచకూడదు, మేము అందరం కలిసి చేస్తామని చెప్పడం అనేది నాకు నిజంగా ఐ ఓపెనర్ అనిపించింది. అవి రెండు మాత్రం రామ్ రామ్ బడి తర్వాత నాకు ఈ నేషనల్ కోఆర్డినేటర్ అయ్యి టూర్స్ ఎక్కువయ్యేటప్పటికి మిస్ అవుతున్నాను భయంతో గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్తో మాట్లాడి ఇప్పుడు అక్కడ ఇద్దరు టీచర్ని బాల వికాస్ గురువుల్ని ఇద్దరు రెగ్యులర్గా వెళ్లి వాళ్ళు తీసుకోవడం మొదలెట. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా అదొకటి.
1: పద్మలత గారు, బాల వికాస్ గురువుగా మీరు నేర్చుకున్నటువంటి మొట్టమొదటి పాఠం ఏదో చెప్తారా?
2: నేను నా జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే నేను ఒక తల్లిని, ఒక స్కూల్లో టీచర్గా కూడా పనిచేసేదాన్ని, ఇటు పిల్లలకి టీచర్గాను అటు తల్లిగా కూడా మనస్తత్వం రెండు విధాలా మనకి బ్యాలెన్స్ చేసుకుని ఉండవలసి వచ్చేది. అయితే నేను ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ని పరోక్షంగానైనా సరే అక్కడ క్లాసుల్లో నేను వాడుకునేదాన్ని. స్వామి ఎప్పుడూ చెప్పేవారు కదా, టీచర్ టీచింగ్ ఈజ్ ఏ ఆర్డినరీ టీచర్ విల్ డూ, ఏ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఏ బెటర్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, బట్ ద బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్ గైడ్స్ అని. అయితే ఎప్పుడు నాకు అనుకునేదాన్ని స్వామిలాగా మనం జగద్గురువు అవ్వకపోయినా మనం ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి సాయం చేసి వాళ్ళని మనం వాళ్ళ విద్యా విధానంలో మార్పు తేగలిగితే అది చాలా మనకి సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది అని అని స్కూల్లో నేను చాలా పరిశ్రమ చేసి ఆ పిల్లలందరికీ పైకి తేవడానికి ట్రై చేసేదాన్ని. ఇంటికి రాగానే నాకు శక్తి అంతా డ్రైన్ అయిపోయేది అనమాట. అయితే నేను నా పిల్లలకి చదువు చెప్పేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని ఏమిటంటే వాళ్ళకి అన్ని వెంటనే వచ్చేయాలి అని. అప్పుడు నేను ఎక్కువగా కొంచెం విసుగు అది చూపిస్తే పాపం మా బాబు అనేవాడు అనమాట, అమ్మ అక్కడంతా నవ్వుతూ ఉండి ఎంతో ఇదిగా ఉండి ఇక్కడ ఎందుకమ్మా చిరాకు పడుతున్నావు అని. ఏదైనా ఒక్కసారి ఆన్సర్ చెప్పలేకపోతే కేకలేసేదాన్ని అనమాట, యు ఆర్ ది డల్లెస్ట్ అని అలా అనేదాన్ని. అయితే ఒకసారి పుట్టపర్తి వచ్చినప్పుడు చంటి బాబుకి ఫ్రాక్చర్ అయింది రైట్ హ్యాండ్కి అనమాట, ప్లాస్టర్తోనే వచ్చాడు. అయితే ఆ సిక్స్త్ ఇయర్ వాడికప్పుడు అంటే మనకి కేజీ ఎల్కేజీ యూకేజీ అయ్యి క్లాస్ వన్కి వచ్చాడు అనమాట. అయినా సరే పర్వాలేదు పలక పట్టుకుని పద స్వామి ఏమైనా రాస్తే నీ జీవితం బాగుపడుతుంది అని నేను. పాపం వాడు ఎలాగో స్వామి అప్పుడు ఇసుకే ఉండేది కదా, వాడు సేవాదళ్ళు ఉన్నా కూడా ఎలాగో వెళ్ళిపోయాడు మాట, స్వామి నడుస్తున్నారు స్వామి వెనకాల వెళ్ళిపోయాడు స్వామి స్వామి అని. ఆ పలకతో వాడు పడిపోయాడు ఇసుకలో అనమాట. ఇసుకలో పెద్దగా శబ్దం కూడా అవదు, కానీ స్వామి అంత కరుణామయుడు కదా, వెనక్కి తిరిగి చూసి అయ్యో పాపం అని వెనక్కి వచ్చి బాబుని లేపి ఆ పలక తీసి ఇసుకంతా తుడిచి దాని మీద ఓం నమ శివాయ రాశారన్నమాట. రాసి వాడికి తల మీద ఇలాగా నిమిరి వెరీ గుడ్ బాయ్ అని అన్నారు. తను పరిగెట్టుకుంటూ నా దగ్గరకు వచ్చి నా కళ్ళు తెరిపించి నా హృదయానికి చాలా అది స్పర్శించింది. అన్నాడు ఏంటంటే, అమ్మ ఎప్పుడు నువ్వు నాకేమో డల్లేస్ట్ అని అంట చూసావా, స్వామి నాకు గుడ్ బాయ్ అన్నారు అని. ఆ తర్వాత నేను స్టేట్ తరఫుని నేను నైన్ తర్ గారు మే ఇద్దరం ఇక్కడ బాల్వికాస్ ట్రైనింగ్కి వచ్చామన్నమాట. జుంసాయి గారు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు ఆయన ఎలా ఉండాలి, బాల్వికాస్ తీసుకునే తల్లులు కానీ గురువులు కానీ ఎలా ఉండాలి అవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించి నేను అలాగా చేయలేకపోయానని చాలా గిల్టీ ఫీల్ అయితే ఆయన పర్వాలేదేమీను ఇప్పుడైనా సవరించుకోవచ్చు అని అన్నారన్నమాట. అందువల్ల నేను ఎవరికైనా సరే అదే చెప్పేదాన్ని ఏంటంటే, మనలో పేషెన్స్ ఉండాలి, మనం ఎప్పుడు నీ వల్ల అవ్వదు అని నెగిటివ్ గా చెప్పకూడదు. ఒక గ్లాసులో నీళ్లు సగంకి ఉన్నాయని చెప్దాం గాని సగం ఖాళీగా ఉందని చెప్పొద్దు అన్న పాజిటివ్నెస్ ని నేను యాజ్ ఏ మదర్ బాల్వికాసులకు వెళ్ళాక నేర్చుకున్నానన్నమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్. రెండవది ఏంటంటే, స్కూల్లో నేను పనిచేసినప్పుడు కూడా స్టాఫ్ రూమ్కి వచ్చి నా రెండో బాబు చిన్నబాబు చూసేవాడు అనమాట, అమ్మ స్టాఫ్ రూమ్ లో చేస్తోందా లేదా బ్రహ్మార్పణం టిఫిన్ అది తిన్నప్పుడు అనుకరించే అవస్థలో వాళ్ళు మనని చూస్తారు మనం చేస్తున్నామా లేదా అన్నదన్నమాట.
1: శశిబాల గారు, మీ అనుభవంలో స్వయంగా స్వామి గురువులకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ సూచనలు మాతో పంచుకోండి. ఎందుకంటే ప్రస్తుతం వచ్చే కొత్త బాలవికాస్ గురువులకి ఇది ఒక చక్కని మార్గాన్ని చూపుతుంది.
0: స్వామి అనేక సందర్భాల్లో గురువులకి చాలా సూచనలు ప్రత్యక్షంగా కూడా ఇచ్చేవారమ్మా. నాకు ఒక చక్కటి ఉదంతం గుర్తుకొస్తోంది. 1989 లో ఒకసారి బాలవికాస్ శిక్షణ తరగతులు ఇక్కడ పెట్టుకున్నాం ప్రశాంతి నిలయంలో. పెట్టుకున్నప్పుడు రెండు రోజులు కోర్సు అయిపోయింది. నాకు అప్పుడు భజనలు అనే టాపిక్ ఇచ్చారు రిసోర్స్ పర్సన్ గా. సరే, ఫస్ట్ టైం నేను మాట్లాడటం యాజ్ రిసోర్స్ పర్సన్, మరి స్టేట్ లెవెల్ దాంట్లో అయిపోయింది. ఆ మన్నాడు స్వామి అందరం కూర్చుంటే ఎవరెవరు మాట్లాడారు స్పీకర్స్ అన్నారు. మేము ఒక 11 మంది లేచి నిలబడి, మీరు పదండి మాట్లాడతానన్నారు స్వామి. లోపలికి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. వెళ్లి కూర్చున్నాం. ముందు స్వామి విభూతి సృష్టించి మా అందరికీ చేతిలో ముందు కూర్చున్న ముగ్గురు నలుగురికి ఇచ్చిన తర్వాత కుర్చీలో కూర్చుని బాలవికాస్ ఎవరికి అన్నారు. అనగానే అందరం స్వామి వైపు, ఇదేంటి స్వామి ఇలా అడుగుతున్నారు అని. కొంచెం మనం తెలియక అతి తెలివిగా, స్వామి బాల్వికాస్ మీరు పిల్లల కోసం పెట్టారుగా స్వామి అని ఉంటే, అవునా మంచిది అని ఉండేవారేమో స్వామి. మా ఎలా ఉండేదో మన గతి కూడా మనకి తెలియదు. కానీ చాలా ఇదిగా మాతో పాటు సీతాలక్ష్మి ఆంటీ కూడా ఉన్నారు. వెంటనే, ఆంటీ స్వామి బాల్వికాస్ మాకే స్వామి, మాకే కదా అన్నారు. అవును, ముందు మీకు బాల్వికాస్ స్వామి. పెద్ద కళ్ళు చేసుకుని మా అందరినీ చూస్తూ, ముందు మీకు బాల్వికాస్ తర్వాత పిల్లలకి అని బీ డూ టెల్, మీరు ఆచరించండి, ఏం చెప్తున్నారో దాన్ని ఆచరించి వాళ్ళకి చూపించండి అని చాలా విషయాలు. ఒక 1.5 అవర్స్ ఇంటర్వ్యూలో ఒక బాలవికాస్ తరగతిని ఎలా నిర్వహించాలి, గురువులు ఎలా ఉండాలి, ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలనేది ఎంత చక్కగా స్వామి ఆ రోజు చెప్పి, అలాగే పల్లెటూరు వెళ్లినప్పుడు గ్రామాలకు వెళ్లినప్పుడు బాలవికాస్ ఎలా నిర్వహించాలో కూడా ఆ సందర్భంగా స్వామి చెప్తూ వచ్చారు. అప్పుడు మాలో ఉన్న ఒక గురువు, స్వామి ఎన్ని చెప్పినా పిల్లలు కొన్ని విషయాల్లో అలవాట్లు మార్చుకోవట్లేదు స్వామి అంటే ఏమి అన్నారు స్వామి. ఏముంది స్వామి, ఇప్పుడు టీవీల ప్రభావం ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, అప్పుడు ఇంకా చాలా తక్కువ, అయినా కూడా కొత్తగా టీవీలు అనేది వచ్చాయి, పిల్లలు మా మాట వినట్లేదు, ఇది చూడొద్దు నాన్న అది తప్పు టెలివిజన్ అన్నారు స్వామి అని ఎన్ని ఉదంతాలు చెప్పినా క్లాసులో వింటారు స్వామి, ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు మామూలు అవుతున్నారు, తల్లిదండ్రులు కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు, మాన్పించలేకపోతున్నాను స్వామి, ఎట్లా చేయాలి అంటే, వద్దు నువ్వు కట్టడి చేస్తే వాడు నీ ఇంట్లో చూడ్డు పక్క ఇంటికి వెళ్ళి చూస్తాడు అని. స్వామి అది ఎలా చేయాలో మాకు తెలియట్లేదు స్వామి అని ఆ గురువు అడిగారు. స్వామి వెంటనే లేచి చైర్లోంచి సడన్ గా కుర్చీలోంచి స్వామి లేచారు. మాకు అర్థం కాలే, ఏంటి స్వామి కూర్చున్న స్వామి కోపం వచ్చిందా అని రకరకాలు మనకు వస్తాయి. లేచి వెళ్లి ఫ్యాన్ స్విచ్, తిరుగుతున్న ఫ్యాన్ స్విచ్ ఆపేసి అక్కడే నిలబడి ఉన్నారు. మాకు అర్థం కాదు, ఇదేంటి స్వామి లే, ఇప్పుడు ఎవరికైనా చెప్పదు స్వామి, ఆ చివరి రోహిణి అంటే కూర్చున్నారు చివరి గోడ దగ్గర, రోహిణి అంటీని పలకరించారు. ఏం రోహిణి బాగున్నావా, మీ చెల్లెలు దుబాయ్ లో బాగుంది అని కూడా అడిగారు స్వామి. ఆంటీకి చెప్తే లేచి తల మీదే ఉంది ఫ్యాన్ స్విచ్ అనుకున్నాం, కానీ స్వామి వెళ్లి స్వయంగా ఆపేసి అక్కడి నుంచి ఫ్యాన్ వైపు అలా చూస్తూ నిలబడి ఒక రెండు నిమిషాలు అయ్యాక ఫ్యాన్ ఆగిపోయిన తర్వాత, బంగారు ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆపంగానే ఫ్యాన్ ఒక్కసారి ఆగిపోయిందా, ఎలా ఆగిపోయింది అన్నారు. స్వామి ఫ్యాన్ తిరిగి తిరిగి ఆగిపోయింది స్వామి అని. అలాగే ఏ చెడ్డ విషయం మీరు తొలగించాలనుకున్నా నెమ్మదిగా చెప్తూ చెప్తూ చెప్తూ ఉంటే పిల్లలకి మార్పు వస్తుంది. ఆ ఓర్పు ఆ సహనం అనేది గురువుల్లో ప్రధానంగా ఉండాలి అని చెప్పి మళ్ళా ఫ్యాన్ స్విచ్ వేసి స్వామి వచ్చి సినిమా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూర్చుని స్వామి చెప్పొచ్చు, మాకది ఫ్యాన్ చూపించి మాకు చెప్పొచ్చు, కానీ ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాక్టికల్ గా స్వామి వెళ్లి చేసి దాన్ని చూపించి ఇలా మీరు చేయండి, ఏ విషయం చెప్పాలన్నా గ్రాడ్యువల్ గా దాన్ని మార్చాలి తప్ప మీరు ముందు ప్రేమ కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, పంక్చువాలిటీ కలిగి ఉండండి. స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాల వికాస్ గురువులకి. 9 గంటలకి క్లాసు అని నువ్వు చెప్పినప్పుడు పిల్లలు నీ ఇంటికి 9 గంటలకి పరిగెట్టుకొస్తే నాకు ఇంకా వంట అవ్వలేదు లేకపోతే ఇంకో పని అవ్వలేదు, ఒక్క అరగంట కూర్చోండి అన్న, పావు గంట కూర్చోండి అన్న అని మనం చెప్పకూడదు. టైం అంటే టైమే, కాలం అనేటువంటిది భగవత్ స్వరూపం, స్వామి ఆ రోజు చెప్పినవి. సో 9 to 10:15 బాల వికాస్ క్లాస్ అంటే ఐదర్ నీ పనులు ముందన్నా ముగించుకో, లేదు అయిన తర్వాత చేసుకో. నీ ఇంటి వాతావరణానికి దాన్ని తగ్గట్టుగా నువ్వు తీర్చిదిద్దుకో. నువ్వు పెద్ద పెద్ద పూలమాలలు వేసి స్వామికి అలంకరణ చేయలేకపోవచ్చు, కానీ పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. ఒక ప్రశాంతత రాగానే పిల్లలకి ఒక ఆనందాన్ని కలిగించేటువంటి ఎన్వైర్న్మెంట్ నువ్వు ఆ బాల వికాస్ తరగతిలో కలిగించాలని స్వామి చెప్పారు. అదొక ఎగ్జాంపుల్. తర్వాత పల్లెలకు వెళ్తారు, మీరు గ్రామాలకు వెళ్తారు కదా బాల వికాసు ఎట్లా చేస్తారు అన్నారు స్వామి. అంటే స్వామి గ్రామాలకు వెళ్తాము, అక్కడ చదువుకున్న పిల్లలకి బాల వికాస్ ట్రైనింగ్ వేస్తుంటే అట్లా కాదు అట్లా కాదు అన్నారు స్వామి. ఆగాం, స్వామి ఏం చెప్తే అది మనకి వినడం. ఎట్లా అంటే స్వామి చెప్పారు, మీరు పల్లెలకు వెళ్ళినప్పుడు చక్కగా ఒక దేవాలయం చూసుకోండి, ఆ దేవాలయంలో కూర్చుని భజన మొదలెట్టండి. మొట్టమొదటి మీరు భజన మొదలెట్టంగానే మీ దగ్గరికి పరిగెట్టుకొచ్చేది ఎవరు, పిల్లలు వస్తారు. వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక 4 పాటలు పాడండి. పాడిన తర్వాత అప్పుడు పిల్లల్ని భజన బాగా సంతోషమైందా అని అడగండి. సంతోషం వాళ్ళు తప్పకుండా తల ఊపుతారు. అప్పుడు ఇప్పుడు మంచి కథ చెప్తాను మీకు అని కథ చెప్పండి వాళ్ళకి. కథ చెప్పిన తర్వాత నేను మళ్ళా వచ్చేవారం కూడా వస్తానన్న చక్కగా మనం భజనలు కథలు ఆటలు పద్యాలు అన్ని నేర్చుకుందామని వాళ్ళకి ఒక సూచనలాగా ఇచ్చి మీరు వచ్చేయండి. మళ్ళా వెళ్ళినప్పుడు ఒక 2 భజనలు ఒక ఆట ఆడించండి వాళ్ళకి, ఎందుకంటే మనలాగా పట్టణంలో ఉన్న వాళ్ళగా అంత చదువులు ఉండవు వాళ్ళకి, అందుకని అమాయకంగా వస్తారు, వీటికి ఆకర్షింపబడతారు. కాబట్టి గురువులు దానికి తగ్గట్లుగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి అని. ఎంత చక్కటి డైరెక్షన్ అంటే అది స్వామి, మాకు శిక్షణలో ఇలా ఇచ్చారు కాబట్టి మేము బాల వికాస్ తరగతి ఇలాగే నిర్వహిస్తామని అనుకోకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండి ఆ వాతావరణానికి తగ్గట్టుగా మనం చెప్పాలి అనేది ఆ ఇంటర్వ్యూలో స్వామి మాకు 89 జూన్ లో ఇచ్చారు స్వామి ఆ ఇంటర్వ్యూ, చాలా చక్కగా చెప్పారు.
1: బాల వికాస్ గురువు కన్నా ముందుగా ఒక తల్లిగా ఇంట్లో మీ పిల్లలకి ఏ పనైనా ఆచరించి మీరు ఎలా చూపిస్తున్నారు, ఆ విషయం చెప్తారా పద్మలత గారు?
2: పిల్లలకి బాల వికాస్ పిల్లలకి మనం టీవీ చూడొద్దు అని చెప్తే చాలా మంది పేరెంట్స్ చెప్పేవారు ఏంటంటే వాళ్ళు టీవీ చూస్తున్నారండి అని. అయితే అప్పుడు నేను యాజ్ ఏ ఫ్యామిలీ అంటే తల్లిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అప్పుడు నేను అన్నానన్నమాట, కాదమ్మా మనం చూసి పిల్లలకి నేను కనుక్కునేదాన్ని. వాళ్ళు ఏమనేవారంటే పాపం మాకేమో రూమ్లో పెట్టి తలిపేసేసి చదువుకోమని చెప్పి వాళ్ళేమో సీరియల్స్ చూసుకుంటే ఎలాగా అంటే మేము మాకు కూడా చూడాలని ఉంటుంది కదా అని. అయితే స్వామి ఎప్పుడు ఏమనేవారంటే మనం ఏది కూడా బలవంతం చేసి ఆపాలి అనుకుంటే ఇంకా చెయ్యాలన్న పట్టుదల వస్తుంది, కానీ వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి బోధపరిచి మంచి ఏమిటి చెడేమిటి అని చెప్పి వాళ్ళని ఇప్పుడు ఫ్యాన్ గురించి ఎలా చెప్పారో అలా నిమ్మళంగా క్రమంగా వాళ్ళని ప్రేమతోనే ప్రేమే అస్త్రం అని చెప్పేవారు బాల వికాస్ గురువులకి. అందుకు నేను ఇంట్లో కూడా ఏం చేసేవాళ్ళం అంటే మేము మంచి బోర్న్విటా క్విజ్ అని అవి వచ్చేవి, అవి మేము అందరం కూర్చొని చూసేవాళ్ళం. అలాగే పిల్లలకి క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళకి, అది చూడనివ్వకుండా చదవమంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు చదువు మీద. అందువల్ల వాళ్ల కోసమని నేను నాకు క్రికెట్ లో ఏమీ నాలెడ్జ్ లేకపోయినా కూడా అంతా తెలుసుకుని వాళ్లతో పాటు నేను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఒక బాల్ అంటే బౌలర్ వేస్తే అది సిక్సర్ అయితే చప్పట్లు కొట్టడం అలా చేసి వాళ్లతో పాటు నేను ఎంజాయ్ చేసినట్టు ఉంటే పిల్లలు చాలా సరదా పడేవారు. తర్వాత మా ఆయన కూర్చోబెట్టి వాళ్ళని అడిగేవారు, ఎవరు బాగా ఆడారు, ఎందుకు కుంబ్లే అంటే నీకు ఇష్టం, ఎందుకు టెండూల్కర్ అంటే ఇష్టం, ఏమిటి వాళ్లలో బాగుంది. అప్పుడు వాళ్ళు చెప్పేవారు కాన్సన్ట్రేషన్ గురించి, దాని గురించి. అలాగే స్వామి టెండూల్కర్ గారికి చెప్పింది కూడా పిల్లలు బాగా గుర్తుపెట్టుకున్నారన్నమాట. సో అప్పుడు బాగా కొంచెం ఆడలేకపోతే టెండూల్కర్ అడిగితే స్వామి చెప్పారంట, నువ్వు అవతలున్న ఆట వాడి మీద ధ్యానం పెట్టకుండా బాల్ మీద పెట్టు అని. సో పిల్లలు అదే చెప్పేవారు, అమ్మ టెండూల్కర్ నుంచి మాకేమో కాన్సన్ట్రేషను, పేషెన్స్, పర్సివరెన్స్, అవతల వాళ్ళు మన ఎంత టీస్ చేసినా కూడా మనం అంటే చలించకుండా మన గోల్ ఏదో దాని మీదే ధ్యానం పెట్టడం అలాంటివి. అలాగా మేము అప్పుడు పేరెంట్స్ కాంటాక్ట్ లో వాళ్ళకి చెప్పేవాళ్ళం అన్నమాట, మంచి మంచి ప్రోగ్రామ్స్ ని మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని చూసి. సపోజ్ రామాయణం చూశారు, రామాయణంలో రావణుడు ఎందుకు మంచివాడు కాదు, అలాగా మీరు ఎనలైజ్ చేసి చూపించండి. దానివల్ల వాళ్ళు టీవీ చూడడం అవుతుంది, మంచి నేర్చుకోవడం కూడా అవుతుంది.
1: మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ అని ఎదుర్కొని ఉంటారు కదండి పిల్లలు మీరు చెప్పేటప్పుడు?
0: చాలా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ టీవీ ఇదే చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే అది కూడా స్వామి ఎట్లా మనకు అందించారంటే, ఇందాక అన్నాను మీతో, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి గురువులు, పిల్లల వాళ్ళ మూడ్ ను బట్టి మనం తరగతి నిర్వహణ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే పిల్లలు రారు మన దగ్గరికి. నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి రామానంద సాగర్ది రామాయణం ఇది మొదలైంది మనకి. నాకు ఆదివారం పూట మార్నింగ్ 9 బాల వికాస్ క్లాస్ ఉండేది నాకు ఇంట్లో. ఆ 9 బాల వికాస్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉండేది. ఆ టైంలో సడన్ గా ఈ రామాయణం మొదలైన తర్వాత పిల్లలు రావడం తగ్గింది నాకు. నాకు అర్థం కాలేదు ఎందుకు రావట్లేదు పిల్లలు. ఏంటంటే వాళ్ళు చెప్పారు, అక్క ఆంటీ రామాయణం వస్తుంది, మేము ఇంట్లో కూర్చొని అందరం చూస్తున్నాం, మా పేరెంట్స్తో కూడా చూస్తున్నాము అన్నారు. సరే టైం మారుద్దామన్నానని రామాయణం అయిపోయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లో పెట్టుకున్నాను. అప్పుడు కూడా ఒక 2 వారాలు బాగా సక్సెస్ఫుల్ అయింది. మళ్ళా తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గడం మొదలెట్టారు. నాకు ఏదో నాలో లోపం ఉంది అని ఫస్ట్ నేను అదే ఫీల్ అయ్యాను. పిల్లలు ఇంట్రెస్ట్ కాదు, నేనేదో వాళ్ళకి సరైన వాళ్ళని ఆకర్షించే పద్ధతిలో మేబీ చెప్పట్లేదేమో అని కొంచెం వరి అయ్యాను. నేను స్వామిని ప్రార్థించుకున్నాను, స్వామి ఇదేంటి స్వామి పరీక్ష. నాకు ఒక ఈగో కూడా ఉండేది చాలా బాగా సక్సెస్, శ్యామలా నగర్ అంటే మా కాలనీ అనమాట, శ్యామలా నగర్ లో చాలా సక్సెస్ఫుల్ బాల వికాస్ ఏమంటే శశిబాలది అని చెప్పు, ఆ ఇది ఉండదు కదా, ఇదేంటి సడన్ గా ఇంత డౌన్ ఫాల్ ఇదని భయపడ్డాను. తర్వాత ఒక ఆదివారం ఒక 10 పిల్లలు వచ్చారు, 10:30, 11 ఆ ప్రాంతం. ఏం నాన్న ఎవరు రావట్లేదు, ఏంట్రా 9 పోని, మీరు అడిగినట్టు మార్చాను కదా నేను, ఓ పని చేద్దాం మన ఇంట్లోనే కూర్చొని చూద్దామని చెప్పాను. అప్పుడు 2 వారాలు వచ్చారు, మళ్ళా మానేశారు. ఏం నాన్న అంటే వాళ్ళు మొహాలు ఒకళ్ళు మొహాలు ఒకళ్ళని చూసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు, ఏం నాన్న ఏమన్నా ప్రాబ్లమా చెప్పండి అని. ఇట్లాగే నాన్న నాన్న అంటే పిల్లలు అలవాటు నాకు అదే. తర్వాత కాలేజీలో కూడా అదే అలవాటైంది. అంటే వాళ్ళు చాలా చిన్నగా, ఆంటీ అది కాదంటీ, మీ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, మా ఇంట్లో అందరి ఇళ్లలో కలర్ టీవీ ఉంది, అందుకని మా కలర్ టీవీలో రామాయణం చూస్తే చాలా బాగుంది, అందుకని మేము రాలేకపోతున్నాం అన్నారు. నేను చాలా బాధపడ్డా, స్వామి కలర్ టీవీ ఇప్పుడు వాళ్ళకి రామాయణం చూపించడం కోసం నేను కలర్ టీవీ, నువ్వు చెప్పిన సీలింగ్ ఆంటీ చేసిన ఎక్కడ పోతుంది నాకు కాబట్టి అని. నాన్న మీకు ఎప్పుడు కన్వీనియంట్ పోనీ, మీరు రామాయణం మీ ఇంట్లోనే చూడండి. చూసి ఎప్పుడు వస్తారంటే సాయంత్రం 5 వస్తాం అక్క ఆంటీ, 5 అయితే మాకు అందరికీ కన్వీనియంట్ అన్నారు. కానీ నాకు అది మోస్ట్ ఇన్కన్వీనియంట్ టైం. స్వామి అక్కడ కూడా నాకు పరీక్ష పెట్టారు, ఎందుకంటే భజన మందిరంలో 6:30 భజనలో మనం పాడాలి అంటే 4:30 to 5:30 మాకు భజన ప్రాక్టీస్ ఉండేది కంపల్సరీగా. ఆ రోజు భజనలో పాడేది రెగ్యులర్ గా, భజన వెళ్లి పాడడం అనేది అలవాటు నాకు. మార్నింగ్ బాల వికాస్ అయిపోతే సాయంత్రం 1 గంట ప్రాక్టీస్, భజన వెళ్ళటం అనేది. కానీ ఇంక స్వామికి చెప్పుకున్నాను, స్వామి నాకేదో మార్గం చూపించమన్నందుకు. ఈ మార్గం చూపించినప్పుడు నేను స్వామికి ఎదురు చెప్పలేను. ఇంకంతే, ఒక దాదాపు ఒక 5-6 నాకు భజనకి వెళ్ళడానికి అవకాశం లేకుండా, ఈ పిల్లలకి వాళ్ళు 5 వచ్చేవాళ్ళు, 6:30, 7, 7:30 దాకా ఆ బాల వికాస్ అలా నడుస్తూ ఉండేది. వాళ్ళకి భజన పాటు పాపి, ఓ ఇదే స్వామి భజన పాట, స్వామికి పాడుతున్నాను అనుకోవడం, అట్లా నన్ను నేను ఒక రకంగా కన్సోల్ చేసుకున్నాను. కానీ బాల వికాస్ మళ్ళా యథాస్థితికి, అంతకుముందు ఎంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు, అంతమంది రావడం, ఆ రోజు వాళ్ళు రామాయణంలో చూసినవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ తో వచ్చేవాళ్ళు. వాళ్ళు రాముడు అలా చేయకూడదు కదా, ఇట్స్ నాట్ ఫేర్ అండ్ రామాస్ పాటను ఆంటీ అంటే అంటే రావణాసురుడు చెడ్డ ఇదేని ఎందుకని పిల్లలు అడిగారు అక్క చెప్పారు ఇప్పుడు. కానీ నాకు డిఫరెంట్ క్వశ్చనింగ్ అనమాట, రాముడు అలా చేయకూడదు కదా, ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ రామాస్ పార్ట్ కదా, సీతమ్మను అట్లా పంపించకూడదు కదా. అంటే వాళ్ళు అంత కీన్ గా దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు వాళ్ళకి మంచి చెడు చెప్పినాన్న ఇలా జరిగింది, ఆమె వాళ్ళు దేవుళ్ళు, ఎందుకంటే ఆ కాలానికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని అనుసరించారు. వాళ్ళకి అంత పెద్ద పెద్ద మాటలు కూడా అర్థం కాదు, కానీ వాళ్ళకి నచ్చేటట్టుగా చిన్న చిన్నగా చెప్తూ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ఆ రామాయణం మీద ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఆ క్విజ్ కార్యక్రమం అయిపోయాక రెగ్యులర్ బాల వికాస్ లోకి వచ్చేవాళ్ళం. ఇట్లా ప్రతి క్షణం పిల్లల అనుకూలతను బట్టి మనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దట్స్ నాకు జరిగిన ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అమ్మ.
1: మీరు ఇవన్నీ చెప్తుంటే మా స్కూల్లో కాలేజ్లో పిల్లలకు సరైన దారిలో పెట్టడానికి స్వామివారి ఆమ్ని ప్రెజెన్స్ ని పిల్లలకు చూపించిన సంగతులు గుర్తొస్తున్నాయంటీ. ఒక ఇన్స్టెన్స్ నాకు గుర్తొస్తోంది. ఒక అబ్బాయి తన బర్త్డే కని మిర్చి బజీ పార్టీ ఇద్దాం నా క్లాస్మేట్స్ కి అనుకున్నాడు అనమాట. సో అందుకని 2 బకెట్ల మిర్చి బజ్జీ ఆర్డర్ చేశారు. సో ఆ రోజు తన పుట్టినరోజు నాడు ఇంకా ఆ పిల్లలందరినీ వాళ్ళ క్లాస్మేట్స్ ని పిలిచేసి పార్టీ చేసేసుకున్నాడు అనమాట. 4 రోజులు అయిపోయింది, దర్శనానికి వచ్చారు, వరండాలో కూర్చొని ఉన్నారు. కొంచెం దూరంలోనే వార్డెన్ సార్ కూడా కూర్చొని ఉన్నారు. స్వామి నేరుగా వార్డెన్ దగ్గరకు వచ్చి మీ దగ్గర బయట ఫుడ్ దొరుకుతుందా అని అడిగారు. ఆ దొరుకుతుంది స్వామి. మిర్చి బజ్జీ కూడా దొరుకుతుందా? వారానికి ఒకసారి తెప్పిస్తాం స్వామి. అలా కాదు, అలా కాకుండా కూడా తెప్పించుకోవచ్చా? ఆర్డర్ చేసుకోవచ్చు స్వామి అని చెప్పారు. అని చెప్పి నేరుగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఎవడబ్బా సొమ్మని రా, నువ్వు మిర్చి బజ్జీకి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ ఇస్తున్నావు, అదంతా మీ అమ్మ కష్టార్జితం, నీ హెడ్ బ్లడ్ ఫుడ్ దుడ్డు అన్నీ మీ అమ్మవే అని ఇలా ఎంత చక్కగా అబ్బాయిని కరెక్ట్ చేశారంటే అదొక మన అందరికీ ఒక ఎగ్జాంపుల్ అండి, పిల్లలందరికీ కూడాను. అంటే తల్లిదండ్రుల కష్టార్జితం మనం వృధా చేయకూడదు అని. ప్రతి బాలవికాస్ క్లాస్లో స్వామి మనతో ఉన్నారు అన్న అనుభవాన్ని స్వామి మీకు ఎలా కలిగించారో చెప్తూ గురువులను గైడ్ చేసిన సంఘటనలు ఏమన్నా ఉంటే గుర్తు తెచ్చుకుంటారా శశిబాల గారు?
0: చాలా జరుగుతూనే ఉంటాయమ్మా. ఎందుకంటే అసలు బాల్య వికాస్ లో బేసిక్ గా మనం చెప్పేది ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉంటాడు, మనం ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు అని. ఎందుకంటే స్వామి పిల్లలతో అడ్రస్ చేసినప్పుడు, మీరు స్టూడెంట్స్ గురించి చెప్పినప్పుడే ఒక సందర్భంలో స్వామి బాయ్స్ నో దట్ ఐ నో ఎవ్రీథింగ్ అన్నారు స్వామి. ఆయనకి తెలియకుండా విశ్వచక్షు, ఆయనకి తెలియకుండా ఏది మనం చేయలేము అనేటువంటిది చెప్తూ ఉంటాం. నేను బాల వికాస్ అనేది నాకు ఎక్కువ రెసిడెన్షియల్ బాల వికాస్ మొదటి నుంచి కూడా. ఈ రెసిడెన్షియల్ బాల వికాస్ లో ఏం చేశానంటే పిల్లలకి చక్కగా ఈ బ్రహ్మార్పణం చెప్పడం, అన్ని తినేటప్పుడు బ్రహ్మార్పణం చెప్పుకోవాలన్న, అది స్వామి భగవంతుడికి చూపించి మీకు ఏ గాడ్ ఇష్టమైతే ఆ గాడ్కి చూపించి తీసుకోవాలి ఆహారం, ఇట్లా అన్ని మామూలుగా చెప్పేదాన్ని అన్ని కూడా. పిల్లలు కూడా చాలా చక్కగా చేసేవాళ్ళు. కొంతమంది గ్రూప్ 2 గ్రూప్ 3కి వచ్చిన పిల్లలైతే పెద్ద పెద్ద చార్ట్స్ మీద మంచి హ్యాండ్ రైటింగ్ తో బ్రహ్మార్పణం ఇది రాసి తక్కిన బాల వికాస్ కాని పిల్లలు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గోడలు కూడా తగిలించి వచ్చేవాళ్ళు. మంచి అంటే వాళ్ళు తినేటప్పుడు కనీసం దాన్ని చూస్తారా అంటే వాళ్ళకి అదొక తెలియకుండా వాళ్ళలో ఆ స్పిరిట్ డెవలప్ అయింది. ఇట్లా నడుస్తున్నప్పుడు ఒకసారి నాకు గ్రూప్ 1 క్లాసు 9 to 10:15 ఉండేది, మళ్ళీ 10:30 to 11:30 దాకా గ్రూప్2 క్లాస్ ఉండేది. గ్రూప్ 3 మాత్రం మందిరంలో తీసుకునేవాళ్ళం. మధ్యాహ్నం పూట భజనకు వెళ్లే ముందు 1 గంట ముందు గ్రూప్ 3 తీసుకునేవాళ్ళం. ఒకరోజు గ్రూప్ 1 క్లాస్ జరుగుతున్నప్పుడు అజిత్ అని ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, అక్కడే బాలకుటీర్ స్కూల్లో చదువుతున్నాడు. వాడు బిక్కమ్మ వేసుకుని కూర్చున్నాడు, తక్కిన పిల్లలందరూ దే ఆర్ వెయిటింగ్ అనమాట. శశిబాల ఆంటీ రాగానే వాళ్ళు వీడికి మంచి క్లాస్ ఉంటుంది, ఏదో కంప్లైంట్ చేయాలన్న ఉద్దేశంతో చూస్తున్నారు. నేను వచ్చాను, ఏదో తేడాగా ఉంది, మామూలుగా రాగానే సాయిరామ్మ ఆంటీ అని పలకరించడం లేకపోతే అన్ని అరేంజ్ చేసి కూర్చోవడం పద్ధతిగా ఉంటుంది, వీడంతా కొంచెం రెస్ట్లెస్ గా కనపడ్డారు. సరే నేను ఏం గమనించినట్టుగా మామూలుగా ఓంకారం చేసి కథ ఏదో చెప్పి మొదలు పెడుతున్నాను. వీడు మాత్రం వాడి ఫోకస్ దీని మీద లేదు, ఏదో అలజడిగా కనపడుతున్నాడు. సరే స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా అడిగాను, ఏం నాన్న ఏం జరిగింది, ఎందుకు అజిత్ అట్లా ఉన్నావు అంటే, ఈ తక్కిన పిల్లల నుంచి ఒకడు లేచి, ఆంటీ అజిత్ నిన్న స్కూల్ దగ్గర బయట అన్ని కూడా కొనుక్కుని తిన్నాడు, మీరు చెప్పారు కదా బయట ఏం తినకూడదు అని చెప్పి, అయినా వాడు కొనుక్కుని తిన్నాడు అని. ఇంకా వీడందరూ తక్కిన వాళ్ళంతా క్యూరియస్ ఉంది. వాళ్ళేమో పాపం అసలు ఇంకా అబౌట్ వాడు ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు ఎట్లా చెప్పాలి వాడికి. మనకి స్వామి ఏం చెప్తున్నారు, ఏదన్నా కరెక్షన్ చేయాలన్నా కూడా, ఒక తప్పుని ఇచ్చేయాలన్నా మందలించాలన్నా 10 మందిలో చేయకూడదు, వాడిని పక్కకు పిలిచి నాన్న అది చేయకూడదు కదా, అందుకే తల్లి తల్లి ఎలాగైతే చెప్తుందో మంచి అలా చెప్పాలని గురువులకు అవకాశం ఇచ్చారు స్వామి. సో అందుకే నేను చేశానంటే వాడిని నేను లోపలికి వెళ్లి నేను స్వామి స్వామి ఇదేంటి స్వామి పాపం వాడికి ఎలా చెప్పాలి, వాడు ఆల్మోస్ట్ ఏడుస్తున్న ఇదిలో ఉన్నాడు ఎలా చెప్పాలి స్వామి నేను అని కొంచెం వర్రీ అయి మళ్ళా బయటకు వచ్చి కూర్చున్నాను. అని నాన్న ఎట్లారా తిన్నావరా, నేను చెప్పాను కదా తినకూడదంటే, నేను బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నాను కదా ఆంటీ అన్నాడు వాడు. నాకు ఇంకా షాక్ అయ్యాను, బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నాను అన్న తర్వాత, ఎందుకంటే ఏది తినే ముందైనా బ్రహ్మార్పణం చెప్పుకోమని చెప్పింది నేనే, కానీ వాడు ఆన్సర్ ఇస్తాడే అనుకోలేదు. ఈ తక్కిన వాడు ఇప్పుడు నా వైపు ఇంకా క్యూరియస్ చూస్తున్నారు, ఇప్పుడు ఆ బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నావు కాబట్టి ఓకే మంచిదే అని అంటే ఇంకా రేపటి నుంచి వాళ్ళు మొదలు పెడతారు, కోపడితే వీడు అప్సెట్ అవుతాడు. ఏ అది స్వామి చెప్పినట్టుగా అయింది నా పని. సరే మెల్లిగా స్వామికి దండం పెట్టుకుని స్వామి ఫోటో వైపు చూసి దండం పెట్టుకుని అప్పుడు చెప్పాను, నాన్న నిజమే బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నావు కానీ మనం భగవంతుడికి ఎలాంటి పదార్థాన్ని అందించాలి, మనం ఏది ఇచ్చినా స్వామి తీసుకుంటారు కదా, ఏది ఇచ్చినా మనం ఇక్కడ స్వామి ఫోటో ముందు ఏది పెట్టినా ఫస్ట్ స్వామి విల్ టేక్ ఇట్ అని మనకి తెలుసు కదా, మరి అలా ఈగలు బయట వాళ్ళన్ని అలాంటి పదార్థాలు మనం భగవంతుడికి ఇవ్వచ్చా దేవుడికి పెట్టచ్చా అన్నాను. భగవంతుడు అన్న మాట కూడా వాళ్ళ నేను దేవుడికి ఇవ్వచ్చా అని అంటే ఇవ్వకూడదా ఆంటీ అన్నాడు. అని ఇంకెప్పుడు చేయను ఆంటీ అన్నాడు. వెంటనే అందరినీ ఉద్దేశించి చెప్పాను నాన్న, వాడికి తెలియక చేశాడు అది, మీరు ఎవ్వరు కూడా అలా చేయకండి, ఎందుకంటే బ్రహ్మార్పణం అనేటువంటిది మనం తీసుకునే ఆహారాన్ని చెప్పుకోవడం మంచిది. వాడు తీసుకున్నాడు చెప్పాడు కాబట్టి వాడికి ఏం అవ్వలేదు వాడు, కానీ అలా ఈగలు ముసిరినవి బయట ఓపెన్ గా పెట్టిన పదార్థాలు మనం తీసుకోకూడదు నాన్న అని నెమ్మదిగా సర్ది చెప్పి అయిపోయింది అది. ఆ తర్వాత చాలా ఒక 5-6 నెలలు కాదు అసలు ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వైట్ ఫీల్డ్ వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు మమ్మల్ని అందరినీ. లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు పాపం ఎంత కష్టమైందో కదా, ఎంత కష్టమైందో కదా, నాకు ముందు అర్థం కాలే కష్టం అవడం ఏంటి, ఏం కష్టము స్వామి నా వైపు చూసి, ఎందుకంటే కష్టాలు వస్తున్నాయి స్వామి అని చెప్పినందుకు నాకు అంతకుముందే 2-3 సార్లు చివాట్లు పడ్డాయి. ఇదేంటా పాపం వాడికి చిన్నవాడికి చెప్పడానికి బాల వికాస్ క్లాసులో ఇబ్బంది అయింది కదా అన్న. అప్పటికీ నాకు గుర్తు రాలేదు ఇన్సిడెంట్. స్వామి వైపు చూస్తున్నాను, బ్రహ్మార్పణం చెప్పుకుని తిన్నాను అన్నాడు కదా, మరి వాడు కరెక్టే కదా వాడు చేసింది అని. అప్పుడు వెంటనే గుర్తుకో, స్వామి కరెక్టే కానీ వాడు బయట పదార్థాలు తినకూడదని చెప్పాను కదా స్వామి, అందుకనంటే బాగా చెప్పావులే సంతోషం సంతోషం అన్న. అంటే ఏదైనా నేను ఊరికే వాళ్ళకి స్వామి అన్ని గమనిస్తారని చెప్పడమే కాకుండా గమనించాను అనేటువంటిది నాకు అర్థమయ్యేటట్టుగా స్వామి చెప్పారు. అలాగే ఇంకొక సందర్భంలో ప్రసాదం పెడుతూ ఉంటాం స్వామి దగ్గర పిల్లలకి ఇవ్వడం కోసమని. ఒకసారి ప్రసాదం బిస్కెట్స్ అవి ఇందాక పట్టిక బెల్లం ఉంటే ఆ పట్టిక బెల్లం స్వామి ఫోటో దగ్గర పెట్టి బాల వికాస్ క్లాస్ అయిపోయాక పిల్లలకి బ్రహ్మార్పణం చెప్పి తీసుకోండి అన్న అని చెప్పాను. కరెక్ట్ గా వాళ్ళు వచ్చి ఆ ప్లేట్ దగ్గర చూసి, ఆంటీ ఇవాళ స్వామి ప్రసాదము స్వామి బోల్డ్ రూపాల్లో వచ్చి స్వామి ప్రసాదం తినేస్తున్నారు అన్న. నాకు అసలు షాక్ అయ్యాను, నేను అన్ని సర్దుకుంటున్నాను పిల్లలు ఆ మాట తేడు భయం వేసి వెళ్ళి చూస్తే ఆ పట్టిక బెల్లం నిండా నల్ల చీమలు బాగా పుట్టల్లా పట్టున్నాయి. చూడండి ఆంటీ స్వామి వాళ్ళ నల్ల చీమల రూపంలో ఎన్ని చీమల రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తున్నాను, దట్ వాజ్ అ గ్రేట్ లెసన్ టు మీ. అంటే ఏది పెట్టినా స్వామి తీసుకుంటారనే ఆ బీజం వాళ్ళ మనసులో పడింది భగవంతుడు తీసుకుంటాడు అని. ఊరికి నేను బహుశా నేను నోటి ద్వారా మాట చెప్పానేమో కానీ వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా హృదయంలో తీసుకున్నారు. నాకు అక్కడ ఎగ్జాంపుల్ చూపి అప్పటికి నేను కావాలని తెలివి తక్కువగా, నాన్న ఏముందిరా బయటికి తీసుకెళ్లి దులిపేసేసి అంటే, వద్దంటే ఇవాళ ప్రసాదం లేకపోయినా పర్లేదు స్వామి వచ్చి అన్ని రూపాల్లో తింటున్నారు కదా ఏం పర్వాలేదు పట్టికి బెల్లం లేకపోయినా పర్వాలేదని నాకే వాళ్ళు మళ్ళీ ఒక లెసన్ చెప్పి వెళ్లడం జరిగింది.
1: ఇప్పుడు శశిపాల్ గారు చెప్పిన విషయాలు మనం చూసినట్లయితే నిస్సందేహంగా ప్రతి బాల వికాస్ గురువుకి అండగా దండగా ఉండి స్వామి గైడ్ చేస్తూనే ఉన్నారు కదండి, ఈ విషయంపై మీ అనుభవాల్ని కొంచెం పంచుకుంటారా పద్మా గారు?
2: తప్పకుండా అండి. మాకు ఒరిస్సాలో చాలా విరివిగా చాలా నాన్ వెజ్ తినే అలవాటు అందరికీ ఉంటుందన్నమాట. అయితే మాకు సంస్థలో సభ్యులుగాను బాల వికాస్ లో కూడా మొట్టమొదటి పాఠం ఏమిటంటే స్వామి ఎప్పుడు దాన్ని జీవహింస చెయ్యకూడదు అని స్వామి చెప్పారు కదా, మేము మరి స్వామి తాలూకా చైల్డ్హుడ్ డేస్ ను కూడా బాల వికాస్ లో చెప్తాం అన్నమాట. ఎలా స్వామి వాళ్ళ ఇంట్లో ఏమైనా చెయ్యబోతే చాలా బాధపడేవారు, కరణం సుబ్బమ్మ గారి ఇంటికి వెళ్లి భోజనం అది చేసేవారు, చిన్నప్పటి నుంచి కూడా జీవహింస ఆయన ఇష్టపడేవారు కాదని చెప్తూ ఎవ్వరు కూడా తినకూడదమ్మా ఎందుకంటే ఒక జీవిని మనం బాధ పెట్టి హింసించి మనం దాన్ని తినకూడదు అని చెప్పేవాళ్ళం అన్నమాట. అయితే ఒక రోజు ఒక గురువు నిరుపమ అని తనేమో వచ్చి, అక్క నాకు ఒక చాలా ఒక సందేహం ఉంది, నేను బాల్ వికాస్ లో పిల్లలకేమో చెప్పలేకపోతున్నాను నాన్ వెజ్ తినకండి అని. ఏమ్మా అంటే, మరి నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేకపోతున్నాను, మా అత్తవారింట్లో ఎవ్రీ డే నాన్ వెజ్ చేసి తీరాలి, మరి నేను తినకుండా ఉండలేని దాన్ని నేను ఎలాగ వాళ్ళకి చెప్తాను, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను, నేను మానేస్తానంటే మరి గురువుగా ఉండను, అసలే మనకి గురువులు చాలా తక్కువ ఉన్నారు అని నేనేమో, అలా కాదమ్మా స్వామి చెప్పేవారు, ఎందుకంటే నేను అప్పుడు ఎప్పుడు సత్యసాయి ఆనందదాయిలోని పుస్తకంలోనే ఇక్కడ చదివాను ఏంటంటే, స్వామి మనలో లేని మంచితనంకి ఎలాగ పిల్లలకి చెప్పగలం, అందువల్ల మనం పర్ఫెక్ట్ అయ్యాక కదా బాల్ వికాస్ తీసుకోవాలంటే, స్వామి అప్పుడు అలా కాదు బంగారు, ప్యారలల్ గా అవుతుంది, వాళ్లకి చెప్తూ నువ్వు నేర్చుకుంటావు, నీ జీవితంలో అలవరుచుకుంటావు అని. అది నాకు గుర్తుకొచ్చి నేను కాదమ్మా అలా కాదు, స్వామి దగ్గర సరెండర్ అయ్యు, స్వామికి చెప్పు, ఎందుకంటే ఒరిసా మన వాళ్ళ నేచర్ ఏమిటంటే ఆ మాంసం గాని లేకపోతే చేపలు గాని ఎనీ నాన్ వెజ్ ని ప్లేట్కి కొంచెం దూరంగా పెట్టి బ్రహ్మార్పణం చెప్పి బ్రహ్మార్పణం తర్వాత దాన్ని దగ్గరికి తెచ్చి తిందాం అన్నమాట. అందుకు నేను అన్నాను అలా కాదమ్మా, నువ్వు స్వామికి చెప్పుకో, ఎప్పుడు నీలో స్వామికి సరెండర్ అయ్యాక స్వామే అది చూసుకుంటారు, అలా అని బాల్ వికాస్ క్లాసులు మానొద్దు. కొద్ది రోజులు అయిపోయాక తనే హడావుడిగా ఒక రోజు వచ్చి, అక్క అక్క నాకేమో స్వామి నా చేత నాన్ వెజ్ మాన్పించేశారు, అంటే ఎలాగా అంటే నాకు ఒక వారం రోజులై చాలా బాడీ అంతా ఎలర్జీ రావడం, తర్వాత అంటే వాంతి వచ్చినట్టుగా వికారం రావడం, ఇప్పుడు అలాంటి లక్షణాలు అవి రావడం. డాక్టర్ గారు అన్నారు ఏంటంటే, ఏమిటి నాన్ వెజ్ తింటున్నారు, అది బంద్ చేస్తేనే గాని ఇవి పోవు మీకు అని అన్నారు. నాకు తర్వాత స్వామి విభూతి అది తిని నేను కంప్లీట్ గా దాన్ని వదిలేశాను, నాకు ఎవర్షన్ వచ్చేసింది నాన్ వెజ్ అంటేను. స్వామి నాకు చాలా సహాయపడ్డారు అని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పారు కదా శశిబాల గారు, పిల్లల్లోని ఆ విశ్వాసం భక్తి ఆ విత్తనాలని మనం నాటగలిగితే అవి మహావృక్షాలుగా ఎలా అవుతాయో. తిరుతోళ్ళని ఒక జాగా ఉంది, అక్కడ బాల్ వికాస్ లో చిన్నపిల్ల ఐదేళ్ల పిల్ల ఆరేళ్ల పిల్ల అన్నమాట, మన కిరణ్ స్టోరీ ప్రార్థన స్టోరీ అవన్నీ చెప్తూ దేవుడు ఉన్నాడు, మనం ఏదైనా సరే బాబా గారికి స్వామికి పెట్టే తినాలి, మన ఇంట్లో మన ఇంట్లోని మన ముఖ్యమైన మెంబర్ అవుతున్నారు స్వామి, స్వామి తర్వాతే అందరూ అని అది చెప్పడం వల్ల తను ఆ గోడ మీద పైన ఉన్న ఫోటోకి స్వామికి ఎప్పుడు కూడా స్వామి ఏది ఏది తిన్నా పల్లీలు తింటే స్వామి ఇది తీసుకోండి, చాక్లెట్ స్వామి ఇది తీసుకోండి అని అని అనేదిట. అది స్వామి తీసుకోలేదు అని కూడా ఏడిచేదంట ఆ పిల్ల పాపం. అయితే తర్వాత ఇంకా స్వామి నవనీత చూరుడు అంటారు కదా, స్వామి హృదయం చాలా వెన్నకన్నా మెత్తనైనదని. సో చాలా ఊరంతా అది పాకిపోయింది ఏంటంటే, ఆ పిల్ల చాక్లెట్ ఇస్తే ఆ పైన ఫోటోకి ఆ స్వామి పెదవి దగ్గర ఆ చాక్లెట్ ముక్క అంటుకుని ఉండేదంట, పల్లీలైతే పల్లీలు ఏది ఆ పిల్ల స్వామికి మనస్ఫూర్తిగా నైవేద్యం ఇచ్చినట్టుగా స్వామి ఇది తీసుకో అంటే అక్కడ వెళ్ళి స్వామి ఫోటోకి అంటుకుని ఉండేదంట. అది కూడా చూశాక అనిపించింది ఏంటంటే, పిల్లలు చాలా కల్మషం లేని పవిత్ర హృదయాలు, అందువల్ల స్వామి పిల్లల్ని ఎలా శశిపాల్ గారు చెప్పారు, పిల్లలంటే చాలా ప్రాణం స్వామికి, ఆ భక్తి బీజం వాళ్లలో నాటితే స్వామి ఎలా వాళ్ళని వింటారు, వాళ్ల కోరికలు వాళ్ల ప్రార్థనలు అన్నది కూడా.
0: ఇప్పుడు అక్క చెప్పినట్టుగా స్వామి తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లికి ఇది ఇవ్వాలని. అందుకే 1977 లో స్వామి అమ్మ మాతృశ్రీ ఈశ్వరంబ గారు ఇదైన తర్వాత ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి మనం బాల వికాస్ డేగా మాతృ శ్రీశ్వరాంబ వర్ధంతిని బాల వికాస్ డేగా చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా అందరూ అడిగితే స్వామి ఆశీర్వదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామి తల్లి తండ్రికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా తల్లికి. ఎందుకంటే తల్లి ఒడి ప్రథమ బడి అని మనం చెప్పుకుంటాం. తల్లి అన్ని నేర్పించి చక్కగా పెంచి తీసుకొస్తుంది కాబట్టి ఆ తల్లికి ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా మనం తల్లికి ఇది చేయాలి, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి, తల్లి తండ్రి చెప్పిన మాట వినాలి, ఇలాంటివన్నీ కూడా స్వామి బాల వికాస్ ద్వారా మనం గురువుల ద్వారా చెప్పిస్తూ ఉంటారు. సో అన్ని ఇలాంటివన్నీ పిల్లలకి చెప్తూ ఉంటాను. నాకు ఒక రెండు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మాకు సత్సాయి మందిరం, గుంటూరు మందిరం, శాంతి సుధా స్వామి పేరు పెట్టారు ఆ మందిరానికి. మందిరంలో పేరెంటింగ్ మీటింగ్ పెట్టుకున్నాం, తల్లిదండ్రులందరినీ పిలిచాము. బాల వికాస్ పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ తల్లిదండ్రులు, స్కూల్లో కూడా బాల వికాస్ ఉండేది, 300 మంది పిల్లలున్నారు ఆ రోజుల్లో. అందరికీ పేరెంట్స్ చాలా మంది వచ్చారు. ఇంకా సెషన్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకొక 10 నిమిషాలు మొదలవుతుండగా ఒక పేరెంట్ ఎవరో వచ్చారు. వచ్చి నేను ఆర్గనైజ్ చేసుకునే హడావుడిలో ఉన్నాను కార్యక్రమం అంతా అనమాట. వచ్చి ఇక్కడ శశిబాల గారు అంటే ఎవరు అని గట్టిగా అడిగింది ఆమె. మా వాళ్ళు నన్ను పిలిచి అక్క ఆమె ఎవరో మిమ్మల్ని అడుగుతున్నారు అని అంటే, ఏంటమ్మా సాయిరామ్ ఏంటి చెప్పండి, ఇంకా 10 నిమిషాలు మొదలవుతుంది, కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి, ముందు పక్కకి రండి అన్నాము. ఆ వాయిస్ కూడా చాలా హార్ష్గా కోపంగా ఉండేటికి నాకు భయం వేసింది. అమ్మ ఒక్క 10 నిమిషాలు మీరు ఏదైనా మాట్లాడాలంటే మన అంటే, లేదు లేదు నేను ముందు మీతో మాట్లాడాలి, మీరు పక్కకి రండి అని నా చెయ్యి గట్టిగా పట్టుకుని పక్కకి తీసుకెళ్తే మా వాళ్ళందరూ భయపడ్డారు, అమ్మో ఏదో జరిగింది, ఆమె ఎవరో చాలా కోపంగా తీసుకెళ్ళింది అక్కని అని చెప్పేసి. సరే వెనకాల మందిరం వెనకాల తీసుకుని వెళ్ళి, మీరు మా పిల్లలకు బాల వికాస్ చెప్తున్నారు కదా, మా అబ్బాయి ఇంటికి వచ్చి ఏంటేంటో చేస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉంది అని. ఏం చేస్తున్నాడమ్మా, భయపడేంతగా మేము బాల వికాస్లు ఏం చెప్పాం, ఏం చేస్తున్నాడు అన్నాడు. అంటే పొద్దున్నే నిద్ర లేవంగానే అండి, మా వాకిట్లో ఒక నందివర్ధనం చెట్టు ఉంది, కళ్ళు మూసుకునే నిద్ర కళ్ళు కూడా తెరవడు, అక్కడికి వెళ్ళి ఒక నందివర్ధనం పువ్వు తీసుకుని వచ్చి నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాకు పాదాల మీద పువ్వు పెట్టి దండం పెడతాడు, అప్పుడు కానీ ఇచ్చేయడు, నాకు చాలా భయంగా ఉంది అన్నామె. నేను అమ్మా తప్పే ఉందమ్మా, మంచి పనే కదా, మేమే చెప్పాం బాల వికాస్లో, స్వామి చెప్పారు మొట్టమొదట తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, చక్కటి విషయం చెప్పారు, ఇవాళ నాకు పేరెంటింగ్ వర్క్షాప్ లో నిజంగా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను అని అంటే, కాదండి. అప్పుడు ఆమె ఆ కోపం తగ్గి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంది, కాదండి నాకు చాలా ఇదిగా ఉంది, మేమెప్పుడు ఇలా చేయలేదు, మా తల్లిదండ్రుల పట్ల మేమెప్పుడు ఇలా చేయలేదు, అందుకని నాకు భయంగా ఉంది. అమ్మా మీరు చేయలేదు అంటే మీరు మీ తల్లిదండ్రులు మీకు చెప్పుండకపోవచ్చు ఆ విషయం, కానీ మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. నేను ఇవాళకి మా అమ్మగారు లేకపోయినా కూడా, అప్పటికే మా మదరు చనిపోయి చాలా ఏళ్ళైంది, నేను ఇప్పటికీ మా మదర్ని తలుచుకోకుండా నేను ఏ పని మొదలుపెట్టను. మా ఫాదర్ ఉన్నారు, ఆయనకి చెప్పకుండా నేను ఎక్కడికి కాలేజీకి కానీ స్వామి కార్యక్రమం నాన్న వెళ్తున్నాను అని దండం పెట్టుకుని వెళ్తాను. ఆయన గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటారు, నాకు ఒక్క మాట చాలు శక్తినిస్తుంది, సాయిరామ్ గాడ్ బ్లెస్ యూ అంటారు మా ఫాదర్. ఈ ఆ రెండు మాటలు చాలు, ఎంత పనైనా సక్సెస్ఫుల్గా చేసుకొస్తాము, అది ఒక సంప్రదాయం అమ్మా, మన సంస్కృతి అది. నిజంగా మీ అబ్బాయి చేస్తున్నందుకు నాకు చాలా మంచి ఇది ఇచ్చారు మీరు ఇవాళ మీ గురించి అంటే, ఏమోనండి నాకు భయంగా ఉంది, మేము ఎప్పుడు పెట్టలేదు అని. మీరు పెట్టకపోతే మీ తల్లిదండ్రులు ఇప్పుడు తలుచుకుని చేయండి అమ్మా, ఇంక నుంచి చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అంటారు, ఇప్పుడు వాడి ద్వారా మనం నేర్చుకున్నాం అనుకోవచ్చు అని. అంటే మా అమ్మ నాన్నగారు లేరండి అని మనసులో తలుచుకోండి అమ్మా, నేను చేస్తున్నట్టు మీరు చేయండి, చాలా మంచి ఇది ఇచ్చారు మాకు అని చెప్పాను. అది అయిపోయింది. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మేము వైట్ ఫీల్డ్కి వచ్చాం, గుంటూరు జిల్లా వాళ్ళందరం వచ్చాము అప్పుడు స్వామిని ఆహ్వానించడానికి. వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు అందరినీ. మా చాలా విషయాలు చెప్తూ స్వామి ఇది కూడా స్ట్రెస్ చేస్తూ, పాపం ఆ తల్లిని కన్విన్స్ చేయడానికి అవస్థపడ్డారు కదూ అన్నారు. అంటే ఫస్ట్ అనుభవం నాకు ఒకటి ఉంది అజిత్ విషయం, నేను స్వామి నన్నే అంటున్నారు డైరెక్ట్ గా అని తెలిసి స్వామి తర్వాత చాలా సంతోషపడింది స్వామి, ఆమె అంటే చాలా సంతోషం, ఇంకా పొడిగించలేదు స్వామి చాలా సంతోషం. అంటే ఏది చేసినా మనం మనసు పెట్టి శ్రద్ధ పెట్టి, స్వామి నువ్వే మమ్మల్ని ఆ జవాబు చెప్పేది నేను కాదు, స్వామి నా ద్వారా జవాబు చెప్పిస్తున్నారు అనుకున్నామంటే అది ఖచ్చితంగా మా అవతల వాళ్ళకి అందాల్సిన జవాబు వెళ్తుంది. లేదు నేను నా తెలివితేటలు ఉపయోగించి నేను వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాను అనుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా అది మనకి దెబ్బ తగులుతుంది. అంటే ఆ శక్తి స్వామే ఇస్తారు, అంత సమయస్ఫూర్తి బహుశా సహజంగా నాకు లేదు, కానీ ఆ టైంకి ఆ జవాబు చెప్పడం. ఆమెని ఆ రోజు పేరెంటింగ్ మీటింగ్ లో ఆమెనే ఎగ్జాంపుల్ గా చూపించాను, ఇప్పుడే ఆమె చెప్పారండి వాళ్ళ బాబు ఇలా ఆచరిస్తున్నట్ట. ఎంతమంది పిల్లలు మీకు అలా చేస్తున్నారంటే సగం మంది చేతులు ఎత్తారు, సగం మంది చేతులు ఎత్తలేదు, వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు, తర్వాత చెప్పారు మా పిల్లలు చెప్తారండి మేమే ఇలాంటివి ఏం వద్దు మనకి, ఇప్పటి నుంచి నమస్కారాలు ఏమిటి, ఏదో పుట్టినరోజు నాడో ఎప్పుడో పండగలప్పుడో పెట్టాలి కానీ ఇవన్నీ ఏమిటని మేమే విసుక్కున్నాడు. కాదమ్మా, అది మన సంస్కృతి, భారతీయ సంస్కృతిలో అది తల్లి ప్రథమ ఇది అని చెప్పి స్వామి చెప్తారు. మనందరికీ తెలుసు, అది మంచి పని చేస్తున్నప్పుడు ప్రోత్సహించండి అని వాళ్ళకి అక్కడ చెప్పడం జరిగింది. అది ఒక ఎగ్జాంపుల్ నాకు అట్లా మనసులో నిలిచిపోయింది. తర్వాత ఇంకొకసారి బాల వికాస్ ఆ ఇంటర్వ్యూలోనే స్వామి అనేక విషయాలు చెప్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ మాతో పాటు తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా కూర్చుని ఉన్నారు. ఎవరు పబ్లిషర్స్ అనుకుంటాను వాళ్ళు. కూర్చున్నప్పుడు స్వామి వాళ్ల వైపు సడన్ గా తిరిగి, మీరేమో రకరకాల బుక్స్ వేస్తారు, రకరకాల బొమ్మల పుస్తకాలు వేస్తూ ఉంటారు, ఆ బొమ్మలు చూసి బాల వికాస్ లో పిల్లలు చూసి ఏమనుకుంటారు అని ఒక కథ చెప్పి విష్ణువు శ్రీ మహావిష్ణువు పావళించి ఉంటారు, లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది, అప్పుడే భృగు మహర్షి వస్తాడు, విష్ణుమూర్తి కాలుతూ

0: అదంతాడు ఈ కథ వీళ్ళు చక్కగా చెప్తారు బాల వికాస్ లో. అప్పుడు వాడు ఈ పిల్లవాడు ఏమనుకుంటాడంటే, ఓహో పెద్ద అయిన తర్వాత నేను కూడా అలా పడుకుంటే నా భార్య కాళ్ళు నొక్కుతూ ఉంటుంది కావాల్సి, వాడి దృష్టి అంతా అటువైపు వెళ్తుంది, ఇలా కాదు చెప్పాల్సింది, ఇలా కాదు, అందులో అంతరార్థం చెప్పాలి. ఎందుకు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి ఎప్పుడు పవళించి ఉంటాడా, ఎందుకు లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతోంది, భృగు మహర్షి ఎందుకు వచ్చాడు అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని వాళ్ళకి చొరక అందించారు, మాకు చొరక పెట్టారు స్వామి. అంటే ఏది కూడా స్వామి దృష్టి దాటిపోకుండా ఎలా మనం చెప్తున్నాము, ఎలా పిల్లలకి శిక్షణ అందిస్తున్నాము, ఎందుకంటే దాని తగ్గట్టుగా గురువులు తయారు చేస్తున్నారు స్వామి. ఆ గురువుల కమిట్మెంట్ ఎలా ఉంటుంది, చిన్నపాటి ఇదొచ్చినా స్వామి నువ్వే నన్ను కాపాడు, నాకు జవాబు నువ్వు చెప్పు స్వామి అని ఒక్కోసారి చాలా విచిత్రమైన ప్రశ్నలు వస్తుంటాయి పిల్లల దగ్గర నుంచి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా మదరు బాల వికాస్ 1969 స్వామి ఇచ్చే 70s లో అమ్మ బాల వికాస్ తీసుకునేది. మేమందరం ఫస్ట్ బాల వికాస్ చిల్డ్రన్ అమ్మ దగ్గర. ఒక చిన్న పిల్ల ఎవరో మాకు తెలియదు, తర్వాత జరిగింది ఇది. సత్యహరిశ్చంద్రుడు కథ అమ్మ చెప్తూ ఉంటే, అబద్ధం చెప్పకూడదు ఇలా అని చెప్తుంటే, ఆ పాప లేచి ఆంటీ అబద్ధం అంటే ఏంటి ఆంటీ అని అడిగిందట. దానికి అమ్మ దగ్గర ఆన్సర్, అబద్ధం అంటే అమ్మ అట్లా చెప్పకూడదు ఇలా చెప్పకూడదు. మొత్తానికి ఆ క్లాస్ అయిపోయింది సక్సెస్ఫుల్ గానే అయిపోయింది. ఆ తర్వాత మా మదరు, తను కూడా ఒక లెక్చరర్ గా వర్క్ చేసేవారు, వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిసి ఫస్ట్ టైం వాళ్ళందరినీ తీసుకుని అమ్మ స్వామి దగ్గరికి, అంటే అమ్మకి వాళ్ళకి ఫస్ట్ టైం వస్తే స్వామి రెండో రోజు వాళ్ళందరినీ పదండి లోపలికని పిలిచి మాట్లాడారు. మాట్లాడినప్పుడు అమ్మ వైపు సడన్ గా తిరిగి స్వామి చాలా విషయాలు చెప్పారు అమ్మకప్పుడు. సడన్ గా అమ్మ వైపు తిరిగి, పాపం అబద్ధం అంటే ఏంటో చెప్పడం చేతకాలేదు అన్నారు. అంటే అమ్మకు అసలు అది గుర్తు రాలేదు నిజంగా. తర్వాత స్వామి అన్నారు, అబద్ధం అనేది ఒకటి ఉంది అని పిల్లలకి చెప్తున్నారు మీరు, అబద్ధం అనేటువంటిది ఓహో ఇది సత్యం వేరు అసత్యం వేరు అనేటువంటిది ఉన్నది అని, రెండున్నాయనేది మనం క్రియేట్ చేస్తున్నారు. అట్లా చెప్పద్దు బంగారు, ఇలా నడుచుకోకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చెప్పకూడదు అనే పద్ధతిలో వెళ్ళాలి. కానీ అలా మాట్లాడితే అబద్ధం అవుతుంది, ఓహో ఒక వర్డ్ ఉంది అబద్ధం అని, ఇలాంటివి పిల్లల్లో కలిగించద్దు. అది ఫిక్స్ అయిపోయిందంటే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అని చెప్పి తర్వాత స్వామి ఎన్నో చిన్న కథలో మనకి బోర్డులు ఉదంతాలు అబద్ధం చెప్పడం వల్ల కలిగేటువంటి ప్రమాదాలు కథల్లో ఎన్నో రూపంగా స్వామి మనకి అందిస్తూ వచ్చారు. కాబట్టి ఇందాక మీరు అన్నట్లు ప్రతి బాల వికాస్ తరగతికి కొన్ని, ఇప్పుడు 100,000 బాల వికాస్ సెంటర్లు ఉంటే 100,000 సెంటర్స్ లో ఆ టైంలో స్వామి వెళ్లి కూర్చుంటారు. ఆయన ఆ టైంలో స్వామి అక్కడికి వెళ్లి కూర్చుని ఆ తరగతి ఎలా నిర్వహిస్తున్నారో, గురువుకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమయ స్ఫూర్తిని అందించడం, ఇది ఒక శశిబాలకో ఒక పద్మలత గారికో సాయిలక్ష్మికో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బాల వికాస్ గురువు క్లాస్ కి స్వామి వెళ్లి కూర్చోవడం అనేటువంటి ప్రత్యక్ష నిదర్శనం. కోకొల్లలున్నాయి, వాటికి ఆన్సర్ కూడా స్వామి ఇస్తూ ఉంటారు. పిల్లలు అడిగే ప్రశ్నలకి జవాబులు కూడా స్వామి చెప్తూ ఉంటారు. గురుముఖత చెప్పించి ఉండొచ్చు, ఆ శక్తిని గురువుకి అందిస్తుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయమ్మా.
1: మనందరికీ మహాభారతంలో కౌరవుల విషయం తెలిసిందే. కుంతీదేవి, ధృతరాష్ట్రులు వారికి సరైన ఆశీర్వచనం ఇవ్వక వారు ఏ గతికి గురయ్యారో. అందుకే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. మరి బాల వికాస్ గురువులుగా పిల్లలకి తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంచడానికి, తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమను పెంపొందించడానికి మీరెలా వారికి హెల్ప్ చేస్తుంటారు? ఇలాంటి విషయాలు మాతో పంచుకోగలరా శశిబాల గారు, పద్మలత గారు?
2: తప్పకుండా అమ్మా. సరే, ముందు శశిబాల గారు ఇప్పుడు చెప్పారు కదా, ప్రతి బాల వికాస్ యూనిట్ లో స్వామి ప్రత్యక్షంగా ఉంటారు అని, అది నాకు ఒకటి గుర్తొస్తోంది. ఇప్పుడు ఒరిస్సాలో నిమ్మాపొడ అని పూరికి దగ్గరగా ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక టీచర్ ఎప్పుడు తన ఇంట్లో వాళ్ళ తల్లి తండ్రిని చూసుకొని, తండ్రికి కొంచెం ఒంట్లో బాగుండదు చూసుకుని తను వెళ్లి క్లాస్ తీసుకుని వస్తూ ఉండేది. ఒకరోజు ఆయనకి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల తను వెళ్లి మెడిసిన్ షాప్కి వెళ్లి మెడిసిన్ తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చి తను వెళ్లేసరికి కొంచెం క్లాసుకి లేట్ ఆలస్యమైందనమాట. తను తోవంతా కూడా స్వామిని ప్రార్థిస్తూ, స్వామి నా వల్ల ఆలస్యం అయిపోయింది, పిల్లలు అక్కడే అల్లరి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు స్వామి, నన్ను క్షమించు స్వామి అని అలా ప్రార్థించుకుంటూనే తను వెళ్లిందనమాట. అక్కడ వెళ్లి చూస్తే పిల్లలేమో ఆడుకుంటున్నారు. అయితే తను ఇవాళ లేట్ అయిందమ్మా నాకు సారీ అంటే, అదేంటి గురుమా అని పిలుస్తారు అక్కడ ఒరిస్సాలో, గురుమా మీరు మళ్లీ ఎందుకు తిరిగి వచ్చారు అని వాళ్ళు అడగగానే తను ఆశ్చర్యపోయింది, అదేంటి నేను ఇప్పుడే కదా వస్తున్నాను, ఇవాళ నాది ఆలస్యమైంది కదా అంటే, ఆ పిల్లలందరూ అదేంటి గురుమా ఇవాళ మాకు ఈ శ్లోకం చెప్పారు కదా, ఈ స్టోరీ చెప్పారు కదా, ఈ గేమ్ మా చేత ఆడించారు కదా, చూడండి పరమం పవిత్రం కూడా శ్లోకం చెప్పి మేమంతా విభూతి కూడా పెట్టించారు కదా అంటే తను చాలా కళ్ళంత నీళ్ల పర్యంతం అయ్యి స్వామి నా రూపంలో వచ్చే క్లాస్ తీసుకున్నారు అన్న దీనికి తను చాలా ఇది చాలా మా అందరికీ కనువిప్పు అన్నమాట. రెండోది ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కాంటాక్ట్ పేరెంట్స్ మీట్ అయినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు శశిబాల్ గారు చెప్పారు కదా వాళ్ళు చాలా గిల్టీ ఫీల్ అవుతూ మీరు క్లాసుల్లో చెప్తున్నారు పాదాలకి నమస్కారాలు పెట్టండి అని ఆ పిల్లలు పొద్దున్నే వచ్చి మాకు దండం పెట్టి నమస్కారం చేసి పాదాభివందనం చేస్తే మాకు చాలా చూడండి పరమం పవిత్రం కూడా శ్లోకం చెప్పి మేమంతా విభూతి కూడా పెట్టించారు కదా అంటే తను చాలా కళ్ళంత నీళ్ల పర్యంతం అయ్యి స్వామి

0: మా పిల్లలు పొద్దున్నే వచ్చి మాకు దండం పెట్టి నమస్కారం చేసి పాదాభివందనం చేస్తే మాకు చాలా గిల్టీగా ఉంటుంది అని కొద్ది మంది పేరెంట్స్ చెప్పారన్నమాట. నేను చాలా బిజినెస్ రీత్యా నేను చాలా తప్పుడు పనులు చేయవలసి వస్తూ ఉంటుంది, వాళ్ళు దండాలు పెడితే ఎలాగా అని అంటే, అప్పుడు మేము అదే చెప్పాము ఏంటంటే, మీరు వాళ్ళ తల మీద ఆశీర్వదిస్తే అది దేవుడు ఆశీర్వదించినట్టే. ఎప్పుడు కూడా మీరు ఏమిటి చేస్తున్నారు అన్నది స్వామికి తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది, మిమ్మల్ని ఎలా సవరించాలో వాళ్ళు సవరిస్తారు. కానీ పిల్లలు మాత్రం మీకు దండం పెట్టినప్పుడు మీరు తప్పకుండా వాళ్ళకి ఆశీర్వదించండి. ఇంకొక కేసు ఏమిటంటే, పిల్లడే వచ్చి చాలా ఎర్రగా బొంగమూత పెట్టుకుని వచ్చి, ఎవరెవరు ఇప్పుడు శశిబాల్ గారు చెప్పారు కదా, ఎవరెవరు తల్లిదండ్రికి దండాలు పెడుతున్నారు చేతులు ఎత్తండి అంటే ఆ బాబు ఎత్తలేదన్నమాట. సరే ఎందుకమ్మా, ఎందుకు నువ్వు పెట్టట్లేదు అంటే, దగ్గరికి వచ్చి మెల్లిగా చెప్తున్నాడు అనమాట, మా నాన్నగారు తాగి వస్తారు, మా అమ్మకి కొడతారు, అలాంటి తండ్రికి దండం ఎందుకు పెట్టాలి, నేను పెట్టను అని అన్నాడు అనమాట. అప్పుడు కూడా మనం ఏం చెప్పాలి అంటే, నువ్వు స్వామే మనకి తల్లి తండ్రి గురువు దైవం అంతా కదా, స్వామికి చెప్పు ఇలా ఉంది అని, ఆయన తప్పకుండా అతనిలో మార్పు తెస్తారు. కానీ ఈ ఆ దేవ ఉద్యానం నుంచి మీరు వచ్చినప్పుడు మీకు లివింగ్ గాడ్స్ గా ప్రత్యక్ష దైవాలుగా మీకు తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు మనం గౌరవించాలి వాళ్ళని, మీరు తప్పకుండా దండం పెట్టాలి, స్వామి అప్పుడు మెచ్చుకొని వాళ్ళల్లో మార్పు తీసుకొస్తారు అని మేము చెప్తే ఆ పిల్లడు పాపం గ్రహించి అలాగే కొద్ది రోజుల తర్వాత ఆయన పూర్తిగా తాగుడు మాని మంచివాడు అయ్యాడు అని అదొక నిదర్శనం మనకి.
1: నేను ఒక రెండు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తానమ్మా. ఒకసారి స్వామి చెప్పాను కదా, 89 ఇంటర్వ్యూలోనే స్వామి ఒక గురువు స్వామిని అడిగారు, స్వామి పిల్లలు కొంతమంది, ఆమె పర్సనల్ ఇది అనుకుంటాను, ఆమె డైరెక్ట్ గా స్వామిని అడిగారు, స్వామి తండ్రికి నమస్కారం చేయమంటే మా పిల్లలు మా అబ్బాయి చేయను అంటాడు, ఎందుకంటే ఆయన సరే మంచివాడు కాదు, నేను దండం పెట్టను, నాన్న మాట వినను అని చెప్పి ఇచ్చేస్తున్నాడు, తండ్రిని ఇది చేస్తున్నాడు స్వామి అని అంటే, స్వామి అప్పుడు చెప్పారు, ఎట్లాంటి వాడైనా నీకు జన్మని కారకుడు తండ్రి కాబట్టి తండ్రిని గౌరవించాలి అని నెమ్మదిగా పిల్లలకి నేర్పించండి అని. అంటే ఆ గురువు వెంటనే, స్వామి ఒకసారి ఇలాగే చెప్తే మరి ప్రహ్లాదుడు కూడా తండ్రిని ఎదిరించాడు కదా, తండ్రి మాట వినలేదు కదా అని చెప్పి అడిగాడు స్వామి నన్ను, నేను ఎట్లా చెప్పాలి స్వామి అని ఆవిడ పర్సనల్ ఇది స్వామిని అడిగాడు. అంటే స్వామి ప్రహ్లాదుడు దేనికి ఎదిరించాడు తండ్రిని, దైవం కోసం ఎదిరించాడు అంతేగాని తండ్రి పట్ల ఎప్పుడు కూడా అమర్యాదగా ప్రవర్తించలేదు. ప్రహ్లాదుడు ఎప్పుడు తండ్రి పట్ల గౌరవాన్ని వినయాన్ని చూపిస్తూనే ఉన్నాడు, ఒక్క దైవం విషయం వచ్చేటప్పటికే తండ్రిని ఎదిరించాడు. కాబట్టి దానికి దీనికి పోలిక లేదు, కాబట్టి జన్మ కారకుడైనటువంటి తండ్రిని ఎప్పుడు గౌరవించాలని నెమ్మదిగా మీ అబ్బాయికి చెప్పి నచ్చజెప్పి చెయ్యి, వాడు చక్కగా మారుతాడని. అప్పుడే మాకు మీరాబాయి గురించి కూడా స్వామి చెప్పారు, మీరాబాయి కూడా ప్రపంచాన్ని భర్తని అందరినీ ఎవరి కోసం ఎదిరించింది, భగవంతుడి కోసం. అంతేగాని ఎవరి పట్ల అమర్యాదగా గాని ఇదిగా ఆమె ప్రవర్తించలేదు. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు పిల్లలకు చూపించండి, చెప్పండి వాళ్ళకి అని స్వామి ఆ సందర్భంలో చెప్పారు. అలాగే నాకు బాల వికాస్ లో చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పిల్లలందరికీ కూడా చక్కగా పండుగలు వచ్చే ముందు అన్ని విషయాలు చెప్తూ ఉంటాను కదా. ఒకసారి వినాయక చవితి పండుగ వస్తుంది, మందిరంలో స్కూల్ పిల్లలకి బాల వికాస్, దాదాపు ఎల్కేజీ యూకేజీకి బాల వికాస్ ఉండదు, యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ నుంచే ఉంటుంది. కానీ స్కూల్ అనేప్పటికి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు, అందరికీ ముందు వాళ్ళు వచ్చి బుడ్డి బుడ్డి వాళ్ళంతా ముందు కూర్చుంటారు. సరే రోజు చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ పండుగ వస్తుంది కదా నాన్న, చక్కగా మీరు అందరు వినాయకుడికి బాగా దండం పెట్టుకోండి, మాకు మంచి బుద్ధి రావాలి, బాగా చదువుకోవాలి, అందరి చేత మేము మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి, ఇలా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చిన్న చిన్న కోరికలు భగవంతుని కోరుకోండి. నేను మళ్ళా వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ గురువారం క్లాస్కి వచ్చినప్పుడు మీరు ఏమడిగారో నేను అడుగుతానరా, నాకు స్వామి అన్ని చెప్తారని ఏదో సరదాగా చెప్పాను, క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ క్లాస్కి రాగానే అందరినీ క్లాస్లో కూడా పిల్లల్ని నువ్వు అమ్మా నాన్నకి నమస్కారం చేసావని డైరెక్ట్ గా అడిగేదాన్ని కాదు, ఇట్లా ఇందాక చెప్పినట్టు మామూలుగా నాన్న ఎంతమంది అమ్మా నాన్నకి నమస్కారం పెడుతున్నారు అంటే ముందు అందరూ ఒక 300 మంది చేతులు లేస్తాయి. నాన్న మందిరంలో కూర్చున్నా నిజం చెప్పాలంటే ఒక 100 చేతులు దిగిపోతాయి, కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకో 10 దిగిపోదు. నాకు ఇవన్నీ అంటే నేను ఒక రకంగా చెప్పండి చాలా ఎంజాయ్ చేశాను ఇది. అంటే వాళ్ళు కల్మషన్ లేకుండా మేము తప్పు అబద్దం చెప్పకూడదు ఇంకో రకంగా చెప్పకూడదు అనే దాన్ని రియలైజ్ అయ్యారనేది నాకు ఆనందం. ఇప్పుడు వాళ్ళు 10 మంది పెట్టినా చాలు నమస్కారం, మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు గ్రహించుకున్నారు. కానీ 300 మంది ముందు చేతులు ఎత్తేవాళ్ళు, నిన్ను చూసి నేను నన్ను చూసి భలే ఫన్నీగా ఉండదు నాకు అది. తర్వాత చివరికి 50 మంది

0: అప్పుడు నాన్న నెక్స్ట్ వీక్ నుంచి మీరు కూడా పెట్టాలరా, అప్పుడు అందరం చేద్దాం అమ్మా నాన్నకని అట్లా కలిపేదాన్ని తప్ప వీళ్ళకి క్లాప్స్ కొట్టించి వాళ్ళని కించపరిచినట్టుగా మాత్రం చేయలేదు. సో పండుగ అయిపోయి వచ్చిన తర్వాత అందరినీ మామూలు క్యాజువల్ ఎట్ రాండమ్, నాన్న నువ్వేం చెప్పారంటే నాకు బాగా చదువు రావాలి, నేను పెద్ద డాక్టర్, రకరకాలుగా పిల్లలు అన్ని చెప్తూ వచ్చారు. బాగుంది, వెరీ గుడ్ అంటే ఒక చిన్న పాపని అడిగాను, నాన్న అమ్మలు నువ్వేం చేశారంటే నేను చేతులు రెండు ఇలా చాపి ఇంత డబ్బు రావాలి మా నాన్నకని చెప్పాను అంది. అనగానే నేను వెంటనే అదేంటి నాన్న మనం డబ్బు ఇవన్నీ అడగకూడదు కదా దేవుణ్ణి, మనకి చక్కగా మంచి బుద్ధి అంటే మా నాన్న అడగమన్నాడు వినాయకుడి దగ్గర కూర్చున్నప్పుడు అందరం భక్తిగా మనం చాలా డబ్బు రావాలి మనకి అని దండం పెట్టుకోండి అన్నాడు, మరి అమ్మ నాన్న చెప్పిన మాట వినాలని నువ్వే కదా ఆంటీ చెప్పావు అంది. నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. కరెక్టే, తల్లిదండ్రి మాట వినాలి, ఆ తండ్రి చెప్పిన మాట విన్నది చేసింది, సరే అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో ఒక 4 రోజుల తర్వాత ఇట్లాగే మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చాడు. వచ్చి అమ్మ మాది బిజినెస్ అందుకని నేను పాప చేత అలా దండం పెట్టించాను, మీరు అడిగారట కదా, పొరపాటు అయిపోయింది. అయ్యో నాకు సారీ చెప్పొద్దండి, మామూలుగా పిల్లలకి చెప్పేటప్పుడు డబ్బు కావాలి మాకు, లేకపోతే అవి కావాలి ఇవి కావాలని అడగొద్దు నాన్న, సద్బుద్ధి రావాలి, బాగా చదువుకోవాలి, మంచి పిల్లల్లాగా ఉండాలని ఇలాంటి కోరికలు కోరుకోమని చెప్తాము, అందుకే నేను క్యాజువల్గా అడిగాను. లేదమ్మా పొరపాటు అంటే ఈ పాప ఇంటికి వెళ్ళి ఇలా ఆంటీ అడిగారు అందరినీ నేను ఇలా చెప్పాను అని చెప్పబట్టి ఆయనకి ఆ రియలైజేషన్ వచ్చి ఇంకెప్పుడు అలా చేయించనమ్మా పొరపాటు. నాకు అదైతే చాలా చిన్న విషయమే కానీ చాలా ఆనందంగా, ఒక చిన్న పాప 6 ఏళ్ల పాప వెళ్ళి తండ్రిని కరెక్ట్ చేసిందని నేను అన్ను, కానీ జరిగిన విషయం చెప్పేటప్పటికి ఆయన రియలైజ్ అయ్యి వచ్చి మాకు చెప్పడం అనేటువంటిది ఒకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళు ఇళ్ల నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, 5 రూపీస్ ఏదో కొనుక్కుంటానికి పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. బయట మందిరం బయట ఈ బళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు చూసి చూసి నేను ఒక రోజు చెప్పాను, నాకు ఈ అజిత్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో మర్చిపోలేను నేను, అందుకే నేను వీళ్ళకి చాలా జాగ్రత్తగా నన్ను బయట ఇంకొనుక్కోద్దిరా, మీరు 5 రూపీస్ తెచ్చుకుంటే చాక్లెట్స్ నేను ఇక్కడ ఇప్పిస్తాను, స్కూల్లో చాక్లెట్స్ పెట్టించేదాన్ని ప్రిన్సిపల్ వాళ్ళందరికీ చెప్పి, చక్కగా మీకు కావాల్సిన చాక్లెట్స్ తీసుకోండి అవన్నీ ఒక డబ్బా పెడతాను ఆ డబ్బులు దాచుకుంటా, మనం చివరికి సర్ప్రైజ్ ఒక పని చేద్దాము అని చెప్పి. వాళ్ళకి సర్ప్రైజ్ అనగానే పిల్లలకి చాలా ఆనందం, ఏదో జరుగుతుంది ఒక పెద్ద అద్భుతం జరిగిపోతుందని తెచ్చుకున్న డబ్బులు 2 రూపాయలు ఏదైనా ఉంటే దాంట్లో వేసేవాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే చాలా అమౌంట్ కలెక్ట్ అయింది, బట్ అన్నిటితోటి ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన బుక్స్ పెన్స్ పెన్సిల్స్ జామెట్రీ బాక్స్ అన్ని తెప్పించాం, మందిరంలో టేబుల్స్ వేసి మొత్తం పెట్టాము. మన రాష్ట్ర అధ్యక్షుడు చలం గారు కూడా వచ్చారు అప్పుడే. పక్కన మాకు 2 ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఒకటి బీసీ హాస్టల్ ఒకటి ఉంది, ఒకటి గర్ల్స్ ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, దాదాపు 200 మంది పిల్లలు దాకా ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు మాకు రెగ్యులర్ బాల వికాస్ ఉంది ఆ పిల్లలకి, వాళ్ళందరినీ పిలిపించి ఈ బుడ్డి పిల్లల చేతే వాళ్ళందరికీ అవి ఇప్పించడం మొదలు పెట్టాం. అంతేకాకుండా మీరు ఫ్రాక్స్ కొనుక్కుంటారు నాన్న, బర్త్డేలు వస్తాయి 2 డేస్ ఫ్రాక్స్, పేరెంట్స్ కి ఇప్పుడు బాగా ఎంత రిచ్ గా కనపడితే అంత ఇది అని కాస్ట్లీయెస్ట్ ఫ్రాక్స్ కొని, ఒకటి కాకుండా 2 నాన్న నాన్న మనం 2 ఫ్రాక్స్ బదులు ఒక ఫ్రాక్ కొనుక్కుని ఆ 2 ఫ్రాక్ డబ్బులు దాచిపెట్టంటారా మనం ఒక సర్ప్రైజ్ చేద్దాం, ఇట్లా ఏవో చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట నా బుర్రకి తోచినట్టుగా చెప్పి ఆ డబ్బులు కూడా పిల్లలు తీసుకొచ్చి పెట్టడం. ముందు పేరెంట్స్ డౌట్ వచ్చేది, ఏదో టీచర్కి ఇస్తున్నారా మీ డబ్బులని ఆలోచన కూడా వస్తుంది వాళ్ళకి. ఆ పేరెంట్స్ మీట్ లో చెప్పాను ఇలా ఖర్చులు పెట్టద్దండి, సీలింగ్ అండ్ డిజైర్స్ అనేది స్వామి పెట్టింది, అది ఒక పెద్దవాళ్ళకి కాదు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి అలవాటు అవుతుంది అది, మీరు ఒక ఫ్రాక్ కొనండి ఎవ్వరోది. ఇప్పుడు నేను కూడా మా మదర్ 2 పుట్టినరోజులు చేసేది, తిథుల ప్రకారం చేసేవారు డేట్స్ ప్రకారం చేసేవాడు, కానీ ఒక ఫ్రాక్ డ్రెస్ పెరిగిన మన వయసును బట్టి ఉండేది, అట్లా చేస్తే బాగుంటుందంటే నిజమేనండి మీరు చెప్పేది, మా పిల్లలకి మేమే వేలమెర్రిగా కొంటామని పాపం కొంతమంది పేరెంట్స్ అగ్రి అయ్యి కొంతమంది ఏమో మేము మా డబ్బులతో మేము కొంటే మధ్యలో ఆవిడకేంటి బాధ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే అలాంటి వాళ్ళు ప్రస్తావన వద్దు మనకి, అట్లా అన్ని కొంటే ఈ పిల్లల చేతే వాళ్ళకి ఇప్పించాం. ఒక చిన్న పాప యూకేజీ పాప నా దగ్గరికి వచ్చి కూర్చుని ఆంటీ మనం వీళ్ళందరికీ మనం ఎందుకు ఇవ్వాలి ఈ బుక్స్ పెన్స్ అని అడిగింది. నేను అన్న నాన్న వాళ్ళకి అమ్మా నాన్న లేరు కదరా, అందుకని మరి మనం దాచుకున్న డబ్బులతో ఇవన్నీ కొని వాళ్ళకి ఇస్తున్నాం. ఆ రోజు పేరెంట్స్ కూడా వచ్చారమ్మా చాలా మంది, వాళ్ళకి ఇస్తున్నాం మనం కానీ అసలు ఆ పాప వెంటనే ఏడవడం మొదలెట్టింది. ఏం నాన్న అంటే అమ్మా నాన్న లేకుండా ఎలా ఉంటారా అంటే అసలు చాలా కష్టం కదా పాపం చాలా కష్టం కదా అంటే అంత ఆ లేత మనసు చలించిపోయింది. తల్లి తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో మనం జీవించలేము, మనం అన్ని అనుభవిస్తున్నాం కంఫర్ట్స్ విత్ పేరెంట్స్, అలా లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మన నేను అన్ని వాళ్ళకి నేను కూడా నా దగ్గర అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాను నాన్న, అవసరమైనప్పుడు అలాగే షేర్ చేయదు కానీ ఇప్పుడు చూడు నువ్వు బోల్డ్ ఇచ్చావు బుక్స్ ఇవన్నీ ఇస్తున్నాం కదా అని చెప్తే, అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అది ఒక సేవా కార్యక్రమం, వాళ్ళ డబ్బులు అవి వాళ్ళు దాచుకున్న డబ్బులతో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పి పెద్ద పెద్ద వస్తువులు మనం ఏం బియ్యము దానిమృత కలశాలు ఇవ్వలేదు. ఏది అవసరమో అది ఆ బుక్స్ పెన్స్ ఇవన్నీ వాళ్ళ చేత ఇప్పించారు ఆవిడకి. దాని విలువ వాళ్ళు తెలుసుకోగలిగారన్నమాట. ఇట్లా చూస్తే చాలా అనుభవాలు వాళ్ళ ద్వారా మాకు స్వామి నేర్పించడమైంది. బాల వికాస్ ఎవరికంటే ముందు మాకే, పిల్లలకి కాదు. నిజంగా స్వామి అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ ఇది. అది ఎవరికి? మాకే బాల వికాస్.
1: అది నిజమండి. అది పసితనంలో మనం ఏది నాటితే అదే పెరుగుతుంది కదండి. మనం భూమిలో కాకరకాయ బీజం నాటితే కాకరకాయ వస్తుంది కదా, అలాగే మన చిన్నతనంలో మంచి బీజాలు నాటితే మంచిగా అభివృద్ధి.
0: స్వామి అంటారు, చెడ్డ పని చేసి మంచిని గాంచలేరు, మంచి పని చేసి చెడును గాంచలేరు. నింబమును నాట చూత వృక్షంబుగనని అంటారు స్వామి. అంతే అది.
1: పిల్లలకి చెప్తూ ఉంటారండి టీచర్లు, రోజు సాయి గాయత్రి చెప్పండి, గాయత్రి మంత్రం చాంట్ చేసిన దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన కరోనా అది అంతా బయటకు వచ్చినప్పుడు ఇండియాలో కూడా పాకింది, ఇక్కడ బెంగళూరు అలాంటి దగ్గర ప్రదేశాల్లో కూడా వచ్చింది. అంటే ఒక అబ్బాయి ఉన్నాడు సాయి కుమార్ అని. ఇంకా యాక్చువల్గా కరోనా అంటే చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిందంటే కొంచెం భయంగా ఉంటుంది కదా పిల్లలకి కూడాను, మాకే కాదు పిల్లలకి కూడా భయంగా ఉంటుంది. అప్పుడు ఈ సాయి కుమార్ ఏం చేశాడండి, యాక్చువల్ మేము స్పిరిచువల్ వండర్ అని పిలుస్తామండి అబ్బాయిని, 5వ తరగతి అబ్బాయి. ఒక నోటీస్ రాశాడండి. ఏం రాశాడంటే, కరోనా డిఫీటెడ్ బై సాయి కరోనా అని. కరోనా హ్యాజ్ ఇన్వేటెడ్ ద ఎర్త్ అండ్ ఈస్ ప్లానింగ్ టు డిస్ట్రాయ్ మ్యాన్ కైండ్, బట్ డోంట్ వరీ బ్రదర్స్, ఫాలో ద ఫాలోయింగ్ 3 స్టెప్స్ అండ్ దెన్ కరోనా కెన్ నాట్ ఈవెన్ కమ్ నియర్ యూ అని ఫస్ట్ పాయింట్. చాంట్ సాయి గాయత్రి ఎవ్రీడే, సెకండ్ పాయింట్. చాంట్ గాయత్రి మంత్ర ఎవ్రీడే, ద థర్డ్ బట్ నాట్ ద లీస్ట్. టేక్ హిజ్ హోలీ నేమ్ కాన్స్టెంట్లీ, దెన్ కరుణా సాగర విల్ సెండ్ ఎ సునామీ ఆఫ్ కంపాషన్ అండ్ సేవ్ ఇస్ ఆల్ ఫ్రమ్ కరోనా. థ్యాంక్ యూ సాయిరామ్ అని అలా పెట్టాడండి. మా మేము వెళ్ళి చూసి చదువుకుంటూ మాకే అసలుకి ఇంత ఇంత డీప్ గా ఉన్నారా పిల్లలు అని మాకే చాలా ఆశ్చర్యం వేసిందండి.
0: అందుకే ఆ బీజం పడితే అమ్మా ఇంకా అసలు అది వాళ్ళకి ఎంత వయసు వచ్చినా ఆ బాల వికాస్ దీంట్లో గానీ అలాగే మన స్వామి సంస్థలో చదువుకున్నా వాళ్ళు మర్చిపోలేరు దాన్ని అసలు.
1: స్వామి మీరు కాన్ఫరెన్సెస్ కంతా వచ్చి ఉంటారు, పిల్లలు కూడా వస్తారు కదండి. స్వామి పిల్లలకి నేర్పించింది, పిల్లలతో మాట్లాడిన విషయాలు మాతో షేర్ చేయగలరా అండి శశిపాల్ గారు?
0: స్వామి అనేకమైన బాల వికాస్ కాన్ఫరెన్సెస్, అంటే ప్రత్యక్షంగా పిల్లలకి పెట్టిన కాన్ఫరెన్స్ అంటే 1975లో నాకు తెలిసి ఒకటి జరిగినట్లుంది. కానీ అనేక సందర్భాలు స్వామి బాల వికాస్ పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నారు. ఒక సందర్భంలో పిల్లలు బాల వికాస్ పిల్లలు ఒక గ్రూప్ గా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు, మీరందరూ బాల వికాస్ విద్యార్థులని స్వామి పలకరించి వాళ్ళని మంచి పిల్లలు మంచి పిల్లలు బంగారు బంగారు అని వాళ్ళని బ్లెస్ చేసి మీరు ఏం కావాలి మీకు అని, ఎందుకు బాల వికాస్కి వెళ్తున్నారు అని వాళ్ళని అడిగారు స్వామి. ఏం నేర్చుకున్నారు బాల వికాస్ అని? సరే బాల వికాస్లో ఏం నేర్చుకున్నారంటే మామూలుగా చిలక పలుకులాగా సిలబస్, ఓంకారము సుప్రభాతం ఇవన్నీ నేర్చుకున్నాం స్వామి అని వాళ్ళ గుంపు అందరూ లేచి నిలబడి మగ పిల్లలు స్వామికి చెప్తూ, మాకు స్వామి స్వామి స్కూల్లో కాలేజీలో సీట్లు కావాలి స్వామి, బాల వికాస్ ఉంటే తప్పకుండా సీట్, బాల వికాస్ చదివితే తప్పకుండా సీట్ వస్తుందని చెప్పారు, అందుకని మేము బాల వికాస్ కూడా వెళ్ళాం స్వామి అని. అంటే ఎందుకు, దానికోసం ఎందుకు, మీకు నేను ఆల్రెడీ మీకు పెద్ద ఇది ఇచ్చేసాను, డిగ్రీ ఇచ్చేసాను మీకు అని. వాళ్ళకి అర్థం కాలేదు, ఏం స్వామి డిగ్రీ అంటే, అమృతస్య పుత్రాహ అనేటువంటి ఇదే మీకు ఇచ్చాను నేను అని. మనకి ఆ వేదంలో ఉన్న శృణ్వంతు విశ్వ అమృతస్య పుత్రాహ అనే ఇది స్వామి వాళ్ళకి చెప్తూ, బాల వికాస్ పిల్లలు అంటే మీరు ఎలా ఉండాలి, మీకు బయట వాళ్ళకి తేడా ఉండేటట్టుగా ఉండాలి మీరు. మిమ్మల్ని చూస్తే ఇందాక మీరు అన్నారే, ఎక్కడ ఉన్నా ప్రత్యేకత కొట్టొచ్చినట్టు స్వామి విద్యార్థుల్లో కనపడుతుందని. మీరు నా బిడ్డలే, మీరంతా నా బిడ్డలే. ఇక్కడ కాలేజీల్లో కళాశాలలో చదువుతున్న పిల్లలెంతో మీరు అంతే నాకు. మీరు 9 ఏళ్లు ఒక గురుముఖత ఒక చక్కటి విద్యని నేర్చుకుని వచ్చారు అంటే ఎంత అదృష్టం. దాని జీవితాంతం మీరు 9 ఏళ్లు అనేటువంటిది సామాన్య విషయమేం కాదు అని స్వామి వాళ్ళకి నవవిధ భక్తులు అన్ని 9 ఎందుకుంటాయి అని చెప్తూ, ఆ 9 సంవత్సరాల కోర్సు మీకు అంత చక్కగా జీవితాంతం మీకు అది ఉపయోగపడాలి, మీ జనరేషన్స్ వచ్చే వాళ్లకు కూడా అది అందించేటువంటి శక్తి మీకు ఉండాలని స్వామి వాళ్ళందరికీ కూడా చెప్తూ అక్కడ వాళ్ళని 5 డీస్ అంటే అడిగారు. అంటే వీళ్ళు మామూలుగా గడగడ స్వామి డ్యూటీ డివోషన్ అని ఏదో చెప్తూ వచ్చారు. చెప్పగానే స్వామి అవన్నీ ఎవరికి రా అని, అంటే వాళ్ళు చూస్తున్నారు స్వామి వైపు. స్వామి అన్నారట, ఇది మీకు ఎవరు నేర్పించారంటే మా గురువు, మా బాల వికాస్ గురువులు చెప్పారు స్వామి అన్నారట వాళ్ళు. అంటే బాల వికాస్ గురువులకి అవసరమే, మీకు అవసరమే. గురువులకి ముందు స్వామి చెప్పినప్పుడు డకార పంచకం అని చెప్పారు స్వామి. డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్ మూడే చెప్పారు. తర్వాత ఈ డకార త్రయం ఫైవ్ వచ్చాయి, ఫైవ్ డీస్ వచ్చాయి మనకి. సో పిల్లలకి చెప్తూ డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్ అని చెప్తూ స్వామి, డ్యూటీ అంటే ఏంట్రా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఆ చదువు పట్ల డివోషన్ ఉండాలి, భక్తితో దాన్ని సాధించాలి, భక్తితో దాన్ని పొందాలి. మీరు దాన్ని ఎలా చేయాలి, విత్ డిసిప్లిన్ ఉండాలి. ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో అప్పుడు మీకు 100% సక్సెస్ ఉంటుంది. అది సాధించాలనేటువంటిది డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, 100% డిటర్మినేషన్ ఉండాలి. అలాగే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి విచక్షణ పొందాలి. ఇవన్నీ మీకు బాల వికాస్ లో నేర్చుకుంటున్నారు. మీరు అలా తయారవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇక్కడే మన సాయి కుల్వంత్, ఇంకా సాయి కుల్వంత్ హాల్ రెడీ అయింది అప్పుడు, అప్పుడు ఈ పిల్లలందరూ చుట్టూ నుంచి ఉంటే స్వామి వాళ్లతో ఒక 5 నిమిషాలు మాట్లాడినా కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని వాళ్ల ద్వారా మనందరికీ కూడా అందించడం జరిగింది.
1: స్వామి గురువులను స్వయంగా గైడ్ చేసినటువంటి సందర్భాలు చెప్తారా పద్మ గారు?
2: అది చెప్పే ముందు నాకు శిశుబాల్ గారు చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఇయర్ గుర్తులేదు, ఇక్కడ అప్పుడు నేషనల్ లెవెల్లో ర్యాలీ అయింది బాల వికాస్. అప్పుడు ఒడిశా నుంచి పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాం హిల్ వ్యూ స్టేడియంలోని. డిఫరెంట్ ఇవి ఇచ్చారు మాకు, దాని మీద చేసి వచ్చేయాన్ని. పిల్లలందరికీ కూడా ఒక డాన్స్ ఇది ఇచ్చారనమాట. ఎవరికి ఏ పాట పాటిచ్చారో అవన్నీ చేసే. అప్పుడు వచ్చి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర పిల్లల్ని పట్టుకుని మేము నిల్చుంటే స్వామి వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించి, ఎవరు గురువులు, మీరందరూ గురువులా అని అడిగి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగి, ఒరిస్సా నుంచి వచ్చామంటే అందరినీ ఆశీర్వదించారు. అది ఒక మధుర స్మృతి ఉంది. రెండోది, ఇంకోసారి 99లో ఏమో అనుకుంటాను బాల వికాస్ గురువులకి ట్రైనింగ్ అయిందనమాట. అప్పుడు మేము వచ్చాం, అప్పుడు ఈ ఎన్ బిల్డింగ్స్ ఖాళీగా ఉండేవి, అప్పుడు అక్కడ ఉన్నాము. సరే ట్రైనింగ్ అవుతుందని అందరం, చాలా మంది తినడానికో దేనికో వెళ్లారు, చాలా కొద్ది మందే మేము కూర్చొని ఉన్నాం అన్నమాట. స్వామి వచ్చేసారు అక్కడికి. వచ్చి ఆ బెంచ్ మీద ఇలా చేతులు పెట్టి, ఏంటి ట్రైనింగ్, ఏం ట్రైనింగ్ ఏంటి అని అంటే, చాలా మంది ధైర్యం ఉండదు కదా స్వయంగా స్వామి వచ్చి అలా అడుగుతుండే, కానీ అందరం లేచి నిల్చొని, స్వామి ప్లీజ్ మీరుండండి స్వామి, మీరుండండి స్వామి అంటే, అప్పుడు స్వామి ఇలా చూసి, నాకెవరూ పిలవలేదే, నాకు తెలియదే ఇది ఏముందని, నేను ఎక్కడ ఉంటాను అని, చేసుకోండి చేసుకోండి అని వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే వచ్చారు అప్పటికి ఇందులాల్ షా గారు, సర్లా షా గారు ఉన్నారు, అది విని వాళ్ళు గబగబా కుర్చి అది అన్ని రెడీ చేసి మళ్ళీ వెళ్లి పరిగెట్టి స్వామికి చెప్పి చేశారనమాట. అదొక స్వామి వచ్చి గురువులందరికీ ఆశీర్వదించడం, అదొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. రెండోది మీరు అడిగారు కదా ఇప్పుడు గురువుకి ఎలాగా రక్షిస్తున్నారు, పిల్లల్ని ఎలా రక్షిస్తున్నారని, ఆ విషయంలోనే నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, వెస్ట్ బెంగాల్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాక మాల్దా అన్న ప్రాంతం చాలా చల్లగా ఉంటుందన్నమాట అక్కడ. దానివల్ల నాకు చాలా ఒంట్లో ఏమీ బాగుండేది కాదు. అప్పుడు బాల వికాస్ తీసుకుంటే స్వామి పని చేస్తే మనం బాగుంటాము అన్నది ఒక నమ్మకం నాలో ఉండేదన్నమాట. సో ఎలాగా బాల వికాస్ తీసుకోవడం, అసలు బెంగాలీ భాష రాదు ఆ పిల్లలకి, వాళ్ళకి ఎలా తీసుకున్న తర్వాత కాన్స్టెంట్ గా స్వామి ఏమో ఒక, నాకు పిల్లలు స్వామి ఫోటో బాల వికాస్ నేను తీసుకుంటున్నట్టుగా నాకు అలాగ కలలు వచ్చేవన్నమాట. ఈ పరిస్థితుల్లో అప్పుడు అక్కడ ఏమైందంటే, ఒకరోజు రాత్రి 2 గంటలకి లేపి, బాల వికాస్ తీసుకుంటావేమో మరి, క్లాస్ తీసుకుంటావేమో, లే పెన్ పట్టుకో అని చెప్పి స్వామే రాయించారనమాట పాట. మాకప్పుడు ఎడ్యుకేర్ ట్రైనింగ్ అయింది. ఆ ఎడ్యుకేర్ ట్రైనింగ్ లోని పంచభూత ఫైవ్ ఎలిమెంట్స్ మీద కూడా చెప్పారు పాటలు అవిను. తర్వాత మన శరీరంలో ఉన్న మన ఆర్గన్స్ ని ఎలాగా స్వామి ఎప్పుడు చెప్తారు కదా, సీ ఈవిల్ సీ గుడ్స్ డోంట్ సీ ఈవిల్ అని కళ్ళ గురించి అలా, దాని మీద ఒక చక్కటి ఇంగ్లీష్ పోయం ఉండేది, అది దానికి స్వామి చెప్తున్నారు అని నాకు తర్వాత తెలిసింది అనమాట. అయితే పెన్ను పట్టుకో రాయి అని చెప్పి బెంగాలీ పాటని చెప్పారనమాట. నేను అది రాసుకుని నాకు అది ఏమిటి, నా భ్రమ హెల్యూసినేషనా లేకపోతే నాకేమైనా ఎక్సెంట్రిక్ అవుతున్నానా ఎమోషనల్ అవుతున్నానా అని నా గురించి నాకే చాలా భయం వేసింది. తర్వాత మొన్నాడు అక్కడ హియా దీది అని ఉన్నారు ఒక గురువు గారు అనమాట, ఆవిడ నాతో కలిసి వచ్చేవారు. సో నేను బెంగాలీ చెప్పలేను గనక శ్లోకాలు స్తోత్రాలు భజనలు అవి నేను చెప్పేదాన్ని, బెంగాలీలో ఆవిడ కథలు అవి ఆవిడ చెప్పేవారనమాట. ఆవిడకి చూపించానమాట ఇది అంటే, అంత బాగుంది ఎంత బాగుంది ఎలా ఎవరు రాశారు అంటే, అప్పుడు నేను ఏడుస్తూ చెప్పానమాట ఇలాగా స్వామి చెప్పారు ఇది అని. అది అలాగా ఆయన గైడ్ చేయడం అదొక.
1: మా శ్రోతలకు ఆ పాట వినిపిస్తారా అండి? మీరు శశిబాల్ గారు మీరు ఇంగ్లీష్ లోను, మీరు పద్మ గారు బెంగాలీలోను పాడి మాకు శ్రోతలకు వినిపించండి.
0: నేను మామూలుగా చెప్తానమ్మా, మరి
1: పర్వాలేదు
0: పాడలేకపోతే
1: పర్వాలేదు.
0: Too little eyes to look to God, too little ears to hear His name, one little mouth to sing His praise, too little hands to work for the suffering, too little feet to walk His way, and one little heart to love one and all.
1: Beautiful.
2: అయితే స్వామి ఏదైతే నా చేత రాయించారో దానికి ట్యూన్ కూడా స్వామి నాకు చెప్పారన్నమాట అది.

అది అవుతుంది ఏంటంటే, టూ లిటిల్ ఐస్ టు లుక్ టు గాడ్, టూ లిటిల్ ఇయర్స్ టు హియర్ హిజ్ నేమ్. ఆ తర్వాత నాకు తెలిసిందనమాట దానికి స్వామీది చెప్పారు అని. అలాగే ఎక్టా ఛోటో ముఖే అమి కీ కోరి, నాకు అర్థం లేదు, రాయ్ కీ కోరి అని చెప్పారనమాట. అది ఎంత బాగా స్వామి చెప్పారంటే క్వశ్చనింగ్ అనమాట పిల్లలకి, ఒక చిన్న మౌత్ తోని నువ్వేం చేస్తావు, కీ కోరి, వాట్ విల్ యూ డూ, వాట్ విల్ యూ డూ అని రిపీటేషన్ అనమాట. వన్ లిటిల్ మౌత్ టు సింగ్ హిస్ ప్రైజ్ ఉంది కదా ఇంగ్లీష్ లో, దానికి ఎక్టా ఛోటో ముఖే అమి కీ కోరి సర్వదా అమి తార్ గుణగాన్ కోరి. గుణ అంటే క్వాలిటీ, దేవుడి తాలూకా గుణాలన్నమాట.

కోరీ. అక్కడ ఉంది ఏంటంటే, టూ లిటిల్ హ్యాండ్స్ టు వర్క్ ఫర్ ద సఫరింగ్, దానికన్నమాట దీన దుఃఖి సకలకే సేవా కోరీ.

వాక్ హిజ్ వే. అది స్వామి ఏం చెప్పారంటే, మంచి పాత్రలో నడిచి భలో పొథే చొలి భలో కాజ్ కొరి, అంటే మంచి పనులు చేస్తాను అని. తర్వాత ఉంది ఎక్టర్.

0: ఈవెన్ స్వామి హాస్ షోన్ ది యాక్షన్ ఈవెన్ అన్నమాట నాకు. బుక్ అంటే హార్ట్ అన్నమాట బెంగాలీలో. ఎక్టా ఛోటో బుక్ హమార్ అమి కి కోరి, సకలకే భలోబాసి ఆదర్ కోరి. ఇలా యాక్షన్ చేసి నువ్వు క్లాస్ లో చెప్పాలి అని. సో ఎంత ఏడ్ చేశానో నేను మరి చెప్పడానికి లేదన్నమాట. ఆ తర్వాత హియా దీదితో చూపించి అది మేము చేశాక అక్కడ తపందా అని ఆయనది స్కూల్, ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాల్దాక్ అనమాట, ఆయన ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. ఆయనకి ఇంత నచ్చింది కదా ఆయన, వాళ్ళ స్కూల్లో కమ్యూనిస్ట్ ఏరియా కదా వెస్ట్ బెంగాల్లో, ఎప్పుడూ స్వామి ఫోటో పెట్టి యాన్యువల్ ఫంక్షన్స్ అవి చేయలేదు ఆయన. ఆసారి స్వామి ఫోటో సింహాసనం అన్ని పెట్టి పిల్లల చేత ఇది యాక్షన్ చేయించి చూస్తే పిల్లలు పేరెంట్స్ అంతా చాలా లైక్ చేశాక ఫస్ట్ టైం ఆయన అనౌన్స్ చేసి చెప్పారన్నమాట, ఏం అవుతున్నారు స్వామి మాకు భగవంతుడు ఆయన ఇచ్చిన పాట ఇది, ఇవాళ ఇది పిల్లలు చేశారు అని. అక్కడ తర్వాత బాల్ వికాస్ అన్ని కంటిన్యూ చేశారు ఆ స్కూల్లో అన్నమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ స్వామి గురువుకి ఎలాగా ట్రైనింగ్ ఇచ్చి.
1: ఇంతకన్నా మంచి నిదర్శనం ఇంకెక్కడ దొరుకుతుందండి? స్వామి ఎప్పుడు ఎలా ఎవరితో ఎలా చేయించుకోవాలో ఆయన చేయించుకుంటారండి.
2: మనకి ఈ పాట వింటుంటే స్వామి చిన్నప్పుడే తను రాసిన పాటలో ఒకటి, దేహమునిచ్చినది ఎందుకో తెలుసా దేశములన్నీ చుట్టుటక, కాదు కాదు కానే కాదు. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ పిల్లలు బాల వికాస్ పిల్లలకి గ్రూప్ వన్ లో చెప్తాను, పరోపకారార్థమిదం శరీరం అను పదము ఆచరణలో ముంచుటకు, కన్నులనిచ్చినది ఎందుకో తెలుసా అన్నీ చూచేట అందులక, పొందుగా పాదములు ఇచ్చినది ఎందుకు సందులు గొంతులు తిరుగుటక. స్వామి కాదు కాదు కైలాసవాసిని మందిరం చుట్టూ తిరుగుటకు, చేతులనిచ్చినది ఎందుకు తెలుసా నోటికి ముద్దను దించుటక, ఓన్లీ తినడం కోసం పర్పస్ కోసం నీకు గాడ్ చేతులు ఇవ్వలేదు ఎందుకంటే పరమాత్మని పూజలు చేయడం. అంటే మొత్తం మనం ఇప్పుడు అక్క చెప్పినట్టు దేహంలో ఉన్న అన్ని అంగాలు భాగాలన్నీ కూడా పరమాత్ముని సేవ కోసం వినియోగించాలి అని చిన్న యాక్షన్ సాంగ్ లాగా క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తూ స్వామి గ్రూప్ వన్ బాలిక సిలబస్ లో పెట్టారు. చేయడం వల్ల చాలా చక్కగా చిన్న చిన్న పిల్లలు అన్నమాట, కాదు కాదు కానే కాదు అని వాళ్ళు ఇలా తలలు ఊపుతూ యాక్షన్ చేస్తుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, వాళ్ళు ఇంటికి వెళ్లి చేయడం వల్ల అమ్మో కరెక్టే కదా ఇది భగవంతుడు ఇది చేయాలి మనం అనుసరించాలి అన్న ఒక. అందుకే పిల్లల ద్వారా స్వామి అంటారు, బాల వికాస్ ద్వారా లోక వికాసం స్వామి అందుకే అంటారు. లోక వికాసం ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఓన్లీ అని చెప్పి.
1: ఇలాగే ఒక ఇంగ్లీష్ లో కూడా ఒక సాంగ్ ఉందండి పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం, బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ, దేర్ ఇస్ ఐ వాచింగ్ యూ, హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, సో బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. అలాగా అంక అంగాలన్నమాట ప్రతి ఒక్కటి, ఎలాగా కేర్ఫుల్ గా ఉండాలి మనం ఏం చేస్తున్నాం అన్నట్టుగా. ఇలాంటివన్నీ మీరు ఎంతో నేర్పుగా ఎంతో అందంగా మీరు పిల్లలకు నేర్పిస్తున్నారండి నిజంగాను.
2: ఇప్పుడు మీరు అడిగినట్లుగా బాల వికాస్ కి వచ్చే పిల్లలకు కూడా స్వామి ఎలా ఎలా కాపాడుతూ ఉంటారు ఎలా కనిపెట్టి చూస్తుంటారు దానికి, ఇది యాక్చువల్ గా పంజాబ్ ప్రాంతంలో జరిగిందమ్మా లాంగ్ బ్యాక్. అక్కడ బాల వికాస్ తరగతి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఒక గురువు గారు. ఆ తరగతికి ఒక బ్లైండ్ గర్ల్ కూడా, విజువల్లీ ఛాలెంజ్డ్ గర్ల్ కూడా ఆ క్లాస్కి వచ్చి కూర్చునేది. యాక్చువల్ గా అమ్మాయి బాల వికాస్ ఏజ్ కాదు, కానీ ఏంటంటే తల్లికి చాలా బాధగా ఉండేది, అయ్యో ఆడపిల్ల పుట్టిన తోటి ఇట్లా అయింది చాలా ప్రాబ్లము భవిష్యత్ అని స్వామికి దండం పెట్టుకుంటూ స్వామికి ఈ గురువు గారు చెప్పి బాల వికాస్ గురువు చెప్పింది, నువ్వు స్వామికి దండం పెట్టుకోమ్మా స్వామి తప్పకుండా ప్రాబ్లమ్ సాల్వ్ ఇట్లా ఏదో ఓదార్పు ఇది చెప్తే ఆ పిల్లని తీసుకొచ్చి బాల వికాస్ క్లాస్ లో కూర్చోబెట్టేది. చక్కగా బాల వికాస్ కి అటెండ్ అవుతూ ఉండేది, అన్ని చెప్తూ ఉండేది, చక్కగా బాగుండేది చిన్న పిల్ల, లెస్ దాన్ యాక్చువల్ బాల వికాస్ ఏజ్ కాదు ఆ పాపది. అయితే ఒకసారి పంజాబ్ నుంచి వాళ్ళంతా కూడా సేవకి వస్తూ కూడా చాలా మంది బాల వికాస్ గురువులు అందరూ కలిసి డ్యూటీకి వచ్చారు, సేవకు వచ్చారు. వచ్చినప్పుడు బాల వికాస్ పిల్లల్ని కూడా కొంతమంది తల్లిదండ్రులు వాళ్లతో పాటు పిల్లల్ని తీసుకొచ్చారు. ఈ అమ్మాయి మదర్ కూడా ఈ పాపను కూడా తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చినప్పుడు దర్శనానికి మామూలుగా వాళ్ళు లైన్ లో కూర్చున్నప్పుడు స్వామి వస్తుంటే ముందు లైన్ లో పిల్లల్ని కూర్చొనివ్వరు కదా, తల్లికి వెనకాల కూర్చుంది ఆ పాప. కానీ స్వామి ఎలా అసలు ఆ పాపకి తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు, విజువల్లీ ఛాలెంజ్ తల్లి ఎలా ఉంటుందో తెలియదు. స్వామి వస్తూ ఉంటే ఈ తల్లి స్వామి వైపు చూసి, స్వామి ఆడపిల్లని ఇచ్చావు నాకు, మనసులో ప్రేయర్ అనమాట. ఆడపిల్లని ఇచ్చావు నాకు, అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్, కళ్ళు కనపడవు స్వామి, ఎట్లా భవిష్యత్ అంతా ఎలా ఉంటుంది స్వామి, నువ్వే కాపాడాలి నా బిడ్డని, నిన్ను నమ్ముకున్నాను అని అంటూ నా బిడ్డ బాల వికాస్ కూడా వెళ్తుంది స్వామి, అన్ని శ్లోకాలు నువ్వు అడిగితే అన్ని చెప్తుంది స్వామి అని ఏదో ఆమె ఆర్తిగా ప్రేయర్ చేసుకుంటుంది. స్వామి నడుచుకుంటూ వచ్చి కరెక్ట్ గా ఆమె దగ్గరికి వచ్చి ఆగి ఆ పాప వైపు లేవమని సైగ చేశారట. ఆ పాపకు తెలియదు కదా, మదరు ఆమెకి అర్థం కాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. పక్కన పుష్ప ఆంటీ అని ఇన్ఛార్జ్ అనమాట, ఆమె ఉన్నారు. గబుక్కున ఆ పాపని పైకి లేపారట. స్వామి వెంటనే ఇట్లా తల మీద చేయేసి ఒక నిమిషం ఆగిన తర్వాత చూసి డోంట్ వర్రీ అన్నట్టుగా చెప్పి, ఏమీ వర్రీ అవ్వద్దు, అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది అన్నట్టు. అనేప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు, ఏం చెప్తున్నారు స్వామి, అంతా బాగుంటుంది అంటారు ఏంటి అని. ఒక రెండు నిమిషాలు అయ్యాక ఆ పాపకి విజన్ వచ్చింది. విజన్ వచ్చి అంటే ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే, విజన్ రాగానే ఫస్ట్ ఎవరిని చూసింది, పరమాత్మను చూసింది, స్వామిని చూసింది. స్వామి ఆ బిడ్డను చూసి చాలా సంతోషంతో తెరీమా అని తల్లిని చూపించారు. నిజంగా ఇది నేను ఎన్ని చోట్ల బాల వికాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే అంత ఆర్తి ఆ తల్లికి ఉంది, ఆ విశ్వాసము, స్వామి నువ్వేదన్నా చెయ్యాలి, నువ్వేదన్నా చేయగలవు స్వామి అన్న ఆ ప్రేయరు. మనకి మామూలుగా ఏం చెప్తారు, తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు, గురువు దైవాన్ని చూపిస్తాడు. ఇక్కడ అంతా రివర్స్ అయింది. కళ్ళు తెరవంగానే ఫస్ట్ దర్శనం ఆ పాపకి స్వామి భగవంతుడు కనపడ్డాడు. ఆ భగవంతుడు తల్లిని చూపించాడు, తేరీమా అని స్వామి ఆ పాపకి వాళ్ళ అమ్మని చూపించారు. ఇది నిజంగా ఆ రోజు, ఇది మనకి అప్పుడు కులంతహాలు లేదమ్మా, అంత ఇసుక నేల ఉన్న రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. కానీ ఎంతమంది ఎన్ని రోజులు చెప్పుకున్నారంటే, ఇది స్వామి మిరకిల్స్ చేస్తారంటే, మిరకిల్స్ చేస్తేనే స్వామి కాదు, స్వామికి అవసరం లేదు మిరకిల్స్ చేసి దేవుణ్ణి చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఆర్తికి ఎట్లా ఆయన ఆన్సర్ చేశాడనేది, ఆ పాప లెస్ దాన్ బాల వికాస్ ఏజ్ అయినా వెళ్లి కూర్చోవడం, ఆ శ్లోకాలు, మా అమ్మాయి బాల వికాస్కి వెళ్తుంది స్వామి, నువ్వు ఏది అడిగితే ఆ శ్లోకాలు కూడా చెప్తుంది స్వామి అని ఆ మనసులో ఆమె అనుకోవడం, దానికి ఆన్సర్ ఇది. అంటే ఎలా ఆయన ఎక్కడ పంజాబ్ ఎక్కడ ఇది, డ్యూటీకి రావడం ఏంటి, ఆ తల్లి రావడం ఏంటి, ఆ పిల్లని తీసుకురావడం ఏంటి, బ్లెస్ చేయడం ఏంటి నిమిషాల్లో, అంటే ఇదంతా ఆయన మాస్టర్ ప్లాన్, డివైన్ ప్లాన్ లో ఆ టైంకి ఆ పాప రావాలి, స్వామి అనుగ్రహం ఇవ్వాలి. ఇది అంత తర్వాత ఎప్పుడో ఆ పాపని మళ్ళా వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ లో, కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి కూడా స్వామికి, స్వామి మీరిచ్చిన భిక్ష, స్వామి మీరు ప్రసాదించిన భిక్ష అని స్వామికి చూపించుకున్నారట. ఇది అప్పుడు పుష్ప ఆంటీ అని ఒక ఆమె ఉండేవారు, ఎన్నిసార్లు చెప్పారు ఈ ఎగ్జాంపుల్, మా పంజాబ్ వాళ్ళం ఎప్పుడు మర్చిపోలేము, స్వామి మాకు ఇంత అద్భుతమైన ఇది ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు మేడం. సో కనిపెట్టి కాపాడటం అనే దాంట్లో మనం అందుకే పాడుతుంటాం కదా, కాపాడు సాయి దేవుడా మా ఎల్లవాడ నీసా టి దేవుడేటి రాని, అంతే ఇంకెవరు లేరు, నో నో కంపారిజన్ అనమాట అది. సాయిరామ్,
3: ఇప్పుడు శశి గారు చెప్పాక నాకు రెండు ఇన్సిడెంట్స్ గుర్తు వస్తున్నాయి అనమాట. ఒకటి, వెస్ట్ బెంగాల్ లో ఉన్నప్పుడు స్వామి చాలా అనుభవాలు ఇచ్చారు. అంటే మనం ఆర్తితో ఉండి ఒకసారి స్వామి కథ చెప్పారు, భగవంతుడు కావాలి అంటే ఎలా ఉండాలి అంటే, మనలో ఆర్తి ఎలా ఉండాలి అంటే, నీళ్లలో మనని ముంచేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం కదా, అలా అంత ఉక్కిరి బిక్కిరి అయ్యే తపన మనలో ఉంటే భగవంతుడు మనకి సాక్షాత్కరిస్తాడు. నాకు ఆ వెస్ట్ బెంగాల్ మాల్దాలో ఏమీ ఉండేది కాదు, భాష రాదు, ఆయన వృత్తిరీత్యా బ్యాంకుకు వెళ్ళిపోయేవారు. నాకు ఆ ఎదురుగుండా ఉన్న స్వామి ఫోటో చూసి నాకేమో ఈ ఆ చలికి నాకు వర్టిబ్రల్ కాలంలోని మార్ఫలాజికల్ డ్యామేజ్ అయిందనమాట, ఫిఫ్త్ లుంబర్ బోన్ అవి బెడ్ రిడన్ అయిపోయాను. అలాగే స్వామి ఫోటో చూసి 24 అవర్స్తో ఏడుస్తూ ఉండేదాన్ని, స్వామి నేను మళ్ళీ నీ సేవ ఎలా చేసుకుంటాను, నీకెలాగ నేను నాకెప్పుడు నువ్వు ఇచ్చేస్తావు, అలాగే ఉండేదాన్నమాట. అప్పుడు స్వామి నాకు సుప్రభాతం చేస్తున్నప్పుడు స్వామి ఫోటోలోంచి మాట్లాడేవారు, లిటరల్ గా నాకు నేను పిచ్చెత్తిపోతున్నానేమో అని కూడా నాకు భయం వేసేదన్నమాట. కానీ ఉండు ఆపు అనేవారు, త్వన్నామ కీర్తన రథాస్తవ అని మొదలెట్టుగా ఆపు, అక్కడ మా నోటితోని ఎలాగా చెయ్యాలి, నోరుని ఎలాగా యూజ్ చెయ్యాలి, ఎడ్యుకేర్ ఏంటి, టు బ్రింగ్ వాల్యూస్ ఫ్రమ్ విదిన్ అని అని చెప్పి చూడు నోరు ఎప్పుడు కూడా దేవుడి నామాన్నే పాడాలి. అలా నాకు అంత ఎంటైర్ సుప్రభాతం కి ఎడ్యుకేర్ చెప్పి బోధపరిచేవారు అన్నమాట. అలాగే ఇంకో రోజు సుప్రభాతం చదవడానికని కూర్చుంటే ఇంకా నన్ను ఈశ్వరాంబ అని అనగానే నువ్వు ఆపు చూడు నీ బయట మెట్ల మీద చిన్న బాబు కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు అది మాన్పించాలి నువ్వు. అంతకు ముందు ఎప్పుడు నాకు కలల్లోని ఒక పెద్ద వరండా అక్కడ పిల్లలు అక్కడ ఒక చైర్ వేసి స్వామి ఫోటో నేనేమో అక్కడ నిల్చొని ఏదో చెప్తున్నాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను స్వామి నాకేదో బాల్వికాస్ తీసుకోమని చెప్తున్నారండి ఎక్కడ తీసుకోవడం నాకు భాష కాదు కదా ఎలాగా ఎలాగా అని. కానీ అది ఎక్కడో అన్నది నాకు తెలిసేది కాదు. ఆ బాబు నేను అప్పుడు అనుకున్నాను స్వామి దగ్గర సరే నేను ఇప్పుడు లేచి వెళ్లి చూస్తాను నిజంగానే అలాగా పిల్లడు ఉంటే ఇది స్వామి చెప్తున్నారు లేకపోతే ఇదేదో నాకు బ్రహ్మ నేను వెళ్లి ఇంకా కౌన్సిలింగో సైకియాట్రిస్ట్ దగ్గరకో ఏదో వెళ్లాలి అని అనుకో. కానీ నేను వెళ్లి చూస్తే అలాగే మెట్ల మీద చాలా చిన్న బాబు అలా సిగరెట్ తాగుతున్నాడు అన్నమాట. నేను వెళ్లి ఆ బాబునిలాగా పట్టుకుని ముట్టుకుని నాకు వచ్చిన భాష తెలుగు హిందీ ఒరియా అన్ని కలిపేసిన భాష ఒకటి మాట్లాడి ఇదేంటి బాబు ఇలా చేస్తున్నావు ఇది తప్పు కదా అని చేస్తే చాలా ఏడ్చేశాడు ఆ బాబు అన్నమాట. ఏడ్చి నాకు ఇలా ఎవరూ చెప్పలేదు అని అన్నాడు అన్నమాట. సరే నువ్వు ఎక్కడుంటావంటే ఆ చెయ్యి పెట్టి చూపిస్తే ఆ బాబుని తీసుకుని వెళ్లి చూస్తే అదొక స్లమ్ అన్నమాట. అక్కడ చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే అందరూ ఉన్నారు. అయితే నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే స్వామి ఇక్కడ బాల్వికాస్ తీసుకోమంటున్నారు అని తెలిసింది. వాళ్ళు ఉన్న నేను చాలా ఉత్సాహంగా హియా దీదీని పట్టుకుని వెళ్లి చెప్పాలి. ఒకటేంటంటే వాళ్ళకి ఇప్పుడు మీరు శ్లోకం చెప్పగానే వెంటనే వచ్చేసేది. అస్సలు ఆ పరిస్థితి ఆ అట్మాస్ఫియర్ ఆ అంబియన్స్ చూస్తే అసలు వాళ్ల పళ్ళన్నీ ఎర్రగా అయిపోయి. అక్కడ ఏంటంటే వాళ్ళు తల్లి పసిబాపని ఒళ్ళో పెట్టుకుని తను ఇంత మద్యం తాగి వాళ్ళకి మద్యం పూస్తుంది తను ఆ చుట్ట లాంటిది ఏదో తిని తాగి ఇది పెట్టి వాళ్ళ నోట్లో పెట్టడం ఆ అట్మాస్ఫియర్ అది చూస్తే అసలు గగ్గురుపాటు వస్తుంది మనకు అసలు గాబరా వేస్తుంది అన్నమాట. కానీ ఆ క్లాసులో నేనేం చూశానంటే ఇప్పుడు మీరు జయ దుర్గా లక్ష్మి సరస్వతి అసలు పలుకుతాయా అనుకుంటే ఎంత శ్రావ్యంగానో వాళ్ళు పాడేస్తున్నారు. అది ఏకసంతగ్రహిల్లాగా ఏకలవ్యుల్లాగా వచ్చేస్తున్నాయి అవన్నమాట. కానీ అంత సహజం అవ్వలేదు వాళ్ళకి చెప్పడానికి దానికి ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు అలాగా ఉండేదన్నమాట. వాళ్ళు చిన్న చిన్న పంది పిల్లలకి తాళ్ళకి కాళ్ళకి కట్టేసి అంటే పైశాచిక ప్రవృత్తి వాళ్ళల్లో ఉండేదన్నమాట. కింద మంట పెట్టి దాన్ని అలా తిప్పి అది టప్ టప్ అని పేలితే అది ఆటలాగా వాళ్ళు ఉండేవారు. అలాంటి ఆ రాక్షస పైశాచిక పరివేశం నుంచి వాళ్ళు శ్లోకాలు భజనలు ఇంకా గణానాం త్వా అవి వేదం కూడా అప్పట్లో ఉన్న ఎంత వేదం ఉండే అవి చెప్పి మన సర్వదేవ గాయత్రి ఉండేది కదా అవి చెప్పి వాళ్ళకి ఫంక్షన్లో వాళ్ళ చేత పాడించి వాళ్ళని వేదం చెప్పించి చేసి అది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు స్వామి అదొక అనుభవం. రెండోది భువనేశ్వర్లో ఉండగా బాల్వికాస్ మా ఇంట్లోనే తీసుకునేవాళ్ళం కదా అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఐదేళ్ల పిల్లలైనా నాలుగేళ్ల పిల్లలైనా వాళ్ళని పంపించేసేవారు అన్నమాట. ఆంటీ దగ్గర కాసేపు కూర్చుంటారు అని పిల్లల్ని వాళ్ళు పాపం మరించి వాళ్ళకి ముందుగా మనం చెప్పింది ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు మాల్దాలో కూడా అయిందన్నమాట. మాకు ఒరిస్సాలో ఫస్ట్ బాల్వికాస్ లో మాకేమిటంటే చెప్పులన్నీ లైన్లో పెట్టడం అది గురువు చెయ్యాలి పిల్లలు చెయ్యాలన్నమాట. ఆ తర్వాత వెళ్లి మనం దీపం అదన్నీ వెలిగించి దేవుడు ఫోటో పెట్టడం కుర్చీ సింహాసనం రుమాలు నీళ్లు అన్ని అవన్నీ పెట్టి తర్వాత తీసుకోవడం. మాల్దాలో నాకు అప్పుడు అలాగే నాకు ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళు వచ్చి మీరు ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అవుతారా అంటే నేను ఏడ్చేశాను. ఒకటి బెడ్ నుంచి లేవలేకపోతున్నాను, రెండోది మాట బెంగాలీ రాదు అంటే ఈ స్వామి ఫోటో ఏదైతే స్వామి అందులోంచి నాకు పువ్వు వేసి టీవీ చూడకుండా ఆపడం అలాంటివి చేసేవారో ఆ ఫోటో చూపించి మేం కాదు స్వామి చెప్తున్నారు అన్నారు. అంటే ఇంకప్పుడు ఏమీ అనలేక సరే ఫస్ట్ వెళ్లి బాలవికాస్ క్లాస్ తీసుకుని ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గా నేను క్లాస్ తీసుకోవడానికని వెళ్లినప్పుడు నేను కొంచెం నడవడం అది అంత కష్టమయ్యేది నాకు. అప్పుడు నేను వెళ్లేసరికి ఇంకా 5 నిమిషాలే ఉందన్నమాట ఆరంభించడానికి. అప్పుడు వెళ్లి చూస్తే చెప్పులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయన్నమాట. అది చూసి అమ్మో ఇదేమిటి ఇలా ఉన్నాయని అవన్నీ లైన్ల సర్ది లోపలికి వెళ్లి చూసేసరికి స్వామి ఫోటో లేదు, కుర్చీ లేదు స్వామి కోసం, అవేవి లేవు, చాక్ డస్టర్ బ్లాక్ బోర్డు పెట్టి అందరు కూర్చున్నారు. నాకు కొంచెం అంటే ఈ పరివేశం నుంచి ఒరిస్సా నుంచి అక్కడికి వెళ్ళగా నాకు కొంచెం అది సరిగా తెలియలేదు. సరే నేను కూర్చున్నాక దీది మీరు ఆరంభించండి, మీరు ఎలా చేస్తే మేము అలా చేస్తాము అన్నారు. నేనేమో కళ్ళు మూసుకొని మనకి మొదట్లో 3 సార్లు ఓంకారం, ఇప్పుడు శిశు గారు మనందరం ఓంకారం చేసాం, 3 సార్లు ఓంకారం చేసి తర్వాత వినాయకుడిది తర్వాత గురువుది చేసి నేను అలాగే ఓంకారం చేసి వినాయకుడి స్తోత్రం చెప్పి గురువుది చెప్పి నేను ఎందుకో నాకు తెలీదు అష్టోత్తరం ఆరంభం ఇలా భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః అని ఇంకా 2వ నామంకి వచ్చేసరికి లిటరల్లీ ఐఎమ్ ఏబుల్ టు సీ స్వామి అన్నమాట. స్వామి ఏమో అలా మెల్లిగా నడిచి వస్తున్నారు. నేను ఇంకా ఎమోషనల్ అయిపోయాను, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను చదువుతున్నాను, పక్క వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఏం తెలియట్లేదు ఏమిటి ఇవిడ. అలా స్వామి ఆ రూమ్లోకి వచ్చి ఇటు తిరిగి చూసి అటు తిరిగి చూసి చేతులు 2 వెనక్కి ముందు పెట్టుకుని ఇలా చూసి తర్వాత ఏమో చేతులు తీసి 2 చేతులతో ఇలా ఆశీర్వదించి మళ్ళీ టక్కుమని వెనక్కి తిరిగిపోయారు. అప్పుడు నేనేమో అక్కడ చదువుతున్నాను కానీ నేను లేచి వెళ్లి స్వామి స్వామి ప్లీజ్ వెళ్ళిపోకండి స్వామి, ప్లీజ్ స్వామి ఇవాళ నాకు మొదటి రోజు స్వామి, ఇక్కడ మీరు రండి స్వామి అంటే స్వామి చాలా స్లోగా ఇక్కడ కూర్చోను బంగారు అన్నారు. నాకేమో ఇంకా నా గుండె బద్దలైపోయినట్టుగా అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నాను. అక్కడ చెప్తున్నాను కానీ వీళ్ళెవరికీ ఏమీ తెలియట్లేదు. నేను కాదు స్వామి నేను వేస్తాను స్వామి నేను వేస్తాను స్వామి అంటే క్లాస్ బిగిన్ చేసుకో టైం అయిపోయింది అని వెళ్ళిపోయారు అన్నమాట స్వామి. అది ఒక లెసన్ ఏంటంటే నేను ముందుగా వెళ్ళలేదే అని ఒక బాధ, వెళ్ళి అట్లా లోపల ఏమిటి ఉంది అని చూడకుండా ఈ చెప్పులు సర్దుకోవడంలో ఉండిపోయానన్న 2వ బాధ. అయితే అక్కడ నేను ఆ మాల్దాలో ఉన్న అందరికీ కూడా చేతులెత్తి దండం పెడతాను. వాళ్ళు పాపం చాలా ఎందుకు ఏడుస్తున్నారు అంటే నాకు భయం వేసింది ఏమిటంటే నేను ప్రదేశం కాని ప్రదేశానికి వచ్చాను, వాళ్ళేమో నాకు కోఆర్డినేటర్ చేస్తామన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఎలా చెప్పను మీరు ఇది వెయ్యలేదు అది చెయ్యలేదు అని నేను చాలా సందిగ్ధ అవస్థలో ఉంటే పాపం వాళ్లే లేదు దీది మీరు చెప్పండి మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. అప్పుడు నేను అన్నాను ఏంటంటే స్వామికి సింహాసనం ఉండాలి, ఇవాళ నాకు నేను నాకు తెలీదు ఇది నిజంగా నేను దర్శనం అయ్యిందా లేదు నా భ్రమ నా మాయ నాకు తెలీదు, కానీ ఇలా చూశాను స్వామి ఎక్కడ కూర్చోనని అడిగారు. మరి మనం ఒకవేళ అలా అరేంజ్ చేయలేకపోతే మాత్రం మనం సమితిలోనే చేసుకుందాం అవి బాల వికాస్ గాని ఏదైనాను, లేదు అంటే ఈ మినిమం మనం దీపం ఉంచాలి స్వామి ఫోటో పెట్టుకోవాలి. అంటే అది కమ్యూనిస్ట్ ఏరియా కదా అందుకు వాళ్ళు గమ్ముని ఫోటో పెట్టడానికి దానికి కొంచెం ఇదయ్యారు. ఇదొక ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ స్వామి దర్శనం ఇచ్చి నాకు చెప్పింది. ఇంకా భువనేశ్వర్లో అయిన ఇన్సిడెంట్ ఒక్కటి ఏంటంటే క్లాసు బాల వికాస్ తీసుకునేటప్పుడు ఎప్పుడు పాపం బాగా ఉండే చెప్పుల జత మిస్ అయ్యేదన్నమాట. అయితే నాకు ఒక భయం ఉండేది ఏంటంటే అపార్ట్మెంట్ లో మనం బాల వికాస్ తీసుకుంటున్నాం చెప్పులు పోతున్నాయి అని పేరెంట్స్ లో ఒక ఇంప్రెషన్ అవుతుందని నేను స్వామినే ప్రార్థించి చాలా ట్రై చేసేదాన్ని ఏమిటవుతోంది అని. ఒకరోజు నేను చూశాను ఒక చిన్న బాబు ఇలా తొంగి చూస్తూ దాంకుంటున్నాడు, తను తీయడం చూశానన్నమాట. అయితే ఎలా అయితే శశి గారు చెప్పారో మనం నెగిటివ్ గా వాళ్ళకి దొంగ అన్నట్టుగా అలా చూడకుండా సరే. నేను అప్పుడు వాళ్ళ అమ్మగారేమో కింద కూరలు అమ్ముతారన్నమాట వెండరు, పైన ఎవరో కూరలు తెమ్మని ఫోన్ చేసినట్టున్నారు. పాపం తను అలా తీసుకొచ్చి ఈ బాల వికాస్ క్లాసు దాంతో వాడు ప్రతి ఆదివారం రావడం, ఈ చెప్పులు ఏవైనా ఉంటే తీసుకోవడం అలాగయ్యేది. ఆ తర్వాత ఆవిడ నాకు అమ్మ వాడికి ఇంట్రెస్ట్ ఉందంటే సరే క్లాస్లో పెడితే, మొదట అపార్ట్మెంట్లో వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చెప్పారు, వెండర్ కొడుకు ఎలా మాత్రమని. సరే ఏదో మెల్లిగా కష్టం మీద అయితే ఆ పిల్లడికి చాలా చక్కగా అన్ని బాల వికాస్వి వచ్చేవి శ్లోకాలన్నీ, కానీ ఒక చిన్న జంప్ చేసినా కూడా బ్లూయిష్గా అయిపోయేవాడు అనమాట ఆ పిల్లడు. నాకు భయం వేస్తే అప్పుడు వాళ్ళ అమ్మని పిలిపించి అడిగాను, ఏమిటిది ఇలా అయిపోతున్నాడు? నాకు ఆ రోజు చాలా భయం వేసింది, కళ్ళు తెల్లేసేసి ఒళ్ళంతా నీలిగా అయిపోతే. అప్పుడు ఏడుస్తూ చెప్పింది, ఇలాగా గుండెల్లోనేమో హోల్ ఇన్ ద హార్ట్ అని అన్నారు. కటక్లో డాక్టర్ టొంపే గారికి చూపించాను, లక్షల్లో అవుతుందన్నారు, ఎక్కడి నుంచి నేను తేగలనమ్మా అని ఏడుస్తే. మొట్టమొదట నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, మనం సేవకు వెళ్తాం కదా ఆగస్టులోని, అప్పుడు తీసుకువెళ్దాం అక్కడ సూపర్ స్పెషాలిటీలో చూపించాలి అని. అప్పుడు తనకేమో సరే నీతో ఇంకెవరినో తీసుకొని రా, మరి తీసుకువెళ్దామని టికెట్లు అవి తీసుకుని వాళ్ళని మాతో తీసుకొచ్చి, నేనేమో అంటే అప్పుడప్పుడు మనలో తెలియకుండానే మనలో ఉన్న అహంకారాన్ని కూడా స్వామి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మనమేదో మీడియేటర్ అని అనుకుంటాం, కానీ ఏ పనికైనా స్వామే తన సంకల్పంతో చేస్తారు అన్నది ఒక ఐ ఓపెనింగ్ అనమాట నాకు. అప్పుడు నేనేమన్నానంటే తనతో, నువ్వు షెడ్ నెంబర్ 28లో ఉండు, ఒక 2 రోజులు అయ్యాక అప్పుడు సౌరి అంటే 3 చూసుకొని పర్మిషన్ తీసుకుని నీకు మొదట కూర్చోపెడతాము అని అన్నా. కానీ ఏ రోజు మా డ్యూటీ ఆరంభమైందో ఆ రోజే తను వస్తోందనమాట, పరిగెట్టి వస్తారు, టోకెన్ 1 వస్తే. నేను అలా ఆశ్చర్యంగా చూస్తే, నేను 2 గంటల నుంచి లైన్లో కూర్చున్నాను బాబును పట్టుకుని అని సైగ చేసి చెప్పింది. తర్వాత నేను ఆతృతగా ఎక్కడ వచ్చింది ఏమిటి ఎక్కడ కూర్చున్నారని చూశాను. ఈ లోపల మనకి అప్పట్లో మ్యూజిక్ వచ్చేది, మ్యూజిక్తో స్వామి వస్తారు. ఇంకా మనలోనే ఆవేగం అనమాట, స్వామి ఏంటి చూస్తారా లేదా అని. దీనికి ముందు ఏమైందంటే, ఆ వెండర్ తాలూకా వాళ్ళ అమ్మగారిని తీసుకుని ఒకరోజు మా ఇంటికి వచ్చిందనమాట. నాతో మరి మా భర్త రాలేరు, ఆయన ట్రాలీలో సరుకులు తీసుకెళ్తేనే డైలీ వేజెస్ మీదే బతుకుతాం కదా, నాతో మా అమ్మగారు వస్తారు అని. ఆ అమ్మగారు చిరిగిపోయిన బట్టలు అవి వాటితోనే పాపం ఉంది, తనేమో నోటి నిండా ఎప్పుడు పానది వేసుకుని ఎలా ఉంటుంది. ఆవిడేమో, నేను ఈ ఫోటోలో ఉన్నాయన్ని చూశాను అంది. ఎక్కడ చూసావంటే, నాకు కళ్ళో కనబడి నాకు చెప్పారు పాన్ ఇమ్మన్నారు, నాకు పాన్ తీసుకునిరా అన్నారు అని. నేను ఎంత ఏదో ఈవిడ కథలు చెప్తోంది వచ్చింది కదా అని అనుకుని దానికి అసలు ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈవిడ చూడడం ఏంటి స్వామిని అని, అంటే స్వామి భక్తులు ఎలా ఉంటారు అన్నది మనకి తెలియక అవివేకాన్ని కూడా స్వామి నాకు ప్రూవ్ చేశారనమాట. ఆ రోజు వాళ్ళు కూర్చోబెడతారు కదా, కూర్చోబెట్టినప్పుడు ఆ తల్లి ఆ బాబు వెనకాలకి వాళ్ళ అమ్మగారు కూర్చున్నారనమాట. అయితే స్వామి రావడమే తిన్నగా వాళ్ళ దగ్గరికి, అసలు మనకేంటంటే ఇటువైపు వెళ్తారా అటువైపు వెళ్తారా అన్న టెన్షన్లోనే అక్కడ డ్యూటీ చేస్తున్నాను కానీ మనసంతా అక్కడే ఉన్నాం. అయితే స్వామి తిన్నగా వెళ్ళి అక్కడ నిల్చొని వెనకాల వాళ్ళ అమ్మగారికి సైగ చేస్తున్నారనమాట, ఇలా చేత్తో ఈ అని. తనకు అర్థం అవట్లేదు ఏమీను. కొంచెం సేపు అలాగ స్వామి అక్కడ నిల్చున్నాక ఆ చిరిగిన ఆయిల్గా ఉన్న మురికి మురికి దీని నుంచి ముడి విప్పి నలిగిపోయి ఉన్న ఒక తాంబూలాన్ని స్వామికి ఇస్తూ ఉంటే, స్వామి దాన్ని ఎంత ప్రేమగానో తీసుకుని నోట్లో పెట్టేసుకున్నారనమాట. నేను అలాగే ఉండిపోయాను, అలాగే ఉండిపోయాను. ఈ చంటిబాబు కూడా బాల వికాస్లో ఉండడం వల్ల స్వామి ఫోటోల్లో చూడడం, దాంతో పాదాలు 2 పట్టుకుని దండం పెట్టేశాడు. స్వామి విభూతి క్రియేట్ చేసి ఆ పిల్లడికి నామం పెట్టేసి నోట్లో వేసి ఇంకొంచెం ఆ తల్లికి ఇచ్చారనమాట, ఆ చేతిలో పట్టుకోమని వెళ్ళిపోయారు. ఇంకా అది నయనానందకరమైన ఒక అద్భుత జీవితంలోని ఎప్పుడూ అనుకోని ఇది. ఆ తర్వాత తను ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా మనం అంతా సేవ అంతా అయ్యి నేను బయటకు వచ్చేసరికి తను ఏడుస్తూ పరిగెడుతూ, సెక్యూరిటీ ఆఫీస్ ఉంది కదా మన సౌత్ క్యాంటీన్కి ఎంటర్ అయ్యే గేట్, అక్కడ పరిగెట్టుకుంటూ అమ్మా అమ్మా అని అరుస్తూ వచ్చింది. చూస్తే ఆ పిల్లడు సెన్స్లెస్ అయి ఉన్నాడు, నోట్లోంచి నొరగ వచ్చేస్తోంది, చెయ్యి పెట్టి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది, 104 103 ఉందేమో కూడా. అప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు తెలియలేదన్నమాట. రుమాళ్ళు తడిచేసి ముందు ఆ పిల్లడి మీద వేసి ఇంకా ఆటోలు తీసుకుని సూపర్ స్పెషాలిటీకి వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ సేవాదళ్ళు మన ఒరిస్సా వాళ్లే ఉన్నారు, వాళ్ళకి చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఇంకా నేను అలా స్వామిని, నాకు ఏమిటి భయం అంటే వాళ్ల ఊరి వాళ్ళందరూ అలా ఊహించేసుకుంటున్నాను అన్నమాట, కర్రలు అవి పట్టుకుని వచ్చి కొట్టేస్తారేమో, ఇలాగా స్వామిని చెప్పి మాకు ఇలా చేశారు అలా చేశారని అంటారేమో. అంటే నీకు నమ్మకం, అప్పుడెప్పుడో చెప్పారు కదా కస్తూరి చెప్తున్నాడు గాని వర్షం రాదు అన్న నమ్మకం తనలో లేదు అని. అలాగా నేను తనకి చెప్పడం ఏమిటి, నాలోనే నమ్మకం ఎంత ఉంది అన్నది స్వామి నాకు చూపించినట్టయింది. అప్పుడు అట్నుంచి డాక్టర్ పీకే దాస్ గారు ఆపరేషన్ డ్రెస్ లోని మెట్లు దిగుతున్నారనమాట. ఈ పిల్లల్ని పట్టుకొని తను ఏడుస్తూ నేను ఏడుస్తూ రావడం అది చూసి ఆయన అడిగారు, ఇంగ్లీష్ లో అడిగారు ఏమైంది అని. నేనేమో అప్పుడు నాకు తెలియదు కదా అని, ఆయన అసలు నా పీకే దాస్ గారని కూడా నాకు తెలియదు. నేనేమో మేము ఇలా ఒరిస్సా నుంచి వచ్చాము అని ఇలా చెప్తూ ఉంటే ఆయన అప్పుడు వెంటనే ఒరియా భాషలోనే అడిగారనమాట. అప్పుడు నేను ఆయనకి చెప్పాను ఏమైందో. ఆయన వెంటనే బాబుని తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి తలపేసేశారనమాట. ఇంకా చాలా సస్పెన్స్ గా మేమిద్దరం కూర్చుని అలా ఉన్నాం. తనకి నేను చెప్తున్నాను అనమాట, లేదు తీసుకెళ్లారు కదా స్వామి చూసుకుంటారు అని చెప్తున్నాను, కానీ ఎంత నమ్మకం నాలో ఉంది అన్నది నాకే తెలియదు. ఈ లోపల ఒక 15-20 నిమిషాల తర్వాత ఆయన వచ్చారు. చాలా చిరునవ్వుతో వచ్చి, అసలు హోల్ ఏమిటి, ఏమీ లేదు, అబ్సల్యూట్లీ హెల్దీ హార్ట్, ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు అని ఒక టానిక్ రాశారనమాట బలం రావడానికి దానికిను. ఇంకా వీళ్ళని ఇవాళే రేపు పొద్దున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో పంపించేసేయి, వాళ్ళు డైలీ వేజ్ వాళ్ళు అంటున్నావు కదా కష్టం కదా, ఇంకేమీ ఏమీ లేదు, నేను అంతా చూశాను అన్నాను. సో స్వామి ఎలాగా తన బాల్ వికాస్ పిల్లల్ని కాపాడతారు అన్నది ఇదొక అద్భుతమైన నిదర్శనం స్వామి ఇచ్చారన్నమాట. సాయిరామ్
1: అద్భుతం అండి, నిజంగా అద్భుతం. ఇది మీరు నమ్మకం గురించి చెప్తుంటే నాకు ఒక ఇన్స్టెన్స్ గుర్తొచ్చిందండి. స్కూల్లో ఆ బోర్డు మీద టీచర్స్ రాస్తారన్నమాట, రోజు చిన్నపిల్లలకి టీచర్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ రోజు టీచరు ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని రాశారు, అంటే నీకు నమ్మకంతో పర్వతాలనైనా కదిలించేయచ్చు అని ఆ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ ఒక పిల్లవాడి మనసులో అది కూరుకుపోయిందన్నమాట. ఆ రోజు ఆ అబ్బాయి పుట్టినరోజు మందిరానికి వచ్చారు, ఫస్ట్ లైన్ లో కూర్చున్నాడనమాట. ఇంకా స్వామి యథావిధిగా అలాగా తిరుగుతూ వచ్చారు. స్వామి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చారు, కానీ ఆ అబ్బాయి రాసిన ఉత్తరం తీసుకోలేదు, నమస్కారం ఇవ్వలేదు, అలా వెళ్లిపోయారు అంతే. భజన మొదలైపోయింది, స్వామి భజన మందిరంలో కూర్చొని ఉన్నారు. ఈ అబ్బాయికి, మై టీచర్ టోల్డ్ మీ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, ఇఫ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ మై ఫెయిత్ ఇన్ స్వామి షుడ్ మూవ్ స్వామి అండ్ కమ్ అండ్ బ్లెస్ మీ. అంతే కళ్ళు మూసుకున్నాడు. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, ఇఫ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ స్వామి కెన్ కమ్ అండ్ బ్లెస్ మీ అవుట్, ఇఫ్ ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ స్వామి ఆల్సో కెన్ బి మూవ్డ్ విత్ మై ఫెయిత్ అని. అంతేనండి, స్వామి అలా అనుకుంటున్నాడు. స్వామి వచ్చారు, వచ్చి ఆ అబ్బాయిని బ్లెస్ చేసి ఉత్తరం తీసుకొని నా పాద నమస్కారం ఇచ్చి వెళ్ళారండి. అది అండి చిన్న పిల్లల్లో బీజం నాటితే
2: చాలా. బాల్ వికాస్ పిల్లల్లో కూడా అదేనమ్మా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎవ్రీ ఇయర్ ఆషాఢీ ప్రోగ్రామ్, మహారాష్ట్ర ఆషాఢీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆషాఢీ ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా మంది బాల వికాస్ పిల్లల్ని తీసుకొస్తారు. మేమేంటంటే ఈ స్వామి దేవల్ల ఈ నేషనల్ ఇది అవడంతో ప్రతి ప్రోగ్రామ్కి వచ్చి కూర్చోవడం అది అలవాటు. ఒక ఇయర్ ఇట్లాగే ఆషాఢీ ప్రోగ్రామ్ జరుగుతుంది, పిల్లలు వచ్చి కూర్చున్నారు, ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ అందరూ కూర్చున్నారు దర్శనానికి. కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు, అలా రౌండ్ మీరు చెప్పినట్టుగా ఒక రౌండ్ ఇలా తిరిగేసి లోపలికి వెళ్ళిపోయారు. సడన్ గా ఒక పిల్లవాడు గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వీడు గొంతు పెంచి ఏడుస్తున్నాడో సేవాదళ్ళు అందరు పరిగెట్టి చూసి చూసి వాడిని బయటికి పంపించేయండి అది. ఈ మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండే గారే వెంటనే ఒరే ఏడవాకరా, నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ ఏడవకూడదు, ఏడిస్తే నిన్ను నన్ను కూడా బయటికి పంపించేస్తారు, ఏడవద్దు ఏడవద్దు అని అంటే కాదు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పంటే నాకు స్వామి రావాలి, నాకు విభూతి ఇవ్వాలని పెట్టేటవాడు. రే ఇది ఎక్కడ చేయగలను నేను, స్వామి రావాలి విభూతి, స్వామి రావాలంటే ఇప్పుడు బయటకు వస్తారు చూడొచ్చు, వచ్చి నా దగ్గర నుంచి నాకు విభూతి ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది, నువ్వు ఏడవాకరంటే వాడు ఇంకా గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. సేవాదళ్ళు వచ్చి ముందు నువ్వు బయటకు వెళ్ళి వాడిని బయటకు పంపించని ప్రెషర్ చేస్తున్నారు. ఈయనకేం అర్థం కాక చివరికి ఒక్క మాట అన్నట, ఓకే చుప్, కళ్ళు మూసుకుని కూర్చుని స్వామిని ప్రే చేసుకో, దెన్ స్వామి విల్ కమ్ అండ్ గివ్ యూ విభూతి, లిసన్ టు మై వర్డ్ అని గట్టిగా అన్నట. అనగానే ఇంకంతే వాడు ఆ మాటని, అదే నమ్మ బాల వికాసుల గొప్పతనం ఏంటంటే గురువు చెప్పింది అక్షరాలా పాటిస్తారు పిల్లలు, అంటే ఆ నమ్మకం పడిపోతుంది. ఇప్పుడు అక్కడ ఆ నమ్మకం మనలోనే మేకు గోడ కొట్టి ఊపుతామని సామంటారే అలా ఊగిసలాడుతుంటుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాడు అలా కూర్చొని మాకు అర్థం కాబట్టి ఏదో జరుగుతుంది అక్కడ, వాడు ఏడుపు వినపడింది, ఏదో జరుగుతుంది, నిమిష్ పాండే వాడిని సర్దుతున్నారు, అప్పటికి ఇంకా ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవ్వలేదు, ఇది జరిగి దాదాపు 7-8 ఏళ్ల క్రితం స్వామి ఉన్నప్పుడు, స్వామి నడిచి నడుస్తున్న రోజులు అనమాట, ఆషాఢి ప్రోగ్రామ్స్ ఎప్పటి జరుగుతుంది. ఇక వాడు కూర్చుని ఇంకంతే కళ్ళు మూసుకుని వాడు ప్రేయర్ మొదలు పెట్టాడు. ఒక అరగంట అయింది వాడు కళ్ళు తెరవాడు. ఈ లోపల స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి బయటకు వచ్చి అటు ఇటు చూశారు. చూసి గబగబా వచ్చి అక్కడ నిలబడి వాడిని లేపు అన్నారట. ఈయనకి నిమిష్ పాండేకి అర్థం కదా, స్వామి మాట్లాడుతున్నారు ఏదో అడుగుతున్నారు తన్ను అనుకుని ఆయన లేచి మోకాడు నుంచి స్వామి అనేదంటే వాడిని లేపు అన్నారట. వాడిని వండారు, లే స్వామి వచ్చారంటే వాడు కళ్ళు తెరిచి అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. వాడు ఆ పిల్లవాడు ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అన్నప్పుడు స్వామి రావాలి, ఇంకా ప్రేయర్ ఏముంటుంది పిల్లలకి. ఇప్పుడు స్వామి దేవుడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు, అదే పంచాక్షర మంత్రం అన్నారు స్వామి. మరి వాడు ఏం ప్రేయర్ చేశాడో మనకు తెలియదు. అంత సాక్షాత్ పరమాత్మ లోపలి నడుచుకొచ్చి వాడి దగ్గర నుంచి వాడిని కళ్ళు తెరవండి తెరిచే స్థితిలో లేడు. ఇంకా అప్పుడు కుదిపి కళ్ళు తెరువు బాబా ఈజ్ హియర్ అనగానే అప్పుడు కళ్ళు తెరిచి స్వామిని చూశాడు. చూడంగానే స్వామి విభూతి సృష్టించి వాడి చేతిలో పెట్టి వాడిని బ్లెస్ చేసి లోపలికి వెళ్తూ నిమిష్ పాండే వైపు జరిగి, నువ్వు వాడికి చెప్పావు కానీ స్వామి వస్తారో రారో, వస్తారో రారో అని నీకుంది ఆలోచన, కానీ వాడికి స్వామి వస్తారు వస్తారు వస్తారని ఆలోచన వాడికి ఉంది, వాడి ప్రార్థనకి నేను వచ్చానని చెప్పారు స్వామి. నిమిష్ పాండే, నిమిష్ భాయ్ అయితే ఎన్ని మీటింగ్స్ లో ఇది చెప్తారు, ప్రేయర్ కెన్ మూవ్ ఎనీథింగ్. నేను మా అందరికీ కూడా అదే చెప్తాను, మనం ఏది సాధించలేము జీవితంలో కానీ ప్రార్థన ద్వారా భగవంతుని, అందుకంటారు ఇన్ మెడిటేషన్ ఇన్ సైలెన్స్ వీ కెన్ స్పీక్ టు గాడ్ మెనీ థింగ్స్ బట్ ఇన్ మెడిటేషన్ గాడ్ విల్ స్పీక్ టు అస్. అది మనం అందుకునే శక్తి, మనకి ఇచ్చిన ఈ చెవుల ద్వారా ఈ అన్నిటి ద్వారా వినగలిగే శక్తిని పొందాలి. పిల్లలకి మనం ఏది చెప్తే అదమ్మా బాల వికాస్ లో ఇట్లాంటి కోకొల్లలు చూపిస్తుంటారు స్వామి, అంటే మనకి దృఢపరుస్తుంటారు. నేను అమ్మో నేను మంచి బాల వికాస్ గురువుని, 3 గ్రూపులు బ్రహ్మాండంగా చెప్పగలను, నాకు 30 ఏళ్ల సర్వీస్ ఉందని నేను అనుకోవచ్చు, కానీ నా సర్వీసు నా ఇది అంతా కూడా ఒక 6 ఏళ్ల పిల్లవాడి ముందు ఇదంతా చాలా ఇది నథింగ్ అన్నట్టు స్వామి తేల్చేస్తారు. నేను చెప్పిన మాటలు వినే వాడు ఇన్స్పైర్ అవుతున్నాడు, ఎంత భక్తిలో నేను చిన్న గీత అయిపోతున్నాను వాడు చాలా పెద్ద గీత అయిపోతున్నాడు.
1: అదే స్వామి చెప్పారు కదా బాల్యకాస్ మనకని, ఆ నమ్మకం పిల్లల్లో వచ్చేస్తుంది మనం చెప్పిన వెంటనే, గురువు గారు చెప్పిన వెంటనే, కానీ మనలోనే కొంచెం లాగా కదులుతూ ఉంటుంది కదా ఆ నమ్మకం మనలో దృఢం చేయడానికి ఇలాంటివన్నీ మనకు చూపిస్తుంది.
2: చెప్పిన వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, షేరింగ్ అనేటువంటిది చెప్తాం, నన్ను అందరితో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి, షేరింగ్ ఏదైనా తినే ఐటమ్స్ మీరు ఏదైనా తెచ్చుకుంటే అందరు చక్కగా షేర్, ఇవన్నీ బాల వికాసం చెప్తాం. కానీ ఒక పేరెంటింగ్ దీంట్లో ఒక పిల్లవాడు నన్ను అడిగాడు, ఐ డోంట్ లైక్ మై మదర్ అన్నాడు వాడు. ఎందుకురా అంటే స్కూల్ కు వెళ్లేటప్పుడ క్యారేజ్ లో అన్ని పెట్టి ఇస్తుందట, పై బాక్స్ లో కూర అన్నం ఉంది, కింద బాక్స్ లో పెరుగన్నం ఉంది, మధ్య దాంట్లో స్నాక్స్ పెట్టాను, నోరు మూసుకుని ఒక్కడి వెతిని ఎవరికైనా ఇచ్చామని తెలిసిందో కాళ్ళు నిలబడతాను ఇంటికి వచ్చేప్పుడు అనేది. నేను ఇది కూడా చాలా చోట్ల చెప్పాను. అనగానే వీడికేండి కన్ఫ్యూజన్ అనమాట, బాల వికాస అంటే ఏమో అందరితో పంచుకోవాలి, అందరితో షేర్ చేసుకోవాలని చెప్తారు, అమ్మేంటి ఇలా ఎవరికి ఇవ్వద్దు ఎవరికైనా ఇచ్చామని తెలిసిందంటే ఊరుకోను వీ పగలు కొడతాను అంటుంది అని. ఎందుకు అమ్మ ఇలా చెప్తుంది, ఫ్రెండ్స్ కి ఇస్తే బాగుంటుంది కదా అని వాడు అడుగుతాడు. ఫ్రెండ్స్ కి ఇస్తే ఎంత బాగుంటుంది ఆంటీ, వాళ్ళు కూడా మనకి షేర్ చేస్తుంటారు కదా, వాళ్ళు మనకి పెడుతుంటారు కదా, మనము పెట్టాలి కదా అంటే, ఒక మంచి హ్యాబిట్ ను మనం వాడి మనసులో పెట్టామంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనమేమో తల్లిదండ్రులు, అందుకే స్వామి ఇద్దరూ ముఖ్యం అంటారు, గురువు ముఖ్యం, బాల వికాస్ పిల్లలకి తల్లిదండ్రులు ముఖ్యం, రెండు రెక్కలు లాంటి వాళ్ళు పక్షికి ఇలాగైతే రెండు రెక్కలు ఎగరడానికి అవసరము, మీరు ఇద్దరు అలా ఉండాలి అని చెప్పి, ఎక్కడ ఏది వీక్ అయినా కూడా వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది చెప్పినా గురు ముఖత వాళ్ళు ఏది విన్నా కూడా తూచా తప్పకుండా దాన్ని అనుసరించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు బాల వికాసులో. వాళ్ళ ద్వారా మనకు ఒక మంచి లెసన్ ఇస్తున్నారు స్వామి.
1: అవునండి, తప్పకుండా ఇలా చెప్పుకుంటూ పోతే అసలుకి స్వామి గురించి ఎంత అయినా చెప్పుకోవచ్చు అండి, మన టైం కూడా తెలియదు అండి అసలుకి. బాల వికాస్ తో ఉన్నటువంటి మీ తీయని అనుబంధం, దాని ద్వారా మీరు పొందినటువంటి ఆనందం, ఆస్వాదించినటువంటి స్వామి దివ్యత్వం మా శ్రోతలందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించడమే కాకుండా బాల వికాస్ పట్ల మరింత పూజ్యభావాన్ని తప్పక పెంపొందిస్తుంది. ఇలా మీ ఇద్దరు వచ్చి మా అందరితో స్వామి ప్రేమను పంచుకున్నందుకు మీకెంతో కృతజ్ఞతలు. తప్పకుండా ఈ ఈశ్వరమ్మ డే రోజు ఆ దివ్య మాతృమూర్తికి, సాయిమాతకు మనందరం ఇచ్చే ఘనమైన నివాళి.
4: ఇంతవరకు మీరు ఈశ్వరమ్మ దినోత్సవ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం శ్రీ సత్యసాయి బాల వికాస్ వెలిగించిన ప్రేమ జ్యోతి గురువులతో చర్చ విన్నారు. బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాక తల్లిదండ్రులు గురువుల ఆలోచనా విధానాన్ని సరిచేస్తూ వారి జీవితాలలో పరివర్తనలు కలిగిస్తున్న ఎన్నో అద్భుత ఘట్టాలను మన కళ్లక్కట్టినట్లు
1: ఈ మనందరం ఇచ్చే ఘనమైన నివాళి.
2: సాయిరామ్.

ఆలోచన విధానాన్ని సరిచేస్తూ వారి జీవితాలలో పరివర్తనను కలిగిస్తున్న ఎన్నో అద్భుత ఘట్టాలను మన కళ్లక్కట్టినట్లు ఈ చర్చలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులు శ్రీమతి శశిబాల గారు, శ్రీమతి పద్మలత గారు, నిర్వహణకర్త సాయిలక్ష్మి గారు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకందించబోయే నాటకం జాగృతి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: అద్భుతం చక్రి, నీ నృత్య ప్రదర్శన బ్రహ్మాండంగా ఉంది. వెల్ డన్ మై సన్, పట్టుదలతో నీ కృషి కొనసాగించు. త్వరలోనే రాష్ట్ర ఖ్యాతి, జాతీయ ఖ్యాతి, అంతర్జాతీయ ఖ్యాతి అందుకుంటావు. తర్వాత కనక వర్షం కురుస్తుంది. ధనం ఉంటే చంద్రమండలానికి ఎగరొచ్చు, అంతరిక్షంలో హాయిగా విహరించవచ్చు. మై సామ్, అమెరికా యాత్రకు సిద్ధంగా ఉండు.
1: హాయ్ అంకుల్. హాయ్ చక్రి, అద్భుతంగా నృత్యం చేస్తున్నావట, పేపర్ లో చదివాను. కంగ్రాచ్యులేషన్స్.
0: వెల్కమ్ నరేష్, నీ గురించి విన్నాం. చూసావా చక్రి, పిల్లవాడంటే అలా అంబిషియస్ గా ఉండాలి, కోటీశ్వరుని కావాలని కలలు కనాలి. అమెరికా వెళ్తున్నావట, కంగ్రాచ్యులేషన్స్.
1: అవునంకుల్, అక్కడే చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను.
0: అద్భుతమైన ఆలోచన. ఆస్తి అంతస్తు సంపాదించుకోకపోతే మానవ జన్మ ఎందుకయ్యా? త్వరలో మా చక్రి కూడా అమెరికాలో నృత్య ప్రదర్శన ఇస్తాడు. అమెరికా జీవితం ఎలా ఉంటుందో మా చక్రికి చెప్పు.
1: చక్రి, అది భూలోక స్వర్గం. పూల పడవ లాంటి కారులో స్వర్గ సుఖాలలో తేలిపోతాం. ఎంత అందంగా ఉంటుందా అమెరికా జీవితం! హంసల్లా ఆకాశంలో ఎగురుతున్నట్టుంటుంది.
0: కరెక్ట్, ఆలోచన అంటే అలా ఉండాలి.
1: నాన్నగారు, నాకు అమెరికా వెళ్ళాలని ఉంది.
0: ఒక్క అమెరికా ఏమిటి మై సన్? ఇంగ్లాండ్, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, ప్రపంచమంతా చుట్టి వద్దాం. నీ పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోవాలి. మహారాజ భోగాల్లో మనం మునిగి తేలాలి.
1: ఫైన్ అంకుల్, బాయ్ చక్రి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. బాయ్ అంకుల్.
0: చక్రి, విశ్రాంతి తీసుకో. నేను వారం రోజులు టూర్ లో ఉంటాను. మీ మమ్మీ స్త్రీ స్వాతంత్రం మీటింగ్లకు వెళ్ళింది, ఈ నెలాఖరికి తిరిగి వస్తుంది. నీకేం కావాల్సిన ఆయనడుగు క్షణాల్లో ఏర్పాటు చేస్తుంది. బాయ్.

0: చక్రి చక్రి, అంత పరధ్యానంగా ఉన్నావే?
1: అబ్బే ఏం లేదు.
0: ఏం లేదనుకో, వారం రోజుల క్రితం నరేష్ ఇక్కడికి వచ్చాడని తెలిసింది.
1: అవును వచ్చాడు.
0: ఇంకే అమెరికాలో అడుగు పెడితే మోక్షం సాధించినట్టని, మానవ జన్మకు మహాభాగ్యం అదేనని, తన వాక్చాతుర్యంతో నీ కళ్ల ముందు ఒక కళల స్వర్గం సృష్టించి ఉంటాడు. అమెరికా వెళ్తే కోట్లకు కోట్లు సంపాదించవచ్చని కూడా చెప్పుంటాడు. మీ డాడీ దానికి వంతపాడుంటాడు. అంతేనా?
1: వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఏ చదువైనా కలైనా డబ్బు సంపాదించడానికే కదా.
0: కాదు, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య. గుణం పెంచేది విద్య గాని ధనం దైవమనేది విద్య కాదు. నీతిని బోధించేది విద్య, జాతిని ద్వేషించమనేది విద్య కాదు. కళ కూడా అంతే.
1: మరి ధనం లేకుండా జీవించగలమా?
0: శృతిమించిన కోరికల్ని, హద్దులేని ఆడంబరాల్ని అదుపులో పెట్టుకుంటే ఆనందంగా జీవించడానికి ఐశ్వర్యం అక్కర్లేదు. తోటి వారిని ప్రేమించడంలో సుఖం ఉంది, సాటి వారికి సేవ చేయడంలో ఆనందం ఉంది.
1: ప్రేమ సేవ అంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా?
0: ప్రేమ పశువులాంటి మనిషిని కూడా పశుపతిగా మారుస్తుంది. సేవను మించిన పూజ, సేవను మించిన తపస్సు లేవు. సేవ చేసిన వాణ్ణి భగవంతుడు సేవ చేస్తాడు చక్రి.
1: ఇది నిజమా? నమ్మమంటావా?
0: అక్షరాలా నిజం. ధనాన్ని తృణీకరించిన పోతనను శ్రీరాముడు కరుణించలేదా? రాజభోగాలను కాలదన్నిన మీరాబాయిని గిరిధర గోపాలుడు రక్షించలేదా? అన్నార్తుణ్ణి అన్నపూర్ణలా ఆదరించిన డొక్కా సీతమ్మ గారి హృదయం ఆనందంతో పరవశించలేదా?
1: ఇవన్నీ నాకు తెలియవు సత్యం.
0: అవును, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పెరిగిన నీకేం తెలుస్తాయి? ఒక్క మారు చరిత్ర పుటలు తిరిగేసి చూడు. ఎంతమంది త్యాగధనులు మన దేశంలో పుట్టారో నీకే తెలుస్తుంది.

0: అయ్యా పోతన గారు.
1: ఎవరు నాయన?
0: కవి సామ్రాట్ శ్రీనాథ కవి వేయించేశారు.
1: అలాగా బావగారు శ్రీనాథ కవివరేణ్యులకు నమస్కారాలు. రండి ఇలా కూర్చోండి బావగారు.
2: నేను కూర్చోదగిన ఆసనాలు ఇక్కడ లేవులండి. ఇంతకీ మీ భాగవత రచన ఎంతవరకు వచ్చింది?
1: శ్రీరామానుగ్రహం వల్ల పూర్తిగా వచ్చింది.
2: ఏది, మీ భాగవతంలోని ఒక్క పద్యం చదివి వినిపించండి.

0: పదలాలిత్యంతో భక్తిభావనలతో మీ కవిత్వం మృదుమధురంగా ఉంది.
1: అంతా శ్రీరామ వరప్రసాదం బావుగారు.
0: కాని ఆ వరప్రసాదం ఆకలి తీర్చదు కదా, భోగభాగ్యాలు అందించదు కదా.
1: భోగభాగ్యాలు నేను ఆశిస్తే కదా బావుగారు.
0: మీరాశించకపోవచ్చు, కాని మీ కుటుంబానికి అవి కావాలి. వారు సుఖంగా జీవించడానికి, ఆనందాన్ని అనుభవించడానికి సంపద అవసరం.
1: ఇప్పుడు మా సుఖానికేం లోటు బావుగారు?
0: మీరెంత సుఖంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాను కదా, ఆత్మీయుడిగా చెప్తున్నాను. ఆలోచించండి, అపురూపము అపూర్వము అయిన మీ భాగవత కావ్యాన్ని శ్రీ సింగభూపాల ప్రభువుకు అంకితమివ్వండి. సంతోషంగా స్వీకరిస్తారు, ఘనంగా సత్కరిస్తారు. మీ ఇంట కనకవర్షం కురుస్తుంది.
1: శ్రీరామచంద్ర, మన్నించండి బావగారు. కరుణరసార్ద్రమూర్తి, ఆ శ్రీరామచంద్రమూర్తి పాదారవిందాలకు అంకితం చేసిన నా జీవన సర్వస్వం, నా ప్రాణం, ఈ మహాభాగవతాన్ని తుచ్ఛము అశాశ్వతము అయిన ధనం కోసం మానవ మాత్రులకు అంకితం ఇయ్యమంటారా?

0: శరీర మోకాలొడ్డే మీ వంటి వారికి మంచి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. వస్తాను.
1: పోతన్నా పోతన్నా.
2: ఎవరు తల్లి?
3: భారతి,
2: నువ్వా? ఆ కన్నీరేమిటమ్మా?

0: మహాభక్తుడైన పోతన ఆ విధంగా ధనాన్ని తృణీకరించాడు. అందుకే రామానుగ్రహాన్ని పుష్కలంగా పొందాడు. కనకాభిషేకాలు పొందిన శ్రీనాథుడు చివరికి తినడానికి తిండి కూడా కరువై దుర్భర దారిద్ర్యం అనుభవించి తనువు చాలించాడు. అందుకే నీ మంచి కోర స్నేహితునిగా చెబుతున్నాను, ధన వ్యామోహానే ఉచ్చులో పడకు.
1: ఈ సుఖాల్ని భోగాల్ని కాలదన్నుకుంటే ఆనందంగా ఉండగలమా సత్యం?
0: ధనం నుంచి మన దృష్టి దైవం వైపు మళ్లిస్తే ఆయనే కన్న తల్లిలా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతాడు.
1: అలా కాపాడిన సందర్భం ఉంటే చెప్పు సత్యం.
0: భక్త మీరాబాయి దీనికి చక్కని ఉదాహరణ చక్రి. ఒకరోజు మీరా సంకీర్తన చేస్తోంది.

0: మీరారాణి. మీరిలా నడివీధుల్లో పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ రాజవంశ ప్రతిష్టకు భంగం కలిగించకండి. గొప్ప రాజవంశంలో జన్మించారు. ఈ రాజభోగాలను కాలదన్నుకోకండి. మీ భక్తి అంతఃపురానికే పరిమితం చేయండి. మా సహనాన్ని పరీక్షించకండి.
1: ప్రభు, ప్రేమామృత మూర్తి ఆ గిరిధారి పాదారవిందాల కన్నా గొప్పవా? ఈ వంశ ప్రతిష్టలు, నీటి బుడగలాంటి రాజభోగాల్ని నమ్ముకుని శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే ఆ శ్యామసుందరుని గుణగానాన్ని వదులుకోలేను.
0: మీరారాణి, రాత్రణక పగలనక మీరు చేసే సంకీర్తన, చేసే నృత్యాలు మేవార్ రాజవంశానికి మాయని కళంకం, తీరని అవమానం. ఈ నేరానికి విషపాన శిక్ష విధిస్తున్నాను మీకు. విషపాత్రను అందించండి.
1: శ్యామసుందర, నీ నామస్మరణ లేని జీవితం దివ్యలేని మందిరం స్వామి. ఈ జీవితం కన్నా మరణమే మేలు. కృష్ణ అర్పణం.

0: ఆశ్చర్యం, విషం అమృతంగా మారిపోయిందే. మీరా మహాభక్తురాలై ఉంటుంది. మీరా రాణి, మీ భక్తి నిరుపమానం.
1: ఏమద్భుతం! గిరిధారి కోసం రాజభోగాలను కాలదండిన మీరాబాయి మృత్యువును సైతం జయించింది. అచంచల విశ్వాసం, నిరంతర చింతన, దైవానుగ్రహం ఎలా కలిగిస్తాయో చూసావా? ఇటువంటి మహాభక్తులు పుట్టిన దేశంలో పుట్టామన్నమాట.
2: అవును చక్రి, ప్రహ్లాదుడు, త్యాగరాజు, తుకారాం, చైతన్య మహాప్రభు వంటి మహాభక్తులు పుట్టిన పుణ్యభూమి మన దేశం.
1: ఇటువంటి పుణ్యభూమిన వదిలిపెట్టాలనుకుంటున్నావు? లేదు సత్యం, ఈ విషయాలు నాకెవ్వరూ చెప్పలేదు.
2: అమ్మా నాన్నల ప్రేమ కరువై ఆయాల పాలనలో పెరిగిన వాడివి, ఇవి నీకెలా తెలుస్తాయి?
1: సత్యం, నేను కారులో తిరగాలని, విమానాల్లో విహరించాలని కోరుకోవడం తప్ప
2: తప్పు కాకపోవచ్చు చక్రి. కాని ఒక్కసారి నీ దేశం గురించి ఆలోచించు. ఈ దేశం నీకు జన్మనిచ్చింది, చదువు సంస్కారం నేర్పింది, సంపదను అందించింది. మరి ఈ దేశం పట్ల నీకే బాధ్యత లేదా?
1: ఉంది, కాని ఆ బాధ్యత ఎలా నెరవేర్చాలో నాకు తెలియదు.
2: ఈ చుట్టూ ఒక్కసారి చూడు, ఎంతమంది పేదలు అనాథలు అలమటిస్తున్నారో, ఎంతమంది నిర్భాగ్యులు సరి అయిన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది త్రాగడానికి గుక్కేడు మంచినీరు లేక బాధపడుతున్నారు.
1: అంత దారుణంగా ఉందా పరిస్థితి?
2: ఉంది చక్రి, మనలాంటి వారికి కనువిప్పు కలిగించడానికే డొక్కా సీతమ్మ లాంటి తల్లులు అన్నార్తుల్ని అన్నపూర్ణలా ఆదుకున్నారు.

0: సీతమ్మ గారు, రక్షించండి రక్షించండి.
1: లేనాయనా, భయపడకు, నేనున్నాను.
2: సీతమ్మ గారు, వాణ్ణి విడిచిపెట్టండి, వాడు దొంగ, వాణ్ణి శిక్షించాలి.
1: ఒక్క క్షణం ఆగు లక్ష్మయ్య, దొంగైనా దొరైనా వీడు నా బిడ్డ, ఇంతకీ ఏం దొంగిలించాడు?
2: మా తోటలో ఒక అరటిపండు దొంగతనం చేశాడు.
0: నేను అమ్మా నాన్న లేని అనాథనమ్మా, 2 రోజుల నుంచి అన్నం తినలేదు. మీరు ఆదరిస్తారని, అన్నం పెడతారని తెలిసి మీ దగ్గరకొస్తూ దారిలో ఆకలికి తట్టుకోలేక ఒక అరటిపండు వీళ్ళ తోటలో దొంగిలించానమ్మగారు.
1: ఏడవకు నాయనా, నువ్వు అనాథవు కావు, నేనే మీ అమ్మననుకో. లక్ష్మయ్య అగర్భ శ్రీమంతుడివి, ఆకలి బాధ తట్టుకోలేక పసిపిల్లాడు ఒక్క పండు తింటే నీ ఆస్తి కరిగిపోతుందా, నీ సంపద తరిగిపోతుందా? నాన్నారా అని ఆప్యాయంగా పిలిచి ఒక్క అరటిపండిస్తే వాడు దొంగతనం చేసేవాడా? రూపాయి విలువ చెయ్యని అరటిపండు కోసం బంగారం లాంటి పసివాణ్ణి కొట్టడానికి సిద్ధపడ్డావే, నీకు సిగ్గు వేయడం లేదా?
2: వాడు కులం తక్కువ వాడమ్మా.
3: ఆహా, అలాగా మరి

0: చెప్పగలవా? చెప్పలేవు. మనస్సులో ప్రేమ ఉంటే సాటి మనిషిని ఆదరించడానికి ఈ కులాలు మతాలు అడ్డురావయ్యా.
1: నాన్నా, ఈ రోజు నుంచి నీ పేరు శివుడు. ఇదిగో వీళ్లంతా నీ అన్నదమ్ములు. ఇదే నీ ఇల్లు, నేనే మీ అమ్మని.
2: అమ్మా.

0: ఆకలి అన్నం పెట్టండి.
1: అమ్మా సీతమ్మ గారు, గోదావరి ఉధృతంగా పొంగుతోంది. వరద దాడి రాలేక లంకలో ఒక్క కుటుంబం చిక్కుకుపోయింది. సీతమ్మ గారు ఆకలి అన్నం పెట్టండి. పాపం కేకలేస్తున్నారమ్మా.
2: అలాగా నాయన, భోజనం సిద్ధంగా ఉంది, పట్టుకొస్తానుండు. పదనాయన వెళదాం.
3: వద్దు సీత, నువ్వు వెళ్ళలేవు. ఆ వరదలో పడవలే వెళ్ళటం లేదట.
2: అమ్మా ఆకలి అని నా పిల్లలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వింటూ చేతులు కట్టుకుని కూర్చోమంటారా? నన్ను వెళ్ళనివ్వండి.
3: సరే, ఆ బుట్ట నాకి, నేనే వెళతాను. ఆపై భగవంతుడున్నాడు.
1: అమ్మా బాబుగారు వరద గోదావరి దాటాలి, ప్రాణభీతి లేదా అమ్మా?
2: అన్నార్తులకి ఇంత అన్నం పెట్టలేనప్పుడు ఈ ప్రాణాలు ఉండి ఏం లాభమయ్యా? కాని ఆ భగవంతుడే ఉన్నాడు.
3: చూసావా చక్రి, అన్నార్తుని ఆదుకోవడానికి ప్రాణాలకు కూడా లెక్క చేయలేదు ఆ దంపతులు. మరి లక్షలాది దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మనం విందు భోజనాలు చేయడం సమంజసమేనా? మన తోటి వారు చిరిగిన బట్టలతో కాలక్షేపం చేస్తుంటే మనం సిల్కు బట్టలు ధరించడం న్యాయమేనా?
4: సత్యం, తలుచుకుంటే బాధగానే ఉంది. మనం కూడా ఏదైనా చేద్దాం. సత్యం,
3: తప్పక చేద్దాం. ముందు ఆ అమెరికా మోజు వదులుకో, ధనం సంఖ్యలు తెంచుకో, మానవత్వాన్ని పెంచుకో, దీనుల బాధల్ని పంచుకో, ప్రేమతో వారిని ఆదుకో, వారి జీవితాల్లో ఆశా జ్యోతులు వెలిగించు, ఆనందాన్ని పంచు.
4: అలాగే చేస్తాను సత్యం.
5: ఓ సత్యం, నువ్వా? ప్రేమ సేవ లాంటి హితబోధలు చేస్తున్నావా మా వాడికి?
3: మరి ధనమే దైవమని బోధించమన్నారా?
5: మాతృభూమి దేశభక్తి లాంటి బూర్జువా భావాలు మా వాడి బుర్రలోకి చూపించకు.
3: మరి ధన వ్యామోహం, పదవీ దాహం అలవర్చుకోమని చెప్పమంటారా?
5: వితండవాదం చేయకు. నా మాట వింటే నా కొడుకు కోటీశ్వరుడవుతాడు.
3: నా మాట వింటే వాడు ప్రహ్లాదుడవుతాడు.
5: అంటే ధనం దైవాన్ని దూరం చేస్తుందా?
3: చెయ్యకపోవచ్చు. ధన వ్యామోహం మాత్రం దైవాన్ని తప్పక దూరం చేస్తుంది.
5: మానవత్వం నీకే కాదు సత్యం, మాకు తెలుసు.
3: మీలో మానవత్వం ఎంతుందో ఇప్పుడే చూపిస్తాను. వీళ్ళెవరో మీకు తెలుసనుకుంటాను.
6: వీళ్ళెలా వచ్చారు ఇక్కడికి?
3: మా పల్లెలో అనాథాశ్రమంలో ఉంటే నేనే తీసుకొచ్చాను.
4: వీళ్ళెవరు డాడీ?
3: మీ డాడీ చెప్పలేరు చక్రి, నేను చెబుతాను. వీళ్ళు మీ డాడీ తల్లిదండ్రులు, నీకు తాతగారు, బామ్మగారు.
4: నిజమా? మరి నా చిన్నప్పుడే చనిపోయారని చెప్పారే.
3: సంపద కోసం దైవంగా పూజించవలసిన కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయానికి తరలించారు. చూసావా చక్రి, సిరికి దాసుడైన వాడు ఎంత దారుణానికి ఒడిగడతాడో. ఇప్పుడు తేల్చుకో ఎవరి మాట వినాలో.
4: సత్యం, నా కళ్ళు తెరిపించావు. నేను అమెరికా వెళ్ళను. నా కళను పూజాసుమంగా దేవుడి పాదాల దగ్గర అర్పిస్తాను. నిస్సహాయుల సేవ కోసం వినియోగిస్తాను.
5: చక్రి,
4: మీరొక్క క్షణం మాట్లాడకండి. నన్ను శాసించే అధికారం మీరు కోల్పోయారు డాడీ. తాతయ్య, మా డాడీ చేసిన పనికి మమ్మల్ని క్షమించు.
7: చక్రి,
3: జగన్నాథం గారు కడుపే కైలాసం, స్వార్థమే పరమార్థం అని భావించే మీలో మానవత్వం ఎలా మంట కలిసిపోయిందో చూసారా? జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఆస్తి ఇచ్చి అంతస్తు కల్పించిన తల్లిదండ్రులనే ఇంటి నుంచి గెంటేశారు. ఇప్పుడు మీ కొడుకు అదే పని చేస్తే ఏం చేస్తారు?
5: నన్ను క్షమించు సత్యం, ఇన్నాళ్ళు ధనమే లోకమని బ్రతికాను. ఇప్పుడు నా అపరాధాన్ని తెలుసుకున్నాను. తల్లిదండ్రుల్ని అవమానించినందుకు తలదించుకుంటున్నాను.
3: తలదించుకోకండి అంకుల్, సగర్వంగా తలెత్తుకునేలా మీ ప్రవర్తన సరిదిద్దుకోండి.
5: నాన్నగారు, అమ్మా, నేను సహించలేని పొరపాటు చేశాను, నన్ను క్షమించండి.
7: బాధపడకు నాయన.
3: తాతగారు, మీరు మీ కుమారుడికి ఆస్తి అంతస్తు ఇచ్చారు, కాని ఎప్పుడైనా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు బోధించారా?
7: చెప్పలేదు నాయన, నిజమే.

0: సత్యం, చిన్నవాడివి, నీలో ఇంత మంచి భావాలు ఎలా కలిగాయి? ప్రేమభావం, సేవాభావం ఎలా అంకురించాయి?
1: చెప్పు సత్యం, మేము ఆ బాటలో నడుస్తాం.
2: చెబుతాను, నేను తల్లి తండ్రి లేని అనాథను. నా పూరుపుణ్యం వల్ల శ్రీ సత్యసాయి దీనజనోదన పథకం నన్ను చేరదీసింది, కన్నబిడ్డలా చూసుకుంది, నాకు విద్యాబుద్ధులు నేర్పింది. ఆనాటి నుండి బాబాయే నాకు తల్లి తండ్రి అయ్యారు. ఆ ప్రేమమూర్తి దర్శనం చేసుకుని వారి బోధనలను వినడం వల్ల స్నేహం అంటే విందులు వినోదాలు కాదని, ప్రేమ పంచి ఇవ్వడం అని తెలుసుకున్నాను. చక్రి నా ప్రాణ స్నేహితుడు, అమాయకుడు. వాణ్ణి మంచి దారిలో పెట్టడం నా కర్తవ్యంగా భావించాను. ఈ ప్రయత్నంలో మిమ్మల్ని బాధ పెడితే మన్నించండి.
0: లేదు సత్యం, మంచి సలహా ఇచ్చినందుకు మేమే నీకు కృతజ్ఞులమై ఉండాలి. భగవాన్ బాబాని ఎక్కడ దర్శించవచ్చు? చెప్పు సత్యం.
2: పేదల గుండెల్లో, నిస్సహాయుల నిట్టూర్పుల్లో, దాహార్తుల దీన వదనాల్లో, రోగార్తుల కళ్ళల్లో, అనాథుల అశ్రునయనాల్లో ఆయన అసజ్యోతిగా దర్శనమిస్తారు.
0: ఆ ప్రేమమూర్తి ఎక్కడుంటారు సత్యం?
2: కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము అయిన ప్రశాంతి నిలయంలో.

0: ఆ ప్రేమమూర్తి నా జీవితమే నా సందేశమని, తాను బోధించిన ప్రతి ధర్మసూత్రాన్ని ఆచరించి చూపిస్తున్న మహనీయుడు. ఎవరూ అర్థించకుండానే వేలాది గ్రామాలకు మంచినీరు అందించారు. లక్షలాది హృద్రోగులకు ప్రేమ సేవాభావాలు మేళవించి అమర వైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చారు. ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడిగా మార్చడానికి రూపాయి రుసుము లేని విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తల్లి తండ్రి లేని అనాథుల్ని అమ్మగా ఆదుకున్నారు. సర్వదేవతాతీత స్వరూపుడు శ్రీ సత్యసాయి. ఆ విశ్వ ప్రేమైక మూర్తి బోధించిన సేవా మార్గంలో పయనించండి, మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: సత్యం, తప్పక నీతో కలిసి ఆ సేవా మార్గంలో పయనిస్తాం. ఆ స్వామి ఆశీస్సులు అందుకుంటాం.
2: గ్రామ సేవయే రామసేవగా, సంఘ సేవయే సర్వేశ్వరుడి సేవగా మా జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఆ ప్రేమమూర్తికి మా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా జాగృతి నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విన్నాం.